చక్కెర కంటే తీపి, చక్కెర కంటే తీపి, దది సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము

0: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద బటర్, టేస్టియర్ దెన్ ద నెక్టర్. ఇట్ ఈస్ ద వెరీ నెక్టర్.
1: సంతోష్,
0: చాంట్ ద నేమ్, ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ కృష్ణ, విచ్ ఇస్ ఆల్ ద స్వీట్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రాచీన కాలం నుండి కృష్ణతత్వం అనేటువంటిది ఆబాల వృద్ధుల వరకు కూడాను అతి మధురమైనటువంటి పేరు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యంగ్ అండ్ ఓల్డ్ లైక్ రిలిస్ట్ ద నేమ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ కృష్ణ విచ్ ఇస్ నెక్టరాయన్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్నులు గావిస్తూ వచ్చింది.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.
1: గోపపాలులతో చేరి బలరామకృష్ణుడు ఇరువురు కూడాను యమునా తీరమునందు గోవులను తీసుకుని ఆటలాడుతూ వచ్చారు.
0: అలాంగ్ విత్ కౌహర్డ్ బాయ్స్ బలరామ కృష్ణ వర్ గేజింగ్ ది కౌస్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ ద రివర్ యమున.
1: గోపబాలురు కృష్ణుని యొక్క ఆటపాటల్లో ఆనందములో మునిగి గోవులు యొక్క తత్వమనే మర్చిపోయారు.
0: The cowherds there, spending the time in the company of Krishna, have forgotten themselves, not even aware of the existence of cows around.
1: Konta sepatiki chaliti bhujinchi konta vishranti teesukuntu vacharu.
0: They were resting after partaking their food for some time.
1: ee lopala తీవ్రమైనటువంటి వేడి నలుదిశలో కూడా వ్యాపిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ ద హాట్ ఎయిర్ స్టార్టెడ్ బ్లోయింగ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్.
1: ఎక్కడ చూసినా కూడా మంటలు,
0: దేర్ ఫ్లేమ్స్ అబ్లేజ్ ఆల్ అరౌండ్.
1: చూచటకే సాధ్యము కానటువంటి యొక్క జ్వాలలు,
0: ద ఫ్లేమ్స్ కాంట్ బి ఈవెన్ వాచ్డ్.
1: గోపబాలులు చూచారు,
0: కౌహర్డ్స్ నోటిస్ దిస్.
1: కృష్ణ, ఈ మంటలను నీవు తప్ప అన్యులు చల్లార్చలేరు.
0: Cowherd said, Krishna, you only can extinguish the flame, the fire. None can ever do it.
1: ఈ తీవ్రమైన వేడి వల్ల పశువులు కూడాను భరించుకోలేక నలుదిశలు కూడాను పరిగెత్తుతూ వచ్చాయి.
0: Cows started running hither and there, being not able to bear the severe heat.
1: ఎవరు తన యొక్క గోవులను పట్టడానికి వీలు కాలేకపోయింది.
0: It was not possible for anyone to catch hold of the cows.
1: ఈ వేడి చన చనమరకు కూడాను అధికమవుతూ వచ్చింది.
0: The heat went on rising more and more.
1: ఇంకా గోపాలకు వేరొక మార్గం కనిపించలేదు.
0: The cowherds didn't find any other alternative.
1: అందరూ పరిగెత్తి వచ్చి, కృష్ణ కృష్ణ కృష్ణ, నీవే వీటిని కాపాడాలి, రక్షించాలి, మమ్మల్ని క్షమించుము అని కోరారు.
0: All cowherds approached Krishna and they sought his pardon and said that he was the only refuge at that moment.
1: Krishnudu pakku navvi, Gopabalulara, inta kaalam naatu tirigi aadi paadi aanandani anubhavistukodanu, inta maatram meeku oka vidhamainatundi anubhavam lekapoyinda.
0: Krishna smilingly said to those cowherd boys, You have been moving with me, smiling, playing, singing. But could you not experience this much of fraction?
1: Kamsunu pampetuvanti dutala valla aneka paryayamulu varini hatamarchi meeku aanandam andistu vacharu.
0: I gave you all the delight by killing the messengers of Kamsa.
1: Ippudu ee govuru yokka avasthanu chuchi meeru bharinchalekapothunnaru.
0: ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద కౌస్ నౌ.
1: ఎక్కడ వెళ్ళినవో ఈ గోవులు, ఏ విధంగా ఉన్నవో ఏమి గోవులు, గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to notice where they have gone, where they have ran about all around in the vicinity.
1: Andarni daggara pelchi,
0: he called them
1: close. Gopabarara vicharinchakandi,
0: he said, oh boys, do not worry.
1: Korina phalamichu kalpavrucham unda perate pushpamunakai pritiyela.
0: When there is a wish fulfilling tree there in the backyard, why are you after other weeds?
1: Adigina parichu kamadhenuve unda ధనమిచ్చి ఆవును కొనగనేల.
0: When there is wish fulfilling cow there, why do you buy another cow?
1: మిండిటి కాంతితో మేలు పర్వతముండా వెండి బంగారుకై వెతుకునేల.
0: When there is Meru mountain full of gold, why do you want to buy silver and gold?
1: సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడు మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండగా ఈ చిన్న ఆపత్తునకై మీరు ఎందుకు ఇంత భ్రమిస్తున్నారు?
0: When Krishna is always with you, in you, above you, below you, around you, why are you worried about all these problems?
1: Vakkatori kanulu muskuni nannu smarinchandi.
0: You close your eyes and think of me at once.
1: Krishna aadana tucha nadchukuneetunti varu gopabalu.
0: Those boys followed the command of Krishna in toto.
1: Tatchane andaru kanulu muskunnaru.
0: They closed their eyes immediately.
1: Krishna Krishna Krishna ani smaristu vacharu.
0: They were chanting the name of Krishna repeatedly.
1: Okka chanamaina tarvata,
0: within a moment of time,
1: Gopabalara mee netramulu terchandi.
0: He wanted the cowherd boys to keep their eyes open.
1: Chudandi mee govulu ekkada unnavo,
0: find out where your cows are.
1: Terichi chuchetappatiki
0: when they watched,
1: agni challarindi.
0: The fire was extinguished.
1: తమ తమ గోవులు తమ చెంతకు వచ్చినాయి.
0: They could see their own cows.
1: ఈ దృశ్యాన్ని చూచి ఈ గోపులు గోపపాలు ఆనందంతో మునిగి దీనిని భరించుకునలేక అతి త్వరగా తమ తమ గృహములకు వెళ్లి తమ తల్లిదండ్రులకు ఈ విచిత్రమైనటువంటి చిత్రమును నిరూపించాలని వెళ్లారు.
0: The cowherd boys were extremely happy, very much excited to find their own cows over there. By the grace of Krishna, they immediately ran to their residences and started narrating what all that happened to their parents.
1: Ityadi vichitramaina chiktulu ekkada chusina kuda nu kanipistune vachayi.
0: Such mysteries are noticed everywhere.
1: Kevalam Bharat desamunandi maatrame kaadu,
0: not merely in Bharat alone,
1: Russia yandu kudanu,
0: country Russia,
1: akkada kudanu itti vichitramainatvanti shaktulu pradarshistu vachayi.
0: Many miracles and mysteries were noticed.
1: Wolf Messenger aneetvanti atanu,
0: Wolf Messenger,
1: 1899 lopala,
0: in the year 1899,
1: September 10th, రష్యాలో జన్మించాడు.
0: He was born there in Russia.
1: జన్మించినప్పటి నుంచి కూడాను ఆ పిల్లవాడి తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
0: Right from the time of his birth, his face was just shining with all the brilliance.
1: చిన్న పిల్లవాడు తనకు తెలియకనే చేతులు త్రిప్పటం,
0: and that boy started just moving his hands,
1: navukotamu,
0: start smiling within himself,
1: edo maatadukotamu,
0: talking within himself,
1: ee vidhamaina chitra vichitramainatvanti okka cheshtalanni chestu vachadu.
0: He was acting in a mysterious way, an understandable way.
1: Tallidandru chaala aashcharyapadi ee chitranni gurtinchukolalekapothunnaru.
0: The parents were mystified because they could not know the significance.
1: Ee vidhanga okka samvatsaram gadichindi.
0: One year passed like this.
1: Rendava samvatsaramu palukulu palukutunnadu.
0: Second year he started speaking.
1: Tanlo taanu edo maatadukuntunnadu.
0: He was talking within himself.
1: Talagokkuntunnadu,
0: scratching his head.
1: Navvukuntunnadu,
0: he was smiling with him.
1: Ikkada parigettadam akkada parigettadam evartono maatadinattuga natistu vachadu.
0: He started running about all around and he was pretending as if he was talking to
1: someone. Tanlu ee chitramunu gurtinchukolekapoyaru.
0: Parents could not understand this mystery.
1: Ee pichi pillavada emti,
0: they were thinking that the boy might be mad.
1: Endukosam ee vidhanga chestunnadu,
0: why is he acting so,
1: evarto maatladutunnadu,
0: with whom he is,
1: evarni chusi navutunnadu,
0: with whom has he been laughing.
1: Ee vidhanga tamalo tamu ento ఆశ్చర్యపడుకుంటూ ఆనందాన్ని పొందుతూ తిరిగి కొంత భయాన్ని కూడా పొందుతూ వచ్చారు.
0: దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, దే వర్ మచ్ డిలైటెడ్, అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఫియర్ స్ట్రికెన్.
1: ఈ విధంగానే జరుగుతూ ఉండగా
0: ఆ థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్
1: 1806వ దినము ఒక పెద్ద ఆజానుబాహుడు తెల్లని గౌను వేసుకుని ఆ ఇంటి ముందు వచ్చి నిల్చుకున్నాడు.
0: హెఫ్టీ పర్సనాలిటీ, హీ జస్ట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని పిలిచాడు దగ్గరికి.
0: హీ కాల్డ్ దట్ బాయ్ టు కమ్ క్లోజ్.
1: మెస్సింగ్ మెస్సింగ్ మెస్సింగ్ కమాన్ కమాన్ అన్నాడు.
0: This gigantic person called him, "Messing, come close to me, come on."
1: దగ్గరికి పిలుచుకొని
0: he called him to come close to him.
1: నాయన,
0: boy,
1: నిన్ను నీ తల్లిదండ్రులు పిచ్చివాడనుకొని
0: your parents are thinking that you are mad.
1: ఎక్కడో ఒక పిచ్చాసుపత్రిలో చేర్చడమో లేక ఏదో బాలుల యొక్క స్కూల్లో చేర్చడమో ఈ విధమైనటువంటి క్రియలకు సిద్ధంగా ఉంటున్నారు.
0: Your parents are prepared to admit you in the mental hospital. They want to admit you to school.
1: నీవు ఎక్కడా నీవు వెళ్ళవద్దు.
0: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: నీ పిచ్చి తెలిసిన వారికే తెలుస్తుంది, కానీ పిచ్చి వారికి ఏం తెలుస్తుంది?
0: నాలెడ్జ్ పీపుల్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ మ్యాడ్నెస్, నాట్ టు ది ఇగ్నోరెంట్.
1: ఆధ్యాత్మిక పిచ్చి,
0: దిస్ ఇస్ స్పిరిచువల్ మ్యాడ్నెస్.
1: ఈ పిచ్చి అందరికీ పడితే దేశమే బాగుపడుతుంది.
0: ఇఫ్ ఆల్ ఆర్ స్పిరిచువల్ మ్యాడ్, ద హోల్ కంట్రీ వుడ్ ప్రోగ్రెస్.
1: కనుక నీవు సామాన్యమైనటువంటి బడుల్లో నీవు చేరవద్దు.
0: Don't get yourself admitted to ordinary schools.
1: లౌకికమైనా భౌతికమైనా ఈ విద్యాలు నీకు ఏమాత్రము అంటదు.
0: The formal secular knowledge will never impress you.
1: ఆధ్యాత్మిక విద్యను నీవు నేర్చుకో.
0: It is only spiritual education which you have got to
1: learn. దీన్ని చెప్పే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here only to teach you.
1: అప్పుడు ఆ పిల్లవాడు మిస్సింగ్ చెప్పాడు, తాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు.
0: When missing said, oh grandfather, where do you come from?
1: నేను చెప్తాను తర్వాత.
0: He said, I tell you later.
1: నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడ అక్కడి నుంచి నేను వచ్చాను.
0: I have come from that place actually, which is not known to you.
1: ఈ మాటను మాత్రం నీవు మరవద్దు.
0: Never forget this.
1: ఆధ్యాత్మిక విద్యను మాత్రమే నీవు అభ్యసించు.
0: Learn only the spiritual knowledge.
1: ఈ ఐహికమైన భౌతికమైన లౌకికమైన విద్యల్లో నీవు ప్రవేశించవద్దు.
0: Don't get into this worldly, ephemeral, secular, momentary knowledge.
1: నీ యొక్క స్థితి ఇప్పుడు బాల్యంలో ఉంటున్నది.
0: Now you are a boy.
1: ఇది పరిపక్వమయ్యేంత వరకు కూడాను నీవు ఎవరితోనా సంబంధం పెట్టుకోవద్దు.
0: Until you mature, grown up, don't have any kind of association with anybody.
1: ఇదిగో నేను ఇంక వెళ్ళొస్తున్నాను అన్నాడు. అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు.
0: Then he said, I'll go back. And there he vanished.
1: చూచాడు ఈ మెషిన్.
0: దిస్ మెషిన్ స్టార్టెడ్ వాచింగ్.
1: ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు?
0: యాక్చువల్ ప్లేస్ వేర్ ఫ్రమ్ హి హస్ కమ్, వేర్ హి హస్ గాన్ బ్యాక్ టు.
1: నేను అంతేనా వచ్చాను, తిరిగి నేను అక్కడికి వెళ్తానా? తనలో తానంతా విచారం చేస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ హిమ్సెల్ఫ్, టెలింగ్ దట్ సేమ్ థింగ్ వుడ్ హ్యాపెన్ టు హిమ్, దట్ హీ వుడ్ గో బ్యాక్.
1: ఎక్కడికి వెళ్ళాడు? ఇటు అటు ఇటు అటు పరిగెత్తాడు, లోపలికి వెళ్ళాడు, బయట వచ్చాడు, ఎగిరాడు, దుమికాడు, ఏమేమో చేస్తూ వచ్చాడు.
0: హీ ర్యాన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, హీ వాజ్ జంపింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఇది నా చేత కానిటువంటి పని.
0: అండ్ హీ కుడ్ నాట్ ఫైండ్ హిమ్ అల్టిమేట్లీ.
1: ఆ మహనీయుడు చేయగలిగినాడు, కానీ నేను ఈ పాపరుడు నేను చేయలేడు.
0: ఇట్ వాస్ పాసిబుల్ టు దట్ నోబుల్ సోల్ టు డూ ఇట్ అండ్ నాట్ ఫర్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ లైక్ మీ.
1: ఈ విధంగా పెరుగుతూ వచ్చాడు.
0: అండ్ హి వాస్ గ్రోయింగ్ డే బై డే.
1: తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయట పంపడానికి ప్రయత్నించలేదు.
0: పేరెంట్స్ డిడ్ంట్ సెండ్ హిమ్ అవుట్ ఎనీవేర్.
1: కానీ లోపలనే కాపాడుతూ వచ్చారు.
0: అండ్ దే కెప్ట్ హిమ్ ఎట్ హోమ్.
1: 1909 ఫిబ్రవరి 9 చూచాడు.
0: హీ సా,
1: నేను ఎక్కడికైనా వెళ్ళాలి.
0: ఐ షుడ్ గో సమ్వేర్.
1: ఈ ఇంట్లో ఉండకూడదు.
0: ఐ షుడ్ నాట్ స్టే హియర్.
1: ఇది లౌకికమైనవన్నీ విద్యను నేర్పుతున్నది.
0: అండ్ దిస్ teaches me the material knowledge.
1: ఆ మహనీయుడు చెప్పినటువంటిది పారమార్థికమైనటువంటి విద్య నేర్చమన్నాడు.
0: బట్ ద నోబుల్ సోల్ వాంటెడ్ మీ టు ఎక్వైర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: లోపలికి వెళ్ళాడు.
0: హీ హస్ గాన్ ఇన్.
1: ఎక్కడ ఏమి కాసు కనిపించలేదు.
0: అండ్ హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీ మనీ దేర్.
1: ఒక అరపైన ఎనిమిది అణాలు ఉండినాయి.
0: A particular rack he could find 8 anas.
1: ఆ ఎనిమిది అణాలు తీసుకున్నాడు.
0: And he took those 8 anas.
1: బయలుదేరాడు.
0: And he started moving.
1: ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడో తనకేమీ తెలియదు.
0: He does not know where he is going, where he should exactly go.
1: క్రమక్రమేణ ఈ ఎనిమిది అణాల తోపల్నే ప్రపంచమంతా చుట్టాడు.
0: With these 8 anas he could go around the world.
1: ఎవరు అతన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు.
0: No one questioned him.
1: ఎక్కడ నీ టికెట్ అని అడిగిన వాడు లేరు.
0: No one asked for the ticket.
1: ఎక్కడ నీ డబ్బు అని అడిగిన వారు లేరు.
0: No one asked for money.
1: ఎవరు అతని చెంతకే రాలేదు.
0: No one came close to him.
1: ఈ విధంగా తిరిగి
0: He wandered, moved.
1: కట్టగలబడికి 10 సంవత్సరం తిరిగాడు.
0: He went round for 10 long years.
1: అప్పుడు అతని వయసు 19వ సంవత్సరం వచ్చింది.
0: And he was age 19.
1: 19వ తేదీ లోపల ఇండియాలో ప్రవేశించాడు.
0: And then he stepped into this country, India.
1: ఇండియాలో ప్రవేశించి
0: Having come into India.
1: కడప నుంచి అనంతపురం రావాలని ట్రైన్ లో కూర్చున్నాడు.
0: He sat there to reach Anantapur from Kadapa.
1: ఇది వస్తూ కమలాపురం స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్.
0: The train stopped there near Kamalapuram station.
1: అప్పుడు నేను కమలాపురంలో చదువుతూ ఉన్నాను.
0: Bhagavan was studying there at that time in Kamalapuram.
1: ఏమి చదువు?
0: What studies?
1: పిచ్చి చదువు.
0: Just imagine.
1: 3-4 క్లాసులు చదువుతున్నాం అంతే.
0: We're just studying third class.
1: దాంట్లో రమేష్, రఘు ఇరువురు కూడాను నా డెస్క్ పైన కూర్చునేటువంటి వాళ్ళు.
0: And the two friends sitting one on either side of his desk.
1: ఈ రమేష్ చాలా రిచ్ బాయ్.
0: Ramesh is a rich boy.
1: అతని తండ్రి సిరిస్దార్.
0: His father is Sirisdar.
1: సిరిస్దార్ అప్పుడు పేరు సిరిస్దార్ అంటే
0: రెవెన్యూ డిపార్ట్మెంట్ సిరిస్దార్.
1: అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని సాయంకాల సమయం లోపల స్టేషన్ వైపును వెళ్లేటువంటి వారం.
0: And in the evening time they used to go close to the station.
1: ఆధ్యాత్మిక విషయాలే చింతిస్తూ వచ్చేటువంటి వారం.
0: And they talk about the spiritual matters.
1: అప్పుడు ఏదో ఒక దినానికి 2 ట్రైన్లు ఒక ట్రైన్ ప్రయాణం చేసేటువంటివి.
0: Every day along the route 1 or 2
1: ట్రైన్లు ఎక్కువ లేదు.
0: Not many trains went by.
1: మేము ముగ్గురు నడిచాము.
0: All the 3
1: స్టేషన్ కు ప్రక్క లోపల ఒక బండ ఉంటే బండ పైన కూర్చున్నాం.
0: All the 3 sat there on a boulder.
1: వారంతా ఏదో ప్రశ్నలు వేయటము, నేను జవాబు చెప్పటము, ఈ విధంలో నవ్వుకుంటూ మేము ఉన్నాము.
0: And the 2 other boys were putting questions to Bhagwan, and Bhagwan was clarifying their doubts.
1: ఈ కడప నుంచి అనంతపురం పోయేటువంటి ట్రైన్ లో కిటికీలో నుంచి చూచాడు ఈ మెషిన్.
0: This missing notice through the window as he was traveling from Kadapa towards Anantapur.
1: ట్రైన్ పోతూ ఉండగానే తలుపు తెరిచాడు.
0: The moment the train started to open the door,
1: దుంకాడు.
0: He jumped out of the train.
1: పడ్డాడు.
0: And he fell down.
1: అయ్యో పాపం కాలు విరిగిందేమో అని నా వెంట ఉన్నటువంటి ఈ రమేష్, రఘు వాళ్ళు చాలా బాధపడ్డారు.
0: The 2 other boys felt so sad because he might have sustained a fracture as he jumped out of the train.
1: కాలేదు. ఎవరి కోసం వస్తున్నారు? నా కోసం వస్తున్నాడు.
0: Bhagwan said nothing will happen to him.
1: ప్రమాదము జరగదు, నిరుగుకుండండి అన్నాడు.
0: Bhagwan said nothing will happen to him. For whom is he coming? He is coming to see me. Nothing will happen.
1: నడిచాడు, ఒక బ్యాగ్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, మా వెంట వస్తున్నాడు.
0: And he was accompanying these 3, following these 3 boys.
1: అయితే మాకు దగ్గర రాలేదు.
0: But he didn't come very near to them.
1: 10 అడుగులు దూరంలో కూర్చున్నాడు.
0: He sat 10 feet away from them.
1: కంటిదారా కారుస్తూ,
0: shedding tears,
1: నన్ను చూస్తూ ఉన్నాడు.
0: He was watching Bhagwan.
1: రెప్ప కూడాను వేయలేదు.
0: Well, he didn't just a wing.
1: ఈ దృశ్యాన్ని రమేష్, రాము చూచారు.
0: And the 2 other boys, Ramesh, noticed this scene.
1: అప్పటి లోపల ఒక విధమైనటువంటి భయం పిల్లలకు.
0: And the boys were afraid of foreigners.
1: ఈ తెల్లటి వారంతా వచ్చి పిల్లల్ని పట్టుకుని పోయి మిలిటరీలో చేరుస్తారు కాబట్టి ఎక్కడే గాని తెల్లటి వారికి మనం చిక్కకూడదు అని మాట్లాడుకునేటువంటి వారు.
0: In those days boys were afraid to see white people because they were under the false opinion that they'll catch hold of these boys and put them in the army.
1: ఎక్కడ మిలిటరీలో పోయి తీసుకుని పోయి చేరుస్తారో ఏమో అని చాలా భయపడుతూ ఉండేటువంటి వారు.
0: They were afraid of the situation because they would have to join the military.
1: కానీ ఆ మెషిన్ వచ్చి దగ్గర వస్తూ వచ్చాడు.
0: But this missing started coming closer and closer.
1: రమేష్ పరిగెత్తిపోయాడు ఇంటికి.
0: Ramesh ran immediately.
1: తండ్రి దగ్గరికి వెళ్లి
0: He went to his mother.
1: నాన్న, నువ్వు జీప్ తీసుకుని తక్షణమే రావాలి అన్నాడు.
0: And he told his father, you should come here immediately.
1: మొట్టమొదటి రాజును మన ఇంటికి చేర్చుకో.
0: సీ దట్ రాజు విల్ బి బ్యాక్ టు అస్.
1: ఎవరో రాజును ఎత్తుకుని పోవడానికని వచ్చారు.
0: దేర్ సమ్వన్ హస్ కమ్ హియర్ టు టేక్ రాజు అవే ఫ్రమ్ అస్.
1: ఒక తెల్లటి దొర.
0: He is a white man.
1: అతను స్వామి వైపునే చూస్తున్నాడు.
0: And he has been watching Rasu.
1: కనుక రాజును చూస్తూనే ఉన్నాడు.
0: And he has been watching him intensely.
1: అని చెప్పి తండ్రితో చెప్పి తండ్రితో జీప్ తీసుకుని వచ్చాడు వెంటనే.
0: And so saying, he made his father to come to that spot in his jeep.
1: ఆ తండ్రి వచ్చి నన్ను ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకున్నాడు.
0: And then father made Raju Bhagwan sit there in his car.
1: రాజు నిన్ను తిరిగి నేను ఇంటికి చేరుస్తాను.
0: And he said, I'll certainly take you to
1: your home. మొట్టమొదట మా ఇంటికి రా.
0: And you first you come to our residence.
1: వాళ్ళ ఇంటికి తీసుకొని పోయాడు.
0: And he took Bhagwan to his home.
1: తీసుకొని పోతే ఆ జీప్ పోయిన చోటంతా తాను వచ్చాడు. Messing.
0: The messing followed the jeep throughout.
1: వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి చేశాడు. డే అండ్ నైట్ అక్కడే కూర్చున్నాడు.
0: అండ్ హీ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హౌస్ డే అండ్ నైట్.
1: తర్వాత నేను కనిపించినప్పుడంతా నవ్వటము పిలిచటము చాలా ఆనందంగా తను నన్ను చూచి ఏదేదో చెప్పుకోవటం జరిగింది.
0: Whenever he had an occasion to see Bhagwan over there, he used to smile and talk within himself, jump in joy, in ecstasy.
1: కానీ ఇది సరైన కాదు. బ్రిటిష్ వాళ్ళకు మనం ఏం చెప్పడానికి వీలు లేదు కనుకనే తలుపు వేసేసి అతన్ని బయట పోమని చెప్పారు.
0: సో ఇట్స్ నాట్ ప్రాపర్ టైమ్ యాజ్ హీ హ్యాపెన్ టు బి ది ఫారెన్ రూల్ ఇట్ వాస్ బోల్టెడ్ ఫ్రమ్ హిస్
1: సైడ్. ఇంటికి పంపించారు, చెప్పి పంపించారు.
0: అండ్ ద మెసేజ్ వాస్ సెంట్ టు హిస్ రెసిడెన్స్.
1: అప్పుడు శేషం రాజు అక్కడ టీచర్ గా ఉండేటువంటి వాడు.
0: అట్ దట్ టైమ్ శేషం రాజు వాస్ ది టీచర్ దేర్.
1: చూడండి, ఒక దొరగారు వచ్చి అబ్బాయిని రాజును తీసుకుని పోవాలని కాచుకొని ఉంటున్నాడు. మేము మా ఇంటిని దాచిపెట్టుకున్నాము, మీరేమి భయపడకండి, నేను తక్షణమే క్షేమంగా చేరుస్తాను అన్నాడు.
0: మెసేజ్ వాజ్ సెంట్ టు శేషంరాజు, సార్, హియర్ ఇస్ ఎ వైట్ మ్యాన్, బ్రిటిషర్ కేమ్ ఓవర్ దేర్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ రాజు భగవాన్ అండ్ హీ వాంటెడ్ టు టేక్ హిమ్ అవే అలాంగ్ విత్ హిమ్, బట్ రైట్ నౌ హీస్ విత్ అస్.
1: చూచాడు చూచాడు, మూడు దినములైన తర్వాత తిరిగి ఏదో ఒక ట్రైన్ ఎక్కాడు, ఎక్కడికో వెళ్లిపోయాడు.
0: హీ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఫర్ త్రీ డేస్ అండ్ లెఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్.
1: ఆ ఇంటి దగ్గర వచ్చి ఒక పెన్సిల్తో డోర్ పైన రాసేశాడు.
0: హీ స్క్రిబుల్ ఫ్యూ లైన్స్ ఆన్ ద డోర్.
1: ఈ ఇంటి వారు ఎంతో భాగ్యవంతులు.
0: ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆర్ వెరీ లక్కీ, ఫార్చునేట్.
1: ఈ ఇంటిలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టుకున్నారు.
0: దే హ్యావ్ దిస్ బాయ్ హియర్.
1: ఈ పిల్లవాడిని సేవలు చేస్తున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ దిస్ బాయ్.
1: నాకు ఇంతనే ప్రాప్తి.
0: I deserved only this much, right?
1: అని వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి.
0: అండ్ హీ సెడ్ థ్యాంక్స్ టు దెమ్.
1: తాను వెళ్లిపోయాడు.
0: అండ్ హీ రిటర్న్.
1: వెళ్లిపోయినటువంటి వాడు తిరిగి రష్యా చేరాడు.
0: అండ్ హీ రీచ్ రష్యా.
1: రష్యా చేరిన తర్వాత,
0: హావింగ్ గోన్ దేర్,
1: మరి ఒక 20 సంవత్సరం తర్వాత మరి ఇండియాకు వచ్చేసాడు.
0: ఆఫ్టర్ 20 ఇయర్స్ హీ విజిటెడ్ ఇండియా అగైన్.
1: క్రిల్లిన్ అనేటువంటి ఒక కెమెరా తీసుకుని వచ్చేసాడు.
0: హీ బ్రాట్ ఎ కెమెరా, క్రిల్లిన్ కెమెరా.
1: దాన్ని తీసుకుని వచ్చాడు.
0: హీ బ్రాట్ దట్ కెమెరా స్పెషల్.
1: ఇక్కడే దాన్ని ఉపయోగపెట్టుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ హీ నెవర్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ కెమెరా.
1: దాంట్లో ఔరా అనేటువంటిది, అనగా ఒక మనిషి చుట్టూ కూడాను ఒక తేజస్సు వస్తుంది.
0: ద కిర్లియన్ ఫోటోగ్రఫీ వుడ్ కవర్ ద ఔరా అరౌండ్ యువర్ హెడ్.
1: సాత్వికమైనటువంటి దీనికి మంచి ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సు వెనుక వైపున వస్తుంటుంది.
0: If one is pious in his nature, the aura color would be bright around.
1: Tamogunamainatundi variki nallati aura vachestuntadi.
0: Man with inertia will have his aura black in color.
1: Tamogunamariki vachesindi inka rajogunamariki erratti aura vachindi.
0: The one with emotional temperament will have red aura.
1: Ee kamalaparame vachadu. ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, ఏమిటని ఎన్క్వైరీ చేసుకున్నాడు.
0: హీ కేమ్ బ్యాక్ కమలాపురం అండ్ ఎంక్వైరింగ్ వేర్ రాజు వాస్.
1: అప్పటికి నేను మారిపోయినాను, రాజు కాదు.
0: బై దట్ టైమ్ హీఈస్ నో మోర్ రాజు.
1: అతను ఇప్పుడు గురువు అయినాడు మా హిందువులకంతా.
0: నౌ హీఈస్ ప్రిసెప్టర్, ఎ గురు హింసెల్ఫ్.
1: అతని పేరు సత్యము.
0: హిస్ నేమ్ ఈజ్ సత్యం.
1: కాబట్టి సత్యసాయి బాబా అని పేరు పెట్టినారు.
0: హిస్ ప్రెసెంట్ నేమ్ ఈజ్ సత్యసాయి బాబా.
1: ఇప్పుడు పుట్టపర్తి లేక బెంగళూరులోనే ఉంటాడు అని చెప్పి చెప్పారు.
0: రైట్ నౌ హీ మే బి దేర్ ఇన్ పుట్టపర్తి ఆర్ బెంగళూరు.
1: తాను అక్కడ నుంచి బయలుదేరాడు బెంగళూరుకి.
0: హీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ టువర్డ్స్ బెంగళూరు.
1: బెంగళూరు బయలుదేరి రైలు వచ్చేటప్పటికి అక్కడ క్రౌడ్ అంతా కాచుకొని ఉంటున్నారు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఎ బిగ్ క్రౌడ్ వాజ్ వెయిటింగ్.
1: ఏమిటి ఈ గుంపు అంటే సత్యసాయిబాబాకి దర్శనం కోసం వచ్చామన్నారు.
0: ద క్రౌడ్ రెస్పాండెడ్ దే ఆర్ ఆల్ దేర్ టు హ్యావ్ దర్శన భగవాన్.
1: చెప్పేటప్పటికి ఇదేనేమో సత్యసాయిబాబా అని చెప్పిందని అక్కడనే నిలుచుకున్నాడు.
0: హీ స్టూడ్ దేర్ వెయిటింగ్ ఫర్ భగవాన్.
1: నేను అప్పుడు వచ్చి జనం లోపల తిరుగుతూ ఉండినాను.
0: భగవాన్ వాజ్ మూవింగ్ అమిడ్స్ ద క్రౌడ్.
1: చూచాడు బెర్లిన్.
0: అండ్ దిస్ మిస్సింగ్ సా హిమ్.
1: ఈ అబ్బాయి ఆనాడు చూచినది.
0: హీ కుడ్ ఐడెంటిఫై దట్ హీ సా ద సేమ్ పర్సన్ 20 ఇయర్స్
1: అగో. ఇంకనూ ప్రకాశిస్తూనే ఉన్నది.
0: అండ్ స్టిల్ యూ ఫైండ్ ద బ్రిలియంట్.
1: మెత్తగా మన కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళాడు.
0: First he went to the college principal.
1: College principal peru Narendra ani athane appudu.
0: The principal of that college at that time was Narendra.
1: Adan chaala goppa vaadu.
0: He's a very great man.
1: Sanskritam kuda chadivinatunti vaadu.
0: He knows the Sanskrit.
1: Pillalaku chaala chakka bodhinchetunti vaadu.
0: And he was a very good teacher.
1: Athanu doctor tandi peru Damodare.
0: And he happens to be son of Damodar.
1: Athanu judge.
0: Damodar was the judge.
1: Vaallidduru akkade unnaru.
0: Both of them were there.
1: Cheppadu ee pillavaadiki nannu okka thooru choopinchandi annadu.
0: And he requested both of them, let me have darshan of this boy.
1: Tarvata camera open chesi,
0: and he opened the camera.
1: Itannu neeku sariyainatundi deento meeku kanipinchatam ledhu.
0: You are not able to see the reality, he said.
1: Itannu sakshat bhagavantude.
0: He is God himself.
1: Meeru gurtinchukolekapothunnaru.
0: You are not able to know.
1: సామాన్యమైన రూపాన్ని మీరు చూస్తున్నారు.
0: యూ గో బై ది ఆర్డినరీ ఫామ్.
1: ఔరాలో చూడండి మీరు బాగా.
0: యూ వాచ్ ది ఆరా.
1: దాన్ని తీశాడు. నేను నగర సంకీర్తన పోతే అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాను పైన నుంచి.
0: అట్ ది ఎండ్ ఆఫ్ ది నగర సంకీర్తన ఇట్ వాస్ దట్ టైమ్ వెన్ భగవాన్ వాస్ గివింగ్ దర్శన్ టు ది క్రౌడ్.
1: కింద నుంచి కెమెరా ఒత్తాడు.
0: అండ్ హీ క్లిక్డ్ ది కెమెరా.
1: ఏమిటో అన్ని లైట్ లైట్ లైట్ లైట్ అవుతుంటూ అతని దగ్గరికి వచ్చి చేరిపోయారు.
0: అండ్ హీ కుడ్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్ రౌండ్ ది ఆరా.
1: ఆ ఫోటో చూపించాడు.
0: అండ్ హి షోన్ ద ఫోటో.
1: నా మొహం చుట్టూ కూడాను పెద్ద తేజస్సు.
0: అరౌండ్ ద ఫేస్ ఆఫ్ భగవాన్ దేర్ ఇస్ ఎ బ్రిలియన్స్ రేడియన్స్.
1: నా దేహం పూర్తి కూడాను ఒక పవిత్రమైనటువంటి వైట్ లైట్ వచ్చేసేసి.
0: ద హోల్ బాడీ ఇస్ హైలీ ఎఫల్జెంట్.
1: నా బాడీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
0: నథింగ్ ఎల్స్ వాజ్ నోటీస్డ్ అదర్ దాన్
1: ఈ బాడీలో ప్రతి ఫింగర్ ప్రతి నెయిల్ ప్రతి ఇది అన్ని కనిపిస్తూ వచ్చాయి.
0: Everything, every part of the body was cognizable.
1: Narendra ee photo teeskunnadu.
0: Narendra collected that photo.
1: Teeskoni ilanti photolu maa Bharat Deshamlo chikkavu.
0: He said it's not possible to have such photos here in India.
1: Idi naaku kavali ani aashinchadu.
0: And he wanted that photograph.
1: Photograph isthanu gaani camera nenu ivanu annadu.
0: He said I'll give the photo but not the camera.
1: Deentho nenu inka ento anubhavinchavalsinattu unnai.
0: I need some work to be done with this camera.
1: Motta motta aa baba tho nannu cherchandi chaalu naaku.
0: And he said just carry this photo Bhagwan, that is enough, he said.
1: Sayankalam oka meeting pettukunnadu, class meeting ani.
0: And it was a meeting of his class students there.
1: Appudu nenu kurchunnanu.
0: Bhagwan also was present at that time.
1: Athanu vachadu. Ee class teachers ee masters evvarni chuttam ledhu.
0: And he missing also came over there. He didn't watch anybody.
1: Nenu kurchunnanu em chestunnanani atu itu chuttamu aa janal lopala chuttamu ee rakamga jarugutundadi.
0: He has concentrated his attention on Bhagwan only, where he was moving, what he was doing.
1: Kattagalapadiki nannu chuchadu.
0: Finally he saw Bhagwan.
1: My dear, my dear, my dear ani daggariki nadchukuntu dokkuntu vachesesi.
0: He went on shouting my dear and started coming closer and closer to Bhagavan.
1: You are my everything.
0: And he said you are my everything.
1: I am your instrument.
0: I am your instrument.
1: You are my everything.
0: You are my everything.
1: You are my everything. You are my everything. You are my everything.
0: He went on repeating this, you are my everything, you are my everything, you are my everything.
1: ఇంతవరకు నేను ఎవరికీ చెప్పలేదు.
0: భగవాన్ డిడ్ టెల్ దిస్ టు ఎనీబడీ టిల్ నౌ.
1: కనుకనే ఈ విధంగా చెప్పుకుంటూ తాను అక్కడే ఉంటుండి 10 దినములు అక్కడే ఉన్నాడు.
0: మిస్సింగ్ స్టేడ్ దేర్ ఫర్ 10 డేస్.
1: తనకు అన్ని చూపవలసినవన్నీ చూపినాను, చెప్పవలసినవన్నీ చెప్పినాను.
0: భగవాన్ టాట్ హిమ్ అండ్ స్పోక్ టు హిమ్ మెనీ టైమ్స్.
1: ఇది సామాన్యమైనటువంటి మానవత్వంతో గోచరిస్తుండాలి.
0: ఇట్ అపియర్స్ టు బి ఎ నార్మల్ హ్యూమన్ లైఫ్.
1: దైవం మానుష రూపేణ, దైవం దైవ రూపంలో ఎప్పుడు కూడా రాడు.
0: గాడ్ అపియర్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ అండ్
1: మానవాకారం తందే వస్తుంటాడు.
0: హీ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
1: ఇది మా శాస్త్రం నందు కూడా ఈ పద్ధతి ఉంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది డిక్టమ్ ఆఫ్ ది సేక్రెడ్ టెక్స్ట్.
1: అని చెప్పి
0: సో సేయింగ్
1: దానిపైన ఒక పెద్ద పుస్తకం రాశాడు.
0: అండ్ హీ హస్ రిటన్ ఎ బుక్
1: అది రాసి గోకాకు ఇచ్చాడు.
0: అండ్ హావింగ్ రిటన్ దట్ బుక్ హీ ప్రెజెంటెడ్ టు గోకాక్.
1: గోకాకు ఇంగ్లీష్ తెలుసు కానీ ఈ ఫ్రెంచ్ అంత బాగా తెలియదు.
0: గోకాక్ నోస్ ఇంగ్లీష్ థరలీ బట్ నాట్ ఫ్రెంచ్ లాంగ్వేజ్.
1: దానిపైన ఈ రష్యన్ లాంగ్వేజ్ అసలే తెలియదు.
0: అండ్ రష్యన్ లాంగ్వేజ్ హాస్ నో నాలెడ్జ్ ఎట్ ఆల్.
1: ఏదో పెట్టుకున్నాడు దగ్గర కట్ట గడపడికి అందరితో వచ్చిన వాళ్ళ దగ్గర అందరికీ ట్రాన్స్లేషన్ చేసుకుంటూ తాను నేర్చుకుంటూ వచ్చాడు.
0: హౌఎవర్ హీ స్టార్టెడ్ పికింగ్ అప్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ఆల్ ద విజిటర్స్ విచ్ హ్యాపెన్ టు బి దేర్.
1: కొన్ని దినములు అయిన తర్వాత తాను ఎక్కడ పోయినాడో ఎవరికి కనిపించుకోకుండా వెళ్ళాడు.
0: పీపుల్ డిడ్ నాట్ నో వేర్ దిస్ మిస్సింగ్ హ్యాస్ గాన్ లేటర్.
1: రష్యా నుంచి నరేంద్రకు లెటర్ వచ్చింది.
0: ప్రిన్సిపల్ నరేంద్ర రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ రష్యా.
1: యు ఆర్ టీచర్ ఫర్ గాడ్.
0: అండ్ హి సెడ్ యు ఆర్ ది టీచర్ ఆఫ్ గాడ్.
1: నీవెంత అదృష్టవంతుడు.
0: యు ఆర్ వెరీ లక్కీ
1: అని చెప్పి అక్కడి నుంచి స్వామి విషయాలంతా నాకు తెలుపుతుండమని చెప్పాడు.
0: అండ్ హీ రిక్వెస్ట్ నరేంద్ర టు టెల్ హిమ్ వాట్ ఆల్ దట్ హీ నోస్ అబౌట్ భగవాన్.
1: ఒక దినము
0: వన్ డే
1: నేను నరేంద్ర ఇద్దరే కూర్చున్నాం.
0: వన్ డే దేర్ ఆర్ ఓన్లీ టూ సీటెడ్ దేర్ భగవాన్ అండ్ నరేంద్ర.
1: ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు నేను చెప్తూ వచ్చాను.
0: హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ భగవాన్ వాజ్ క్లారిఫైయింగ్ హిస్ డౌట్స్.
1: ఆ సమయంలో టక్క అక్కడ వచ్చి దిగాడు.
0: అట్ దట్ మోమెంట్ మెస్సింగ్ అరైవ్డ్ దేర్.
1: ఎట్ట వచ్చాడు ఏమొచ్చాడు అని చూస్తే టికెట్ లేదు ఏమి లేదు.
0: హౌ హీ కేమ్ దేర్ ఇస్ ఎ మిస్టరీ బికాజ్ హీ డిడ్ంట్ హావ్ ఎనీ టికెట్.
1: వచ్చాడు నన్ను చూచాడు తర్వాత మాయమైపోయాడు.
0: ఇమ్మీడియట్లీ అపియర్డ్ దేర్ సా భగవాన్ అండ్ డిసపియర్డ్.
1: ఇది అందరికీ గోచరమయ్యేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ అబ్జర్వ్డ్ బై ఎవరీబడీ.
1: చెప్పితే అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్.
1: దైవత్వం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది.
0: డివినిటీ ఇస్ హిడెన్ ట్రూత్
1: అని చెప్పి అప్పటి నుంచి ఈ కృష్ణుని యొక్క తత్వం అంతా నేర్పుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ వాజ్ టాట్.
1: తర్వాత
0: లేటర్
1: ఒకనాడు
0: వన్ డే
1: ఈ గోపబాలునంతా చేరి కృష్ణుతో యమునా తీరం లోపల చెట్టు కొమ్మ ఆట అని అంటాడు. ఆ ఆటలు ఆడుతున్నారు.
0: ద కౌహెడ్ బాయ్స్ అలాంగ్ విత్ కృష్ణ దే వర్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా. The branches of the tree. They go on jumping from one tree to another tree.
1: ఆ విధమైన ఆటలు ఆడుతుంటే
0: while they were playing so,
1: కొంతమంది చాలా అలసిపోయారు.
0: Some were very much tired.
1: ఆ సమయం లోపల
0: at that time,
1: వామనమూర్తి అనగా పేరు వామన.
0: His name is Vamana.
1: భరద్వాజ మహర్షి
0: ద సేజ్
1: వాళ్ళిద్దరూ ప్రయాణమైపోతున్నారు. అప్పుడు
0: దే వర్ పాసింగ్ బై
1: ఆ యమునా తీరంలోకి వచ్చి
0: దే కేమ్ టు దట్ షోర్ ఆఫ్
1: గోప పిల్లలను అడుగుతున్నారు, నాయన ఎక్కడ ప్రమాదం లేకుండా స్నానం చేయవచ్చును, ఎక్కడ లోతైనటువంటి స్థానము, ఎక్కడ లైట్ గా ఉండేటువంటి స్థానము, ఎక్కడి నుంచి మనం స్నానం చేయవచ్చు అని అడుగుతూ వచ్చారు.
0: దే వర్ ఆస్కింగ్ ద కవర్డ్ బాయ్స్ వాట్ ఈస్ ద సేఫ్ జోన్ టు హ్యావ్ దేర్ బాత్ విచ్ ప్లేస్ ఈస్ so deep, so shallow.
1: చెట్టు పైన ఉన్నటువంటి కృష్ణుడు ఒక్కతూరు దుంకాడు.
0: అండ్ కృష్ణ వాజ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ జంప్డ్.
1: దుంకిన తక్షణమే బలరాముడు కూడా దుంకాడు.
0: ఇమ్మీడియట్లీ బలరామ్ ఫాలోడ్ హిమ్.
1: కన్నులు మూసుకున్నారు.
0: దే క్లోజ్ దేర్ ఐస్.
1: యోచన చేశారు.
0: అండ్ దే వర్ థింకింగ్
1: వీరు సాక్షాత్ జీవాత్మ పరమాత్మలు.
0: దే కుడ్ ఐడెంటిఫై దట్ వన్ ఇస్ ఇండివిజువల్ సోల్ అదర్ ఇస్ ది కాస్మిక్ స్పిరిట్
1: డివినిటీ ఇది డివైన్ పవర్స్.
0: దే కుడ్ నో ది డివినిటీ ది డివైన్ పవర్ బిహైండ్
1: అని చెప్పి అప్పుడు రెండు చేతులు జోడ్చి
0: దే
1: భరద్వాజుడు కృష్ణుని అడుగుతున్నాడు,
0: నాయన
1: ఎక్కడ నోతైనటువంటి ప్రదేశము, ఎక్కడ సూక్ష్మమైనటువంటి ప్రదేశము మేము స్నానం చేయాలి అన్నారు.
0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ భరద్వాజ స్టార్టెడ్ ఆస్కింగ్ కృష్ణ విచ్ ఈస్ ఎ సేఫ్ జోన్ వేర్ ద షాలో వాటర్.
1: నేను చూడాలని రామలింగం చెప్పి తానే దుమికాడు అక్కడ నీటిలో.
0: అండ్ కృష్ణ హింసెల్ఫ్ జంప్డ్ ఇంటూ వాటర్.
1: కృష్ణునికి ఇంతవరకు నీరు వచ్చినాయి.
0: అండ్ ఇట్ వాస్ జస్ట్
1: ఇది సేఫ్టీ ప్లేస్ అన్నాడు. ఇది క్షేమమైనటువంటి.
0: దిస్ ఈస్ ది సేఫ్ జోన్ సెడ్ కృష్ణ.
1: మీరు తక్షణమే స్నానం చేయండి.
0: You have your bath right now.
1: Vennato chesinaatunte bhojanam meeku tayar chestamu.
0: And we will make the food made up of the butter.
1: Meeku aaharam anta kuda siddham chestamu.
0: We will make the food ready.
1: Meeru iddaru snanam chestrandi.
0: Both of you finish your bath and come.
1: Annaru.
0: They said so.
1: Aneetappudiki
0: after that
1: కృష్ణుడు ఏమీ తీసుకుని రాలేదు.
0: కృష్ణ డిన్ బ్రింగ్ ఎనీథింగ్.
1: ఆనాడు టిఫిన్ క్యారీలకు వినికాలి ఇలాంటివంతా లేవు.
0: దేర్ వర్ నో టిఫిన్ క్యారియర్స్ ఇన్ దోస్ డేస్.
1: రండి ఇక్కడ అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ దెమ్ టు కమ్.
1: ఒక మూట విప్పాడు.
0: హీ ఓపెన్ ద బన్ ప్యాక్.
1: అంటే ఒక ఘమ ఘమ ఘమ వాసన వస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ వెరీ గుడ్ స్మెల్.
1: మంచి వాసన.
0: గుడ్ స్మెల్.
1: పాలతో వండినటువంటి అన్నము.
0: ఇట్స్ వన్ ఫుడ్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ మిల్క్.
1: దానిపైన ఒక చిన్న తట్ట.
0: And there's a plate above.
1: ఆ తట్టలో ఇద్దరికి పెట్టాడు, భుజించండి అన్నారు.
0: And food is served to both and he wanted
1: ఈ
0: both of
1: పిల్లలు ఉన్నారు చూడండి, కోతి పిల్లలు. వీళ్ళు వారి వైపున వీడి వైపున చూసి చాలా తమాషలు చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది.
0: The other boys like monkeys started staring at these two plates and the food served to them. Where from the plates have come and the food.
1: మహర్షులు వారి దగ్గర ఏం మాట్లాడేది.
0: They are sages. They can't dare to open their lips.
1: కనుక ఊరికో ఉన్నారు.
0: They remained silent.
1: వారు తీసుకున్నారు, సంధ్యావందనం చేసుకున్నారు, భుజించారు.
0: After saying some prayers, they started eating their food.
1: నాయన కృష్ణ,
0: కృష్ణ,
1: ఈ వంట ఎవరు వండారు?
0: హూ కుక్ దిస్?
1: ఎవరు? మా అమ్మ యశోద.
0: హి సెడ్ మై మదర్ యశోద.
1: ఆమెను కూడా ఒకతూరు తలుచుకున్నారు, దాన్ని భుజించి ఇంత రుచికరమైనటువంటి వంట నేను ఎప్పుడూ భుజించలేదన్నారు.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ సెడ్ ద ఫుడ్ ఇస్ వెరీ డెలీషియస్, ద టైప్ ఆఫ్ విచ్ వీ హావ్ నాట్ టేస్టెడ్ సో ఫార్.
1: తిరిగి భోజనం చేశారు, ఆ యమున నీరు తాగారు, తిరిగి వాళ్ళు వచ్చిన తాగుపోతున్నారు.
0: ఆఫ్టర్ టేకింగ్ ద ఫుడ్ they had that water from Yamuna, quenched their thirst and started moving from there.
1: ee yokka chitram chitritram nanta kodanu brahma kanipettunnadu.
0: Brahma was watching what all that has been happening.
1: Ivanni ekkada nunchi vastunnayi?
0: Where from these things coming?
1: aa yokka cameraman ekkada nunchi vachadu?
0: Where from this cameraman came?
1: ee bhojanam anta ekkada nunchi vachindi?
0: Where from this food came?
1: kanuka itani pattali.
0: This person should be caught now.
1: rendavo dinamu గోపబాలు అందరు కూడా తమ ఇంటిలో ఉన్నటువంటి గోవులంతా తోలుకొని అడకు వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ డే ఆల్ ద కౌహెడ్ బాయ్స్ టుక్ ఆల్ ద కౌస్ టు ద నియర్ బై ఫారెస్ట్.
1: ఇక్కడ బలరామకృష్ణుని యొక్క శక్తి సామర్థ్యములు బయట పెట్టాలని అతను చుట్టూ తిరిగారు.
0: అండ్ ఇట్స్ ఓన్లీ టైమ్ టు నో ది పవర్ ఆఫ్ బలరామకృష్ణ, సో దే హి వెంట్ రౌండ్ దెం.
1: వీళ్ళంతా ఆటలు ఆడుకుంటూ కూర్చున్నారు.
0: ద బాయ్స్ వర్ ప్లేయింగ్.
1: వాళ్ళకు గోవుల పైన చింత లేదు.
0: దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద కౌస్.
1: కృష్ణుడిపైనే వారి చింత అంట.
0: దే వర్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఓన్లీ.
1: కృష్ణుడితో మాట్లాడుకుంటూ ఎగురుతూ దుమ్ముతూ దీంట్లో మునిగిపోయారు.
0: దే వర్ కన్వర్సింగ్ విత్ కృష్ణ, ప్లేయింగ్ విత్ హిమ్, సింగింగ్ విత్ హిమ్.
1: బ్రహ్మ ఆవులను, దూడలను, బిగులను, ఆ గోపా బాలను అందరినీ దాచిపెట్టేశాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ వాట్ బ్రహ్మ డిడ్ వాస్ హీ హస్ టేకెన్ అవే ఆల్ దీస్ కౌస్ అండ్ ద కౌస్ అండ్ ఆల్ ద కౌస్.
1: ఎక్కడే గాని ఒక గోవు కనిపించలేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ కౌ.
1: ఎక్కడే గాని ఒక గోపు బాలను కనిపించలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కౌహర్డ్ బాయ్ అరౌండ్.
1: ఇదంతా కనిపెట్టాడు కృష్ణుడు.
0: ఆల్ దిస్ వాజ్ నోటీస్డ్ బై
1: బ్రహ్మ. చేసినటువంటి పని
0: దిస్ ఇస్ ది యాక్ట్ ఆఫ్ బ్రహ్మ
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఒక గోపు వారుణ్ణి పిలిచి,
0: హీ కాల్డ్ వన్ బాయ్ టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: చూడు, నీవు కూడాను కనిపించకుండా పో.
0: సీ, యు ఆల్సో రన్ అవే సో దట్ నోబడి వుడ్ నో యు.
1: నేను అన్న సర్వల్ని సృష్టిస్తానని అంతమంది గోపబాలను, అంతమంది గోపులను, అంత గోప దూడలను అన్నింటినీ సృష్టించాడు కృష్ణుడు.
0: కృష్ణ క్రియేటెడ్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ నంబర్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్, ద కౌస్ అండ్ ద కౌ.
1: ఎవరెవరి కోవు, ఎవరెవరి దూడలు, ఎవరెవరి అన్ని వాళ్ళకి సృష్టించిచ్చాడు.
0: అండ్ ఈచ్ వన్ హ్యాడ్ హిస్ ఓన్ కౌ దట్ బిలాంగ్స్ టు.
1: ఒక దినము రెండు దినములు కాదు,
0: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
1: వన్ ఇయర్.
0: It went on for one full year.
1: One year anta kudanu intiki povatamu, govulu aa bucket lo chuttukamu, pettinavanta tinatamu, tigi raavatamu, taavu kudadu tellavar lestane boncheyatamu, pillalu kuda raavatu, ee vidhanga jarugutu vachindi.
0: This happened for one full year. Right in the morning the cows would be taken to the forest, followed by boys, they would be returning in the evening. The routine went on.
1: కాని ఆ తల్లిదండ్రులు కూడా తమ పుత్రులు అనుకుంటున్నారు, కానీ ఈ మాయా పుత్రులు అని చెప్పిన తెలుసు.
0: Parents also did not know what had happened. They were thinking that they are their own children.
1: ఇదంతా జరిగిన తర్వాత,
0: after all this had happened,
1: బ్రహ్మకు సిగ్గు వచ్చింది.
0: Brahma felt ashamed of it.
1: ఎన్ని దినములు చేసినా కానీ నా చేత కాదు ఇంకా.
0: It's not possible for me any longer.
1: దైవ లీలలు ఎంత విచిత్రమైనటువంటివి.
0: The will and the mystery of God.
1: అప్పుడు
0: చెప్పాడు
1: భాగవతం లోపల, చిత్రంబులు
0: peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు
0: sacred to all three worlds.
1: మునిజనాల విత్తంబులు
0: సమ్మిత్రంబులు
1: మునిజన వన పౌత్రంబులు
0: that will be appreciated by saints.
1: చారిత్రంబులు అన్నాడు.
0: That is the leela and the will, the story of Vishnu.
1: అని చెప్పి రెండవ దినం బ్రహ్మనే వచ్చి,
0: next day Brahma came.
1: కృష్ణ నేను ఓడిపోయాను.
0: కృష్ణ, ఐ లాస్ట్ ఇన్ దిస్.
1: ఇదిగో మీ పిల్లలు, మీ గోవులు అన్నిటి తిరిగి తెచ్చి తెచ్చాడు.
0: హియర్ ఆర్ యువర్ బాయ్స్, హియర్ ఆర్ ద కౌస్ అండ్ ద కౌస్, ఐఎమ్ రిటర్నింగ్ దెమ్ టు యూ.
1: ఆ గోవులు వచ్చినప్పటికి ఈ గోవులంతా అర్థధారమైపోయాయి.
0: బై ది టైమ్ దే కేమ్ ది ఎగ్జిస్టింగ్ వన్స్ డిసపియర్డ్.
1: ఈ విధంగా కృష్ణ లీలలు బాల్యం నుండి కూడా శక్తివంతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క దృశ్యమును చూపుతూ వచ్చినటువంటి వాడు.
0: రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ద మిస్టరీ ఆఫ్ కృష్ణ, ద లీలాస్ ఆఫ్ కృష్ణ వర్ మిస్టీరియస్, ఇన్కాంప్రిహెన్సిబుల్, అన్అండర్స్టాండబుల్.
1: ఇంకొక చిన్న విచిత్రం ఈ శరీరంతో జరిగినటువంటి చెప్తున్నాను. నేను ఎప్పుడు ఎవరికి నేను చెప్పలేను.
0: భగవాన్ నెవర్ టెల్స్ ఎనీబడి, బట్ వీఆర్ లక్కీ టు హియర్ ఫ్రమ్ హిమ్ రైట్ నౌ ఎన్ ఎక్స్పీరియన్స్.
1: నేను ఈ ప్రశాంత నిలయం అయిన తర్వాత
0: ఆఫ్టర్ దిస్ ప్రశాంత నిలయం వాస్ దేర్
1: ఇటువైపు రూమ్ లో వచ్చి నేను భుజించలేను.
0: భగవాన్ యూస్ టు మూవ్ టువర్డ్స్ దిస్ వింగ్ అండ్ పార్టేక్ ఫుడ్.
1: నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహము అక్కడికి వచ్చేటువంటిది.
0: ఇట్ వాజ్ ద టైమ్ యాజ్ భగవాన్ టేక్స్ హిస్ ఫుడ్ ద మదర్ ఆల్సో యూస్ టు బి దేర్
1: కూర్చునేది.
0: షీ యూస్ టు సిట్.
1: స్వామి ఇంకా కొంచెం తినండి తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది.
0: మదర్ ఆల్వేస్ యూస్ టు ఫోర్స్ హిమ్, యూఆర్ సో లీన్ అండ్ థిన్, వై డోంట్ యూ ఈట్ మోర్.
1: నేను ఎవరితోనైనా యుద్ధం చేయాలన్నా, నేను ఫ్యాట్ కావాలా, చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది.
0: అండ్ భగవాన్ యూస్ టు టెల్ మదర్ వై షుడ్ ఐ ఈట్ మోర్, ఐ డోంట్ వాంట్ పుట్ ఆన్ వెయిట్.
1: ఒక దినము
0: వన్ డే
1: ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు.
0: భగవాన్ వాస్ ఇన్వైటెడ్ టు వన్ ప్లేస్.
1: ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని.
0: Why have they invited him to poison Bhagwan?
1: దినదినానికి పెరిగిపోతుండాలి మహత్తరము.
0: ద నేమ్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ ఫార్ అండ్ వైడ్.
1: ఈ ప్రశాంత నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు?
0: ఇన్ ఎ స్మాల్ హామ్లెట్ లైక్ దిస్ హౌ డు ఎక్స్పెక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ మందిర్స్?
1: ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు.
0: అండ్ దే వర్ థింకింగ్ ఇన్ ద వరల్డ్లీ ప్లేన్.
1: అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం.
0: భగవాన్ రిలిష్ టు వడస్ ఇన్ దోస్ డేస్.
1: అల్చంద వడలు చాలా ఇష్టము.
0: వడాస్ మేడ్ అప్ ఆఫ్ స్పెషల్ గ్రెయిన్ బై నేమ్ అలచంద.
1: వడలు చేసి
0: అండ్ వడాస్ వర్ మేడ్.
1: ఆ వడ లోపల పాయిజన్ కలిపి
0: అండ్ దే మిక్స్డ్ పాయిజన్ ఇన్ దోస్ వడాస్
1: నాకు పెట్టారు.
0: అండ్ దోస్ వర్ సర్వ్డ్.
1: నేను సమయంలోనే చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఆన్ ది వే ఇట్ సెల్ఫ్.
1: గృహమ్మాయితో చెప్పాను.
0: ఈశ్వరమ్మతో
1: చెప్పాను.
0: హీ టోల్డ్ మదర్ ఈశ్వరమ్మ.
1: చెప్పి నువ్వేం భయపడవద్దు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: నేను సుబ్బమ్మ కూడా చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ సుబ్బమ్మ ఆల్సో
1: చూసుకుంటారు.
0: జస్ట్ వెయిట్ హీ సెడ్.
1: నువ్వేం భయపడవద్దు అన్నారు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది థింగ్.
1: సరే అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము ఇదంతా జరిగింది.
0: ఆఫ్టర్ దట్ ద హోల్ బాడీ టర్న్ బ్లూ అండ్ ద ఫోమ్ స్టార్టెడ్ కమింగ్ అవుట్, సెలైవా స్టార్ట్ కమింగ్ అవుట్.
1: నేను చెప్పాను ఈశ్వరమ్మకు నువ్వు చేయి త్రిప్పు అన్నాను.
0: అండ్ భగవాన్ టోల్ ఈశ్వరమ్మ జస్ట్ టర్న్ ది హ్యాండ్.
1: ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు. ఇటు తిప్పింది ఆమె.
0: అండ్ షీ వెంట్ ఆన్ మూవింగ్ హర్ ఓన్ హ్యాండ్.
1: తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది.
0: దేర్ అపియర్డ్ విభూతి ఇన్ హర్ హ్యాండ్.
1: చాలా భయపడిపోయింది.
0: షీ వాస్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ మోమెంట్.
1: ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి?
0: స్వామి కెన్ క్రియేట్ విభూతి బై వేవ్ హిస్ హ్యాండ్.
1: కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము.
0: భగవాన్ కన్ఫర్డ్ దట్ పవర్ అట్ దట్ మూమెంట్ టు హర్.
1: దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
0: అండ్ దట్ విభూతి వాస్ పుట్ దేర్ ఇన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ వాస్ గివెన్
1: అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెక్టిఫైడ్.
1: మేము పూరము పాత మందిరంలో ఉండినప్పుడు నిత్యము మనం చిత్రావతికి పోయేటువంటి వాళ్ళం.
0: ఇన్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్ వెన్ భగవాన్ స్టేడ్ దెన్ పాత మందిర్ యూస్ టు గో టు చిత్రావతి.
1: చిత్రావతి పోతుంటున్నప్పుడు చిత్రావతి పోయేది, పిల్లలందరూ వచ్చేటువంటి వాళ్ళు.
0: ఆల్ బాయ్స్ యూస్ టు సరౌండ్ హిమ్.
1: అప్పుడు స్టూడెంట్స్ లేరు.
0: దేర్ వర్ నో స్టూడెంట్.
1: గ్రామ పిల్లలు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు.
0: అండ్ ఓన్లీ ది బాయ్స్ ఆఫ్ ది విలేజ్ వర్
1: వచ్చేది. మీరు ఒక ఇసుక అంతా కూడాను ఒక ముద్ద చేసుకోండి అని చెప్పి
0: దే కలెక్ట్ ది శాండ్ ఎట్ వన్ ప్లేస్.
1: ఒక కుప్ప మాదిరి చేసుకోండి.
0: అండ్ మేక్ ఇట్ ఎ స్మాల్ హీప్.
1: ఆ కుప్పలో మీకు ఏది కావాలో అది వెతుక్కోండి అనేది.
0: వాట్ ఎవర్ యూ వాంట్ యూ సర్చ్ ఫర్ అండ్ యూ విల్ గెట్ ఇట్ దేర్.
1: ఒకరు పెన్సిల్ కావాలనేది,
0: వన్ వాంటెడ్
1: ఇంకోటి పెన్ కావాలనేవాడు,
0: అదర్ పెన్,
1: ఇంకోటి లడ్డు కావాలనేవాడు.
0: వన్ పర్సన్ వాంట్ లడ్డు.
1: అన్ని వారి బాల్యము వారికి తెలియదు కాబట్టి ఇలాంటివంతా కోరుతూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ డిజైరింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: అవన్నీ వాళ్ళకు వచ్చేసేసినాయి.
0: దే కుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది శాండ్.
1: ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ వెనుక్కు రావాలి పాత మందిరానికి.
0: అండ్ దే హావ్ టు కమ్ బ్యాక్ టు ఓల్డ్ మందిర్, పాత మందిర్.
1: స్వామి పోయే లోపలనే మేము ముందుగా పోయి హారతి ఇవ్వాలా అని కుప్పం సుశీలమ్మ, ఆమె బిడ్డ, ఆమె చెల్లెలు కుమారమ్మ అని పుస్తకం కూడా రాసింది, మీరు తెలుసును. అన్యదా శరణం నాస్తే నేను బుక్ కూడా రాసింది ఆమె.
0: దేర్ వర్ టూ అట్ దట్ టైమ్, కుమారమ్మ హూ రోట్ దట్ బుక్ అన్యదా శరణం నాస్తి,
1: సుశీలమ్మ, వాళ్ళిద్దరు పరిగెత్తి వచ్చేసేసిన.
0: అండ్ దే ర్యాన్ టు ది పాత మందిర్.
1: ఏమిటి, స్వామి వచ్చేటప్పటికి హారతి ఇవ్వాలా?
0: బికాస్ దే వాంటెడ్ టు గివ్ హారతి బై ది టైం
1: అక్కడ ఎవరూ లేరు, మందిరం అంతా లాక్ చేశాము,
0: హోల్ మందిర్ వాజ్ లాక్డ్
1: అని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు.
0: దే కేమ్ రన్నింగ్ ఆల్ ది డిస్టెన్స్.
1: పరిగెత్తి వస్తుంటే నేను సుబ్బమ్మకు సైగ చేశాను.
0: భగవాన్ సిగ్నల్ సుబ్బమ్మ ఆల్రెడీ,
1: వాళ్ళని మెలుకు నెట్టేసి
0: బ్రష్ దెమ్ పుట్ దెమ్ అసైడ్,
1: నీవు ముందు పో సుబ్బమ్మ,
0: యు ప్రొసీడ్
1: చెప్పింది ఆమె. మీరు ఇక్కడే ఉండండి, నేను పోతాను.
0: షీ సెడ్ యు వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఐ విల్ గో.
1: వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి భావాలు,
0: దే హావ్ దట్ వరల్డ్లీ ఫీలింగ్స్.
1: మేమిద్దరు ముత్తైదులము, మేము పోయి హారతి ఇవ్వచ్చును, ఈ సుబ్బమ్మ వీడోనే ఈమె ఎట్ట హారతిస్తుంది, ఈ థాట్స్ అంతా వచ్చింది వాళ్ళకు.
0: ది టూ సిస్టర్స్ ఫీలింగ్ లైక్ దిస్, బోత్ ఆఫ్ అస్ ఆర్ హౌస్ వైఫ్స్ అండ్ వీ షుడ్ గివ్ హారతి బట్ నాట్ ఎ విడో.
1: సుబ్బమ్మ అక్కడ పోయింది,
0: సుబ్బమ్మ వెళ్ళింది,
1: హారతి అంతా కలిపింది.
0: అండ్ షీ మేడ్,
1: కలిపే లోపలే ద్వారం దగ్గర పెద్ద సర్పం ఉంది.
0: అండ్ దేర్ వాస్ ఎ బిగ్ సర్పెంట్ నియర్ ద డోర్ స్టెప్.
1: నేను అందుకోసమే సుబ్బమ్మని పంపించాను.
0: That for that reason Swami sent Subbamma there.
1: Subbamma chaala jagrataga chusukuntundi.
0: Subbamma is highly careful.
1: Akkada vellindi chuchindi.
0: She saw that serpent.
1: Chuchesi aa sarpanni Sai Nageswara, Sai Nageswara, Sai Nageswara ani pilichindi.
0: And she went on calling Sai Nageswara.
1: ఈ పిలిచేటప్పటికి వీళ్ళంతా పరిగెత్తి వచ్చారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ది టూ కేమ్ రన్నింగ్.
1: లోపల మేమందరం వచ్చేసేసినాం.
0: అండ్ ఆల్ అదర్స్ రీచ్డ్ ద స్పాట్.
1: అప్పుడు ఈమె ధైర్యం చేసి అన్నిట్లోనూ భగవంతుడున్నాడు, స్వామి చెప్తున్నాడు, ప్రతి జీవిలో కూడా భగవంతుడే, ప్రతి ప్రాణిలోనూ భగవంతుడే అని దాన్ని పట్టింది ఆమె.
0: షీ పిక్డ్ అప్ ది కరేజ్ బికాస్ భగవాన్ సేస్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్. కాట్ హోల్డ్ ఆఫ్ ది సర్పెంట్,
1: పట్టకూడదు,
0: వీ షుడ్ నాట్
1: కిల్, చంపకూడదు,
0: వీ షుడ్ నాట్ కిల్,
1: పట్టి దూరం ఎక్కడైనా ఇచ్చేయాలని పోయింది.
0: అండ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ది సర్పెంట్ అండ్ షీ వాంటెడ్ టు డ్రాప్ సమ్వేర్.
1: పట్టేటప్పటికి చేయంతా చుట్టుకుంది అది.
0: And the serpent coiled round her fist and
1: ee lopa nenu vacharu.
0: In the meantime Bhagavan arrived.
1: Ee Subbamma,
0: he said, Subbamma
1: paavula aata aadutunnava ani tamashaga cheppanu.
0: Bhagavan said, made fun of her, what Subbamma, you are playing with serpents.
1: Nannu munduga pampincharu vaallidderni kaapaadatam kosamani nannu oka sutradhariga pettaru.
0: And Subbamma said, you have sent me first, you asked those two ladies wait there to protect them.
1: ఈ విధంగా సుబ్బమ్మతో ఎన్నో జరిపించుకుంటూ వచ్చాను.
0: And Bhagavan made Subbamma do many
1: acts. కరణం సుబ్బమ్మ అంటే చాలా పుణ్యాత్మురాలు.
0: కరణం సుబ్బమ్మ is a virtuous lady.
1: మహా అదృష్టవంతురాలు.
0: She is highly lucky one.
1: మొదటి నుంచి సేవలు చేస్తూ వచ్చింది.
0: She has been serving Swami.
1: నాకే కాదు, నా కోసం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వంటలు వండటము, వారికి వండి పెట్టుకోవటం.
0: షీ సర్వ్డ్ ఆల్ డివోటీస్, షీ కుక్ ఫర్ దెమ్.
1: బంధువులందరూ ఆమెకు విరోధమైనారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హర్ రిలేటివ్స్ టర్న్డ్ అగైన్స్ట్ హర్.
1: ఆమె చెప్పింది, నాకెవరు నాకు అక్కర్లేదు.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్
1: ఎనీ, ఒక సాయిబాబు ఉంటే నాకు చాలు.
0: ఇఫ్ ఐ సాయిబాబా వన్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ.
1: సాయిబాబు ఏమి చెప్తే ఆ పని చేస్తాను నేను.
0: ఐ విల్ ఫాలో హిస్ కమాండ్ స్క్రూపులస్లీ. షీ
1: సెడ్ అంత దృఢమైనటువంటి విశ్వాసం.
0: షీ హాడ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఒక దినం కూర్చొని,
0: వన్ డే వైల్ సిట్టింగ్,
1: సుబ్బమ్మ,
0: సుబ్బమ్మ,
1: నీవు నీ భర్తను చూడాలని ఆశ ఉందా అని అడిగాను.
0: డు యూ వాంట్ టు సీ యువర్ హస్బెండ్?
1: నేను అప్పుడప్పుడు ఇలాంటి జోకులు అంతా ఇచ్చేటువంటి వాడిని.
0: స్వామి, ఇట్స్ జోక్ లైక్ దట్ నౌ వెన్
1: చీ, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్, నో డిజైర్.
1: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
0: హావింగ్ హీ లెఫ్ట్,
1: వాళ్ళు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు.
0: అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్,
1: నాకు ప్రాప్తి ఉంది, నేను ఉండి నేను మిమ్మల్ని సేవిస్తున్నాను.
0: ఐఎమ్ లక్కీ వన్, దేర్ఫోర్ ఐఎమ్ సర్వింగ్ యూ నౌ.
1: నేను ఒకతూరి నువ్వు చూడాలంటుంటే ఆ కొరత కూడా తీరిపోతుంది అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సీ హిమ్, వెల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ నౌ.
1: కొంచెం అట్లా బయటికి పో అన్నాను.
0: జస్ట్ గో అవుట్ ఫర్ ఎ మినిట్.
1: బయట నుంచి అక్కడ పోతే మునగ చెట్టు ఒకటి వేసుకుని ఉంది ఆమె పాపం.
0: అండ్ దేర్ నోటీస్ ద ట్రీ డ్రమ్ స్టిక్.
1: ఆ చెట్టు కింద పోయేటప్పటికి ఆ నారాయణరావు సిగరెట్.
0: జోక్ లైక్ దట్ నౌ వెంట్ దెన్.
1: చీ, నాకు అలాంటి ఆశనే లేదు స్వామి.
0: షీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు సీ హిమ్, నో డిజైర్.
1: పోయినటువంటి వారితో నాకేం పని ఉంది?
0: హావింగ్ హీ లెఫ్ట్,
1: వాళ్ళు ప్రాప్తి లేదు వెళ్ళిపోయినారు.
0: అండ్ హీ లెఫ్ట్ దిస్ వరల్డ్,
1: నాకు ప్రాప్తి

0: of the Narayanrao smoking.
1: చూచింది ఈ దృశ్యం.
0: She saw that scene.
1: ఆయన ప్రత్యక్షంగా చూచింది.
0: She saw directly.
1: చూచి సంతోషించడమే కాకుండా తిట్టింది కూడాను.
0: She was happy at the same time accused him.
1: చచ్చి కూడాను ఈ యొక్క దురభ్యాసములు వదలలేదు.
0: Even after death you are not able to give up your vices.
1: ఇక్కడ కూడాను సిగరెట్లు తాగుతున్నాడే.
0: You are still smoking.
1: నేను ఈ దృశ్యం చూడను.
0: I don't want to see this scene.
1: అని వచ్చేసేసింది.
0: And she returned.
1: అతనికి ఇద్దరు భార్యలు.
0: And he has two wives.
1: సుబ్బమ్మ కరణం కమలమ్మ అని.
0: సుబ్బమ్మ అండ్ కరణం కమలమ్మ.
1: కమలమ్మ కూడా ఇప్పుడు కూడా మన మందిర్లోనే ఉంటుండాలి.
0: కమలమ్మ ఈస్ హియర్ రైట్ నౌ ఇన్ అవర్ మందిర్.
1: అప్పుడు కమలమ్మ మీరు పోయి చూడండి.
0: భగవాన్ సార్ కమలమ్మ యూ గో అండ్ సీ.
1: నేను ఆ రూపే నేను చూడను.
0: ఐ డోంట్ వాంట్ టు గో దేర్ అట్ ఆల్ అండ్ సీ.
1: స్వామి దగ్గర వచ్చి చేరిపోయినాను.
0: వీఆర్ హియర్ విత్
1: స్వామి. నాకు ఈ రూపాలంతా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దీస్ ఫార్మ్స్.
1: ఒక్కతూరి పోయి చూచిరా అన్నాను.
0: హి సెడ్ జస్ట్ వన్స్ యూ గో అండ్ సీ.
1: ఆమె పోయి చూసేటప్పటికి హాట్ కాఫీ తాగుతున్నాడు.
0: బై టైమ్ దిస్ లేడీ వెంట్ సా షీ సా హర్ హస్బెండ్.
1: ఈ విధంగా వారు బ్రతికినప్పుడు ఏ ఏ చర్యలు చేస్తున్నారో ఆయా చర్యలంతా కూడా వీళ్ళకి కనిపించాయి.
0: దే కుడ్ సీ ఆల్ దట్ సీన్ ఆఫ్ ది రిలేటింగ్ టు దిస్ నారాయణ రావు వాట్ హి వాస్ డూయింగ్ వైల్ హి వాస్ అలైవ్.
1: ఈ విధంగా కృష్ణావతారంలో కూడాను ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ కూడాను తిరిగి చూపటం.
0: Lord Krishna also did same thing. Those things which had happened earlier were made to happen again.
1: Govardhana giri paratam ettinappudu govardhana yokka utsavam jarupukunnaru.
0: When Govardhana mountain was lifted, it was a matter of celebration.
1: Aa utsavam jarupukunnappudu deeniki appudu kevalam gopikalandaru pendika anatunte vaadantha kudanu oka vidhamine varalakshmi vratam ani vesthesukune vaallu.
0: At that time of the festival, the unmarried
1: girls will observe
0: the ritual by name varalakshmi vratam.
1: Varalakshmi vratam chesukuneetunte
0: vaallu. Varalakshmi vratam is performed.
1: Ee varalakshmi vratam govardhana giri daggariki poi chesukuneetunte vaallu.
0: They performed this varalakshmi vrata very close to this govardhana mountain.
1: అప్పుడు లోపల కూడాను రాధ చాలా గొప్ప భక్తురాలు.
0: రాధ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఆ భక్తురాలను హింసించుకుంటూ వచ్చారు చాలా మంది.
0: మెనీ పీపుల్ టెస్టెడ్ హర్ పుట్ టు సఫరింగ్.
1: ఎందుకంటే అప్పుడు కూడా నాస్తికులు లేకుండా పోలేదు.
0: ఎథీస్ వర్ ఆల్సో దేర్ అట్ దట్ టైమ్.
1: నాస్తికులు యాస్తికులు ఆస్తిక నాస్తికులు నాస్తికులు ఆనాడు నేడు ఏనాటికైనా ఉన్నారు.
0: థీస్ ఎథీస్ అండ్ ఎథీస్ థీస్ థీస్టిక్ ఎథీస్ వర్ దేర్ దెన్ అండ్ నౌ.
1: అప్పుడు ఈ రాధను ఒక ఇంటిలో వేసి బీగం వేశారు.
0: రాధ వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: దానినే నేను ఒక డ్రామా కూడా రాసి పిల్లలకు నేర్పించాను.
0: భగవాన్ కంపోజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డ్రామా అండ్ టాట్ టు అవర్ స్టూడెంట్స్.
1: కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వస్తే ఇంక చూస్తానే ఇంక కృష్ణుడు వెంట పరిగెత్తిపోతుంది ఈమె.
0: యాజ్ కృష్ణ కమ్స్ రాధ రన్స్ ఆఫ్టర్ హిమ్.
1: కాబట్టి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోతుంది.
0: ది న్యూస్ విల్ గో అరౌండ్ ద విలేజ్.
1: ఆ కృష్ణకు రాధా ఒక కుటుంబం యొక్క గౌరవమే పాడైపోతుంది.
0: అండ్ ద రెప్యూట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ రాధా విల్ బి స్పాయిల్డ్
1: అనే ఉద్దేశంతో ఆమెను తలుపు వేసి పెట్టేశారు.
0: విత్ దట్ ఐడియా షీ వాస్ కెప్ట్ లాక్డ్ ఇన్ ఎ రూమ్.
1: లోపల నుంచి ఏడుస్తూ పాడుతూ ఉంటుండాలి.
0: రాధా వాస్ క్రైయింగ్ ఇన్ సైడ్ అండ్ స్టార్టెడ్ సింగింగ్.
1: అప్పుడు వినిపించింది కృష్ణునికి.
0: కృష్ణ హర్డ్ దిస్.
1: వచ్చేసి తలుపు తెరిచేసి కొట్టి తీసేసేశాడు.
0: అండ్ హీ జస్ట్ ఓపెన్ ద డోర్.
1: భక్తును చూచి ఇది మీరు చేయవలసినటువంటి పని.
0: ఇస్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ
1: టువర్డ్స్ ది భక్తి లేకపోయినప్పటికీ పర్వాలేదు. భక్తులను ఈ విధంగా పాడు చేయటము మీరు మహాపాపులు అని చెప్పిన తర్వాత.
0: ఈవెన్ ఇఫ్ యు డోంట్ హావ్ డివోషన్ దట్స్ వన్ థింగ్. ఇస్ దిస్ నాట్ ద వే హౌ యు షుడ్ మేక్ ఎ డివోటీ సఫర్ లైక్ దట్.
1: చాలా అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చి
0: అండ్ హి గేవ్ హిమ్ ఎ బిగ్ టాక్.
1: రుక్మిణి సత్యభామతో పాటు తీసుకుని పోయాడు.
0: అండ్ హి టుక్ రాధ అలాంగ్ విత్ రుక్మిణి సత్యభామ.
1: అక్కడ పోయేటప్పటికి
0: దే వెంట్.
1: ఒక్క కోరిక కోరింది పాపం రాధ.
0: రాధ హ్యాడ్ వన్ డిజైర్.
1: నాకింకేమీ వద్దు స్వామి.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ స్వామి.
1: నీ మురళిని ఒక్కతూరి వాయించండి నేను వింటాను చాలు.
0: ఐ వాంట్ టు లిసన్ టు యువర్ ఫ్లూట్ ద
1: మెలడీ. ఆనాటి నుండి కృష్ణుడు మురళిని ఇంకా పట్టుకోవటం లేదు.
0: అండ్ హీ హాస్ నాట్ పిక్డ్ అప్ ద ఫ్లూట్ దేర్ ఆఫ్టర్.
1: ఆమె అక్కడ పోతానే పాదాలపైన పడి
0: షీ ఫెల్ దేర్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.

0: స్పీక్ టు అస్ ఆల్ యువర్ నెక్టరైన్ వర్డ్స్.
1: గోపాలు అంత తీసి
0: డ్రాయింగ్ ది మిల్క్ అవుట్ ఆఫ్ ది అడ్డర్
1: నాదమందు తిరుగబోసి
0: అండ్ ఇట్స్ జస్ట్ పుట్ దేర్ ఇన్ ది ఫ్లూట్ దేర్
1: అనగా నాదం
0: ఇట్స్ జస్ట్ పుట్ దేర్ ఇన్ దట్ ఫ్లూట్.
1: ఈ విధంగా పాట పాడమని కోరింది పాపం.
0: అండ్ షీ వాంటెడ్ కృష్ణ టు సింగ్ దట్ వే.
1: కృష్ణుడు ఒక పాట పాడాడు.
0: కృష్ణ సాంగ్ ఎ సాంగ్.
1: పాట పాడేటప్పటికి వినింది.
0: షీ హర్డ్.
1: ప్రాణం విడిచింది.
0: షీ బ్రీద్ హర్ లాస్ట్.
1: ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశాడు.
0: సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పికప్ దట్ ఫ్లూట్ అగైన్.
1: అట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్కరి త్యాగం చేసుకుంటూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ సాక్రిఫైసింగ్ వన్ థింగ్ అనదర్ ఫర్ ద బీయింగ్స్ దెన్.
1: రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
0: హీ సాక్రిఫైస్ దిస్ ఫ్లూట్ ఫర్ హర్.
1: ఆ గానంను త్యాగం చేశాడు.
0: అండ్ దెన్ ద మెలడీ టు
1: నాదమందు తిరిగిపోసి గాన రూపముగా మార్చి పాట పాడు మా కృష్ణ పరుకుతే నెలకొన్నట్టు.
0: యు ఫిల్ ఇట్ అప్ ది హోల్ ఫ్లూట్ అండ్ సింగ్ ద గ్లోరీ అండ్ ద మెలడీ సో దట్ అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్.
1: ఇంకా అంతటితో కృష్ణుడు పాట పాడటం మానివేశాడు.
0: అండ్ దెన్ కృష్ణ డిడ్ సింగ్ అగైన్.
1: రామాలు సినిమాలు ఇంకా కావాల్సిన పాటలంతా వేస్తుంటారు.
0: And today we find so many other songs.
1: కానీ కట్ట కడపటి పాట కృష్ణుడు ఇది ఒక్కటే చెప్పింది.
0: In fact, this was the last song of Krishna.
1: కృష్ణుడు అనేక రకమైనటువంటి ఒక లీలలు చూపుతూ వచ్చాడు.
0: There are many leelas associated.
1: లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు.
0: And his very personification of leela.
1: ఇలాంటి లీలా మానుషుడైనటువంటి కృష్ణ తత్వాన్ని ఎవరు ఎంతవరకు వర్ణించినా వర్ణించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు ఎక్స్టోల్ ఆర్ నరేట్.
1: ఇది అనంతమైనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అ ఫాథమ్లెస్ డెప్త్, అన్ఇమాజినబుల్.
1: అప్రమాణమైనటువంటిది ఇది.
0: ఇట్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్.
1: దీనికి ఒక ప్రమాణమే లేవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్.
1: అలాంటి దైవం యొక్క తత్వములు ఎన్నో కృష్ణలీలలో మీరు చూస్తూ వచ్చారు.
0: యూ మస్ట్ హావ్ నోటీస్ నంబర్ ఆఫ్ ది లీలాస్ మిరకిల్స్ ఆఫ్
1: కొన్ని కల్పితమైనటువంటివంతా కూడా చేస్తూ వచ్చారు డ్రామాల్లో.
0: ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ జస్ట్.
1: కానీ కొన్ని సత్యమైనటువంటి కూడా చూపుతూ వచ్చారు.
0: సమ్ ఆర్ జెన్యూన్, సమ్ ఆర్ నాట్.
1: కానీ కృష్ణతత్వము పూర్తి ప్రేమతత్వమే తప్ప అన్య తత్వాలు అక్కడ కనిపించవు.
0: బట్ ద నేచర్ ఆఫ్ కృష్ణ ఈజ్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి కృష్ణలీలలు ఆనాడు కృష్ణుడు తయారు చేసి అన్ని విధాల జగత్తును కంతా కూడాను చూపించుకుంటూ పోయాడు.
0: దిస్ ఈస్ ద లీలా, ద విల్ ఆఫ్ కృష్ణ విచ్ హస్ బిన్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ద్వాపర యుగమునందు మాత్రమే దైవత్వాన్ని ఎక్కువ విశ్వసిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ద్వాపర యుగమునందే స్త్రీల వల్ల దైవత్వం పబ్లిక్ అయిపోయింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ హస్ బిన్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్ మోర్.
1: స్త్రీల యొక్క తత్వము భావం యొక్క తత్వమే.
0: అండ్ ద నేచురల్ ఉమెన్ గోస్ బై ద ఫీలింగ్.
1: దైవం యొక్క చరిత్రను బయట పెట్టినటువంటి వారు స్త్రీలే.
0: ఓన్లీ ఉమెన్ హూ హాస్ బ్రాట్ అవుట్ ద డివినిటీ టు ద వరల్డ్.
1: అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: గాయత్రి యజ్ఞం చేస్తున్నారు. గాయత్రి యజ్ఞం,
0: దే వర్ డూయింగ్ గాయత్రి యజ్ఞ.
1: యజ్ఞం చేస్తూ ఉండగానే
0: యాజ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్
1: కృష్ణుడు పిలిచాడు గోపవారును.
0: కృష్ణ కాల్ బాయ్స్.
1: అక్కడికి వెళ్లి యజ్ఞం చేస్తున్నారు, మాకు ఆకలి అవుతా ఉంది, భోజనం తీసుకుని రండి అన్నారు.
0: గాయత్రి యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ వెర్ వీఆర్ ఫీలింగ్ హంగ్రీ, గో టు దట్ ఆల్టర్ అండ్ బ్రింగ్ ఫుడ్.
1: మొట్టమొదట ఋత్వికులను అడగమన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ ఆస్ దోస్ ప్రీస్ట్ ఋత్విక్.
1: ఋత్వికుల దగ్గరికి పోయి అమ్మా అయ్యా గోపాలుడు బలరాముడు ఇద్దరు వచ్చారు, నడుచుకొని వచ్చారు, ఆకలిగా ఉందట, మీరు కొంచెం అన్నం పెడతారా అన్నాడు.
0: అండ్ ది బాయ్స్ వెంట్ టు ఋత్విక్స్ ప్రీస్ట్ అండ్ సెడ్
1: ఇదేం చత్రమా చావిడనుకున్నారా, మా యజ్ఞం అంతా పూర్తి అయిన తర్వాత, దైవార్పితమైన తర్వాత, మేము భుజించిన తర్వాత మిగిలినప్పుడు వాళ్ళకి ఇస్తాం అన్నారు.
0: దిస్ రిచువల్ విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ద రిమైనింగ్ ఫుడ్ విల్ బి గివెన్ టు యూ.
1: తిరిగిపోయి అమ్మల్ని అడగండి అన్నాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్ ఆస్క్ విమెన్ దేర్.
1: వెనక వైపున పోయి
0: they went through the back door
1: అమ్మ వంటలు వండుతున్నారు.
0: And women were cooking.
1: బొబ్బట్టు చేస్తున్నారు.
0: They were preparing బొబ్బట్టు sweet.
1: అమ్మా కృష్ణుడు చాలా ఆకలి అంటున్నాడు, కృష్ణ బలరాములు కాచుకొని ఉన్నారు, మాకు ఇంత భోజనం పెడతారా అన్నారు.
0: They said, here, look here.
1: ఓ ఇంతటి భాగ్యమా, ఇంతటి భాగ్యమా, ఇంతటి భాగ్యమా అని అన్ని విడిపిడి విడిపిడి ప్యాకులు చేశారు, మూటలు కట్టేశారు, తన దగ్గర తామే తీసుకుని వెళ్ళినారు. అక్కడ
0: the women were extremely happy to notice it. They brought all the sweets there and made a pack and they started carrying.
1: ఒక్కొక్క గోపికలంతా కూడా చెప్పారు, మరి ఇక్కడ వచ్చిన తర్వాత భర్తలు చేరుస్తారో చేరో.
0: Whether it will be passed on to the family members or not.
1: వారికి ఇంకా నైవేద్యం కాకమునిపే కృష్ణుడికి పెట్టడము ఇది తప్పు కదా.
0: బిఫోర్ ది కుక్డ్ ఫుడ్ is offered to God, is proper to serve Krishna.
1: అసలు గొల్లవాడు.
0: అండ్ హియర్ ఆర్ ది రిత్విక్స్ హూ ఆర్ బ్రాహ్మిన్స్ అండ్ ఈస్ అ కవర్డ్ బాయ్ కృష్ణ.
1: అతనికి ముందు రెట్టు పెట్టడం,
0: హౌ కెన్ యూ ఆఫర్?
1: కొంతమంది ఆడవాళ్ళు అడ్డు చేశారు.
0: దేర్ వర్ సమ్ విమెన్ హూ ఆబ్జెక్టెడ్.
1: ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు.
0: ది అదర్ పీపుల్ డిడ్.
1: దేవుడు
0: కృష్ణ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: గోపాలుడు దేవుడు.
0: గోపాలా ఇస్ గాడ్.
1: అంతా తీసుకుని వచ్చేసారు, నడుచుకుని వచ్చేసారు. వాళ్ళకంతా వడ్డిచ్చారు బలరామకృష్ణులకు, బాగా భుజించారు.
0: దే సర్వ్డ్ ఫుడ్ టు బలరామ కృష్ణ. దే ఏట్ వెల్.
1: తిరిగి వీళ్ళంతా కాలం అతీతమైన తర్వాత ఇంటికి పోయి చేరారు.
0: అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే రిటర్న్ హోమ్.
1: అప్పుడు భర్తలు, ఎక్కడ పోయింటి మీరు ఇంతవరకు?
0: దెన్ హస్బెండ్ స్టార్టెడ్ ఆస్కింగ్ వేర్ హావ్ యూ గాన్.
1: మాకు లేకుండా భోజనము గొల్లపిల్లవాడికి పెట్టాను పోయారా?
0: ఆబ్వియస్లీ యూ హావ్ నాట్ సర్వ్డ్ ఫుడ్ టు us అండ్ యూ హావ్ గాన్ దేర్ టు సర్వ్ ఫుడ్ టు కృష్ణ
1: అని చాలా చీవాట్లు పెట్టారు.
0: అండ్ దే జస్ట్ స్కోల్డెడ్ దెం.
1: మరి కొంతసేపు అయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: ధ్యానంలో కూర్చున్నారు.
0: దే సాట్ ఇన్ మెడిటేషన్.
1: చి, మేము చేసింది తప్పు, చేసింది రైట్.
0: వి హావ్ కమిటెడ్ ఎ మిస్టేక్, వాట్ యు హావ్ డన్ ఇస్ రైట్
1: అని చెప్పి తిరిగి స్నానాలు చేసి,
0: అండ్ దే హ్యాడ్ దేర్ బాత్.
1: ఆ మిగిలినటువంటి ప్రసాదాలు మాకు పెట్టమని చెప్పి అడిగారు.
0: అండ్ దే వాంటెడ్ ద రిమైనింగ్ ఫుడ్ టు బి సర్వ్ టు దెమ్ యాస్ ప్రసాదం.
1: ఈ అవతారమునందు కాని దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వారు స్త్రీలే.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ ఎనీ ఇన్కార్నేషన్ డివినిటీ ఇస్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బై విమెన్.
1: దైవం దగ్గర కూడా లాక్కొని పోయేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ది ఉమెన్ హూ డ్రాస్ ద మ్యాన్ టువర్డ్స్ గాడ్.
1: స్త్రీలలో భక్తి ఉండటం చేతనే పురుషులు కూడా అంతో ఇంతో భక్తి లోపల ప్రవేశిస్తుంటారు.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద డివోషన్ ఆఫ్ ద ఉమెన్ ద మ్యాన్ ఆల్సో కుడ్ హ్యావ్ డివోషన్.
1: కనుకని స్త్రీలే లేకపోతే మగవారికి భక్తే రాదు అక్కడ.
0: దేర్ ఇస్ నో ఉమెన్ ద మ్యాన్ కెన్ నాట్ బి డివోటెడ్.
1: ఆడవారు లేనిది అడవి అన్నారు.
0: ఎ హౌస్ విదౌట్ ఎ ఉమెన్ ఇస్
1: మగవారు లేనిది మఠము అన్నారు.
0: ద ప్లేస్ విదౌట్ ఎ మ్యాన్ ఇస్ మఠ.
1: కనుకనే మీరు స్త్రీలే భక్తికి చాలా మూలకారకులు.
0: సో విమెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ డివోషన్.
1: కనుకని దైవము నిలిచాలని, ప్రపంచంలో దైవత్వం ప్రాప్తి కావాలంటే కూడా స్త్రీలే మొట్టమొదటి మార్గము.
0: ఫర్ ది డివోషన్ టు స్ప్రెడ్ అండ్ ఫర్ ది డివోషన్ టు బి సెంటర్డ్ విమెన్ ఆర్ మెయిన్ ప్లే పీపుల్.
1: కనుక స్త్రీని భక్తి అన్నారు.
0: Woman symbolizes devotion.
1: పురుషుణ్ణి జ్ఞానము అన్నారు.
0: Man stands for wisdom.
1: జ్ఞానము అనేటువంటిది కేవలము వాక్య సద్ధి.
0: And wisdom is verbal.
1: కానీ భక్తి అనేటువంటిది ప్రవర్తన యొక్క పవిత్రమే.
0: Devotion speaks of sacredness of conduct.
1: ఈ స్త్రీలు అనేటువంటి వారు అంతఃపురంలో కూడా ప్రవేశించవచ్చు.
0: Women can get into the palace, into the interior place of the palace.
1: మగవారికి దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశం, కానీ తర్వాత వాళ్ళని వెళ్తే వదలరు.
0: Men can enter up to Darbar Hall, the central hall of the palace.
1: కనుకనే జ్ఞానంకి అంతే ఉండేది.
0: జ్ఞాన కెన్ రీచ్ టు దట్ ఎక్స్టెంట్.
1: జ్ఞానం దైవస్థానానికి మాత్రమే చేరుస్తుంది.
0: జ్ఞాన విల్ టేక్ యూ టు ద ప్లేస్.
1: భక్తి దైవం యొక్క హృదయంలో కూడా చేర్చిపోతుంది.
0: వేరస్ డివోషన్ విల్ టేక్ యూ టు ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే భక్తికి అంత గొప్ప విలువనిచ్చారు.
0: డివోషన్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఇట్టి భక్తిని ఆనాటి నుంచి గోపికలు జగత్తునకు వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
1: దైవ ప్రార్థనలకంతా కూడాను వాళ్లే మూల కారణము.
0: దే ఆర్ ది మెయిన్ పీపుల్ హూ ప్రే టు గాడ్.
1: ఎక్కడికి పోయినా హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యవ నాస్త్యవ కతిరంజిధా అని భావించారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి నథింగ్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ అదర్ దెన్ ది నేమ్ ఆఫ్ గాడ్ హరినామ.
1: హరినామే స్మరించండి.
0: థింక్ ఆఫ్ హరినామ.
1: ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ గోపికాస్.
1: ఈ పుట్టపర్తి గ్రామంలో కూడా మొట్టమొదట
0: ఇన్ దిస్ పుట్టపర్తి విలేజ్ ఇన్ ద బిగినింగ్
1: సుబ్బమ్మ కరణం సుబ్బమ్మ
0: కరణం సుబ్బమ్మ
1: ఆమె ఇల్లు లేనంత వరకు ఎవరు కానీ భగవత్ యొక్క చింతనే చేయలేదు.
0: నో వన్ థాట్ ఆఫ్ గాడ్ ఎక్సెప్టింగ్ హర్.
1: ఒక్కొక్క తూరి
0: సమ్ టైమ్స్
1: నేను దగ్గరికి ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తున్నారని చూచేటువంటిది గృహమమ్మాయి.
0: ద మదర్ నోటీస్డ్ మెనీ బిగ్ ఆఫీసర్స్ కమింగ్ టు విజిట్ భగవాన్.
1: పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తే చాలు భయపడేది.
0: ఇఫ్ ఎనీవన్ పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్ ద మదర్ ఈస్టర్ అమ్మ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ పర్సన్.
1: మెత్తగా సుబ్బమ్మ ఇంటికి వచ్చేసేది.
0: అండ్ షీ యూస్ టు కమ్ టు సుబ్బమ్మ.
1: సుబ్బమ్మ పోలీసు వాళ్ళు వచ్చినారు, వాళ్ళు ఏమైనా స్వామితో మాట్లాడతారు ఏమో, మీరు అక్కడ పోనీకోకుండా చూడండి పోనీకోకుండా చూడండి అని చెప్పేది పాప.
0: షీ ఈజ్ టు ప్రే టు సుబ్బమ్మ సమ్ పోలీస్ ఆఫీసర్ హాస్ కమ్ హియర్ సీ దట్ హీ విల్ నాట్ హావ్ ఛాన్స్ టు స్పీక్ టు భగవాన్.
1: చెప్పేది అమ్మా వారు కూడా భక్తులే కదా.
0: అండ్ సుబ్బమ్మ ఇస్ టు రెస్పాండ్
1: స్వామి కోసం అందరూ వస్తారు
0: ఫర్ స్వామి ఆల్ విల్ కమ్
1: హియర్ ఈ యొక్క బాధ భేదము పెట్టుకోవద్దు
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ లైక్
1: స్వామి ఎవరు కూడా ముట్టలేరు
0: నన్ కెన్ టచ్ స్వామి
1: కాబట్టి స్వామి జోలికి ఎవరు రారు
0: నన్ కెన్ ఇంటర్ఫియర్
1: అని చెప్తే ఈమె చాలా సుబ్బమ్మ కూడా కోప్పడేటువంటిది
0: అండ్ ఇన్ఫాక్ట్ ఈశ్వరమ్మ స్కోల్డెడ్ ఈవెన్
1: సుబ్బమ్మ ఇంట్లో ఉండటం వల్ల స్వామి నీ ఇంట్లోకే వస్తున్నారు పోలీసులు అంతాను
0: బికాస్ స్వామి స్టేయింగ్ అట్ యువర్ రెసిడెన్స్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ దేర్
1: కాబట్టి ఇక్కడ చేర్చొద్దండి చేర్చొద్దండి
0: సీ దట్ నో పోలీస్ ఆఫీసర్ కమ్స్ దేర్
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: మెడ్రాస్ నుంచి
0: ఫ్రమ్ మెడ్రాస్
1: ఐజీపీ రంగనాయకు అని ఒకరు వచ్చాడు
0: ఐజీపీ రంగనాయకం కేమ్ హియర్
1: మెడ్రాస్ తీసుకుని పోవాలని వచ్చారు
0: అండ్ హీ వాంటెడ్ టు టేక్ స్వామి టు మెడ్రాస్
1: ఓమమ్మ ఇంకా ఒకే ఏడుపు ఒకే ఏడుపు
0: మదర్ స్టార్టెడ్ క్రయింగ్ బికాస్ షీ డిడ్ వాంట్ హిమ్
1: అది మొట్టమొదటి మెడ్రాస్ పోవటము
0: ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ విజిట్ టు మెడ్రాస్
1: అది ఏదో పెద్ద గ్రామం అట
0: ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్
1: అది ఏదో పెద్ద దూరం అట ఆ దేశం
0: ఇట్స్ ఫార్ ఆఫ్ ప్లేస్
1: మెడ్రాస్ దేశానికి స్వామిని తీసుకుపోతున్నారట
0: అండ్ భగవాన్ ఇస్ టేకెన్ టు దిస్
1: కంట్రీ నేను అర్థం పడుకుంటాను నేను పోనివ్వను
0: సెడ్ ఐ డోంట్ అలౌ హిమ్ టు గో
1: స్వామి మీరు పోకూడదు పోకూడదు అని ఊరికి ఏడ్చింది
0: షీ వెంట్ ఆన్ కైండ్ స్వామి బెటర్ యూ డోంట్ గో డోంట్ గో
1: ఎక్కడికి నేను పోకూడదన్నావు
0: వాట్ ఈస్ ది ప్లేస్
1: పట్టడం అట ఎక్కడో ఉందట
0: ఇట్ ఇస్ మెడ్రాస్
1: అది ఏ దేశమో ఏమో అప్పుడు పుట్టపర్తికి మెడ్రాస్ అంటే ఏదో ఏదే దేశం
0: అట్ దట్ టైమ్ టు పుట్టపర్తి మెడ్రాస్ ఇస్ అ ఫారిన్ కంట్రీ
1: ఆ విధంగా భావించేటువంటి వాడు
0: దట్ వాజ్ ది ఫీలింగ్ ఆఫ్ ది పీపుల్
1: దెన్ అప్పటి నుంచి చాలా బాధపడుతూ వచ్చేటువంటి
0: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్
1: కానీ ఇదంతా ఏది కారణము
0: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్
1: స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇదంతా
0: హర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ ఇస్ ద మెయిన్ కాజ్
1: స్వామి ఎక్కడ తీసిపోతారు ఏమో
0: స్వామి మే బి టేకెన్ ఎనీవేర్
1: తర్వాత మొట్టమొదటి ఇక్కడ మందిరం పూర్తి కట్టడానికి ఆమె మూల కారణం
0: ఇన్ఫాక్ట్ షీ వాస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మందిర్
1: సాటమ్మ వచ్చి స్వామి ఈ పల్లె లోపల మేమందరం రాలేము పోలేము కార్లు రావు ఏమీ రావు చిన్న ఎద్దుబండ్లు కూడా రావు
0: సాకమ్మ కేమ్ అండ్ సెట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు రీచ్ దిస్ విలేజ్ కార్స్ కెనాట్ రీచ్
1: హియర్ దగ్గర నుంచి పెట్టి రావాలా
0: వీ హ్యావ్ టు డ్రాప్ అవర్ ఆల్ అవర్ వెహికల్స్ దేర్ అండ్ వాక్ ఆల్
1: స్వామి మీరు బెంగళూరుకి రండి మేమంతా గొప్ప భవనం కట్టిస్తాము
0: Swami, you come to Bangalore, we'll construct a very big building for you.
1: మేము ప్యాలెస్ చేసేస్తాము.
0: We'll give you the palace.
1: ఏం చెప్పాను నాకు ఆ ప్యాలెస్ అక్కర్లేదు.
0: భగవాన్ సార్ ఐ డోంట్ వాంట్
1: భవనాలు నాకు అక్కర్లేదు.
0: I don't want buildings.
1: నాకు ఒక చిన్న రూమ్ ఉంటే చాలు.
0: One small room is enough for me.
1: అని నేను చెప్పినా కూడా వాళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు.
0: But they didn't pay heed to his words.
1: కట్టగడపడికి ఆ ఏడుపు వల్లనే నేను పుట్టబర్తి వదలకోకుండా నేను వదలను ఆమెకు మాట ఇచ్చాను.
0: భగవాన్ మేడ్ అ ప్రామిస్ టు ద మదర్ దట్ హీ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్ పుట్టబర్తి.
1: ఆమె చిన్న ఒక ఉదాహరణ చెప్పింది.
0: She gave a small example.
1: స్వామి మొక్క ఎక్కడ పుడుతుందో అక్కడనే దానికి పాది కట్టి ఎరువు వేసి నీళ్లు పోస్తుంటే గొప్ప వృక్షం అవుతుంది.
0: She gave a small example where the seed germinates, sprouts up. It has to be watered, it has to be manured on the spot only.
1: ఇంకొక చోటు ఇంకొక చోటు పెరిగి ఇంకొక చోటు ఈ విధంగా పెరిగి పెరిగి పెడుతుంటుంటే అది వృద్ధిగా అభివృద్ధి రాదు.
0: If we go on shifting this little plant sapling from one place to another, it won't grow.
1: కనుక మీరు పుట్టిన గ్రామంలోనే ఉండండి గొప్పగా అభివృద్ధి వస్తుంది అన్న.
0: You stay here in your birth place, it will progress.
1: నేను ఆమెకు కూడా మాట ఇచ్చి ఇక్కడే ఉంటాను నేను పోయి వస్తూ ఉంటాను అని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హర్ ఎ ప్రామిస్, ఐ విల్ సెటిల్ హియర్, ఇన్ బిట్వీన్ ఐ గో అండ్ కమ్ బ్యాక్.
1: భక్తి ప్రపత్తులకంతా కూడాను ఆడవారికి ఉన్నంత భక్తి ప్రపత్తి మరొక మగవారికి లేదు.
0: ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్, ఉమెన్ కమ్స్ ఫస్ట్.
1: కనుక స్త్రీల లోపల గొప్ప వివేకం ఉంటుండాలి.
0: అండ్ విమెన్ ఆర్ ఇంటెలిజెంట్,
1: విజ్ఞానం ఉంటుండాలి.
0: దే గాట్ విజ్డమ్,
1: ప్రజ్ఞానం ఉంటుండాలి.
0: స్పిరిచువల్
1: జ్ఞానం ఉంటుండాలి.
0: అండ్ దే గాట్ గుడ్ నాలెడ్జ్,
1: సర్వజ్ఞానం కూడా వారి యందే ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దే హావ్.
1: కనుక మీరు ఎవరు కూడా ఈ ఆడవారిని ఒక విధమైనటువంటి చులకనగా మీరు చూడకండి.
0: డోంట్ కన్సిడర్ విమెన్ రాదర్ లో ఆర్ చీప్.
1: కానీ కొన్ని కొన్ని బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి.
0: దే టూ హ్యావ్ weaknesses.
1: ఆ బలహీనతలు వాళ్లే వాళ్ళు సర్చ్ చేసుకోగలరు.
0: దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్.
1: కానీ ఎవరిని మనం చులకన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఎనీ వన్,
1: ఎవరిని మనకు చులకనగా మాట్లాడకూడదు.
0: వీ షుడ్ నెగ్లెక్ట్ ఎనీబడి ఆర్ వ్యూ దెమ్ లో.
1: ఈనాడు వారికి వచ్చింది, రేపటిదిన మనకేమి వస్తుందో.
0: టుడే దే మే బి ఇన్ దిస్ సిచ్యువేషన్, టుమారో
1: అందరూ క్షేమంగా ఉండాలని లోకక్షేమం మహాభిహం అన్నారు.
0: వీ షుడ్ ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకని మొట్టమొదటి అందరూ కూడా క్షేమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: ఈ అందరి క్షేమం నిమిత్తమే భగవద్గీతలో కూడాను ఈ విధమైన బోధన చేస్తూ వచ్చింది.
0: ఇట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఎయిమింగ్ ఫర్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: సర్వుల యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి.
0: వీ షుడ్ ప్రే ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్.
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కడే సర్వుల యందు ఉంటున్నాడు.
0: ఓన్లీ వన్ గాడ్ హు హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: కనుకనే భగవంతుడు సర్వస్వరూపుడే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: కనుక కృష్ణుని యొక్క తత్వము ఎన్ని రకములైనటువంటి యొక్క ద్వాపరయుగంలో ప్రజలకంతా కూడాను మహాతత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ ఏజ్ ద్వాపర.
1: ద్వారకకు ఒక చిన్న తమాషా మీకు చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ విల్లింగ్ టు టెల్ సంథింగ్ దట్ హ్యాపెండ్ దేర్ ఇన్ ద్వారక.
1: కృష్ణుడు మధురలో ఉన్నాడు. మధురలో ఉన్నాడు.
0: కృష్ణ వాస్ స్టేయింగ్ దేర్ మధుర.
1: ఈ కంసుని యొక్క భార్య ఎక్కడ పోయినా తప్పింది గెలింది.
0: And Kamsa's attempts didn't stop.
1: దూతలను పంపటము, వీరిని హింసించడం, వారిని హింసించడం, ఈ విధంగా చాలా బాధలు పెడుతూ వచ్చాడు.
0: Kamsa went on putting people to suffering.
1: ఒకనాడు కృష్ణుడు కంసుని చంపిన తర్వాత,
0: after Krishna killed Kamsa,
1: కంసుని భార్యలు ఇద్దరు ఉంటున్నారు.
0: Kamsa had two wives.
1: వీరిద్దరు కూడాను ఒక మహారాజు కుమార్తెలు.
0: They are the daughters of a king.
1: కానీ అక్కడ ఆయన కృష్ణుడి పైన దండెత్తి వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కేమ్ ఓవర్ దట్ టు విన్ టు కాంకర్ కృష్ణ.
1: ఈ విధంగా దండెత్తి వచ్చేటప్పటికీ ఏం చేయాలి? వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. గోపికలు,
0: ది గోపికస్ వర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
1: గోపల్లె అంతా కూడా, వేపల్లె అంతా కూడా బాధపడుతున్నారు.
0: ఆల్ ఇన్సైడ్.
1: ఎన్ని దినాలు మేము ఈ అవస్థను పడాలి?
0: హౌ లాంగ్ షుడ్ వి సఫర్?
1: చెప్పాడు.
0: హీ సెడ్,
1: నా యొక్క శక్తి సామర్థ్యం ఒక్కతూరి మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ ఎట్ వన్స్ మై మిస్ టుడే మై కెపాసిటీ.
1: రాత్రికి మీరు అందరూ కూడా వేపల్లెలో పండుకోండి.
0: టు నైట్ యూ స్లీప్ దేర్ ఇన్ వేపల్లె.
1: రేపు తెల్లవారికి ఎక్కడ ఉంటారో మీరు చూసుకోండి అన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ ఆర్.
1: వేపల్లెలో చక్కగా తన్మయత్తులైపోయి నిద్రపోయినారు.
0: వేపల్లె దే వర్ ఆల్ ఫాస్ట్ స్లీప్.
1: తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉన్నారు.
0: నెక్స్ట్ మార్నింగ్ విన్ దే గాట్ అప్ దే ఫౌండ్
1: వేపల్లె ఎక్కడ ఉంటుండేది?
0: వేర్ ఇస్ ద్వారకా, వేర్ ఇస్ వేపల్లె?
1: 1000 miles దూరం ఉంటుండాలి.
0: 1000 miles ఆఫ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్.
1: ఇక్కడ రాత్రి పడుకున్న వాడు తెల్లవారు లేచినప్పటికే ద్వారకలో ఉంటున్నారు.
0: దే స్లెప్ట్ హియర్, నెక్స్ట్ మార్నింగ్ దే ఫౌండ్ దెమ్సెల్స్ దేర్.
1: ఆ విధంగా గ్రామాలు గ్రామాలనే మారుస్తూ వచ్చాడు.
0: లైక్ దిస్ ఈవెంట్ ఆన్ షిఫ్టింగ్ విలేజ్ టు విలేజ్.
1: ఇంతటి దైవత్వం మరొక దీంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుకనే దైవత్వాన్ని మీరు చులకనగా మీరు భావించకండి.
0: నెవర్ కన్సిడర్ ద డివినిటీ.
1: ఏమైనా చేయగలడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఎక్కడైనా వెళ్ళగలడు.
0: హీ కెన్ గో ఎనీవేర్.
1: ఏమైనా మార్చగలడు.
0: హీ కెన్ చేంజ్ ఎనీథింగ్.
1: కాబట్టి దీనికి ఏమాత్రం సందేహమే పడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ద డివినిటీ.
1: ఈ డౌట్స్ ఏ మనం ముంచి వేస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ డౌట్స్ దట్ విల్ స్పాయిల్ us.
1: కనుకనే దేనికి మీరు డౌట్స్ పడకుండా,
0: నెవర్ డౌట్,
1: అన్ని గాఢమైన విశ్వాసంతో,
0: డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్,
1: దాన్ని విశ్వసించి దాన్ని మీరు ఫాలో చేస్తూ రండి.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ ఫాలో ద డివైన్.
1: దైవత్వాన్ని అనుసరించడం వల్ల మనకు ఎప్పుడు కూడా నిజమైనటువంటి ధర్మమే ఏర్పడుతుంది, కానీ మరొకటి మనకు వరకు రాదు.
0: బై ఫాలోయింగ్ గాడ్ ఆల్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రాపర్.
1: లోకసమస్త సుఖినో భవంతు.
0: ద హోల్ వరల్డ్ బి హ్యాపీ, దట్ ద హోల్ హ్యుమానిటీ బి ప్రాస్పరస్.
1: కనుక దైవత్వాన్ని మాత్రం మీరు పూర్ణంగా విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర సుబ్రహ్మణ్యం

0: క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముద నొందనేలా బాణుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారక పగలు మాత్రము దాగు బొంగియేల గగనంబునకు కాంతి కాజేయు తారలు పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ బ్రవరించు చందమేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేల ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఇస్ ద వన్ దట్ ఈస్ ఇమనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలములు యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్ ఆల్ ఫీట్ ఆర్ హిస్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్ ఆల్ ఐస్ ఆర్ హిస్ అండ్ హెన్స్ ఎల్డర్స్ ఇన్ ద పాస్ట్ డిక్లేర్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ దట్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ ద డివైన్
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు
1: యు కెనాట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడి యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి
1: హౌ ఈజ్ ఇట్ టు బి టాట్ హౌ ఈజ్ టు కాంప్రిహెండ్ ది ఆల్ పర్వేసివ్ డివినిటీ
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు
1: హౌఎవర్ ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: Itti daivatvamunu evaru ee reetiga ninnayinchukolanu saadhyam kaadu.
1: It is not possible for anybody to estimate or measure the divinity by any standard.
0: Kani indulo okati matramu andaru gurtinchavalsi vastundi.
1: However, it is essential to recognize one factor.
0: Ee prakriti yandu janminchina prati bhoomi kudanu prati vyakti kudanu mottamodata తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో ఈ చైల్డ్ ద మూమెంట్ ద చైల్డ్ ఇస్ బోర్న్ సపరేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ స్టార్ట్స్ లైఫ్ సో జర్న్ బై ఏ క్రై.
0: ఈ ఏడుపులకు కారణం ఏమిటి?
1: వై డస్ ద చైల్డ్ క్రై?
0: కానీ అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veru veruga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srishtinchukoni dani oka saramunu bhojinchi ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ దట్ వీ పార్టేక్ ఆఫ్ ఫుడ్, రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫుడ్ అండ్ డిలైట్ అవర్ సెల్వ్స్.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: దేర్ఫోర్ టు సాషియేట్ హంగర్ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it's the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క లక్షణము కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleinatti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning nor the middle nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: God being all powerful or pervasive, what name can you give him?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నేతితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: You know, when the soil is watered, this water is supplied to the crop, and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: కనుక ప్రతి ప్రాణికి కూడాను నీరు అత్యవసరము.
1: And hence every creature requires water.
0: ఈ వాటర్ వల్లనే సర్వ విధములైనటువంటి యొక్క ఆకలిని చంపుకొంటుంది.
1: And it is the water which is equally essential as that of appetite.
0: ఆహారం లేకపోయినను జీవించవచ్చును, కానీ నీరు లేకపోతే క్షణమైనా జీవించటకు వీలు కాదు.
1: One may live for some time without food, but one cannot live without water.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా, ఏ కాలమందైనా, ఏ కంపెనీ ఏదైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ at any point of time will struggle hard, will plan for food.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతని దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కానీ జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all
0: himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేన్ని అందించాలో తనకు తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దాన్ని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters.
0: అది ఇది ననగనేలా.
1: Why this and that?
0: విభేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మరి గలంగరు.
1: Cannot understand.
0: భూమి చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: Some
0: are not. వివేకమున వర్తించదని కడు విర్రవీగెదరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడబడికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ అట్ ది ఎండ్.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎక్స్ప్రెస్ గాడ్స్ విల్ ఆర్ ద డివైన్ ప్లాన్.
0: దైవం యొక్క ప్లాన్లు, దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: ద డివైన్ ప్లాన్ హ్యాస్ టు బి రివీల్డ్ బై డివైన్ హింసెల్ఫ్.
0: ఎవరెవరికి ఏ స్థానం నందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణం ఇవ్వాలనో అది భగవంతుడికే తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు గివ్, వేర్ టు గివ్, వై టు గివ్, హూమ్ టు గివ్.
0: కనుక మనం ఏదాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వము నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ in this world.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: There is nothing greater than prayer in this world.
0: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
1: So it is essential that all of you should pray.
0: దీనికోసం దానికోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమి చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంతా, నీ ప్రేమ నా పైన పంపు.
1: Oh God, I want your love.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడా జరుగుతుంది.
1: అండ్ దిస్ లవ్ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఆల్
0: ప్రపంచం అంతా కూడా సన్నిధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అచీవ్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్ దట్ బికాస్ ఆఫ్ సమ్ ఫెయిల్యూర్.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికే తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: ద నాలెడ్జబుల్ పీపుల్ నో దాట్, not the rest.
0: Kanuka prapanchamulo ye karyamunu cheyalanappudikini karyam nimittamai meeru prarthana cheyakandi.
1: Therefore in this world don't pray merely for the fulfillment of your desire.
0: Bhagavantula maaku ye nimishamunuku edi avasaramo adi meere chusukondi.
1: Oh God, you know best what I need at what point of time.
0: Anta bhagavantuniki arpitam chesi prayatnam chesthe anni sulabhanga jarigipothayi.
1: When once you offer to God, anything can be achieved easily.
0: Kani maaku intavarakunu maa prayatnam emi okati cheyaledu.
1: But till now we have not made any attempt.
0: Prayatnam cheyakapoyinappudiki anni ave vachi raavutunnayi.
1: Effortlessly things started arriving here.
0: Kanukane memu deeniki plan veyatam ledu.
1: In fact there is no special plan for anything.
0: Anni vachinatuvanti vachina reetiga manam vaadukuntunnamu.
1: And things are utilized as they reach here.
0: Inka okati.
1: Another point.
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: And there is also the second procedure adopted.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: as things come to us,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: We also send likewise to the whole world.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని
1: we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికి అన్ని అవే వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.

0: after plan.
1: మేము ఈనాటి కూడా ఏదో ఒకటి మేము కోరటం లేదు.
0: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
1: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరిక ఎన్ని వచ్చి పడిపోతాయో.
0: వెన్ థింగ్స్ ఆర్ అరైవింగ్ హియర్ వితౌట్ ఆస్కింగ్, ఇఫ్ యు ఆస్క్ యు కెన్ ఇమాజిన్ హౌ మెనీ మోర్ థింగ్స్ వుడ్ బి హియర్.
1: మాకు ఏది వద్దు.
0: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
1: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
0: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
1: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
0: You don't need to give anything to Bhagavan.
1: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
0: Bhagavan is ready to give you whatever you want.
1: కానీ అది మీకు అవసరం మా కాదా అనేటువంటి కూడా చూడాలి.
0: But better you know whether you need it or not.
1: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
0: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
1: దైవ ప్రార్థన చేత ఏవైనా జరుగుతుంటాయి.
0: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
0: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
1: సైలెంట్ గా చేయండి.
0: Pray silently.
1: ఇది అది కావాలని కోరికలు పెట్టుకొని చేయకండి.
0: Not with a specific purpose or need based.
1: కోరికలు లేకుండా.
0: Without desire.
1: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
0: With all love, pray to God.
1: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
0: Everything will be added unto you.
1: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
0: This is the direct evidence and proof.
1: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఓన్లీ త్రూ లవ్.
1: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
0: విదౌట్ లవ్ నథింగ్ కుడ్ ఎవర్ హ్యాపెన్.
1: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
0: దేర్ఫోర్ ద లవ్ విల్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ ద టాస్క్స్.
1: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ వితౌట్ ప్రేయర్.
1: స్వామి మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం మాకేది జరగటం లేదే అంటారు.
0: సమ్ మే సే స్వామి వీ హావ్ బీన్ ప్రేయింగ్ ఫెర్వెంట్లీ బట్ వీఆర్ నాట్ సక్సెస్ఫుల్.
1: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కానీ జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
0: మిస్టేక్ లైస్ విత్ యువర్ ప్రేయర్ నాట్ విత్ ఎనీ రిజల్ట్ వాట్స్ ఎవర్.
1: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
0: Therefore, all tasks are fulfilled, successful by prayer.
1: Chitrambulu.
0: Peculiar.
1: Trailokya Vichitrambulu.
0: And important for all the three words.
1: Vajalala Vittambulu.
0: And it's that so endearing.
1: Sanvittambulu.
0: So close.
1: Munichanavana Bhavuttambulu.
0: And that's so intimate to all the sages.
1: Vishnudevu.
0: That is the history and the glory of God.
1: Yedi kavalante kuda nu manaku jaragaka tappadu.
0: Whatever that you want is bound to happen.
1: Kaani maaku yedi kuda tappipoledu.
0: But in fact, we have not missed anything till now.
1: మా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది.
0: And things, prayer is going on.
1: సంకల్పములు జరుగుతూనే ఉంటున్నాయి.
0: Divine will is there.
1: ఆ సంకల్పం చేత అన్ని కార్యములు పరిసిద్ధ అవుతున్నాయి.
0: And the divine will guarantees the fulfillment of all planned for.
1: మేము జరపవలసిన కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధంగా జరిగిపోతున్నాయి.
0: All programs go as per the divine master plan.
1: ఈనాడు క్రిస్మస్.
0: Today is Christmas.
1: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ మిస్యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్.
1: జీసస్ కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
0: జీసస్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్.
1: ఐ యామ్ యువర్ చైల్డ్.
0: ఫాదర్
1: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
0: వై డు యూ పనిష్ మీ?
1: పనిష్మెంట్ ఇవ్వద్దు.
0: Do not punish me.
1: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
0: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
1: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
0: అండ్ థింగ్స్ హ్యాపెన్డ్ యాజ్ పర్ ది డివైన్ విల్.
1: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్.
1: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
0: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
1: మీరు ప్రార్థన చేయండి. కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
0: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
1: దైవం లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
1: దైవం చేయనటువంటి పనులు లేవు.
0: దేర్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
1: సర్వమును చేయగలడు.
0: గాడ్ కెన్ అకంప్లిష్.
1: పెద్దదే చిన్నదే అని ఏమో.

0: సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎట్ ఎ డిస్టెంట్ ప్లేస్.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
0: మన హృదయం నుంచినే సంకల్పాలు చేస్తున్నాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ విల్లింగ్ బీయింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి మీ కార్యాలు సిద్ధింపు చేసుకోండి.
1: లైక్ దిస్ యూ ప్రే టు గాడ్ ఈగోలెస్లీ వితౌట్ పంప్ అండ్ షో.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: అండ్ టుడే ఇస్ క్రిస్మస్.
0: అతన్ని క్రూసిఫై చేయటం, అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నైల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్?
0: చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే
1: ఇమీడియట్లీ
0: ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్. ది
0: రెండవ దినమే
1: ఫాలోయింగ్ డే
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ యూ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, విల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్, సరెండర్ టు హిమ్.
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Na yokka sambhashanam ante kodunu prema chetane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti ante kodunu prema shaktiye pradhanam entundi.
1: Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam maligaledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్, రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంటనే కట్టనే ఉంటుంది.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్, కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్.
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ హిపోక్రెట్, స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: Nee ventane jantane intane kantane untunnadu.
1: Swami is with you, in you, always above you, around you.
0: Kaluka prema swaroopulara,
1: embodiments of love.
0: Ye deeni me kavalani kodinappudiki prema chetane sadinchandi.
1: It's only love that will help you to achieve.
0: Prema cheta kaanatvanti okkati kuda lokamlo ledu.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: So let the love be the main theme of your prayer.
0: ప్రేమ ముదిత మనసే.

దిస్ బాడీ మే బి కంపేర్ టు ఎన్ ఐరన్ సేఫ్ విచ్ డస్ నాట్ హ్యావ్ మచ్ వాల్యూ బట్ ఎన్ ఐరన్ సేఫ్ ఇస్ యూజ్ టు కీప్ మోస్ట్ వాల్యుబుల్ జ్యువెలరీ ఇన్సైడ్ దట్. సిమిలర్ ఇస్ దిస్ బాడీ. ఇన్సైడ్ దిస్ వాల్యులెస్ బాడీ దెర్ ఈజ్ ఆత్మ అండ్ గాడ్. దిస్ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ద వర్డ్ ఆఫ్ సాయి.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: విలువలేనిదైనప్పటికీ అస్థిరమైనటువంటి అయినప్పటికీ ఈ మానవ దేహము ఆత్మదేవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, as it houses God and Atma, it has to be used properly.
1: Deha poshana manavuni pradhana kartavyam.
0: Taking care of this physical body in a proper way is a duty enjoined on man.
1: Drudhatvame leinatvanti oka dehamunandu manavattvamu aneka chikkulu palu kagaladu.
0: A body which is not strong will put man to difficulties and troubles.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆధునికమైనటువంటి యొక్క వైజ్ఞానమునకు కారకులైనటువంటి రోమన్ దేశం వారు కూడాను ఈ దేహం యొక్క విశిష్టతను గుర్తించి వారు దేహ పోషణ నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రద్ధను తీసుకునేటువంటి వారు.
0: ద రోమన్ సైంటిస్ట్ హూ హ్యావ్ లేడ్ ఫౌండేషన్ ఫార్ ద వేరియస్ సైన్సెస్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ హ్యాస్ టు బి ప్రాపర్లీ మెయింటైన్డ్.
1: ఈ దేహము తనంతటికి తానైనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దేహమనగా కేవలము ఒక ఆకారం మాత్రమే కాదు.
0: వెన్ యూ థింక్ ఆఫ్ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ కన్ఫైన్ ఇట్ టు ఓన్లీ
1: అనేక అంగములతో కూడినటువంటి యొక్క సమష్టి స్వరూపము.
0: దిస్ ఈజ్ ఎ కలెక్షన్ అండ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్.
1: ఏ అంగమునకు ఆ అంగము లావణ్యమైనటువంటిది.
0: ఈచ్ లింబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ.
1: అన్ని అంగముల యొక్క సౌందర్యమును కూడాను మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamulaku guri ainatunte dehamu balahinataku guri ainatunte dehamu oka dudamainatunte sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manamunu nundi aavirbhavinchavalanna shariram dudamainatunte diganu ఆరోగ్యమైన వంటిదిగాను ఉండాలి.
0: ఇఫ్ నోబుల్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విల్ హ్యావ్ టు ఎమర్జ్ ఫ్రమ్ మ్యాన్, ద ఫిజికల్ బాడీ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ సౌండ్.
1: అన్ని మతముల వారు కూడాను దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినట్టుదే అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ గాడ్ అండ్ ఆత్మా ఇన్ సైడ్ ఇట్.
1: కనుక మతములన్నీ చేరి మంచిని బోధించి,
0: ఆల్ ది రిలీజియన్స్ కెన్ ఓన్లీ టెల్ గుడ్ థింగ్స్,
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti chemamunake kani vesti yokka chemamunaku kadani satyanni manam gurtinchali.
0: We have to recognize the truth that all the religions have expounded the need for the collective welfare and not the individual welfare.
1: Mala mutra durgandha mansa ruktam tho kudinatvanti ee dehamunande దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్ డిక్లైన్.
1: ఇది నిరంతరం కూడాను పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దీని విలువ ఏమాత్రం కూడాను తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: కనుక దేహం అనేటువంటిది అనేక మాలిన్యంతో కూడినటువంటిది అయినప్పటికీ ఇందులో నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వము నిరంతరము కూడాను ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: అయితే అన్ని మతముల వారు కూడాను ఈ దేహం యొక్క పుష్టిని సంతృష్టిని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: దేహం దేవాలయ ప్రక్తు. ఇది దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణం.
0: The reason is that everyone has believed that this physical body is a temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక అశ్రద్ధ పూనక తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ టు సీ దట్ దిస్ ఫిజికల్ బాడీ డజంట్ సఫర్ ఫ్రమ్ ఎనీ వీక్నెస్ ఆర్ డిసీజ్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిజికల్ బాడీ అండ్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ.
1: కానీ ఇట్టి సత్యమును గుర్తించలేనిటువంటి వ్యక్తులు అనేక వ్రతములని నోములని ఉపవాసములని ఈ పేర్ల చేత దేహమును కృషింప చేసుకుంటున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ డు నాట్ నో దిస్ సీక్రెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ వ్రతాస్ అండ్ వోస్ ఆర్ మేక్ అండర్టేకింగ్ సచ్ యాక్ట్స్ విచ్ వీకన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: Putta paina maddinchina paamu marana unduna?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanumunta dandinchina vishayabhogamulu aduguna?
0: By putting this physical body to suffering, can you get realization?
1: Aakali dappulu maninanta aatmagnani taanavuna?
0: By merely giving the food and water, can you really become Atma?
1: తానెవరూ తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకులు.
0: Without knowing who you really are, how can you become
1: Atma? తత్వజ్ఞానమును కుదరవలనన్న తానెవరో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: If you really want to become a తత్వజ్ఞాని, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: You should also realize what man really stands for.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే. నిరంతరము నూతనుడే.
0: Seasonlessly and continuously he is new.
1: ఇతను సనాతనుడు కాని పురాతనుడు కాని కాదు.
0: He is neither ancient nor modern.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈస్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైన విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: ఓన్లీ విత్ యు అండర్టేక్ ప్రాపర్ ఎన్క్వైరీ యు వుడ్ బి ఏబుల్ టు రియలైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ట.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఈస్ టు రియలైజ్ హూ యు రియలీ ఆర్.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: ఏ రియల్ జ్ఞాని ఇస్ వన్ హూ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: Dastadhagam chetane drushtini manamu abhruti parchukoni srushtini manam anubhavinchali.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani,
1: a akaram koodinanta matramana manavattam aneetundi dani manam sarthakam gavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: ఆకారం మానవాకారం ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ వన్ మే బి ఎ హ్యూమన్.
1: మానవ గుణముల చేత ఈ మానవత్వాన్ని మరుగు చేయవచ్చును.
0: బట్ బై క్వాలిటీస్ యు మైట్ హావ్ హిడెన్ ది రియల్ హ్యూమన్ నేచర్ అండ్ బికమ్ ఏ డెమన్.
1: ఆకారమును చూచి మానవత్వంగా మనం భ్రమించరాదు.
0: వి షుడ్ నాట్ గెట్ డెల్యూడెడ్ బై మియర్లీ లుకింగ్ అట్ హ్యూమన్ ఫార్మ్.
1: నిజమైన మానవత్వం అనగా మానవ. మా అనగా కాదు, నవ అనగా కొత్తది. కొత్తది కానటువంటిది మానవత్వము.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: దాని అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunuka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపానికి గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా,
0: ఎవ్రీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్,
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున,
0: ఎవ్రీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పురుచర్మం కప్పినట్టు గాడిద తా పురియగున,
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగు అవుతానటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వరల్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్,
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్,
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: Kanuka dharinchinatundi dehamu kanukane idi dehamu, oke dahinchetundi deham kanukane idi dehamu, jindinchetundi shariram kanukane idi shariramu. Ilanti aatma tattvam cheta deeniki aneka naamamulu erpadutu vachinavi.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: ఈ క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి ఎందు.
0: ఇన్ వాట్ మోమెంట్ దిస్ వాటర్ బబుల్ బ్రేక్స్ డౌన్?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: బట్ దెన్ దిస్ ఫ్రమ్ వేర్ నీటి ఎందు బబుల్ కమ్? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ వాటర్.
1: నీటి ఎందు పెరిగి
0: it has grown in water.
1: Neeti end anangu neeti buduga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: Narayana is water.
1: Kanuka ee buduga kevalamu neeti nundine puttinatuvantidi ga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణుడి నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, the man has emerged from Narayana, the Lord.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: Jagattunanda prati padarthamulakudu konni niyamamulu untunnavi.
0: Every object in the world has certain rules and regulations.
1: Nasreyo niyamam vina,
0: there is no welfare without a code of conduct. Idhemu
1: aneka niyamamulato koodinatvantidi.
0: This physical body also has certain rules and limitations.
1: Mana pravartanalu endukani,
0: in our behavior,
1: mana choopulu endukani,
0: in our looks,
1: mana matalu endukani,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందు కాని,
0: ఇన్ అవర్ ఫీలింగ్స్,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములను అన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లింబ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందట ఈ ఉష్ణము, ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, then we say it is
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 బికమ్స్ 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెలుతురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. Limited sound is okay, otherwise they burst.
1: కనుక మన దేహం అంతా కూడా నువ్వు కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్ట్ టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్ట్ టేకన్,
1: వాటర్ ఎందు పరిమితము.
0: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
1: వినటం ఎందు పరిమితము.
0: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
1: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమునకు గురి అవుతుంది.
0: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్ దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: Atibhasha matihani, mita bhasha atihai.
0: Excessive talk makes a person kanukune
1: manavudu ee dehamunu ye vidhamainatundi oka margamulo anubhavimpa cheskovalo aa aanandamulaku sariyainatundi margamune manam anusarinchali.
0: We have to undertake such path which can really confer joy on us in using our physical body.
1: మానవులకు ఐదు విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: There are 5 types of thinking power in every human being.
1: దానిని ఒక జ్ఞానం అన్నారు.
0: And that has been described as జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటిలో సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి. అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: The type of knowledge which is available in the world and which is all pervasive,
1: దీనిని మొట్టమొదటిదాన్ని bookish knowledge అన్నారు.
0: This type of knowledge is called bookish knowledge.
1: ఈ bookish knowledge నుంచి కూడా superficial knowledge గా మారిపోయింది.
0: This bookish knowledge has given birth to superficial knowledge.
1: ఈ superficial knowledge లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ఈ వయసులందు ఈ మానవులకు ఉండవలసినటువంటి general knowledge, common sense జీరోగా ఉంటుండాలి.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense అనేటువంటిది కేవలం విద్య వల్ల లభించేటువంటిది కాదు.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: నిత్య జీవితంలో కర్తవ్య ధర్మం వల్లనే మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ ని మనము పోషించుకోవచ్చును.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: సమాజ సేవ వల్ల, సమాజ సంపర్కం వల్ల ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ ఎ సెల్ఫిష్
1: డిస్క్రిమినేషన్. కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right.
0: Man is using discrimination to defend and say that it is his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ద రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికి సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
1: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైన డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్.
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్.
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హిమ్, హ్యూమానిటీ.
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణ శక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది. ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయమును కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడి నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిది ప్రేమ.
0: లవ్ హ్యాజ్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండేను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము, అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేక మంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఆర్ రాదర్ ఇండిఫరెంట్ ఇన్ లుకింగ్
1: కనుకనే అనేక రోగములకు గురి అవుతుండాలి.
0: దట్ ఈస్ ది రీజన్ వై దే ఆర్ గెటింగ్ డిఫరెంట్
1: ఈ రోగముల చేత తమ యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు.
0: మ్యాన్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ బ్లిస్ బికాస్ ఆఫ్ దీస్ డిసీజెస్.
1: ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూల ఉత్తమం.
0: ఇన్ ఆర్డర్ టు అచీవ్
1: చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరం.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ee vidhamaina marganni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatuvanti yokka vicharana cheta pravartanalo maarpulu manam teppinchukovali.
0: We should bring about proper changes in our conduct and behavior through proper environment.
1: Aaram tokaligeetuvanti yokka aarogyam kante మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యం గురి అవుతున్నాము.
0: వీఆర్ గెటింగ్ మెంటల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ అన్నెసరీ థింకింగ్.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజెస్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెసివ్ థింకింగ్.
1: ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి.
0: అవర్ థాట్స్ మస్ట్ బి ఆల్వేస్
1: లిమిట్ చేయకూడదు.
0: They should not exceed the limits.
1: అవసరమైనటువంటిది ఆ సమయంలోకి మాత్రమే మనం చింతించాలి.
0: డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీ ఆఫ్ ది
1: సిచువేషన్ గడిచిపోయిన దానిని రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: Do not bother about the past which is dead and the future which is unborn.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: Today's youth are subjected to this kind of limitations.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా మనం పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంలో గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కానీ,
0: ఎక్సెసివ్ రీడింగ్,
1: అధికంగా ఆడటం కానీ,
0: ఎక్సెసివ్ ప్లే,
1: అధికంగా పాడటం కానీ,
0: ఎక్సెసివ్
1: అధికంగా నిద్రించడం కానీ,
0: ఎక్సెసివ్ స్లీప్
1: ఈ శరీరమునకు హాని కలిగించేస్తుంది.
0: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: First one is don't waste food.
1: Endukosam mana waste cheyakoddu.
0: Why should we not waste food?
1: Food is God.
0: Because food is God.
1: Manam ee food nunchine vachinatundi aakaramey mana yokka jeevithamu.
0: This physical body has come from food.
1: Idi aaharamayamainatundi jeevithamu.
0: It is full of food.
1: Idi annamayamaina jeevithamu.
0: This is food sweet.
1: Idi annagata pranamu.
0: This lives on food only.
1: కనుకని మనం ఆహారమును వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
1: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: అప్రోచ్. జాతి సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ వి
1: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ వీడ్
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ వీడ్
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ వీడ్స్
1: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్
1: కారణమేమిటి?
0: వై ఇస్ ది అకౌంట్
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
1: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
0: నాలెడ్జ్ హెస్ గ్రోన్ బియాండ్.
1: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్ it has to be converted into skill.
1: ee knowledge ni skill chesinappude balance sakramanga untuntadi.
0: when you convert knowledge into skill there is balance.
1: ee vachati ee naati yuvakulu knowledge ni kill chestunnaru danivalle balance tappoyindi.
0: but unfortunately today's youth are killing knowledge, therefore the balance is disturbed. what is the
1: మన చూపుల లోపల మన నాలెడ్జ్ ఎంత కూడా వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యూ హావ్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
1: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యూ ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: వెదర్ యూ లిసన్ టు రేడియో
1: అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తమవుతుండాలి.
0: సో మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యూజ్డ్ అప్.
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ రేడియో.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హెస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైన స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్. పరిగెత్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హ్యావ్ వాక్డ్ అప్, వై డు యూ లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రానిదాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్
1: ఇన్ ద ఫ్యూచర్?
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యూ మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డూ థింక్ అబౌట్ టుమారో?
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ టుమారో.
1: ఫ్యూచర్ అలాంటి షూర్ కానటువంటి దానికి ఇన్సూర్ చేయటం ఎందుకు?
0: వై డూ ఇన్సూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
1: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
1: Vidyarthulara,
0: dear students,
1: gatam gatam,
0: past is
1: bhavishyattu bhavishyattu,
0: future is future.
1: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
0: Let us not bother about those.
1: Present
0: is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga emti bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుంది.
0: మ్యాన్స్ గ్రీఫ్,
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్

0: ది ఫ్యూచర్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రెసెంట్.
1: ముందు ఏ విత్తనం నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్ ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్.
1: పాస్ట్ రెండు కూడా ప్రెసెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ప్రెసెంట్ యూ ఫైండ్
1: వర్తమానాన్ని సక్రమమైన మార్గంలో అనుభవించండి.
0: Therefore, enjoy present.
1: ఎట్టి విచారణకు అవకాశం అందించకూడదు.
0: Do not give room for any worry.
1: ఈ సక్రమమైన మార్గంను అనుభవించినప్పుడే మన జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రెసెంట్ ఎంజాయ్ ప్రెసెంట్
1: అద్భుతమైన జీవితంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఇమ్మార్టల్
1: అమరత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ
1: మానవత్వాన్ని సార్థకంగా ఆవిస్తుంది.
0: ఇట్ విల్ శాంక్టిఫై మ్యాన్స్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం యొక్క విశిష్టతను మనం అలక్ష్యం చేయకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఇగ్నోర్ దిస్
1: అనిత్యమే ఈ జగత్తునందు.
0: In this world, everything is important.
1: Aithe annintini manam alatyam chestunnama?
0: Are we ignoring everything?
1: Ledu. Anityam asukham lokam mim prapya bhajasvamam anedi. Anityam asukham ee rendu roopamtona chernatundi ee jagattu. Kanuka deham ante oka devalayamga bhavinchi
0: consider body as a temple.
1: Ee devalayam elanti devalayamu?
0: What
1: nadiche devalayamu?
0: This is a walking temple.
1: Permanent devalayam kaadu.
0: This is not a fixed temple.
1: Ekkada nadustunte akkanta devudu unnadu.
0: Wherever you go, you are carrying God with you.
1: Ee moving temple.
0: This is a moving temple.
1: Ilanti devalayamunu manam saatthakamaitiga manam anubhavinchali.
0: We have to enjoy this sacred moving temple.
1: Yedi chesina devudu unnadu lopala.
0: Whatever you do,
1: anta vishwasanni manam penchukovali.
0: Whatever you do, consider that God is existing in you.
1: Ee anta vishwasam lekunda
0: you should have self confidence.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
0: without self confidence, only with confidence in the world,
1: అశాంతికి గురి అయిపోతున్నాము.
0: We are subjected to grief and lack of peace.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: If you want to construct a wall, there is need for good foundation.
1: గోడ భద్రంగా ఉంటాలి.
0: Then only wall will be
1: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
0: Only when the wall is safe, the roof
1: can be భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
0: We can live happily only when the roof is safe.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: Self confidence is the foundation.
1: Self satisfaction the wall.
0: Self satisfaction the wall.
1: Self sacrifice the roof.
0: Self sacrifice the roof.
1: Self realization life.
0: Self realization is the life.
1: Kanuka manam self self self self ante emti?
0: What do you mean by self?
1: Rendu rakamulaina self lu unnai ikkada.
0: There are two types of self.
1: Ekachana anetundi self, I oka self.
0: One lettered self, I is one self.
1: Inka rendavadi E Y E I, idi mooda akshanalu I.
0: The other one is the three lettered self, E Y E.
1: Three letters I a body.
0: The three lettered I is the body.
1: ఏకాక్షర ఐ ఆత్మ.
0: The one lettered I is
1: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: This one lettered I is a witness to everything.
1: ఈ ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వులు యందు ఉంటుండాలి.
0: The one lettered I exists in every human being.
1: ఈ మూడక్షరముల ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
0: Some people may not have this three lettered I.
1: కొంతమంది ఉండి కూడాను కేటరాక్ట్ రావచ్చును.
0: Some people may get cataract with in spite of their having
1: it. Ingaa veeri doshamulu andulo prarambham kavachunu.
0: And there may be some other
1: kaani yogi bogi jogi viragi bairagi sarvulu endukudunu ee ekaakshara ayi samangane untundali.
0: Whether it is yogi bairagi or all sorts of people have this I equally and uniformly.
1: Ippudu okkati bhagavate ani nenu pilchanu aina nenu I antadu.
0: Now I call Bhagavate, he raises his hand and says, I.
1: Huck sir, anpilchanu nenu I antadu.
0: I say, Huck sir, he raises his hand and says, I.
1: Arjun Gupta, anpilchanu I antadu.
0: Arjun Gupta, I just call, he says, I.
1: Chibbar, anpilchanu I antadu.
0: Chibbar, I say, he raises his hand.
1: Bhagavate, Huck sir, Singh, Chibbar, Rupanamavulu veru ainappatikini. అందరి నుండి ఐ ఐ ఐ అనేటువంటి ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
1: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
1: unity.

0: డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించడం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
1: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
0: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమిపైన ఉంటాయి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ, అసూయలు కానీ, క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: బిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give room for any differences in thoughts.
0: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
1: Apparently the body may look
0: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
1: But the mind may be weak.
0: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
1: There can be healthy mind only in healthy body.
0: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
1: The type of thoughts you get will depend upon the type of body that you have.
0: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
1: If the body is strong, healthy and steady, then
0: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: From a weak mind only doubts emerge.
0: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
1: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
0: కనుకనే యద్ భావం తద్ భవతి హి అన్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్.
0: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
1: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్.
0: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
1: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
0: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఐరన్ సేఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది జ్యువెలరీ విచ్ కంటెయిన్స్.
0: అందులో ఏమాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టిని మనం కాపాడనక్కర్లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో జ్యువెలరీ ఇన్ ద ఐరన్ సేఫ్, నో నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: Body is something like an iron safe.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి యొక్క ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ విచ్ ఇస్ సో,
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ.
0: జీవితం కోసం మనం భుజించాలి, కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: వీ హావ్ టు పార్టేక్ ఫుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, వీ షుడ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: Many people think as if they are living for eating.
0: మనకు నిజముగా ఆత్మభావమే, ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆత్మ, ఫుడ్ వర్క్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు యూ.
0: అన్నం కోసం మనం వెతకడానికి అక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
0: అందుకోసమనే వేదాంతం నందు, భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ ఇస్ సెడ్, One who seeks Atma is gopi. One who seeks food is a papi.
0: Atma anveshanakai manam vachi anna anveshana sarputunnamu.
1: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after Atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada,
1: ద వన్ హూ హాస్ గివెన్ బర్త్ టు యూ విల్ హి నాట్
0: టేక్ ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: హూ షుడ్ డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్.
0: నాయన నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు చూసుకో, నిన్ను నీవు గుర్తించుకో అని నీకు బోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత హాస్ టాట్ యు చైల్డ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఫైండ్ అవుట్ హూ యు రియల్లీ ఆర్.
0: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: బట్ మ్యాన్ హాస్ గివెన్ అప్ దిస్ ట్రూత్.
0: అరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: చైల్డ్ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్ అండ్ వెన్ ది మిర్రర్ ఈస్ షోన్ టు సమ్వన్ ఎల్స్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ ఇమేజ్?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు, నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
1: Intellect which is given as a mirror to see yourself is used to judge others.
0: అందువల్ల నీ గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
1: That is why you have not been able to recognize who you really are.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: Develop self confidence.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: Self confidence alone can confer bliss.
0: విచారములు ఏమాత్రము మనం చేయకూడదు.
1: We should not worry.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును సంపాదించుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
0: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F's అని చూబోధించాం.
1: దట్ ఈస్ వై 4 F's హావ్ బీన్ టాట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదే
0: మొదటి F, ఫాలో ది మాస్టర్. నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో ది మాస్టర్, ఫాలో యువర్ కాన్షియన్స్.
0: రెండవది ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ వన్ ఇస్ ఫేస్ ది డెవిల్.
0: థర్డ్ F, ఫైట్ టు ది ఎండ్.
1: Third one is fight till the end.
0: Fourth, you finish the game.
1: Fourth, finish the game.
0: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
1: దిస్ ఈస్ ది
0: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు మేక్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ దీస్ 4 డైరెక్షన్స్.
0: ఏమిటి ఈ చదువులు?
1: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్
0: ఆంగ్ల చదువుల లోపల ఏబిసి అని ఉండాలి.
1: ఇన్ ద ఎడ్యుకేషన్ యూ హావ్ గాట్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి?
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్.
1: Always be careful is the inner meaning of
0: మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత, అజాగ్రత్త, అప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త, అజాగ్రత్త, జాగ్రత్త.
1: The same thing has been told in Vedanta. Arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: We have to undertake study associated with culture.
0: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
1: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
0: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
1: హౌఎవర్ మచ్ ఆఫ్ సైన్స్,
0: ఎన్ని ఫలములు ఏలినప్పటికీ,
1: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
0: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
1: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు రియలైజ్ యువర్ రియల్ ట్రూత్.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బీ అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా లభిస్తుందో.
1: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, ఇన్ వాట్ మూమెంట్ హౌ ఇట్ బిఫాల్స్ యూ, యు డు.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: In spiritual world, it is difficult to understand the subtleties.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
1: therefore we should go on.
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
1: if we are ready to enjoy life every moment,
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: It gives, it confers.
0: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
1: Do not worry about the unborn.
0: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
1: Do not worry about the dead past.
0: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
1: Consider all these things as
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది, ఒక్కటి కూడా లేదు.
1: There is no object, no matter, no individual who is permanent.
0: దీని పేరే జగత్.
1: The name of this world itself is జగత్.
0: జగత్, జగత్. రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
0: కనుక ఈ యొక్క విచారం మనకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వము తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్ నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా
1: అమంగ్ 84 లాక్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999
0: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్ బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
0: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore, they are not suffering any type of diseases.
0: కానీ మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
0: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టు లివ్.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
0: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
1: That is animal body from which
0: ఈ రెండింటికి సరైన యొక్క చేరిక కుదరదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
0: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటారు, భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
1: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
0: త్రాగే పాల్లో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా? అది సాధ్యమైనంత వరకు
1: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
0: ఇది కేవలము శారీరకమైన అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
1: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్.
0: కనుక మన మైండ్ ఎట్ట పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్. ఈ మూడింటికి సంబంధం.
1: దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యు గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రోషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది మానవుని యొక్క మనస్సు.
1: మ్యాన్స్ మైండ్ ఈస్ బికమింగ్ వర్స్ దాన్ ది యానిమల్స్.
0: నిర్దాక్షిణ్యంగా, నిర్మోహంగా, అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తున్నారు.
1: Man is cruelly putting other people to suffering without
0: any kindness. మానవునికి మధ్యనే సన్నిహిత సంబంధ బాంధవ్యం కోల్పోతుంది.
1: Man is losing the human approach towards other human beings in the very first place.
0: కారణము మన ఆహార దోషమే.
1: The reason is the type of food that you eat.
0: విద్యార్థులారా, ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: Dear students, enjoy food and habits in proper way.
0: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యు
0: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: ది ఏన్షియంట్ వన్స్ యూజ్ టు పార్టేక్ ఫుడ్ ఓన్లీ
0: ఇంకా మహర్షులు దినములకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: And there are people who take food only once a day.
0: అనుకునే ఒక పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: Person who takes food once a day is a yogi.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: The person who takes food twice a day,
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: The person who takes food thrice a day,
0: ఈనాడు మూడు కాదు,
1: పర్సన్ హూ డిసీజ్,
0: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయంలో తీసుకుంటారు, మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
1: టుడే వీ ఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ వీ టేక్. ద ఫిజికల్ బాడీ సఫర్స్ డిసీజెస్ అండ్ ఇండైజెషన్ బికాజ్
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: ద ఫిజికల్ బాడీ కన్స్యూమ్స్ 1 calorie వర్త్ ఆఫ్ ఫుడ్.
0: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: యూత్ కెన్ టేక్ 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్ టేకింగ్ 4000 or 5000 calories.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
0: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ,
0: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
0: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: Karaka kartrutva bhaktutvalanu manam kontha varaku tagginchukodaniki prayatninchali.
1: We should reduce our doership and our possessive instincts.
0: Appude manam chakkani aadarshavantamainatvanti jeevithanni andinchagalamu.
1: Then only we can offer ourselves as an ideal life.
0: Manamu konni rakamainatvanti psychological ga kudanu mana yokka jeevithamlo anarogyam sambhavistuntayi.
1: On account of certain psychological reasons also we suffer.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ విల్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ విల్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అనే పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ నైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
0: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్,
0: ఇవి బలహీనతలు,
1: ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షులంతా కూడాను దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
0: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 years old,
0: కానీ పూర్వకాలంలో ఓల్డ్ మ్యాన్ 80, 90, 100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు, యువనుడు, యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యూ మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
0: యువకుడు వాడు,
1: దే వర్ యూత్.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరం అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 116
0: కమాండర్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్.
0: ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
1: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్, వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం ఏమిటి? 9 డేస్. వారికి మనోబలమే.
1: వాట్ ఈస్ ది రీజన్? దేర్ ది
0: వారికి ఆహార బలమే.
1: దేర్ ది స్ట్రెంగ్త్,
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్ స్ట్రెంగ్త్ ఇస్
0: అబ్సెంట్. చాలా చిన్న కుక్కును బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్.
1: మొమెంట్ ఆఫ్
0: స్థిరత్వమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టంలో నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: But this is not
0: you may worship a picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: If you go on wavering moment after moment, how can your life be steady at all?
0: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
0: ఈనాటి మానవునకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: టుడేస్ భారతీయస్ కన్సిడర్ దెమ్సెల్స్ ఎస్ బిలీవర్స్ బట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ భారత్ ఈస్ ఫేసింగ్ ఈజ్
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: ది బిలీవర్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhukti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
1: We must be ready for everything.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
0: తిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
1: Only when you crush it and
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలేవు.
1: Even if it is a very valuable diamond, you have to just
0: cuttings lekapothe daniki viluve takku aipothundi.
1: Without cuttings a diamond will not
0: badale lekapothe ee cheruku palanina ivvadu.
1: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
0: Kanuka manavuni yandu aneka kashtamulu nashtamulu dukkamulu anitini madinchinappude andulo nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
1: That is the reason why when man undergoes various trials, tribulations,
0: kanuka bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వి కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ బట్ విత్ డివైన్ థాట్స్, ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ, దేర్ ఇస్ నో హార్మ్.
0: విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి 5 పంచ ప్రాణములు. ఈ 5 యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: There is no need for any other sadhana.
0: Satyanni gurtinchukunte ante chaalu.
1: Realize the truth. Everything is
0: satyam. Satyam sarvasvarupam.
1: Truth is everything.
0: Ee naadu satyanni gurtinchukoka enni sadhanalu chesinappudiki aneka vidhamainatundi yokka avasthalaku uri ayipothunnam.
1: People are facing all problems because they are doing sadhanas without realizing truth.
0: Kanuka ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనస్సు సంబంధమైన యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: This summer course is arranged for understanding the mysteries and the real subtle truths about the physical body, sense organs, the mind, the intellect and the atma. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
0: jhanam,
1: these things.
0: Jhanam antunnamu.
1: We say meditation.
0: Yemi chestunnamu manam jhanam.
1: What are we doing in meditation?
0: Kannulu mochukoni chakkaga kucchuntunnamu.
1: Closing the eyes, we sit in a good posture.
0: ఈ మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండకో, ఏ కుమ్మరిండకో, ఏ బజారుకో పరిగెత్తుండాలి.
1: బట్ వీఆర్ అలవింగ్ ది మైండ్ టు వాండర్ ఇన్ ద బజార్ అండ్ గోయింగ్ టు ది వాక్.
0: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ అండర్టేకింగ్ సచ్ టైప్ ఆఫ్ ఫాల్స్ మెడిటేషన్, అండర్టేక్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే కానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యు స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యు స్లీప్ అండ్ యు విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్నెసరీ.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her who is giving you trouble, she said this mind is
0: చెప్పు దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
1: You show me this mind, I am going to kill it.
0: Akkadundo naaku teliyadu anindi.
1: She said, I do not know where it is.
0: Akkadundo teliyinatuvanti manasunu yemini baadhistundadi matrame etta telusu.
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: Manase ninnu baadhistundado, ninnu neevu baadhichukuntunnavo.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: Kalaandi nannu baadhistundadani telisinappudu dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachu.
1: When you know that a particular person alone is giving you trouble,
0: yedi baadhistundado telinappudu manasu paina nepam vesukuntunte idi sevalam somartanamu.
1: If we are go on telling that mind is giving you trouble, it is laziness.
0: Kanukane manasu yokka tattvalu chakkaga manam gurtinchadaniki prayatninchali.
1: Understand the principle underlying the mind in the very first.
0: Ee indriya tattvanni kuda manam chakkaga gurtinchadaniki prayatninchali.
1: Understand the secrets of sense organs.
0: Okkokati kuda nu daiva srishti lopala chakkani rahasyanni unchi pettinatundi.
1: Every thing which is created by God has
0: అర్థములైనటువంటిది ఏనాడు కూడా భగవంతుడు సృష్టించడు.
1: గాడ్ నెవర్ క్రియేట్స్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హావ్ మీనింగ్.
0: అసహితమైనటువంటివి,
1: ఎవ్రీథింగ్ హాస్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
0: ఆనందమయమైనటువంటివి,
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ప్లేస్,
0: అమూల్యమైనటువంటివి,
1: మోస్ట్ ప్రెషియస్.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు రియలైజ్ దాట్ ట్రూత్.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, pure and also ideal, and thus I bless you and bring this discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమని అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయకుడను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటు త్రీ డివిజన్స్.
0: స్థూల, సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: మనకు కనిపించినది ఈ స్థూల శరీరము.
1: వాట్ వి సీ ఈజ్ దిస్ ఫిజికల్ బాడీ.
0: దీనిని సత్యమని, నిత్యమని విశ్వసించి,
1: కన్సిడరింగ్ దిస్ యాజ్ ట్రూత్ అండ్ ఎటర్నల్,
0: సర్వస్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ రియలీ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనినే స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవరితో కూడా సంబంధ బాంధవ్యము లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును,
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి గాని వినికిడిని,
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.
0: రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఎ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతా కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్, ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ టు దిస్ డ్రీమ్ స్టేట్ అండ్ ది వేకింగ్ స్టేట్.
0: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
1: వన్ పర్సన్ మే డ్రీమ్ దట్ హిజ్ ఫ్రెండ్ ఈస్ గివింగ్ హిమ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: తెల్లవారి లేచి మిత్రుని కూడి, ఓ మిత్రమా, నన్నెందుకు నీవింత బాధ పెడతీవి రాత్రి అని ప్రశ్నించినప్పుడు, మరే పిచ్చివాడా, నేను నిన్ను చూడనేలేదే అని తాను జవాబు చెప్తాడు.
1: ద నెక్స్ట్ డే వెన్ హీ మీట్స్ ది ఫ్రెండ్ అండ్ క్వశ్చన్స్ హిమ్ వై డిడ్ యూ గివ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్, హీ విల్ సే, వెల్
0: అనగా మిత్రుని తానే సృష్టించుకున్నాడు.
1: ఓ మ్యాడ్ మ్యాన్,
0: అతని బాధలను తానే సృష్టించుకున్నాడు.
1: దట్ మీన్స్ దట్ హీ హాస్ క్రియేటెడ్ ఫ్రెండ్ ఇన్ ద డ్రీమ్.
0: సర్వానుభూతులు కూడా నువ్వు తానే సృష్టించుకున్నాడు.
1: హి హాస్ క్రియేటెడ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: కనుక స్వప్నావస్థ యందు జరిగేటువంటి యొక్క సమస్త అనుభూతులు కూడాను తనకు తానే పరిమితము కాని ఎవరితోనో పరిమితం వ్యాప్తి అయి ఉండవు.
1: ఇన్ దిస్ వే ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద డ్రీమ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ హిమ్సెల్ఫ్. దే ఆర్ నాట్ ఎ రియాలిటీ ఇన్ ద రియల్ వరల్డ్ అట్ ఆల్.
0: సుఖదుఖములను అనుభవించినది ఈ స్వప్నావస్థయే.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆర్ సారో ఈజ్ ఇన్ దిస్ డ్రీమ్.
0: కర్మానుగుణ్యంగా పునర్జన్మము ధరించినది ఈ స్వప్నావస్థయే.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ హీ మే ఆల్సో గెట్ ఎ రీబర్త్.
0: అనగా సూక్ష్మ శరీరమే.
1: అండ్ దట్ ఈస్ ద సటిల్ బాడీ.
0: ఇందులో మనస్సు ప్రధానమైనది.
1: ఇన్ దిస్ స్టేట్ మైండ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్.
0: ఈ మనస్సే సర్వమును కూడాను సృష్టింపజేస్తున్నది.
1: మైండ్ క్రియేట్స్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్.
0: మనోమూలం మిదం జగత్. ప్రపంచమంతా కూడాను మనోమయంతోనే కూడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద మైండ్. ఇట్ ఇస్ ద మైండ్ విచ్ క్రియేట్.
0: మనసు ఒక్కటే అయినప్పటికీ తాను చేసేటువంటి వివిధ కర్మలను పురస్కరించుకుని దీనికి వివిధ పేర్లు కూడాను కలుగుతూ వచ్చాయి.
1: మైండ్ హ్యాస్ బీన్ గివన్ డిఫరెంట్ నేమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫంక్షన్స్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
0: సంకల్ప వికల్పములు చేయటం చేత దీనికి మనస్సు అని పేరు.
1: ఇట్ గెట్స్ ది నేమ్ మనస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది థాట్ ప్రాసెసెస్ విచ్ ఇట్ గెట్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం చేత దీనికి బుద్ధి అని పేరు.
1: మైండ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇంటెలెక్ట్ వెన్ ఇట్ డిస్క్రిమినేట్స్.
0: నిరంతరము చింతించటం చేత దీనికి చిత్తము అని మరొక పేరు.
1: యాజ్ ఇట్ గోస్ ఆన్ రిమెంబరింగ్ థింగ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ చిత్త.
0: దేహంతో తాదాత్మభావమును పొందినప్పుడు దీనికి అహంకారము అని పేరు.
1: When mind identifies itself with the physical body, it is called ego.
0: Manasu, buddhi, chittamu, ahankaramu, idi manasu yokka paryaya padamule.
1: The four words mind, chitta, intellect and ego are only four names for the same mind.
0: Ee naligindi yokka sanmiliti sambandhamainatundi swaroopame antakkarana.
1: Antakkarana is putting together of all these four.
0: Kanuka జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను కేవలము మానసిక కల్పితములే.
1: ది వేకింగ్ స్టేట్ యాజ్ వెల్ ఆఫ్ ది డ్రీమ్ స్టేట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: మూడవది సుషుప్తి.
1: ద థర్డ్ వన్ ఇస్ సుషుప్తి.
0: సుషుప్తి అనగా సు అనగా మంచి.
1: సు స్టాండ్స్ ఫార్
0: సుషుప్తి అనగా ఒక నిద్ర.
1: సుషుప్తి దేర్ ఫోర్ స్టాండ్స్ ఫార్
0: మంచి నిద్ర.
1: Good sleep, sound sleep.
0: Aithe indulo manasu ledu.
1: In this state there is no mind.
0: Manasu lekapovatam cheta prapancham kudanu ledu.
1: As there is no mind, there is no world also.
0: Prapancham lekapovatam cheta sukadukkamulu kudanu ledu.
1: As there is no world, man does not have joy or sorrow also.
0: Manasu undinanta varake ee prapancham.
1: The world exists as long as mind lasts.
0: ప్రపంచం మనతో చుట్టుకున్నంత వరకే ఈ సుఖదుఖములు.
1: As long as you are concerned with the world, you have got sorrow or joy.
0: సుఖదుఖములకు ప్రపంచమే మూల కారణము.
1: Therefore, for joy or sorrow, it is the world which is responsible.
0: ప్రపంచమునకు మనస్సే కారణము.
1: For the world, it is the mind which is responsible.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయోః అని సమస్త బంధములకు సమస్త స్వాతంత్రములకు ఈ మనస్సే మూల కారణం.
1: దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రీడమ్ ఆర్ లిబరేషన్.
0: అయితే ఈ అన్నింటికి అతీతమైనటువంటి యొక్క స్థితియే ఆత్మస్థితి.
1: బట్ దేర్ ఈస్ వన్ మోర్ స్టేట్, ట్రాన్సెండెంటల్ స్టేట్ ఆఫ్ ఆత్మిక్ స్టేట్.
0: మానవుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి శరీరముల యొక్క తాదాత్మ్యము పొందటం చేతనే ఆత్మను మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ ఆత్మ బికాస్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్.
0: అయితే అన్ని అనుభూతులకు కూడాను ఆత్మనే ఆధారం.
1: బట్ ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ద బేసిస్ ఈజ్ ఆత్మ.

మట్టి ఒక్కటే అయినప్పటికీ దీనిచే కల్పింపబడినటువంటి ఆకారములు అనేకముగా ఉంటున్నాయి. మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ మట్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ అండ్ నేమ్. ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్. అదే విధముగానే ఆకారములు వేరువేరైనప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే. ఇన్ ద సేమ్ వే ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్. ఇట్టి ఆధారభూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించి శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క స్వభావమునే మానవుడు అనుసరించటం చేతనే అజ్ఞానమునకు గురి అవుతున్నాడు. మ్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ బికాస్ ఆభరణములు అనేకమైనప్పటికీ ఇందులో సువర్ణము ఒక్కటిగానే ఉంటుంది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గోల్డ్ బట్ జ్యువెలరీ మే బి డిఫరెంట్.

0: విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు చెలరేగుతున్నాయి.
0: దేర్ విల్ బి ఇన్న్యూమరబుల్ వేవ్స్ ఇన్ ఎ ఓషన్.
1: ఒక అల ఉండినట్టుగా మరొక అల మనకు కనిపించదు.
0: దేర్ వుడ్ నాట్ బి ఎనీ సిమిలారిటీ బిట్వీన్ ఎనీ టూ వేవ్స్.
1: అలలు వేరువేరుగా మనకు గోచరిస్తాయి.
0: వేవ్స్ అపియర్ డిఫరెంట్లీ టు అస్.
1: కానీ అన్ని అలలు ఎందుకుడను జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం.
0: బట్ వీఆర్ గివింగ్ అప్ ది ట్రూత్ దట్ వాటర్ ఇన్ ఆల్ దీస్ వేవ్స్ ఈజ్ ద సేమ్.
1: మానవ స్వరూపములు అనంతమైనటువంటి ఒక రూపములుగా కనిపిస్తుంటాయి.
0: యు కమ్ అక్రాస్ ఇన్న్యూమరబుల్ ఫార్మ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది సచ్చిదానంద సాగరమునందు ఆవిర్భవించేటువంటి అలలు మాత్రమే.
0: ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వేవ్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ఈ రూపనామములు వేరువేరుగా మనకు కనిపించవచ్చును, కానీ అన్నింటికీ ఆధారము ఆత్మనే.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ ది బేసిస్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కానీ మానవ జీవితమునందు ఈ ఆత్మను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయమనేటువంటిది కప్పబడిన.
0: బట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ దిస్ ఆత్మ ఈజ్ కవర్డ్ బై ద అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ బాడీ, ద ఫిజికల్, ద లైఫ్ ఫోర్సెస్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్
1: ఈ పంచకోశముల చేత కప్పబడటం చేతనే ఈ ఆత్మతత్వం అంత సులభంగా మనకు గోచరించలేదు.
0: We are not able to see this Atma so clearly because Atma is covered by these five sheets.
1: Sharirame annamaya kosham.
0: Physical body is annamaya kosha. Food.
1: Pranamaya, vijnanamaya, manomaya koshamule ee sukshma swaroopam.
0: This life sheet, mind sheet, intellect sheet are the subtle body.
1: ఆనందమయ కోశమే కారణ శరీరం.
0: ద బ్లిష్ షీత్ ఈజ్ ది కాజల్ బాడీ.
1: ఇది ఆనందమయమని పేరు మాత్రమే ఉన్నది, కానీ ఇది నిజానందము కాదు.
0: ది నేమ్ గివన్ ఈజ్ బ్లిస్ హియర్ బట్ దిస్ ఇస్ నాట్ రియలీ బ్లిస్.
1: ఆత్మానందం యొక్క ప్రతిబింబమే ఈ యొక్క కారణదేహమునందు ఆనందమయమనే పేరును అనుభవిస్తున్నది.
0: The causal body is enjoying this bliss sheath, which is only a reflection of the real Atma.
1: Chandrudu swayam prakashakudu kaadu.
0: Moon is not self-luminous.
1: Suryuni yokka prakashamu Chandrudu paina padinappude Chandrudu prakashistunnadu.
0: Moon shines when the rays of the sun fall on him.
1: Ade vidhamugare. చంద్రమా మనసో జాత చెచ్చో సూర్యో అజాయత. మనస్సు కేవలము స్వయం ప్రకాశము కానటువంటి చంద్రుడు వంటిది.
0: మైండ్ లైక్ మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: స్వయం ప్రకాశకుడు ఆత్మనే.
0: ఇట్ ఈస్ ఆత్మ విచ్ హెస్ గాట్ దట్ సెల్ఫ్ ల్యూమినస్.
1: ప్రకాశమే బుద్ధి పైన, మనసు పైన, ఇంద్రియముల పైన, దేహం పైన పడి ఈ సర్వపుష్ను కేవలం చైతన్యమంతమంతమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ద లైట్ ఆఫ్ దిస్ ఆత్మ విచ్ ఇల్యూమిన్స్ ఆల్ దీస్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బాడీ ద మైండ్, ద ఇంటెలెక్ట్.
1: ఆత్మ చైతన్యమే ఈ ప్రపంచమును నడిపించుచున్నది.
0: ఇట్ ఈస్ దిస్ కాన్షియస్నెస్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ మేకింగ్ దిస్ వరల్డ్ ఫంక్షన్.
1: చరాచర ప్రపంచమునకంతయి కూడాను ఈ చైతన్యమే మూలాధారం.
0: For the moving and unmoving world, it is the cosmos which is the basis.
1: Kanuka ee mooladhara tattvamunu manavudu vismarinchatam chetane samasta kashtamulaku dukkhamulaku vicharamulaku guri avutunnadu.
0: Man is subjecting himself to various problems, grief and sorrow because he is giving up this root truth.
1: Sharira indriya mano buddhula cheta jarugunnatvanti sukha dukkhamulu ఆత్మకు ఏమాత్రము కూడా సంబంధం లేదు.
0: ద జాయ్ అండ్ సారో ఎక్స్పీరియన్స్ బై ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటెలెక్ట్ డూ నాట్ టచ్ ది ఆత్మ అట్ ఆల్.
1: సూర్య ప్రకాశమును ఆధారము చేసుకుని అనేక మంది అనేక విధములైనటువంటి

0: ఆచరిస్తారు.
1: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీ ఫ్రమ్ ద లైట్ విచ్ దే గెట్ ఫ్రమ్ సన్.
0: కొందరు మంచి కర్మలు ఆచరించవచ్చును, మరికొందరు చెడ్డను ఆచరించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ మెరిటోరియస్ యాక్టివిటీ.
0: కొందరు పుణ్యకర్మములు, కొన్ని పాపకర్మములు చేయవచ్చు.
1: సమ్ పీపుల్ మే డూ గుడ్ వర్క్, సమ్ పీపుల్ మే
0: కొందరు ఉపకారములు, మరికొందరు అపకారములు గావించవచ్చు.
1: సమ్ పీపుల్ మే అండర్టేక్ హెల్ప్ఫుల్ యాక్టివిటీ, సమ్ హార్మ్ఫుల్ యాక్టివిటీ.
0: కానీ వీటి యొక్క ఫలము ఏమాత్రం కూడాను ఆత్మకు చెందదు.
1: బట్ దిస్ యాక్షన్ డస్ నాట్ టచ్ ఆత్మ.
0: సూర్యునికి ఏ యొక్క కర్మల యొక్క ఫలితం కూడాను చెందవు.
1: ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ విల్ నెవర్ గో.
0: సూర్యుడు కేవలము సాక్షిభూతుడు మాత్రమే.
1: సన్ గాడ్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: అదే విధముగానే శారీర ఇంద్రియ మనో బుద్ధుల యొక్క ప్రవర్తనల యొక్క ఫలితములు ఆత్మకు ఏమాత్రం కూడాను అంటవు.
1: ఇన్ ద సేమ్ వే
0: మా సాక్షిభూతుడు.
1: ఇన్ ద సేమ్ వే ద రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆఫ్ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ విల్ నాట్ టచ్ ఆత్మ. ఆత్మ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: కానీ మానవుడు శారీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కము చేత, తాదాత్మను పొందటం చేత ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క ప్రభావమనే భావిస్తున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ రాంగ్లీ దట్ దిస్ ఇస్ ఆత్మ బికాస్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెన్సెస్, ద మైండ్, ది ఇంటలెక్ట్.
0: అన్నింటికి మనసే మూల కారణము.
1: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్.
0: మనసే ఇన్ని విధములైన పరిణామములను పొందుతూ వస్తుంది.
1: ఇట్ ఈస్ మైండ్ విచ్ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ఆల్ దీస్ ఫార్మ్స్.
0: మనస్సును మరిచినప్పుడు అంతా బయలే.
1: వన్స్ యు ఫర్గెట్ ది మైండ్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: మనం ఒక భవనాన్ని నిర్మించుకున్నాము.
1: వీ హావ్ క్రియేటెడ్ వన్.
0: ఈ భవనము లోపల పడక గది అని ఒక్కటి, వంట గది అని ఒక్కటి, భోజనాల గది అని ఒక్కటి, స్నానాల గది అని ఒక్కటి, మనం వేరువేరుగా నిర్ణయించుకున్నాం.
1: ఇన్ దిస్ బంగ్లో వీ హావ్ గాట్ డిఫరెంట్ రూమ్స్. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్ ఆర్ ద ఫోర్ రూమ్.
0: అయితే ఈ భేదభావములు ఎక్కడ కనిపిస్తున్నాయి?
1: బట్ వేర్ డూ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్?
0: మన యొక్క అనుభూతిని బట్టి, మన అనుకూలమును బట్టి వాటికి కొన్ని గోడలు హద్దులుగా నిర్మించుకోవటం చేతనే ఇవి వేరువేరు గదులుగా రూపొందుతూ వచ్చాయి.
1: We create these different rooms by constructing walls in order to be helpful to us and beneficial.
0: అడ్డము కట్టిన గోడలను కొట్టివేసినప్పుడు అంతా ఒక్క బయలుగానే రూపొందుతుంది.
1: Remove the walls that separate, then there will be only one common hall.
0: అదే విధంగానే సర్వత్రా ఉండినది ఆత్మతత్వమే.
1: In the same way, ఆత్మతత్వ is all pervasive.
0: దేహం అనే ఒక గోడ, ఇంద్రియం అనే ఒక గోడ, మనస్సు అనే ఒక గోడ, బుద్ధి అనే ఒక గోడ, ఈ గోడను నిర్మించుకోవటం చేతనే ఈ యొక్క ఆత్మతత్వము మరుగుపడిపోయి అంత గదుల కిందనే రూపొందుతూ వచ్చాయి.
1: ది రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫర్గాటన్ బికాస్ వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ది వాల్స్ ఆఫ్ ద బాడీ, ద మైండ్, ద సెన్సెస్ అండ్ ద ఇంటలెక్ట్.
0: సంకుచితమైనటువంటి సంకల్పముల యొక్క ప్రభావం.
1: ఇట్ ఈస్ ఆల్ అన్ అకౌంట్ ఆఫ్ ద నారో థింకింగ్ ఆఫ్ మ్యాన్.
0: విశాలమైనటువంటి యొక్క దివ్య భావములు కావు.
1: This is not a divine broad way of looking at things.
0: కనుక మానవత్వము ఇన్ని విధములైనటువంటి ఒక అశాంతికి గురి కావడానికి ఈ అభిమానములే మూల కారణం.
1: It is this attachment which is responsible for all the grief and the sorrow of the man.
0: వడ్డను దంచి పొట్టును బియ్యము నుండి వేరు చేసినట్లు,
1: just as you can remove the husk from the rice after pounding it,
0: శ్రవణ మనన నిత్యధ్యాసల ద్వారా కప్పబడినటువంటి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసమని పొట్టును వేరు చేసినప్పుడు నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటి ఆత్మతత్వం మనకు రూపొందుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ రిమూవ్ ది బాడీ, ది మైండ్, ది ఇంటలెక్ట్ అండ్ the senses which cover this atma, by process of shravana manana nididhyasa you would be able to experience who you really are, your own real self.
0: ivi kevalamu sharira indriya manobuddhulu kappapadinatvanti pottu vantivu maatrame.
1: This body, senses, mind and intellect are like this husk which covers the grain.
0: Pottu teesina migulunadi biyame.
1: Once you remove this husk, what remains is rice.
0: ఈ బియ్యం పైన పొట్టు ఉండిన ఉన్నంత వరకు పునరపి జననం, పునరపి మరణం.
1: As long as there is husk on this rice, there will be again rebirth.
0: ఈ పొట్టును మనం వేరు చేసితమా ఈ బియ్యముకు పునర్జన్మ నవిద్యతే, ఇంక దీనికి జన్మనే లేదు.
1: Once you remove the husk, the rice cannot be grown further. There is no question of rebirth again.
0: కనుకని ఈ అన్నింటికి బంధనకు మూల కారణము శరీర ఇంద్రియ మనోబుద్ధులే.
1: Therefore, for the entire bondage, it is the body, senses, mind and intellect.
0: Aithe anninti yendu kuda nu samangane untunnadi atma tattvam.
1: But atma is found in equal measure in all these things.
0: Deeniki maroka udaharanam.
1: One more example to illustrate this.
0: Agnito cherinatvanti inupu gundunu manam muttinappudu mana hastani kalustundi.
1: When you touch an iron ball which is in the fire, then your hand gets burnt.
0: Inapa gundu kaachindi ani manam cheptunnam.
1: We are telling that this particular iron ball is made hot.
0: Sari ainatvanti jawabu kaadu.
1: This is not a proper reply.
0: Inapa gundu ninnu kaaraledu.
1: It is not the iron ball which has burnt you.
0: Inapa gundu cheyinatvanti agni ninnu kaachindi.
1: It is the fire which is inside this iron ball which has caused that burning sensation in you.
0: Aithe ee inapa gundulo agni ekkada undi?
1: If that be so, where is the fire in this iron ball?
0: Lopala unnada leka lopala unnada?
1: Whether this fire is outside of this iron ball or inside of this iron ball?
0: Antar bahirta sarva vyapya narayana sthita. Lopala velupala kudanu ee agni untundadi.
1: Inside and outside of this iron ball is this fire.
0: Manam kaalchinatundi nippainappatikini agni ainappatikini manam gundu paina aaropistunnam.
1: When it is the fire which has caused this burning sensation to us, we are accusing the iron ball and not fire.
0: Ee prapancham anta ikkudunu oka pedda globe gundu vante.
1: This entire world may be compared to an iron ball.
0: Indulo సుఖ దుఃఖములు, లాభ నష్టములు, కష్టములు, నిందలు, నిష్ఠూరములు అనేటువంటి మనల్ని బాధిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు జాయ్, సారో, క్రిటిసిజం, సెన్షర్, ప్రైజ్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అయితే ఇవి బాధింపబడినటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులు బాధింపబడుతున్నాయి?
1: ఇట్ ఇస్ ది బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ విచ్ ఆర్ బీయింగ్ ఇన్కన్వీనియన్స్ ఆఫ్ హర్ట్ ఎక్స్పీరియన్స్ బై దిస్.
0: ఈ ప్రపంచమంతా ఇప్పుడు అంతర్బహిరంలో వ్యాపించినటువంటిది ఆత్మ చైతన్యం ఒక్కటే.
1: బట్ ది ట్రూత్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఈస్ పర్వేడింగ్.
0: సర్వమునకును ఆత్మనే ప్రమాణము, ప్రధానము అనే సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆరోపిస్తూ ఉంటున్నారు.
1: ద ఇండివిజువల్స్ హూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ the fact that atma is inside and outside of this world are only accusing in the wrong way.
0: Kanuka samastamunaku moola karanamu atmane.
1: Therefore it is atma which is responsible for everything.
0: Deeni darshinchalante manam ye upayamunu etakali?
1: What is the strategy that we should have to have a vision of this atma?
0: Idi vetuku rakkaraledu. There is swaprakashamainatundi oka sthiti.
1: There is no need for searching or seeking. It is
0: leni dalini kottaga sampadinchukuneetundi kaadi.
1: It is not something which can be acquired.
0: Sarvakala sarvaavasthani endukudunu unnatundi.
1: At all times, in all places, under all circumstances,
0: unnadanini vetakatam ekkada?
1: When it is so, we are having to search for atma.
0: Veligi deepani vetakadaniki maroku velugunu teeskunu raavatam enta veritanam?
1: Is it not some kind of madness to search for light in the light itself with the help of another lamp?
0: Nirantaram kudunu prakashinchutunnatundi velugi.
1: Atma is luminous all the while and at all times.
0: Deeni inkoka sadhana cheta deeni vetakanakkaraledu.
1: There is no need for a special sadhana to seek atma.
0: Tananu taanu gurtinchukolenanta varaku kudunu idi ekkado varaku pradeshamlo unnadani bhramistunnadu manavudu.
1: Until man recognizes his own real nature, he deludes himself that atma is in some other place.
0: Nimuru gappina nippu vale mana deha pranti ee atma gnanamunu kappi vestundali.
1: It is like the ashes which cover the embers. ద ఇగ్నోరెన్స్ ఇస్ కవరింగ్ అవర్ ఓన్. ఆ
0: కనుక నిజానందమైనటువంటి యొక్క నేనును నేను గుర్తించినప్పుడే ఈ సర్వస్వం కొను మాయమవుతుంది.
1: వన్స్ ఐ రికగ్నైజ్ మై ట్రూ బ్లిస్, ఆల్ ది డెల్యూజన్ డిసపియర్స్.
0: ఇది నేను నేను నేను.
1: అండ్ దాట్ ఈస్ ఇట్ మస్ట్ బి సెట్ ఐ
0: నేను అనేటువంటి పదం పుట్టిన తర్వాతనే సృష్టి అంతైకును సృష్టింపబడింది.
1: The entire creation has emerged only after this word I has
0: come. Nene lekapothe srushti ledu.
1: If I is not there, there is no creation.
0: Kanuka aa nenu anetundi em?
1: What is this I then?
0: Adi evaru?
1: Who is that I?
0: Ade uniki.
1: And that is the very basis.
0: Aa unikiye sarvula endukudu స్ఫురించుతుంటది చేత దీనికి ఆత్మ అని మరొక పేరు.
1: యాజ్ దిస్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్, దిస్ హెస్ బీన్ కాల్డ్ ఆత్మ.
0: ఇది బ్రహ్మ అని మరొక పేరు.
1: అనదర్ నేమ్ ఫర్ ది సేమ్ ఎంటిటీ ఈస్ బ్రహ్మ.
0: దీనికి హృదయము అని ఇంకొక పేరు.
1: అనదర్ నేమ్ ఈజ్ హార్ట్.
0: దీనిని అహం అని కూడా మరొక పేరు.
1: స్టిల్ అనదర్ నేమ్ ఈజ్ అహం.
0: నేను,
1: బ్రహ్మ,
0: ఉనికి, హృదయము, అహం, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పర్యాయ పదములు మాత్రమే.
1: ఐ, ఉనికి, హార్ట్, బ్రహ్మ అండ్ అహం ఆర్ ఆల్.
0: హృదయమనగా ఈనాడు మనం భ్రమిస్తున్నటువంటిది కేవలము దేహ సంబంధమైనటువంటి గుండెను మనం హృదయంగా భావిస్తున్నాము.
1: వెన్ వీ సే హార్ట్, వీఆర్ మిస్టేకింగ్ ఇట్ ఫార్ ఫిజికల్ హార్ట్.
0: ఇది కాదు హృదయం.
1: దాట్ ఈస్ నాట్ ది రియల్ హార్ట్.
0: హృదయమునకు ఒక పరిమితము లేదు.
1: ఫర్ హార్ట్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్.
0: సర్వత్రా ఉండినటువంటిదే నిజమైన హృదయం.
1: ద ట్రూ హార్ట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ఇట్టి హృదయాన్ని మనము విస్మరించి సంకుచితమైన పరిమితమైనటువంటి ఈ దేహ హృదయాన్ని మాత్రమే మనం హృదయంగా భావిస్తున్నాము.
1: వీఆర్ గివింగ్ అప్ దిస్ బ్రాడ్ హార్ట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ and considering the physical heart alone as the true heart.
0: Patti padamunakunu nenu aneetunti uniki aadharam chesukoniye manamu jeevithanni gadaputunnam.
1: We are living our entire life on the basis of this one word I.
0: Adi aham aham aham.
1: And this I is aham.
0: Ahame brahma.
1: This aham itself is brahma.
0: Nenu kutumbikudanu antunnavu.
1: I am a family man, we say.
0: కుటుంబీకునకు ముందు నేను అనేటువంటి పదం ఉంటుండాలి.
1: Before this word family man, you get this word I.
0: నేను సన్యాసిని అంటున్నాడు.
1: I am a sannyasin.
0: ఈ సన్యాసికి ముందు నేను అనే పదం ఉంటుండాలి.
1: Before this word sannyasi, I comes.
0: నేను పురుషుడను అంటున్నాడు. ఈ పురుష అనేటువంటి పదమునకు నేను అనే పదం ముందు ఉంటుండాలి.
1: In this statement, I am a man, I comes first, man next.
0: కనుక నేను గృహస్థుడను, నేను సన్యాసుడను, నేను పురుషుడను, నేను స్త్రీని అనేటువంటి ఈ మార్పు చెందేటువంటి పదములు దూరం చేసినప్పుడు నేను శాశ్వతమైనటువంటిగా నిలుస్తుంది.
1: వెల్, ఇన్ ది స్టేట్మెంట్స్ ఐ హావ్ ఎ సన్యాసిన్, ఐ హావ్ ఎ ఫ్యామిలీ మ్యాన్, ఐ హావ్ ఎ మ్యాన్ అండ్ ఐ హావ్ ఎ ఉమన్. వన్స్ యు రిమూవ్ దీస్ డిఫరెంట్ వర్డ్స్ మ్యాన్, ఉమన్, సన్యాసి, వాట్ రిమైన్స్ ఈస్ ఐ. కనుక
0: అన్నింటికి నేనే ఆధారము.
1: This proves that it is I which is the basis for everything.
0: Nenu anaga ade atma.
1: When you say I, it is atma.
0: Itti sarvatra sarvagnudai undinatundi atma tattvanni manamu marchipothunnam.
1: We are forgetting this principle of atma which is omniscient, omnipotent and omnipresent.
0: Kalukane inni badhalaku, ఇన్ని విధములైనటువంటి దుఃఖములకు, ఇన్ని విధములైనటువంటి సందేహములకు మానవుడు గురి అవుతున్నాడు.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ సబ్జెక్ట్ టు సో మెనీ గ్రీవ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్, సో మెనీ టైప్స్ ఆఫ్.
0: మనము ప్రేమించవలసినటువంటిది మనిషిని కాదు.
1: వాట్ వీ హావ్ టు లవ్ ఈజ్ నాట్ ద మ్యాన్.
0: ఆత్మను ప్రేమించాలి.
1: బట్ వీ హావ్ టు లవ్ ఆత్మ.
0: కనుక మనము ప్రేమించవలసినటువంటి యొక్క ఆత్మను విస్మరించి ప్రేమించ తగినటువంటి యొక్క దేహాన్ని మనం ప్రేమిస్తున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ ఆత్మ విచ్ ఇస్ ద రైట్ థింగ్, వీఆర్ లవింగ్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అ మిస్టేక్.
0: కనుకనే ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢముగా నిల్చుకోలేకపోతుండాలి.
1: దట్ ఈస్ వై దెర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: నీకు తల్లి ఉంటున్నది,
1: యూ హ్యావ్ గాట్ తండ్రి ఉంటారు, యు హ్యావ్ గాట్ మదర్,
0: బిడ్డలు ఉంటున్నారు,
1: చిల్డ్రన్.
0: కానీ ఈ తల్లిని తండ్రిని బిడ్డలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు ప్రేమించకపోవు కదా.
1: అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ యూ విల్ బి లవింగ్ యువర్ మదర్ ఫాదర్ అండ్ చిల్డ్రన్.
0: వారు ఎన్ని విధములైనటువంటి ఇక్కట్టు కలిగించినప్పటికీ, బాధలు కలిగించినప్పటికీ వారిని మేము ప్రేమిస్తూనే ఉంటున్నాం అని భావిస్తారు.
1: వన్ కన్సిడర్స్ దట్ వన్ లవ్స్ హిస్ పేరెంట్స్ అండ్
0: వారికి ఏమైనా ప్రమాదములు జరిగితే భరించలేని బాధను కూడా అనుభవిస్తారు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ గ్రీఫ్ ఇఫ్ వన్స్ వైఫ్ ఈజ్ అన్వెల్.
0: కారణం, ఇతను నా తండ్రి, ఈమె నా తల్లి, ఇతను నా బిడ్డ అనేటువంటి యొక్క విశ్వాసం దృఢంగా ప్రేమగా ఉండినప్పుడే ఆ యొక్క బాధలకు తాను గురి అవుతున్నాడు.
1: వన్ ఎక్స్పీరియన్సెస్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్ వెన్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫాదర్ మదర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి వేగములు వంటివే ఈ సంబంధములు.
1: ఆల్ దీస్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమును, ఇది నా ఆత్మ, ఇది నా దేవుడు, నా భగవంతుడు అనేటువంటి నమ్మకము పూర్తి నీకు లేకపోవటం చేతనే నీకు అనేక సందేహములు ఆవిర్భవిస్తున్నాయి.
1: యు ఆర్ గెటింగ్ సో మెనీ డౌట్స్ బికాస్ యు డోంట్ హ్యావ్ దట్ ఫర్మ్ లవ్ అండ్ ఫర్మ్ రిలేషన్షిప్.
0: నిజముగా నా తండ్రి అనేటువంటి భావం నీలో ఉండేటువంటి సమయంలో అతని పైన నీకు ఎంత ప్రేమ స్థిరంగా ఉంటుంటాయి.
1: You have got so much of firm love because you consider him as your father.
0: అట్టి నీటి బుడగవంటి యొక్క దేహంపైన నీ యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకుంటున్నావే కాని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది నా ఆత్మ అనేటువంటి విశ్వాసం నీలో చెలించిపోతుంటుంది.
1: You are developing so much of love on a physical body which is impermanent, but you are not having such permanent love on atma.
0: దీనికి కారణము సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా విశ్వసించటమే మూల కారణం.
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్? ఇట్ ఈస్ కన్సిడరింగ్ ట్రూత్ యాజ్ అన్ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్.
0: సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఆత్మ ఒక్కటే.
1: ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
0: దీనిపైన దృఢ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవలసినటువంటి మానవుడు,
1: మ్యాన్ హూ షుడ్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఆన్ దిస్ ట్రూత్.
0: శారీరక సంబంధమైనటువంటి బాంధవ్యముల పైన మనం అభిమానాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: హీ ఈస్ డెవలపింగ్ అటాచ్మెంట్ ఆన్ ద ఫిజికల్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
0: కనుకనే మన విశ్వాసము స్థిరముగా లేకపోతుంటుంది.
1: దట్ ఈస్ ద రీజన్ వై అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్టడీ అండ్ పర్మనెంట్.
0: ఒక దృఢమైనటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కలగాలంటే ఇది నాది అనేటువంటి యొక్క భావం అందులో కుదరాలి.
1: Only when you consider anything as yours, you will have that firm faith and firm relationship with it.
0: Adi lenanta varaku kudanu manamu sthitapragnam kaamu.
1: Without that kind of firm faith, you can never be a sthitapragna.
0: Nijanandanni pondalemu.
1: You can never attain truth.
0: Nitya satyamainatundi sthananni cheralemu.
1: You can never reach a state which is permanent.
0: Kevalamu ivanni kudanu bhrantulu yokka swabhavamule.
1: All the other things are mere delusions.
0: Bhramti undinanta varaku brahma manaku duranga untuntadi.
1: As long as you have delusion, brahma will be distant from you.
0: Kanuka yenadu manaku bhramti vadalano appude manaku brahma sakshatkaristundi.
1: The moment you give up delusion, brahma's vision
0: sarvulayandu undinatvanti yokka divya tattvam okkate anetvanti satyanni manam drudanga nammali.
1: Who should firmly believe that in every human being the same divine entity is existing.
0: అప్పుడు ఈ ప్రపంచమనందు ఏ విధమైనటువంటి భేద భావములకు అవకాశం ఉండదు.
1: There will be no room then for any differences in the world.
0: కలతలకు కల్లోలములకు ఏ మాత్రమూ అవకాశం ఉండదు.
1: For quarrels and misunderstanding and fights there would be
0: ఈ రాగద్వేషములకు ఏ మాత్రమూ కూడాను అవకాశం ఉండదు.
1: There would be no room also for likes and dislikes.
0: భిన్న భావములను పెంచుకొని రాగద్వేషమును అభివృద్ధి గావించుకుని దివ్యత్వాన్ని విస్మరించడం చేతనే మానవత్వము దినదినములకు అడుగడుగు పోతుంటుండాలి.
1: మ్యాన్ అండ్ హ్యూమన్ నేచర్ ఇస్ డిటీరియరేటింగ్ డే ఆఫ్టర్ డే బికాస్ హీ హాస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెల్యూజన్స్.
0: కనుక మానవత్వములో మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటిది ప్రతి విషయమునందును నేను నేను నేను అంటుంది. ఆ నేను ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. అదే ఆత్మభావం.
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మభావములందు స్థిరముగా నిలిచినప్పుడే ఇదే నిజమైనటువంటి గమ్యం.
1: వన్స్ యు ఆర్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ,
0: సమస్త పరిహారమునకు ఇదే మూల కారణం.
1: దిస్ డిస్ట్రాయ్స్ ఆల్ డౌట్స్.
0: ఈనాడు ప్రపంచము సమస్యలతో నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఈ సమస్యలకు కారణము రాగద్వేషములే.
1: లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: రాగద్వేషములకు మూల కారణము స్వార్థమే.
1: సెల్ఫిష్నెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: స్వార్థములకు మూల కారణము స్వప్రయోజనమే.
1: ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వప్రయోజనం అనేటువంటిది దేహ భ్రాంతియే.
1: అండ్ ఇట్ ఈస్ ది డెల్యూజన్ ఆన్ ది
0: ఈ దేహ భ్రాంతి మూల కారణము మనస్సే.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెల్యూజన్ ఆఫ్ ది బాడీ.
0: మనస్సును దైవమునందు అర్పితము గావించినప్పుడు ఇదే సర్వ విధమైనటువంటి మర్మాన్ని గుర్తించినటువంటి మంత్రము.
1: వన్స్ యు ఆఫర్ అండ్ డెడికేట్ యువర్ మైండ్ ఎంటైర్లీ టు గాడ్, యు హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది రియల్ మంత్ర.
0: మొట్టమొదటి మంత్రం ఏమిటంటే నేను నేను అనేటువంటిదే భగవంతుని మూల మంత్రము.
1: ది ఫస్ట్ మంత్ర, ద రూట్ మంత్ర ఆఫ్ గాడ్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఐ.
0: దీనిని సంస్కృతం నందు అహం అహం అహం, ఇదే అహం బ్రహ్మాస్మి. ఈ భావము చేత మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: ది సంస్కృత్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ ఈజ్ అహం. అండ్ వీ హావ్ టు శాంక్టిఫై.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది తిన్నా, ఏది చెప్పినా, ఏది నడిచినా అంతా కూడా ఆత్మభావంతోనే మనము అంకితం కావాలి.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు హియర్, వాట్ ఎవర్ యు స్పీక్, వాట్ ఎవర్ యు డూ, యూ షుడ్ డూ ఇట్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి ఐలు ఉంటున్నాయి, నేను ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఐ హియర్.
0: మనసుతో కూడిన ఐ ఒక్కటి.
1: వన్ ఈజ్ ఐ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఆత్మతో కూడిన ఐ ఒక్కటి.
1: అనదర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: అనగా ఆత్మభావమే ఐ.
1: దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది ఐ.
0: ఇది మనస్సుతో చేరడం వల్ల అహంకారంగా మారిపోతుండాలి.
1: This real I, once it is associated with the mind, this becomes ahankara, ego.
0: ఈ ఆత్మతో కూడినటువంటి ఐ,
1: ది ఐ అసోసియేటెడ్ విత్
0: ఆనందముతో చేరినప్పుడు,
1: వెన్ ఇట్ బికమ్స్
0: సర్వం ఒక్కటిగా మనకు నిరూపిస్తుంది.
1: వన్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ద సేమ్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రీతిలుగా భావిస్తున్నారు. కాదు కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే ఆత్మతత్వం.
1: వాట్ ఈజ్ ట్రూత్ ఈజ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిస్క్రైబింగ్ ఇట్ డిఫరెంట్లీ. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆత్మతత్వ.
0: ప్రేమ స్వరూపులారా, సమస్తము కూడా మార్పు చెందినటువంటిది.
1: Embodiments of divine love, everything undergoes change.
0: Chana chanamulukunu aneka vidhamaina marpu chendutunnadi.
1: Changes are occurring from moment to moment.
0: Ee marpulaku moola karanamu manasse.
1: It is the mind which is responsible for this kind of changes.
0: Ee sankalpa vikalpamulu yokka prabhavame ee prapanchamunaku moola karanamu.
1: The root cause of the basis of the entire world is the formation of the thoughts.
0: ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడాను చలించేటువంటి గాని స్థిరమైనటువంటిది కాదు.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ ఫికల్, ఇట్ ఈస్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: దీని స్వభావమే ఇంత.
1: దాట్ ఈస్ ఇట్స్ వెరీ నేచర్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మనము దైవత్వంతో ఐక్యము గావించినప్పుడు మనస్సు అనేటువంటిది మనకు లభించదు.
1: వన్స్ యు మర్జ్ దిస్ మైండ్ విత్ డివినిటీ, మైండ్ విల్ నాట్ హ్యావ్ సెపరేట్.
0: అనేక మంది అనేక సాధనలు చేస్తున్నారు.
1: డిఫరెంట్ పీపుల్ క్యారీ ఆన్ డిఫరెంట్ సాధనాస్.
0: ఈ సాధనలన్నీ కూడా కేవలము ఒక భ్రాంతి యొక్క ప్రభావములే.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏదో మనసు యొక్క తృప్తి నిమిత్తమై నీవు అనేక సాధనలు చేస్తున్నావు.
1: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ టేకన్ అప్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ది మైండ్.
0: ఈనాడు చేసే సర్వ సాధనలంతా కూడా మానసికం చేతనే చేస్తున్నారు.
1: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ టుడే ఆర్ పర్ఫార్మ్డ్ త్రూ ద మైండ్.
0: ఈ మనో సంబంధమైన సాధనలన్నీ కూడా కేవలము అనిత్యములైనటువంటివి.
1: ఆల్ ది సాధనాస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఆర్ ఇంపర్మనెంట్ ట్రాన్సిటరీ.
0: సాధనా సాధ్యం అనేటువంటి రెండు మార్గములు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్య, టూ థింగ్స్.
0: జ్ఞానము జ్ఞాని జ్ఞేయము అనేటువంటి మూడు తత్వములు లేవు.
1: There is nothing like the meditator, the meditation, and the thing meditated upon.
0: Munnadanta okkate.
1: There is only one thing which is existing.
0: అనాత్మభావము దూరం చేసినప్పుడు ఆత్మభావమే నిలుస్తుంది.
1: ఇఫ్ యు రిమూవ్ ది అనాత్మభావ ఫ్రమ్ యూ, వాట్ రిమైన్స్?
0: కనుక నీవు సాధన చేయతలంచినప్పుడు
1: When you want to undertake sadhanas,
0: ఆత్మభావంనే నీవు హృదయం నందు స్థిరం చేసుకున్నా అది నిజమైన సాధన.
1: ఎస్టాబ్లిష్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఇన్ యువర్ హార్ట్, దెన్ ది సాధన బికమ్.
0: అతి విశ్వాసము లేక ఎన్ని రకములైన సాధనలు చేసినప్పటికీ ఇవన్నీ కూడాను మనోకల్పితముల యొక్క ప్రభావమే.
1: Without having such firm faith in Atma, whatever sadhanas are performed through mind are only sadhanas which are useless.
0: Surya vedimi cheta aavirbhavinchinatvanti yokka meghamulu,
1: clouds which are formed on account of the rays of the sun falling on water,
0: tiki suryane kappi vestunnayi.
1: These clouds are covering that very sun.
0: Adhe vidhamga atma nundi aavirbhavinchinatvanti yokka,
1: in the same way those thoughts which have come from Atma,
0: మనోమేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుంటారు.
1: ది క్లౌడ్స్ ఆఫ్ దిస్ థాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్ ఆర్ కవరింగ్ ఆత్మ ఇట్స్.
0: కనుక ఆత్మను అడ్డు చేయనిది మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కవర్స్ ఆత్మ.
0: ఈ మనస్సు నాశనం చేసినప్పుడే ఆత్మ ఒక్కటిగానే నిలుస్తుంది.
1: డిస్ట్రాయ్ ది మైండ్, వాట్ రిమైన్స్ ఇస్ ఆత్మ.
0: ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ మైండ్ దెన్?
0: కేవలము మన యొక్క భ్రాంతుల యొక్క స్వరూపమే మనస్సు.
1: Mind is the conglomeration of all the delusions.
0: మన భ్రాంతులను క్రమక్రమేణా కూడా అణగదొక్కడానికి ప్రయత్నించాలి.
1: Suppress all the delusions, remove all the delusions.
0: కానీ ఈనాటి సాధకులు భక్తులమని సాధకులమని మనం భావించుకుంటూ దినదినానికి ఆశలు పెరిగిపోతున్నాయి, సంకల్పాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: But today sadhakas call themselves sadhakas and devotees, but their desires are growing day by day.
0: వీరికి ఏనాడు ఈ యొక్క ఆత్మస్థితి లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఆత్మ?
0: సాధ్యమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్.
0: క్రమక్రమేణా మన స్వార్థ స్వప్రయోజనాలను అణగదొక్కాలి.
1: గ్రాడ్యువల్లీ వి షుడ్ రిమూవ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫిష్నెస్ ఫ్రమ్ అస్.
0: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మానవుని ఇన్ని విధమైనటువంటి యొక్క వికారునిగా గావించుతున్నది.
1: ఫర్ ఆల్ ది పర్వర్సిటీస్ ఇన్ మ్యాన్, ఇట్ ఈస్ దిస్ మైండ్ అండ్ సెల్ఫిష్నెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క దివ్య భావాన్ని మనము అభివృద్ధి గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అండ్ ఎండివర్ టు డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ ద వరల్డ్.
0: ఈనాడు ప్రపంచ మార్పులకు అనేక రకమైనటువంటి ప్రయత్నములు సల్పుతున్నారు.
1: ఫర్ బ్రింగింగ్ అబౌట్ చేంజ్ ఇన్ ద వరల్డ్ వేరియస్ ఎఫర్ట్స్ ఆర్
0: వ్యక్తి మారక ప్రపంచం ఏ రీతిగా మారుతుంది?
1: హౌ కెన్ యూ చేంజ్ ది వరల్డ్ వితౌట్ చేంజింగ్ ద మ్యాన్?
0: వ్యక్తుల యొక్క సమూహమే ప్రపంచము.
1: World is a conglomeration of men.
0: Kalaka motta motta prapanchanni manam marchalanukunnappudu vyakti maarali.
1: If you want to change the world, in the first instance you have to change the man.
0: Vyakti endunnatundi durgunamulanu manam dooram cheskovali.
1: You have to remove the evil tendencies in man in the very first instance.
0: Pavitramaina bhavala vyakti endu abhiruddhi gavinchukovali.
1: Develop good thoughts in man.
0: Vyakti manchi vaadainappude samajam manchidi avutundi.
1: When the individual is good, the society will be good.
0: సమాజం మంచిదైనప్పుడే మనం దేశం మంచిదిగా రూపొందిపోవచ్చు.
1: When the society is good, the nation will be good.
0: ప్రేమ స్వరూపులారా, మొట్టమొదట వ్యక్తిత్వాన్ని మనం పవిత్రమైనటువంటి శక్తిగా మనం మార్చుకోవాలి.
1: Embodiments of divine love. We have to sanctify our own individuality by filling ourselves with good thoughts.
0: ఎన్ని చదువులైనా చదవచ్చు.
1: One may study any amount of
0: ఎన్ని పదవులైనా ఏలవచ్చు.
1: వన్ మే ఆక్యుపై
0: ఎంత ధనమునైనను ఆర్జించవచ్చు.
1: వన్ మే ఎర్న్ ఏ లాట్ ఆఫ్
0: మనీ. ఎంత కీర్తినైనను సంపాదించవచ్చు.
1: ఎర్న్ ఏ లాట్ ఆఫ్ రెప్యుటేషన్.
0: ఇవన్నీ శాశ్వతమా?
1: ఆర్ ఆల్ దీస్
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునక ఏమేమో నేను దర్శించాననుకుంటే ఇది కేవలం వెర్రితనమే.
1: వితౌట్ హ్యావింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్, if you get a vision of various people and persons,
0: tanannu taanu teliyinaatundi vaadu enni telusukoni prayojanam emiti?
1: If a man does not know who he really is, what is the use of his knowing anything else?
0: Lakshalamaina antarikshayanam chestunnadu kaani arayinchaina hrudayantaralaniki prayanam cheyatam ledu.
1: Man is traversing into millions of miles into space, but he is not able to go even an inch within himself.
0: Idi kaadu manam cheyavalsina prayanam.
1: This is not the journey which we have to undertake.
0: మనం మనసును అంతర్ముఖం గావించుకోవాలి.
1: ఇంట్రావర్ట్ యువర్ మైండ్.
0: బహిర్ముఖంలో ఉండినంత వరకు ప్రపంచమే మనకు ప్రత్యక్ష దర్శనంగా గోచరిస్తుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ గోస్ అవుట్ సైడ్ వాట్ యు సీ ఇస్ ది ఓన్లీ ఎక్స్టర్నల్ వరల్డ్.
0: ఈ ప్రపంచం ఉండినంత వరకు సుఖ దుఃఖములు మనకు తక్కువ.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎక్స్టర్నల్ వరల్డ్ యు విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఎంతో దూరం మనం పోనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్.
0: నిద్రలో మనకు ప్రపంచం లేదు.
1: ఇన్ డీప్ స్లీప్ యు డోంట్ హావ్ ది వరల్డ్.
0: ప్రపంచం లేనప్పుడు మనసు లేదు.
1: when there is no world, there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there is no mind, there is no joy or sorrow.
0: ఒక్క నిద్రావస్థలో మనసును అరికట్టుకోవటం చేతనే మనకు సుఖ దుఃఖములు అరికట్టినటువంటి వారం అవుతున్నాం.
1: We have controlled our joys and sorrows by removing mind in the
0: కనుక మానవుడు నిత్య శాంతి సంతోషుడు కావాలనుకుంటే మొట్టమొదట మనసును అరికట్టాలి.
1: If you really want to enjoy bliss in life,
0: మనసును పరమాత్మ వైపున ప్రయాణం సాగించాలి.
1: Divert your mind towards God.
0: ఆ వైపున నడిపించాలి.
1: You have to make the mind move.
0: అది నిజమైనటువంటి సాధన.
1: That is real sadhana.
0: అంతేకాని ఏదో జపములు ధ్యానములు అన్ని చేస్తున్నామంటే ఇవి కేవలము కాలము వ్యర్థం గావించినటువంటి వారమే అవుతాం.
1: All the other types of meditation and japa are a waste of time.
0: మనసును మార్చుకోవాలి మొట్టమొదట.
1: In the very first instance, you have to transform your mind.
0: మారక మనిషి ఎంత మారినా ప్రయోజనం లేదు.
1: Without change of mind, any change in the man,
0: గుణము మారక గుడ్డలు ఎన్ని మార్చినా ప్రయోజనం లేదు.
1: Without changing the qualities, change of clothes will not do much.
0: కనుకని ఈనాడు మనం మార్చుకోవాల్సినటువంటిది గుణములు మార్చుకోవాలి.
1: Therefore, we have to change our own qualities.
0: అవి సద్గుణములుగా మారాలి.
1: There is need for a total transformation of bad qualities into good qualities.
0: దివ్యత్వమైనటువంటి భావంగా మారాలి.
1: We have to transform them into divine thoughts.
0: ఇది నిజమైనటువంటి యొక్క ప్రబోధ.
1: This is the real message.
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima day.
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: What do you mean by పూర్ణిమ?
0: అనగా చంద్రుడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉండటం.
1: పూర్ణిమ refers to full moon. Moon.
0: ఈ చంద్రుని యందు ఉండేటువంటి 16 కళలు కూడాను ఆ యొక్క సూర్యకీర్తి లోపల లీనమైపోవటము.
1: ఆల్ దీస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ మూన్ హ్యాస్ విల్ బి ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ డే.
0: కనుకనే సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి మనసునందు కూడా 16 గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద మైండ్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ మూన్.
0: ఆరు షట్ వర్గములు ఆరు.
1: సిక్స్
0: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
1: డిజైర్ యాంగర్ గ్రీడ్.
0: ఈ ఆరింటి యందును రెండు తమో గుణము రజో గుణము.
1: Out of these six, there are two, tamoguna and rajoguna. These two
0: Ashta are madamunu.
1: All these are eight prides.
0: Kula madamu, dana madamu, vidya madamu, yavana gavanamu, saundarya madamu.
1: The pride of caste, the pride of
0: tapa
1: money,
0: malamu,
1: the pride of
0: tapa malamu, the kula pride. Madamu. ఈ 8 మదములు కూడాను చేరాలి. ఈ 8 ఆ 8 రెండు చేరటం వల్లే 16 గుణములుగా మానవుడు రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఈస్ హావింగ్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్
0: ఈ 16 గుణములు కూడాను ఏనాడు మనము అర్పితము గావించుకుంటున్నో ఆనాడే మనము పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమదచ్చితి అప్పుడే మనం పూర్ణ స్వరూపులుగా అవుతాము.
1: వన్స్ వీ ఫ్రీ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ దీస్ 16 డిఫెక్ట్స్ అండ్ 16 క్వాలిటీస్ దెన్ వీ బికమ్ ఎ ఫుల్ మ్యాన్.
0: అట్టి గుణరహితమైనటువంటి స్థితిని మనం కలిగినప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి యొక్క స్వరూపాన్ని పొందిన వారం అవుతాం.
1: వన్స్ వీ ట్రాన్సెండ్ ఆల్ దీస్ క్వాలిటీస్ వీ రియలీ బికమ్ ఎ మ్యాన్ విత్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: అట్టి పరిపూర్ణ స్థితినే పూర్ణిమ అన్నారు.
1: దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ స్థితిని తెప్పించేటువంటి వాడు ఎవరు? అతనే గురువు.
1: దట్ ఈజ్ ఎ రియల్ ప్రిసెప్టర్ who brings her to the state of perfection.
0: Guru anaga kevalamu gunatitamainatunti vaadu roopa rahitamainatunti vaadu.
1: When we say guru or preceptor, he is one who has transcended the qualities and who does not have
0: kaani duradrishta vashattu ee naadu aneka gunamulu kaliginatunti vaade guruvulu avutunnaru.
1: But today unfortunately the preceptors are full of qualities.
0: Ee naati guruvulakante shishyule uttamuluga ganipistunnaru.
1: The disciples today seem to be much better than
0: శిష్యులు త్యాగం చేస్తున్నారు.
1: The disciples are undertaking
0: sacrifice. గురువులు భోగ చేసుకుంటున్నారు.
1: The preceptors are acquiring.
0: కనుకని ఈనాడు లోకం అనేటువంటిది ఏది గురువో ఏది శిష్యులో చెప్పడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ టుడేస్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే హూ ఈస్ ద ప్రిసెప్టర్ అండ్ హూ ఈస్ ద డిసైపుల్.
0: మానవుని ఎందుకు ఒక విధమైనటువంటి అమాయకత్వం అభివృద్ధి అవుతూ వస్తుంటుండాలి.
1: There is some kind of innocence developing even in them.
0: Edo oka pedda varu chuste vaari daggara poi mantropadesham cheskovali.
1: Whenever any person sees someone elderly or gray, he wants to go and get some mantra. What is this type of mantra?
0: Nee tattvani nee kanukotame nijamaina mantramu.
1: If you know your own real nature, that becomes real mantra.
0: నీ మంత్రం నీ చోటనే ఉంటుంది.
1: You have got your real mantra.
0: నీవే మంత్ర యంత్ర తంత్ర స్వరూపుడవు.
1: You are the very form of mantra, yantra and tantra.
0: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ మంత్రము.
1: You are inhaling and exhaling is the real mantra.
0: అదే సో హం సో హం అదే మంత్రము.
1: In your inhaling there is this mantra going on. So
0: నేనే అది, అదే నేను, నేనే అది, అదే నేను, అదే మంత్రం.
1: దిస్ మంత్ర రిపీట్స్ ఐఆమ్ దట్ దట్ ఆమ్ ఐ, ఐఆమ్ దట్ అండ్ దట్ ఆమ్ ఐ.
0: ఇంకా యంత్రం ఏమిటి? నీ దేహమే ఒక యంత్రం.
1: యువర్ ఫిజికల్ బాడీ ఇస్ ద యంత్ర ఆర్ ద మెషిన్.
0: తంత్రం ఏమిటి? నీ హృదయమే ఒక తంత్రం.
1: వాట్ ఈస్ ద తంత్ర దెన్? యువర్ హార్ట్.
0: ఈ మంత్ర యంత్ర తంత్రములు నీవే అయి ఉంటుంది. నీ మంత్రాలు ఇంకొకరి దగ్గర ప్రబోధిస్తున్నావంటే నీవెంత బలహీనుడు.
1: When you are yourself a combination of mantra, yantra and tantra,
0: yanta agnanulavu,
1: you are approaching another person for mantra.
0: Ilanti agnanulaku bay nunchi vacheetundi oka prabodhal cheta emaina vijnanam labhistunda?
1: What an ignorant person you are, and how can mantras from other person save you?
0: Asadhyamu, asadhyamu,
1: it is impossible. Nothing can save you.
0: Nee guruvu daivam okkade.
1: Your guru is God.
0: Aa gunatheetudu atharu okkade.
1: He is alone who has transcended all qualities. He is the one who does not have real
0: ajnanam anetundi yokka dinini duram chesi prajnanam anetundi prakashanni andinchevadu atanu okkade.
1: He alone can remove the darkness of ignorance and confer the light.
0: Ante kaani ee alpamainatundi yokka itarulu aashrayinchi neevu guru bodhanaga teeskoni tadwara neevu marinta banditudu kavatamu idi poorna ajnaname.
1: It would be a great ignorance if you approach wrong persons and take some mantra and become further
0: vaare sarva bandhanalo imidinatunte varu nee bandhanalu ye reethi gari vimochinchu gavinchagalaru.
1: A person who is himself in bondage, how can he free you?
0: Aneka bhrantulato koodinatunte vyakti nee bhrantini ye reethi ga nirmoolam gavinchagalaru.
1: A person who is full of delusions, how can he free you from delusions?
0: తానే బిచ్చమెత్తుతుంటే నీ యొక్క పొట్టకు అన్నం అందించేటువంటి వాడు అవుతాడా?
1: ఇఫ్ హీ ఇస్ హింసెల్ఫ్ ఎ బెగర్ అండ్ స్టార్వింగ్ హౌ కెన్ హీ ఫీడ్
0: యు? కనుక నీవు గురువుల కోసం నీ వెతకనక్కర్లేదు.
1: డు నాట్ గో ఇన్ సర్చ్ ఆఫ్ గురు.
0: ఆత్మభావాన్ని నీవు దృఢం చేసుకో.
1: కన్ఫర్మ్ అండ్ స్టడీ యువర్
0: ఆత్మానందమునకై నీవు ప్రాకులాడు.
1: Aspire to have the bliss of
0: నేనే ఆత్మ అనేటువంటి విశ్వాసం అభివృద్ధి పరచుకో.
1: Develop the feeling that you are yourself the Atma.
0: అదే నిజమైనటువంటి యొక్క బోధ.
1: That is the real message.
0: మర్మమైన మనసు నిమిషములో మనసే వారికి గురుడండి.
1: The moment
0: ఆ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఆ మనసే మాయమవుతుంది. అదే నిజమైన గురుత్వం.
1: The moment that you really know who you are, mind disappears and that it really becomes
0: kaani ee gurutvamunaku okka kaalamu okka sthanamu okka neemamu aneetundi ledu.
1: For this gurutva there is nothing like a particular time, a particular circumstance or any such
0: manomayamainatundi manavulake tellavari madhyanamu ratri.
1: For a man who is full of this mind alone, different times
0: manomayamainatundi vaaniki ivanni kudunu bandhanalu.
1: All these bondages are only for
0: manoditamainatundi atitamainatundi vaaniki ఏది లేదు, సర్వం ఒక్కటే.
1: ట్రాన్సెండ్ ది మైండ్, ఎవ్రీథింగ్ బికమ్ ద సేమ్.
0: అట్టి స్థితికి మనం ఆత్మవిశ్వాసం చేతనే మనము లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ కెన్ అటైన్ దట్ స్టేట్.
0: ప్రేమ స్వరూపులారా, గురు పూర్ణిమ అనగా కేవలము గురువులను పూజించడం మాత్రమే గురు పూర్ణిమ యొక్క అంతరార్థంగా భావిస్తున్నాము.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ వీఆర్ కన్సిడరింగ్. Worshipping gurus is an important thing of guru purnima.
0: Ee guru purnima vachindante guruvulaku chaala aadayam.
1: When there is guru purnima there will be a lot of income for these so called gurus.
0: Kaani nijanga idi guruvulaku aadayam kaadu, idi goppa bandhana.
1: For a true guru this is a great responsibility. There is no income for
0: nija guruvulu deenini aashincharu.
1: True gurus will never aspire to have this.
0: Ivi kevalam baadha guruvulu maatrame deenini aashistaru.
1: Only this lowly type of gurus will aspire to have this kind of income on this guru purnima days.
0: Kanuka manamu guru purnima anaga guruvulu poojinchadam ante guru okkade. Tvameva mata cha pita tvameva tvameva bandhu chakatvameva tvameva vidya dravanam tvameva త్వమేవ సర్వం మమ దేవ దేవ ఆ యొక్క స్థితిని పోవటమే సరి అయినటువంటి గురుత్వం.
1: ద రియల్ గురుత్వ ఈజ్ రికగ్నైజింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు హూ ఈజ్ ద మదర్ ఫాదర్ ది ప్రిసెప్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అయితే ఈ శ్రవణ మనన నితిధ్యాసలకు కొన్ని విధమైనటువంటి హద్దులు పెట్టుకోవాలి.
1: బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వెన్ వీఆర్ అండర్టేకింగ్
0: కొన్ని సాధనలు సలపాలి.
1: శ్రవణ మనన నిధిధ్యాస
0: అంతేకాని ఈ సాధన నిమిత్తమే నీవు గురువులను ఆశ్రయించనక్కర్లేదు.
1: ఫర్ డూయింగ్ సాధన యు నీడ్ నాట్ రిసార్ట్ టు గురుస్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క గురుత్వం నీ యందు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ది ట్రూ గురుత్వ విచ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: గురే లేని వాడికి గురువేం చేయగలడు?
1: ద వన్ హూ హాజ్ నో గోల్ అట్ ఆల్ వాట్ ఈస్ ఇట్ దట్ ది గురు కెన్
0: డూ. గురువుల వలన మనం ఏదో గమ్యము చేరుతామనుకోవటం ఇది ఒట్టి భ్రాంతి.
1: ఇట్ ఇస్ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్ టు థింక్ దట్ వీ కెన్ రీచ్ ది గోల్.
0: నీ స్వశక్తి వల్ల, నీ స్వభావం వల్ల, నీ స్వవిశ్వాసం వల్లనే నీవు ఆ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది.
1: యూ కెన్ రీచ్ ది గోల్ ఓన్లీ త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ విల్.
0: పూలు సూది దారముండి పుష్పమాల తానగున.
1: యూ హ్యావ్ గాట్ ఫ్లవర్స్ నీడిల్ అండ్ థ్రెడ్, కెన్ దే బికమ్ ఏ గార్లెండ్ బై ఇట్ సెల్ఫ్?
0: కానీ దీన్ని కుట్టేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ సమ్ వన్ హూ హ్యాస్ టు మేక్ ది గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగున.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్ ఆయిల్ అండ్ విక్, కెన్ ఇట్ లైట్ ఇట్ సెల్ఫ్?
0: దీన్ని అంటించేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్ వన్ హూ హ్యాస్ టు లైట్ దిస్.
0: స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: There is gold and diamonds. Can jewelry be made by itself?
0: దీన్ని చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ సమ్ వన్ హూ కెన్ మేక్ దిస్.
0: కనుకనే నీ యొక్క భావములు విలువైనటువంటి అయినప్పటికీ దీనిని అన్ని విధములుగా చేర్చి కూర్చి ఆనందాన్ని అందించేటువంటి వాడు ఒక్క దైవమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ కెన్ ఇగ్నైట్ అండ్ హూ కెన్ బ్రింగ్ అవుట్.
0: నీవు చేయవలసిన సాధన నీవు చేస్తూ దైవార్పితమైన భావంతో నీవు ఆరాధన సలిపినప్పుడు ఆ దైవమే నీకు సర్వమును బోధిస్తూ వస్తుంటాడు.
1: వెన్ యు ఆర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ సరెండరింగ్ టు గాడ్, గాడ్ విల్
0: బోధించడమే కాదు సాక్షాత్కరిస్తాడు.
1: నాట్ మెర్లీ డస్ హి టీచ్ యు, హి విల్ గివ్ యు ది రియల్ విజన్.
0: సాక్షాత్కరించడం అంటే ఎక్కడి నుంచినో రావటం, ఎక్కడికో వచ్చి దర్శనం ఇవ్వటం కాదు.
1: వెన్ యు సే దట్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ ఎ పర్సన్, పర్సన్ డజంట్ కమ్ ఫ్రమ్ సమ్వేర్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో వచ్చే శిరోముఖం, సర్వత స్తుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉండేటువంటి వాడు, పోయేది ఎక్కడికి, వచ్చేది ఎక్కడికి, ఇచ్చేది ఎక్కడికి.
1: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్, వేర్ హ్యాస్ హి టు గో, వేర్ హ్యాస్ హి టు కమ్ ఫ్రమ్?
0: తనకంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేటువంటి వానికి మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వచ్చి దర్శనమిచ్చాడు అనుకుంటున్నాం.
1: ఓన్లీ టు ఎ పర్సన్ హూ థింక్స్ దట్ దేర్ ఇస్ సమ్ గాడ్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్, గాడ్ కమ్స్ టు హిమ్.
0: అల్పభావముల యొక్క స్వభావమే.
1: All such feelings are wrong feelings, narrow feelings.
0: దైవము సర్వత్రా ఉన్నది, నీవే దైవము.
1: God is everywhere. In fact, you are God.
0: ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధుల యొక్క సంపర్కం చేత నీవు నీ సత్యాన్ని మర్చిపోతున్నావు.
1: ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ది బాడీ, మైండ్, సెన్సెస్ అండ్ ఇంటెలెక్ట్, యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ రియల్ సెల్ఫ్.
0: కానీ నీవే ఈ మాయను కప్పుకుంటున్నావు.
1: అండ్ దేర్ ఫోర్ యు ఆర్ డెల్యూడెడ్.
0: బయట ప్రపంచం నన్ను ఈ మాయలో ముంచుతున్నాదని భావిస్తున్నావు.
1: యు ఆర్ థింకింగ్ దట్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఈస్ డెల్యూడింగ్ యూ.
0: కదిలే మేఘాలను విస్మరించి కేవలము చంద్రుడు కదులుతున్నాడు అనుకుంటున్నాం మనం.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మూవింగ్ క్లౌడ్స్ యు ఆర్ థింకింగ్ దట్
0: కదిలేది మేఘాలు.
1: ఇట్ ఇస్ ది క్లౌడ్స్ విచ్ మూవ్.
0: మనం రైల్లో కూర్చొని ప్రయాణం అవుతుంటుంటే మనం కదులుతుంటే చెట్లు గుట్టలు కదిలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి.
1: వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ యూ గెట్ ది ఫీలింగ్ దట్ ది ట్రీస్ అండ్ ది మౌంటైన్స్ ఆర్ మూవింగ్ అండ్ నాట్ ద ట్రైన్ ఆర్ యూ.
0: కాదు కాదు, సర్వము మన యందే ఉంటున్నది.
1: ట్రూలీ స్పీకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: తనను తాను గుర్తించుకుంటే సర్వమును గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: వన్స్ ఎ పర్సన్ రికగ్నైజెస్ హూ హీ రియలీ ఈజ్, హీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
0: స్వయంకృతాపరాధము, మన దేహము చేతనే మనం బంధింపబడుతున్నాం.
1: వీఆర్ బౌండ్ బై అవర్ ఓన్ బాడీ.
0: మన మనస్సు చేతనే మనము బంధింపబడుతున్నాం.
1: వీఆర్ బౌండ్ బై అవర్ ఓన్ మైండ్.
0: కనుక ఈ మనోదేహం అనేటువంటి స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా తానే అవుతాడు.
1: వన్స్ వీ రికగ్నైజ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది బాడీ అండ్ మైండ్, వీ బికమ్ వాట్ వీ రియలీ ఆర్ అండ్ దట్ ఈస్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా, మీరు ముఖ్యంగా మీరు చింతించవలసింది ఒక్కటే, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పక బ్రహ్మస్వరూపులుగా మారుతారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఇట్ ఈస్ వన్ మంత్ర విచ్ యూ హావ్ టు చాంట్ కంటిన్యూస్లీ, అండ్ దట్ ఈస్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ. వన్స్ యూ డూ ఇట్, యూ రియలీ బికమ్ బ్రహ్మ.
0: కేవలం మాటలతో నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అనుకుంటే ప్రయోజనం లేదు.
1: By merely word of mouth, if you declare to yourself that you are Brahma,
0: satyanni gurtinchi vartinchali,
1: you have to recognize the truth and then conduct yourself in the light of your recognition.
0: Okati,
1: truly speaking, there is only one thing which is existing.
0: Ee ekatvanni manam drudamainatvanti deento preminchali.
1: We have to love this unity with all our heart, with the
0: premane premanu cherustundi.
1: It is that love which will link up with the other.
0: Prema lekunda manam denini pondadaniki veelu kaadu.
1: Without love we cannot reach anything else.
0: Kaana prema tattvanni manamu premaga maarchukovalanukunte prematone manam maarali.
1: If we want to reach love, we have to reach love only through love.
0: Idi kevalam manobhavanni duram gaavinchukovali.
1: Make distant your own mind.
0: Itti nijatattvanni meeru gurtinchukoni ఎచ్చట ఉండినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, నేను ఈ అంగమును కేవలం ఒక ఉపాధులుగా భావించుకుని నేను ఆచరిస్తున్నాను అనేటువంటి యొక్క సత్యాన్ని మాత్రం మరవకుండా ఉండాలి.
1: Wherever you are, whatever work you are doing, you should always consider it is these limbs which are instruments which are performing, and live in that truth and that experience.
0: ప్రతి విషయమునందు కూడాను దేహం మనం కాదు, మనసు మనం కాదు, బుద్ధి మనం కాదు, ఇండియా మనం కాదు, అంతఃకరణ మనం కాదు.
1: ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ హ్యావ్ టు టెల్ అవర్ సెల్ఫ్, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ ది ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ ది అంతఃకరణ.
0: భగవంతుని యొక్క గిఫ్ట్స్, భగవంతుని యొక్క బహుమతులు అని భావించాలి.
1: వి షుడ్ ఆల్వేస్ కన్సిడర్ ఆల్ దీస్ యాజ్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: వీటిని సద్వినియోగపరచుకోవాలి.
1: We have to put them to proper use.
0: Sadviniyogam ye reetiga,
1: how can you sanctify them?
0: Daivarpitamaina bhavamto manam aacharinchinappudu sarvam kudunu sadviniyogam avutundi.
1: When you do everything with a feeling of offering to God, everything becomes sanctified.
0: Kanuka manamu edo oka samvatsaram varaku kudunu guru pandam kosam manam kaachukonakkarledu.
1: We need not wait for the sake of guru purnima for 1 year.
0: Chana chanamunu kudunu mana manasunu poornamainatundi manasuga manamu abhiruddhi gaavinchukovali.
1: Moment to moment we have to transform our mind.
0: Vishalamaina bhavanni penchukovali.
1: We have to develop broad mindedness.
0: Sankuchinamainatundi bhavalu trunchukovali.
1: We have to remove narrow feelings in us.
0: Anni panulu endukudunu sarveshratvanni penchukovali.
1: In everything that we do we have to develop the divine feeling in us.
0: Ide nijamainatundi sadhana.
1: This is true sadhana.
0: Ante gaani prodduna sayankalam japamala pettukoni kurchovatamu dhyanamlo kurchovatam idi oka kaala nirnayanni manamu anusarincharadu.
1: Without following this particular path, if we go on turning the japamala only at specific time,
0: sakshatkaram ante emiti?
1: What do you mean by sakshatkara?
0: Sarvada sarvakaleshu sarvatra harichinta ade sakshatkara.
1: Real sakshatkara is thinking of the Lord Hari.
0: Sakshat sakshat akarame sakshatkara.
1: The true form is sakshatkara.
0: Sarva vela endukudunu nenu atma tattvani ani bhavinchukotame sakshatkara.
1: Thinking yourself as Atma Tattva at all times is really
0: self realization annaru.
1: This is called self realization.
0: Self realization ante emti? Tanantanu gurtinchukotame self realization.
1: Realizing who you really are.
0: Self kalaga ikkada rendu.
1: There are two things about this.
0: Deham anedi okati, atma anedi okati.
1: One self is relating to body, another self is
0: deham anityamainatundi.
1: This physical body is impermanent.
0: Atma satyamainatundi.
1: Atma is permanent.
0: ఇది ఏకమైనటువంటిది.
1: దేర్ ఇస్ యూనిటీ.
0: అదే నా యొక్క స్వరూపము.
1: దట్ ఈస్ మై రియల్ ఫామ్.
0: ఇది దేహం నేను కాదు.
1: దిస్ బాడీ ఐఎమ్ నాట్.
0: ఈ దేహంతో ఆచరించినటువంటి కర్మల యొక్క ప్రభావం చేత తిరిగి దీనికి పునర్జన్మ వస్తుంటుంది.
1: ఐ గెట్ వన్ మోర్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది అటాచ్మెంట్ టు ది యాక్షన్స్ విచ్ ఐ డూ అండ్ ది రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: కనుకనే స్వభావం ఈ స్వభావం.
1: దిస్ స్వభావం ఈస్ స్వభావం.
0: స్వఆత్మ.
1: ఆత్మభావమే
0: స్వభావం కాని నేను మానవుడు, నేను తప్పులు చేయటం స్వభావము అనుకోవటం చాలా వెర్రితనం.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ యువర్ రియల్ నేచర్. ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్
0: తప్పులు చేయటము, పాపములు చేయటము, అపరాధములు చేయటము, ఇవన్నీ కూడా మానవుని యొక్క స్వభావం కాదు, పశువు యొక్క స్వభావం.
1: కమిటింగ్ మిస్టేక్స్, కమిటింగ్ సిన్స్, హార్మింగ్ అదర్స్ is the nature of animal, not the nature of man.
0: తప్పులు చేసి నేను మానవుడు, ఇది నా స్వభావము అనుకోవటం అనే చాలా అజ్ఞానం.
1: ఇట్ ఈస్ రాదర్ ఇగ్నోరెన్స్ టు సే దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు తప్పులే చేయకూడదు.
1: Man should not commit mistakes.
0: ఏదో తెలిసో తెలియక నువ్వు తప్పులు చేస్తే దానికి పశ్చాత్తాపడి తిరిగి ఆ తప్పులు మరి చేయకుండా చూసుకోవాలి.
1: Knowingly or unknowingly, if mistakes are committed, one has to repent and one should take care to not to make mistakes.
0: మనం ఈనాడు పశువులు అని అనిపించుకుంటున్నారు.
1: Today we are rightly called animals and not men.
0: పశువు అనగా ఏంటి? పశ్చితీతి పశువు, బయట దృష్టి కలిగినటువంటిదే పశువు.
1: An animal is one which has always externalized its
0: vision. అంతర్దృష్టి కలగాలి కావాలి.
1: Man has to become
0: అన్ని బయటనే చూసుకుపోతుంటే ప్రయోజనం లేదు.
1: If one goes on defending oneself, one will never save himself from fall.
0: కనుక మానవత్వంలో మనం పూర్ణంగా సాధించుకోవాల్సినటువంటిది మనస్సు యొక్క పరిపిత్తనే.
1: What one has to achieve after being a human being is sanctify his own mind, make his mind sacred.
0: ఆత్మలక్ష్యాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఇన్ యు.
0: ఏది జరిగినా తద్వారానే జరుగుతుంది, కానీ అన్యము దీనిలో ప్రవేశించడానికి వీల్లేదని విశ్వసించాలి.
1: యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆత్మ.
0: ఈ శ్రవణమన నిత్యాసలు అభివృద్ధి కావాలనుకుంటే భగవత్ నామస్మరణ చెయ్యాలి.
1: యూ హావ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. యూ హావ్ టు డెవలప్ శ్రవణ మనన నిధిధ్యాస.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికి
1: wherever you go,
0: ఈ నాలుగు ఇచ్చినందుకు దుర్భాషను మనం మాట్లాడకుండా, దూషణలు చేయకుండా, పరిహాసం చేయకుండా, పరులను నిందించకుండా పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించాలి.
1: ఆఫ్టర్ హ్యావింగ్ గాట్ దిస్ సీక్రెట్ టంగ్, వు షుడ్ నాట్ యూజ్ ఇట్ టు క్రిటిసైజ్ అదర్స్, టు టాక్ ఈవిల్ థింగ్స్, టు హర్ట్ అదర్స్ అండ్ హార్మ్ అదర్స్. వు హావ్ టు చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.
0: ఎవరి ఎందుకును మనము దోషములు వెతకరాదు.
1: వు షుడ్ నాట్ సర్చ్ ఫర్ ఫాల్ట్.
0: అందరి ఎందుకును ఆత్మనే మనం దర్శించాలి.
1: We should get a vision of Atma in every human being.
0: ఇతరులు ఎందు దోషములు వెతికేటువంటి వారు ఎలాంటి వారు తెలుసా?
1: Do you know who searches for faults in others?
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతాడు. కనుక ఆ దుష్టుడు కుక్కతో సమానమే.
1: Dogs search for footwear and the wicked people search for faults in
0: others. మనిషిని వెతుకు, నీవు మనిషి కదా, కుక్కకు కాదు.
1: You are not a dog, you are a man. You should not
0: have dosham anukunnappudu nee drishtilo adi dosha rahitanga nee bhavinchu.
1: Let them have defects, don't bother about that.
0: Ilanti sadbhavamulu pavitramaina bhavamulu manam prema tattvamtho manam abhruddhi gavinchukunnappudu nijamuga maname paramatma swarupulu avutam.
1: We can become the very embodiments of divinity once we develop such sacred feelings and sacred thoughts in us.
0: Prema swarupula sarvullu kudunu manam sevinchali.
1: Embodiments of divine love. We have to serve all.
0: మనము ఏదో ఒక పటామును, ఒక విగ్రహాన్ని పూజించడం కాదు, ఈ విశ్వస్వరూపమైనటువంటి ఒక ఆకారమును అన్నింటి ఎందుకు విశ్వారాధన మనం చేయాలి.
1: ఇట్ ఇస్ నాట్ సఫిషియంట్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఫోటో ఆర్ వన్ పర్టికులర్ ఫిగర్.
0: ఆత్మ అనేటువంటి యొక్క ఉనికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: We have to firmly believe that Atma resides in everyone.
0: ఇది అప్పటికప్పుడు ఉట్టిపడేటువంటిది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి.
1: We cannot get this kind of fine feeling just like that. We have to practice it in order to have.
0: Manam nachadaniki enta abhyasam chesam?
1: How much of practice have we
0: done? Maatadam enta abhyasam chesam?
1: Walking, talking,
0: tiritam enta abhyasam chesam?
1: Eating,
0: idi kuda anti abhyasam chestu untunte sreyohi gnanam abhyasat nana dhyanam visheshati janat karma palatyaga tyagas shanti anantaram. Aa shanti manaku labhistundi.
1: Only by practice we will be able to just get this kind of feeling and also get peace of mind.
0: Oka tuchyamainatundi BA MA chadukovalanukunte enta kashtapadutunnaru, enta abhyasam chestunnaru.
1: What a lot of effort is put in order to get one BA degree or a BSc degree or MA degree.
0: Sunnunti visse amrita chaputraha, neevu amrita putrudavu aneetundi oka ee degree ni manam teeskovalante manam enta abhyasam cheyali.
1: If you want to get the degree of this, that you are a son of immortality, what a lot of effort should you put in.
0: Kanuka manam atma swaroopamu aneetundi oka deenini manam pondali.
1: We should experience and feel that we are the embodiment of
0: papini ani kani నేను బలహీనుడని కాని, నేను ద్రోహిని కాని, ఇలాంటి తుచ్చ పదమును మనం ఏమాత్రము ఉపయోగించుకోరాదు.
1: హూ షుడ్ నెవర్ యూజ్ ది మీన్ డిస్క్రిప్షన్ అబౌట్ అవర్ సెల్ఫ్ దట్ ఐ యామ్ ఎ మీన్ పర్సన్,
0: బలహీనత యొక్క లక్షణాలు.
1: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీక్నెస్.
0: నేను ఇంత పని చేయగలనా, నేను ఈ పని చేయగలనా, నాకు ఆ శక్తి ఉన్నదా అని ఏమాత్రము సందేహించరాదు.
1: వన్ షుడ్ నెవర్ డౌట్ వెదర్ వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ టు డూ ఎనీ పర్టికులర్ వర్క్.
0: విశ్వాసమే దృఢంగా ఉంటే ఏమైనా నువ్వు చేయగలవు.
1: ఇఫ్ యూ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుక నీ వేదాంతము నాయమాత్మ బలహీనే లభ్య, నీవు ఆత్మబలహీనుడు కారాదు, ఆత్మబలుడు కావాలి.
1: దట్ ఈస్ వై స్పిరిచువాలిటీ టెల్స్ దట్ వన్ షుడ్ నెవర్ హ్యావ్ దట్ వీక్నెస్.
0: నాకు లేదు లేదు లేదు అనుకుంటే అది సైకలాజికల్ గా కూడా లేకుండానే పోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ పర్టికులర్ థింగ్,
0: నేను చేయగలను, దీనిని పొందగలను అనేటువంటి ధైర్య సాహసంతో ఇందులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ కరేజియస్ ఫీలింగ్, యూ కెన్ అకాంప్లిష్, యూ కెన్ డూ మెనీ థింగ్స్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహంలో మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ.
0: అల్ప సుఖముల కోసం అనేక ఆరాటాలు పడుతున్నాం.
1: వీ ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ లోలీ
0: సాటిస్ఫాక్షన్. ఎంతకాలం
1: ఆర్ హౌ లాంగ్ దిస్ సాటిస్ఫాక్షన్ వుడ్ లాస్ట్.
0: ఇది కేవలం అతికించుకున్న ముక్కు వంటివి.
1: దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ నోస్ స్టక్ టు ద ఫేస్.
0: ఇది ఎప్పుడు రాలిపోతుందో, ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కాలిపోతుందో.
1: When this body will be destroyed, we will
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మవిశ్వాసములకు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: We are not making any efforts to develop confidence in self and so many things, then we will be able to do it.
0: ఈ విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: You have to develop this kind of courage and confidence in you.
0: అల్ప సుఖముల కోసం

0: ది రియల్ సాధక ఇస్ వన్ హూ మేక్స్ ఎఫర్ట్స్ ఇన్ దట్.
1: అతనే ధన్యుడు.
0: He is really fortunate one.
1: అతనే సర్వత్వాన్ని కూడాను అందుకోగలిగినటువంటి అర్హుడు.
0: He is having the deservedness to attain the unattainable.
1: లోక సంబంధమైన విషయాలు నీవు అనుభవించవచ్చు, తప్పు లేదు.
0: యూ మే ఎంజాయ్ ది వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రసాదములుగానే భావించాలి.
0: బట్ యు షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద గిఫ్ట్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక నిజమైనటువంటి ఒక తత్వంతో మనం ఉండాలి.
0: వీ షుడ్ లివ్ ద లైఫ్ విత్ ది ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద లార్డ్.
1: కనుక మన జీవితము భగవత్ అర్పితమునికే మనం ఉపయోగించాలి, కానీ ఇంకొక దీనికి మనం ఏమాత్రము వినియోగించరాదు.
0: వీ షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ టు ద లార్డ్ అండ్ టు నథింగ్ ఎల్స్.
1: తానిచ్చినటువంటి తనకే అర్పితం కావాలి.
0: గాడ్ హ్యాస్ గివెన్ దిస్, లెట్ అస్ ఆఫర్ ఇట్ టు హిమ్ అలోన్.
1: అనేక దానములు ధర్మములు ఆచరిస్తుంటారు.
0: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ.
1: ఉత్తరప్రదేశంలో ఒక ఉత్తమరాలు ఉండేటువంటిది.
0: దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ పయస్ లేడీ ఇన్ ఉత్తరప్రదేశ్.
1: ఆమెకి ఏదో ఉండినటువంటి దాంట్లో ఎప్పుడు కూడాను దానము ధర్మము చేస్తూ ఉండేటువంటిది.
0: విత్ ఇన్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, షీ యూజ్డ్ టు అండర్టేక్ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: 10 మందికి దగ్గరికి ఎక్కడైనా పోయినప్పుడు ఆమె తల ఉంచుకొని పోయేటువంటిది పాపం.
0: Whenever she approached an idol of God, she used to bend down her head and walk up.
1: ఆమె మిత్రులందరూ కూడాను ఆమెను హాస్యం చేసేటువంటి వారు.
0: ఆల్ హర్ ఫ్రెండ్స్ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ హర్.
1: ఏమిటమ్మా నీవు చేసే దానములు, నీవు చేసే ధర్మములు మరెవరు కూడా చేయటం లేదే, నీవెందుకు తల వంచుకొని పోవాలి, తల ఎత్తుకొని పోవాలి అని చెప్పి అనేటువంటి వారు.
0: వాట్ మదర్, యూ పర్ఫార్మ్ సో మెనీ టైప్స్ ఆఫ్ చారిటీ, నో వన్ ఎల్స్ డస్ ఆల్ దిస్, యూ షుడ్ గో విత్ హెడ్ అప్ బికాస్ యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ చారిటీ.
1: నాయన, భగవంతుడు అనేక చేతులతో నాకు అందిస్తుంటే నేను ఒక చేతితో దానం చేయటం ఇది అవమానం కాదా అనేటువంటిది ఆమె.
0: She used to say, well child, God gives me in thousands of hands. I am only handing over with one hand.
1: అదే రీతిగా భగవంతుడి చేత మీరు సహస్ర పదముల చేత, సహస్ర హస్తముల చేత అందుకుంటూ కూడాను మీరు ఒక చేతితో దానం చేయటము ఇది ఎంత సిగ్గు.
0: Is it not a sense of shame that you should have when you are receiving from God in
1: అందుకోవడానికి అనేక హస్తాలు వస్తాయి, ఇవ్వడానికి ఒక హస్తం కూడా ముందుకు పోదు.
0: ఫర్ రిసీవింగ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ కమ్ ఫార్వర్డ్, ఫర్ గివింగ్ నాట్ ఈవెన్.
1: ఈ సమాజంలో అవమానకరమైన విషయమని ఆ యొక్క ఇల్లాలు బోధించింది.
0: షీ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ స్టేట్ అట్ ఆల్ ఇన్ దిస్ సొసైటీ.
1: కనుక మనం అన్నింటినీ కూడా త్యాగం త్యాగం త్యాగం చేయాలి.
0: హూ షుడ్ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అందుకోసం ఈ వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం నందే నిజమైన మనకు యోగం ఉంది.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ ఇన్ వేద దట్ ఓన్లీ త్రూ సాక్రిఫైస్ అండ్ త్యాగ
1: శారీరకంగా సేవ చేయాలి.
0: యూ షుడ్ యూజ్ యువర్ బాడీ,
1: మానసికంగా సచ్చింతన సల్పాలి.
0: త్రూ మైండ్ యూ షుడ్ థింక్,
1: ధనరీతిగా త్యాగం చేయాలి.
0: అండ్ యూజ్ యువర్ మనీ,
1: దరిద్రులను పోషించాలి.
0: You should use your money.
1: విద్యా వైద్యాలయములు కట్టించాలి.
0: You should build.
1: బీదలకు తగినటువంటి యొక్క సహాయకారులుగా మనం నిలచాలి.
0: Give some support for poor and for
1: low. అదే నిజమైనటువంటి యొక్క జీవితం.
0: That is a true life.
1: అంతేకాని మనకు ఉన్నది కదా అని గుండు వలె బలిచిపోవటం కాదు మన యొక్క ఇది జీవితం.
0: Just because we are having money, if we only become selfish and strong, what is the use?
1: దీనికోసం మనం పుట్టలేదు.
0: We are not born for the
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించాలి, త్యాగం కావించాలి.
0: బాడీ ఈస్ గివెన్ ఫర్ పర్ఫార్మింగ్ రైచియస్ యాక్ట్, పర్ఫార్మ్ రైట్ యాక్టివిటీ అండ్ అండర్టేక్ సాక్రిఫైస్.
1: ప్రేమ స్వరూపులారా, కాలమునంతా కూడాను సేవల యందు అన్నింటి ఎందు కూడాను తోడ్పడి ఎందు కూడాను మన కర్మను ఆచరించు, మన కర్తవ్యాన్ని నిర్వర్తించు రావాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, టైమ్ మస్ట్ బి శాంక్టిఫైడ్ బై యూజింగ్ ఇట్ ఫర్ సర్వింగ్ అదర్స్ and for doing good acts.
1: ఏది చేసినా దైవ భావంతో మనం చేయండి.
0: వాట్ ఎవర్ వీ డూ, వీ షుడ్ డూ ఇట్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొక సాధన లేదు.
0: దర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ గ్రేటర్ సాధన.
1: స్వార్థం కోసమని నీవు పోయి తపస్సు చేయనక్కర్లేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్
1: సెల్ఫిష్నెస్ ఒక పాపమే.
0: ఫర్ యువర్ ఓన్ సేక్ ఈ డూయింగ్ ఈవెన్ పెనన్,
1: ఇది పరిపూర్ణ స్వార్థం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్.
1: ఈ స్వార్థంలో మనం ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నాట్ అండర్టేక్.
1: పరార్థంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ ఎంటర్ ఇన్ టు.
1: నీ సాధన కూడా నువ్వు 10 మందికి ఉపకారం గావించాలి.
0: ఈవెన్ యువర్ సాధన షుడ్ బికమ్ యూస్ఫుల్ ఫర్ 10 అదర్స్.
1: కనుక మనం స్వార్థపరులు కాకుండా
0: వీ షుడ్ నాట్ బికమ్ సెల్ఫిష్ పీపుల్.
1: పరార్థ భావాన్ని పెంచుకుని
0: we should develop the feeling of
1: paramatma bhavamto manam jeevinchadaniki prayatninchali.
0: we should live a life with a feeling of
1: itarlu yeritiga pote naake nenu maatramu naa kutumbam maatrame baagundali anukunte intakante mrugattamu melanuga.

0: భావిస్తుంది. ఇది పశుత్వమే బెటర్ గా తోస్తుంది.
1: దిస్ వుడ్ బి ఏ టైప్ ఆఫ్ ఎనిమల్.
0: నేను నా కుటుంబం వరకే మాత్రం ప్రయాణం చేయకూడదు, సమాజం వరకు మనం ప్రవేశించాలి.
1: హూ షుడ్ నాట్ జర్నీ ఓన్లీ టు అవర్ సెల్ఫ్.
0: సమాజం లేకుంటే నీ కుటుంబం ఎక్కడుంది?
1: Without society, where is your family?
0: కుటుంబం లేకపోతే నీవెక్కడున్నావు?
1: Without family, where are you?
0: నీవు నీ కుటుంబం సమాజం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ డిపెండెంట్
0: ఆన్ సొసైటీ. సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ వ్యూ
0: సమాజం అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని మనం ఆశించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ విష్ అండ్ ఆస్పైర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ పీపుల్.
0: అది విశాలమైన హృదయము.
1: దాట్ ఈస్ ద టైప్.
0: అది విశాలమైన భావము.
1: Broad feeling also.
0: ఆ విశాలత్వంలోని దివ్యత్వం మనకు ఆవిర్భవిస్తుంది.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఓన్లీ ఇన్ దట్ బ్రాడ్ ఫీలింగ్ అండ్ బ్రాడ్ వర్క్.
0: కనుక భగవత్ చింతన చేత, నామస్మరణ చేత,
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: కర్మలను పవిత్రం గావించుకోవాలి.
1: వీ షుడ్ శాంక్టిఫై ఆల్ అవర్ యాక్షన్స్.
0: శ్రవణ మనన నితిధ్యాసన,
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ శ్రవణ మనన అండ్ నితిధ్యాసన.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదములకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ this intellect is synonymous to the word intelligence.
1: Kani idi sariyainatvanti oka artham kaadu,
0: but it's not the correct meaning.
1: Buddhi anaga telivitetal anetvanti oka padamu chaala viruddhamainatvanti artham.
0: The intellect conveys just the opposite meaning to that of intelligence.
1: Ee vishayamai aneka samasyala lopala దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పోయిట్స్, స్కాలర్స్, ఇంటెలెక్చువల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: విక్రమాదిత్యుడు ఈ పండితులను గురించి మహోన్నతమైనటువంటి విద్యావంతులారా, బుద్ధిశక్తికి మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో తెలిపి నన్ను ఆనందపరచవలసిందని పండితులను ప్రార్థించాడు.
0: Emperor Vikramaditya said like this, O scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడా వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: విక్రమాదిత్య వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: మేధాశక్తికి బుద్ధికి ఎత్తి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: ఎర్లియర్ హీ థాట్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: విక్రమాదిత్య ప్రేయర్ టు ద స్కాలర్స్ వన్స్ అగైన్ టు ఎక్స్ప్లెయిన్ in detail the difference between intellect and intelligence.
1: Buddhi aidu amshamalato koodinatvantidi, idi chaala viruvainatvantidi, deeniki telivitetal anetundi peru saarthakamainatvantidi kaadu ani vivarincharu panditudu.
0: Scholars explained clearly that intellect has got 5 aspects and intelligence stands nowhere before it.
1: Okati shraddha,
0: one steadfastness,
1: rendavadi
0: rutamu,
1: moodavadi satyamu,
0: the truth,
1: nalugavadi yogamu,
0: yoga,
1: aidavadi mahattaramaina shakti,
0: the mighty power.
1: ee aidu shaktulato koodinatvanti buddhi.
0: Intellect has got these 5 aspects.
1: Kevalam laukikamaina, bhautikamaina, prakrutamaina, loka sambandhamainatvanti yokka telivitetalanu penchetvantidi medha shakti.
0: It is only the intelligence you will have that will improve day by day in this world which is ever changing.
1: Medhasakti kalavaniki anniyu sandehamule.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హీ విల్ నాట్ హ్యావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
0: Therefore, the power of the intellect is gone.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: Therefore, intelligence is no qualification of an educated man.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately, in this world, we consider intelligent people might
1: and అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times, nobody would join the company of intelligent.
1: కేవలము బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: The first శ్రద్ధ, steadfastness.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: It has two meanings.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: Two aspects, one interest, other stability.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you have interest merely.
1: ఈ ఆసక్తి పైన ఘనమైనటువంటి ఒక విశ్వాసం ఉండాలి.
0: You should have full faith in your interest.
1: కనుక ఆసక్తి, స్థిరత్వము రెండు ఉండినటువంటిదే బుద్ధి.
0: Therefore, intellect has these two, the interest and stability.
1: ఈ బుద్ధి యొక్క ప్రభావ శక్తియే రుతము.
0: The effect of the intellect is rutam.
1: దీని యొక్క ప్రభావం ఏమిటి?
0: What is its effect?
1: అనగా త్రికాలములయందు కూడాను దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డెసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ ఋతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే ఋతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ ఋతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనటువంటిగా ఉండినప్పుడే దీనికి ఋతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది.
0: ద వర్డ్ ఋతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత ఋతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ ఋతం.
1: ఈ ఋతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్రూపం వల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketvanti yokka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga, vinnadi vinnattuga, chesindi chesinattuga cheppadam idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nijamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుందని.
0: There is gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక ఋతం యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇంకా నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి, ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులను కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాతను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఈజ్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడా అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వి షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance. If you argue on that, you
1: ee vaadopavadam valla dvesham perugutundi kaani aikyata peragadu.
0: Because of this argument, hatred will increase.
1: Kalukane vedamu vaade vaade varjate vairam annaru. Vaadinchukuntu vaadinchukuntu poyinappudu adi vairanga maaripothundi.
0: As you continue to argue, there will be scope for enmity.
1: Kalukane vidyarthulu ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: ద స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ద కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: దిస్ ఏజ్ ఇస్
1: దివ్యమైనటువంటి వయసు.
0: ఇట్స్ డివైన్.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: ఇట్ లేస్ ఎ రాయల్ పాత్ ఫర్ ది
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: ఇట్ బిల్డ్స్ ద రాయల్ పాత్.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకని మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో కృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the mighty power.
1: Bhagava swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతే కాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ ఫస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యు కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. గాడ్ ఈజ్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఈజ్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఈజ్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఈజ్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఈజ్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైన పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki aidintiki ni buddhi aneetvantidi chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annaru.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvantidi.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధా శక్తికి పోల్చుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధా శక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చును.
0: Out with intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడాను లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: అట్ ద బాటమ్ ఇస్ ద బాడీ.
1: దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
0: అబౌవ్ ద బాడీ ఆర్ ద సెన్సెస్.
1: ఈ సెన్సెస్ కు పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
0: ఓవర్ ద సెన్సెస్ ఇస్
1: మైండ్. కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
0: అబౌవ్ దట్ ఇంటెలెక్ట్.
1: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
0: అబౌవ్ ది ఇంటెలెక్ట్.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుండాది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ షైన్స్ బికాస్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: ఇంటెలెక్ట్ ఇస్ ది వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కంపేర్ సచ్ ఎ సేక్రెడ్ ఇంటెలెక్ట్ విత్ ది వరల్డ్లీ ఇంటెలిజెన్స్.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ బౌండ్ బై సెన్సెస్ నాట్ బియాండ్.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: ఇట్ ద వన్ విత్ సెన్సెస్.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో రిలేషన్.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ us so long we have this body.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హీ అలాటెడ్ ఎ బెడ్రూమ్.
1: దాని ప్రక్కన ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: ఎ బాత్రూమ్ బై ఇట్
1: దాని ప్రక్కన ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: ఎ డైనింగ్ హాల్
1: దాని ప్రక్కన మనకి డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: ఎ డ్రాయింగ్ రూమ్ బై ఇట్
1: దాని వెనుక భాగంలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: ఎ కిచెన్ సెపరేట్
1: కిచెన్ రూమ్ కు ప్రక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: దేర్ ద బిల్డింగ్ హస్
1: రూమ్. రూములకు వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the dining and the drawing room?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between bathroom and bedroom?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between store room and kitchen?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: It's only because of the walls built in between is responsible for
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing.
1: వాల్ తీసేస్తే రెండు ఒకటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of unity.
1: మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాము.
0: బికాస్ ఆఫ్ ది వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
1: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
0: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
1: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
0: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
1: ఇంటి ఓనర్ ఒక్కడే.
0: బట్ ఓనర్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములు అనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివి కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: Therefore, these relationships apply to the body and the vesture we have put on, but not the spirit.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: Therefore, when we go by this oneness principle of the spirit, there will be no difference.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: You don't need to undertake special practices to have a body feeling.
1: దేహం ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగిటివ్.
0: ఇట్ ఈస్ నెగిటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద
1: క్లాక్. దాని కీ ఇచ్చేటప్పటికి ముళ్ళంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేము.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ ముందు తిరగకపోతే
1: అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: ఫర్ దిస్ బాడీ ఆఫ్
1: లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే
0: because the key of life given
1: ee aadharam chetane chetulu kaallu kannu mukku noru anni tamatama panulu tamu chestunnayi.
0: Basing on the key of life, various limbs, the legs and the hands act.
1: Kanukane monna cheppanu gayatri mantra bhur bhuvasvaha.
0: Bhagavan said the other day bhur bhuvasvaha.
1: Bhur anaga material entity sambandhamu dehamu.
0: The first one bhur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: ఇట్ ఇస్ నెగటివ్.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఈ దేహం ఎట్ట వెనుక ప్రారంభించింది.
0: వేర్ డస్ ఇట్ స్టార్ట్?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్ చేరాలి, వెల్ట్ చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ ద లైమ్ అండ్ ద లెడ్ సోప్ అండ్ సో ఆన్ అండ్ ఫాస్ఫరస్
1: ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
0: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం, ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం, ద లైమ్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థం యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఇస్ ది కాంబినేషన్ మెటీరియల్. దట్ ఇస్ ఎర్త్.
1: ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ, ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్.
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఇస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరి అయినటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్, అదే ప్రజ్ఞానం.
0: ద ప్రజ్ఞాన, ది స్పిరిచువల్ కంటెంట్ ఇస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్,
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది 3 భూలోక, ఆల్ ది 3 ఆర్ విత్ ఇన్
1: us. సర్వము మన యందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
1: జగత్తంతా మన యందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విత్
1: ఇన్ us. దైవత్వం మన యందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్ విత్
1: ఇన్ us. దానవత్వం మన యందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం మన యందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్.
1: పశుత్వం కూడా మన యందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకని సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటప్పుడు మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగ బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce
1: foolish man. మేధావి కాదు, మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూరిటీ.
1: దాని ఇంటెలిజెన్స్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెన్స్.
1: అదంతా కూడా ప్రాప్తమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికీ అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్
1: ట్రాన్సాక్షన్. భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: There's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పించుకుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ది లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చేయాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: The moment you think to do that, the hands start to work.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకుని తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: The moment you decide to see so and so, the eye starts staring.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకుని తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటూ ఉండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ears start to
1: listen. ఫలాని భోజనం నేను చేయాలి అని సంకల్పించుకుని తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: అండ్ దేర్ఫోర్ ద లెగ్స్, ద హ్యాండ్స్, ద ఇయర్స్, ద నోస్, ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: దే డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: ద ఇయర్ దట్ లిసన్స్ విల్ నాట్ టాక్.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమో ప్రయత్నించదు.
0: ద టంగ్ దట్ టాక్స్ డస్ నాట్
1: పలికే నోరు పలుకు మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: ద టంగ్ కెన్ ఓన్లీ టాక్.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: ఇయర్స్ ఓన్లీ హియర్.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో అలాంగ్ ద రాంగ్ ట్రాక్, ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
0: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్నో శ్రమలు పోర్చి ఎన్నో శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
0: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: When we get this food,
0: it's only mouth that eats.
1: ఉదించేది నీవా?
0: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
0: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించిపోయేశాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్,
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
0: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎ పర్టికులర్ యాక్టివిటీ.
1: లోకములో దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
0: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్ని చేయిస్తుండాలి మనసు.
0: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
0: Having declared it's bad, but to make do it again, is it proper?
1: కనుక నీ మనస్తత్క్షణం అనేటువంటిది, మనసు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
0: The mind is a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: ఎప్పుడు పగులుతుందో.
0: When it bursts.
1: ఎప్పుడు పోతుందో.
0: When it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుకనే don't follow the body, don't follow the mind.
0: Don't follow the body, don't follow the mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
0: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
0: Then you lead a proper life.
1: ఈనాటి మానవులు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక,
0: man today is not discharging his duty,
1: పెద్ద మార్గంలో ప్రవేశించడం చేతనే
0: treads along the wrong,
1: అనేక విధమైనటువంటి యొక్క అశాంతికి గురి అయిపోతున్నారు.
0: That leads to all sorts of
1: అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
0: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హింసెల్ఫ్,
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
0: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
0: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
0: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
0: హి సేస్ సంథింగ్ అండ్ యాక్ట్స్ ఇన్ ది ఆపోజిట్ వే.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అదే రుతం.
0: ద హార్మనీ ఆఫ్ ది త్రీ, దట్ ఇస్ ప్యూరిటీ.
1: మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: వాట్ హీ సేస్, వాట్ హీ థింక్స్, వాట్ హీ యాక్ట్స్ షుడ్ బి వన్, దట్ ఇస్ కాల్డ్ ఎ నోబుల్ సోల్.
1: బుద్ధికి ఉండేటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము అదే లాస్ట్ది.
0: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్ట వస్తుంది?
0: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
0: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి యొక్క బుద్ధి.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ హెస్ గాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్, రితం, ద ట్రూత్ అండ్ యోగ అండ్ ద మైటీ పవర్.
1: ఈ బుద్ధినే గాయత్రి మంత్రం నందు ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదో అదే విధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమున మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
0: జస్ట్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
0: What is the basis for the light of our intellect?
1: విశ్వాసమే.
0: It is the self-confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
0: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్,
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
0: He should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ది హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్డ్,
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుకనే నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: హి షుడ్ హావ్ దట్ ఫీలింగ్ దట్ ఐ యామ్ ది హ్యూమన్ బీయింగ్, దట్ హి ఇస్ డివైన్.
1: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: ఇన్ సంస్కృత్ అండ్ ఉపనిషత్స్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ ద వన్ దట్ హస్ ఫెయిత్,
1: నమ్మకం కలవాడు వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా అనుసరిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్
1: మాధవుని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హాస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్, హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: ది స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టూ
1: వర్డ్స్, ఆసక్తి,
2: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
2: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
2: అండ్ యు నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగానే మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise there's difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dusankalpamlo chetane ee mind apavitramaipothundi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undinatundi sahajamainatundi oka swaroopam idi.
2: The whiteness is its natural quality.
1: Inni manam aneka vidhamuga upayoga pettukottam cheta idi nallaga maaripothundali.
2: As we make use of this white cloth
1: ee nallaga
2: maarinatundi
1: vastramnu manam chaakaliki vestunnamu.
2: We just put it to the washerman.
1: Aa chaakali తిరిగి దీనిని మళ్ళీ తీసుకుని వచ్చాడు.
2: హీ విల్ వాష్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్.
1: మనం ఏమంటున్నాం?
2: వాట్ డు వి సే?
1: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
2: వి సే దట్ వాషర్మన్ బ్రాట్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందుకు లేదు? వాడి ముఖం వాడికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు?
2: వాషర్మన్ ఈజ్ నాట్ దట్ కేపబుల్ హ్యాస్ టు మేక్ ఇట్ వైట్ అండ్ బ్రైట్.
1: తెలుపు దీని స్వభావమే.
2: దట్ వైట్నెస్ ఇస్
1: దీని స్వరూపమే.
2: ఇట్స్ ఒరిజినల్ ఫామ్.
1: ఉన్న మాలిన్యాన్ని తీసుకుని వచ్చేసాడు.
2: హీ రిమూవ్డ్ ఓన్లీ ద డర్ట్.
1: అదే విధంగానే
2: లైక్
1: మన మనస్సు పవిత్రమైనటువంటి యొక్క శుద్ధమైనటువంటి యొక్క తెలుపు వంటిది.
2: సో అవర్ మైండ్ ఈస్ ప్యూర్ అండ్ హైలీ సేక్రెడ్.
1: విషయవాసం చేత దీనిని మాలిన్యం చేసుకుంటున్నాము.
2: ఇట్ ఈస్ డర్టీ బికాస్ ఆఫ్ వరల్డ్లీ సెన్సెస్.
1: దైవ చింతన అనేటువంటి ఒక దీనికి రాతికి వేసుకుని కొట్టినప్పుడు ఇది మైండ్ వీడిపోతుంది.
2: ఇఫ్ యూ జస్ట్ బీట్ ఇట్ అగెన్స్ ద స్టోన్ ఆఫ్ ది థాట్ ఆఫ్ ద లార్డ్,
1: అది ఏ శ్రద్ధ?
2: దట్ ఈస్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఆ విధమైనటువంటి శ్రద్ధను విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: దట్ కైండ్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ యు హావ్ టు డెవలప్.
1: శ్రద్ధ విశ్వాసం రెండు ఉండినప్పుడు సాధించలేనటువంటిది ఉండదు లోకం.
2: విత్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
1: దేనినైనా సాధించవచ్చు.
2: బియాండ్ యు, యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: చంద్రమండలం అయినా చేరవచ్చును.
2: యు కెన్ గో టు
1: నక్షత్ర మండలం అయినా చేరవచ్చును.
2: రీచ్
1: సూర్యమండలాన్ని కూడాను చేరవచ్చు.
2: యు కెన్ గో టు ద సన్ ఈవెన్.
1: ఏమిటి ఆ సూర్యమండలం?
2: వాట్ ఇస్ దట్ సన్?
1: ఎక్కడో ఉంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకములో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
2: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
1: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
2: హూ ఇస్ దిస్ సన్?
1: మన దృష్టియే సూర్యుడు.
2: అవర్ విజన్ ఇస్ సన్.
1: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
2: సో యూ కెన్ సర్టన్లీ రీచ్ దట్.
1: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
2: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
1: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడని అనుకుంటున్నాము.
2: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
1: సుదర్శనము అని పేరు పెట్టారు దీనికి.
2: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
1: సుదర్శనము,
2: సుదర్శనము
1: అనగా మంచి దర్శనము.
2: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
1: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకరి చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్ని.
2: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
1: దప్పెను మూర్చ వచ్చే తలుండసన్ శ్రమంబయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అన్నాడు.
2: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్
1: ప్రొటెక్ట్ మీ. హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
2: This elephant prayed wholeheartedly.
1: గజరాజ్ అంటే ఎవరు?
2: Who is this elephant?
1: ఎవరు గజము?
2: Who is this elephant here?
1: ఒక ఏనుగు కాదు, ఒక మృగం కాదు, మదమే గజము.
2: You are the elephant.
1: మన మదమే మన గజము.
2: And that ego is
1: the మద గజము.
2: That's మదగజా.
1: ఈ మదగజం అనేటువంటిది ఆ శక్తిని కోల్పోయి దైవం వైపు దృష్టి మరల్చింది.
2: As it lost all its ego, it started praying.
1: అప్పుడే దైవం దృష్టి తాను పైన పడింది. అనగా ఏంటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపు చూచాడు అంతే. ఆ చూపే ఒక చక్రంగా మారిపోయింది.
2: When we say God has sent Sudarshana, it's not the wheel in the ordinary sense, it's a divine look.
1: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సన్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఐ.
1: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
2: That light is not in the eye.
1: Chakka tisukondi, chakka artham avutundi.
2: You understand clearly.
1: Ee netramlo kuda nu rendu cheyinayi.
2: There are two there.
1: Antar bahichcha sarvavyapya narayana sidha pillavadu cheppadu.
2: The boy also said same.
1: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
2: The light is there inside and outside, that is the vision.
1: చూడు, సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు.
2: ది సన్ ఇస్ షైనింగ్ వెల్.
1: కానీ ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క దీని లోపల కన్నులు మూసుకో, ఏమీ కనిపించదు.
2: దౌ దేర్ ఇస్ సన్ లైట్, క్లోజ్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీథింగ్.
1: సూర్య ప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
2: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ది సన్ దేర్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
2: బికాజ్ ద సన్ ఇన్ యూ మస్ట్ బి వన్ విత్ ది సన్ అవుట్ సైడ్.
1: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
2: ఆర్ ఎల్స్ ఇట్ కాంట్ బి యూనిటీ వన్.
1: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
2: But you sit in the dark room and open your eyes.
1: పదార్థాలు ఏమీ కనిపించవు.
2: You don't see any objects.
1: కారణం ఏమిటి?
2: What's the reason?
1: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
2: Because there in the dark room there is no sunlight.
1: ఈ సూర్యరశ్మిలో కన్నుల దృష్టి లేదు.
2: And here in sunlight there is no light within you.
1: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
2: Therefore the light of your eye and the light of the sun should be one.
1: కన్నులు తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
2: The sunlight is necessary and the light in you is needed.
1: సూర్య లైట్ మనకి అక్కర్లేదైనా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
2: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
1: రెండింటి యొక్క ఏకత్వం కావాలి. బహిర్ సూర్య, అంతర్ సూర్య, రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
2: Therefore outer sun and inner sun must be one, so as to see well.
1: కలుకనే ధియో యోనః ప్రచోదయాత్.
2: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
2: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సీక్రెట్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
1: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
2: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
1: శ్రవణం అనేటువంటిది మన చెవుల్లో లేదు.
2: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్
1: ది వాక్ అనేటువంటిది మన నాలుక పైన లేదు.
2: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
1: అన్నిటికీ వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ఒక మనిషి మరణించాడు.
2: ఎ పర్సన్ డైడ్.
1: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
2: But the dead body has eyes.
1: Kaani chudagalugutunnada?
2: But can it see?
1: Marinchina vaaniki chevulu kuda untunnayi.
2: Dead body has ears.
1: Kaani vinagalugutunnada?
2: Can he hear?
1: Ledu. Kaaranam emiti?
2: What the reason?
1: Ivanni indriyalu unnayi kaani lopala undinatundi vibration adi divya shakti. Aa divya shakti lekunda poyindi.
2: The dead body has all these senses, but there is no divine power vibration.
1: Chudalekapothunnadu.
2: Therefore he is not able to see.
1: Chevulu undi kuda nu vinalekapothunnadu.
2: No, ears are there, can't hear.
1: Kaaranam emiti?
2: What the reason?
1: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
2: బికాజ్ ది నేచర్ మాయమైపోయింది. ఇట్ చేంజ్ టోటలీ.
1: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
2: ఎట్ వన్ టైమ్ కృష్ణ కేమ్ టు సూరదాస్ అండ్ సే, సూరదాస్ వుడ్ యు లైక్ టు సీ మీ?
1: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
2: ఐ గివ్ యూ సైట్.
1: అప్పుడు చెప్పాడు సూరదాసు.
2: దెన్ సూరదాస్ సెడ్,
1: స్వామి, కన్నులున్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: People have eyes, but are they able to see you?
1: Kallundi gruddulai kalyana karamaina nee roopu darshimpa nerarairi.
2: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine.
1: Kallundi chevatulai ati manoharamaina nee gana malimpa nerarairi.
2: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music.
1: Enduku ee chevulu?
2: What for are the ears?
1: Chatala vale untunnayi chevulu. Kaani nee murali gaanaanni vinagalugutunnara?
2: But are they able to hear your music?
1: Kannulu untunnayi.
2: They have eyes.
1: Kevalam pattikayala vale untunnayi.
2: They are like that of the cotton ball.
1: కారి అందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
2: Are they able to see you?
1: లేదు. నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి.
2: I want the eyes that would be able to see.
1: నీ వేలునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి.
2: I need the ears that would listen to auspicious divine
1: చెవి ఉండి చెవటులై

0: దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద డివైన్ ఫీలింగ్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: బుద్ధి అంటే సర్వము ఉంటుండాలి.
1: ఇంటెలెక్ట్ హ్యాస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇంటెలెక్ట్ ఉపయోగించదు. అది డివైన్ విల్.
1: ఇట్స్ డివైన్ విల్. డివైన్ విల్.
0: డివైన్ విల్.
1: డివైన్ విల్.
0: అది సెల్ఫ్ విల్ అంటారు.
1: దట్స్ కాల్డ్ సెల్ఫ్ విల్.
0: అంతేకాకుండా
1: నాట్ ఓన్లీ దట్
0: విల్ పవర్ అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుంది.
1: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ విల్ పవర్.
0: మరొకరికి లేదు.
1: నో వన్ హ్యాస్ దిస్ విల్ పవర్.
0: అనేక మంది చెప్తుంటుంటారు.
1: మెనీ సే దిస్.
0: నా యొక్క సెల్ఫ్ విల్.
1: మై సెల్ఫ్ విల్ దే సే.
0: సెల్ఫ్ విల్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఇస్ దిస్ సెల్ఫ్ విల్?
0: సెల్ఫ్ అంటే ఎవరు?
1: హూ ఇస్ సెల్ఫ్?
0: దైవమే.
1: గాడ్ ఇస్ సెల్ఫ్.
0: కలుగునే ఆ దైవం శక్తియే ఇది.
1: దిస్ ఇస్ ద డివైన్ పవర్.
0: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
1: దిస్ డివైన్ పవర్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్. కానీ
0: దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
1: బట్ దే డోంట్ టేక్ ఇట్ సో.
0: తమ శక్తిగా భావిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దేర్ ఓన్ పవర్.
0: అది ఏ అజ్ఞానము.
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: అది ఏ మూర్ఖత్వము.
1: దట్ ఇస్ ఫూలిష్నెస్.
0: కాదు కాదు, సర్వశక్తులు ఎందుకు దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ పవర్స్ బిహైండ్ దేర్ ఇస్ డివినిటీ, ది డివైన్ పవర్.
0: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
1: టు నో ద డివైన్ పవర్
0: ఆసక్తి
1: ఇంట్రెస్ట్
0: విశ్వాసము అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వం
1: ద స్టెబిలిటీ
0: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి.
1: దీస్ టూ వీ షుడ్ నెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
0: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత ప్రేమ మనకు పెరగాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
1: ఇట్స్ నాట్ లైక్ ద
0: విండ్. గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
1: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్ ఆసిలేట్.
0: స్థిరమైనట్టుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి స్టడీ.
0: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
0: చాలా మంది అనుకుంటారు.
1: మెనీ థింగ్
0: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
1: మెనీ సే దట్ స్వామి రిపీట్స్ మెనీ థింగ్స్.
0: చెప్పినవే చెప్పాలి మరి.
1: దట్ హస్ టు బి డన్.
0: ఎందుకు?
1: వై?
0: మీరు నేర్చుకునేంత వరకు చెప్పినవే చెప్పాలి.
1: అంటిల్ యూ లెర్న్ థింగ్స్ హావ్ గాట్ టు బి రిపీటెడ్.
0: దిన్నము తిన్న కడుపుకి మీరు తినటం లేదా?
1: డోంట్ యు ఫీడ్ ది సేమ్ స్టమక్ ఎవ్రీ డే?
0: నేను పొద్దున్న తిన్నాను కదా, మరి సాయంకాలం ఎందుకు అనుకుంటూ?
1: ఐ ఏట్ ఇన్ ద మార్నింగ్.
0: తిన్నాను కదా ఈ పొద్దు ఎందుకు అనుకోకూడదు?
1: ఐ ఏట్ యెస్టర్డే. వై?
0: లేదు, ఎందుకనగా అది జీర్ణించిపోతుందా? అది
1: బికాస్ ఫుడ్ యూ హావ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్.
0: తిన్న కడుపుకే తింటున్నాము.
1: సో యూ ఫీడ్ ద సేమ్ స్టమక్.
0: కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము.
1: యూ వాష్ ద సేమ్ ఫేస్.
0: తిన్న విషయాన్ని ఎందుకు తినకూడదు తిరిగి?
1: దెన్ వై నాట్ దిస్ ఆల్సో?
0: మీరు దానిని ఆచరణలో పెట్టి దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
1: అంటిల్ యూ టేక్ టు ప్రాక్టీస్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
0: చాలా మంది చిన్నపిల్లలకంతా కూడా ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
1: వి మేక్ చిల్డ్రన్ లెర్న్ ది ఆల్ఫాబెట్స్.
0: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్లు కూడా నేర్పిస్తుంటారు.
1: దెన్ ఫస్ట్ స్టాండర్డ్ వి టీచ్ స్పెల్లింగ్.
0: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్. ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
1: ద స్పెల్లింగ్ మిల్క్ ఎంఐఎల్కే ఎంఐఎల్కే ఎంఐఎల్కే మస్ట్ బి రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.
0: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
1: వెన్ వన్స్ వి ప్రొనౌన్స్ అండ్ రిపీట్ యు విల్ నో ది
0: స్పెల్లింగ్. కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను ఆ మీనింగ్ తెలిసేంత వరకును ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
1: దేర్ఫోర్ అంటిల్ యు నో ది స్పెల్లింగ్ ద మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ థింగ్స్ మస్ట్ బి రిపీటెడ్లీ టోల్డ్.
0: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
1: Though things are repeated, they're ఆ
0: సత్యాన్ని మీరు చక్కగా గుర్తించుకోవటం లేదు.
1: నో దట్ ది నోవెల్టీ యునిక్నెస్.
0: గాయత్రి మంత్రం ఎన్ని పర్యాయంలో చెప్పాను?
1: యూ రిపీట్ గాయత్రి.
0: కానీ ఒక పర్యాయం చెప్పినటువంటి దాన్ని మరొక పర్యాయం వ్యత్యాసంగా ఉంటాయి.
1: బట్ డోంట్ సీ థింగ్ సేమ్ స్టేటెడ్ అగైన్ ది డిఫరెన్స్.
0: గొప్పతనము నిత్య నూతనమైనటువంటి యొక్క పదములు.
1: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
0: ఎప్పటికి అప్పటికి నూతనంగా ఉంటుంటారు.
1: It is ever fresh.
0: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
1: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
0: అది దైవత్వము. నిత్య నూతనమే దైవత్వము.
1: That which is ever new is divinity.
0: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
1: You should also be like that.
0: పాతవి రోతవి మీరు హృదయంలో చేర్చుకోకూడదు.
1: You should not have old and rotten things in your heart.
0: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
1: Be happy all the time.
0: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
1: Having been in the company of God, you should have these experiences.
0: Where is happiness?
1: Where is happiness?
0: Happiness is union with God.
1: Happiness is union with God.
0: Union.
1: Union.
0: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
1: Unless you unite, you cannot.
0: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
1: You see the faces of those
0: దైవ చింతన లేనటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వొచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటారు.
1: The faces of those people

0: that don't think of God will be castor oil faces.
1: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేసు చక్కగా కళకళలాడుతుంటది, కిలకిల నవ్వుతుంటది.
0: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
1: దైవత్వంతో తిన ముఖంలో చాలా దైవ కళ ఉట్టిపడిపోతుంది.
0: Therefore you find the divine brilliance on the face.
1: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
0: That is the true sign of the divinity.
1: ఆ అంశం దానిపైన పడింది.
0: And the spark has
1: కిరణం దానిపైన పడింది.
0: There it received the spark.
1: కిరణం ప్రకాశిస్తూ ఉంటాయి.
0: And therefore it shines.
1: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
0: To deserve God's grace, sincerity and faith are essential.
1: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేస్, ఒక లాడర్.
0: For a ladder, faith is present at the bottom as the base.
1: Paina prema.
0: On the top is love.
1: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
0: The ladder cannot stand with the faith here and love on the top. You cannot climb.
1: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
0: With faith and love you can achieve, accomplish anything.
1: Ekkadikanna vellu.
0: Go anywhere.
1: Adavulu endundu.
0: Go to the forest.
1: Aakashamulo nundu. Pattanamulo nundu.
0: City.
1: Palle nundu.
0: Village.
1: Gutta meeda nundu.
0: Nattetabadi
1: undu.
0: Or in the deep sea.
1: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
0: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: You should develop the divine feelings and thoughts.
1: భజన దినా సుఖ శాంతి నహి.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 25th ఆఫ్ డిసెంబర్ 1982 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ఆల్సో ది యాన్యువల్ డే ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, ది అలుమ్నై ఆఫ్ ది అనంతపూర్ క్యాంపస్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarupa.
0: Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖము అందిస్తుంది.
0: On a one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖం అందిస్తుంది.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణం చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All said and done, it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavunaku sukham nandinchetunte satyanni gurtinchi vartinchetunte paristhitike prakruta samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఇస్తుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవులకు సుఖం అందించడమేనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయం.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుకొనుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమస్తమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: కనుకనే నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క సంస్కృతి.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏ నాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేనేకి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభనందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: జ్ఞానము పెరుగుకొనది మానవత్వం అభివృద్ధిగా అవుతుంది.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: సుబుద్ధిమాం మనుష్యేషు అని కేవలము మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మగలవున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: పులిచర్మము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: So also pig, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals and a set of principles to govern his life, would he be called a man. This is what the Upanishads have been telling.
1: Manavudu sukhabilashi.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరం కూడాను ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ సెక్యూరింగ్ హ్యాపీనెస్.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడాను లేకపోలేదు.
0: దేర్ ఈస్ ఇన్ దిస్ ఫ్రీక్ ఇన్ మ్యాన్స్ నేచర్ ఎ సైంటిఫిక్ బేసిస్.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈస్ టు రిడ్యూస్ ఎనీథింగ్ టు యాషెస్.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: సో ఆల్సో ఐస్ హ్యాస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: స్వీట్నెస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ షుగర్.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ మ్యాన్ హ్యాపీనెస్ ఈస్ హిస్ నేచురల్ స్టేట్.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్ tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాం.
2: Ever since we were born, probably every second of our existence, this has been our experience in our day-to-day life.
1: బాధ పడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటాం.
2: If you come across a person who's distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకోలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: By a combination of factors, part of which go in the society around him, and by virtue of the fact that he has these two qualities of attachment and hatred, man comes to a state where he is not in a position to experience the sense of joy within him.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైన సుఖములను ఆశిస్తున్నాడు.
2: In this world around him, man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగము.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగ ద్వేషములు ఆశల వల్లనే లభిస్తున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to these desires, he would be in a state where he can possibly secure happiness.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office by way of doing his job. He comes back in the evening. Then he wants relaxation or comfort. He starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్స్ ఆటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరికొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
2: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడా కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: యు హ్యావ్ యువర్ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ రెస్టింగ్ ఆన్ యువర్ నోజ్. యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. You start looking all around the house by way of locating these spectacles. You
1: never can find them. తన యందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: In the same manner, man has become forgetful of this happiness which is within him, and he starts making a search for it in the outside world.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కాని శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన యందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు యచ్చట పుట్టే నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహము చక్రము, మనసు వాచ్మెన్, జీవుడు ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: So what you find is, after a certain period of time, this jiva goes on his onward journey by leaving this body and leaving behind the watchman.
1: కాని ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ సౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని, ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని, ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవడానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌత్రి ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as a center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారినటువంటి జలము ఏ మేఘములుగానో ఏ వర్షములుగానో ఏ వంకలుగానో ప్రవహించి కట్టగడపటికి ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: ది వాటర్ ఆఫ్ ద ఓషన్స్ ఎవాపరేట్స్ బికమ్స్ వేపర్ బికమ్స్ క్లౌడ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ కమ్స్ డౌన్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ డ్రాప్
1: సముద్రం నుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
2: టు టేక్ ద ఫార్మ్ ఆఫ్ రివర్స్ బట్ వన్ డే ద రివర్స్ అగైన్ రీచ్ ద ఓషన్.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికే చేరిపోతున్నది.
2: సో ఆల్సో ద పాట్ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ దిస్ క్లే విల్ వన్ డే ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్ రీచ్ ఇట్స్ నాచురల్ ఫార్మ్ దట్ ఆఫ్ క్లే.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode. And he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: Kanukane manavudu aneka vidhamulaikundi aapohakani tana yokka satya swaroopanni gaani tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: కొన్ని రాగద్వేషములకు కూడా నువ్వు గురి అవుతున్నాడు.
2: He is also getting subjected to the sense of attachment and hate.
1: ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
2: What is the cause for these two?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువును లేక వ్యక్తిను చింతిస్తూ ఉంటాడు.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింపచేస్తుంది.
2: This in turn dips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: అండ్ దెన్ హీ లూజెస్ ట్రాక్ ఆఫ్ హిస్ ఓన్ ట్రూ నేచర్ అండ్ దెన్ హీ స్టార్ట్స్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ క్వైట్ ఫారిన్ టు హిస్ నేచర్.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ కాండక్ట్ ఆర్ దిస్ పీరియడ్ ఆఫ్ హిస్ హీ స్టార్ట్స్ కమిటింగ్ యాక్ట్స్ విచ్ హీ వుడ్ నాట్ హావ్ డన్.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: నౌ దీస్ థింగ్స్ దట్ హీ ఇస్ కమిటింగ్
1: కోరికలే
2: కాజ్ నథింగ్ బట్ విషెస్ ఆర్ డిజైర్.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: సో ద వెరీ అవుట్ సెట్ మ్యాన్ మస్ట్ టేక్ ఇట్ అపాన్ హింసెల్ఫ్ టు ప్లేస్ హిస్ సెల్ఫ్ ఆన్ హిస్ మైండ్.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
2: బట్ హౌ కెన్ వీ పాసిబ్లీ కంట్రోల్ దిస్ మైండ్?
1: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainukuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalu yematramo arikattukolaka manasunu swadhinam cheskovadaniki prayatniste idi yematramo phalinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you will not be successful.
1: Kanukane neenu appudappudu drishti dosamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vyagdosamunu rakunda chusko.
2: Control your sight. See that you don't commit any sin by way of your words. Ravana
1: kudanu rakunda chusko.
2: Also, let not your sense of hearing go astray.
1: Kanukane adhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyanto dushitam karatunti vakko.
2: Your words should be free from untruth.
1: Hinsadanto dushitam karatunti dehamu.
2: Your body should be free from any acts of violence.
1: Ragadveshamulte dushitam karatunti yokka manasu.
2: And your mind should be free from attachment to anger.
1: Ee moodu pradhanamainatunti yokka sadhana sampatti.
2: Now these three, one can accrue through a process of sadhana.
1: Kanukane, manavattvamulo pradhanamainatundi indriyamu.
2: So, in man's nature, senses occupy a primary place.
1: Ee indriyamulanu bhagavat margamulo praveshapettinappude, ee manasu sulabhamuga manaku swadhinam avutundi.
2: You divert these senses or sensory organs towards God, and then you can control your mind.
1: Mana adhyatmika ratnamunu dongilinchinatundi donga evvaro mottamata gurtinchali.
2: Now first try to understand who this thief is who has robbed you of this adhyatmika jewel.
1: Ee adhyatmika ratnamunu dongilinchinatundi vaadu manas.
2: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: Kanuka itti dongalinatundi yokka manasunu manam sikkinchaka niraparadhi anukunte dehanni manam sikkinchaka.
2: So this mind, who is the culprit, goes scot-free, and you are trying to punish the body, which is blameless.
1: కనుక మొట్టమొదట మనసును మనం శిక్షించినప్పుడే తగినటువంటి రత్నము మనకు లభిస్తుంది.
2: So when you punish the mind, then you can get the jewel in its possession.
1: కనుక నీకు పవిత్రమైనటువంటి మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింపచేయటానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో యూ మస్ట్ అండర్టేక్ దట్ పార్ట్ విచ్ ఇస్ సేక్రెడ్, వేర్ ద మైండ్ బికమ్ సేక్రెడ్ అండ్ ప్యూర్, వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్, యూ బికమ్ సెల్ఫ్లెస్, యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్. దిస్ ఇస్ ద పార్ట్ దట్ యూ మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: ఇట్ హెస్ బీన్ స్టేటెడ్ ఇన్ ద బైబుల్ దట్ ద డివోటీ, they are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali, bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question: are the devotees searching for God, or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu, atani vetukanakkaraledu.
2: God is everywhere. We need not search for him as such.
1: Inaadu sarvatra undinatundi bhagavantude nijamainatundi bhaktuni vetukutu untunnadu.
2: Now today you find God who is everywhere is searching for his devotee.
1: Bhagavantuniki etti bhaktudu kavali.
2: What is the type of devotee that God wants?
1: Nijamaina nikkamaina nishwarthamaina oka bhaktudu kavali.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: Inte kaadu manavatvanni prakatinchetunte adarsha putrudu kavali.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: Taanu ekkada chusina kudanu atti bhaktunni taanu vetukutu untunnadu.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati భక్త బృందములో అట్టి భక్తులు చిక్కుతుక చాలా దుర్లభంగా ఉన్నాయి.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద లార్జ్ నంబర్స్ ఆఫ్ డివోటీస్ టు కమ్ అక్రాస్ వన్ సచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్.
1: ఈనాటి భక్త బృందములో నవ్వవలసిన సమయంలో ఏడుస్తున్నారు.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద డివోటీస్ వేర్ దే షుడ్ లాఫ్ దే టెండ్ టు క్రై.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
2: So that devotee, where he sees that his sense of love, his sense of karma, his thoughts and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samattamanu, sarvula yokka baadhalaku, dukkamanu prakatinchetuvanti yokka vyaktudu, bhaktudu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
2: Such an individual endowed with such a pure thought, with such a pure heart was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, అనగా దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితముగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body of
1: God. క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
2: Then gradually, from the state of the body, he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను అండ్ సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, I'm the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్య వైపుపై విషయ పరిశీలనను కావిస్తూ వచ్చాడు.
2: And then, through his mindlessness, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
2: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములే.
2: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: He started recognizing such a truth.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి

0: I and my Father are one another.
1: And at this stage, he said, I and my Father are one.
0: అనగా ఏంటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు కనీస సంబంధం.
1: That is, there is this close bond of relationship between the father and the son.
0: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు చక్కగా గుర్తించవలసినటువంటి.
1: Now every true sadhaka must try and understand the significance of these words.
0: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
1: Every being is the child of God.
0: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
1: And it's also natural that the qualities of the father are given to the son.
0: పులిగర్భములో మేక పుట్టదు.
1: You don't have a goat born in the womb of a tiger.
0: పులిగర్భములో పులి పుట్టదు.
1: Or for a goat, you don't have a tiger.
0: పులిగర్భములో పులి పుట్టినట్టుగా,
1: just as you have the tiger cub in the womb of a tiger.
0: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
1: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
0: Kanuka naaku naa tandriki etti pedhamu ledu aneetundi satyanni gurtinchukunnappude holy ghost annadu.
1: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the holy ghost.
0: Kanukane manam dehareetiga oka karma kalapamlo manam praveshinchali.
1: So, through the medium of this body, we must enter activity or karma.
0: Manasikanga nitya nitya visha parishilan cheyali.
1: And then through the medium of the mind, start asking questions regarding the truth.
0: Vicharana shaktilo sannisa sambandhanni manam penchukovali.
1: Even as we start debating and discussing that within ourselves.
0: Tadupari brahma brahmaiva bhavati. Rendinti yokka ekatvamu manam gurtinchadaniki shakti kalugutundi.
1: We reach a stage where we'll say that which is brahma is indeed the truth proper.
0: Kanuka ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
1: It is a known fact that over centuries, men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
0: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
1: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్ టెండ్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
1: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
0: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
1: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
0: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
1: This is not the significance of the occasion of Christmas.
0: ఇలాంటివే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
1: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
0: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
1: These festive occasions do not mean that you feel contented by drinking in.
0: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
1: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
0: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్య యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినము యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ది హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమౌంట్ ది మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆఖరి నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
1: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
0: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించడం లేదు.
1: He wants, I want a long life. He doesn't want a life full of enlightenment.
0: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
1: He is not making an effort to follow in the footsteps of these noble souls.
0: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
1: This is the main task ahead for the true sadhaka.
0: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
1: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
0: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
1: Now what is the distinction or difference between the master and the servant?
0: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: Now this servant, he certainly is in the house and he makes a recognition of the things which are present in the house.
0: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
1: But the master knows in which part of the house is hidden or are hidden the truly valuable ones.
0: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైన మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
1: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
0: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు సత్వవత్తులైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
0: Kevalamu prayatinchakame kaadu atuvanti vilavainatunte ratnamulu bhadram chesukuntaru.
1: We make an effort to secure them. Not merely that, after securing we try and make them our permanent possession.
0: Inaadu evariki varu manam ee vilavainatunte yokka gunamulanu manam bhadram chestunnama లేక అనిత్యము అకాష్టము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ మేక్ ఎ క్వశ్చన్ ఆఫ్ దిస్ నేచర్. ఆర్ వీ మేకింగ్ ఆర్ ఆమ్ ఐ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు సెక్యూర్ మై ప్రైస్లెస్ పొజిషన్స్ ఆర్ ఆమ్ ఐ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రకాశించేటువంటి జ్యోతులు పైస్థానంలో పెట్టినప్పుడే తరుపులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
1: దట్ ల్యాంప్ విచ్ షెడ్ లైట్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఎట్ ఎ హై point that the light could be seen and shared by others across a distance.
0: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంతయందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
1: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
0: కనుక ఈ దివ్య భావములు అనేటువంటివి ఆత్మభావములు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
1: What you call the noble traits in you, all the qualities associated with the Atma, have reflected in your thought, in your behavior. It's only when you put them at a high point, in the form of your having put them into practice as such, will others be able to take care of it.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటపై ప్రయత్నించాలి.
1: So man must make an effort to give coverage, to give a sort of
0: publicity. కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
1: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
0: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్య మణులను
1: where there is good, there is bound to be bad in the path of shadow.
0: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: It's not possible for anyone to be free from his shadow.
0: కనుకని ఈ జీసస్ కూడా అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
1: సో వి ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ జీసస్ లైఫ్ దే ఆర్ క్వైట్ ఎ ఫ్యూ ట్రబుల్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఫర్ హిమ్.
0: కట్టడకు తనను అనుసరిస్తూ తనను ఆచరిస్తూ తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడే తనకు అపకారములకు గురి అవుతా వచ్చారు.
1: సో వి ఫైండ్ దట్ ఇన్ ద ఎండ్ దోస్ వెరీ సేమ్ డిసైపుల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్ who are following him and who are attached to him, they in turn turned against him.
0: Upakariki apakaramu leka upakariki upakaramu nepamennaka cheyuvaru nerpai upakariki upakaramu viparitamu kaadu cheya.
1: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
2: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పడి. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
1: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఏ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
2: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
1: ఇన్ ట్యూన్ విత్ దిస్ జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
2: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
1: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
2: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దాని ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
1: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఏ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్.

0: తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ దెర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ హిస్ లైఫ్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ హీ వుడ్ డూ గుడ్ ఈవెన్ టు దోస్ హూ ఆర్ డూయింగ్ హిమ్ హార్మ్.
0: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటుంది అనేది మీకు తెలుసును.
1: యూ నో ఫుల్ వెల్ దట్ వేర్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ అటాచ్డ్.
0: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
1: ఈవెన్ సచ్ మూమెంట్స్ వీ షుడ్ నాట్ బి రిడ్యూస్డ్ టు ద స్టేజ్ ఆఫ్ వీక్లింగ్స్.
0: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది, సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ ద ఫుల్లెస్ట్ కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ వాట్ వీ ఆర్ అటెంప్టింగ్ టు డూ ఈస్ గుడ్, వీ మస్ట్ గో అహెడ్ వాట్ ఎవర్ బి ది కాన్సిక్వెన్సెస్ ఆర్ రిపర్కషన్స్.
0: ఇలాంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
1: సచ్ అన్ ఇండివిజువల్ జీసస్ హూ ఇమ్మార్టలైజ్ హిమ్సెల్ఫ్ బై ఫాలోయింగ్ సచ్ ఎ పాత్.
0: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ రియల్లీ అండర్స్టూడ్ సచ్ ట్రూత్ సేకర్
0: సత్యాన్ని గుర్తించాలి.
1: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
0: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
1: వీ రియల్లీ నీడ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ సెక్యూరింగ్ రెస్పెక్ట్.
0: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటి,
1: ఇట్ ఈస్ లవ్ విచ్ బ్రింగ్స్ వన్ హార్ట్ క్లోజర్ టు అనదర్.
0: కనుక నీ దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
1: దట్స్ వై జీసస్ సెడ్ ది హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
1: హీ ఆల్సో సెడ్ దట్ ఎ హార్ట్ విచ్ ఈస్ హార్డ్ టు ది ఎక్స్ట్రీమ్ ఈస్ వెరీలీ లైక్ ఎ రాక్.
0: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
1: హీ ఆల్సో సెడ్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ షోయింగ్ గ్రాటిట్యూడ్.
0: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
1: సో వాట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్.
0: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
1: సచ్ ఫర్ ద లెసన్స్ బీయింగ్ టాట్ బై జీసస్.
0: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినం అంటే అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
1: సో టుడే వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెలబ్రేట్ ద బర్త్ డే ఆఫ్ జీసస్ యూ షుడ్ నాట్ ఫీల్ దట్ బై మియర్లీ ఎనాక్టింగ్ సమ్ డ్రామాస్ సింగింగ్ సమ్ సాంగ్స్ ఆర్ భజన్స్ ఈజ్ ద ట్రూ వే ఆఫ్ సెలబ్రేటింగ్.
0: అతని యొక్క ఆదేశముల్లో ఏ కొన్నింటినైనప్పుడు మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
1: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
0: Ide ee naati Christmas aneetundi dani yokka nijamainatundi yokka bhavanga gurtinchali.
1: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
0: Ee naadu kingdom of Mother Sai vaari yokka varshikotsam kudani.
1: Today also happens to be the anniversary day of kingdom of Mother Sai.
0: Paata vidyarthini yokka
1: This is an association of the old students of the college.
0: సంఘం అనగా 10 మంది చేరినటువంటి ఒక గుంపు.
1: An association would connote a collection of individuals like
0: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడాను ఒక మార్గములో ప్రవేశపెట్టేటువంటిది సంఘం.
1: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move
0: collectively. Kevalamu okka maatame kaadu, okka baatane kaadu, okka maata paina kuda nu nilavali.
1: Not merely that they must try and take up one path as such.
0: Sangamanaga deeniki pratyekichinatundi okka panchabhoota swaroopam ledu.
1: They should also be bound by one word.
0: Deenilo praveshinchinatundi okka vyaktulaku maatrame roopam untundayi.
1: Society does not mean a collection of 5 elements. It is individuals which give a meaning to a society.
0: Ee kingdom of Mother Sai lokala andaru vidyarthinule.
1: In this kingdom of Mother Sai, all the members are girl students.
0: Veerini streelu ani cheptu vachar.
1: Now these are being referred to as women.
0: Ee streelu aneetundi yokka padamulo enni padamulu untunnayi, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారణ చేయాలి.
1: నౌ వి మస్ట్ టేక్ వి మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ మీనింగ్స్ నార్మలీ అటాచ్డ్ టు ద వర్డ్ ఉమెన్.
0: ఇప్పుడు ఒక గాడ్

0: గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
1: Now we normally talk of God. How many alphabets make up this word God?
0: G-O-D. మూడు అక్షరములు చేస్తే గాడ్ అయింది.
1: The word God is made up of these three component alphabets. G-O-D.
0: అదే విధముగానే తెలుగునందు, సంస్కృతనందు, ఇంకా అన్ని భాషలు ఎందుకు ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ఎ వర్డ్.
0: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
1: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమెన్, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
0: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, ప్రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have three of these syllables, sa, ta and ra.
0: Ta, ta, ra.
1: Sa, ta, ra.
0: Sa anaga mottamota sattvikam.
1: The first word, the first syllable sa stands for sattvik.
0: Ta, tamogunam.
1: The second ta for tamoguna.
0: Ra, rajogunam.
1: The third ra for rajogunam.
0: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
1: So the word three stands for an individual where you have all these three gunas.
0: Ikkada sakaram. Sakaram anaga emi? Sattvikam anaga emi?
1: First one, sa, standing for sattvik. What do we mean by this?
0: Mruduvainatvanti bhasha.
1: Words which are sweet.
0: Madhuramainatvanti vaku.
1: Words which are melodious.
0: Vinaya vidheyato koodinatvanti oka pravartana.
1: And conduct which has its hallmark humility and obedience and all the good traits.
0: ee sattvikamainatvanti yokka sakaram yokka arthamulu,
1: all these come under this single syllable sa standing for sattvik.
0: ee mottamodati sthanam nunde untundi.
1: Now this occupies the primary spot in this word.
0: Kanuka streelu mottamota mrudu madhuramainatvanti matlato undali.
1: So the stree should have as a first thing words which are sweet.
0: Vinaya vidhetanu prakatinchali.
1: They should have humility and obedience.
0: Satyila sampattini poshinchali.
1: And they must try and foster and progress good qualities, good traits.
0: Ee vidhamainti yokka pravartanato koodinatvanti sakaram.
1: So all these could be put under this word sa.
0: Inga sakaram. Ee sakaram anaga emi?
1: Then we come to this second of these syllables sa. What does it mean?
0: Siggu.
1: A sense of
0: vidiyamu,
1: shyness,
0: bhayamu,
1: and a sense of fear.
0: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
1: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
0: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
1: Also a form, a part of one's nature. The third one is rajoguna.
0: ఇక్కడ ధైర్యము,
1: courage or bravery.
0: త్యాగము,
1: sacrifice.
0: సౌశీల్యము,
1: good conduct.
0: అనగా ఇక్కడ ధైర్య, సాహస, త్యాగములంతా కూడా చేరినటువంటిగా ఉంటుండాలి.
1: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్, ఆల్ కమింగ్ టుగెదర్.
0: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము, ధైర్యము అనేటువంటి గాడు పెట్టెలుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ ధరించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
1: సో వాట్ దీస్ trees or the women folk are doing this. At the rear, they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle, they have this sense of shyness and this sense of, a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
0: ఈ విధమైన యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
0: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము, సాహసము, స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
1: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
0: అవసరమే. ఇది కూడా అవసరమే.
1: We do need them, no doubt.
0: ఈనాడు స్త్రీలలో ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ స్వేచ్ఛనే లేకపోతే వారు సమాజాన్ని సాధించలేరు.
1: Today, of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
0: అయితే ఎప్పుడు ఈ గుణాన్ని మనం వినియోగించాలి?
1: బట్ వెన్ షుడ్ వి పుట్ దెమ్ అవుట్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్?
0: ఇది మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
1: వి మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వి హావ్ రీచ్డ్ ఎ సర్టెన్ స్టేజ్.
0: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
1: Now, even in warfare, there are certain methods adopted.
0: Sama, dana, veda, dandopayamulu ani. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాన్ని ఉపయోగించుకోవటము అవసరం.
1: సో ద ఫస్ట్ ఈజ్ యూ ఫస్ట్ అడాప్ట్ ఎ సాఫ్టర్ అప్రోచ్. ఇఫ్ దట్ డజంట్ కమ్ ట్రూ, దెన్ యూ టెండ్ టు బికమ్ హార్ష్ అండ్ మేక్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ వెంచర్.
0: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
1: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
0: మొట్టమొదట సకారం అనే దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
1: సో బీ ఆర్మ్ విత్ ద వెపన్ కాల్డ్ ద సకార,
0: మృదువైనటువంటి మాటలు.
1: యువర్ వర్డ్స్ స్వీట్ అండ్ మెలోడియస్,
0: మధురమైనటువంటి యొక్క పలుకులు.
1: And let your words be such as
0: vinay vidhito kudinatvanti yokka gunamulu.
1: Let your traits be such a full of obedience and humility.
0: Deenni manam motta motta aadharam cheskovali.
1: These two should come ahead of the rest of it.
0: Appude kattakadapataga dhairyamu saahasamu swechcha ane pidi darani manam anubhavinchukovataniki veel avutundi. Ee swechcha kattakadapadi elantidi mana swechcha.
1: And then in the rear should come your sense of courage, your sense of commitment, and your sense of being venturesome. Now you talk of freedom. When should you put this to good use?
0: The end of wisdom is freedom.
1: The end of wisdom is freedom.
0: Swechchaga manam sancharinchadam kaadu.
1: Freedom does not mean moving in a free way.
0: Sarvatra daivatvanni gurtinchukunnatvanti yokka ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
1: రికగ్నైజింగ్ ద డివినిటీ విచ్ ఇస్ ఎమినెంట్ ఎవ్రీవేర్, దట్ కనోట్స్ ఫ్రీడమ్.
0: అది నిజమైనటువంటి విద్య.
1: దట్ ఈస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ, కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
1: Therefore the Shastra has said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
0: Tapas anaga emiti?
1: What does this word tapas mean?
0: Tala kinda vetti kaalu paina pettadam kaadu.
1: Tapas does not mean you stand on your head.
0: Tattva rajo tamo gunamulu yokka ekatvame tapas.
1: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
0: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious
0: way. అంతేకాదు మనోవాక్యములను కూడా ఏకం చేయాలి.
1: Also, there should be a perfect harmony between the thought, word and deed.
0: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
1: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
0: The proper study of mankind is man.
1: True nature of man. In the form, the proper study of mankind.
0: Words, action, what type of one?
1: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed. This is the true form of tapas.
0: Manam aranyaniki ponakkarledu.
1: We need not go to the
0: far. సర్వసంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
1: We need not renounce everything.
0: ఆరు బిడ్డలు వదలనక్కర్లేదు.
1: We need not leave behind the family.
0: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: Very much being part of the household, but living where we are, we can still try and undertake a tapas in the true sense of the term.
0: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
1: బట్ టుడే వి హావ్ లాస్ట్ ట్రాక్, లాస్ట్ సైట్ ఆఫ్ సచ్ ఎ సిచ్యుయేషన్.
0: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
1: స్టూడెంట్స్ ఆఫ్ ది విమెన్స్ క్యాంపస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, You have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
0: Manamu chadivinadi chaduvu kosam kaadu.
1: What we study is not for the sake of study.
0: Chaduvunu samskaram kosam.
1: Studies in turn should lead us on
0: samskaramunu aacharinche kosam.
1: To samskara, a form of life.
0: Ee aacharana samajam kosam.
1: And that life should be reflected in your actions for the sake of the society.
0: Samajamu sarthakata kosam.
1: And the society in turn is giving you a way to sanctify your life.
0: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatuvanti vidyato paatu aadhyatmika vidya kudanu atyavasaram.
1: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
0: Ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
1: So along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
0: Rendu rekkalu galiginatundi pachche aakashamlo egaragalutundi.
1: That bird which has got two wings will be able to soar up in the sky.
0: Rendu chakramulu galiginatundi rathame road paina prayanam salapagalutundi.
1: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
0: Adhe vidhamugane manavulaku ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖజీవనము అనుభవించడానికి వీలవుతుంది.
1: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హి గో వెన్ హి హాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్.
0: మన ఉద్యోగము చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
1: హిల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్. వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
0: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
1: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
0: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
1: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
0: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: దట్స్ వై ఐ ఆఫెన్ టెల్ యూ, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
1: సో along with money we should also try and foster morality.
0: Samaja sevalo ee vidyarthinulu palgonali.
1: Our students should jump into activities relating to the society.
0: Vidyarthinulandikunti varilo praveshinchi variki aadarshavantamainatundi jeevithanni bodhinchi vaani sarina margamlo avalambipu chesinappude mana vidya sarthakam avutundi.
1: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
0: Chadukunna varanta oka vaipuna chaduvuleyinte amayikulanta maroka vaipunaite ee jagat ye matram kodanu shobhinchadu.
1: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
0: Kalipinappude idi divyatvanga maaripothu.
1: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
0: Janini divinity is unity is divinity enna.
1: That's why it's been said unity is divinity.
0: Kanaka unity kavali mana divinity divinity divine divine divine divine divine divine ante ipadu deep wine kaadu divine unity adi nijamainatundi.
1: So it is unity, it is coming together, it is sharing with each other. That is what connotes divinity. The word divinity does not refer to divine divine. It's not to be taken to be deep wine. You get immersed and you drink deep and then you
0: what about the divinity paina confidence faith ravali.
1: So at the very outset you must have absolute and total confidence in this element of
0: divinity. Prati manavunikidi oka vidhamainatundi vishwasam undi.
1: Every individual is endowed with this element of faith.
0: Vishwasam lenatundi manavu jagatlo led.
1: There is no individual in this world who does not have this element.
0: Leda vishwasam ledu anetundi vaadu swasam ledu vaadu.
1: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling and breathing in him.
0: ఈ విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
1: So where you have this faith, you certainly have this element of love.
0: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసం రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
1: And where you have love and faith together, you have peace.
0: ఎక్కడ శాంతి మనకు ఉంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
1: And where you have peace, you see the manifestation of truth.
0: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంది.
1: Where you have truth, you have bliss.
0: ఎక్కడ ఆనందము అక్కడే దైవం.
1: And where you have bliss, you have God.
0: Where there is peace, there is truth. Where there is truth, there is bliss. వేర్ దేర్ ఇస్ బ్లిస్ దేర్ ఇస్ గాడ్. ఆయన ఆనందమునకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
1: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
0: Kanukane, daivam anaga em chitte, poorna aanandame daivam.
1: So what you mean by God is nothing but a state of total bliss.
0: Manavudu kudanu aanandanni aashistunnadu. Ananda pipasiga unnadu kanaka manavudu kudanu daivam.
1: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point. He is also a form of God.
0: Tanu daivamuga unnadu kanakane aanandanni aashistunnadu.
1: Because he is akin to God or he is God, he seeks happiness.
0: Kanuka manavudu anetuvanti vaadu ananda pipasi, ananda swabhavu.
1: So man is that individual or that entity which aspires for
0: nirantaramu aanandamutone daivatvanni chintinchali.
1: It is through this medium of happiness or bliss that you can think of God.
0: Kanukane mana unity anekundi ekkada undali ante aanandamutone untundali.
1: So where is this concept of unity or coming together?
0: Happiness is union with God.
1: It is happiness is union with God.
0: Manam daivamutone manaku nijamaina aanandam untundali.
1: It's only through God that we can secure true happiness.
0: Mari ye padartham nandu kuda manaku aanandam labhinchadu.
1: We can't secure happiness through any other material thing.
0: Okavela labhinchina adi tatkalikamaindi kani sarina aanandam kaadu.
1: Even if you have to secure some degree of happiness, it is fleeting and temporary.
0: Idantha swapna drishyalu.
1: This is a dream world.
0: Swapnamulo edo oka aanandanni anubhavincham tellavaratappiki e maatramu ledu.
1: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
0: Kanukane ee naati manavulu, ఈనాటి సాధకులు సుఖ దుఃఖములను పాప పుణ్యములను లేక ఆనంద కష్టములను కానీ అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
1: సో టుడేస్ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రై అండ్ వే ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాపర్ పర్స్పెక్టివ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్ అండ్ యువర్ పాప అండ్ పుణ్య, యువర్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్, యువర్ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, ఆల్ షుడ్ బి టేకెన్ టు ద గాడ్.
0: భగవద్మయంగా మనం భావించాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ టు ఇట్స్ గాడ్.
0: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
1: There is only one way of doing this.
0: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
1: This is what has been called liberation.
0: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
1: The same has been talked of as
0: మోక్షము అని చెప్తూ వచ్చారు.
1: They also talk of moksha or liberation.
0: ఈ మోక్షం అనుకున్నా ఇమ్మార్టాలిటీ అనుకున్నా దీనికి మార్గం ఏమిటి?
1: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
0: What is the way to immortality?
1: What is the way or path to immortality?
0: Removal of immorality is only way to immortality.
1: The removal
0: of ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ఇమ్మార్టాలిటీ. దిస్ వాట్ హస్ బీన్ సెడ్ అబౌట్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడాను వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ఆస్తిగా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క హార్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
1: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
0: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
1: It is this secret heart that we'll have to
0: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
1: వి డూ హ్యావ్ ఎ హార్ట్
0: బట్ వాట్స్ ద యూజ్? కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ దట్ లైక్ దట్ ఆఫ్ జీసస్.
0: కనుకనే మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే, మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్, ఐ ఆమ్ ది లైట్, ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
1: So what is the first and foremost prayer that you must keep uttering? You must begin by saying, I am in the light, I am in the light. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light, I am the light. When you have reached this state, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
0: Swami, Swami, Swami, అనుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. స్వామి నీలో చేరిపోవాలి.
1: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
0: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
1: Or you must become part of Swami.
0: చక్కెరలో నీరు కలిపినా నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
1: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
0: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
1: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
0: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
1: Or make an effort to say that you become part of God.
0: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
1: So you have two such paths laid down for you from
0: ఈ దైవములో చేరిపోవడానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
1: So if you want to become one with God, that path is called bhakti.
0: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
1: Why if God has to become part of you, that path is called jnana.
0: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటిలాగా నీవు సాధించు.
1: So either make God a part of yourself or you become part of God. Try to adopt one of these at least.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
1: So by way of upholding the efficacy of either of these paths and by showing an ultimate analysis that both lead to the same state, Jesus lived a life.
0: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెస్సెంజర్స్.
1: Jesus lived a life of messenger of God. Now you should not take it that Jesus was the only messenger. All of you are messengers of God.
0: దైవం ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
1: And again it's not as if Jesus alone is the son of God. All of you are sons or children of God.
0: Jesus and the Father ఇద్దరు ఒకటైనారు మాత్రమేనే కాదు, మీరు దైవము ఒకటైపోతారు.
1: So it's not again as if Jesus and his Father became one. All of you also would become one with God.
0: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: So he merely came as a representative of mankind at large and proclaimed this message.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
1: So it is these sacred thoughts, such noble ideals, which must inspire us on occasions like this, not a mere celebration in an outwardly form.
0: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
1: So today you have a congregation of individuals drawn from all parts of the world.
0: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమల కోర్చి ఇన్ని విధమైనటువంటి బాధల కోర్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
1: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. హావింగ్ కమ్, హావింగ్ స్టేడ్ హియర్, యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్ లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్ల ఉంటుండాలి అనేటువంటి యొక్క భావం చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
0: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
1: Here, understand one small thing.
0: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరాత్మను చక్కగా గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people. These local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
0: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది గాని క్రింద మాత్రం పడదు.
1: Where you have a light atop a tower, you will find that in the immediate vicinity of this light there is darkness.
0: అదే విధంగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటుందో ఎక్కడ పవిత్రం ఉంటుంటుందో ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటుంది.
1: And the light could be seen and spread or shed all around. In the same way, where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity,
0: inta baita prapechyam yokka sthitigatulu kodano chakkaga artham chestunte deeni yokka satyam manaku gurtinchukodaniki veelavutundi.
1: In the same way, there is an element of darkness around this. If we can understand a little deeper the circumstances that prevail generally as a whole, we'll be richer by that.
0: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
1: లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి సీట్ ourselves ఫర్ 24 అవర్స్ ఇన్ ద డే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్, వి కెనాట్ రియల్లీ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎయిర్ కండిషనింగ్ అపరేటస్.
0: ఒక్క గంట అయినా కూడా బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
1: Whereas, just for 1 hour, we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
0: Adhe vidhamugane swami swami swami swami swami swami ani ashramlo vela mandi anta untunnaru.
1: So in the same manner there are thousands living in this ashram who keep talking of swami swami.
0: Ee swami yokka tattamu chaala daggaraganu అనంత కాలంగా ఉండటం చేత క్రమక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
1: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బి క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దే టెండ్ టు లూజ్ సైట్ ఆఫ్ ద మెజెస్టీ ఆఫ్ స్వామీస్ నేచర్.
0: ఇది ఎట్లా ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవాడికి అన్నప్రాసము అని మనం చేస్తాం.
1: నౌ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్. A small child is first given his first morsel of food.
0: మొట్టమొదట పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
1: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
0: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
1: At that point of time, the father and mother get delighted.
0: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
1: Then they are also given to a sense of hunger.
0: Kramakramena perugutu tattal tattale tinesestadu.
1: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
0: Okka metuku tinnappudu anta aanandinchinatundi vaadu inni metukulu tinnappudu enta aanandinchali.
1: Now when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
0: Kani karanam emiti,
1: but you are not given to that
0: adi anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname.
1: That day
0: no marku ledu kani taralo vachindi marku.
1: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonders. The reason, the change that has come over the individual.
0: Ee ekka unte oka chinna udaharana cheppi naa prasangane virimistunnanu.
1: I'll also give one more illustration and then close my discourse.
0: Side by side okati pedda hotel untundali.
1: Now you have adjacent to each other, one side you have got a big hotel,
0: pedda hotel,
1: a big hotel, a reputed one.
0: Rendo daniki anukone oka medical shop untundali.
1: And then alongside this hotel you have got a medical shop.
0: ఇక్కడ భోజనం చేయటము, ఈ అజీర్ణమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటం, ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
1: యు ఈట్ ఫుడ్ హియర్ ఇన్ దిస్ హోటల్, దెన్ యు ఆర్ గివెన్ టు ఇండైజెషన్, టు క్యూర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఇట్ యు గో టు ద నెక్స్ట్ డోర్ టేక్ ఎ ప్రాపర్ మెడిసిన్.
0: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు, సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ ఏక్ వచ్చేస్తుంది.
1: నౌ దిస్ వేర్ అ సర్వర్ ఇన్ ద హోటల్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హస్ బీన్ సర్వింగ్ ఫర్ లాంగ్ అవర్స్, హి ఇస్ ఫటీగ్డ్, he has a headache and he feels it in the
0: bill. Hotel server vachesi ee oka medical shop lo vachi sa naaku headache ga untundari taridon pillindi sir antadu.
1: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel says, "Sir, I have got a headache. Please give me a Saridon pill."
0: ఈ షాప్ వాడు మెడిసిన్ అంతా షాప్ లో ఉండి మందులు అన్ని వాడికి హెడేక్ వచ్చేస్తుంది.
1: సో నౌ ద షాప్ కీపర్ హి హస్ బీన్ సెల్లింగ్ మెడిసిన్ హి హస్ బీన్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ద షాప్ ఎస్ సచ్.
0: ఈ హెడేక్ వచ్చినటువంటి షాప్ వాడు హోటల్కి పోతాడు, సార్ నాకు హెడేక్ గా ఉంటుంది, ఒక హాట్ కప్ కాఫీ ఇవ్వండి సార్ అంటాడు.
1: నౌ ది షాప్ కీపర్ హూ హస్ బీన్ డిస్పెన్సింగ్ డ్రగ్స్ అండ్ హూ హస్ బీన్ సెల్లింగ్ మెడిసిన్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, "I've got a very strong headache. Please give me a half cup of coffee."
0: ee hotel vaaniki headache, shop vaaniki headache, headache okate.
1: Now here both individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
0: Kaani medical shop vaani headache coffee to nivaran avutaru, hotel vaani headache sudden pill to nivaran avutaru.
1: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a Saridon pill.
0: Athe vidhamgani ee medical shop vaadi medicine vaaniki pani cheyadu.
1: So in the same way, the shopkeeper feels that his own medicines wouldn't cure him.
0: Ee hotel vaadi yokka hot cup coffee vaaniki akkada headache pani cheyadu.
1: So also the hotel man feels that his cup of coffee
0: kaaranam
1: emiti. What is the reason?
0: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
1: ద రీజన్ ఈస్ దట్ హీ డే ఇన్ అండ్ డే అవుట్ హీస్ ఇమర్స్డ్ ఇన్ ద టాస్క్ ఆఫ్ హిస్, హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్.
0: కనుకని అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
1: సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అండ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ గాడ్,
0: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
1: దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్,
0: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
0: ఏదో ఒక ధ్యానంలోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
1: వెన్ ఫర్ అ ఫ్లీటింగ్ మూమెంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దేర్ మెడిటేషన్ ఇఫ్ దే ఎక్స్పీరియన్స్ ఆర్ ఇఫ్ దే విజువలైజ్ సంథింగ్ దే ఫీల్ థ్రిల్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
1: Another illustration over here.
0: Swami ikkada okka 2 gantala nunchi kurchunnadu.
1: Swami has been sitting here for the last 2 hours.
0: Inta sepu meer chuchina kudanu deeniki oka aashcharyanga untundadu.
1: Now even if you have been seeing him for 2 hours, you're not given to a sense of wonder.
0: Meer roomuku velli dhyanamlo kurchondi, akkada okka second emaina swami kanapanna, aa swami naaku darshanam ichadu, aanandistaru.
1: Now you go back to your room, sit in meditation, and there even for a fleeting second if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me his service.
0: Anaga sahajaniki viruddhamainappude aashcharyam vastundi.
1: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
0: Ee aashcharyam sthiramaindi kaadu.
1: Now this sense of wonder is not
0: permanent. Sahajanandani pondali.
1: You try to experience that happiness which is
0: dehamtone undi, dehamtone anubhavinchi dehanandanni pondali.
1: So experience that happiness which is natural to you, that is through the medium of this body.
0: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: ఇట్ ఈస్ టు సెక్యూర్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ త్రూ ద మీడియం ఆఫ్ హిస్ బాడీ దట్ జీసస్ అండర్టుక్ ఆల్ దట్ హి డిడ్ ఫైనల్లీ గోయింగ్ ఆన్ ద వరల్డ్ అండ్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు సీ దట్ హి సెక్యూర్స్ ఎ పర్మనెంట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ త్రూ దిస్ బాడీ ఆఫ్ హిస్.
0: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకత పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, వేర్ ఎవర్ యు మే బి, వాట్ ఎవర్ యు మైట్ బి డూయింగ్, వాట్ ఎవర్ యు మైట్ బి థింకింగ్, బి అష్యూర్డ్, హావ్ ది కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ డూయింగ్ సో for the sake of pleasing God. Thanks for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లెర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఇన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతులు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్ని కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu, bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okati ga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character. Now
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu potti nishprayojanamainatvantivi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvantiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైన్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropkara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: Today, wherever we go, our thought would be self-centered or selfish.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: Truly speaking, the true self is one's own spirit or atma.
0: దానిని చైతన్యం శక్తి అంటారు.
1: That's what is chaitanya or consciousness.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: This consciousness is immanent in everybody and therefore it is said that God dwells in all of the living beings.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: This self atma is present in every human being.
0: ఆత్మై సర్వభూతానాం.
1: The same self is present in all of the living beings, the creatures.
0: కనుక నీవు ఆ స్వార్థాన్ని నువ్వు వదిలిపెట్టి నిజమైనటువంటి యొక్క పదార్థము ఆత్మతత్వమే భావించాలి.
1: Therefore, you have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: ఈనాటి విద్య అంతా కూడా స్వార్థము స్వార్థము.
1: The modern education is making everyone selfish.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రిడ్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: దర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు గాని కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: The self, help and sacrifice will shape you as a true human being and you cannot be a true human being without these three.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
0: కానీ ఒక్క మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: This selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవదేది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help?
0: కానీ పశుపక్షి మృగాదులు ఎందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడాను మనకు చిక్కదు.
1: These things you do not find among birds, animals and bees.
0: కానీ ఒక్క క్యారెక్టర్ ఎందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
1: Man has a value if only he has character.
0: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
1: Without character you cannot call him a human being.
0: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: Therefore, we should acquire knowledge and education to maintain and uphold our character.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబీలు నింపుకోవడం కోసం కాదు.
1: We should not study only to fill our pockets with money.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: What is it that money is going to do?
0: భవనాలు కట్టించవచ్చు.
1: You may have big mansions.
0: ఇంకా గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kalu animal aina madam dariki kothu oka season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human being.
0: అందరి ఎంత కూడాను ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది.
1: Therefore, the character is most important.
0: ఈ క్యారెక్టర్ కు సత్య ధర్మములే ప్రధానమైనటువంటి పునాదులు.
1: For this character, satya the truth, dharma the righteousness are the foundation.
0: ఈ రెండు కూడాను ఒకటైపోతాయి మరి.
1: Both of them, however, get unified.
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no dharma beyond satya.
0: సత్యమనే పునాది ప్రళయం.
1: Basing on the foundation of truth,
0: ధర్మమనే భవనము నిలిచి ఉంది.
1: The building of dharma righteousness stands.
0: సత్యమే కూలిపోతే ధర్మమనే పేరే కూడా ఉండదు.
1: When once the foundation satya is gone, the building dharma cannot continue to exist any longer.
0: కనుక ఈ సత్య ధర్మం రెండు కూడాను మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
1: Therefore, the satya and dharma are most essential for the entire humanity.
0: Satya dharma premam, ee rendu chernapude prema vaiyadhyartundi.
1: When once satya and dharma are together, there is a place for prema or love.
0: Padavula nenina padam sunna.
1: Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma prema chantulu lekunna.
1: Without truth, dharma, love and peace,
0: ఈ మూడు లేకుండా వెళ్ళిపోతే అసలు శాంతియే మనకు ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడి, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: Without satya, dharma and prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma.

0: Your peace of mind will have all these evil qualities.
1: నిజముగా ఆ పీస్ ఒక్కటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
0: When once you are in peace, when once you are peaceful, you can be happy, prosperous.
1: మనకు కష్టములే లేవు.
0: There will be no difficulties.
1: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
0: Man is really meritorious.
1: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటి వాడైపోతున్నాడు.
0: Because of past merits, because of observance of truth and righteousness, he is born as a human being today.
1: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
0: Without these two, he loses the very human quality.
1: లేక దానవుడైనా కావచ్చును, లేక హనుమనైనా కావచ్చును.
0: Either he becomes a demon or leads the life of an animal.
1: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: Therefore, you can be a true human being if you have satya and dharma.
1: Manava.
0: There are three letters. Manava.
1: Ma anaga prapancha vyamohamu.
0: Ma means attachment to the world.
1: Na anaga lekunda.
0: Na means without attachment.
1: Who means unnadu.
0: Va here means the one who lives without attachment to the world.
1: Attachment lekunda undinatuvanti vaade nijamainatuvanti manavudu.
0: A true human being, manava, is the one who has no attachment.
1: Manavudiga unnadu. కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
0: హీ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్, నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
1: ఆ యొక్క మనుష్య నేర్చుకున్నాడు ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
0: Man is restless today because of attachment.
1: తినుటకు తక్కువ లేదు.
0: He has enough of food to eat.
1: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
0: He has all sorts of enjoyment.
1: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
0: He can acquire anything he desires.
1: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
0: He can move about freely anywhere.
1: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీల్లేదు.
0: Yet it is not possible for man to get peace from anywhere.
1: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
0: in order to acquire this peace,
1: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
0: We should throw out all these pieces that you find outside.
1: నీకు సుఖం లేదు.
0: You are not happy.
1: నీకు పీసులు కూడా సుఖం లేదు.
0: And then in fact there is no peace within you, nor the people around you.
1: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు స్వేచ్ఛగా సంచరించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ దట్ వన్ పాయింటెడ్నెస్ దట్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవన్ అండ్ మూవ్ అబౌట్ ఫ్రీలీ.
1: ఆ ఫ్రీడమ్ లేనప్పుడే మానవుడు బంధితుడవుతాడు.
0: వెన్ వన్స్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ వన్నెస్ ఈజ్ లాస్ట్, మ్యాన్ ఈజ్ ఇన్ బాండేజ్.
1: ఆ లస్ట్ వచ్చినప్పుడే లవ్ దూరం అయిపోతుంది.
0: అండ్ వన్స్ దేర్ ఇస్ లస్ట్, ఈజ్ ఫార్ ఫ్రమ్ లవ్.
1: గులాబీ మొగ్గలో ఒక గులాబీ పుష్పం ఉంటుంది.
0: And here in a bud, rose flower, a bud has got flower within.
1: Flower is love.
0: It is the flower of love.
1: Anaga chakkari gunamunu chakkari nadavadikalu chakkari margamunu chuputundi.
0: The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
1: Ee good thoughts, good behavior unnatam chethane vaadu manchi vaadu avutadu.
0: You will be naturally good if you have got the good thoughts and good behavior together.
1: ఇవన్నీ కట్టుకునేటప్పటికి ఇవంత అటాచ్మెంట్ అవుతుంది.
0: బికాస్ వితౌట్ దీస్ థింగ్స్ యు ఆర్ అటాచ్డ్.
1: డిటాచ్మెంట్ ఈజ్ సుఖం.
0: యూ విల్ హ్యావ్ ఆల్ హ్యాపీనెస్ ఇఫ్ యు ఆర్ డిటాచ్డ్.
1: కనుక డిటాచ్ అంటే వాటిని లేకుండా చేసుకోవటం కాదు.
0: డిటాచ్మెంట్ డస్ నాట్ మీన్ డినయల్.
1: నీవు సర్వులకు సహాయం చేయి,
0: హెల్ప్ ఎవ్రీబడి,
1: కానీ బీదను చూస్తే జాలిపడు.
0: Have kind of compassion towards the poor and needy.
1: ఇలాంటి కంపాషన్ అనగా ప్రేమ ఉండినప్పుడే మానవుడు మానవుడుగా అవుతాడు.
0: If you have love and compassion, you will be a true human being.
1: శంకరాచార్యుడు
0: శంకరాచార్య
1: అన్నిటినీ జయించుతూ వచ్చాడు.
0: He could win over everybody.
1: కానీ ఉత్తరదేశంలో వెళ్ళినప్పుడు,
0: when he visited the North India,
1: అక్కడ ఒక డాక్టర్ చూశాడు.
0: He met a doctor.
1: ఆ డాక్టర్ కు ఫ్యామిలీతో ఉన్నాడు.
0: అండ్ ద డాక్టర్ హ్యాస్ గాట్ హిస్ ఫ్యామిలీ.
1: అప్పుడు తాను శంకర్తో వాదం చేయాలని దిగాడు.
0: అండ్ దే వర్ ప్రిపేర్డ్ టు ఆర్గ్యూ విత్ శంకర.
1: కానీ ఆర్గ్యూ చేసినప్పటికీ దానికి ఎవరైనా ఒకరు సాక్ష్యం ఉండాలి.

0: అలా ఎవరు జయించారు అని.
1: బట్ దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ హాస్ టు జడ్జ్ ద విన్నర్.
0: అదే మండల మిశ్ర భార్య.
1: అండ్ ది జడ్జ్ హ్యాపెన్స్ టు బి ది వైఫ్ ఆఫ్ మండల మిశ్ర.
0: మండల మిశ్రుడు శంకర్తో చెగడబాడినప్పుడు,
1: వెన్ మండల మిశ్ర వాస్ రెడీ టు ఫేస్ శంకర,
0: ఎవరు జయించారు ఎవరు జయించలేదు, ఎవరు క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటిది నిర్ణయించడానికి ఉభయభారతి ఉన్నారు.
1: ఉభయభారతి వాస్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
1: The modern judges that you find today, they stand nowhere in front of Ubhaya Bharati.
0: వాళ్ళకి సత్యం అంటే ఏమిటో దేవుడు తెలియదు.
1: They do not know what truth is.
0: కాని truth is God.
1: But truth is God.
0: ఆ దాన్ని తన మనసులో పెట్టుకుని Ubhaya Bharatini ఇవి సత్యం అంటే మనం చెప్పారు.
1: Ubhaya Bharati, having kept in her view the truth, she has decided to decide.
0: శంకర వారే అడిగారు మండల మిశ్రుడి.
1: శంకర హింసెల్ఫ్ రిక్వెస్టెడ్ మండల మిశ్ర,
0: మీ భార్య నీకు సాక్షిగా ఉండవచ్చునా అన్నాడు.
1: కెన్ యువర్ వైఫ్ బి ఎ జడ్జ్?
0: సత్యానికి ఎవరైతే ఏమి భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వుడు ఒకటేను అన్నాడు.
1: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్.
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నాడు.
1: సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: She stood in between the two contestants.
0: Iddaru vese questions answers rendu untuntayi.
1: And each one started questioning the other and replying.
0: Kattagalapatiki
1: ultimately
0: av Shankarude jayamu annaru.
1: She decided that Shankara won.
0: Mandal Mishra fair ayipoyadu.
1: Mandal Mishra lost in this process.
0: Aa promise lo okara mottamota ani cheppindi. నా మండల మిశ్రుడే గారి అయితే నా మండల మిశ్రుడిని జగత్ కంత కూడా ఒక శంకరుడు వారు చేస్తాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మండల మిశ్ర వాస్ టు విన్ హీ విల్ హ్యావ్ ఆల్ ద పాపులారిటీ లైక్ శంకర హింసెల్ఫ్.
0: మండల మిశ్రుడే గారిని ఓడిపోతే నేను సన్యాసం తీసుకుంటాను.
1: అండ్ షీ ఫర్దర్ సెడ్ ఇఫ్ మండల మిశ్ర లూజెస్ దట్ షీ వుడ్ రిమైన్ యాజ్ అ సెలిబ్రేట్ ఆర్ అ సన్యాసి రెనన్షియంట్.
0: వినింది.
1: అండ్ షీ వాస్ ప్రిపేర్డ్ టు అండర్టేక్.
0: కరెక్ట్ కాబట్టి జయము శంకరుడు లేదు అంది.
1: అల్టిమేట్లీ శంకర వన్.
0: అప్పుడు ఆయన సన్యాసిత్వం తీసుకుంది.
1: అండ్ షీ స్టార్టెడ్ హర్ లైఫ్ యాజ్ అ రెనన్షియంట్ సిన్స్ దెన్.
0: సన్యాసం అనగా సర్వ ఆశలు వదులుకోవటమే సన్యాసం.
1: సన్యాస రెనన్సియేషన్ మీనింగ్ గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ అంబిషన్స్.
0: కనుక ఈ డిజైర్స్ ఉన్నంత వరకు వాడు సంసారి అవుతాడు.
1: So long one has a desire, he is a samsari or a householder.
0: Samsari ayinappudu aneka mandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Oka sannu kodu kadigarante
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడా ఎంతవరకు అవుతారు ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ న్యాచురల్ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్ షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రెనన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రెనన్షియంట్ హీ వాస్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ టు హ్యావ్ హిస్ బాత్.
0: పోతూ ఉంటే ఇసుకపైన ఒక సన్యాసి ఇంత పెద్ద ముంతపత్రికొని అనగా కుండ పిచ్చిమి తీసుకునేటువంటి కుండ తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
1: ఆన్ ద వే హీ సా అనదర్ రెనన్షియంట్ రెస్టింగ్ హిస్ హెడ్ ఆన్ ఎ పాట్ విచ్ హీ యూజెస్ టు బెగ్ ఎవ్రీ డే.
0: ఈ చూస్తూ శిష్యుడితో చెప్పింది.
1: అండ్ షీ టోల్డ్ ఆల్ ది అసోసియేట్స్ డిసైపుల్స్.
0: అక్కడ రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది ఇది పరమ సన్యాసియా పరమ సంసారియా.
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్ ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్.
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: Without any reply, he was sleeping.
0: Shishulara, idaniki okka aasha maatrame kaadu, rendu unnayi.
1: And she said, disciples, look here. నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
0: అని చెప్పి అది విన్నాడు.
1: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
0: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
1: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్న్
0: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
1: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
0: తర్వాత పారేసాడు ముక్కను.
1: అండ్ హీ త్రూ ది పీసెస్.
0: మీరు తెలుసుకున్నారని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిల్చుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకు.
1: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయభారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
0: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
1: అండ్ హీ ప్రామిస్ టు కంటిన్యూ టు బి డిజైర్లెస్.
0: అప్పుడు ఉభయభారతి చాలా సంతోషించింది.
1: దెన్ ఉభయభారతి వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఆ ఉభయభారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ ది గురు ఆఫ్ ఉభయ భారతి బిఫోర్.
0: అప్పుడు ఉభయ భారతి నీవెంతటి గొప్పదానమ్మా.
1: దట్ మాస్టర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఫైండ్ ద హైట్స్ అటైన్డ్ బై
0: ఉభయ భారతి. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ట్రూ రినన్షియన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అంబిషన్ ఆర్ డిజైర్.
0: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
1: Therefore, you cannot be renunciant if you have desires.
0: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
1: Having been understood this way, and he said, though you are my disciple, I salute in all appreciation.
0: అప్పటి నుంచి సన్యాసం పూనుకున్నాడు.
1: And then he decided to be totally renunciant.
0: ఇక సన్యాసి గారి, సంసారి గారి, పూజ్యుడు గారి, పూజ్యనీయుడు గారి ఎవరైనా సరే ఇలాంటి దోషములు చేయకూడదు.
1: దేర్ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబేట్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రెక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
0: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
1: బట్ టుడే పీపుల్ అపియర్ యాజ్ దో దే హ్యావ్ గివెన్ అప్ ఆల్.
0: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
1: ద వన్ హు హాస్ గివెన్ అప్ ఆల్ వాంట్స్ టు ఎక్వైర్ ఆల్.
0: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ డిజైర్ యాజ్ యూ స్టడీ.
0: ఆ డిజైర్ ఏమిటిది?
1: వాట్ ఈస్ ద డిజైర్?
0: బ్రహ్మచర్యం.
1: అండ్ ద డిజైర్ ఆఫ్ సెలిబసీ.
0: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
1: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
0: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తి వచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
1: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్ టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
0: కానీ కంపౌండ్ దాటుతాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
1: The moment they leave this compound campus, desires will follow them in sequence.
0: Kanuka inada manavudi endu sthana balamu thana balamu pushi balamu daiva balamu nalugu balamulu untunnai.
1: Therefore man has got all four forms of strength. The sthana bala representing the place where you live, dhana bala the strength of money, and also strength of your physical body, the strength of your mind.
0: Kanuka మనం స్థాన బలం కూడా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ద ప్లేస్ వేర్ వీ లివ్.
0: రామ లక్ష్మణ ఇద్దరు కూడా అరణ్యంలో తిరుగుతున్నారు.
1: రామ లక్ష్మణ వర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఒక చెట్టు కిందకు పోయి కూర్చున్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సాట్ అండర్ ఎ ట్రీ.
0: అక్కడి నుంచి వచ్చాడు, చి నాకు ఈ స్థలమే నాకు కర్లేదు అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
1: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్ ఓ బ్రదర్ We don't want to continue to be here any longer. Let me go, he said.
0: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామ సెడ్, సేయింగ్ నో టు హిమ్.
0: రామా నీ ఆజ్ఞ నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసేయాడు ఇంతకుముందు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ యూ స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు ద కమాండ్ ఆఫ్ రామా.
0: ఏమి నువ్వు కమాండ్ చేసినా నేను దాన్ని జవదాటను అన్నాడు.
1: He made a promise that he will never disobey any of the commandments given to him.
0: అప్పుడు సీత చెప్పింది.
1: Then Sita said,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసము, నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాముడు.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ లక్ష్మణ స్టార్టెడ్ డినైయింగ్ సేయింగ్ నో టు రామ అండ్ దెన్ అండ్ షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్ వై ఈజ్ హీ సేయింగ్ నో టు యూ నౌ.
0: రాముడు దీర్ఘ ఆలోచన చేశాడు.
1: రామ థాట్ ఓవర్ ద మ్యాటర్.
0: యోచన చేసి ఇదంతా కూడాను కేవలము తిరిగినటువంటి రాజ్యం.
1: అండ్ రామా సెడ్ దిస్ నెగేషన్ దిస్ డినయల్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై
0: రాక్షసి
1: డెమన్
0: రాక్షసులు సంచరించినటువంటి ప్రదేశం ఇది.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్
0: కనుక ఆ స్థలం లేకపోయేటప్పటికి రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
1: బికాస్ యాజ్ లక్ష్మణ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్ వన్స్ అపాన్ మూవ్డ్ బై demons, he could have these thoughts of denial, rejection.
0: Tatchane Raman poi.
1: Immediately Rama went.
0: Thammudainappudiki ni namaskaram chesi.
1: Though he's a brother, younger brother, he saluted him.
0: Brother, manaku veldamu ikkada undanakkaledu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inkoka adavuku vadam.
1: If not here, we'll go somewhere else.
0: Ante kaani thi ayodhya anetuvanti maata ni palakaddu.
1: And don't speak of the past ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: Manam present lo unnam ippudu.
1: Live in the present.
0: Present is love it.
1: And present is present and you love it.
0: Kanuka manam podam pondu.
1: So let's go now.
0: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
1: And Lakshmana sat under the tree at a different place in a forest.
0: సీత రాముడు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముడు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: అండ్ లక్ష్మణ ర్యాన్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్న నాకు తెలియకుండా ఏదో రాక్షస కుటుంబం నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ బికాస్ ఆఫ్ ద డెమోనిక్ క్వాలిటీస్ అండ్ టెంపర్మెంట్ దట్ హావ్ క్రెప్ట్ ఇన్ టు మై మైండ్
0: అని చెప్పి క్షమించండి అని చెప్పి కోరాడు.
1: అండ్ హీ సాట్ హిస్ పార్డన్.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి
1: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్.
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్ సీత హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్ సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్ ఐ నో the attitude of the person Lakshmana who is following you.
0: Manam enaadaina kodanu manam iddaru kalisi undali.
1: Any day we should be together.
0: Kabatti mana kalayakanu chadagottundali rakshasa kudumulu.
1: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
0: Friendship ga undinappudiki vaarnu chejinchali annindi.
1: Therefore you have to give up the demonic temperament however close you may be.
0: Appudu ramulu aanati nunchi చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే.
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్.
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్ వాట్ డు యూ వాంట్ వాట్ డు యూ లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi, pommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte dalakante kumarudu lekunda untame chaala manchidi.
1: And he felt instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Maaku kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son.
1: Everyone wants to have a son, beget a son.
0: కానీ సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
1: సన్ హౌ షుడ్ హీ బీ?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: అండ్ ద సన్ షుడ్ ఎక్వైర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ ద ఫాదర్.
0: కానీ ఇక్కడ నోబుల్ క్వాలిటీస్ ఎక్కడ లేదు.
1: హియర్ దర్ ఆర్ నో నోబుల్ క్వాలిటీస్ అట్ ఆల్ హియర్.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకుని ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ బిగెటింగ్ హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ దట్ టైప్.
0: కనుక వీడు చెడ్డి సంసారాలు చేస్తాడు.
1: బికాస్ హీ వాజ్ ఇన్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి.
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్.
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చు.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: కానీ చెడ్డ గుణం వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించాడు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్, అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
0: సీత అన్ని రకాలుగా చెప్పింది.
1: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీ వే.
0: తండ్రి అయినా సరియే,
1: లెట్ హిమ్ బి ఫాదర్.
0: తల్లి అయినా సరియే,
1: లెట్ హిమ్ బి ది మదర్.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతుంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
1: నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ హూ ఇస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడు రాము చాలా తప్ప, సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ముక్తి అన్నారు.
1: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: And cheppetapudiki anapanichipudunu ramulu etti vaari friendship cheyatam ledhu.
1: Right from that time Rama was not in the company of anybody.
0: Satsangam anetundi bhagavantude avunu follow chestu vachadu.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని మొదలుపెడుతున్నాము.
1: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్ సత్సంగ,
0: బ్యాడ్ సంఘంతో చేరిపోతున్నాము.
1: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
0: అందుకోసమే కలియుగము కలహ యుగము అన్నారు.
1: దేర్ ఫోర్ కలి ఏజ్, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈస్ కాల్డ్ కలహ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక మన సంఘము చేతనే మనం చేరిపోతున్నాం, కానీ మనలో ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ within anybody for that matter. It is because of the company.
0: Tananoli doshamu tan telusukunnatundi vaade nijamainatundi bhaktudu.
1: You will be a true devotee if you know, seek out your own faults.
0: Anduvanne aanati nunchi kodanu durgunu dusangamulanu dooram chestu vacharu.
1: Therefore people got rid of all the bad company and bad thoughts.
0: You know, bad books ekkuvaipoyinayi.
1: And today we find many many bad books.
0: మన దోషాన్ని పెంచేటువంటి వైపునే కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
1: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మీరు చూచారో లేదో,
1: వెదర్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు, లైబ్రరీకి పోతారు.
1: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
1: వాట్ డు దే డూ, దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్
0: బ్యాడ్ నావెల్స్.
1: బ్యాడ్ నావెల్స్
0: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈ సర్చింగ్ ఫార్, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chalutunnaru.
1: Today you find educated people going through bad books.
0: Aa bad books chaala advertised avutuntadi.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ee pillalaku andinchukoddu aneetuvanti vicharane undadu.
1: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
0: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kani manam evaru ye devudu kodaru manam cheppadaniki veedu kadu.
1: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
0: Neevuni atma vicharam cheyakunda undadanta kavaraku ilaanti bad sangame manaku untuntadi.
1: So long you don't get into this field of self inquiry, you are bound to be in bad company.
0: Vaallu maata chuste chaala sweet ga untayi.
1: Their words are so sweet apparently,
0: kaani vaade oka nadatha chuste chaala bad ga untadi.
1: But in fact their conduct is just on the contrary.
0: Kanuka conduct chaala mukhyanga undali.
1: So conduct is very important.
0: Adi manchiga untunnappudu nee manchi margamlone velidartavu.
1: When once the conduct is good, your path of life is bound to be good.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: Therefore we should be in good company.
0: నీకు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసెస్ కట్ట కట్టుకుని పాస్ చేయటం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అక్వైరింగ్ హై డిగ్రీస్ ఎక్స్పెక్టింగ్ హై పే ప్యాకెట్.
0: కానీ ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: సచ్ సార్ట్ ఆఫ్ మనీ హౌ లాంగ్ విల్ ఇట్ బి ఆఫ్ హెల్ప్ టు యూ?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి యొక్క డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: ద మనీ దట్ యు గెట్ బై బ్యాడ్ మీన్స్ విల్ బి యూస్డ్ ఫార్ బ్యాడ్ పర్పసెస్ ఓన్లీ.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ దట్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ విచ్ ఇస్ రెస్పెక్టబుల్.
0: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ నుంచి వచ్చినప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
1: As you watch, what is it bringing back from the library?
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏ మాత్రము ఏ పుస్తకాలని కూడా చెప్పరు.
1: Such bad person will not speak any good word.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: అండ్ హీ విల్ కీప్ దీస్ బ్యాడ్ బుక్స్ ఇన్ సీక్రసీ, మెయింటైన్ దెమ్ సీక్రెట్లీ.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: When once you open the book, you will see
0: bad matters,
1: all bad material.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాడినట్టుగా పోట్లాడాలి.
1: Therefore today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాళ్ళు మన దగ్గర స్వీట్గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: సో యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: ఇన్ ద ఎర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
0: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచితనంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: They'll just kick their teachers.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: They betray the person who is responsible for your maintenance of life.
0: నీ కూడి పెట్టిన వారిని కూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు. కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకములుగా కూడా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundalla.
1: Such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేక అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: బట్ హి వన్ బిహేవ్స్ జస్ట్ ద ఆపోజిట్ డైరెక్షన్. హీ బిహేవ్ హిస్ యాక్షన్స్ ఆర్ కాంట్రరీ టు వాట్ హీ సెడ్. హీస్ నాట్ ఎ స్టూడెంట్ బట్ ఎ స్టూపిడ్.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ మనం చేరకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ జాయిన్ ది కంపెనీ ఆఫ్ సచ్ స్టూపిడ్స్.
0: పోనీ వారిని స్టూపిడ్ అని కూడా నువ్వు చెప్పకూడదు.
1: But you should not call him a stupid, though he is.
0: వాళ్ళతో మంచి వద్దు చెడ్డ వద్దు.
1: Don't bother about his qualities.
0: కనుక వారిని వారిగానే పెట్టి నీవు నీవుగానే మెలగు.
1: Leave them alone and you live for yourself.
0: అప్పుడు నీవు చాలా బాగుపడతావు.
1: Then only you will progress.
0: నీ యొక్క గుణములు అందరు కూడా జగత్తంతా మెచ్చుకుంటుంది.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: కనుక అందరినీ మనం ప్రేమించాలి.
1: We should love all.
0: ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: నిజంగా మానవులకి ఆ ప్రేమను పెంచేటువంటి యొక్క విధానమును బోధించినటువంటి వాడే నిజమైన గురువు.
1: హీఈస్ ఎ ట్రూ టీచర్. ఇఫ్ హీ టీచర్స్ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి టీచర్స్ ఈనాడు ఎంతో మంది ఉన్నారు. పూర్వం
1: ఇన్ ద ఎర్లియర్ టైమ్స్ దేర్ ఆర్ మెనీ మెనీ టీచర్స్ ఆఫ్ దిస్ సార్ట్.
0: నాలుగింట్లు బిచ్చిపెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను బోధించే అడుకునేటువంటి వాడు.
1: దే విల్ ఫీడ్ దేర్ స్టూడెంట్స్, దే విల్ బెగ్ ఫర్ దెమ్, దే మెయింటైన్ దేర్ లైఫ్ అండ్ టీచ్ దెమ్.
0: అప్పుడు రెండు విధాలు కూడా ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇన్ బోత్ ది వేస్ దే నో ద స్పిరిట్ ఆత్మ.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ acts in the decent way, it symbolizes goodness.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: And we don't have faith, ఆత్మవిశ్వాస, on ఆత్మ the spirit.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: Today we need good students.
0: అందుకోసమే నేను ఈ విద్యాలయమునంతా స్థాపించాను.
1: For this reason, to have good students, Bhagavan started universities and colleges.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: ఇఫ్ యూ విజిట్ అవర్ లైబ్రరీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ, యూ డోంట్ ఫైండ్ సింగిల్ బ్యాడ్ బుక్.
0: టీచర్స్ చెప్పినా కూడా పిల్లలు వినరు.
1: ఈవెన్ ఇఫ్ దే ఆర్ టోల్డ్ బై టీచర్స్, స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్.
0: అలాంటి బ్యాడ్ థాట్స్ తో పోవడానికి ఇష్టం ఉండదు.
1: స్టూడెంట్స్ విల్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
1: When they go home, they don't stay there at least for some time.
0: తల్లి చెప్తుంటది.
1: The mother starts telling him,
0: Naina, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టలో ఉంటున్నావు, ఏమి కొంతమైన కూరగాయలు కూడా కొంచెం మార్చవే నువ్వు అంటుంది.
1: The mother starts telling his son, my dear son, you have been staying there in Puttaparthi, you have been staying there in Brindavan for the last 1 year. How is that you don't relish other varieties of preparations I make here at home?
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
0: Rajoguna sambandhamainatvanti.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettigado daniki tippala lantivi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike god marchipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ee vidhamainatvanti food ni kuda meer marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతమని భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: And once you have these good food habits, naturally it will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you'll be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా ఇలాంటి తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలాంటి తినవచ్చునా?
1: You are from Sri Satyasai Hostel. Can you eat this stuff? They will ask him.
0: మంచిది కాదు.
1: It's not proper. Not good.
0: వదలండి.
1: Give up that habit.
0: అని బుద్ధి చెప్తారు.
1: They will teach him a lesson then there itself.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: Therefore, teach others. Never give scope to be taught.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: many people with devotion and forbearance,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: When once they go, they transform into bad people.
0: అందువల్ల కొద్ది మంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళంతా మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్.
0: కానీ ఈనాడు మన యొక్క హాస్టల్లో చేరిన వాళ్ళు కానీ కాలేజీలో చేరిన వాళ్ళు కానీ మంచి పిల్లలు.
1: స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఇన్ అవర్ హాస్టల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: ఇలాంటి స్టూడెంట్స్ ఇంతకు పూర్వంకు మాకు చిక్కలేదు.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఎర్లియర్.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ, బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఇన్ లైఫ్, దట్ దే విల్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
2: You were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai. Sai Ram.

0: Sairam, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Embodiments of love.
2: Lokamunandeniyo vidyadu.
1: There are many forms of education, knowledge.
2: Inniyo telivitetalu.
1: And there are varied expressions of intelligence.
2: Kani telivitetale mukhyamani bhavistunnaru kondaru.
1: Some feel that intelligence is most important.
2: Vidyalu leka telivitetalu undi prayojanam emti?
1: Mere intelligence without education is useless. What is the use out of it?
2: Lokamulo endaro vidyavantulu unnaru.
1: There are many educated people.
2: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
1: Though they are educated, they are not intelligent enough. What is the use then?
2: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
1: Therefore, coupled with education, intelligence is also essential.
2: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavintaru.
1: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world. An example for this.
2: Puramu Prepalayandu Yashodad Nandandu Jeevinchetuntivaru Nivasinchetuntivaru.
1: Earlier, there in Vrepalle, Yashoda Nanda lived.
2: Kani ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్లి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
1: ఇట్ వాజ్ ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ దట్ ఎవ్రీ హౌస్ హోల్డర్ ద హౌస్ వైఫ్ వుడ్ గో టు ద హౌస్ ఆఫ్ నంద అండ్ లైట్ ద ల్యాంప్.
2: ఆనాటి సాంప్రదాయము ఒక గొప్ప ఇంటి వారి యొక్క దీపము తమ ఇంటికి తీసుకుని పోతే తాము కూడా గొప్పవారు అవుతారని ఒక ఆశ.
1: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
2: Kani ippadikkudanu palleyendu ilanti vaadiku untunnadi.
1: This practice is followed in certain villages even this day.
2: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatvanti divannu tama dvipanto veliginchukoni ఇంటి కొరకు పోయేటువంటి వారు.
1: దే గో టు రిచ్ పీపుల్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్ బ్రింగ్ దెమ్ బ్యాక్ హోమ్ టు లైట్ దేర్ ఓన్ ల్యాంప్స్ అట్ దేర్ రెసిడెన్సెస్.
2: కొందరు స్త్రీలు అత్తలు దీనిని ద్వేషించేటువంటి వారు.
1: దిస్ వాజ్ నాట్ రిలీజియస్ అండ్ యాక్సెప్టెడ్ బై సర్టన్ విమెన్ అండ్ మదర్స్ ఇన్ లా.
2: మా ఇంటిలో దీపం లేకనా వారింటికి వెళ్లి దీపం తీసుకురావటం అని మందలించేటువంటి వారు.
1: The mother-in-law used to check the daughter-in-law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
2: ఈ ఒక మాట అన్ని కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
1: In villages, you know, there is a well located at the center where all women gather and talk about these things.
2: అప్పుడు ఆ గ్రామములకు ఒక కొత్త కోడలు వచ్చింది.
1: It was a time a newly married, the daughter-in-law, happened to be there in that village that day.
2: Ammai Krishna yokka lilalu Krishna yokka cheshtalu anni ninnam vintu vachedi.
1: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
2: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్త గారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
1: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
2: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
1: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
2: సత్యమును దాచిపెట్టుకుంటూ గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
1: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
2: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
1: In fact, the whole world originated out of the principle of truth.
2: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునందుండే సర్వ సృష్టి.
1: God from the point of truth has created the whole of the creation, and the creation will merge back
2: into the truth. స్థలమేది కనుగొన్న.
1: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
2: శుద్ధ సత్యం ఇదే చూడరయ్యా.
1: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
2: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చిందో అంత రట్టైపోయింది.
1: Though the daughter-in-law wanted to hide the truth, but however, it came to the notice of everybody.
2: బిందె అక్కడ పెట్టింది.
1: He just kept down the pot on the ground.
2: బజార్ లో డాన్స్ ఆడుతూ వెళ్తుండాలి.
1: He started moving along the street, dancing along.
2: చేరినటువంటి గుంపులంతా కూడా ఆమెను ఏమిటిది ఏమిటిది ఏమిటిది విచిత్రం, ఎందుకోసం నీవు ఈ విధంగా ఆడుతున్నావు, కొత్త కోడలవే, ఎక్కడి నుంచి వచ్చావు అనే ప్రశ్నలు ఎదురేస్తూ వచ్చారు.
1: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
2: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
1: Somewhere or other, they could know the secret behind this.
2: అందరూ ఈ విధంగా డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
1: All joined together in dancing.
2: ఏ విధంగా?
1: What else is left now?
2: సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందునే ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
2: Krishna, Krishna antukuntu deepam antichukuntunnadi. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చే పెట్టింది, చే అంత కాలింది.
1: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp and it started getting burnt up.
2: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
2: Kramakramena intiki telisindi.
1: Gradually to each home.
2: Ee vidhanga konni samayam nandu aanandamato sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi vaaru.
1: In that state of ecstasy, people have forgotten themselves, they are ecstatic.
2: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమైన కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా రూగేచుంటి వారు.
1: లైక్ వైజ్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆల్ ది వైల్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వర్ బ్లిస్ఫుల్.
2: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందమును అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
1: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
2: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
1: as things went on like this,
2: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
1: And you find there's a rise in the standards of education.
2: ఈ విద్యను పెరుగుతూ వచ్చేటప్పటికీ,
1: The rise of education standards.
2: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: There's equal rise in the realm of intelligence.
2: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి, కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
1: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
2: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
1: There's declining standard in education while the intelligence is ever on the rise.
2: ఎక్కడ చూసినానో మీరు విద్యార్థులను మీరు చూడండి.
1: You can inquire from any student.
2: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు, కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
1: The students go through all the articles published in foreign magazines, journals, but they don't go through their own textbooks.
2: ఈ కొత్త వాటి మాత్రం పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
1: And this has been the trend in the modern times.
2: Palani Panditudu palani vachanam rachinchadu adi enti goppadi.
1: Such and such author has written this article. How great must it have been.
2: Veetipaina manaku poratam jarugutu vachindi.
1: We go on arguing on this consideration criteria.
2: Tana textbook lo emtundado tana text lo em chadivaro tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
1: One has forgotten to go through his own text. That is within him.
2: ఈ విధంగా తెలివితేటను పెంచుకుంటున్నామే, కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
1: Like this we go on increasing our intelligence, but we don't think of the actual education and the course content.
2: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: Therefore, under any circumstance, we should never give up our duty.
2: కర్మణ్యేవ అధికారస్యాన్ని గీత ఎందుకు బోధించింది.
1: గీత టాట్ ఇన్ క్లియర్ టర్మ్స్ దట్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
2: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమునే చలును.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ యాక్షన్ కర్మ, హావింగ్ గ్రోన్ ఇన్ కర్మ ద యాక్షన్, అల్టిమేట్లీ ద ఇండివిజువల్ మర్జెస్ బ్యాక్ ఇన్ యాక్షన్.
2: కర్మమే నరులకు దైవము.
1: And its action karma is verily divine.
2: Karma ni sukhadukkhamulaku karanam illalu.
1: And its karma or action which is responsible for pleasure and pain.
2: Manam ee karma chestamo daniki sukhadukkhamulaku aa karmane karanam.
1: And the reason for pain and pleasure happens to be this karma or action.
2: Kalaku manchi karyamulu nam chesinappudu manchi phalitamane manam anubhavistamu.
1: Therefore when we undertake good action you'll certainly reap good results.
2: Chedda karyamulu chesinappudu చెడ్డ తలంపులు తెరిచినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
1: బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
2: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
1: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
2: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
2: చెడ్డను చేసి మంచి అనుభవించడు.
1: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
2: చెడ్డను చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
1: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
2: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
1: ద గుడ్ విల్ గివ్ యూ గుడ్ ఎక్స్పీరియన్సెస్ రిజల్ట్స్.
2: కనుకని డూ గుడ్ బీ గుడ్ అండ్ సీ గుడ్.
1: దేర్ఫోర్ భగవాన్ సేస్ డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్.
2: దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: దిస్ ఈస్ ద వే టు గాడ్.
2: కనుక మనం మంచిని చేస్తాం.
1: దేర్ఫోర్ లెట్ us డూ గుడ్.
2: మంచి భావాలు ఉద్భవిస్తాం.
1: లెట్ us డెవలప్ గుడ్ థాట్స్.
2: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
1: Let us undertake good action so that we will experience good results.
2: Karuka mana karmala yokka phalamale mana yokka sukhadukkhamulaku moola karanamani ee chakkaga gurtinchandi.
1: Therefore we have to understand very clearly the experiences or results are born out of our own actions.
2: Prachina kaalam nundi mana peddalandaru kodanu aneka rakamulainatundi yokka prachina sampradayamulanni ee naati kodanu anubhavistunnadu.
1: Since ancient times we have been following certain ancient practices and traditions.
2: తద్వారానే వారంత సుఖపడుతూ వచ్చారు.
1: These practices made them happy.
2: ఈనాడు మన పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనము పిల్లలు విస్మరించి.
1: The youngsters have forgotten the tradition and the practices of elders.
2: ఆధునిక విద్యను అభ్యసించి.
1: They have acquired the modern education.
2: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
1: And are facing restless in myriad ways.
2: అశాంతికి మాత్రమే కాదు.
1: Not only restlessness.
2: అసంతృప్తికి కూడా గురి అవుతున్నారు.
1: And they face ద స్టేట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
2: అనారోగ్యంలో కూడా గుర్తి అవుతున్నారు.
1: అండ్ ఆల్సో సఫర్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
2: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
1: ద రీజన్ బిహైండ్ సిక్నెస్ ఈజ్ ఓన్లీ అవర్ థాట్.
2: కనుక ప్రతిదానికి కూడా మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అవర్ థాట్స్ షుడ్ బి పర్ఫెక్ట్ అండ్ గుడ్.
2: ఈనాడు చూడండి,
1: జస్ట్ వాచ్,
2: ఎక్కడైనా మంచి నీరు త్రాగి,
1: ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ప్యూర్ వాటర్,
2: మంచి భోజనం భుజించి,
1: అండ్ హావింగ్ పార్టేకన్ గుడ్ ఫుడ్,
2: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు,
1: అండ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ద గుడ్ స్టే,
2: వాని ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటుంది.
1: దే విల్ హ్యావ్ వెరీ గుడ్ హెల్త్.
2: కానీ మాలిన్యమైన జలం రోలి,
1: బట్ ఇఫ్ ద డ్రింక్ పొల్యూటెడ్ వాటర్,
2: మలినమైన భుజించి,
1: అండ్ ఇఫ్ ద పార్టేక్ పొల్యూటెడ్ ఫుడ్,
2: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు,
1: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్,
2: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
1: వి లూజ్ అవర్ హెల్త్.
2: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
1: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్, ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్.
2: కనుకని మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ ఆల్ దట్ ఈస్ ప్యూర్.
2: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
1: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
2: 10 దినములు కూడాను మంచి భోజనము, దినము స్నానము, చక్కగా మంచి నిద్ర.
1: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్, గుడ్ రెస్ట్, గుడ్ ఫుడ్.
2: ఇవి చేసినప్పుడు మనం ఎంతనో ఆనందంగా ఉంటాం.
1: This ensures happiness.
2: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని, మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని, చక్కని మంచినీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
1: Having had food at our own residences, having spent in a good way at our own residences, as we move about outside, our faces will be resplendent.
2: ఇంటిలో మలిన్యమైన జలం గోడి,
1: if we drink polluted water,
2: మలినమైనటువంటి అన్నం తిని భుజించి,
1: అండ్ వీ ఈట్ పొల్యూటెడ్ ఫుడ్,
2: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే,
1: అండ్ వీ జస్ట్ వెన్ వీ బ్రీత్ ఇన్ ది పొల్యూటెడ్ ఎయిర్,
2: మన మానవత్వం అనేటువంటిదే మర్చిపోయి,
1: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ ఫర్గాటన్,
2: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి,
1: అండ్ వీ విల్ బి ఫార్ అవే ఫ్రమ్ అవర్ ఐడెంటిటీ,
2: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దైవ డివైన్ వీ బికమ్ దయ్య ద డెమన్.
2: కనుకనే మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 అయిపోతుంది దీంతో బాగా ఉన్నారే అంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ లుకింగ్ ఎట్ భగవాన్, భగవాన్ హౌ ఇస్ ఇట్ అట్ దిస్ ఏజ్ ఆఫ్ 82 యు ఆర్ సో బ్రైట్.
2: అయ్యా నేనేమి చెడ్డవి పూజించను.
1: భగవాన్ సేస్ ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్.
2: చెడ్డ గారి నేను తీసుకోవటం లేదు.
1: ఐ డోంట్ బ్రీత్ పొల్యూటెడ్ ఎయిర్.
2: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గారిని నేను భుజిస్తున్నాను.
1: భగవాన్ భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీస్.
2: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఇక్కడ పోతుంది.
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ అండ్ ద రేడియన్స్ ఆఫ్ భగవాన్.
2: పిల్లల యొక్క ఒత్తిడి వల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది.
1: బికాస్ ద మిస్టేక్ ఆఫ్ సమ్ బాయ్స్ హీ సస్టైన్డ్ ఎ ఫ్రాక్చర్.
2: నాకెట్టి జబ్బు లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఎయిల్మెంట్ వాట్స్ ఎవర్.
2: నాకెట్టి పెయిన్ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
2: కానీ దీనివల్ల నేను కొంత నడుచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: బికాస్ దిస్ ఫ్రాక్చర్ దేర్ సమ్ డిఫికల్టీ ఇన్ వాకింగ్.
2: కానీ నాకు నడచడానికి ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్ టు వాక్ బ్రిస్క్లీ.
2: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: భగవాన్ హౌ ఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
2: నాకు కష్టం ఎందుకు?
1: వేర్ ఇస్ ది డిఫికల్టీ దెన్?
2: నాకు బాధ ఎందుకు?
1: వై సాడ్నెస్?
2: ఎట్టి బాధ నాకు లేదు.
1: దేర్ ఇస్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లం.
2: భక్తుని ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: భగవాన్ ఇస్ ప్లీజ్డ్ సో హ్యాపీ while making all the devotees extremely happy.
2: Kanuka naaku baadha anetundi, kashtam anetundi, noppi anetundi naa swapnam nandu kuda raadu.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్, నో ప్రాబ్లం, నో ఎయిల్మెంట్, నాట్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్.
2: నాకెప్పుడు ఆనందమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ త్రూ అవుట్.
2: నాకు ఆనందమే నా యొక్క ఆహారము.
1: ఆనంద బ్లిస్ ఈజ్ హిస్ ఆహార ఫుడ్.
2: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఈస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియస్ట్ అండ్ నోబ్లెస్ట్.
2: ఒక దినమేమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు, అది చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్, భగవాన్ ఫీల్ సో బ్యాడ్ దట్ డివోటీస్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్, లాంగింగ్ ఫర్ హిమ్, ఫర్ హిస్ దర్శన్.
2: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
1: వాట్ ఎవర్ మే బి ద టైమ్, హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడీ.
2: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
1: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్, నథింగ్ నథింగ్ వాట్స్ ఎవర్.
2: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలుకరిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్, టు షో టు ఎవ్రీబడీ హిస్ బ్లిస్.
2: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
1: కమ్ ఒక్క ఎవ్రీబడీ.
2: నాకు బాధని కానీ నాకు నొప్పిని కానీ మీరు భావించకండి.
1: Never, never think.

0: ఆలోచించడు.
1: When once you contemplate on God, there will be no scope for any kind of worry or anxiety.
0: ఏకం సత్వ ప్రభావదావదంటి ఉన్నది ఒకటే.
1: The truth is only one.
0: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడా నువ్వు వచ్చి చేరడానికి వీల్లేదు.
1: In the truth which is only one and non dual, nothing else can be there in the
0: ఏ కష్టం గాని ఏ నష్టం గాని ఏ దుఃఖం గాని ఏ విచారం గాని అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: There in that eternal non dual truth, no anxiety, worry or any pain whatsoever can ever enter.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan is always blissful, always happy.
0: కనుకని happiness is union with God.
1: Happiness is union with God.
0: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు కనిపించవు.
1: When you are in union with God, there will be no problem, no difficulty.
0: దేహమృతిగా ఉండవచ్చు బాధలు.
1: Physically there may be some problems.
0: మానసికంగా ఉండవచ్చు చింతలు.
1: There may be certain worries at the mental level.
0: కానీ ఈ మనసును ఈ దేహమును ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that atma
0: spirit.
1: Then you will never have any kind of worry or problem. This is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri. We face so many difficulties every day.
0: దినములకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: వి డూ హ్యావ్ సో మెనీ థాట్స్ ఆఫ్ వరీ.
0: దినములకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ థింగ్స్ కమ్ టు అస్ రీచ్ అవర్ బ్రెయిన్.
0: ఇవన్నీ నావి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ.
0: ఇవన్నీ ఎవరివో.
1: దే బిలాంగ్ టు సమ్ సమ్
0: గాలిలో వచ్చినవి గాలిలోనే పోతున్నాయి.
1: దోస్ దట్ హావ్ కమ్ ఇన్ ద మిడిల్ విల్ సర్టన్లీ వానిష్.
0: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: వాట్ ఈస్ ద రియాలిటీ విత్ ఇన్ మీ కెన్ నెవర్ గెట్ అవుట్.
0: నాలోనే చేరుతాయి.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ మీ ఓన్లీ ఎగ్జిస్టెన్స్.
0: కనుక నేను ఎప్పుడు కూడా ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
0: కర్మమున పుట్టిన జంతువు
1: అండ్ ఇట్స్ లివింగ్ బీయింగ్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
0: కర్మమున వృద్ధి పొంది
1: అండ్ ఇట్ గ్రోస్ ఇన్ యాక్షన్.
0: కర్మమున చనున్
1: అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు యాక్షన్.
0: కర్మమే నరునకు దైవము
1: అండ్ ఇట్స్ యాక్షన్ దట్ ఇస్ డివైన్.
0: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము నరునకు దైవము.
1: అండ్ దిస్ యాక్షన్ ఇస్ వెరీ గాడ్.
0: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
1: అవర్ యాక్షన్స్ కర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ సమ్వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్.
0: ఎవరెవరినో మనకు సంభవించమని మనం విచారించరాదు.
1: Don't worry that someone else is responsible for your difficulties.
0: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
1: Our losses, our failures are not due to anybody else.
0: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
1: Kauravas made several attempts to put Pandavas to suffering.
0: కానీ వారు ఏమాత్రం వారికి లొంగలేదు.
1: But they have never submitted to them.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కృష్ణుడు నావాడు.
1: Because Krishna is ours.
0: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
0: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: మెనీ క్లౌడ్స్ అపియర్ అండ్ పాస్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
0: ఈ వర్షాకాలం లోపలనే క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
0: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ద మైండ్ ఈస్ వేవరింగ్ వీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
0: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద క్లౌడ్స్ టు గ్యాదర్.
0: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
1: విత్ ఆల్ ద కరేజ్.
0: ఈనాడు మానవుడి యొక్క జన్మమంతా ఏ రీతిగా ఉన్నది?
1: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ హౌ ద హ్యూమన్ లైఫ్ ప్రెసెంట్లీ ఇస్.
0: మానవ నాటకం అంతా కూడాను మానవ నాటకం అంతా కూడాను
1: all the drama of human life,
0: kamakrodhanantvitti yokka paatra paadukuntu
1: goes on singing the songs, lullabies of anger and hatred,
0: madra ahankaram anantvitti yokka act cheskuntu
1: and full of action of ego,
0: jeevitham anantvitti yokka dinto ee natak rangamlo cheri,
1: and all these things join in this drama of life,
0: drama chupistunnaru
1: and they demonstrate the
0: actually chuchinatvanti yokka vyaktulu.
1: All those that witness this drama,
0: chaala mandi chaala baagundi.

0: Many appreciate this drama of life.
1: కానీ కొందరు మాత్రమే దీన్ని అంగీకరించగలరు.
0: But some do not accept this.
1: ఈ యొక్క యాక్షన్ అంతా కూడా కేవలం రియాక్షన్.
0: This action is just a reaction.
1: ఈ రియాక్షన్ మనము ఏమాత్రమును మనం భయపడకూడదు.
0: We should not be afraid or respond to this reaction.
1: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రము పోకూడదు.
0: So we should never run away from this reaction, reflection and resound.
1: Reality ki povali.
0: So we should be after reality.
1: Reality anetunte daivam yokka tattvam.
0: Reality is the nature of God.
1: Adi charinchadu.
0: It doesn't change.
1: Bhramichadu.
0: It is not deluded.
1: Varinchadu.
0: And it isn't even
1: kanipinchadu. Kanipinchadu.
0: And it's non apparent.
1: Kabatti atti aa reality ni pattukunnappude
0: with this reality
1: Resound. మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
0: అండ్ యుల్ గెట్ మెలోడియస్ రీసౌండ్ అవుట్ ఆఫ్ యూ.
1: మన ప్రవర్తన అంతా కూడా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
0: అండ్ ఆల్ అదర్ థింగ్స్ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ రిఫ్లెక్షన్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే రీసౌండ్ మన పలుకులు కూడా అట్టాటి
0: Therefore, basing on reaction, reflection, there will be resound and you speak accordingly. You make use of words appropriately.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి,
0: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యు ఫైండ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్,
1: ఈ మేఘములకు మీరు ఏమాత్రము భయపడక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
1: ఏమాత్రము చింతించక్కర్లేదు.
0: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
1: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
0: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
1: మీ యొక్క కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
0: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యు ఆర్ ఎక్స్పెక్టెడ్.
1: మీ తల్లిదండ్రులు ఏం అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
0: See that you will achieve all that your parents wished, wanted.
1: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని,
0: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ,
1: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
0: ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ ఇన్ ద నెగటివ్ వే, ఇన్ అ కాంట్రడిక్టరీ వే, యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్.
1: కాబట్టి పేరెంట్స్ కూడా నువ్వు ఎంత కష్టపడతావో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
0: ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ సఫర్, you are making swami also suffer.
1: Tvameva mata cha pita tvameva tvameva bandhuscha sakatvameva tvameva sarvam mama deva deva devunikunu talidandrunikunu bedhamaledu.
0: Swami, your father, your mother, your relation, your wealth, your everything, there's no difference between parents and swami.
1: Talidandrunu aanandam pettandi.
0: Make your parents happy.
1: స్వామి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు.
0: When you make your parents happy, Swami will be very happy.
1: విద్య అనగా ఏమిటి?
0: What is విద్య? Education.
1: విద్య అనగా కేవలం చదువు అని అంటున్నారు మీరు.
0: Education, విద్య, you think learning.
1: కాదు కాదు.
0: No.
1: విద్య అనగా హృదయ విద్య.
0: విద్య is meaning that which relates to your heart.
1: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు.
0: Therefore, which is learned out of the book of the heart will never change.
1: ఇది ఎప్పటికీ నేను మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్.
1: కనుక విద్య అనేటువంటిది కేవలము ఆత్మ విద్య కానీ బహుతక విద్య కాదు.
0: సో విద్య, ద నాలెడ్జ్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, ఈస్ ట్రూ నాలెడ్జ్.
1: కానీ ఒకనొక సమయం లోపల
0: తండ్రి
1: పిలిచి,
0: Father asked him to come close to him.
1: Naina gurul daggara chechanu.
0: I sent you to schools to your teachers.
1: Vaarni chakkari bodhan cheyamani cheppin chepparu.
0: I wanted him to teach you well.
1: Kaani neeku bodh chestunnara annaru.
0: Are they teaching you?
1: Appudu nana chakkaga bodhisthunnaru.
0: He said they are teaching me very well.
1: Em bodhisthunnaru?
0: What is that teaching?
1: Chadiviti anni vidyalu kodu.
0: I have learned, acquired all forms of knowledge.
1: చదివిన అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
0: ఐ హావ్ లెర్న్ పర్ఫెక్ట్లీ ఆల్ దాట్ ఇస్ టాట్ టు మీ.
1: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
0: అండ్ ద ఫాదర్ సెడ్ రిసైట్ వన్ శ్లోక.
1: చదివించిన నన్ను గురువులు.
0: టీచర్స్ మేడ్ మీ లెర్న్.
1: చదివి ధర్మ అర్థ కామ మోక్షములు.
0: ఐ హావ్ లెర్న్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ మోక్ష.
1: ధర్మములో మర్మ మెల్ల చదివి తండ్రి.
0: ఐ హావ్ లెర్న్ ద మర్మ, ద సీక్రెట్ ఆఫ్ ధర్మ, ద రైచియస్నెస్.
1: ఈ చూచేవిటి అనుభవించేటువంటి అంత అనిత్యములు, అశాశ్వతములు.
0: ఆల్ దట్ యు సీ, ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, దే ఆర్ టెంపరరీ, దే ఆర్ ఫ్లీటింగ్, మొమెంటరీ.
1: దైవమే సత్యము.
0: గాడ్ ఇస్ ట్రూత్.
1: అన్నాడు. అనేటప్పటికి కోపం వచ్చింది.
0: ద ఫాదర్ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: మెడబెట్టి ముందుకు నెట్టాడు.
0: అండ్ హీ జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్.
1: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
0: అండ్ హీ వాంటెడ్ ద బాయ్ టు బి థ్రోన్ ఇన్ టు ద సీ.
1: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
0: ద బాయ్ హూ డిసోబేడ్ ద ఫాదర్ షుడ్ నో లాంగర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
0: The soldiers took the boy there and pushed him out of the mountain top.
1: Appudu kuda Narayana Narayana.
0: Boy went on chanting God's name, Narayana Narayana.
1: Samudramlo nunchi kudanu Narayana vachadu pattukunnadu.
0: Narayana came out of the sea, caught hold of the boy.
1: Tarvata vidinkaru chavaleda ani pedda agni mantalu veyinchi andru nettichadu.
0: The boy did not die, therefore father wanted to put him into fire.
1: పైరులో వేసినా కూడాను పైరు కూడాను ఆరిపోయింది.
0: ఈవెన్ ది ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
1: అది కూడా ఇష్టపడలేదు.
0: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్ టు బర్న్.
1: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి. చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
0: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్ బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్.
1: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
0: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ అట్ ఇట్.
1: ఎవరు చూసినా కానీ కాయలున్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు.
0: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్.
1: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడా ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
0: ద గుడ్ పీపుల్ నేచురల్లీ ఫేస్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ది బ్యాడ్
1: సెక్షన్. వచ్చినా కూడా అవన్నీ కూడా అంతర్భూతం అయి ఉంటాయి.
0: బట్ హౌఎవర్ దే మే బి దేర్ హిడెన్ బట్ యు డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: కనుక మీరు విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రుల ఆజ్ఞను,
0: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
1: దైవం యొక్క ఆజ్ఞను,
0: the command of God,
1: ullanghinchakunda
0: you should follow, you should never disobey,
1: nadchukondi,
0: and you conduct in the way expected of you,
1: anni meeku manche jarugutayi,
0: everything good will certainly happen to you,
1: edi ninnu badinchadu,
0: nothing will harm you,
1: edi ninnu kashtapettadu,
0: nothing will push you to difficulty.
1: Ilanti satya vakyamu bodhinche nimittamai
0: teach you all these truths.
1: సత్యసుందరి,
0: ద బ్యూటీ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
1: అనగా ఈ యొక్క సత్యలోకము
0: అండ్ దిస్ వరల్డ్ ఆఫ్ ట్రూత్,
1: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
0: ఆల్ విల్ ఫాలో యూ.
1: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చారు.
0: అండ్ దీస్ ఆర్ టర్మ్డ్ సావిత్రి, సరస్వతి అండ్ దుర్గా.
1: దుర్గా అంటే ఎవరిని?
0: హూ ఇస్ దుర్గా?
1: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
0: Durga, you think she is so ferocious.
1: Rakshinchetuvanti oka mahadevata.
0: Durga is the one who protects you.
1: Durga is Lakshmi Devi.
0: And Durga is Lakshmi, the goddess of wealth.
1: Lakshmi Saraswati Devi.
0: And Lakshmi Saraswati, goddess of
1: wealth. Saraswati anaga manchi vakyamulu.
0: Saraswati means good teaching.
1: Kanuka good teaching, good vakyamu, good pravartana chakkaga ee Lakshmi Saraswati Durga yokka bhavamulu ప్రకటించుతూ వచ్చింది.
0: Therefore దుర్గాలక్ష్మి సరస్వతి సింబలైజ్ గుడ్ టీచింగ్, గుడ్ అటరెన్సెస్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: కనుక మీకు ఎవరు మంచి చెప్తారో,
0: హూస్ ఎవర్ దట్ టెల్స్ యూ గుడ్,
1: వాళ్లే లక్ష్మీ స్వరూపుడు.
0: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లక్ష్మి.
1: ఎవరు మీకు మంచిని బోధిస్తారో,
0: ఎవరు హూ టీచర్స్ యూ గుడ్ థింగ్స్,
1: వారే సరస్వతి.
0: దే రిప్రజెంట్ సరస్వతి.
1: సరస్వతి, దుర్గా, లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
0: Saraswati, Durga, Lakshmi are not separate.
1: Andaru oke hrudayame.
0: They are all present in one heart.
1: Andaru manushulaku manushiga undamani bodhinchatave.
0: All of them teach the basic truth that you have got to be good.
1: Kaga Durga, Lakshmi, Saraswati muguru kudanu muguru matalu.
0: Durga, Lakshmi, Saraswati are three mothers.
1: Kaga ee vidhamainatundi oka manchi vishayalu mee hrudayallo chechukoni manchi abhivruddhi kotti manchi aadarshanni nirupinchi దేశమునకు అంతటికీ కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
0: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్, ద గుడ్ వర్డ్స్, ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ సో దట్ ద హోల్ వరల్డ్ విల్ రికగ్నైజ్ వాల్యూస్ ఆఫ్ భారత్.
1: ఈనాడు ప్రపంచం కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యలను బోధిస్తూ వస్తున్నాయి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ యు ఫైండ్ సర్టన్ bad knowledge passed on to you.
1: Kani avu manchivani meeru bhavinchi varinchadaniki prayatninchakoddu.
0: Never run after such filth.
1: Idi na hrudayaniki viruddhamainatundi మంచిదా అని మీరు వివేచించాలి.
0: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
1: కానీ మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు అది ప్రక్కకు నచ్చేటండి.
0: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
1: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
0: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ ఇన్సెసెంట్.
1: నామ విమ్నా సుఖ శాంతి నహి. హరి నామ విమ్నా సుఖ శాంతి నహి.

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: సత్యధర్మములకు మీరు వారసులు.
0: యు ఆర్ ద హైర్స్ ఆఫ్ దిస్ ట్రూత్ అండ్ రైషియస్నెస్.
1: విద్యార్థుల యొక్క బాధ్యత పైననే సత్యధర్మములు ఆధారపడి ఉంటున్నాయి.
0: ద ట్రూత్ అండ్ రైషియస్నెస్ డిపెండ్ ఆన్ యు.
1: విద్యార్థులు విశాల హృదయులుగా ఉండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైషియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayamto vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyam teekudunu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatvanti yokka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadu unnado ani vetukanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం గురించి తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharana cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkadi nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvantidi dru aneetvanti dhatuvu nunchi vachinatvantidi.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kudanu vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యం అనేటువంటి పునాది పైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటుకునను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: yada yada hi dharmasya ganirbhavati bharata abhyuddhanam dharmasya tadatmanam srujamaham. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: Righteousness shall never decay.
1: కనుక గ్లానిర్భవత భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: ద రైచియస్నెస్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ హిడెన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్ బై మ్యాన్ కైండ్.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: షైనింగ్ సన్ విల్ బి కవర్డ్ బై థిక్ క్లౌడ్స్.
1: కానీ ఈ విద్యలో అడ్డునుండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు. కానీ సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: Kanuka ee yokka sunlight aneetundi dharmamunaku sun aneetundi satyamunaku evvaru kudanu addutharadaniki veelu kaadu.
0: Therefore sunlight is righteousness, sun is truth, none can stand.
1: Satya dharmamlo rendu kudanu avinabhava sambandhamu anyonyasrayam.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: Ivi rendu kudanu prakruti paramatmalo yokka sambandhamu.
0: They have got the relationship like the nature and God.
1: జగత్ యొక్క స్వరూపము.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది ఇనర్ట్ అండ్ అవేర్నెస్.
1: మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ నన్ కెన్ సెపరేట్ అవుట్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the stage of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: Ijame idi udyogam purusha lakshanam ante ee aadhunika yugam lopala aneka mandi streelu kudanu udyogam chestunnaru.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టిక్యులర్ సెక్స్.
1: కానీ ప్రతి మానవునికి సమస్తిగా సరి అయినటువంటిది ధర్మాత్మకామోక్షం. అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: Leka udyogam chestunnatundi streelanta kudanu udyogam stree lakshanam ani cheppochuna?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: Kanuka ee udyogam kaadu purusha lakshanamu dharmam purusha lakshanam.
0: So it is not the special qualification of man to do a job. It's righteousness.
1: Satyam purusha lakshanam.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
1: సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారి అండ్ ఎ ప్యాంట్?
1: కాదు కాదు.
0: నో.
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: ద వర్డ్ పురుష మీన్స్ దట్ ద బాడీ ఈజ్ పురా వేర్ యూ ఫైండ్ ద అవేర్నెస్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: దేర్ఫోర్ దిస్ రైచియస్నెస్ ఇస్ ద కామన్ క్వాలిటీ యూనిఫామ్ టు ఆల్.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: హౌఎవర్ దిస్ ధర్మ ఇస్ క్లాసిఫైడ్ ఇంటు మెనీ కేటగిరీస్.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: వన్ ఈస్ దట్ ఆఫ్ ఎ సెలిబ్రేట్, ద హౌస్ హోల్డర్ అండ్ ఎ మెండికెంట్ రెనన్షియన్.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: ఈచ్ స్టేజ్ హెస్ గాట్ ఎ పర్టికులర్ కోడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ టెంపరీ కోడ్.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి కలెక్టివ్ వే ఆఫ్ బిహేవియర్.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ధర్మ.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ఇంటర్నల్.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఇస్ దిస్?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ఇంటర్నల్
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: ఇంటర్నల్ ధర్మ రిఫర్స్ టు ది సామనే యూనిట్ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము.
0: దిస్ ఇస్ ఏ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్
1: సొసైటీ. పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కానీ హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ దట్ ధర్మ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ అండ్ ఎటర్నల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ ట్రైబ్ ఆర్ ఎనీ నేషన్, బట్ దే షుడ్ హ్యావ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తూ ఉంటారు.
0: However, individuals follow their own external dharma, which is world.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka, satyamu dharmamunu poshinche nimittamai, aacharinche nimittamai, aanandinche nimittamai, deenni manam aacharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi, Bharatiyulu, tama yokka dharmamunu, tama yokka satyamunu, నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యు వర్ బోర్న్, లైక్ భార్యను
1: నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈస్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్ట్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ది కమాండ్ ఆఫ్ ది మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంత కూడాను ధర్మ మూలం ఇదం జగత్తు. జగత్ అంతా కూడాను ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: ది ఎంటైర్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ దిస్ ధర్మ.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: పది మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మంలే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక్కి నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, you will be rejected by society.
1: హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep the seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: In this world, you find so many people propagating many principles.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: In order to have complete satisfaction, it should satisfy your conscience.
1: ఇది సత్యము అని చెప్పు.
0: Tell the truth with your conscience as the witness.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: కాదు కాదు.
0: No.
1: నీ యొక్క ఆత్మ సాక్షిగా నీవు చెప్పినటువంటిది సత్యం.
0: Speak truth wholeheartedly.
1: దానిని మాస్టర్ అన్నారు.
0: That
1: follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: ఒక టీచరు లేక ఇంకో గురువు ఇంకొక స్వామి ఎవరో కాదు మీకు మాస్టర్.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is
1: your master.
0: Your conscience is your master.
1: అదే follow the master.
0: Follow the master.
1: కనుక మాస్టర్ అంటే ఏంటి?
0: Who is this master?
1: ఈ టీచర్ అనుకుంటున్నారు.
0: You think he is a teacher?
1: కాదు కాదు. ఏదో మంత్రోపదేశం చేసినటువంటి గురువు అనుకుంటున్నారు. కాదు కాదు.
0: You think he is a guru who gives you some mantra?
1: కాదు. నీ హృదయమే నీకు మంత్రం ఇచ్చినటువంటిది.
0: Your conscience is your master.
1: కనుకనే హృదయము ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయ is tantra, the technique.
1: దేహము ఒక యంత్రము.
0: Body is a machine, yantra.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: The feeling is mantra.
1: దేహమనే యంత్రములో
0: ఇన్ దిస్ బాడీ ది యంత్ర మెషిన్,
1: హృదయం అనే తంత్రం నుంచి,
0: ద హార్ట్ ద తంత్ర ద టెక్నిక్,
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: దేర్ ఈస్ దిస్ మంత్ర ఎటర్నలీ గోయింగ్ ఆన్, దట్ ఇస్ సోహ మంత్ర.
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: దేర్ ఫోర్ ద యంత్ర ద మెషిన్ ద తంత్ర ద టెక్నిక్ అండ్ ద మంత్ర ద చాంటింగ్.
1: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: దేర్ నథింగ్ హైయర్ దాన్ దిస్.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine యంత్రం.
1: ఈ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body the machine యంత్రం works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నులు చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్,
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్,
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ,
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్,
1: నడుము వంగింది.
0: And the back bends.
1: కానీ వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజం దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pelts the stone.
1: ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger is
1: not. నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the
1: ఆ ఫలమును పట్టుకున్నంత మాత్రమే కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలము తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు, తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ టు ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది?
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఇందులో ఏ అంగం కానీ పనిచేయకుండా గనిపోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకని ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే,
0: because of such cooperation,
1: ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
1: నాకు అందించారు కదా అని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్, ఇట్ డజంట్ రిమైన్ దేర్.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి, కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: Kanukane bhagavantuni stomachunu angirasaya namaha.
0: Therefore, God
1: angamulu yandu rasa swaroopudainatunti vaadu angirasudu.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: Ee cooperation anetundi dani bodhinchetundi de dharmamu.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. Cooperation ekkada ledu, ekkada chuchina operation, operation, operation. No cooperation.
0: Today there is no cooperation, only operation, operation.
1: అంతా భిన్న భిన్నమైన పోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్,
1: విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్,
1: సంసారం అనేటివి కానీ విచ్ఛిన్నమైపోతుండాలి.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్,
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతుండాలి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరుడుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they pretend.
1: కొందరు చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: don't
0: do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చిరేలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా?
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
2: మేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా? కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం జాలనేలోయి కృష్ణ లీలలు చాలోయి.
0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why Krishna, why do you do this?
2: Musukoni nidurantinche ganulu lepaga yavaritaram.
0: The one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up?
1: Nidurantinche vandi okka thuri rendu thulu kodthe vaadu lestadu.
0: Those who is fast asleep can be made awake.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్ హి విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి ఇస్ ఫాస్ట్ అస్లీప్ నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not meant for mere reading.
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not for propagation.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: They are meant to be practiced.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: As parents who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రూత్ లెర్న్డ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్. Truth should be spoken. Dharma should be acted upon.
1: Satyamunu cheppamani cheppindi kani aacharinchamani cheppaledu.
0: It said speak truth, but it never said practice truth.
1: Kanuka cheppetundidi naluka.
0: What that says is the
1: cheppetundidi astamu.
0: Is the hand that does.
1: Ee rendintiki manasulo manasu ekanga untundali.
0: Is the mind that unifies both.
1: Idi nijamainatundi dharmam.
0: This is true dharma.
1: Okadaniki okati combination kavali.
0: There should be a perfect combination.
1: Cooperation cheyali.
0: There should be perfect
1: unity undali.
0: There should be unity.
1: Unity undinappude purity manlo babidhirutundi.
0: When once there is unity there will be purity.
1: Ee purity develop ainappude divinity manaku vastundi.
0: When purity develops divinity originates.
1: Ee unity ledu purity ledu emi ledu.
0: Today there is no unity, there is no purity.
1: కాని ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్ ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore we should fill our hearts with truth and righteousness. Thereby there will be no enmity.
1: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: Our heart is a single chair but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is truth in your heart,
1: ఒక్క ధర్మం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time false.
1: ఇలాంటి వాడు మానవుడు అని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante enti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishiki okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatundi manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatundi dharmam.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaju vachi Ramachandra adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి.
0: హీ వాంటెడ్ రామా టు మేక్ ప్రామిసెస్ దట్ హీ విల్ ఫాలో సీత ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ వెల్త్.
1: ధర్మే చ
0: ధర్మే చ
1: ఏమిటి ఈ ధర్మం?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: కానీ ప్రాకృతమైనటువంటి ధర్మమా లేక అంతర్భూతమైనటువంటి ధర్మమా?
0: ఈజ్ దట్ ది వరల్డ్లీ ఔటర్ ఎక్స్టర్నల్ ధర్మ ఆర్ ది ఇన్నర్.
1: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ యువర్ ఎంజాయ్మెంట్
1: నా ధర్మే ఆమె ధర్మం.
0: అండ్ మై ధర్మ ఇస్ యువర్ ధర్మ.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: యువర్ లైక్స్ ఆర్ మై లైక్స్.
1: నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: బట్ ఐ విల్ నాట్ ప్రొసీడ్ బై ది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ దిస్ ధర్మ.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డుతగలు నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: ఇఫ్ దిస్ ధర్మ ద కోడ్ ఈస్ టు ద మ్యాటర్ ఆఫ్ సొసైటీ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ సీత బట్ ఐ విల్ నెవర్ గివ్ ధర్మ.
1: ఎవడో ఒక చాకలి వాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: బికాస్ సమ్ వాషర్మెన్ సెడ్ ద సీత స్టేడ్ దేర్ ఫర్ 10 మంత్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లేమ్ రామా హాస్ గివెన్ అప్ సీత దేర్ అట్ దట్ మూమెంట్.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: బికాస్ దేర్ ఇస్ సమ్ టాక్ ఇన్ సొసైటీ.
1: ఇది సత్యం, సత్యం వదా.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: రామ అబైడ్స్ బై ట్రూత్, ఫాలోస్ ట్రూత్.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటను కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ ద వర్డ్ హీ మేక్స్ బట్ ఆల్సో ద వర్డ్ ప్రామిస్ గివెన్ బై ఫాదర్.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం సి, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్ ఆత్మావై పుత్రనామ.
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం సి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామం.
1: నేను దశరథుణ్ణి.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడి ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హెస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడి ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga the sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaryanitunte oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat ramani chintinchali.
0: We should think of God continuously.
1: Adi e nijamainatunte oka sarvada sarvakaleshu sarvatra ramachintanam ani.
0: At every point of time and all circumstances everywhere we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యూ కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఆఫ్ ధర్మ.
1: ప్రాచీన కాలం నుండి ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామమందిరం.
0: Since ancient times you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
0: In Bharat, a hand that doesn't take
1: Ramanam telinatunte vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatunte okka raminchethi Ramaha.
0: That which delights is Rama, that name is Rama.
1: Andaru raminchinatunte Rama namam.
0: All like, all are drawn, attracted by this Rama.
1: Dasaratha kumarude Raman peru kadu.
0: Is not merely the son of Dasaratha.
1: Hrudayamunake Rama ani peru.
0: హృదయ ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామా విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మా ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష జయంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాని
0: so
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ట్రూ లైఫ్, మీనింగ్ ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటుంది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: In this age of Kali, the lifespan is limited.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: In Dwapara age, people lived long.
1: పిల్లలకు తెలుసును.
0: Boys know.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: at the time of war of Mahabharat,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరములు.
0: Krishna was aged 76, Arjuna 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్లే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
0: 70 ఇయర్స్ యంగ్ బాయ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఏంటి?
0: వై?
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద సాంక్టిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ అండ్
1: లస్టర్.
0: That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: కలియుగంలో అన్ని మార్పులు చెందినాయి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దర్ సో మెనీ చేంజెస్.
1: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతుంటాయి.
0: టు థింక్ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ సో
1: దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతుంటాయి.
0: టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
0: టెంపుల్స్ ఆల్సో విల్ మేక్ యూ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina anni maarpulu chendinayi.
0: In this age of Kali there are so many changes.
1: Daiva chintana cheyalante enno adlu tagulutuntai.
0: To think of God you find so many.
1: Daiva mandiralu kattalante enno vidhamainatundi kalahalu jarugutuntai.
0: To

0: సత్యధర్మం కూడాను ఆచరణలో పెట్టి
1: ప్రాక్టీస్ ది సత్యం ధర్మ,
0: దైవ ప్రేమకు తగినటువంటి దీనికి ఉపాదన చేయండి.
1: అండ్ వర్క్ సో యాస్ టు బి ది రిసిపియెంట్స్ ఆఫ్
0: దైవ ప్రేమ. సంపాదించుకున్నారంటే సర్వమును సంపాదించుకున్న వారు అవుతారు.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్
0: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది,
1: హౌ డు యు అక్వైర్ ఇట్,
0: సత్యధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
1: వెన్ వన్స్ యు ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ, యుల్ ద రిసిపియెంట్స్ ఆఫ్ గాడ్స్.
0: దైవం అంటే వేరే కాదు,
1: గాడ్ ఈస్ నాట్
0: సెపరేట్, ట్రూత్ ఇస్ గాడ్.
1: Truth is God.
0: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
1: ధర్మ హ్యాస్ నో ప్రాపర్ ట్రాన్స్లేషన్.
0: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదం.
1: ధర్మ ఇస్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్ సాల్వ్
0: పేరు చెప్తారు, కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
1: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఏ
0: వేదమునందు కానీ, ఏ శాస్త్రమునందు కానీ, ఏ ఇతిహాసమునందు కానీ, ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఎవ్రీ ఇతిహాస, ఇన్ ఎవ్రీ శాస్త్ర, సేక్రెడ్ టెక్స్ట్, ధర్మ ఇస్ ధర్మ, దట్స్ ఆల్.
0: కానీ రైట్ డెసిషన్ అంటే గాని, రైట్ యాక్షన్ అంటే గాని, ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
1: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్, రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
0: ధర్మం కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
0: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
1: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్, గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక ధర్మం పురుష లక్షణం.
1: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష, ద మ్యాన్.
0: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
1: పురుష మ్యాన్,
0: అది నీ ప్రాపకమైన. పురుషుడు అనగా ఆడవాళ్ళు కూడా పురుషులే,
1: విమెన్ ఆల్సో పురుష.
0: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది,
1: బికాస్ ది హ్యావ్ ద బాడీ ద పుర.
0: దేహమునికే పురం అనే పేరు,
1: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
0: ఈ దేహం అనేటువంటి దాంట్లో నకశిక పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహము నందు కూడా పురుషుడే.
1: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష, ద హ్యూమన్.
0: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
1: దేర్ఫోర్ ద వన్ హూ సెట్స్ ఎన్ ఐడియల్ ఈస్ నో బ్లెస్డ్ పురుషోత్తమ.
0: కనుక కేవలం వీళ్ళు పురుషులు, వాళ్ళు స్త్రీలు అని చెప్పకూడదు.
1: సో
0: ఉపాధి భేదమనే కానీ ఆత్మభేదములు కాదు.
1: సో వీ కెన్ కేటగరైజ్ దిస్ మెన్ అండ్ విమెన్, బట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద బాడీ.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
0: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంటు షర్ట్లు వేసుకుంటున్నారు.
1: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
0: అవుతుందా?
1: బట్ కెన్ యు కాల్ ద మెన్?
0: కాదు.
1: నో.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: పై డ్రెస్సులే.
1: ఇట్స్ ఆల్ ఔటర్ డ్రెస్.
0: జన్మ మరణాలు కూడా అలాంటివే.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ థింగ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రతిదానికి కూడా నువ్వు ఒక డ్రెస్ వంటివి. ఇవన్నీ
1: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
0: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
1: యు కెనాట్ గో బై ది బాడీ.
0: దేహిని ఆధారం చేసుకోండి.
1: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
0: అది ఏ నిజమైన సత్యం.
1: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
0: నీ మనసుకు నీకు సంపూర్ణమైన తృప్తి కలగాలి.
1: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
0: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
1: you try to see that they will all agitation
0: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
1: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
0: సమాజమునకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి.
1: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తి పోయినాయి.
1: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ.
0: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటుంటే
1: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
0: లవ్ అండ్ యాక్షన్ రావాలి. ఇప్పుడు
1: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్.
0: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది.
1: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
0: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక సూచన.
1: దిస్ ఇస్ ది మెయిన్ థింగ్ దట్ ది స్టూడెంట్స్ మస్ట్ అండర్టేక్ అండ్ డూ.
0: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల.

సాయిరామ్. యూ ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 24th of July 1996.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: As you grind the sandal more and more, you'll certainly sandalwood, you'll certainly feel the smell, the fragrance of it.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి ఆనందం నందే జీవించి కడపటికి ఆనందం నందే అంత్యమొందుతున్నాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ బ్లెస్, సస్టైన్డ్ బై బ్లెస్, అండ్ సో ఎనిహిలేట్స్ అట్ ద ఎండ్ ఇన్ బ్లెస్.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yendu trilokamul yendu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్.
1: Therefore the name has come, being awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వులయందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీని ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోలేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: We have developed attachment towards this fleeting sensual pleasure and the body. Therefore, we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee vedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moolakaranam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru teliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫర్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: It is a name given to him by his parents.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయము కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of your profession is not proper.
0: నీ వృత్తిని ప్రస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్నని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూసినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయము గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: Actually speaking, you are not related to the country, profession or the name.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: You are the embodiment of ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: Even the body as such is a passing cloud.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహము.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా?
1: Are you the body or you different from it?
0: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
1: If you inquire in this direction, you will be able to understand spirituality.
0: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
1: If you know yourself first, you will be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: If you know yourself first, you will know the whole cosmos later.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: You call yourself I, this I is divine, God himself.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: This is the main cause for total principle of non-dualism.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: Truly speaking, this I pertains to ఆత్మ and not to the body, mind and intellect.
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: when you put a question, where do you come from?
0: నేను ఏదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: కాని ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది నీ దేహం కాని నీవు కాదు.
1: It is your body that has come from that place and not you.
0: కనుకనే భాగవతము ఎచ్చట నుండి వచ్చిటికి నవ్వు, ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే గుట నైజము ప్రాణికోటికి.
1: Therefore, Bhagavata emphatically says, it's quite natural for the living creatures to go back to the place of origin.
0: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చితివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore, you should go back to the place where you started
0: from. అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఎక్కడి నుండి లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere. It shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
1: God is within you.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: God is not separate from you.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: This in Vedanta is called అక్షరము.
0: అక్షరము అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యూయలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: This also called ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
1: This ఏకాక్షరం is primal from ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం ఉందే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం నుండి ఏకత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: యువర్ అక్షరం
0: విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇన్ టు టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరం ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కాని అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతుక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా నువ్వు క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
0: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: Therefore all these four phases speak of the same principle of oneness, the divinity ultimately.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి ఒక శక్తి.
1: That is the true power that safeguards the human life.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: It's the physical power, it's not the worldly power that is important.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము?
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్?
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలి ఉంది.
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్?
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వగు రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ స్ప్రెడ్.
0: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం ఎక్కడ ఉంటున్నది?
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ వేర్ డస్ దిస్ డిఫరెన్స్ లై?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if you
0: consider it as separate. We
1: should not worry about that what had happened
0: or రాబోయేటువంటి దానిని ఏ మాత్రము యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదముల యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meeru adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi. Past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dinni chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Lede, nenu telusukovalani naaku chaala teevramainti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్క,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్క సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్డ్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ద ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్.
0: దైవం ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ గాడ్ విల్స్ ఇట్స్ బౌండ్ టు బి గుడ్ ఫర్ ఎవ్రీబడీ.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది కాదు.
1: యాజ్ఞవల్క్య హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్ సన్.
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: Wife now in your previous life was your mother.
0: Namaskaram chesadu yagnavalkunaku.
1: He paid respects to yagnavalka immediately.
0: Na sankalpam kudunu bhagavantu yokka sankalpame.
1: This thought is also prompted by God.
0: Nee jababu bhagavantu yokka sankalpame.
1: The reply is also divine.
0: Sarvamu bhagavantu yokka sankalpamle.
1: Everything is divine.
0: Sankalpa vikalpatmakam manaha. Ee manasu yokka sankalpa vikalpam chetane kudinatundi ganuka ivanta manchide annadu tatchalame. ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ ప్రాంప్టెడ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: బికాస్ హీ కుడ్ నో ది ట్రూత్ దేర్ కుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: సిన్స్ దెన్ హి హస్ బికమ్ ఎ రాజయోగి.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజు అయినటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual
0: spirits. There
1: is nothing beyond that.
0: Kanukane konni konni paristhitilo dinni manchiga bhavinchi aanandinchetunte vaaru kondaru untaru, chettaga bhavinchi dukkinchetunte vaaru kontha mandi untaru. Sukhadukkhamulu rendu kudanu manasu yokka prabhavamule.
1: The pain and pleasure are the effects of responses born out of the human mind.
0: Kanukane sukhadukki samayakrutva rahula abhijayajaya. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: దెర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఎ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వీ సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీఈస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకును అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీఈస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతములు ఎందు కూడాను అనేక దేశములు ఎందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries
0: Vinayaka పూజ కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుక ఏతత్ పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహే అనేటువంటి గాయత్రి మంత్రం ఉండినటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడాను ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక యొక్క పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతలతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్సూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ. కనుకనే
0: ప్రతి శుభకార్యములందు కూడా ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions we pray to
0: aithe evarevari manasuku bhavam taginattuga vaaru deenini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Parama bhaktulainatundi vaaru shastra sampannulainatundi vaaru veda shastra itihasa puranamulnu chakkaga telisinatundi vaaru
2: suklam bharadaram vishnu tesivarnam chaturbhujam.

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థము.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: ఆకాశము రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of a sky.
0: Vishnu. Vishnu ara emti sarvavyapakatvam ainatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dhara Vishnu. Suklam anaga telupudu. Ambara anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Chaturbhujam sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga chikatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: హీ హాస్ ఫోర్ హ్యాండ్స్.
0: ఏమిటి? ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు.
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandastaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamunaku aneka arthamulu kudanu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word single word will have many interpretations and meanings.
0: Shuklam bharadharam vishnu tellani vastramulu dharinchi sarvavyaptiga ainatunte oka bhava vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatunte vaadu shuklam bharadharam vishnu tellani battalu mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటారు.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటుంది, ఆకాశం రంగుతో ఉంటుంటుంది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటుంది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు, కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్న వదనం చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటారు అది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడాను దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విద్ ఇన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books,
0: vidyarthulara,
1: texts, students.
0: ee shastram aneetundi daranni aneka reetiluga meeru talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnananni meeru sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: ఆచరణలో లేనటువంటి ఎందుకు మీకు టన్స్ టన్స్ అంటే ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో?
1: వై దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఒక్క దీనిని మీ చిత్తం అందించుకుంటే చాలు.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ఆకార మానవత్వం కాదు, ఈ జగత్తునకు మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి.
1: ఇస్ నాట్ ది హ్యూమన్ బై ఫార్మ్ దట్ ఇస్ నీడెడ్, హీ షుడ్ బి హ్యూమన్ ఇన్ హిస్ బిహేవియర్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రేపటి భారత ఉద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారమవుతాం.
1: Without faith in God, we'll be wasting our
0: life. జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this.
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధమైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: Everybody
0: has అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
1: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
0: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది.
1: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద షీట్ ఆఫ్ బ్లిస్ వన్ హ్యాస్ టు.
0: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం నందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షి మృగాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే,
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఎంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్? వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది
0: దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మ రూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్ ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా అహం బ్రహ్మాస్మి బ్రహ్మన్ అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి, దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యు థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యు కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: లోక సంబంధమైనటువంటి కృత్యంలో ఏమాత్రము నీవు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుకనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తురా.
1: Therefore you should consider every activity as God's activity, divine.
0: కనుకు మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
1: Then you will not have any problems or obstacles in life.
0: కనుకనే విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
1: Therefore this kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటానికి కూడాను మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: చీకటి లేకపోతే లైట్ నాకు విలువేలేదు.
1: Without darkness light has no value.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery you don't expect happiness.
0: ఆనందము మన యొక్క స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలై కాలేదు?
1: Then how is it that you are not the recipient
0: of that place? You deha drishti ande neevu jeevisthunnavu.
1: Because you live, carry on your life journey.
0: Deham ni yokku upadhi. Nee deham yokku upadhi.
1: Your body is an instrument.
0: Nee dharinchinatundi vastram adi.
1: It is like the dress you have
0: on. Kaani nee body kaadu.
1: But you are not the body.
0: Body is like a water bubble.
1: Body is like
0: mind
1: water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: don't
1: like a mad monkey.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కాన్షియన్స్ నీవు ఫాలో చేస్తూ రావాలి.
1: సో యూ షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డెత్ ఆఫ్ ది లైఫ్ అని.
1: బాడీ విచ్ ఇస్ బౌండ్ టు డై.
0: నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
1: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
0: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గము మరిదేతుండాలి.
1: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్, యూత్ అండ్ ఓల్డ్
0: ఏజ్. దేహం మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
1: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
0: కనుక మనసు మారాలి.
1: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ మ్యాన్ విల్ చేంజ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
1: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఇస్ అవర్ మెంటాలిటీ.
0: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
1: మైండ్ ఈజ్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
1: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
0: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
1: యూ హ్యావ్ కెమెరా.
0: ఈ కెమెరా ఇటువైపు తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
0: దీంతో పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
0: కాబట్టి ఎటువైపు తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
0: నీవు ప్రకృతి వైపు తిప్పినప్పుడు ప్రకృతం అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్
0: మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యూ విల్ హావ్ డివినిటీ పిక్చర్.
0: అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఇది ఒక లాక్,
1: హియర్ ఇస్ ఎ లాక్,
0: ఇది ఒక కీ,
1: దిస్ ఇస్ ఎ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి
1: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్
0: టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్
1: ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్.
0: కానీ సేమ్ లాక్ సేమ్ కీ.
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
0: నీ మైండ్ ఏ కీ.
1: యువర్ మైండ్ ఇస్ ది కీ.
0: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్. టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
1: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
0: ఉన్నది రెండు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
1: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: కనుక నేను దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధన ఏర్పడుతుంటాది.
1: ఇఫ్ యూ జస్ట్ టర్న్ వరల్డ్ వైడ్ వరల్డ్ సైడ్ ఇట్ లెట్ బాండేజ్.
0: నీవు కాన్షియన్స్ తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాడు. మనోమూలం విధం జగత్తు, జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ సెన్సెస్ ఆర్
0: పనిముట్లు మాత్రమే.
1: దేర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి కన్నుతో చూసేది ఆ మనసే.
1: దేర్ ఫోర్ ఇస్ ద మైండ్.
0: చెవితో వినేది మనసే.
1: అండ్ త్రూ ది
0: మనసు విచారించేది మనసే.
1: ఇట్ ఆల్సో ఇంక్లూడ్
0: చేతులతో పనిచేసేది మనసే.
1: ఇట్ వర్క్స్
0: అంతా మనసే.
1: Everything is a mind.
0: కనుకని ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
1: Therefore, we should change the mentality.
0: ఎట్లా మార్చాలి?
1: How to change?
0: మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: We should direct our mind Godward.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
1: You may do your household work.
0: This is God work. God work. God
1: then
0: work.
1: It gets transformed into God
0: work. You work not required.
1: You don't need to give up your work.
0: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: నీవు చేయి, నీ కర్తవ్యాలను నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ ఇవన్నీ కూడా భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
1: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఈ విధమైనటువంటి సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతనే మనకు ప్రాప్తిస్తాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
0: సచ్చింతనం వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
1: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
1: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
0: కనుక
1: సో
0: మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మనం చేసేటువంటి కూడా మంచిగా చేయి.
1: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
0: మంచిగా చూడు.
1: Let's speak.
0: మంచిగా విను.
1: Let's
0: చెడ్డ దానికి అవకాశమే ఇవ్వద్దు.
1: Never give scope to bad listening.
0: ఇది ఏ పెద్ద సాధన.
1: This is the biggest
0: సాధన. అనగా ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
1: Spiritual path does not mean japa or penance or meditation.
0: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్.
0: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంతో ప్రవేశించడమే సాధన.
1: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
0: Kanukane manlo undreti bhavamulaku badalakanta moola karanam adiye.
1: This is the cause for all the suffering and misery.
0: What is the way of immortality?
1: What is the way to immortality?
0: Removal of immorality is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immortality adiye manaku nijamaina margamu.
1: That is the true path.
0: Adiye rajamargamu.
1: That is the royal path.
0: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
0: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: At times there will be certain feelings of anger and also greed. They are all
0: animal qualities. Manavata viluvalanu manam penchukovali.
1: We should develop human qualities.
0: Manavata viluvalu emiti?
1: What are human values?
0: Daya manavata viluva.
1: Compassion.
0: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
1: Hrudaya hrud plus daya compassion.
0: Adiye compassion.
1: Compassion.
0: Aa compassion ni manam penchukovali.
1: We have to develop this compassion.
0: Eppudu ee dayanu manam penchukuntamo?
1: When once we develop this,
0: prema sahajanga praveshistundi.
1: Love enters there naturally.
0: Kabatti love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa prema ne manamu abhivruddhi pachukovali.
1: We have to develop that love.
0: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
1: We have to fill our hearts with love, not with knowledge.
0: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
1: వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్
0: యూస్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ లైఫ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: ఇట్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కాదు, హృదయాన్ని పెట్టుకున్నా ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
1: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
1: ఇట్స్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు చూపించాలి. వన్ షుడ్ డూ దట్.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
1: As this modern education system is not running along that sound lines, we find so many defects.
0: విద్య యోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: Is education

0: ఎక్స్పెక్టేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబుల్.
1: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
0: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్.
1: బ్యూటిఫుల్ జ్యువెల్. ఈ నిజమైనటువంటి యొక్క, ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
0: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
1: ఈ వినయంలో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడ కనిపించదు.
0: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
1: సద్గుణంబులు
0: గుడ్ వర్చ్యూ,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్య నిరతి
0: అడిహరెన్స్ టు
1: భక్తి,
0: డివోషన్
1: క్రమశిక్ష,
0: డిసిప్లిన్
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ
1: నేర్పునదే విద్య.
0: ఇట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ టీచర్స్. ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబుల్.
1: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
0: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్.
1: బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఏ బ్యూటిఫుల్ జ్యువెల్.
1: ఈ నిజ

0: ఇవి మనం నేర్చవలసింది.
1: వీ షుడ్ లెర్న్ దేర్.
0: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాము ఈనాడు.
1: బట్ టుడే వి ఆర్ లెర్నింగ్ జస్ట్ ఆపోజిట్ కాంట్రడిక్టరీ థింగ్స్.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ హూ
0: విద్య అర్థైతేది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
0: విద్య విద్య
1: విద్య ఇస్ విద్య.
0: యా ఏది
1: యా దాట్
0: విజ్ఞానము ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అది ఏ విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దాట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: Cows are many.
1: Cows are many.
0: Milk color is one. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
1: Today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
1: Master is one.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: mere master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question we ask.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kodu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokaru em kavali?
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka.
0: Athaniki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of vinayaka.
0: Trunk ledu kani ఆ యొక్క జ్ఞానం నీళ్ళందు ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐ యామ్ ది మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్. ఐ యామ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐ యామ్ ద మాస్టర్. ఐ యామ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మై ఇన్స్ట్రుమెంట్స్. మై పనిముట్లు. నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐ యామ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్.
1: ఐ యామ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: You develop this truth.
0: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి.
1: Don't waste time unnecessarily.
0: కనుకనే టైమ్ ఇస్ గాడ్.
1: సో టైమ్ ఇస్ గాడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్
0: టైమ్. టైమ్ వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: కనుకనే టైమ్ వేస్ట్ కాకుండా ఐఎమ్ ది మాస్టర్. నేను మాస్టర్ అయినట్టుంటాడు. ఎట్లాంటి మార్గంలో ఉండాలి? నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి.
1: సో నెవర్ వేస్ట్ టైమ్. ఫీల్ దట్ యువర్ ద మాస్టర్ సో దట్ యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యమవుతుంది?
1: దెన్ వెన్ డూ యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్.
0: అంతా భగవత్ అర్పితం గావించాలి.
1: You offer everything to God.
0: Everything is instruments.
1: All the rest are instruments.
0: కనుకనే నేను మాస్టర్ గా ఉన్నాను. నేను మాస్టర్ కూడా మాస్టర్ కే చేరిపోవాలి.
1: I am the master. I must be one with the master.
0: కనుకనే నీవు become master.
1: And become master.
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే you become master. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: As you feel and think that you are the master, you become the master.
0: కనుకనే మీరు మాస్టర్స్ గా కావాలి.
1: సో యూ షుడ్ బి మాస్టర్స్.
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
1: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతారు.
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
1: యూ షుడ్ బి మాస్టర్.
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
0: అనగా ఏమిటి?

0: ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకొని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
0: మీరు మొట్టమొదట పుట్టినదానే మీరు దైవ స్వరూపులే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
0: మీకు అందరికీ తెలుసు, అనేక ప్రయాణం చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ ఏ టైమ్
0: పూర్వము
1: ఎర్లియర్
0: కొంచెం 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల
1: it was those days when English was newly introduced
0: amanni pichevo god man god man god man god man an pichevadu
1: they used to address everyone as god man god man
0: ee god man god man an pichistu vacharu
1: everyone is addressed
0: ani kramakramena ee language ee angla bhasha chaala koncha varaku spread avutu vachesindi
1: the language english language was spread far and wide
0: ee god man an pichanta varaku oka sunnam juttaru
1: to this word god man another zero is added
0: god man poyindi good man annaru
1: so in the place of god man the word good man has come
0: tarvata ee good anetundi mari pothu vachindi
1: and this went on for some
0: appudu
1: time
0: appudu good bye ani cheptu vacharu
1: later they said good bye
0: man poyindi endukante man qualities levu akkada
1: man is gone because there are no man qualities of man there.
0: Good boy annaru
1: then they started calling good boy
0: tarvata good kuda poyindi
1: later good is also
0: bye anukuntu vachindi
1: ultimately it landed up this bye
0: కళాతుడికి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది
1: అండ్ ఓన్లీ బాయ్ దట్ హస్ కమ్
0: గుడ్ పోయింది గాడ్ పోయింది బాయ్ పోయింది మ్యాన్ పోయింది
1: గుడ్ గాడ్ బాయ్ మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్
0: ఇదే మనం నేర్చుకోవాల్సింది
1: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు నో
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్
1: యు ఆర్ ఆల్వేస్ గాడ్
0: గాడ్ ఇస్ బీయింగ్ చే మార్పు చెందేటువంటి వాడు కాదు
1: గాడ్ ఇస్
0: ఆల్వేస్ బీయింగ్
1: God is always in the state of being changeless.
0: Kaliga unnadu ade satya chitta aanandamu
1: that is being awareness and bliss.
0: ఈ మూడు కూడా నువ్వు మానవునియంది ఉంటున్నది.
1: ఆల్ ది త్రీ ఆర్ విద్ ఇన్ మ్యాన్.
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్.
0: ఈనాడు లోకములో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పుడు కదిలిపోయే మేఘాలే.
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్
0: పాసింగ్ క్లౌడ్స్. ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: దే ఆల్ కమ్ అండ్ గో. మనీ కమ్స్ అండ్
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. దాన్ని పెంచుకోవాలి.
1: మనీ comes and goes but morality comes and grows
0: కరుగని అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అన్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యు విల్ బి ఏబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్
0: చక్కెర ఎత్తుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు ఏమి చెప్పలేడు
1: ది వన్ హూ హస్ నాట్ టేస్టెడ్ ది షుగర్ కెనాట్ డిస్క్రైబ్
0: కానీ దాన్ని కొద్ది నాలుగుపై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు
1: వెన్ వన్స్ హి పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హి కెన్ టేస్ట్ ఇట్
0: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ద వన్ దట్ విల్ మేక్ యు ఎక్స్పీరియన్స్
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును
1: ఇన్ దిస్ వరల్డ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము
1: యు షుడ్ attain divinity you should reach god that is the highest accomplishment
0: daivam yokka premanu sadinchali
1: you should the recipient of the divine
0: daivam yokka dayanu sadinchali
1: you should also recipient of
0: manam sadinchavalsindi ade kaani ivanni kaadu
1: that is the true achievement
0: ye naatikaina oka naatiki vadala petti povasindi
1: the rest of things you must give up someday or other
0: avi ninnaina vadaltaa leka neevu dannaina vadaltaavu
1: either you will give up or they will drop you
0: కాని వదలనేటువంటిది ఒక్కటే
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
0: బంధువులందరూ వాకిటి దాకని వల్ల కాటికే వత్తురు
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యూ ఆల్ ది టైమ్
0: ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ
1: గాడ్ ఈస్ విత్ యూ ఆల్ ది టైమ్ ఇన్ యూ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు
1: ది వన్ హూ రిసీవ్ సచ్ గాడ్స్ లవ్ His life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ ను మనం సంపాదించాలి.
1: We should attain, reach the divine goal.

రుద్రసుఖదనావ ఏక రామనా భవ సముద్రసుఖదనా.

సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హరహర హరహర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హరహర హరహర సుబ్రహ్మణ్యం శివ శివ హరహర సుబ్రహ్మణ్యం హరహర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హరహర సుబ్రహ్మణ్యం హరహర శివ శివ సుబ్రహ్మణ్యం శరణ భవ సుబ్రహ్మణ్యం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర

కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై గోవింద.

బైటరి పూల నెట్లు పట్టగలడు, లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పూల నెట్లు పట్టగలడు. తత్వమెరిగినంత ధన్యుడౌ నరుడిలం, తత్వమెరిగినంత ధన్యుడౌ నరుడిలం.

0: One who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamame vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manushi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, ajhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattvavetalu, mahaneelu, panditulu, sadhuru, ఎంతో కాలము నుండి భగవత్ తత్వమును ప్రచార ప్రబోధలు సలుపుతూ ఉన్నారు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ మెనీ సేజెస్ స్కాలర్స్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ బీన్ టీచింగ్ ది ఫిలాసఫీ.
1: కేవలము వ్యాఖ్యాన సంబంధమైన ప్రచార ప్రబోధములు సలుపుతున్నారు, కానీ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధనము సలపటం లేదు.
0: ఆల్ ది టీచింగ్స్ హావ్ బీన్ డన్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ టీచింగ్, బట్ దే ఆర్ నాట్ డెమోన్స్ట్రేటింగ్ బై ప్రాక్టీస్ వాట్ దే ఆర్ టీచింగ్.
1: ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములే ఈనాడు అత్యవసరము.
0: ద టీచింగ్స్ విచ్ ఆర్ సపోర్టెడ్ బై ది ప్రాక్టీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద డే.
1: ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క గ్రంథమును ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకొని ప్రమాణముగా స్వీకరించి ప్రపంచమునందు ప్రచారం సల్పుచున్నారు.
0: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఈచ్ రిలిజియన్ ఈజ్ హ్యావింగ్ వన్ టెక్స్ట్ యాజ్ ద బేసిస్ అండ్ ఆల్ ది టీచింగ్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద టెక్స్ట్ కంటెంట్స్.
1: క్రిస్టియన్ మతము బైబిల్ను ప్రమాణంగా ప్రధానంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grantharajyamunu prana samanamuga vishwasinchi pramanamuga తాము అంగీకరించి ప్రచార ప్రబోధములు సలుపుతూ వచ్చారు.
0: సిక్స్ హావ్ బీన్ బేసింగ్ ఆల్ దర్ టీచింగ్స్ ఆన్ గ్రంథ్ సాహెబ్ అండ్ దే హావ్ బీన్ క్యారింగ్ ఆన్ దర్ టీచింగ్స్.
1: భారతీయుల యొక్క గ్రంథములు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విశ్వసించినప్పటికీ భగవద్గీతని ప్రధానమైనటువంటి ప్రమాణంగా స్వీకరించి ఈనాడు లోకమునందు అధికంగా ప్రచారం సల్పుతూ వస్తున్నారు.
0: భారతీయస్ హ్యావ్ వేదాస్ ఉపనిషస్ అండ్ నంబర్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్ యాజ్ ద బేసిస్, బట్ ఆఫ్ విచ్ భగవద్గీత హ్యావ్ బీన్ టేకన్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దర్ టీచింగ్స్ ఈవెన్ టుడే.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ యందు ఉంచి దాని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథం యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథం యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెస్ట్ only when we understand properly and practice in the proper way.
1: ee naati granthamulanni kudanu kevalam paranamulu endunu patanalu endunu వినియోగించుతున్నారు. కాని దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పును తెప్పించుకునటం లేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారముకు సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ద నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఏ కంట్రీ, ఏ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని కాని ధీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరార్థమును గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫార్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది కాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్. దే ఆర్ డెల్యూజన్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్స్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా దివ్యత్వాన్ని మనం చేరవలనన్నా పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందు కూడాను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ కలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యు సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దిస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము సంకుచితమైన భావముల చేత కులము, మతము, వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమయమైనట్టుగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ. తత్వజ్ఞాన
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
1: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
0: It is a combination and merger of the nature and the creator.
1: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనం అనుభవించవలను కాని కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీతా విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
1: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజ తత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: The true significance of this sacred book will have to be understood by us clearly.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: when you open Bhagavad-gita for the first time,
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఏ డైలాగ్ దేర్.
1: ఈ విధముగా కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యు వుడ్ నెవర్ గెట్ ద బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరుడు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ and the principle of individual soul.
1: ఇక్కడ అర్జునుడికి కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్. హి వాజ్ డెల్యూటెడ్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపు కథలు వింటికిందన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home. He told Krishna.
1: Kevalam bandhumitrulnu chuchi taanuku bhrama kaligindi.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: Ee bhrama mamattamto koodinatvantidi.
0: This delusion is associated with మైండ్నెస్.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: అధికార అభిమాన మమకారం చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగింగ్ దట్ పొసెసివ్.
1: ఈ విధమైన భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూడెడ్ దస్?
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, as long as you have delusion you can never get at brahma.
1: Brahmamunu dooram chesadu anaga bramanu viraktiga vinchadu.
0: He removed brahma delusion from Arjuna.
1: Bhayamunu nirmoolam chesadu.
0: He destroyed all fear.
1: Brahma tattvanni nirupimpa chesadu.
0: He established and proved the principle of brahman to Arjuna.
1: Appude deenudainatundi Arjunudu veeruniga deenuniga roopondadu.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: Kanuka Arjunuku pratinidhulainatunti oka jeevulu ee naadu bhramala chetanu deenattam chetanu kevalamu oka ajnanam nandu munigipothunnaru.
0: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
1: Tama kartavyanni vismaristunnaru.
0: They are giving up their duties.
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషిచే,
0: ఇట్స్ సీజ్లెస్ వర్క్,
1: నిరంతర తాపత్రయములచే,
0: ఫుల్ ఆఫ్ వరీస్,
1: అంతులేని ఆశలచే,
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనలచే,
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: A person who is thus trying to reach the ultimate with all these things, how can he reach?
1: సత్యమైనటువంటి యొక్క,
0: when a person just is
1: నిర్గుణ నిరూపమైనటువంటి యొక్క,
0: పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ ఎ ట్రూత్,
1: ఈ నిర్గుణాకార తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి భ్రమను దూరం గావించుకోవాలి.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: కనుకనే మనం ఎందుండినటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచటం అత్యవసరము.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూషన్ ఫ్రమ్ అస్.
1: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
1: స్వప్రదృశ్యం వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఏ సంథింగ్ లైక్ ఈ
1: వైండ్ను దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిరర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిరర్ బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద మిరర్.
1: నేత్రములకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
1: it. ellappudu kudunu sakshibhutamai untuntai.
0: Eyes always remain as witness.
1: samasta drushyamunu kudunu netramulu chudagalugutunnavi.
0: Eyes have been able to see all the sights in the creation.
1: kaani netramulu netramulanu chudalekapovutunnavi.
0: but I cannot see itself.
1: itti andattamunu nirmoolamu gavinchi divyattamunu praaptimpajesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఎ డివైన్ సైట్ అండ్ విచ్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: ఈనాడు భగవద్గీత యొక్క ప్రచారములు ప్రబోధములు విరివిగా పెరిగినవి.
0: దీస్ డేస్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ గ్రోన్.
1: అనేక విధమైన జ్ఞాన యజ్ఞములు భగవద్గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
0: ది జ్ఞాన యజ్ఞ సప్తాహ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్ ఎనార్మస్లీ.
1: ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
0: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
1: కారణమేమనగా పవిత్రమైన గీతాసారమున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
0: ది రీజన్ ఈస్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్
1: శ్లోకములను కంఠస్థము గావించటము,
0: మెమరైజింగ్ ది శ్లోకాస్,
1: పారాయణములు సల్పటము,
0: పర్ఫార్మింగ్ పారాయణస్,
1: ఉచ్చరించటము,
0: సింప్లీ చాంటింగ్ దెమ్.
1: ఇది కేవలము ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
0: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
1: కనుక మనం ఆచరణ యందు ఒక్కటైనా మనం ఆచరణ యందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
1: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: Krishna himself has said that Arjuna is kept only as an instrument.
1: నిమిత్తమాత్రం భవసవ్యసాచి. ఓ సవ్యసాచి, నిన్ను నిమిత్తంగా పెట్టుకున్నాను. ఈ భగవద్గీత జగత్తునికే సంబంధించినటువంటిది, నీకు మాత్రమే కాదు.
0: ఓ అర్జున, ఐఎమ్ కీపింగ్ యూ ఓన్లీ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఆర్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ఇట్ ఈస్ మెంట్ ఫార్ ద ఎంటైర్ వరల్డ్ నాట్ ఫర్ యూ అలోన్.
1: నేను సర్వజీవులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉన్నాను.
0: I am existing in the form of Atma in all beings.
1: Neevu veru nenu veru kaadu.
0: Yourself and myself, we are not different.
1: Raga dveshamulu che kootatam cheta ee yadarthamainatundi swastha roopani neevu marchipothunnavu, koodalekapothunnavu.
0: Because you are having attachment and hatred, you have not been able to know your own real self, real nature.
1: Mappulu che kappabadinatundi okka suryudu మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
0: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
1: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
1: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
0: If one recognizes oneself, one becomes Brahma himself.
1: Tanu tanuga nilchatame Bhagavad-gita yokka saram.
0: The essence of Bhagavad-gita is to teach one to remain one.
1: Tanu jeevudu, Krishnudu devudu anekunti yokka vibhagam manam cheyaradu.
0: That kind of difference that the Arjuna is an individual soul and
1: ee vinnattumlone manaku bhaya bhrantulu chekurtayi.
0: When you have that kind of difference, you are full of fear.
1: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
1: ఇది కేవలము ధర్మశాసనము.
0: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
1: భగవద్గీత ధర్మశాస్త్రము.
0: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
1: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
0: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
1: ఎస్టాబ్లిష్డ్
0: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐఎమ్ బోర్న్ దేర్ హియర్ సెట్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ధర్మ?
1: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
0: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
1: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
0: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
1: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవులకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
0: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్, ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
1: ఈ ప్రీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమై మనము ఈ ధర్మమును ప్రవేశపెట్టాలి.
0: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యు హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము ఒత్తు కుదురుతుందా?
0: కెన్ దర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
1: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
0: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
1: హృదయముతో కొనవలసినటువంటిది.
0: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
1: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: ఆల్ ది ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటు ఎ టైప్ ఆఫ్ బిజినెస్ దీస్ డేస్.
1: ఈ విధమైన మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కానీ ప్రొక్కలకు కానీ సుక్తులకు కానీ ఈ సరైనటువంటి మార్గం కాదు.
0: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
1: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
0: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
1: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాము.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
1: కనుకనే బ్రతుకులన్నీ యు మాయా.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
1: భవబంధములు మాయా.
0: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
1: సంసారం అది మాయా.
0: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ మాయా.
1: సావు మాయా.
0: డెత్ ఈజ్ మాయా.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్.
1: మాయ బ్రతుకునకి మాయలో పడుతున్నాం మనము.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
1: మాయను నిర్మూలము చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
1: మానవుడు. మానవుడుగా బ్రతికి
0: మ్యాన్ లివింగ్ యాజ్ అ మ్యాన్
1: మాధవత్వంగా మారేటువంటిదే వేదాంతం యొక్క సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్
1: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటానుకోటగలరు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
1: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
0: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ ది అండర్స్టూడ్ ది మీనింగ్?
1: గుర్తించకుండా పోవటం కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
1: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించటం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
0: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్.
1: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
0: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
1: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
0: ఫర్ డూయింగ్ పారాయణ అండ్ చాంటింగ్ ఆఫ్ భగవద్గీత కెన్ దర్ బి సారో? వాట్ ఇస్ రీజన్?
1: పారాయణం చేయవలసినటువంటిది కాదు కనుకనే దుఃఖం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: దిస్ ఈస్ నాట్ ఎ టెక్స్ట్ విచ్ విల్ హావ్ టు బి మియర్లీ చాంటెడ్ దేర్ ఫోర్ యు ఆర్ గెటింగ్ సారో.
1: ఆచరణ రూపమైనటువంటి గ్రంథం భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ మెంట్ ఫార్ ప్రాక్టీసింగ్ ఇట్.
1: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
1: పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: అమృతమైన నువ్వు.
0: యు ఆర్ ఇమ్మార్టల్.
1: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతమని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
0: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టార్ ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. But instead, if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
1: Isha avasyam idam sarvam ishvara sarva bhutanam tanayende ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavad gita bodhinchinappudu deenini poorthiga viswasinchinatunte vaadaithe bhagavantudu vere unnadaneetti yokka bhavamu itanlo ee maatram kudanu aavirbhavinchadu.
0: When bhagavad gita is teaching that ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
1: Kanuka tanayokka aatma tattvamane krishnuniga bhavinchukoni tana hrudayamune brindanamuga viswasinchukoni tana bhavamulne gopikalaga taanu alankarinchukoni indulo tanayokka aanandamunu anubhavinchadaniki prayatninchatame nijamaina kunti yokka saram.
0: ద రియల్ ఎసెన్స్ అండ్ ది కరెక్ట్ వే ఆఫ్ ఎంజాయింగ్ భగవద్గీత ఈజ్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ ఆత్మ యాజ్ కృష్ణ, అండ్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ హార్ట్ యాజ్ బృందావన, అండ్ యూ హావ్ టు కన్సిడర్ యువర్ థాట్స్ యాజ్ గోపిక.
1: సర్వుల యందు దైవం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి
0: ది పర్సన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హార్ట్.
1: తన స్వవిషయం వచ్చేటప్పటికి ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాడు.
0: బట్ వెన్ ది మ్యాటర్ కమ్స్ టు హిజ్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్ హీఈస్ లూజింగ్ ది ఫెయిత్ ఇన్.
1: పరులకు బోధించే సమయమునందు మాత్రము ఇవి చాలా పటుత్వంగా బలమైనటువంటివిగా ఉచ్చరిస్తూ ఉంటాము.
0: వెన్ వీఆర్ టీచింగ్ ఇట్ ఫర్ అదర్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్మ్నెస్ అండ్ కన్విక్షన్ వీ గో ఆన్ టీచింగ్.
1: తనకు ఒకటి పరులకు మరొకటిగా ఉండటం చేత ఇది భిన్నముగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ హిమ్ అండ్ డిఫరెంట్ థింగ్ ఫర్ అదర్స్ దెర్ విల్ బి దట్ కైండ్ ఆఫ్
1: తాను వేరుగా దైవం వేరుగా భావించినటువంటి వ్యక్తికే ఇట్టి పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి కోల్పోతున్నాడు.
0: బట్ వెన్ ది మ్యాటర్ కమ్స్ టు హిజ్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్ హీఈస్ లూజింగ్ ది ఫెయిత్ ఇన్.
1: పరులకు బోధించే సమయమునందు మాత్రము ఇవి చాలా పటుత్వంగా బలమైనటువంటివిగా ఉచ్చరిస్తూ ఉంటాము.

0: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేయర్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
1: యుద్ధం అనగా సామాన్యం కాదు.
0: వార్ ఈజ్ నాట్.
1: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్.
1: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ వెరీ
1: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
0: దెర్ విల్ బి ప్రాబ్లమ్స్.
1: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
0: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రేయర్ టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
1: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్లాడు కృష్ణుడు.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవ.
1: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
0: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్ కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
1: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
0: The wicked ones, Duryodhana, Dushyasana and the others, they never agreed for this kind of
1: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
0: When Krishna came back and told Arjuna that he could not succeed in his mission, Arjuna changed his views, thinking that the grapes which you cannot get are
1: sour. అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరం తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
1: వారు అంగీకరించే ఉండినా తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ కృష్ణ హడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
0: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
1: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
0: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్.
1: కాలకూటమున అమృతము సృజింప వీల భయద దావాగ్నిలో మల్లె పువ్వుల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
0: ఓ గోపాల, why undertake this particular thing again? It is impossible to get poison in nectar. This is a particular leela of yours. It is not possible to succeed in this. Let us not try in this mission.
1: Kuracha buddula kauravulara mara toragi mana pottu kottura.
0: Those narrow minded people, will they agree for our proposal?
1: Yuddhamu siddhamanaka kalaharana mikriyela.
0: Why should we waste time without we making preparations for the war?
1: ee kalaharanam chesindi evaru arjunudu kada?
0: Is it not Arjuna who has indulged in this delay tactic?
1: Tana paachikalu chellaledani tanu yuddhamunaku siddham kaammani tirigi krishnunne purukolputu vachadu.
0: As he did not succeed in his idea, he began making Krishna, exhorting Krishna for the war.
1: Deeni yokka antaratyam emanaga prati jeevulu yokka swabhavamulu ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతారు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దే మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
0: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
1: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
0: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
1: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహమే అని చెప్పగలడా? చెప్పడు.
0: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది
1: గ్రేస్? ఈ మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. He has not been able to understand the real meaning of the spiritual.
1: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
0: If everything is a blessing of God, then we will have to think everything in a broad way.

0: ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
0: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
1: ఇఫ్ యు గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఏంటంటేను మనం విశాలమైన భావం అభివృద్ధి పరుచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావంను పెంచుకుంటూ వస్తున్నాము.
1: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హ్యావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
0: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధలు సలుపుతున్నారే కానీ ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధలు సలిపేటువంటి వారు చాలా తక్కువ.
1: Those people who are undertaking, expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
0: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
1: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
0: ఇది కేవలం మరింత భ్రమలలో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
1: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ దే విల్ మేక్ దెం ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూషన్.
0: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
1: ది లిజనర్స్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హూ ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దిస్ ఆస్ ట్రూత్.
0: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
1: దిస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్.
0: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు ఆచారములు.
1: It is not the teaching and preaching which we'll have to do. What we have to do is we have to
0: manam chesi chupincheetundi vidhanamlo manam prayatninchali.
1: We have to take up the path of practicing and preaching.
0: Cheppina vishayamlo manam cheyalekunda poyina vishwasam manam kolipovtam.
1: If we don't practice what we teach, we lose the trust and the faith of others in us.
0: Ee naadu aacharana roopamaina pracharamlo atyavasaram.
1: It is essential these days to preach after practicing them.
0: Okkokka dinamunaku enniyo lakshala bhagavad geetalu print avutunnayi.
1: Lakhs of copies of bhagavad geeta are printed.
0: Prati videshiyudu kudanu bhagavad geetanu uchcharistunnadu danini parayanam chestunnaru.
1: Every foreigner these days is chanting bhagavad geeta.
0: Kani manasika parivartana ye matram kudanu karagatam ledu.
1: But there is no mental transformation at all.
0: Ee manasika parivartanaku motta motta bhautika parivartana ravali.
1: For mental transformation there is a need for external transformation, the physical.
0: Manishi anega manase.
1: Man essentially means
0: manasu anega talampule.
1: Mind means thoughts.
0: Talampule anega mana yokka nitya charyale.
1: Thoughts refer to our daily behavior and practice.
0: Eta vata manishi anega mana charyale.
1: The sum and substance of this is man refers to
0: motta motta mana nadavadikini mana sarididdukovali.
1: In the first place we have to change and make our own behavior.
0: ఈ నడవడికను మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
1: If we change our conduct and behavior into good, our mind will be.
0: ఈ మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడాను సంభవిస్తుంది.
1: Once there is a mental transformation, spiritual transformation also can come.
0: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలను సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
1: మెంటల్ థింకింగ్.
0: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
1: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
0: కరిష్యే వచనం తవా. స్వామి మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
1: హీ టోల్డ్ స్వామి ఐల్ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
0: ఈ విశ్వాసం పురస్కరించుకుని కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోస్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్ మేడ్ అర్జున ఏ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్ మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
0: కర్తవ్యం యోగముచ్యతి. ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
1: ద రియల్ యోగా ఈజ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
0: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
1: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
0: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
1: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రతి ఒక్కటి కూడాను మన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై హిస్ విల్ అండ్ బై హిస్ ఓన్.
0: ఇది నిజమైనటువంటి సారథ్యము.
1: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
0: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు, మానవుడే.
1: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
0: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
1: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్లీ టు అర్జున.
0: కాబట్టి అందరు కూడాను పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ది సన్స్ ఆఫ్ ది మదర్.
0: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథే.
1: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ సారథి.
0: కనుక నా యొక్క జీవితమునకే ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
1: వీ హావ్ టు దేర్ ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
0: అప్పుడే నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్.
0: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
1: దెన్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఈవెన్ బికమ్ ఏ డూయర్.
0: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఫీలింగ్స్, యువర్ ఓన్ ఇండివిజువల్ థాట్స్ అండ్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఐడియాస్ ఇన్ టు దిస్ పర్టికులర్.
0: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
1: దస్ అర్జున ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ కృష్ణ.
0: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
1: దెన్ ఓన్లీ కృష్ణ గేవ్
0: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశతీ సత్యంకి ప్రతిజ్ఞానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
1: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ, నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ, కృష్ణ డిక్లేర్.
0: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
1: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్.
0: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
1: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
0: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ, విలువ ఎక్కువ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వరల్డ్ ది ప్రైజ్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ లెస్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుయబుల్.
0: మాట విలువ తెలియనటువంటి వాడు మనిషి విలువ ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్, హౌ కెన్
0: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
1: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
0: దైవము ఏది చెప్పినా, ఏది చూచినా, ఏది పలికినా అన్ని కూడా మీ మంచి నిమిత్తమే.
1: టోటలీ సెల్ఫ్లెస్ దే ఆర్.
0: గాడ్ ఇస్ ఎవ్రీథింగ్,
1: వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ హీ టాక్స్, వాట్ ఎవర్ హీ టెల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ గుడ్, గుడ్ ఫర్ యూ.
0: కనుక ఈ సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దిస్ ట్రూత్.
0: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క సాధనలు మనము సాధించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ బి ఏబుల్ టు గెట్ ది చారిటర్షిప్ ఆఫ్ గాడ్.
0: తనకు కావలసినది ఈ జగత్తులో ఏమీ లేదు.
1: హీ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్.
0: తాను చేయవలసినది ఈ జగత్తు నిమిత్తం ఏమీ లేదు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ది వరల్డ్ హీ వాస్
0: నథింగ్. సర్వము సాధించవచ్చును.
1: హీ కెన్ గెట్ ఎనీథింగ్ బై మియర్ విల్.
0: నమే పాత్రాస్తి కర్తవ్యం, త్రిశులేకేషించిన నానవాప్త మవాప్తయ్యం వత్తయే వచకర్మణి. నాకు ఈ త్రిలోకములు ఎందుకు కావలసినది ఏమీ లేదు, నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ.
0: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
1: వీఆర్ రీడింగ్ భగవద్గీత, మెమరైజింగ్ 700 శ్లోకాస్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే కంటెయిన్.
0: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
1: ఇఫ్ వీ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ది కంప్లీట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత.
0: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
1: వీ హావ్ టు టేక్ టూ థింగ్స్. సమ్ పీపుల్ సే దట్ ది భగవద్గీత ఈస్ టీచింగ్ భక్తి, సమ్ సే ధర్మ అండ్ సమ్ సే కర్మ అండ్ వేరియస్ అదర్ థింగ్స్.
0: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకుని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
0: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
1: ఇన్ దర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
0: ఈ యొక్క నానార్థములు పెంచడం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
1: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్. అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిమ కురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదము.
1: ఇన్ ది ఫస్ట్ స్టాంజా, వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ద ఫస్ట్ వర్డ్ ధర్మక్షేత్ర. ఇన్ దాట్ ధర్మ ఇస్ ఫస్ట్.
0: కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువా నీతి మతిర్ మమా. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమా. ఈ మమ ఆ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పదము ధర్మ, రెండింటిని చేరిస్తే మమ ధర్మ అని బోధిస్తున్నాడు.
1: ఇన్ ది లాస్ట్ స్టాంజా ద లాస్ట్ వర్డ్ ఈజ్ మమ. ఇఫ్ యు జాయిన్ దిస్ ఫస్ట్ వర్డ్ అండ్ ద లాస్ట్ వర్డ్ టుగెదర్ ఇట్ బికమ్స్ మమ ధర్మ.
0: ఎవరు ఏ రీతిగా ధర్మం ఆచరించాలి అనేటువంటిది ఆ యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ అవర్ ధర్మ.
0: అందరికీ ఒకే ధర్మము చెల్లదు.
1: ఆల్ పీపుల్ మే నాట్ హ్యావ్ ది సేమ్.
0: ఒకడు బ్రహ్మచారిగా ఉంటాడు, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
0: ఇంతేకాదు, ఒకడు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకడు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ వన్ మే బి ఎ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: వన్ మే బి ఎ ఉమెన్, అనదర్ మే బి ఎ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
0: ఈ స్త్రీల ఎందుకు గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
0: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
0: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
0: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావంలో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
0: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
1: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్ కమింగ్.
0: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
1: Chanting Bhagavad Gita is no use, you have to practice it.
0: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We have to achieve this particular thing.
0: తట్టలో పంచపక్ష పరమాన్నం పెట్టుకుని పంచపక్ష పరమాన్నం 1000 times ఉచ్చరిస్తే గానీ నీ కడుపు నిండుతుందా? నిండదు.
1: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
0: నీవు ఉచ్చరించనక్కరలేదు, చేత్తో తీసుకో, నోటికి పని పెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
1: యు నీడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ దోస్ డెలీషియస్ డిష్. ఓన్లీ థింగ్ ఇస్ యు ఈట్.
0: నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
1: ఇఫ్ యు ఈట్ యువర్ స్టమక్ విల్ బికమ్ ఫుల్ అండ్ దిస్ రిఫర్స్ టు.
0: కనుక ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
1: యు గెట్ జాయ్ ఓన్లీ వెన్ యు ప్రాక్టీస్, నాట్ ఏ చాంటింగ్.
0: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము ప్రచారం ప్రాణము.
1: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ of the Bhagavad Gita, and this has to be taught in this particular way alone.

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. There is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: The whole world, animate, inanimate, mobile and immobile, that are very forms of
0: Vishyam,
1: the divine.
0: Vishyam, Vishnu Swarupam.
1: The universe is the very manifestation of God.
0: Kani, vivida rupamunamunto manaku gocharinchuchunnappatikini, idi kevalam Vishnu Swarupame.
1: Though we find the entities with varied names and forms, they are essentially divine.
0: Itti Vishnu Swarupamainatvanti oka divyatvanni మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే, నిర్విగ్రామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్, మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. He wants all that, though he is not deserving.
0: Karanam, tanu negative sthayilo untunnadu.
1: The reason is, he is in the position of negativity.
0: Vishwamanta kudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane, negative, positive, rendinti yoka ekattvam chetani, ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యు నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యు నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కనున.
1: హ్యావింగ్ సోన్ ద నీమ్ సీడ్స్ డు యు ఎక్స్పెక్ట్ మ్యాంగో ఫ్రూట్స్.
0: కనుకనే మనం ఏ విత్తనము నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమే తగినటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulanu naati ichchota nuntivo aa phalamulani ku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits that
0: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు లభించేటట్లు అది ఎట్టు సాధ్యమగును.
1: We have sown one type of seed then. How do you expect different fruit now?
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి
1: whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా
1: without breaking good or bad.
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల.
1: Brahma, God will send you here.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: With a heavy garland, with all the gems are the consequences of past
0: actions. తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, no one has any necklace around.
0: మంచి ముత్యపు సరువు మచ్చనుకును లేవు.
1: Not even precious pearls around him.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There's no gold chain even round the neck.
0: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
1: There are no diamond chains either.
0: పచ్చలమాలను పుతకలేదు.
1: There are no precious stones.
0: కానీ
1: but
0: కలదు కలదు మీ యొక్క కంఠమందు.
1: Yes, there is a necklace around our neck.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దిస్ నెక్లెస్ దో హీస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ డూ
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: దెన్ హీ డిజర్వ్స్ సేక్రెడ్ రిజల్ట్స్.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకునలేక
1: హీ డజంట్ అండర్స్టాండ్ డివినిటీ
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: హీ డజంట్ అండర్స్టాండ్ హ్యూమన్ క్వాలిటీ
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: హీఈస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ యానిమల్ ట్రేడ్స్ ఇన్ హిమ్.
0: ఇది మానవునికి సరి అయినటువంటి ధర్మం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ కోడ్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ సీక్రెట్.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: హ్యావింగ్ టేకెన్
0: ఈ మానవతా విలువలను గుర్తించుకునలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కాని మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: ఫస్ట్ హ్యూమన్ క్వాలిటీ మస్ట్ బి నోన్.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ విల్ నో ద డివినిటీ దేర్ ఆఫ్టర్.
0: ఏబీసీడీలో నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: వెన్ మ్యాన్ మేక్స్ అటెంప్ట్ ఇన్ దిస్ డైరెక్షన్, హీల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: మ్యాన్ హావింగ్ అండర్స్టుడ్ ద డివైన్,
0: గొప్ప పండితుడు కూడాను,
1: ఏ గ్రేట్ స్కాలర్,
0: కవులు కూడాను,
1: పోయెట్,
0: మేధావులు కూడాను,
1: ఇంటెలెక్చువల్,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: ఇన్ బిట్వీన్ ఆన్ ద వే దే గో అలాంగ్ ద రాంగ్ పాత్.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: దే డోంట్ అండర్స్టాండ్ గాడ్ క్లియర్లీ.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ ద డిఫికల్టీస్ ట్రబుల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దర్ లైఫ్.
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ంట్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేడ్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామా, ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యూ డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed
0: him. కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ the darkness that makes the light valuable.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండి దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: పెరిందొరై. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the noble
0: soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎన్ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్నే ఒక శివ దేవాలయం కూడా ఉంటుంది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: దిస్ శివాస్ టెంపుల్ ఈస్ టోటలీ.
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadu kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మై కమాండ్.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: సచ్ ఎ మినిస్టర్ ఇస్ యూస్లెస్
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: అండ్ మినిస్టర్ వాస్ కెప్ట్ ఇన్ జైల్.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: ఈవెన్ ఇన్ ద జైల్ దిస్ యంగ్స్టర్ మినిస్టర్ వెంట్ ఆన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఆ చెరసాల ఎందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
0: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఈవెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిస్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: Utter truth.
0: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ది ట్రూత్ ఇస్ నాట్ సెపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యు ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యు ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect
0: is not the country.
1: None can protect the country.
0: Satyani, dharmani, niu rachisti, aa satya dharmamule desamunu rachistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi.
1: What we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu,
1: and when we organize ourselves righteously,
0: utti padutundi.
1: Natural divine love will come to us.
0: ఈ యొక్క దివ్యమైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మములకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాన్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is a temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా, చెడ్డ చేసినా, పనులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచ్ చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ఫాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయడం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యు లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati soota palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatvanti manchi cheddare mana badalaku moola karanam.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాం, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధకారణములకు మూలము.
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కొరకు మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇదంత కేవలం మెటీరియలైజేషన్.
1: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువః సువః.
0: భూర్
1: భూ
0: ఏకము మెటీరియలైజేషన్ బాడీ.
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
0: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: వేద సేస్ ది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్.
0: ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
0: బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వీ డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే.
1: వ్యాస who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka
1: he could not give up attachment to
0: sarva sanga parityagai velutunnatundi vyasunni sukunni
1: that as Sukha was passing by as a renunciant.
0: Kumara kumara nilchu nilchu okka thuri na mata vinu unnadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye matramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattagadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth to father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: నాయన
0: నీవు నా కుమారుడవు.
1: సన్ యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్,
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్తు.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: it may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటి.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామములు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒకటే.
1: But atmic principle is one.
0: అద్దున ఒక సాధకులు అడిగారు.
1: సీకర్
0: స్వామి, కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో
1: స్వామి, ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్, ఇజంట్ ఇట్?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ ఆల్సో సెపరేట్.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ, వోల్టేజ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: యుతకర్లను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated
0: to you? Sadhu Sadguna Ganyulau Sabyularam.
1: O sacred Lord.
0: Sadhu Sadguna Sanyulau Sabyularam. Aramokkate.
1: Jewels are many, gold is one.
0: Pashula vannilu veru, palu vakate.
1: The colors of the cow are different, but milk is same.
0: Jeeva jantulu veru, jeevundu vakate.

0: ప్రత్యేకంగా ఉండినంత మాత్రమే కరెంటు ప్రత్యేకంగా ఉండదు.
1: దో బల్బ్స్ ఆర్ మెనీ అండ్ డిఫరెంట్,
0: దేహం కూడాను బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును,
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు,
1: కలర్స్ వేరు,
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు,
1: వోల్టేజెస్ డిఫర్,
0: కానీ కరెంటు ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మన బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం,
1: వి హావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం,
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ యూ డిస్టింగ్విష్ దట్ యు హావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? రెండింటి
0: యందు కరెంట్ ఒకటే,
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్, ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: అందరి యందు కూడా దైవత్వం ఒకటే,
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము,
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము,
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గంగా.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నిండిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: Enta paathralaina kuda na Ganges nilipputundi.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: Kaaku ee naadu manem chesukovali mana yokka paathranu container nu penchukovali.
1: Let expand our containers.
0: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manlo amitanga aavirbhavistundi.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: Ee naadu bhagavantuni pondadaniki shlokamulu cheta prayojanam ledu.
1: To attain God is not the shloka verse.
0: Neeku sadhana cheta prayojanam ledu.
1: Or any kind of king.
0: లేదు, గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్.
0: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: If we don't do it wholeheartedly, all will be in vain.
0: హృదయవాసి భగవంతుడు.
1: God dwells in our heart.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in the entire universe.
0: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
1: The universe is the manifestation of own one God.
0: ఏకం సత్తి ప్రాభవదావదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్నెస్.
0: కంట్రాక్షన్ లవ్.
1: Is contraction love.
0: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: When you take unity in diversity, it is expansion love.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ఎన్ని
0: విధమైన స్మరణ చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీస్,
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: హీఈస్ డివైడ్ ఆఫ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: హీ హాస్ గాట్ సో మెనీ సోషల్, పొలిటికల్, వరల్డ్లీ అబ్స్టకల్స్ ఆన్ ది వే.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దీన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దీస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.

0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించడం ఒక చింత, జరుపు చింత, కష్టములన్నీ చింత, కష్టములు ఒక చింత,
0: లాస్
1: సంతసం ఒక చింత, ఎంత చింత,
0: ఈవెన్
1: అన్ని చింతలే ఈ జగత్.
0: మిస్టరీ, ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్, ది అదర్ వన్.
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గానీ క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ, బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను,
0: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ రైట్
1: పాత్, దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను,
0: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్
1: డివైన్ పాత్. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు,
0: ఐ డోంట్ హార్మ్
1: ఎనీబడీ. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు,
0: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్,
0: ట్రూత్ ఈజ్ గాడ్,
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: your consciousness. You follow chey.
0: Follow your conscience.
1: You dehani follow chey vado.
0: Don't follow the
1: mind. Mind follow chey
0: too. Don't follow the
1: mind. Mind is like a mad monkey.
0: Mind is
1: body
0: like a,
1: like a water bubble.
0: Body is like
1: don't
0: water bubble.
1: Don't follow the body and mind.
0: Don't follow the body
1: follow
0: and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Ni conscience adhe nijamain punti daivam.
0: Your conscience is divine.
1: Ni dekham nande ni daivam untunnadu.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయతో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, ది ఇండివిజువల్ అండ్ డివైన్
1: ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not the ordinary
1: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go, it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్.
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: దివ్యమైన టెంపుల్.
0: ఎ డివైన్.
1: భవ్యమైన టెంపుల్.
0: నవ్.
1: నవ్యమైన టెంపుల్.
0: న్యూ.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: వై ద బాడీస్ గివెన్?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇట్ ఈస్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఈజ్ ఇట్ గో రౌండ్ ద రోడ్స్ అండ్ బై లైన్?
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
0: ది బాడీ ఈస్ గివెన్ టు సీ గాడ్ హోల్ హార్టెడ్లీ ఓపెనింగ్ యువర్ ఐస్.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: బాడీ ఈస్ గిఫ్ట్.
1: దైవం యొక్క గిఫ్ట్.
0: బాడీ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధిని మనుష్యలోకే.
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు. దీని సత్సంగము.
0: Good actions, good company.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: What is good company?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: Not an assembly of devotees. No.
1: సత్.
0: సత్.
1: Being, being, being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
0: సత్. Being, that which is eternal.
1: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
0: We should be in close proximity to the divine.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
1: అవేర్నెస్,
0: చిత్ అవేర్నెస్.
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద్ ఆఫ్ బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
1: అదే ఒక షుగర్ వంటిది.
0: సత్
1: అదే మధురం వంటిది. అదే మాణిక్యం వంటిది. అదే మధురాతిమతం.
0: దిస్ బీయింగ్ సత్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
1: అది చక్కెర వంటిది.
0: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: యు మిక్స్ దిస్ షుగర్. దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
1: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
0: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
1: ఆ చక్కెరను ఒకదట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
1: చైతన్యము అది అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయలే.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: అది షుగరు కాదు వాటరు కాదు.
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
1: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం.
1: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
0: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
1: అందరి ఎందు సత్తు ఉన్నది.
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి.
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన దేహతత్వం.
0: Chit stands for body principle.
1: ఏకత్వమే మానవత్వము.
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
1: అదే లక్ష్యము.
0: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
1: అదే అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
0: బాడీస్ పెరిషబుల్.
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ ఇస్
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీటెడ్, అన్సలీడ్, ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
1: బాడీ. రెండూ చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is akshara.
1: Ardhanarishwaram.
0: This is androgynous nature.
1: Deham prakriti.
0: Body is nature.
1: Ee prakriti e parvati.
0: And this nature prakriti is parvati.
1: Atma idi e shivudu.
0: Atma is Shiva.
1: Kabatti Shiva Parvatulu yokka ekatvam ee manavattamu.
0: The combination of Shiva and Parvati is human life.
1: Kanaka idi Ardhanarishwaram annaru.
0: This is the principle of Ardhanarishwara.
1: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatuvanni unnai.
0: In human life there are lots of secrets.
1: Daivatvanni telusukovadam chaala sulabham.
0: It's very easy to know the divinity.
1: Meeku teliyadu kaani మన మనసునందున్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, దుర్భా ఇవన్నీ తీసిపారవి.
0: యూ డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్ వికెట్ థాట్స్,
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్,
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించమంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
1: సత్కర్మల యందు, సద్భావముల యందు, సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్.
1: పంచ ప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుండే.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్, యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
0: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ వెరీ నేమ్.
1: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ. హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్. ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్,
1: కైండ్
0: ఇన్ దేర్ ఇస్ నో కైండ్నెస్, దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
1: కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్నెస్.
1: కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
0: దట్ కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్ హార్ట్.
1: కైండ్నెస్ మనం భంగపరిస్తేమే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ గివ్ అప్, betray this kindness, we will commit a sin.
1: ఎటువంటి అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే.
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టు
1: సెంటెన్సెస్. పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార, పర ఉపకర.
1: పర ఆత్మతత్వము,
0: పర ఆత్మ.
1: ఉప సమీపత్వము,
0: ఉప ప్రకృతి.
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర, ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
1: ఎవరికో ఇంత దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజ్.
1: పాపాయ పరపీడనం, పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ పర?
1: ఏకత్వము,
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఈజ్ పీడా.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ,
1: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఈజ్ ఎ సిన్.
1: కనుక ఇదే పాపము అన్నారు.
0: దిస్ ఈజ్ ద సిన్.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that. అది
1: ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: మనం ఎప్పుడు కూడా నువ్వు ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతకుడు నువ్వు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ,
1: ఎందుకంటే భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్.
0: Truth is one.
1: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
0: Speakers declare in a varied way.
1: Undi ee cup lo water undi.
0: Here there's water in this cup.
1: English vaadu ostadu idi water antadu.
0: Englishman calls it
1: water. Hindi vaadu ostadu thanni antadu, paani antadu.
0: And Hindi person calls
1: it paani. Tamil vaadu ostadu thanni antaru.
0: Tamilian calls it paani.
1: Sanskrit vaadu ostadu vaari antadu.
0: Sanskrit person calls
1: it vaari. Telugu vaadu ostadu neeru antadu.
0: Telugu man calls it neeru.
1: Ee perlantha kuda nu oka padarthamuku pettinatuntuve kaani aa bhashala yokka marpe.
0: All the names relate to the same sub matter here, basically the language.
1: Divine ఇటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish
1: it. ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే, ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ,
0: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్నెస్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం.
1: ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
1: ఏ సాధనలను వదలనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
1: సర్వ సాధనలు, సర్వకర్మలు ఆచరించుకో.
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఏది చేసినా అంత దైవం అర్పితమే.
0: వాట్ ఎవర్ యు మే డూ, ఇట్ ఆఫర్ టు గాడ్.
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట, అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యూ కాన్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వి కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాన్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రం,
0: as you cannot catch it,
1: chudakapoyinanta matramana,
0: as you can't see,
1: enta veritanamu,
0: can you deny the presence of air?
1: Adi lekapothe manave leemu.
0: Can we live without it?
1: Kabatti unnadi panchabhutamunanta bhagavat swarupame.
0: All five elements are divine.
1: Kabatti ye bhutamunu kudunu manam vyartham cheyakoddu.
0: We should not waste any one of these elements.
1: Kabatti ee bhavam cheta prati manavunu kudunu tana nitya jeevithamlo sadhana salpukuntu pote దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్, ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: The whole world is divine.
1: నీ మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ది కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు. బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్ ది వరల్డ్. ఇట్
1: ఇస్ బాండేజ్. దీన్ని పరిశీలించుకొని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా నువ్వు గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
1: డై. సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు. అనాది వాడు.
0: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: హీ డజంట్ డై నార్ బోర్న్.
1: సోమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షియగా ఉంటుంటాడు.
0: అండ్ హిస్ ట్రూత్.
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
0: హి హస్ నో బర్త్ నో డెత్.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి రిడీమ్డ్. ఈ ప్రపంచానికి
1: సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజు రాజ్యమును కలిగరే గర్వంలో తిండి పొందరి వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నౌ?
1: నిరత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్ బై
1: ద లోకము నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డు యూ ఫైండ్ ద నల కింగ్
1: జనది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ది బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
1: ఎవరు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడీ విల్ టేక్
1: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
0: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయేటప్పుడు
1: అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
1: కట్టుకుని మనం ఏం అనుభవించేది?
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి. పవిత్రత పొందాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్.
1: గుడ్ నేమ్ తేవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ
1: గుడ్ నేమ్. ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా రూపొందాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
1: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: గమ్యం ఒక్కటే.
0: బట్ గోల్ ఇస్ వన్.
1: ధన్యం ఒక్కటే.
0: గోల్ ఇస్ వన్.
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఇస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
1: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
1: సమావేశం జరుగుతూనే ఉంటుంటారు.
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: హూ ఆర్ దీ సిక్స్?
1: కామ క్రోధ లోభ మోహ మన ఆశ్చర్యములు.
0: ద లస్ట్ గ్రీడ్
1: ఎవర్. ఆరు మంది ఒకవైపున.
0: ఆల్ ద సిక్స్
1: ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద
1: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్. ఆరు మంది ఒకవైపున కొడుతుంటారు.
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
1: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: ద టూ పోల్.
1: ఈ రెండు స్తంభాలకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్.
1: హిమను సుఖింప హేమ తారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి.
0: To be happy in this world, we should have secular knowledge.
1: అవే మనకు లిమిట్.
0: The spiritual knowledge for the other world.
1: మనం దైవానికి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
0: These are the two goals. When you hit it, you will be successful in the game of life.
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: When it is not between these two points of the goal, it is a waste.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
0: Then what happens? You will be born again
1: and die. మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
0: When once you hit at the goal, you will
1: no
0: not be
1: life,
0: born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్,
1: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
0: వెన్ దో నో బర్త్ వేర్ ఇస్
1: డెత్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
1: మనకు విచారంగా ఉండదు అది.
0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమమయులే.
0: You are all embodiments of love.
1: ఆనంద పిపాసులి.
0: You aspire bliss.
1: ఆత్మస్వరూపులి.
0: Embodiments of ఆత్మ.
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమ గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల ముగ్గెడు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం తెల్లము బొందు దుంప.
0: It perinates like a life.
1: భవసాగరమేకలేని కంప.
0: It's full of bones.
1: అమూల మప్పు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటిది ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness, our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: యు ఆర్ నాట్ పెరిషబుల్.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic principle.
1: ఉపాధి కానీ విశ్వసించు.
0: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఉపాధి ఉపాధి.
0: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ మైండ్ ఇన్ సెన్సెస్ ఇవన్నీ కూడా ఉపాధులే.
0: బాడీ మైండ్ ఇంటెలెక్ట్ సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ నెగటివ్.
1: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుంటాయి.
0: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
1: నీవు పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకో.
0: డెవలప్ పాజిటివ్ థాట్స్.
1: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
0: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
1: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాస్త్రమైనటువంటి వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.
1: హరి

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 19th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 24th ఆగస్ట్ 1984. In this powerful discourse, Bhagwan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagwan Uvacha.
1: Brahmaloka Trunikaro Vairagyascha Vadharmatah. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ అధర్మతః. బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించినప్పటికీ తృణీకరించుటే వైరాగ్యం యొక్క అవధి అని శాస్త్ర ప్రమాణం.
2: శాస్త్రస్ హావ్ డిక్లేర్ దట్ డిటాచ్మెంట్, ట్రూ డిటాచ్మెంట్ ఈజ్ కన్సిడరింగ్ ఈవెన్ అటైన్మెంట్ ఆఫ్ బ్రహ్మలోక as trivial and insignificant.
1: Arjunudu, Krishna, mullokadipatyamu naaku prasadinchinappatikini naaku avasaram ledu annadu.
2: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
1: Ee padamulu vairagyam yokka అంతర్భూత శక్తులు.
2: దీస్ వర్డ్స్ ప్రూవ్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిటాచ్మెంట్ విచ్ అర్జున హ్యాడ్.
1: అర్జున్ యొక్క పరమ లక్ష్యము పదార్థ విరక్తి పరమార్థ ప్రసక్తి.
2: అర్జునస్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ గోల్ వాస్ డిటాచ్మెంట్ ఆఫ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti jignasa prapti.
2: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the atman.
1: Samanyamuga chinna chinna kutiramulu nirmanchavalasi vachinappudu ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
2: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
1: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
2: దట్ బీయింగ్ సో, ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన the foundation must be strong and appropriate.
1: Kanukane ikkada vairagyamu indriyam yokka nirmoolamunu indriya visham yokka visarjananu pradhanamainatundi yokka lakshyamulo krishnudu bodhisthu vachadu.
2: Therefore Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
1: Punadule bhadramuga lekundina ee brahmagnanam anetundi saudhamu achire kalamlone koolipothundi.
2: If the foundation is not strong and appropriate, the mansion of brahmagnana would not last long, it would collapse in a short time.
1: Appatikappatiki kevalam vairagyamu aavirbhavinchi antardhanam kavatamu idi sairayaneetundi బ్రహ్మజ్ఞానము కానేరు.
2: డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
1: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే, నూనె, వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ద ల్యాంప్, ద కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, దీస్ ఆర్ ఎసెన్షియల్.
1: జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్న వైరాగ్యం అనేటువంటి ప్రమిద అవసరం.
2: ఫర్ లైటింగ్ ది జ్ఞానజ్యోతి ఆర్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెర్ ఇస్ ద నీడ్ ఫర్ ద ది డిటాచ్మెంట్
1: భక్తి దీని తైలము
2: డివోషన్ మే బి కంపేర్ టు ది ఆయిల్
1: ఇంద్రియ నిగ్రహమే వత్తి
2: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్ టు ది విక్
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది
2: బై బ్రింగింగ్ అబౌట్ ఎ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి
1: కనుక అర్జును యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహము గురించి బోధిస్తూ వచ్చాడు
2: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్
1: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్
1: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తి అసంతృప్తిని పొందగలరు
2: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్
1: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు
2: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువల్లీ ఇన్ ది నార్మల్ కోర్స్
1: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియం యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు
2: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ దిస్ ఇస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్
1: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది
2: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు
2: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్
1: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు
2: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్ ఆత్మజ్ఞానం
1: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి
2: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్
1: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు
2: దే థింక్ ఎ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టు ఇన్ బుష్
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటారని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటం ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు
2: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకుని కూడాను విమర్శిస్తుంటారు
2: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అని చెప్పవచ్చు
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే
2: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనము పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
2: కంటిన్యూస్లీ అండ్ అగైన్ అండ్ అగైన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూడ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
2: బట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ జాయ్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందమనే చెప్పవచ్చు.
2: దిస్ ఈజ్ ఓన్లీ ఎ జాయ్ విచ్ ఈస్ ఇమాజినరీ ఆర్ రిఫ్లెక్ట్.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ షుడ్ సే దట్ దేర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇమేజ్.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి అందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వ్రేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
2: ఎ చైల్డ్ కీప్స్ ఇట్స్ థంబ్ ఇన్ ఇట్స్ మౌత్ సక్స్ అండ్ ఇట్ డ్రింక్స్ ఇట్స్ సలైవా అండ్ థింక్స్ దట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ గెటింగ్ మిల్క్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ థంబ్.
1: కానీ ఆ యొక్క జొంగ తన నుంచి వచ్చినటువంటిదే కానీ వ్రేలు నుంచి రాలేదు.
2: బట్ ది ఫ్యాక్ట్ ఈస్ that the saliva which the child considers as milk is coming from out of its own mouth and not from out of its thumb.
1: తన నుంచి వచ్చినటువంటి యొక్క ఈ గుజ్జును తన వ్రేలి ద్వారా అనుభవిస్తూ వ్రేలు నుండి వచ్చినదని భావిస్తుంటాడు.
2: It is considering that the saliva is coming out of the finger although it is really coming out of its own mouth and it deludes itself thinking like that.
1: దీనికి మరొక చిన్న దృష్టాంతరము.
2: There is another example for this.
1: ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది.
2: ఎ డాగ్ హ్యాస్ కమ్ అక్రాస్ ఎ హార్డ్ బోన్.
1: కుక్కకు ఎముక అంటే చాలా ప్రీతి.
2: ఎ డాగ్ లవ్స్ బోన్ వెరీ మచ్.
1: తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశమునకు తీసుకుని పోయింది.
2: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ it doesn't want to share it with other dogs. It takes it to a solitary place.
1: Akkada nidanamuga tana chaantito preetito aa emukanu chustu aneka vidhamuluga danni anubhavinchadaniki prayatninchindi.
2: It just sees and observes and it wants to enjoy taking that particular bone.
1: Adi chaala paata emuka ganuka chaala gattiga untunnadi.
2: It is an old bone, therefore it was very hard.
1: తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
2: విత్ ఆల్ ఇట్స్ ఎంథూజియాజం అండ్ స్ట్రెంగ్త్ ఇట్ బిట్ దట్ బోన్.
1: కొరికేటప్పటికీ తన పళ్ళులు ఊడినాయి.
2: ఇన్ దట్ హార్డ్ బైటింగ్ ఇట్ లాస్ట్ ఇట్స్ టూత్.
1: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తము ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినది.
2: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పాట్ వేర్ ద టూత్ వాస్ దేర్ బ్లడ్ వాస్ ఊజింగ్ అవుట్ అండ్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ దట్ బోన్.
1: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తమంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జొర్రుకుంటుండాలి.
2: దిస్ డాగ్ వాస్ థింకింగ్ దట్ బ్లడ్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ బోన్ అండ్ జాయ్ ఇట్ వాస్ ఎంజాయింగ్ ఇట్.
1: కానీ ఈ రక్తం ఎముక నుంచి రాలేదు.
2: But this blood has not come out of the bone.
1: Tana nunde vachinatundi.
2: From out of its own mouth it has come.
1: Ityanni gurtinchaleniatundi oka kukka kanukane idi emuku nunchi vachinattuga bhavistundadi.
2: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
1: Adhe vidhamugane ajnani ayinatundi manavudu aneka vishayalalo aneka vidhamainatundi indriyalato తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడే కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
2: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీఈస్ థింకింగ్ దట్ ఈస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకులాడటము కాలమును వ్యర్థము చేయటమని కూడాను భావిస్తుంటారు.
2: దేర్ ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దట్ the joy and the pleasure that they get out of the sense objects are direct experiences, and joy which they are likely to get from the other world is indirect. Therefore, they would like to give up the other one and accept the joy of the sense objects.
1: Okka vishayanni manam lotukodigi vicharinchali.
2: One thing we'll have to just investigate.
1: Vastu kani leka vishayam kani aanandam ichute satyamaina vastu andarkini oke aanandamni andinchala kada.
2: One truth we'll have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
1: Oka vastuvu okariki aanandamunu sukamunu isthe adhe vastuvu manaku maroka vyaktiki dukkamunu asantruptini andistundi.
2: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
1: వస్తువునందే సుఖం ఉండినట్టయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
2: ఇఫ్ జాయ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్, ఇట్ కుడ్ హావ్ బీన్ ది సేమ్ అండ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పీపుల్.
1: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
2: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ మే బి వెరీ వెరీ డియర్ ఆర్ వెరీ లవబుల్
1: లైక్ మరొకరికి ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంటాది.
2: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
1: నిజముగా ఈ ఆనందము కాకరకాయ ఎందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీలు లేదు.
2: ఇఫ్ జాయ్ రియలీ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ద బిట్ ఆఫ్ గాడ్, ఇట్ కుడ్ హావ్ గివెన్ ది సేమ్ జాయ్ టు ఆల్ ద పీపుల్ అలైవ్. ఇట్ వుడ్ నాట్ హావ్ గివెన్ జాయ్ ఫర్ సమ్ అండ్ ఇట్ వుడ్ నాట్ హావ్ క్రియేటెడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఫర్ ఇట్ సెల్ఫ్
1: అదే ఇన్ అదర్స్. అదే విధముగా ఒక్కొక్క విషయము ఒకరికి ఇష్టమైతే మరొకరికి అయిష్టంగా ఉంటుంటాది.
2: ఇన్ ద సేమ్ వే సర్టన్ థింగ్స్ మే బి లైక్డ్ బై అ ఫ్యూ పీపుల్ మే బి డిస్లైక్డ్ బై అ ఫ్యూ అదర్స్.
1: ఈ ఇష్టములు అయిష్టములు తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
2: దీస్ లైకింగ్స్ అండ్ డిస్లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామెనా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
2: ఏ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమ్మెన్స్లీ హంగ్రీ.
1: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
2: అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం సమ్ ఫుడ్ వాజ్ సర్వ్ టు హిమ్.
1: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
2: He was finding them very tasty.
1: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలే.
2: What is the reason for this extreme taste?
1: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
2: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
1: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష్య పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
2: After his hunger is satisfied, even if most delicious items of food were served, he would not be liking them.
1: ఆకలైన సమయములో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
2: When he was hungry, ordinary food items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
1: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
2: ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దట్ కైండ్ ఆఫ్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్ వర్ ఎమినేటింగ్ ఫ్రమ్ హిమ్, దే వర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని మానవునికి ఆనందమిచ్చుట లేదు.
2: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ, దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
1: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లను, ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లను, ఇష్టమైనటువంటి విషయం వల్లను తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
2: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్, థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
1: ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణము.
2: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
2: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ, వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్, హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
1: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించుటలో ఉండినటువంటి కారణం ఏమిటి? తన ఇష్టమే.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
1: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
2: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్, విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
1: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
2: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్,
1: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
2: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
1: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కానీ నా నిమిత్తము కాదు.
2: ద సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. హీ సే, మైత్రేయి యు ఆర్ లవింగ్ మీ నాట్ ఫర్ మై సేక్ బట్ ఫర్ యువర్ ఓన్ సేక్ యు ఆర్ లవింగ్.
1: ప్రపంచములో ఎవరైనా కూడాను వారి వారి నిమిత్తమై వారు వస్తువులు కానీ వ్యక్తులు కానీ విషయాన్ని కానీ ప్రేమిస్తున్నారు కానీ వస్తువుల కోసము వ్యక్తుల కోసము విషయం కోసము వారు ప్రేమించటం లేదు.
2: ఇన్ ద హోల్ వరల్డ్ హూ ఎవర్ హీ బీ, హీ ఈజ్ జస్ట్ లవింగ్ ద పర్సన్స్ ద థింగ్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ బికాస్ హీ లైక్స్ దెమ్, హీ ఈజ్ నాట్ లవింగ్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ప్రతి దేహము కూడాను అనిత్యమైనటువంటిది.
2: ఎవ్రీ బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: దీనికి మృత్యువు తప్పదు.
2: డెత్ ఈజ్ సర్టన్ ఫర్ దిస్.
1: ఏ 100 సంవత్సరములు అయిన తర్వాత అయినా కూడాను ఇది మృత్యువు వాత పడక తప్పదు.
2: ఈవెన్ ఆఫ్టర్ అట్లీస్ట్ 100 ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ డెత్.
1: ఇది ప్రతి ఒక్కరికి తెలుసు.
2: ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్.
1: కనుకనే మరణించిన వారి నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ డయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
1: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వానిపైన ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
2: ద ఎ డయింగ్ పర్సన్ లవింగ్ అండ్ థింకింగ్ అబౌట్ ఎ డెడ్ పర్సన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ అటాచ్మెంట్.
1: మరణము సత్యమని తెలిసి కూడాను వీడు దుఃఖిస్తున్నాడంటే ఆ దేహమునకు ఈ దేహమునకు పెంచుకున్నటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
2: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
1: Kanuka dukkhamulaku moola karanamu mohame kaani prema kaadu.
2: Therefore the primary reason and responsible thing for grief is attachment and not love.
1: Manavudu nirantaramu kudanu veeni pere aananda pipasi ani.
2: Basically and continuously, every human being is a lover of joy.
1: Atti ananda pipasi nirantaramu anandamune aashistadu kaani dukkhamunu emaatramu aashinchadu.
2: Therefore, he thirsts for joy and he never likes to have sorrow.
1: Ee manavudu nirantaram kudanu laabhamune aashistadu kaani nashtamunu aashinchadu.
2: A man therefore always aspires for profit and never desires.
1: Kaaranamu itani yokka swabhaavam.
2: The reason is his own nature. Primary reason and responsible thing for grief is attachment and not love.
1: Manavudu nirantaramukudanu veeni pere aananda pipasi ani.

0: వేస్తును లేక కొలతలు వేస్తును, మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
1: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. Whenever they are weighing any particular thing or whenever they are measuring a particular thing, the first count, they never say first, they say labham, which means profit, profit. It is very, it is their nature itself.
0: Inka aaro anke daggariki poyetappudiki aadu aaru antaru, yedu ani cheppadu, aarun okati aarun okati aarun okati antaru, ante yedu ante dukkamu, dukkamu thanu aashinchadu.
1: Similarly, when in counting the measures etc., after six, when the seventh comes, they will not say seven, which stands for loss. They will say six plus one, six plus one. Arun nokate.
0: Dinlo unnatundi antaratham emiti?
1: What is the inner significance of this?
0: Ee yedu aneetundi telugu padamu thanu upayoga pettadaniki ishtam undadu.
1: The telugu word yedu for seven.
0: Yedu means cry. No, yedchamani.
1: Yedu means cry.
0: Ee yeduku thanaki ishtam ledu.
1: Crying no one likes.
0: కనుకనే ఇక్కడ ఆరున్న ఒకటి అంటున్నాడు.
1: దేర్ ఫోర్ హీఈస్ యూజింగ్ ఎ వర్డ్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ వర్డ్ క్రై అండ్ టెలింగ్ సిక్స్ ప్లస్ వన్.
0: ప్రారంభములో లాభము,
1: ఇన్ ది బిగినింగ్ హీ యూజెస్ ద వర్డ్,
0: మధ్యలో ఆనందం,
1: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
0: కనుక మానవునికి ప్రారంభములోపలనే ఈ లాభము, ఎట్టి లాభము, ఆత్మలాభము.
1: Therefore, right from the beginning, for every man, he would like to just have gain. What
0: anni labhamula kante atma labhamu chaala goppadi annaru.
1: Of all the gains and profits, the gain of atman is the most important and supreme one.
0: Kanukani ee aanandam anetundi ekkada nunchi vastundi?
1: From where do you get this particular joy?
0: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి, మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
1: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎ నైస్ రోజ్.
0: ఈ అందమైనటువంటి పుష్పము చూసేటప్పటికీ కొంత ఆనందం కలుగుతుంది.
1: ద మోమెంట్ యు హావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్, ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
1: ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్,
0: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యు గెట్ జాయ్.
0: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
1: Quite a few people go for sightseeing. What is the reason? To derive joy.
0: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: Therefore, you can see beauty even in nature.
0: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: Beauty can be seen even in persons.
0: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: There is joy in the beauty of even things.
0: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందం ఎంతవరకు?
1: But this particular joy and beauty, for how long does it last?
0: Gulabu pushpam needuku manam chetilo teesukunnam.
1: The rose you have taken in your hand today,
0: repati dinamuku adi vaadipothundi.
1: It dries up by next day, tomorrow.
0: Ee andamu koolipothundi.
1: Its beauty is lost.
0: Aanandam kudanu antyam avutundi.
1: Joy also comes to an end.
0: Andamu vikrutattam pondina takshaname aanandamu antardhanam aipothundi.
1: The moment beauty fades away, the joy also subsides.
0: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
1: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ద బాయ్హుడ్ ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్ ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్
0: బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
1: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
0: కారణమేమనగా ఆ బాల్యములో ఎట్టి కోప తాప ఈర్ష్య అసూయ డంబ అహంకారాలు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఈస్ దట్ యుల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్ జలసీ.
0: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశ్వరుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
1: జీసస్ హెస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద డివైన్.
0: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దెర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
0: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావం

0: సద్గుణములు దుర్గుణములు లేవు కలిగిన అందం.
1: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
0: ఇది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ తన దుర్గుణములు కూడాను పెంచుకుంటాడు.
1: As he grows gradually, he develops bad qualities also.
0: ఈ దుర్గుణములు అభివృద్ధి కాగానే అందము క్రమక్రమేణా నశిస్తూ వస్తుంది.
1: The moment that these bad qualities grow in him, the beauty fades away.
0: ఈ అందమును కోల్పోవుట కారణమేమిటి? దురాలోచనలు దుర్గుణములు దుశ్చర్యలే.
1: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
0: కనుకని మానవుని యొక్క అందమంతా కూడాను క్రమక్రమేణా కూడాను నశించిపోతుందని కనుక ఇక్కడ ఇది కూడాను శాశ్వతమైన ఆనందం కాదు.
1: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
0: మీకందరికీ బాగా తెలుసును.
1: All of you know very well.
0: పుట్టిన గాడిది పిల్ల కూడాను చాలా ముద్దుగా ఉంటుంటాడు.
1: The donkey when it was born, even a donkey also would be very beautiful.
0: Adi perugutu perugutu potta kudanu perigipovatam valla vikaranga mari potundi.
1: As it grows gradually it develops a big stomach and it becomes very ugly to look at.
0: Adi vidhamgane deeniki durgunamulu lenanta varaku kudanu idi kudanu andangane untuntadi.
1: So long as there are no bad qualities, anything and even this thing also would look beautiful.
0: Ee vidhanga jagattulo ye vishayamunu kaani ye vastuvunu kaani ఏ వ్యక్తిని కాని మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
1: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్ వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద థింగ్ వెన్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ఫోర్ జాయ్ ఆల్సో ఇస్
0: కనుకని అందమే ఆనందం ఆనందమే అందం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
0: ఆనందము లేని అందము అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
1: ఇట్ ఇస్ ఆల్సో సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యూటీ వితౌట్ జాయ్ అండ్ జాయ్ వితౌట్ బ్యూటీ.
0: ఇట్టి అందానందములతో కూడినటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ విచ్ హ్యాస్ బోత్ బ్యూటీ అండ్ జాయ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్?
0: ఇది ఆత్మ.
1: దిస్ ఈస్ ఆత్మన్.
0: ఈ అందానందములతో కూడినటువంటిది కనుక ఇది శాశ్వతమైనటువంటి అందము శాశ్వతమైనటువంటి ఆనందం.
1: ఆత్మన్ హ్యాస్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్.
0: ఆత్మకు ఎట్టి వికారములు కూడాను లేవు.
1: Atman doesn't have any type of modulation.
0: దానికి ఆకారం ఉంటే కదా వికారం.
1: When Atman doesn't have any format of
0: ఆనందమే దీని ఆకారం.
1: Its beauty and its joy itself is form.
0: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
0: Kanuka itti aanandamu brahma sthayi nundi labhinchunnadi kanuka deeniki brahmaanandamu ani peru vachindi.
1: As such joy emanates from the position of Brahman, it is described as brahmaanandam.
0: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
1: The joy which emanates from the sense objects and the senses compared to it, the joy derived from chaturmukhananda is extremely great.
0: Chaturmukhanandam anetundi brahmananda sagaramulo oka bindu maadiri untadanta.
1: The joy of chaturmukha may be compared to a drop in the ocean of brahmananda.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి మహాసాగరము దైవానందములో ఒక్క అణువు మాత్రం ఉంటుందట.
1: ది ఓషన్ ఆఫ్ బ్రహ్మానంద ఈ సంథింగ్ లైక్ ఎ స్మాల్ పార్టికల్ అండ్ ఆటమ్ ఇన్ దేవానంద.
0: కనుకని దైవానందం అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ దైవానంద ఈజ్ ఎ ప్రైమరీ.
0: ఇది నిజమైన హృదయానందం.
1: దిస్ ఈజ్ జాయ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
1: This heart is may be compared to an effulgent light which shines in all places and everywhere.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: one small example.
0: జాగ్రత్త అవస్థ యందు సర్వ వస్తువులను కూడాను సూర్య చంద్రాదులు దీపములు ప్రకాశింప చేస్తుంటాయి.
1: During the waking stage sun and moon will illuminate all the objects and all the things.
0: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కాని, వస్తువుల యొక్క ప్రకాశమునకు కాని సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
1: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వి థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: అయితే స్వప్నావస్థ నందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము, అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వి సీ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. Where is sun and moon in that particular state?
0: Swapnavasthaliyo ye vidhamaina suryudu ledu, ye chandrudu ledu, ye jyoti ledu.
1: During dream state there is neither sun nor moon nor any type of light.
0: Kani aa swapnavastha lopala jagatunanta chustunnami, deenini prakashimpa chesedi emiti?
1: During the dream state we see the entire world in itself. What is it that illuminates that world in the dream state?
0: Inka poorthi nidravastha lopala తమస్సును కూడా చూడగలుగుతున్నాం మనం.
1: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ వి సీ తమస్.
0: ఈ తమస్సును చూపించేటువంటి యొక్క జ్యోతి ఏమిటి?
1: వాట్ ఈస్ ద లైట్ విచ్ ఇల్యూమినేట్స్ దిస్ తమస్?
0: ఈ తమస్సు యందు కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
1: ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
0: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
1: We cannot describe this as a state of wisdom or gnana stage.
0: Idi kevalamu unconscious ani cheppochu.
1: This may be described as unconscious stage.
0: Swapnamu anetvantidi subconscious ani cheppochu.
1: Dream stage may be described as subconscious stage.
0: Ippudu jagratlo undetvantidi conscious ani cheppochu.
1: Waking stage may be described as conscious stage.
0: Kani ee moodintikini mitimirinatvanti anaga daatinatvanti yokka తురియావస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
1: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్స్ ఆల్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురియావస్థ.
0: ఈ తురియావస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
1: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వీ స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వీ ఎంజాయ్ బ్లిస్.
0: అయితే ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
0: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇది ఏ దైవ తత్వము, ఇది ఏ దైవ జ్యోతి?
1: ఇట్ ఈస్ ది లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమినేట్స్ ఫ్రమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్.
0: దీనిని వేదము వేదాంత వేదం పురుషం అంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాతు, ఈ తమస్సు కూడాను ఆవల ఉండినటువంటి యొక్క పరం జ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
1: Vedas have described this particular thing as the rishis telling that we have been able to see a state which transcends all these states including darkness.
0: Anaga swapnamu lenetuvanti sthiti ee oka tamassu.
1: A dreamless state may be described as a state of tamas.
0: Ee andhakaramunaku aavalane untundadi ee paranjyoti.
1: Beyond this state is there that state that పరంజ్యోతి ఆర్ ద లైట్.
0: కనుక ఈ అన్నింటినీ జాగ్రత్త స్వప్న సుషుప్తి కూడాను సర్వస్వమును ప్రకాశింపజేసేటువంటిది ఆత్మశక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇల్యూమినేట్స్ ఇన్ ఆల్ దీస్ స్టేజెస్ ఆఫ్ వేక్ఫుల్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేజ్.
0: ఒక చిన్నది జాగ్రత్త ఎందే మనం యోచించుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ దిస్ బై టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది వేక్ఫుల్ స్టేజ్.
0: మీరందరూ కన్నులు మూసుకోండి. ఒక్క తురి నాయన కన్నులు గట్టిగా మూసుకున్న తర్వాత ఏమి చూస్తున్నావని నేను ప్రశ్నిస్తాను.
1: యూ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ మినిట్, ఐ పుట్ ఎ క్వశ్చన్ ఆఫ్టర్ టూ మినిట్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ సీయింగ్?
0: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
1: యూ విల్ సే దట్ దేర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్ డార్క్నెస్ ఇస్ దేర్.
0: ఈ చీకటిని చూచిన వాడు ఎవరు?
1: దెన్ ది క్వశ్చన్ ఇస్ హూ ఇస్ ఇట్ దట్ హస్ సీన్ ద డార్క్నెస్?
0: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
1: Because you have seen this darkness, you are describing that as darkness.
0: Kanuka cheekatini kudanu chuchetvanti oka jyoti neelo okatundi.
1: There is a light which enables you to see even the darkness.
0: Aa jyoti e atma jyoti.
1: That jyoti may be described as
0: atti atma jyoti dwarane samasta vishaya jyotulu samasta vyakti jyotulu aneka vidhamainatvanti oka indriya jyotulu kudanu prakashistu untunnayi.
1: Through that light of atman alone all the lights, all the other lights are shining.
0: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
1: We'll see the festival of Deepavali.
0: Oka candle ni manam muttinchukoni aneka candles jyotullanta antistu untam.
1: We light one candle and with the help of which we go on lighting various other lamps and lights.
0: Ee aadharamainatundi oka jyoti okati untam vallane kada aadeyamlainatundi anni jyotullu manam veliginchagalugutunnam.
1: Because there is one light which is the basis, we have been able to light so many other things, other lights.
0: Ee aadharamainatundi jyotiye aatma jyoti.
1: The light which is the basis is Atma Jyoti.
0: ఈ అంటింపబడినటువంటివే జీవన జ్యోతులు.
1: The lights which have been lighted with the help of this Atma Jyoti, these are Jivana Jyoti.
0: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మ జ్యోతి ద్వారానే వెలుగుతూ ఉన్నాయి.
1: All the lights of Jiva have been lighted with the help of the Atma Jyoti.
0: కన్నులు చూడగలుగుతున్నాయి.
1: Eyes have been able to see.
0: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మ జ్యోతి యొక్క ప్రతిబింబం మీ కన్నుల్లో కనిపిస్తున్నాయి.
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐ సీ? ఇట్ ఈస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్, ఫ్రమ్ ఇన్సైడ్.
0: ఈ ఆత్మ జ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు అని మనం భావించవచ్చు.
1: యు మస్ట్ సే వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మ జ్యోతి టు ద ఐస్?
0: ఆత్మ జ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి కట్ట అర్థమవుతుంది.
1: యాజ్ వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మ జ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మ జ్యోతి?
0: టార్చ్ లో సెల్స్ వేసాం మనము.
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, వీ హావ్ పుట్ సెల్స్ ఇన్ దట్.
0: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
1: But the light and the power in the cells is not seen.
0: Kaani switch vesthe bulb lo kanipistundadi.
1: But when we put on the switch, you can see the light in the bulb.
0: Nijanga cells lo negina aa yokka current lekapothe ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
1: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్, యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
0: కనుకని ఆత్మజ్యోతి అనేటువంటిది దేహమే ఒక టార్చ్ లైట్.
1: బాడీ మే బి కంపేర్ టు ఎ టార్చ్ లైట్.
0: మన కన్నులే దీనికి బల్బ్స్.
1: అవర్ ఐస్ ఆర్ బల్బ్స్.
0: మన బుద్ధి దీనికి స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ మే బి కంపేర్ టు
0: మన మైండ్ దీంట్లో సెల్స్.
1: అవర్ మైండ్ ఇస్ ద సెల్.
0: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెల్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అదే ఆత్మశక్తి.
1: ఇన్ ది సెల్స్ దేర్ ఇస్ కరెంట్ విచ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
0: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంటు త్వర లోపల నశించిపోతుంటది.
1: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
0: కానీ ఆత్మ అనేటువంటి కరెంటు నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటది.
1: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టాఫ్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోహ. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిది గాను, ప్రధానమైనటువంటిది గాను, ప్రమాణమైనటువంటిది గాను ఊహిస్తూ వచ్చింది వేదం.
1: Vedam therefore has described mind as the most important thing and a basic requirement.
0: Kanuka neevu jagattunandu anubhavincheetundi yokka ee bhoganandamlanta kudanu kevalamu tatkalikamainatundi pratibimbamle kaani idi nijanandamulu kaadu.
1: Therefore all the joys and pleasures which you enjoy in this world is only temporary and it is a reflection of and an image of the object which is existing elsewhere.
0: Aithe ఈ ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
1: బట్ వీఆర్ కన్సిడరింగ్ ద జాయ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆత్మానంద యాజ్ ట్రూ.
0: ఇవి సరియైన ఆనందములు కావు.
1: ది జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్.
0: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
1: They are only temporarily seen.
0: జాగ్రత్తలో మనము చూసినటువంటి యొక్క వస్తు వాహనాదులంతా కూడాను స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
1: ఆల్ ద థింగ్స్ విచ్ యూ సీ ఇన్ ది వేకింగ్ స్టేజ్ దే డిసప్పియర్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
0: స్వప్నావస్థ ఎందు లభించినటువంటి యొక్క సుఖ దుఃఖములంతా కూడాను జాగ్రత్తలో మనం అలక్ష్యం చేస్తున్నాము.
1: ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ విచ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్ స్టేజ్ యూఆర్ ఇండిఫరెంట్ ఇన్ ది వేకింగ్ స్టేజ్.
0: స్వప్నము యొక్క పరిస్థితిని మనం జాగ్రత్తలో ఏమాత్రం కూడాను ఊహించడానికి వీలుండదు.
1: It is not possible to imagine what has happened in the dream state.
0: Kanuka jagrat swapna sushuptadulu andinti endukodanu manamu jagrati yokka pratibimbame swapnam. Swapnam yokka antarthaname ee yokka sushupti.
1: Therefore whatever you see in the waking state appears as a reflection in the dream state, and it when it gets absorbed and disappears then it is the deep sleep state.
0: Kanukane manamu laukikanga anubhavincheetundi aanandamulu సత్యములని భావించి దాని నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
1: ఆల్ ది వరల్డ్లీ జాయ్స్ వీఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్వ్స్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
0: కనుకనే కృష్ణుడు అర్జునుకు, నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆదేయం నీకు అలక్ష్యంగా ఉంటుంటాడన్నాడు.
1: Therefore Krishna told Arjuna, Arjuna, if you only give proper attention to the basis, the manifestation would not bother you.
0: Aadharamu chalinchanidi.
1: The basis will not shake or will not waver.
0: Marpu chandani.
1: It doesn't change.
0: Kani aadeyam anetundi ee aadharam paina aadharapadinatundi.
1: The manifestations, they are dependent upon the basis.
0: ఈ ఆదేయము నిరంతరము చెలించేటువంటిది.
1: దిస్ మానిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
0: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడాను మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
1: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మానిఫెస్టేషన్స్ ద బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం కార్లలో, బస్సుల్లో, సైకిల్లో, బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
1: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్, బస్సెస్, కార్ట్స్.
0: కానీ కారు కదులుతూ ఉండాలి, బస్ స్పీడ్ గా పోతుండాలి.
1: ద కార్ ఇస్ మూవింగ్, గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
1: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: ఏదో కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
1: ఈవెన్ వెన్ యు ఆర్ వాకింగ్ వి వాక్ ఫాస్ట్.
0: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
1: సపోజ్ ఇన్ ట్యూన్ విత్ ఆర్ అలాంగ్ విత్ ద మూవ్మెంట్ ఆఫ్ ది బస్ అండ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది కార్, ది మూవ్మెంట్ ఆఫ్ ది లెగ్స్, ఇఫ్ రోడ్ ఇట్సెల్ఫ్ మూవ్స్, వాట్ వుడ్ హ్యాపెన్?
0: కనుక కదలని రోడ్డు పైన కదిలే వాహనములతో మనం ప్రయాణం చేస్తున్నాము.
1: దేర్ఫోర్ ఆన్ ఏ స్టడీ రోడ్ విత్ వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్ ఫాస్ట్, వీఆర్ జర్నీ, వీఆర్ టేకింగ్.
0: కనుక స్థిరమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క హృదయము, దీని ద్వారా మనం అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
1: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ స్టడీ, వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
0: సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును.
1: Scientists also can observe this particular phenomenon.
0: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటినీ కూడాను సమన్వయం చేసేటువంటివి.
1: All the teachings of Swami reconcile and bring about harmony.
0: దీంట్లో ఎవ్వరు కూడాను వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
1: No one can point out a finger at this particular thing.
0: ఒక్కటి, నేను ఒక టేబుల్ పై నిల్చుకున్నాను.
1: Swami is standing on a table.
0: Table kadilte nenu kuda kadultunnanu.
1: If the table moves, Swami also moves.
0: Busulo kurchunnam, bus kadilte manam kuda kadultam.
1: If we are sitting in the bus, when the bus moves, we also move.
0: Edo samanyanga chinnadiga kadultunnappude manam kadiripothuntunnamu. Deenikante enno kotla rettuga adhikanga kudanu bhoomi kadultu untundadi, tirugutu untundadi.
1: When there is a small movement, it will be reflected in the movement of us. But earth is moving so fast, a million times
0: faster. Manam kadale bhoomi paina undi kadalanaatvanti vaadiga manam bhavistunnamu.
1: We are on a moving earth, but we think we are not moving.
0: Kadale bhoomi paina unnatvanti vaadu nenu kadalakunda sthiranga untunnanu anukotamu, idi ajnanam kada?
1: Is it not ignorance to consider that I am not moving, standing on earth, which is itself moving so fast?
0: Samudram lopala oka padava paina thanu prayanam avutunnadu.
1: A person is traveling in a ship or in a steamer on the ocean.
0: Padavalo thanu chaala kadalakunda kurchunnattiga undavachunu, kani alal dwara paiki kindiki tirutunnadu, kadalaka tappadu.
1: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
0: Kanukane Arjuna, anityam asukham lokam.
1: Therefore Arjuna, world is impermanent and full of sorrow.
0: Idi eppudu chanchalamainatundi.
1: It is fickle and changing.
0: Idi eppudu marpu chendetundi.
1: It is undergoing modification.
0: Ee marpu chendetundi danilo neevu nivasistu మార్పు చెందనటువంటి రీతిగా ఉన్నాను అనుకోవటం పొరపాటు కదా.
1: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్,
0: థింకింగ్ ఆఫ్ మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
0: చేంజింగ్. మార్పు చెందని, కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: దేర్ఫోర్ హీ జస్ట్ సెడ్ ఎంటర్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇస్ నాట్ చేంజింగ్, విచ్ ఇస్ స్టడీ.
0: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్, వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇన్ టు ఇనర్ట్ బీయింగ్.
0: ఇది కేవలం కంట్రోల్, చేయటం మాత్రమే కాని సెన్సు లేకుండా చేసుకోమని చెప్పటం లేదే.
1: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సెస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ద సెన్సెస్.
0: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
0: కానీ అపాయ సమయం నందు ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
1: బట్ whenever there is some danger you can use
0: the brake. ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్
0: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని, మైండ్ కంట్రోల్ చేయమని, విషయాశక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ యూ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్.
0: నేను బ్రేక్ను తీసేయమని చెప్పటం లేదు. బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
1: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
0: Yetti avasaram vachinappudu pramadamu ajnanamo leka inke vidhamainatundi yokka durmargamo durbuddhulo ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani kavinchi.
1: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings etc, then you should control.
0: Asalu brake lekapothe pramadamlo manaku pramadame jarugutundi.
1: If we don't have brake at all, we are sure to land ourselves in real
0: kanukane.
1: Therefore
0: kaadi kindiki raani eddu,
1: a bullet which cannot be brought under control,
0: kallamu leni gurramu,
1: a horse without which doesn't have reins,
0: brake leni kaaru,
1: a car which doesn't have brake,
0: indri nigraham leni manishi చాలా ప్రమాదమే ఉన్నాడు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుకని అర్జున, నీవు కేవలము ఇంద్రియ నిగ్రహము మాత్రమే చేయి.
1: దేర్ ఫోర్ అర్జున, యు ఓన్లీ కంట్రోల్ ది
0: విషయాశక్తి అందుకున్నటువంటి దోషములను విసర్జించు.
1: యు గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
0: విషయములు ప్రవేశించు.
1: యు కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
0: అదే విధముగానే మనము విషయములో జీవించవచ్చు.
1: We can live in the world.
0: సంసారమును విసర్జించమని, ఆడు బిడ్డలను త్యజించమని, ఆస్తిపాస్తులు విడిచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
1: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఇస్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ, గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ.
0: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
1: In an ethical and a proper way, use all the senses depending upon the time and the circumstances and the causation.
0: Kanukane Bhagavad-gita yandu hitamunu mitamunu bodhinchadu.
1: Therefore Bhagavad-gita has taught discipline and limits.
0: Hitamu ganu mitamu ganu edi kudunu pramadam nan cheyadu.
1: If it is within limits and if it is properly done, nothing will be harmful.
0: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
1: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
0: కనుకనే చెప్పాడు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
0: అదే విధంగానే అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
1: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
0: అతిరాగము మతి రోగమే.
1: In the same way, extreme attachment is a type of mental disease.
0: Mita ragamu atihaye.
1: Limited attachment is always
0: kanukani indimlu ee vidhamen reetilo neevu kaaru brake ni ee reetiga upayoga pettukundavo aa vidhamga neelo indimlunu madhya madhya konchu brake vestu raavali neeku pramadam kaakunda chuchukovali.
1: Just as brakes in a car are used for the welfare and protection of the residents, similarly the sense of
0: ee lakshyamutone కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము, ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
1: విత్ దిస్ ఆబ్జెక్ట్ ఇన్ వ్యూ కృష్ణ హ్యాస్ టోల్డ్ అర్జున, హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్, ఇట్ విల్ బి సంథింగ్ లైక్ ఎ విచ్ లైట్స్ యూ ది ల్యాంప్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ విచ్ లైట్.
0: అయితే ఒత్తి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దీనికి భక్తి అనేటువంటి తైలం కూడా కావాలి అన్నాడు.
1: ఇఫ్ యూఆర్ మియర్లీ హ్యావింగ్ ది విక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, ఇట్ ఈస్ నో యూస్. యూ మస్ట్ హ్యావ్ ది ఆయిల్ ఆఫ్ డివోషన్.
0: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేయం కూడా ఉండాలి అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ హావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్సెల్ఫ్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. దేర్ మస్ట్ బి ఎ కంటైనర్, సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ డిటాచ్మెంట్.
0: కనుకనే దీపమునకు ప్రమిద నూనె వత్తి కలదు. దీపపు వెలుగు కలుగున
1: ఇఫ్ యు ఆర్ హావింగ్ ఎ కంటైనర్ ఎ ఆయిల్ అండ్ ద విక్, విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లైట్ ద ల్యాంప్ జస్ట్ లైక్?
0: ముట్టించేవాడు ఒకడు ఉండాలి.
1: There is someone who should light it.
0: Atani daivam.
1: That is God.
0: Meeku vairagyam undi, bhakti undi, kaani indra nigraham kuda untundali. Dini veliginchetundi vaade vai. Adhe Krishnudu Arjuna yendunnatundi okka ee vattini veliginchadu.
1: You have detachment, you have sense control, you have devotion, you have the container, you have the oil, you have the wick, but it has to be lighted. It is Krishna who has done that particular job for Arjuna.
0: Poolu సూది దారముండ పుష్పమాల తానగున.
1: యూ హ్యావ్ ఫ్లవర్స్, యూ హ్యావ్ నీడిల్, యూ హ్యావ్ థ్రెడ్, వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్?
0: లేదు, ఈ గార్లెండ్ ను కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: దెర్ ఇస్ వన్ హూ మేక్స్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: స్వర్ణము రత్నాలు కలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: దెర్ ఈస్ గోల్డ్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్స్, but would jewelry become?
0: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకడు ఉండాలి, కంసాలి ఉండాలి.
1: There is a need for goldsmith who can manufacture jewelry out of it.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: There is education and there is intelligence.
0: కానీ విద్యావంతుడు తారగున.
1: Would he automatically become an educated one?
0: నేర్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా.
1: There is need for some teacher who can teach it.
0: పెద్ద అక్షరంతో ఇట్లా రాసిట్టు పెట్టారు, అది ఏ అని ఉండాలి.
1: ఏ లెటర్ ఏ ఈజ్ రిటర్న్,
0: ఏ బోర్డు పైన ఉంటుండాలి. పిల్లవాడు కళ్ళతో చూస్తున్నాడు, కన్నులు బాగా మంచిగా ఉంటున్నవి, కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుండది.
1: ఏ లెటర్ ఈజ్ రిటన్ ఏ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ. దెర్ ఈస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హస్ ఐస్, హి సీస్ దట్ లెటర్ ఆల్సో.
0: ఆ లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
0: కానీ లెటర్ ఉంది, వీడికి కన్నులు ఉన్నాయి, కత్తికాయల మాదిరి.
1: దేర్ ఈస్ లెటర్, దేర్ ఆర్ ఐస్.
0: కానీ ఈ అక్షరము ఏ, ఈ అక్షరము బి అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, ఎ టీచర్ హూ కెన్ డిస్క్రైబ్ ఈచ్ పర్టికులర్ లెటర్. అతనే
0: జగద్గురువు, అతనే దైవము.
1: దిస్ ఈస్ జగద్గురు అండ్ దిస్ ఈస్ గాడ్.
0: కనుక జగత్తునందు సర్వ విషయములను మనం గుర్తించవలనన్నా, సర్వ కర్మలను మనము సరైనటువంటి స్థితిలో మనం చేయవలనన్నా, దీనిని ఆత్మరీతిగా సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల. అతనే గురువు, గురువు అతనే దైవం.
1: ఇఫ్ యూ వాంట్ రికగ్నైజ్ ది రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ వాంట్ రికగ్నైజ్ డివినిటీ, దెర్ ఇస్ నీడ్ ఫార్ ఎ సద్గురు, ఎ జగద్గురు.
0: కనుక ఇంద్రియ నిగ్రహం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది సెల్ఫ్ కంట్రోల్, ఇన్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sairam, dear listeners, Bhagwan Baba has always maintained that true education lies in bringing out the noble virtues that are inherent in us. Unfortunately, modern education focuses only on teaching students how to earn their living, overlooking the more important aspect of character building. In today's discourse, Baba explains how a revolution can be brought about in the field of education by adhering to the age-old principles of truth and right conduct. Let us now listen to the pearls of wisdom from a discourse delivered by Bhagwan Baba on 22nd November 1997 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning.
1: ధనమే దైవం బయ్యే దర్పంబు మతమయ్యే ధనము దైవం బయ్యే దర్పంబు మతమయ్యే
2: మనీ ఇస్ గాడ్ ద పాంప్ అండ్ షో హెస్ బికమ్ ఎ రిలిజియన్
1: ధనమే దైవం బయ్యే దర్పంబు మతమయ్యే శాంతమేయ జీవికి దూరమయ్యే
2: వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్
1: అహము ఫ్యాషన్ అయ్యే
2: ఇగో హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్
1: అహము ఫ్యాషన్ అయ్యే
2: ఇగో ఈజ్ ద ఫ్యాషన్
1: ఆర్తి అందం బయ్యే
2: The beauty lies in the mind.
1: Swarthambunaku hudaya sthanamaye.
2: Selfishness has occupied our hearts.
1: Mamata digajari poye. Damamu dagdam baye. Nayamu heenam baye.
2: There's no human quality, there's no charity, humility is totally missing.
1: Kapatame jeeviki kaantiye.
2: Artificial life has become a matter of glory to the human life.
1: Premanuragamu rogala palaye.
2: Love and attachment have come down to the level of ailments or sickness.
1: Prema anuragamu rogala palaye dhammambunaku hrudayamu duramaye.
2: There's no place for righteousness in our hearts.
1: Bratuku బరువయ్యే గతులకు గతులకు గతులు దప్పే
2: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్
1: జాగు చేసిన కడకు ఏ గతియునవును
2: ఇఫ్ ఇట్ ఈస్ డిలేడ్ ఫర్దర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్
1: విద్యయందు నైతిక విలువ చేర్చి
2: The human values must be there in the education system.
1: Bharatiyapu dharmambu padayaraya.
2: Acquire the Bharatiya culture.
1: Bharatiyapu dharmambu padayaraya.
2: Acquire the dharma of Bharat.
1: Premasurupulaina vidyarthi vidyarthinilara.
2: Embodiments of love. Boys and girls,
1: vidya poshakulara,
2: emancipators of education,
1: vidyabhimanulara,
2: patrons of education,
1: aadhyatmika sampattiki nilayamaina ee bharat deshamunandu dharmamu dinadinamunaku cheerinchipovuchunnadi.
2: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
1: అన్యాయ, అక్రమ, అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నవి.
2: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
1: ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
2: At this moment, students should take charge of it as they are eligible to bring back the ancient culture and establish peace.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
2: Don't you find the parents feeling so sad if you are backward in education?
1: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట రెట్టు చాలా విచారపడుతున్నది.
2: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad crores and crores of times more than the human life.
1: జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరము గావించుటకు విద్యార్థులు ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి.
2: Students should determine to safeguard, uphold the culture of this country.
1: దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి.
2: They should determine to bring back the peace, safety and security in this country.
1: దేశమనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే.
2: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి?
2: How to change, transform the human being.
1: సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధన కానేరదు.
2: Transformation is not a separate spiritual practice.
1: నిత్య జీవితంలో ఆచరించేటువంటి ఒక తలంచేటువంటి ఒక దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావమును సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
2: Refinement or culture meant giving a bad thoughts, bad feelings, bad thoughts, entertaining good sentiments, good feelings and good behavior.
1: విద్య అనగా ఏమిటి?
2: What is meant by education?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి?
2: What sort of education should you receive and acquire?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
2: What is the standard yardstick?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
2: What sort of education ensures progress of humanity?
1: ప్రస్తుతపు విద్య వల్ల కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏమిటి?
2: What is the use of the present day education system?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తు అందించినో వాడే విఘ్నుడు.
2: The one who understands the meaning and knows the answers to these questions, practices and follows, adheres to these principles and delights himself is truly a knowledgeable person.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
2: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
2: The culture of life should also accompany.
1: సంస్కారం అనగా ఏమిటి?
2: What do you mean by culture?
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
2: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
2: లైఫ్ వితౌట్ కల్చర్ ఈజ్ లైక్ ఎ రెసిడెన్స్ వితౌట్ లైట్.
1: దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి ఒక గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి ఒక పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
2: At home, if you don't have light, it is full of foul smell, bats moving around. There's no place for fragrance or good smell.
1: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
2: Culture meant is that like a kite without a string.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
2: No one can decide where this kite would fall, either on bushes or houses or residences.
1: Inka samskaram lenatundi chadavu chellani kasu vantidi.
2: And education without this culture is like a coin which is useless, fake one.
1: ఈ చెల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించాడు.
2: A coin which is not genuine is not going to be accepted even
1: by a beggar. సంస్కారం లేనటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు.
2: No one would be respected without culture.
1: ఇలాంటి పరిస్థితులందు మానవుడికి సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము.
2: At this moment, culture and character in particular are very essential.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవం ఏంటి మార్పులు సంభవించాలి.
2: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
2: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలు అన్ని కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
2: Committees suggested many of the recommendations and ideals.
1: కానీ అందించినవి మాత్రమే కానీ ఆచరణలో శూన్యం.
2: దే సింప్లీ మేడ్ సర్టన్ సజెషన్స్ బట్ దే హావ్ నాట్ బీన్ ఫాలోడ్.
1: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కానీ అందుకోవటం కానీ ప్రయత్నించడం లేదు.
2: ఈవెన్ దిస్ డే నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో ది ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
1: ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
2: బికాస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ది కంట్రీ ఈస్ ఫేసింగ్ రెస్ట్లెస్నెస్ అండ్ అజిటేషన్.
1: సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బికమ్ సెంటర్స్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
1: విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము.
2: విద్య ది ఎడ్యుకేషన్ మెంట్ టు నో.
1: దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు.
2: This in English language vidya is called education.
1: Education.
2: Education.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
2: Education is the derivative of the Latin language educare.
1: Educare అనగా ఏమిటి?
2: What is meant by educare?
1: వెలుపలకు తీవటము.
2: To pass on, to bring out.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపచేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
2: Educare is it meant to bring out that which is latent, that which is hidden.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
2: This is physical transformation.
1: కానీ మరొకటి వెలుపులకు తీవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
2: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
2: వన్ ఇస్ ఎర్నింగ్ డైలీ బ్రెడ్ లివింగ్, అదర్ ఇస్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ జనరల్.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
2: అలాంగ్ విత్ లివింగ్ ఇస్ ఆల్సో ఎసెన్షియల్ టు నో ద గోల్ ఆఫ్ లైఫ్.
1: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి, జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటి చూపించాయి.
2: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
1: Cycle ku rendu chakramulu enta pradhanamo.
2: Just as the two wheels are essential for a cycle.
1: Manavuni yokka jeevita rathamunaku ee rendu kudunu anta aadharamai.
2: For the chariot of human life, these two wheels are very essential.
1: Ee naadu onti chakram paina jeevitam jarugutu undali.
2: Today the whole chariot is moving on one
1: kevalam jeevanopadhi aneetuvanti yokka deeni paine aadharapadi untundali.
2: Everything centered around this living aspect.
1: Idi kudanu kramakrameena dilidanamaku arigipothunnadi.
2: It also withers as time passes off.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
2: Because of this withering we become tired.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
2: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి.
2: దాట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
1: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు తివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్,
2: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ ఇన్హెరెంట్ ఇమ్మనెంట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద లైట్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి?
2: హౌ టు బ్రింగ్ అవుట్ ద డివినిటీ అవుట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: స్థూల జగత్తునందు,
2: ఇన్ దిస్ గ్రాస్ వరల్డ్,
1: మానసిక సీమయందు,
2: అండ్ ఇన్ ద మెంటల్ రియల్,
1: సాంఘిక ప్రభావమునందు,
2: ద సోషల్ ఎఫెక్ట్,
1: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
2: Education is the true reflection and the personification of the light.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
2: It's not limited to one aspect.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
2: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
2: But students today consider themselves educated by becoming familiar with the books.
1: ఇది కేవలము superficial knowledge.
2: This kind of textual knowledge is superficial knowledge.
1: ఇది కాదు నిజమైనటువంటిది. Practical knowledge గా ప్రయాణం చేయాలి.
2: This is not the truth. You should acquire the
1: నిత్య జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
2: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
2: Today we consider mammon, wealth as God.
1: ఇది చాలా పొరపాటు.
2: It's a big mistake.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
2: మనీ విల్ నెవర్ కన్ఫర్ మెంటల్ పీస్.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు.
2: ఇట్ మే గివ్ యూ ఫిజికల్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ బట్ నాట్ ద మెంటల్ పీస్.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక, విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందిందని భావిస్తున్నారు.
2: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై పీపుల్ ఇన్ జనరల్ నాట్ ద గవర్నమెంట్. But yet they make certain recommendations in the education field.
1: ఈనాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి చెందిందని విశ్వసిస్తున్నారు.
2: We have full faith that education is progressing in Bharat today.
1: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
2: What is this progress?
1: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
2: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
2: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
2: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
2: దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది ఆ ప్రోగ్రెస్?
2: ఇస్ దట్ ప్రోగ్రెస్?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
2: ఆర్ దిస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
2: In fact, one harms the person who feeds him, who serves him.
1: మేలు చేసిన వానికి కీడు చేయు.
2: In fact, they betray, they harm the person from whom he receives help.
1: విద్య నేర్పిన వానిని వెక్కిరించు.
2: In fact, they make fun of their own teachers who teach.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు?
2: This is the progress in education today.
1: ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం.
2: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు టేక్ దిస్ యాజ్ ప్రోగ్రెస్.
1: ఇది ప్రోగ్రెస్ లే కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్.
1: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
2: వీ షుడ్ ఎంటర్టైన్ సచ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ అండ్ రెక్టిఫై ద డిఫెక్ట్.
1: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
2: all the education he acquired should be made use of for the betterment of
1: sangham yokka cheemanni manam aashinchali.
2: We should always pray, work for the progress and welfare of the society.
1: Manavudu pradhananga aashinchavalsinadi sangha sankheemame.
2: In fact, what we should aspire and work for is the welfare of the progress.
1: Sarve loka hite rataha. Sarve loka hite rataha.
2: And everybody should be happy.
1: Sarvajnana sampannaha.
2: They should have all wisdom and knowledge.
1: Sarve samita gunaihi. Ee moodu kudanu vidya yokka pramanamulu.
2: These are the three main qualities of every educated
1: man. Sarvinatvanti prati vidyarthi kudanu samajamulo praveshinchi samajanni samrakshinchadaniki poonukovali.
2: Every graduate should step into society, serve the society and work for its progress.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ వుడ్ హెల్ప్ అస్ టు రెండర్ సర్వీస్ టు పీపుల్.
1: సర్వే సమిదితా గుణైహి, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి యందు ఉండాలి.
2: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్స్.
1: విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి.
2: ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి పీస్ఫుల్.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి.
2: ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో ఇది నిండి ఉండాలి.
2: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము.
2: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులు యందు ప్రవేశించడానికి ఏమాత్రమూ అవకాశం లేదు.
2: Today there is no scope for sacred thoughts.
1: ఈ దోషం ఎవరిది? విద్యార్థిదా? కాదు.
2: Is it the mistake of the student? No.
1: అధ్యాపకుడిదా? కాదు.
2: Or the teacher? No.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
2: Whose mistake is it? It's the mistake of everybody.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
2: The students do not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
2: Teachers are not familiar with that sacred path.
1: బాల్యమునంటే తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
2: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటువంటిదో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
2: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
2: వెన్ టీచర్స్ ఫాలో ద కరెక్ట్ పాత్ ద స్టూడెంట్స్ నెసెసర్లీ ఫాలో దెమ్.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
2: టుడే దేర్ ఇస్ నో వన్ టు వాచ్ హౌ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్, హౌ టీచర్స్ ఆర్ టీచింగ్.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఇస్ స్పెండింగ్ అట్ ద రేట్ ఆఫ్ 2,000 crores పర్ ఇయర్ ఆన్ ఎడ్యుకేషన్.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
2: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్? నో వన్.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
2: Why crores of money should be spent?
1: దీని ఫలితం ఏమిటి?
2: What are the results?
1: ఏ విధమైన మార్పు జరుగుతుండాలి?
2: What change you notice?
1: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
2: No one is there to investigate.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
2: It's just a matter of expenditure.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
2: It is for this reason Bharat has come to this plight.
1: ఇంతియే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ దే స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్.
1: గుర్తించేటువంటి వారు లేరు.
2: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ టు దిస్ మనీ? వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కమింగ్ అప్? నో వన్.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
2: వై క్రౌడ్స్ ఆఫ్ మనీ షుడ్ బి స్పెండ్?

0: రాజకీయం నేర్చుకోవాలి, అది అవసరమే.
1: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
0: కానీ విద్యా రంగమును రాజకీయంగా మార్చకూడదు.
1: బట్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
0: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
0: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: Therefore, students should determine to grow along this royal sacred path.
0: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి యొక్క మార్గము.
1: The life of a student is like a royal path.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించటం లేదు.
1: Today you don't find parents encouraging their words.
0: మా కొడుకు చదువుకుంటున్నాడు,
1: my son is studying well,
0: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
1: he is securing high marks
0: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
1: The parent thinks that his son is securing very high marks.
0: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
1: What the parents should expect is not merely greatness.
0: మంచితనమును ఆశించాలి.
1: They should expect them to be good.
0: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
1: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
0: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
1: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
0: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
0: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
1: గ్రేట్నెస్ ఇస్ దట్ ఆఫ్ రావణాసు.
0: దుర్యోధను యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ దుర్యోధన.
0: శిశుపాలుని యొక్క గ్రేట్నెస్,
1: గ్రేట్నెస్ ఆఫ్ శిశుపాల.
0: కారణమేమిటి? అన్ని తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు.
1: దే హావ్ ఆల్ ది ఇంటెలిజెన్స్ అండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, బట్ దే డోంట్ ప్రాక్టీస్.
0: రావణాసులు 36 విద్యలు నేర్చారు.
1: Ravana is expert in 36 forms.
0: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
1: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ ప్రాక్టీస్.
0: అది జీర్ణం కాలేదు.
1: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ ఈట్ వాస్ నాట్ అసిమిలేటెడ్.
0: కనుక అటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
1: అండ్ దేర్ఫోర్ హీ లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హీ ల్యాక్డ్ ప్రాక్టీస్. దేర్ఫోర్ హీ రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
1: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు
0: రామ. ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
1: హీ అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
0: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we should put into practice all our
0: education.
1: We should make proper use of
0: సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి.
1: We should aspire for the welfare of the society.
0: అప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద.
1: Then only our education will be respected.
0: సత్శీలవంతులు కావాలి.
1: We should be one of character.
0: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
1: Naturally, you find a glow, the brilliance on the face.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్యానగా భగవత్ యొక్క శక్తి, ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
1: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
0: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
1: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
0: మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
1: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: అది నిజమైనటువంటి యొక్క విద్య.
1: దట్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్?
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
0: ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
0: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
1: వి గెట్ డిగ్రీ.
0: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
0: ఏమిటి దీని వెల?
1: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
0: దీనిలో ఏమాత్రము విలువ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ నో ప్రైస్.
0: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమి?
1: వై షుడ్ యూ హ్యావ్ సచ్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ?
0: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ గెట్ దీస్ డిగ్రీస్ దట్ హ్యావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
0: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
1: యూ ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
0: అవి ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి?
1: విచ్ కాలేజ్?
0: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
1: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
0: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
1: నాట్ మెర్లీ ఫిల్లింగ్ ద
0: గుణములు పెంచుకోవాలి.
1: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
0: ఈనాటి విద్యార్థులందరి కూడాను
1: ద మోడర్న్ స్టూడెంట్
0: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

0: The modern students are working for these three aims: the kalimi wealth, balimi the strength, chelimi the friendship.
1: కానీ కలిమి బలిమి చెలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైన ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణ

0: వలయూ.
1: ద వర్చ్యూస్, ద గుడ్ మైండ్, అడిహరెన్స్ టు ట్రూత్, డివోషన్, డిసిప్లిన్, డ్యూటీ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ సపోజ్ టు బి ఇన్కల్కేటెడ్ బై బీంగ్ ఎడ్యుకేటెడ్.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
1: The quality of life doesn't not improve anyway.
0: కోటి విద్యలుండి గుణము లేకున్నచో.
1: With all the umpteen number of knowledge, without quality,
0: ఫలమదేమి వాని విలువదేమి.
1: What is the result? Where does the value lie?
0: ఇవి కాదు మన విలువలు.
1: These are not the value.
0: గుణమే మన విలువ.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: whole ABCD మొదలుకొని Z వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఏమీ ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమునకు భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యధ.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There's no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society
0: సర్వలోక సుద్విత్తంతు. ఆ సర్వలోకములకు సుద్విత్తమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if we cannot render
0: service. ఎవ్వరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: We find selfishness everywhere in everybody.
0: ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది.
1: Unless the selfishness is totally driven out, you cannot have sacred
0: love. విద్యార్థినియులారా,
1: students, boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకము లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ ద వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ సౌత్ దీస్ థింగ్స్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ ద విజ్డమ్ వితౌట్
0: ఇండిస్క్రిమినేషన్ వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా ఆ వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడాను మనం మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: If you are afraid of anybody, you are just an animal.
0: భయపెట్టేది మృగము, భయపడేది మృగము.
1: And therefore it is animal that frightens, it is animal that frightens. కానీ
0: మానవుడవు.
1: We are human beings.
0: నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: You should be fearless.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: Today we find fear, fear everywhere.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావములు దుర్గుణములు దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ from the medical centers, the students were asked to go to different
0: places.
1: They were also examined now and then to what extent they have learned.
0: Nayana, neevu ninna vellinatvanti adavi lopala ye yokka vruchamu panikrani vruchamu anetundi prashninchevaru.
1: They used to question this, oh boy, you have gone to that forest, tell me a useless tree that you have seen there.
0: Kontamandi adi panikradu idi panikradu ani konni పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్డ్ దిస్ ట్రీ ఈజ్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఈజ్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు ద స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: ఆర్ వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఈజ్ ఆఫ్
0: మెడిసినల్ వాల్యూ. రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఈజ్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైన అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడాను ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యు ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ ఇట్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ వితౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సంస్థ యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లలేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వీఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుందా.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే, ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ అల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతోపల విద్యను మనం అభ్యసించినప్పుడే వారు హృదయం కూడాను పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందు కాని, ప్రభుత్వం నందు కాని, పిల్లలు ఎందు కాని ఏమాత్రము కనిపించడం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: థాట్. హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విదిన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ అండ్ ఐడియల్.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ మస్ట్
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తూ ఉంటుంది.
1: Though Bhagavan does not say openly and publicly, భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సీక్రెట్ థాట్స్ ఆఫ్
0: చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి.
1: దేర్ వుడ్ హ్యావ్
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience. Father, you shouldn't be like that.
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such
0: students are here.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boy should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాడు ఎంతో శాంతిని పొందుతారు.
1: ఈ
0: చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: యాజ్ యూ స్టడీ మోర్ అండ్ మోర్ దేర్ బి మోర్ అండ్ మోర్.
0: తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: ఏ పర్సన్ ఇఫ్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ హీస్ ఫుల్ ఆఫ్ డౌట్స్
0: కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు.
1: ఫ్రమ్ టాప్ టు టో హిస్ ఫుల్ ఆఫ్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: వెల్ ఇంటెలిజెంట్ మ్యాన్ హ్యాస్ నో
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
1: దెన్ దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ డు ఎక్స్పెక్ట్
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
1: వితౌట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ సాక్రిఫైస్?
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా వస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సెల్ఫ్ సాక్రిఫైస్ హౌ డు ఎక్స్పెక్ట్ సెల్ఫ్ రియలైజేషన్?
0: కొంచెం నే మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహము యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is really the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సచ్ అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సచ్ అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారం ఒకచుండే.
1: ది అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: Guna sampadana kavali.
1: You should all
0: guna muneri chadu chadivina bratuke kaadu.
1: And education without character is no life at all.
0: Adi nijamainatundi manava bratuku kaadu.
1: Is not a human life.
0: Pashu bratuku.
1: It is the life of an animal.
0: Manavudiga jeevinchavalante the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Anaga hudayamu mata chetalu moodinti yokka ekattvam kavali.
1: There should be total harmony and unity of thought, word and deed.
0: Idiye nijamaina manavuniki pradhanamaina gunam.
1: This is the main chief human quality.
0: Aa gunam undinappude veedu manavudu anipinchukodaniki veelavutundi.
1: When he has got this human quality, he is entitled to be called a human.
0: Atti praveshinchadaniki avakasame ledu.
1: Today there is no scope for such thing.
0: Emi leni burralona emaina cherchavachchu.
1: If the brain, the head is empty, you can stuff it with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగున.
1: ఇది ఏ కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్ యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యు ఫైండ్ ది బ్యాడ్
0: విను చెవులుండే.
1: అండ్ ది ఇయర్
0: చూచు కనులుండే. పంచి చూచు కనులుండే,
2: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
2: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
0: వంచిత గుణ చిత్తముండే,
2: అండ్ ద హార్ట్ దట్
0: వంచించే పలుకుండే,
2: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్న.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
2: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
2: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
2: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
2: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
2: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
2: Do you think the horns of a he buffalo would value as much as the
0: tusks of an elephant?
2: The value of the tusks of an elephant is much more than the horns of a he
0: buffalo.
2: Do you expect all green birds can speak like that of a parrot?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
2: Do you expect all insects that fall on the flower can ever be a butterfly?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
2: A pig may be so mightier like that of an elephant, but it can never be
0: an elephant.
2: Therefore, the human heart, which is more
0: important.
2: Make your heart
0: sacred.
2: Speak divine words.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
2: అండ్ దే అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్స్. చేతులు అంటే
0: ఏమిటి?
2: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్.
0: దానమే అందము.
2: చారిటీ ద బ్యూటీ.
0: నోటికి అందమేమిటి? కంఠములకి అందమేమిటి?
2: వాట్ ది బ్యూటీ టు యువర్ టంగ్.
0: దానికి మాటనే అందము.
2: ఇట్ ఇస్ అ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
2: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
2: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
2: This is the truth.
0: ee naati mee text books lanta kuda pradhanam kaadu.
2: It's not the text that are important.
0: Nature is the best teacher annaru.
2: Nature is the best teacher.
0: Kalukune mana book emiti text book?
2: What is our text book?
0: Nature e mana text book.
2: Nature is our text book.
0: Inta pedda grantham untundadi manaku.
2: We have got such a big book.
0: నీకు గురువు కావాలా?
2: Do you want a guru?
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
2: Don't be in search of guru.
0: నీ హృదయమే నీకు గురువు.
2: Your heart is your teacher.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
2: Do you need a friend?
0: మంచి స్నేహితుడు ఉన్నాడు.
2: యు హావ్ గాట్ ఎ వెరీ గుడ్
0: ఫ్రెండ్. అతనే దైవమే నీ స్నేహితుడు.
2: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
2: ఇఫ్ యు హావ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఎ ట్రూ రియల్ ఫ్రెండ్.
0: ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో హలో.
2: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: Athane kaadu nijamaina snehithudu.
2: He is not a true friend.
0: Daivame nee snehithudu.
2: God is your real friend.
0: Alanti daivanni snehanga teeskovali.
2: Develop friendship to go with
0: God. Prapanchamlo prati vishayanni kuda nu parishilana cheyali.
2: Examine everything in this world.
0: Aa andulo parishilana chesindattu manchi bhavalni andukovali.
2: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
2: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
2: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
2: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
2: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నారు.
2: Today every man will think like this. I acquired this degree. What is it I am going to reward?
0: నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు.
2: Never think of income out of the society.
0: నా చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
2: Put a question yourself like this. What sort of benefit is going to be given to society out of this education?
0: నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి?
2: In what way am I going to help my family?
0: తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి?
2: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
2: We have to find out that kind of education.
0: నేను ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
2: Never be bothered of this feeling what kind of a job you get.
0: ఉద్యోగాల కోసం కాదు చదువు.
2: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
2: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
2: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
2: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
2: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
2: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
2: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: We should make every effort to acquire that.
0: ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
2: We should move one among the people with all feeling of unity. We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
2: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
2: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
2: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
2: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
2: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
2: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
2: Or else shut your mouth and sit down.
0: అంతేగాని అపకారం మాత్రం చేయవద్దు.
2: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
2: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
2: You know what's happening all the world over.
0: ఎన్నెన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
2: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
2: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
2: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: సరే, నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
2: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
2: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
0: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
2: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్ చీటింగ్ ద
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హి వర్క్స్ ప్రపోర్షనేట్.
0: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
2: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
2: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
2: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
2: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుటేషన్.
0: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
2: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
0: కష్టపడి పని చేయాలి,
2: వర్క్ హార్డ్.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి,
2: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడా సంతృప్తి పొందుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ పవిత్రత.
2: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
2: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
2: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్,
0: మా విద్యా విధానం నందు,
2: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
2: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
2: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
2: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఎ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
2: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
2: దే డెవలప్ హైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
0: సద్గుణములు,
2: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ముఖ్యమైనటువంటిది.
2: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
2: విదౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ, ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
2: దేర్ఫోర్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ డెవలప్ దిస్ క్యారెక్టర్. దే మే గో అవుట్ అండ్ వర్క్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. దే షుడ్ సీ దట్ దే గెట్ ఎ గుడ్ నేమ్ టు దెమ్సెల్ఫ్ అండ్ ది ఇన్స్టిట్యూషన్.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
2: ద గర్ల్స్ ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్ అండ్ వెన్ దే గో టు స్పెండ్ టైమ్ విత్ దేర్ ఇన్లాస్ దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ సో దాట్ దే వుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వేర్ ఫ్రమ్ దే ఆర్ గ్రాడ్యుయేట్.
0: ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
2: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai
0: Institution. Mother-in-law.
2: Mother-in-law is mother-in-law.
0: Ni kannatalli mother-in-law.
2: Your own mother, physical mother is mother-in-law.
0: Puchukunnatunte mother-in-law.
2: And the other one is mother-in-law.
0: And law lo law.
2: There's love in law.
0: Ee law lo law.
2: And there's law in this law.
0: Kadagatti rendittu kudunu love ve pradhanam.
2: So for both love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
2: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి మాకు తగినటువంటి ఆనందం.
2: దట్ గుడ్ నేమ్ మేక్స్ us happy.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
2: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
2: యూ మే గో
0: యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
2: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ మంచి ఆనందం.
2: దట్ గివ్స్ us happy.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
2: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
2: This is the message of Bhagwan that makes him happy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
1: యూ నో దట్ స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్ కు వెళ్లారు.
1: From a higher secondary school, 150 students appeared for the central examination.
0: First rank lone vacharu.
1: All of them stood in first rank.
0: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigaanu, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లో వేయించుకోవడం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున్న పనులు సమకూరు ధరలోన, సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థుని ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్ వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగడపటికి వాళ్ళు నిలిచేది ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బాదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమేకృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యు ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్, యు షుడ్ ఫేస్ ది లైఫ్ విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi, vidyarthini illara, భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sangavarjitudaina sanga sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi ettu sampraptamogunani manam sandehinchavachunu.
0: We can
1: paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగాని తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు యందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునటుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దాట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ ఎందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య గతించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడా అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ And if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani ee vidhavatvanni pondanatvanti streeni prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu. కానీ నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లుకింగ్ ఎట్ దిస్ ఉమెన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఎ విడో, ది వరల్డ్ డస్ నాట్ రికగ్నైజ్ హర్ యాజ్ సచ్. ది వరల్డ్ థింక్స్ దట్ షీ ఈజ్ ఎ సుమంగళి. ఇట్ ఇస్ ఓన్లీ షీ దట్ నోస్ ది ఫ్యాక్ట్ అండ్ దట్ షీ ఈజ్ ఎ విడో.
1: పురుషునికి ప్రవృత్తి నివృత్తి అనేటువంటి ఇరువురు భార్యలు ఉండటం చేత ఈ యొక్క పరతత్వం అనేటువంటి యొక్క శక్తిని తాను అందుకున్నటువంటి పురుషతత్వమునందు ఈ ప్రవృత్తి తక్షణమే త్యాగమునకు పూనుకుంటుంది. కానీ నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కానీ తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కానీ ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, the name for the originator of the universe, has two wives, one pravrutti, the other nivrutti. As in the story that has just been given to you, while pravrutti has one nature, nivrutti on the other hand keeps up her appearance of a sumangali for the prosperity of the world and has a very special type of relationship to purusha, the husband.
1: In dinini ముండకోపనిషత్తును శౌనకుడనేటువంటి శిష్యుడు అంగీరసుడనేటువంటి మహాజ్ఞాని అనేటువంటి గురువును ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఈస్ అబౌట్ దిస్ ఇన్ ది ముండకోపనిషత్, ఏ డిసైపుల్ హూ ఇస్ వెరీ క్లెవర్ శౌనక, హీ హాస్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్ అబౌట్ దిస్ టు ది గురు అంగీరస.
1: అయితే ఈ ముండకోపనిషత్తు పరవిద్య అపరవిద్య రెండు విద్యల యొక్క తత్వాన్ని తాను ప్రబోధిస్తూ కేవలం స్వరబద్దమైనటువంటి యొక్క ఋగ్వేదమునని కాని ఇంకా సామవేదము కాని అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని ఈ యొక్క యజుర్వేదము కాని ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ whatever has been taught has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rigveda which is bound up with various accents, or the Samaveda which is bound up with different kinds of songs, or the Atharvana Veda or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads this particular aspect has been taught not as paravidya but as aparavidya.
1: Intiye kaaka indulo vyakaranamu ruktamu jyotishyamu angirasamu ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దాట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కిస్తూ వచ్చాడు.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ అండర్స్టాండింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ దెన్ whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aithe janakudu kudanu tana yokka kartavya karmalu nirvartichutu rajya paripalana saluputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
0: We know that King Janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
1: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
0: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యెట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్డ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉక్కు ఉదాహరణము.
0: ఫర్ దిస్ అండ్ ఫర్ హిస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ది వన్నెస్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సుఖమహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
0: ది గ్రేట్ రిషి సుఖ అట్ వన్ టైమ్ in a forest quite close to Mithilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani itti suvartha janakudu kontha varakunu telusukoni taanu kudanu aa shishyakotilo cheri sukamaharshula vaari yokka prabodhalu taanu aalakinchalani bhraminchadu.
0: The king of Mithilapura, Janaka, came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
0: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anati nundi ayokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu kaani okanaadu sukula varu janakudu raaka kontha aalasyam kavatam cheta శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకు వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
0: ఫ్రమ్ దట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుక వాజ్ టీచింగ్. వన్ డే హౌఎవర్ ఇట్ బికేమ్ లేట్ అండ్ జనక డిడ్ నాట్ అరైవ్. శుక దెన్ told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani aa migilinatvanti vidyarthulu emiti sukamaharshulu varu sarvasanga parityagulani memu aashinchamu viswasinchamu kani maharajainatvanti yokka janakudu dhanavantudugano maharajugano undatam cheta అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరియైనటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలైనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
0: When the Rishi told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves, we joined this great rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka కర్మ బద్దులైనటువంటి యొక్క వ్యక్తులకు ఓర్వలైనటువంటి బుద్ధులు రావటం సహజం.
0: దిస్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ నోన్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: అదృష్టవంతులను చెంత చేర్చి ఏదో వారికి సరి అయినటువంటి ప్రబోధనలు సలుపుతున్నప్పుడు కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
0: When there are deserving people, people who are fortunate, such people are taken near great rishis, and when some teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే హూ గెట్స్ సమ్ గుడ్ లక్ అండ్ హూ డిజర్వ్స్ సచ్ గ్రేస్ అండ్ హూ డస్ నాట్ డిజర్వ్ సచ్ గ్రేస్ అట్ వాట్ టైమ్ సచ్ గ్రేస్ కమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ఫర్ అస్.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించకూడను. చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానము కూడాను చేరిపోతుంటారు.
0: సమ్ పీపుల్ ఈవెన్ ఇఫ్ దే హ్యాడ్ అటైన్డ్ గ్రేట్ గుడ్ ఇన్ దేర్ బర్త్స్ అండ్ దే హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పుణ్య, ది మోమెంట్ దట్ పుణ్య ఈజ్ ఓవర్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ రీబోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ దే లూజ్ వాట్ ఎవర్ దే హావ్ అక్వైర్డ్.
1: మనకు పుణ్యఫలము ప్రాప్తించినటువంటి సమయమునందు మరింత పుణ్యమును చేయడానికి మనం పూనుకోవటం చేత వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
0: The fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you
1: దానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల

0: lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: మరుక్షణమునందే మిథిలాపురి అంతా కూడా నువ్వు మండిపోతున్నట్టుగా కనిపించింది ఈ యొక్క విద్యార్థులకు.
0: ది నెక్స్ట్ మోమెంట్ ఆల్ దీస్ డిసైపుల్స్ సా దట్ ది ఎంటైర్ సిటీ మిథిలాపుర వాజ్ ఇన్ ఫ్లేమ్స్.
1: అప్పుడు ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను, అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
0: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
0: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: తిరిగి శుకుడు చెప్పాడు, జనక అంతఃపురమునకు కూడాను మంటలు ప్రాకినవి, నీవు వెళ్లి నీ అంతఃపురవాసులను కాపాడుకోవడానికి తగినటువంటి ప్రయత్నం స్వల్పు అన్నాడు.
0: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
0: జనక డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్. హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
0: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunaku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ooramta kaarinittaga kanipinchindi kaani akkadiki vellite ee maatram kudanu agni ledu kaani janakudu ikkade kurchunnadu itani enta sthirachittudu ani aa shishyulu ee guruvunku cheppadaniki poonukunnaru.
0: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపలచిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించుతారా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
0: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపలచిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యమును వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
0: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatvanti varandayi kudanu ee mi Rani

0: స్త్రీ, కాని ఆనందంగా కూడా నువ్వు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేస్తున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని, ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడా వారు ఊహించారు.
1: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
0: Kani Rasamani kudanu, tan yemi telinatunti ritiga, nalo yemi tappunadi, నాకో నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
1: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్ వాట్ హాస్ హ్యాపెన్ టు మీ, వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్ అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ, దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
0: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తాను ఏది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోటం నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
1: ట్రూలీ if one knows one's own faults, one will not commit those faults. In fact, because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
0: Adevidamgane మనము శ్రవణం చేయాలని చెప్పిన ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్తున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావటం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
0: Kanuka chapala chittulainatunti varu yetti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ, లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
1: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never with their wavering minds become sadhakas in regard to matters relating to Atma.
0: Itti yokka paristhitini puraskarinchukoni Shankarulu yokka shishyudainatvanti yokka Nityanandulu varu ee shlokamunu likistu vachadu.
1: It is in this context and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
0: Sangara tova, anaga sangamuto cherikani, sangamunu vadalikani, మరికొంతమంది సాధనలు చేస్తుంటుంటారు. సంఘంతో ఉండి త్యాగరాజు, పోతన ఇలాంటి మహావేమన మహాపురుషులందరి కూడాను జయదేవ, గౌరాంగద, తుకారాము, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరూ కూడాను సంఘములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
1: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
0: Kani sangamunaku duramai ఏ కొండ గుహలయందో, ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో, ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు, వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధి పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
1: Who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind and they are able that way to realize the Atma Tattva.
0: Mari kontha mandi sangam lopala mahabhaktula vale natinchutu konni rakamulainatvanti yokka veshamulu veyichu ekkada 10 mandi cherutuntaro 10 mandi chuchutuntaro atti pradeshamunandu kurchoni jhanam chesinattuga natistu kurchuntaru.
1: There are others who are in the society, who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
0: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గములకు సరియైనటువంటి యొక్క కృత్యములు కానేరవు.
1: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
0: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టి వారికి మాత్రమే వారు చూపగలరు, కాని ఏదో బజార్ లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
1: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
0: జపము, ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి, వజ్రముల వంటివి, అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని, 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కానీ, ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కానీ ఇవి సరైనటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కానీ వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
1: జప, jhana and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
0: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
1: In order to have an unwavering mind, there are 3 kinds of sadhanas. One sadhana, the meena sadhana, like the fish. The other, like the animal. And a third one, like the tortoise.
0: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు, కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
1: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, mena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is mena sadhana.
0: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatvanti sthiti endu matrame ekagratanu abhivruddhi parchukovatam mena sadhana ani artham.
1: To be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called mena sadhana.
0: ఇంకా మృగ సాధన అనగా అది కేవలం భూమిపైన మాత్రమే సంచరిస్తుంది కానీ జలములో తాను జీవించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోదు. కదుకునే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
1: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఇస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. You cannot go outside the earth and do it. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
0: Inka kurma sadhana anaga ఏకాంతంలో ఉండని జలములో ఉండినా గట్టు నుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
1: ది టార్టాయిస్ కెన్ లివ్ either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
0: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు కానీ సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
1: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
0: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియమును అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
1: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
0: Nee bhavamulaku viruddhamo లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
1: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ విష్ or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
0: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీని సంఘ సేవ సలిపినప్పటికీని సంఘ జీవులు అయినప్పటికీని మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
1: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ ఎన్ అన్వేవరింగ్ ఫెయిత్.
0: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
1: If your faith shakes, then your life will become a shaken life.
0: Kanuka nee yokka chittamunu chelinchinatvanti sthitilo neevu kaapaadukuneetvanti prayatnaniki poonukovatam lopalne neevu mahadhanyudu kaagalavu. Neevu manava janmam ettinanduku gaani neevu ee prapanchamlo neevu srushtimpabadinappatikini nee yokka saarthakamainatvanti yokka kartavyanni neevu nirvartinchukunnatvanti vaadukunanu kaagalavu.
1: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
0: Kana vidyarthulara meeru mukhyanga ee nela dinamunu kudanu anubhavagnulainatundi peddalu andincheatundi vishayamulu meeru enta shravanam cheyuchunnaro, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
0: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి.
1: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of long of standing value to you.
0: Chakali inti lopala konni noorla bushkotlu untuntai, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
1: ఇన్ ఏ వాషర్మన్స్ హౌస్ దేర్ మే బి ఎట్ ఎ టైమ్ A 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
0: Adevidam gane. మన యొక్క బుర్రా ఒక చాకలి ఇల్లు వంటిది. అందరి ప్రబోధలనేటువంటి రకరకమైనటువంటి యొక్క శాస్త్రము, ఉపనిషత్తు, కళలు ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
0: Oka garata అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటాది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది. అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది, కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ స్పూన్ ఆర్ ఎ లేడిల్, ఇట్ గోస్ అండ్ మూవ్స్ ఇన్ బిగ్ వెసల్స్ కంటైనింగ్ సాంబార్, కంటైనింగ్ బటర్ మిల్క్, కంటైనింగ్ వేరియస్ ఈటబుల్స్ లైక్ దాట్. బట్ this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
0: Kanuka mana buddhi oka spoon vale andaru icchetundi lecture lopala sancharinchinanta maatramana prayojanam ledu. Manamu danini aa spoon nu aadharamga cheskoni manamu aaraginchetundi prayatnaniki poonukovali. Adhe aacharana.
1: There is no use our intelligence like a spoon go on moving about in all the lectures and the good things that are being told to us by various lecturers. It is only when we are able to take something and put it into practice that you will know the taste of those things.
0: Kana yuvakulainatundi meeru ee pavittamainatundi susamayam meeku praptinchatam cheta ee samayamunu meeru durviniyoga parachaka peddalu ichinatundi yokka prabodhalanu aneka rakamulainatundi anubhavalanu మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితం నందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
1: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
0: Bharatamunandu meeru oka chinna katha vini untuntaru.
1: There is a small story in Bharata which you may have heard of.
0: Krishnuni vasamu chesukune nimittamai Satyabhama Narayana daggariki velli edaina oka mantramu leka yantramu leka tantramu edo oka upadesham cheyamani swarthuralainatundi Satya Naradunni prarthinchindi.
1: With a view to get Krishna on her side, Satyabhama, a very selfish woman, went to Narada and prayed to Narada, tell me some trick, tell me some mantra, or tell me some shortcut by which I can get Krishna on my side.
0: Eeveku taginatvanti yokka paatham nerpalani Naradudu sankalpinchi, oho inta swartham aneetundi daivam daggara ye maatram kudanu pani cheyadani ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
1: నారదా found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then, when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
0: దైవతత్వమును తెలియనటువంటి యొక్క సత్య, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకొని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికి దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
1: Satyabhama did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
0: ఒకవైపున కృష్ణుని కూర్చోనబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కానీ కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
1: In one pan of the balance, she made Krishna to sit. In the other pan, she has been putting all her wealth, whatever she has by way of riches, but Krishna would not move up at all.
0: ఈ సమయంలో పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధనము నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
1: Narada saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
0: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
1: Satyabhama was very much perturbed in this situation and she thought, now I must find someone who will come to my help. She thought of Rukmini and she ran to Rukmini and found that she was then engaged in Tulasi Puja.
0: Ayaka avasthana chuchi Rukmini, chellala, neevu yochinchanakkaraledu, tacchanam vastunnanani cheppi aa tulasi dalamunu kontha chetilo unchukoni kannulaku addukoni aa chetinende unchukoni satyabhama venta krishnudu daggariki vellindi.
1: Rukmini saw this confused state of Satyabhama and said, sister, you don't have to worry, I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
0: Kani akkada krishnudu naradudu unnatundi yokka paristhitini చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో, భగవంతుని ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకొనలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
1: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
0: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: శోక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగిన వానికి వశడమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణనామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది, తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: Therefore, it is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: Kanuka, neevu chittasuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
0: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
0: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahma vit brahma eva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి, విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: సత్య త్యాగ శాంతి చాంతుల భూ ప్రేమ లేకయున్నా క్షేమంబులేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ ఇన్ ఓన్లీ టోటల్ లవ్. ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్, దేర్ ఇస్ నో పీస్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దేర్ ఇస్ నో పీస్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ ది ట్రూత్. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Prema swarupulara gachina anni yugamulakantenu ee kali yugamunandu vijnanamunu pochinchu nimittamai aneka vidhamulainatunti sulabhopayamulu sulabha margamulu kudanu unnadi.
1: More than in the ages that have gone by, in this Kali Yuga, in the present era, there are many ways, many shortcuts in order to promote knowledge and knowledge of science.
0: Vijnanama viriviga perugutunnadi.
1: Talking of science, it has grown enormously.
0: Vidya vidhi vidhi embadi kudanu aneka vidya samasthalu nelakoppuchunnaru.
1: Talking of education, in every street and street after street, there are so many schools and so many educational
0: institutions.
1: If we talk of earning money, it is growing and there are many ways of earning money.
0: Kani manavudu shanti sukhamulaku nochukonalekapothunnadu.
1: But man is not able to acquire peace and happiness.
0: Karanam enti?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: ది మెయిన్ రీజన్ ఇస్ మ్యాన్స్ కాండక్ట్ ఇట్సెల్ఫ్.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: మ్యాన్స్ కాండక్ట్ ఇస్ ది మెయిన్ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ లైఫ్ రెస్ట్స్.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: ఫర్ గుడ్ కాండక్ట్ గుడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నెసెసరీ.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచి అయ్యుండును.
1: After man passes away, even then man's qualities will remain in this world.
0: Kanukani nadavadikale manava jeevitamunuku mukhya aadharamudu.
1: That is the reason why for man's life, man's conduct is the main basis.
0: Manavuni yokka mukhya jeevitame oka vidhamainatunti yokka nadavadika.
1: Man's life itself is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu జ్ఞానమునకు మించినటువంటి యొక్క బలము లేదని చెప్పుకుంటారు.
1: మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ గ్రేటర్ దాన్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ కాదు కాదు, గుణమునకు మించినటువంటి బలము మరొకటి లేదని చెప్పవచ్చు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సో. వన్ కెన్ సే దట్ దేర్ ఇస్ నో పవర్ బిగ్గర్ దాన్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ దిస్ సేక్రెడ్ కంట్రీ ఆఫ్ భారత్ we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ee naati varaku bharatiya hrudayamunandu pavitramaina maharishi yokka perulu kadulutu untunnavenna deeniki moola kaaranam emi.
1: If we recognize that till today in the minds of the citizens of Bharat the great names of the great saints are moving, what is the reason for that?
0: Vaari yokka gunamule deeniki aadharamu.
1: The base
0: vaari yokka pravartanle దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్, మ్యాన్ ఈస్ బౌండ్ డౌన్ బై అన్ట్రూత్ అండ్ ఇన్జస్టిస్ అండ్ హీస్ becoming something which is inhuman by all these bondages.
0: Lakshala maila duram nandunnatvanti chandrunni na samipaniki chelutunnadu.
1: he is able to reach moon who is millions of miles away from him.
0: Kani pratyakshamuga samipamunnatundi manavuni ati dooramuga unchutunnadu.
1: But what is evident and what is near him as another human being is being kept at a great distance from himself.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని చల్పుతున్నాడు.
1: He is spending all his time and at all times he is investigating the nature of the world.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: But he is not making an attempt to recognize the condition of the neighbor who lives in his neighboring house.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజమునందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది.
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: ఒక్క పుష్పము హారం కానేరదు.
1: One flower cannot make a garland.
0: ఒక్క చెట్టు వనం కానేరదు.
1: One tree cannot make a forest.
0: ఒక్క గృహము గ్రామం కానేరదు.
1: One house cannot make a village.
0: ఒక్క వ్యక్తి సమాజం కానేరదు.
1: One individual does not make a society.
0: కనుకని అనేక పుష్పములు చేరినటువంటి దేవ హారం.
1: Many flowers have to come together to make a garden.
0: అనేక వృక్షములు కూడినటువంటి దేవ వనము.
1: Many trees have to come together to make a forest.
0: అనేక గృహములు నిర్మాణమైనటువంటి దేవ గ్రామం.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatundi yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam athyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈస్ టుడే బీయింగ్ కన్ఫ్యూజ్డ్ బై ప్రాబ్లమ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ హూ నో ది ప్రెసెంట్ సిచ్యువేషన్.
0: మానవునికి జీవితం సంబంధించినటువంటి యొక్క ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను నిర్వహించవలసినటువంటి యొక్క ఈ మానవ సమాజములకు అనేక విధమైనటువంటి ఆదర్శములు అందించవలసినటువంటి విద్యారంగములు ఈనాడు విపరీత మార్గమును ప్రయాణం సల్పుతున్నవి.
1: ఇన్ ఆల్ స్పియర్స్ విచ్ రిలేట్ టు మ్యాన్స్ లైఫ్ లైక్ ది ఎడ్యుకేషనల్ స్పియర్ విచ్ హావ్ రియల్లీ టు హ్యాండ్ ఇన్ ఐడియల్స్ టు రెగ్యులేట్ మ్యాన్స్ లైఫ్ దే ఆర్ బిహేవింగ్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ మేనర్ అండ్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ అన్అండర్స్టాండబుల్.
0: అహింస త్యాగము నీతి నిజాయితీలైనటువంటి యొక్క మానవత్వ చిహ్నము ఈనాడు ఒక మచ్చునకైనా కనిపించటం లేదు.
1: వీ డు నాట్ ఈవెన్ సీ యాజ్ అ స్పెసిమన్ మ్యాన్స్ లైఫ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ నాన్ వయలెన్స్ అండ్ విచ్ ఇస్ అడ్హియరింగ్ టు ట్రూత్ అండ్ సాక్రిఫైస్.
0: కనుక విద్యా విషయమై ఈనాడు మనము అతి శ్రద్ధగా విచారించవలసినటువంటి అవసరం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ నెసెసిటీ టుడే ఫర్ అస్ టు గో ఇన్ టు డెప్త్ రిగార్డింగ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మానవుని యొక్క ఆశలకు అంతు లేదు.
1: There is no limit to man's ambitions.
0: ఈనాడు మానవుడు నిరంతరము తన జీవితమునంతయ కూడాను స్వార్థమునందే దారబోస్తూ వస్తున్నాడు.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ఏ తలంపు తలచినప్పటికీని ఏ కార్యం ఆచరించినప్పటికీని ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీని వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ఈనాడు మానవుడు జగత్తునందు తన యొక్క స్వప్రయోజన నిమిత్తమై సమస్త పదార్థములను కూడా ఆశిస్తున్నాడు. కానీ పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఈస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థమును ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పరాప్తమైనటువంటి యొక్క పదార్థం యొక్క ఆచరించినప్పటికీ ఏ యొక్క ఊహలు తలంచినప్పటికీ వెనుకల స్వార్థమే కదులుతూ ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఐడియా హీ హ్యాస్, వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ అండ్ వాట్ ఎవర్ థాట్స్ హీ హ్యాస్,

0: will he be able to recognize the deep spiritual significance of material acquisition?
1: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనంగా తిరుగుతూనే ఉంటున్నది.
0: In all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
1: ప్రేమ స్వరూపులార మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ప్రేమ స్వరూప హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంటిమేట్.
1: తన భవిష్యత్తును కూడా తాను విస్మరిస్తూ వస్తున్నాడు.
0: Man is forgetting his own future as well.
1: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవితము ప్రాకులాడుతున్నాడు.
0: He is only after temporary and transient pleasures.
1: కానీ తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించడం లేదు.
0: He is not going into depth to understand the secret of human nature.
1: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
0: The values of human life are something which are extraordinarily great.
1: ఈ అన్నింటి ఎందుకును త్యాగము ప్రధానమైనటువంటి సూత్రం.
0: In all these values, sacrifice is the main idea.
1: సర్వసాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
0: జనరల్లీ ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు అక్వైర్ సంథింగ్ హీ మేక్స్ ఆల్ అటెంప్ట్స్ అండ్ వాంట్స్ టు అక్వైర్ ఇట్ ఇన్ ఎనీ పర్టికులర్ మేనర్.
1: ఒక షాపునికే మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
0: ఇఫ్ వీ గో టు ఎ షాప్ and want to purchase a handkerchief, we pay 10 rupees to the shopkeeper and obtain the handkerchief.
1: Oka padarthamunu tyagamu cheyaka maroka padarthamunu manam andukunataku veelu ledu.
0: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
1: Adhe vidhamugane oka danini manam tyagam cheyali maroka danini manam swagatham cheyali.
0: In the same manner, we have to sacrifice and give up one thing and acquire another.
1: Kanukane ee naadu manaku sukha santoshamulu kavalani ఆశించినప్పుడు సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
1: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
0: ఇన్ ఎ వే ఇఫ్ వీ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్ వీ షుల్ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: అదే విధముగానే పరాక్తమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హైయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వీ హ్యావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
0: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
1: శ్రుతి మాత కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
0: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ కెన్ బి అక్వైర్డ్ ఓన్లీ బై
1: అంతఃకరణ పరిశుద్ధము కావించినటువంటిదే విద్య.
0: వాట్ హాస్ క్లెన్స్డ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: నైతిక ధార్మిక సంపత్తిని ప్రతిఘటింపచేయునటువంటిదే విద్య.
0: ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ విల్ గివ్ యూ అండ్ విచ్ విల్ బ్లాసమ్ ఇన్ యూ ది వరల్డ్లీ అండ్ ది స్పిరిచువల్.
1: కేవలం విద్య అన్నటువంటిది యాంత్రికమైనటువంటి జీవితం కాదు.
0: ఎడ్యుకేషన్ కెనాట్ బి మియర్లీ ఎ మెషిన్ మేడ్ లైఫ్.
1: ఈ విద్య అనేటువంటిది చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
1: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు ఒట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
0: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్ లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
1: ఒట్టకూటిని చేకూర్చునట్టి విద్య
0: ఎడ్యుకేషన్ విచ్ ఎనేబుల్స్ యూ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: నీతి ధార్మిక దృష్టులను నేర్పగలదా?
0: హౌ కెన్ ఇట్ టీచ్ యూ మొరాలిటీ అండ్ ధార్మిక్ లైఫ్?
1: సహజ ధార్మిక వృత్తిని చంపివేయి.
0: It will kill and destroy the natural attitude of dharmic life.
1: Manam ilanti pavitramainatvanti niti nijayitirunu manam hrudayamunandu pratishtimpa chesukonaka aneka vidhamainatvanti rangamulu yandu mana yokka prabhavamunu prakatinchadaniki prayatnam cheyatamu idi kevalam oka vidhamainatvanti ajnanam ane cheppovachu.
0: Without establishing such sacred moral conduct and ideas.

0: in our heart, our attempts to show our strength, physical strength in many spheres, is simply foolishness.
1: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
0: If man appears today as a sickly person suffering from ill health, what is the reason for that?
1: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు.
0: It's not simply the health of the body.
1: మానసిక ఆరోగ్యమే కాదు.
0: It is not the health of the mind.
1: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
0: We also have to get the health of the inner
1: శరీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృప్తిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
1: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
0: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్.
1: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్.
1: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పంగా మనం పెంచుకోవాలి.
0: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సేక్రెడ్ ఐడియాస్.
1: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మల యందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
1: మన ఆహారం కూడాను మనకు సరైనటువంటి ఆహారం కానేరు.
0: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
1: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థకామ మోక్షములకు కూడాను ఆరోగ్యం అత్యవసరం.
0: గుడ్ హెల్త్ ఈస్ నెససరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: ఆరోగ్యమే మహాభాగ్యం.
0: హెల్త్ ఈస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
1: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
0: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
1: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
0: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అడవి యందు సంచరించేటువంటి మృగమును చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటాయి.
0: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
1: Enni paryayamulu chusinappatikini enta sepu chusinappatikini inka chudalani anipistundi.
0: Look at them any number of times and for any length of time.
1: Karanam emiti?
0: You feel very happy. What's the reason?
1: Avi nirantaram kudanu santruptiga untuntai.
0: The reason is they are always satisfied.
1: Anduvalane taamu santoshanni anubhavistuntai.
0: That's the reason why they enjoy pleasure and happiness.
1: Pakkavani manchitanamunu chusi avi e maatram ochukolekunda undavu.
0: They don't feel jealous by the prosperity of its neighbor.
1: తమ యొక్క కష్టములకు తాము ఏమాత్రము కూడా లక్ష్యం చేయదు.
0: దే డూ నాట్ కేర్ ది పెయిన్ అండ్ ట్రబుల్ దట్ కమ్స్ టు దెం.
1: గౌరవ మర్యాదలు కావాలని అవి ప్రాకులాడవు.
0: దే ఆర్ నాట్ ఆఫ్టర్ వెల్ఫేర్ అండ్
1: రెస్పదములను అభివృద్ధులను కూడా అధికారములను కూడా తాము ఏమాత్రము వాచించవు.
0: దే డూ నాట్ గో ఆఫ్టర్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
1: కనుకని ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
1: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
0: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
1: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
0: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
1: కానీ మానవుడు అట్టు కాదు.
0: But man is not like that.
1: ఈ జిహ్వ చాపల్యం చేతను, గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
1: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
0: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
1: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాయి.
0: ఆల్ ది అదర్ స్పీషీస్ ది 83,000 species, they are living on natural food.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Edaina konni oka green grams untunnay ankonde, tesalu untunnayi, anumulu untunnayi, vaatini manamu chakkaga udaga petti bhujinchinappudu dantlo em ayipothunnayi.
0: Let us take an example of some gram, green gram. When we boil it and cook it well and eat it, what happens?
1: Andulo jeernam ayipothunnayi.
0: They will get completely digested out.
1: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
0: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
1: అదే ఒక పెసరులు మనం ఏ మాత్రము ఉడకబెట్టకనక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
0: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sprout.
1: ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
0: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
1: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థంలో ఉండేటువంటి ఒక జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
0: The reason for this is in the process of cooking, everything containing the life elements that is being destroyed.
1: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము, కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
0: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
1: మనం జీవితం యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: If we really want to understand the aspect of real life, we should also try and take food.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
0: Today, one other important reason for man's ill health, that he has no mental rest.
1: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధమైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
0: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
1: కాని ఈనాడు మనం అవలంబించేటువంటి మార్గములు కూడా సరియైనటువంటివి కాదు.
0: But the paths which we are adopting today are also not the right.
1: ఉదయమునందు దుర్గుణములను దురాచారములను నింపుకొని జ్ఞానమునందు కూర్చుంటే మాత్రము మనకు లభించేటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
1: దుర్గుణములు లేక దుశ్చింతల రుతలుగా జ్ఞానమందు మనసు పూనకలదా?
0: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
1: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
0: It's only then that you can get some peace of
1: ఈనాడు మనం దుర్గుణముల చేతను దురాచారముల చేతను దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
0: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
1: Kanuka mottamota mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
0: The first thing is to cleanse our own mind.
1: Idi sariyaina kitti margamu antiye kaadu. ప్రతి గృహమునకు మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
0: దిస్ ఇస్ ది రైట్ పాత్. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ గో టు ఎవ్రీ హోమ్ అండ్ టెల్ దెమ్ దట్ హెల్త్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దే షుడ్ గివ్
1: దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరియైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ ఫిల్ ది బాడీ విత్ గుడ్ క్వాలిటీ ఫుడ్ and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal example.
1: Manasu nadharamuga konna manavundu pasivu kantenu heenamai patanavamun.
0: One who depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: Buddhi nadharamuga konna budajenundu pasipatiga marunani palike.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ ఇంటెలిజెన్స్.
1: సబకో సన్మతి దే భగవాన్. అందరికి మంచి బుద్ధి కావాలనే కూడాను గాంధీ కూడాను ప్రార్థించాడు.
0: సబకో సన్మతి దేవ్, గాంధీ హెస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ.
1: నూతన విద్య కాదు,
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వి నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ.
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్.
1: నిస్వార్థమైనటువంటి సేవలు సరపాలి.
0: సెల్ఫ్లెస్ సర్వీస్ ఇస్ టు బి యాక్సెప్టెడ్.
1: ఈనాడే మనకు సరి అయినటువంటి యొక్క జీవ్యత్వము మానవత్వం కూడా అర్థం అవుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దట్ వి విల్ అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అండ్ డివినిటీ.
1: కార్మికులు కాని కర్షకులు కాని వ్యాపారస్తులు కాని విద్యావంతులు కాని మానవునికి కావలసినటువంటిది మానసిక శాంతి.
0: whether he is a worker or a cultivator or an industrialist or an educationer,
1: manasika shanti kevalam dhanamunandu kani adhikaramunandu kani inke vidhamainatundi yokka sukhamunandu kani labhinchetundidi kaadu.
0: What they want is peace of mind. Peace of mind is not something which you can get in a position of authority, not in wealth and not in anything else.
1: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
0: There are many wealthy people in the world.
1: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
0: There are many people who are occupying positions of authority.
1: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
0: But is there peace of mind to them? No.
1: శాంతి అన్నటువంటిది హృదయం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావం కానీ బయట నుంచి కూడా ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
1: Manayeva manishyanam karanam bandhamochyehu annadu. Ee rendintikini manase karanam.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: Karuka manasunu premato nimpukovali.
0: So we have to fill our mind with love.
1: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
0: Love is a sweet word.
1: ఈ పదము రెండు అక్షరములైనప్పటికీ అనేక అర్థములతో కూడినటువంటి మూట.
0: ఆల్దో దిస్ వర్డ్ కంటైన్స్ ఓన్లీ టూ లెటర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ వాల్యుయబుల్ బండిల్.
1: ప్రేమతో ఈ ప్రేమ అనేటువంటిది కేవలము గ్రంథ పరిచయంతో లభించేటువంటిది కాదు.
0: దిస్ లవ్ కెనాట్ బి గాట్ బై అక్వైంటెన్స్ అండ్ రీడింగ్ బుక్స్.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: In regard to connection between human individuals of the society, this is love is something which has to be promoted and introduced into our daily life.
1: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహము లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: ది వర్కర్స్ ఆర్ లైక్ ది బాడీ.
1: గుండె వంటి వారు యజమాని.
0: ది ప్రొప్రైటర్ ఇస్ లైక్ ది హార్ట్.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: ది కైండ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది బాడీ అండ్ ది హార్ట్ షుడ్ ఆల్సో బి ప్రమోటెడ్ బిట్వీన్ ది మేనేజ్మెంట్ అండ్
1: మనము దురాశలకు గురి కాక సంతృప్తికి మనము తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఎండ్లెస్ అంబిషన్. వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ సాటిస్ఫాక్షన్.
1: ఈనాడు ఆరోగ్యం ఏ రీతిగా మనకు లభిస్తుందంటే కేవలం ఆహారంతోనే కాదు.
0: హౌ డు వీ గెట్ గుడ్ హెల్త్ టుడే? నాట్ సింప్లీ బై ఫుడ్.
1: మంచి తలపులు,
0: గుడ్ థాట్స్,
1: మంచి మాటలు,
0: గుడ్ వర్డ్స్,
1: మంచి చేత,
0: గుడ్ యాక్షన్,
1: మంచి వినికిడి,
0: గుడ్ వర్డ్స్ టు హియర్,
1: మంచి చూపులు,
0: good sight, good vision,
1: manchi aarogyam,
0: this will give good health.
1: Kanuka manchi choopu kuda nu oka medicine, oka aushadam.
0: Good vision is also a medicine.
1: Manchi vinikidi oka aushadam.
0: To listen to good things is a medicine.
1: Manchi talapulu oka aushadam.
0: Good thoughts is a medicine.
1: Manchi karmalu oka aushadam.
0: Good action is also a medicine.
1: Kanukani manamu aarogyanni penchukovalante manchi talapulu, manchi choopulu, manchi vinikidi, manchi panulu manam cheyadaniki prayatninchali.
0: We want to promote good health. We must promote good thoughts, good vision and
1: appude manasika shanti manaku labhistundi.
0: It's only then we can have peace of mind.
1: Manasika shanti labhinchinappude deha aarogyam kuda manaku phalistundi.
0: When we have peace of mind, good health will come to us in our body.
1: Kanuka ee deha sambandhamainatundi aarogyamu aneka vidhamulainatundi yokka margamulu yendu kuda kontha chekuvadaniki avakasam untundali.
0: The health that relates to this body can be acquired through many different paths.
1: మిగిలినటువంటి ఇతర దేశములు యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ మెడిసిన్స్.
1: మందులు చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: హెల్త్ కెన్ నెవర్ బి అబ్టైన్డ్ త్రూ
1: మన ప్రవర్తన చేతనే మనం చక్క చేసుకోవాలి.
0: ఇట్స్ ఓన్లీ కెన్ బి రెక్టిఫైడ్ బై అవర్ కాన్
1: మానవులందరూ కూడా సోదర సోదరి మణులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఏ విధంగా అనగా కేవలము ఒక్క విత్తనము నాటినాం భూమిలో.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa yokka vittanamu pedda vrutchamuga tayarayindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vrutchamunandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruit.
1: Aa kayika enduku untirgi okoka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni bhagavad gita yendu bijam vam సర్వభూతానాం అని చెప్పాడు.
0: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
1: Seed, ade daivattvam.
0: That seed is divinity.
1: Aa daivattvam anetundi nunchi jagat anetundi pedda vruksham tayarayindi.
0: From this divinity, this seed, the entire creation, the world has come like a tree.
1: Ee yokka jagat anetundi dantlo vishwamanandu prati jeevarasulu kuda nu kaayalaga kaachinayi.
0: In this creation, the tree of creation, all the living things are the fruits.
1: ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఆత్మ అనేటువంటి ఒక బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: In each living species, the fruit, there is the seed.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం మిజం జగత్ అన్నారు.
0: It is in this context it has been said that the entire world is full and covered by
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ యాజ్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
1: ప్రేమ స్వరూపులారా, మనం ఈనాడు మన సోదర సోదరి మండలైనటువంటి యొక్క బీద కుటుంబముల చేత కొంతవరకు మనం సేవలు కల్పించి తద్వారా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం అభివృద్ధిని మనం కోరటంలో మనకెంతైనా అధికారం ఉంటుండాలి.
0: ప్రేమస్వరూప టుడే టేకింగ్ ది పూర్ ఫ్యామిలీస్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సర్వింగ్ దెమ్ ఇన్ ఎవ్రీ వే అండ్ బ్రింగింగ్ అప్ ఇన్ దట్ మేనర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ అవర్ కంట్రీ భారత్, దేర్ ఈస్ ఎ గ్రేట్ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ఈ ట్రైనింగ్ లో చేరినటువంటి యొక్క ప్రతి వ్యక్తులు కూడాను భక్తి శ్రద్ధల చేత మానవ సేవనే మాధవ సేవ అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి దాన్ని మీరు ప్రవర్తన రూపముగా ప్రచార రూపంగా ఆదర్శాన్ని మీరు నిరూపించాలి.
0: ఆల్ ది ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ దిస్ ట్రైనింగ్ త్రూ దర్ ఫెయిత్ అండ్ కేర్ దే షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్.
1: పారమార్థికం వేరు వ్యావహారికం వేరు అని మీరు భావించరాదు.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: ఇది కేవలం ఒక వస్త్రము.
0: This is a piece of cloth.
1: ఇది వస్త్రము కాదు, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: ఇది threads కాదు, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton లేకుండా threads కాలేదు.
0: Without cotton we don't have the threads.
1: Threads లేకుండా వస్త్రం కాలేదు.
0: Without threads we don't have the
1: cotton. కనుకనే అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటిది కేవలం మానవుడి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
0: In the same manner, this world is simply a congregation of all human beings.
1: అదే విధముగాని ఈ పారమార్థికం అనేటువంటిది వ్యావహారిక ప్రాతిభాసికమునందు కూడాను అంతర్వాహినిగా ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఈస్ ప్రెసెంట్ యాజ్ అన్ ఇన్నర్ స్ట్రీమ్ ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఇల్యూసరీ.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: ఇఫ్ యు ఆస్క్ హౌ, దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
0: దేర్ ఇస్ అ బిగ్ ఓషన్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ బాంబే.
1: కానీ దీనిలో అనేక అలలు కూడాను బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుగు కూడాను బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: అలలు లేకుండా నురుగు రాలేదు.
0: Without waves there is no foam.
1: కనుక నురుగునందు అలలయందు జలము సమానంగా ఉంటుండాలి.
0: In the foam and in the waves there is water.
1: కనుకని పారమార్థికము జలం వంటిది.
0: Spirituality is like the water.
1: వ్యావహారికము అలల వంటివి.
0: Worldly matters are like the waves.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: The illusory part of it is like the foam.
1: ఈ మూడిటికి ఒక్కటే సంబంధము, అది ఏ జలము.
0: Between the foam and the waves and the water there is one connection.
1: అదే విధముగానే పారమార్థికమునందు వ్యావహారికమునందు ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: So in spirituality, in the worldly aspect and the illusory aspect of the world, there is present love in all of them.
1: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
0: Today we must promote love.
1: స్వార్థాన్ని కాదు.
0: We should not promote selfishness.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: We should promote sacrifice.
1: మోహాన్ని కాదు.
0: Not attachment.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: If we can make sacrifice and love as our two wings, there is every opportunity for us
1: prema tyagamaneetunte rendu chakralu ga pettukunnappudu mana jeevitha ratham anta kuda nu sancharistundi.
0: If love and sacrifice are made two wheels of our chariot, ది లైఫ్
1: ప్రేమ త్యాగం అనేటువంటి రెండు నేత్రములుగా పెట్టుకున్నప్పుడు బ్రహ్మ సూత్రంగా తయారైపోతుంది.
0: ఇఫ్ వి హావ్ లవ్ అండ్ సాక్రిఫైస్ యాజ్ అవర్ టూ ఐస్ దెన్ వి బికమ్
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: టుడే మ్యాన్ యూజెస్ లవ్ యాజ్ అ సెల్ఫిష్ లవ్.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో లిమిట్ టు ది అటాచ్మెంట్ విచ్ హీ ప్రమోట్స్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds there is a season and reason, but man
1: aneka mandi jagattunandu aneka reetulaga prabodhalu talputunnare kaani okkaraina deeniki kankanam kattukoni taginatvanti margam lopala manavatvanni divyatvanga nirupinchetunti yokka prayatnaniki evaru kuda nu kankanam kattukotam ledu.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become
1: nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: కనుక మనం ఈనాడు సాయి సమస్తల యందు సర్వుల కొడును ఒక సోదర సోదరి మండలిగా మనం భావించుకుని సమాజంలో మనం అడుగంటి తగినటువంటి యొక్క రీతిలో మనం అభివృద్ధి గావించాలి.
0: Truly, today, in all the Sai organizations, we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: ప్రేమ స్వరూపులారా. మతము కాని కులము కాని తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరి కూడాను ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ ది రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఇట్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: We should take these three as our base.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: వేర్ దేర్ ఆర్ పీపుల్ హూ నీడ్ హెల్ప్ అన్అటెండెడ్ పీపుల్ వీ షుడ్ గివ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: When we regard such sadhana as the fundamental spiritual practice, then only we can reach our destination.
1: Japa tapa yagna yagadi kratulainappudu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna, we should enter the society and do some good.
1: Dhyanamu oka swartham.
0: Meditation is also self.
1: Oka japam oka swartham.
0: Japa is also self.
1: Saranimittamai taan aacharinchetundi.
0: These are things which he does for his own good.
1: Tana toti manavulu aneka mandi baadala padutunnappudu japa dhyanam aina kuda tyagam chesi vaara sevane manam dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human beings.
1: Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You
1: ee premato karunato manamu itarnu palakarinchali.
0: With love you should speak to others.
1: Dayagala hrudayame daiva mandiramu annaru.
0: A heart of compassion is the temple of God.
1: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
0: If there is no compassion in the heart, devils reside in that heart.
1: Kanuka dayato premato manamu samajamulo adugu petti manamu samaja karyakramam yendu దిగ్విజయాన్ని సాధించాలని మీరు కంకణం కట్టుకోవాలి.
0: యు మస్ట్ మేక్ ది డిటర్మినేషన్ టు ఎంటర్ ది సొసైటీ విత్ కంపాషన్ అండ్ లవ్ అండ్ సర్వ్ ది సొసైటీ.
1: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్.
1: కానీ మనం అంటున్నాము సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్ని నోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: We should not demonstrate our faith by words, but only by practice.
1: ఈనాడు విద్యారంగము లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైన మార్గములు వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: ఈనాడు తలభారమైనటువంటి డిగ్రీలు మనం పట్టంగా తీసుకుంటున్నామే కానీ మనం తగినటువంటి రీతిగా దాన్ని అనుభవించటం లేదు.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and that we are not using them in the right way.
1: Saraswati Parnasali ayinatunti yokka vidyarangamulanni kudunu ee naadu Lakshmi Nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudiki dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థతృష్ట అధికార తృష్ట మితిమీరి పెరిగిపోతుంటాయి.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
1: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడా ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
0: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ధనము
1: కావలసినది కానీ మితముగా ఉంది.
0: Path of morality is not helping us.
1: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
0: ఇఫ్ దట్ ఈస్ సో వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
1: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతే రక్షిత.
0: సో వాట్ ఎవర్ హూ ఎవర్ ప్రొటెక్ట్స్ ధర్మ విల్ బి ఇన్ టర్న్ ప్రొటెక్టెడ్ బై ధర్మ. మనీ ఎర్న్డ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైనా మన కాలం గడవదు.
0: If one has no wealth, we cannot live in this world even for a minute.
1: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
0: But there should be a limit to that.
1: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: If there is no limitation for anything, it will always cause harm.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాము.
0: We should earn money, but the earning should be along the right path, according to dharma.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనం ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the
1: పూదకు దొంగలకిత్తురో దొరలకవును?
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not
1: know. మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
0: Bad ambitions will cause sorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Prem Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
1: Vidya anaga book knowledge kaadu.
0: Education does not consist of book knowledge.
1: Raayatamu chadamutavuto maatrame idi teeripoledu.
0: It doesn't end with reading and writing.
1: Idi parochya gnanam. పరోక్ష జ్ఞానం.
0: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
1: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: This is because the students read day and night and fill their head with contents.
1: Examination hall lo pothunnaru empty head cheskoni ostunnaru.
0: They go into the examination hall and they empty their head and return with an empty head.
1: Ilanti vidyarthulu inga deshaniki em upayogam chestaru?
0: That kind of students, what good will they do to the country?
1: Kevalam memory ni test chestunnaru prabhutvam.
0: The educational authorities are simply making a test of your memory.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: This is not the right type.
1: హృదయానికి చేరిపోవాలి.
0: It should go into your
1: హృదయం. హృదయం ఒక నెగటివ్ గా తయారు కావాలి.
0: Your heart should become a negative.
1: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: From the negative you should be able to get as many pictures.
1: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
0: Today's education is like the polaroid picture.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
0: యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
1: విద్య యొసగును వినయంబు.
0: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
1: పాత్రత వలన ధనము.
0: అవుట్ ఆఫ్ డిజర్వెడ్నెస్
1: ధనము వలనను ధర్మము.
0: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
1: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
0: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
0: Maybe you will acquire all types of education and be
1: poorulai ranamandu poravachu.
0: You can be a hero and fight a battle.
1: Raja rajai putti rajyame edagavachu.
0: You can become a king of kings and rule over the
1: yema godanamulu iyavachu.
0: You can give as gift cows and gold.
1: Jagatanandunna chukkalu lekkalu konavachu.
0: You can even count the millions of stars in
1: the jeevarasula perlu cheppavachu.
0: You can give the names of all the species.
1: Ashtanga vidyala abhyasinchagavachu.
0: You can acquire all the ashtanga branches.
1: Chandramandalamaina cheravachu.
0: You can reach the moon.
1: Kaani
0: but
1: dehendriyamulu arikatti manasu nilpi antarmukhamu chesi anavaratamu నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్, టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనం హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my name.
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నాకు గుర్రం ఉంటుండాలి.
0: ఐ ఓన్ ఎ హార్స్.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడ ఒక తోతి వేస్తుంది.
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
1: అదే రీతిగా నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్ లో పెట్టుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైన్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
1: బ్రేకులు లేని కారు ఏ విధంగా డేంజరో, నిగ్రహం లేనటువంటి దేహం కూడా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is no control.
1: పిల్లలనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు, ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు, రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
0: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
1: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రముగా అవకాశం అందించకూడదు.
0: Students should not give any chance for excitement.
1: ఈ లేత వయసునందు పవిత్రమైన హృదయమునందు ఒక ఆవేశాలకంత అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంత కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
0: In this tender age, if you permit your sacred heart to be submitted to excitement and such instances, then your whole life will
1: become. దీనికంత మూల కారణం పాలిటిక్స్.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: Students should never enter this politics.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: More than that, the teachers should not enter politics.
1: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరాలు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారత ఉద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్య సాయి బాల వికాస్ విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి, మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి, ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
0: Teachers of the Balavikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: టీచర్స్ ఈనాడు ఎలాంటి వాళ్ళుగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీని లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: The teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
0: Mathematics teacher comes and writes on the board and asks them to fill the digits.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వాళ్ళకి బోధిస్తాడు.
0: Another teacher comes and uses his book and
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: We should not become such teachers.
1: మనం ఏ రీతిగా తీర్చాలంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: The kind of instructor should be like the physical instructors.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: అదే రీతిగాని ఈనాడు మన బాల వికాస ఉపాధ్యాయులంతా కూడా చేసి చూపించాలి, పిల్లలకు చెప్పి ప్రయోజనం లేదు.
0: In the same manner, the బాల వికాస teachers should set an example and show by practice and not by preaching.
1: మనము అనేక విధములుగా శాంతి శాంతి శాంతి 3 పర్యాలు చెప్తున్నాం.
0: On many occasions we say shanti shanti shanti 3 times.
1: ఈ 3 పర్యాయములు ఎందుకు చెప్పాలి? 2 పర్యాయములు చెప్పకూడదా, లేక 4 పర్యాయములు చెప్పకూడదా?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: దేహరీతిగా శాంతి, మానసిక రీతిగా శాంతి, ఆత్మరీతిగా శాంతి, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఈ 3 యందు శాంతి కావాలని మనం బోధిస్తున్నాం.
0: We require bodily peace, mental peace, and the peace of the Atma. This is what we are meaning by saying
1: Gita. Manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu raudralaga vastunnayi.
0: We utter these words, but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti aneetundi padamu entu shantanga cheppali. శాంతి శాంతి శాంతి ఎంత శాంతంగా ఉంటుంటారు. అట్ట చెప్పడం లేదు, శాంతి శాంతి శాంతి. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: We don't even utter these words with peace. We utter them as if we are pronouncing some harsh words. If there is no peace in the words, how can we get peace in our mind?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: నీ ముఖములో ఆనందమని కాని, ఉత్సాహమని కాని, వాత్సల్యమని కాని, ప్రేమ కాని నీ ముఖములో ఉట్టిపడాలి.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: అంతే కాని ఇది బలవంతం మార్క్ స్నానమాది క్యాస్ట్రాల్ ఫేస్ చేసుకుని కూర్చోకూడదు.
0: బట్ you should not regard your teaching as a compulsory imposition on you and have a castor oil face.
1: మీరు ఉత్సాహం ఎంత నిరూపణ చేస్తారో పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
0: The amount of enthusiasm you display, you will have a reaction in the children of the same amount of enthusiasm.
1: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై సదాచారవంతులై సద్భావాన్ని కలిగి ఉండాలి.
0: The teachers should have good qualities, good conduct and display good thoughts.
1: మీరందరూ కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి యొక్క విషయములు, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయములు చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: All of you who have undergone training should go from village to village, from house to house, and to some extent matters relating to health and education.
1: Mana yokka sevalanni ikkudunu pattanallo jarigithe prayojanam ledu.
0: All our service, there is no use by confining it to the cities.
1: Mana pallalu ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: కాన ఈనాడు సిటీ యొక్క అశుద్ధాన్ని కూడాను మనం పవిత్రం చేయాలంటే పల్లెల నుంచి దాన్ని ప్రాకించేటట్టు చూసుకోవాలి.
0: టుడే ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ అప్ ది అన్క్లీన్లీనెస్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది సిటీ, వి షుడ్ మేక్ ఎ బిగినింగ్.
1: ఇదే కాకుండా తల్లిదండ్రులు కూడాను తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: Occasionally we should meet the parents, celebrate the parents day, send for them and inquire from them how the children are faring and how are they conducting themselves.
1: ఒక వైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: Teachers on the one hand, parents on the other hand, if they can show the right path to the children, there is no chance for the children getting spoiled.
1: Kaluku ee naadu tallidandrulu guruvulu iruvuru cheri pillalnu chakka cheyadaniki endukatike tallidandrulaku kaamaputrudu upajayaniki premaputrudu.
0: Today the parents and teachers should come together and set right the children. The reason for this is the children are children out of marriage to the parents and out of love and affection to the teachers.
1: Kanuka ee naadu మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: It is not possible to bend a big branch of a tree.
1: Chinna mokkalane chakka cheyadaniki veelavutundi.
0: It is possible to set right a twig.
1: Kanuka ee pedda vanallo poi meeru praveshisthe prayojanam ledu. Chinna pillalni tayar chestu raavali.
0: there is no use you are taking in hand the grown up and the older people.
1: భవిష్యత్తు కంట కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
0: In the future it is these children who will become the leaders.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడాను మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Hoping that you will take this line and you will resuscitate the sacredness of the culture of Bharat and that you will make these young people the pillars of the future prosperity of Bharat, I am bringing my discourse to a close.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములు ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణయందుంచుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ అండ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: భగవంతునకు ఎట్టి గుణములు, ఎట్టి భావములు లేవు.
1: గాడ్ హ్యాస్ నో అట్రిబ్యూట్స్, హీఈస్ బియాండ్ ఆల్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
0: అట్టి భగవంతునికి గుణములు కల్పించి మానవత్వమును పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటము ఇది విచిత్రమైన జీవితము.
1: It is rather mysterious that we just impose attributes to God and we carry on our life sojourn forgetting the latent divinity.
0: Bhagavantuni yandu entati prema, entati satyamu, entati dayaseelata koodi unnado anetvintidi prati vyakti kudanu gurtinchavalsina avasaram.
1: It's most essential for every individual to know the infinite love, truth, the vast compassion of God.
0: Manavudu kevalamu daivatvamto kudinatvanti vaadu ainappatikini daivanni vismarinchi pravartinchatam cheta vaadu daanamudiga roopondutunnadu.
1: Man, although he is essentially divine, he has forgotten his true nature and conducting himself like a demon, danava.
0: Bhagavantunaku samasta shakti ainatvanti yokka deeksha naabiyan unchukovatam cheta aa naabi yokka tattvamu utkrishtamai saujanyamai sausilyamainatiga roopondutu vachindi.
1: The power, the cosmic power, lies in the navel of the divinity and is responsible for the sustenance and the maintenance of the entire cosmos.
0: Kanukane bhagavantunaku uttejamainatvanti oka tattvamu undatam cheta ataniki saundaryavantudu ani kuda peru vachindi.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: Hiranyagarbhamu anetvanti oka tattvam lopala manavattvamulo utkrishtamainatvanti oka jeevitamu.
1: Being Hiranyagarbha, the life of the divine is noblest and highest.
0: Suvarnamayamainatvanti oka nabiyandu divyatvamainatvanti bhavamulu aavibhavinchatam cheta అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: గాడ్ హ్యాస్ దిస్ నేమ్ సువర్ణ గర్భ బికాస్ ఇన్ ద గోల్డెన్ నావెల్ దేర్ arises, the divine feelings.
0: Samasta srishti kudanu tane karta ayinattu unna aa kartatvamunu gurtinchukoni manuvu ani kuda peru vachindi.
1: The name Manuvu is also given because he happens to be the creator of the entire creation.
0: Kanuka భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: Therefore, we have to understand clearly the inner meaning and the significance of every name of God, the feeling and the depth of the meaning through the manifestation by deeds that are divine.
0: ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షిణలు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ దిస్ దీక్ష డిటర్మినేషన్ అండ్ దక్షత ద అబిలిటీ.
0: అట్టి దీక్షను పోయినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ if you have got that diksha determination.
0: Nabhi garbhamunandu manavattam anetvintidi utkrishtamainatvanti tejastho prakashinchatam cheta itaniki tejomayudu ani kodunu peru.
1: He is also called tejomaya, the one of brilliance, radiance, because there shines the humanness in the navel.
0: Samasta srishti kodunu karanabhutulu kavatam cheta అతనికి ప్రజాపతి అని కూడా మరొక పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్ ప్రజాపతి, బీయింగ్ ద ప్రైమార్డియల్ కాజ్ బిహైండ్ దిస్ ఎంటైర్ క్రియేషన్.
0: భగవంతుని యొక్క పేర్లు ఎన్నో ఉన్నవి, కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడా కనిపించదు.
1: గాడ్ హ్యాస్ సో మెనీ నేమ్స్ ఆఫ్ దిస్ కైండ్, దేర్ నాట్ ఈవెన్ వన్ విదౌట్ ఎ మీనింగ్.
0: దీనిని పురస్కరించుకుని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: That's the reason why our ancients have named us after God.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: We are making attempt to know God. We are in search of God. It is not necessary.
0: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: కనుక దైవాన్ని వెతుకనక్కర్లేదు.
1: You don't need to search for God.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: God, that's the reason why our ancients have named us after God.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధములైన

0: Truth is his nature and form.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని దానికి మించినటువంటిది మరొక ధర్మం లేదు.
0: There's no other code beyond this truth.
1: కానీ ఈనాటి మానవుడు సత్యమును గుర్తించుకునలేక అసత్యమునే అభివృద్ధి గావించుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తూ ఉన్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ సత్య ద ట్రూత్ అండ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ అసత్య యాజ్ ట్రూత్.
1: తన అభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై మానవుడు అసత్యమునే సత్యముగా గుర్తించి దానినే పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
0: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
1: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
1: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: ద నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ సత్యం ట్రూత్ జ్ఞానం విజ్డమ్ అనంతం ఇన్ఫినిటీ.
1: కనుక మానవుని యొక్క నిజమైనటువంటి గుణములు సత్య జ్ఞానం అనంతం.
0: సో ది అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ దీస్ త్రీ సత్య ట్రూత్ జ్ఞాన విజ్డమ్ అనంతం ఇన్ఫినిటీ.
1: ఇట్టి జ్ఞానస్వరూపుడైనటువంటి మానవులకు కొంతవరకు సరైన కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు ఇతిహాసములు పురాణములు వెల్లడించి వచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ ద సీక్రెట్ టెక్స్ట్ టు ఓపెన్ అవర్ ఐస్ బికాస్ ఇన్ రియాలిటీ వీఆర్ డివైన్ విత్ విజ్డమ్.
1: ప్రపంచములో ప్రతి మానవుని యందు కూడాను సత్యమున్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఇన్ హిమ్ ద ట్రూత్ ద రైచియస్నెస్ అండ్ లవ్.
1: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
0: ద త్రీ అట్రిబ్యూట్స్ ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ అండ్ బ్లిస్
1: అవే జీవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
0: దీస్ ఆర్ ది చీఫ్ క్వాలిటీస్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: సత్ అనగా శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అది మార్పు చెందినది కాదు.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైమ్.
1: ఏ నాటికి కూడా అది మార్పు చెందదు.
0: ఇట్ విల్ నెవర్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ ఎనీ టైమ్.
1: చిత్ అనగా ఇది కేవలం చైతన్య రూపంతో కూడినటువంటిది.
0: చిత్ ఈజ్ అవేర్నెస్.
1: భగవంతుని యొక్క తత్వము ఆత్మ అని పిలిచారు.
0: గాడ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఆత్మ.
1: ఆత్మ అనగా బ్రహ్మము అని ఒక అర్థము.
0: ఆత్మ హ్యాస్ అనదర్ మీనింగ్ బ్రహ్మన్.
1: ఈ బ్రహ్మని ప్రతి మానవుని ఎందుకూడను చైతన్యమును ధరించి ఉన్నది.
0: దిస్ బ్రహ్మన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్ యాజ్ అవేర్నెస్.
1: కనుక ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి ఒక చైతన్యము దైవస్వరూపమే.
0: అవేర్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్ అలర్ట్నెస్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్ ఇన్ ఎవ్రీ వన్.
1: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ కాగ్నైజ్ దిస్ లేటెంట్ అవేర్నెస్.
1: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు నో దిస్ అలర్ట్నెస్ అవేర్నెస్.
1: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ సత్యజ్ఞానం అనంతం అనేటువంటిది కానీ ఇవి కేవలము పదములు వేరువేరు కాని అర్థములంతా ఒకటే.
0: Therefore, సత్ ద ట్రూత్ చిత్ అవేర్నెస్ ఆనంద బ్లిస్ అండ్ ది సత్య ట్రూత్ జ్ఞాన విజ్డమ్ అనంత ఇన్ఫినిట్ దో దే ఆర్ డిఫరెంట్ ఇన్ నామెన్క్లేచర్ దే మీన్ ద సేమ్.
1: కనుక ప్రపంచములో మనము అనేక రకమైనటువంటి యొక్క వాదనలు వింటున్నాము.
0: ఇన్ దిస్ వరల్డ్ we often listen to arguments.
1: నాస్తిక వాదమని ద్వైతవాదమని అద్వైతవాదమని విశిష్టాద్వైతవాదమని వింటున్నాం.
0: We listen to arguments, atheism, non-dualism, dualism and qualified non-dualism.
1: ఈ అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఈ అన్నింటి యొక్క సారము కేశవనామమే.
0: The essence of all this is this name of God Keshava.
1: Ka anaga Brahma ani artham.
0: Ka stands for Brahma.
1: Shava anaga Shivudani artham.

0: శవ మీనింగ్ శివ.
1: కనుక కేశవ అనగా వకారం అనేటువంటిది విష్ణునామం చెందినటువంటిది.
0: వ స్టాండ్స్ ఫర్ విష్ణు.
1: ఈ కేశవ అనేటువంటిది సృష్టిస్థితి లయములకు మూలింటికి కారణమైనటువంటిది.
0: కేశవ నేమ్ దేర్ ఫార్ రిప్రజెంట్స్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వమును తాను గుర్తించుకోవాలంటే కేశవనామాన్ని తన యందు గుర్తించుకోవటానికి ప్రయత్నించాలి.
0: Therefore, if you want to know your true identity, you should repeat this name, Kesava.
1: Puramu Anantakalam nundi Aneka vidhamainatundi parishodhanalu parishilanalu chesi divyattamainatundi daivatvanni gurtinchi jagattuniki chaatutu vacharu.
0: Since long there have been repeated investigations and inquiries to experience the divinity within and to share with fellow men.
1: Vedahavetam purusham mahantamandam adityavarnam tamasah parastat annaru. Vedahavetam purusham idi vedatitamainatvanti oka tattvamu daivatvamu.
0: Divinity is basically vedantic, that of the Vedic nature.
1: Mahantam adityavarnam surya yokka color.
0: He has the color of the sun.
1: Tamasa parastat tamasa anetvanti hrudayam nundi prakashistu unnadu.
0: He shines there in tamas, the heart that is darkness.
1: Kanuka andaru kudanu atti pavitramainatvanti swaroopanni darshinchandi ani prapanchaniki chaatutu vacharu.
0: Ancient rishis shared this good news of having visualized the divinity who lies beyond this darkness as effulgence.
1: కానీ ఆనాటి నుండి దైవత్వం అనేటువంటి విశ్వాసము మానవుని యందు ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: దట్ గేవ్ రైజ్ టు థీస్టిక్ టెండెన్సీ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇట్టి విశ్వాసమును క్రమక్రమేణా కూడా కాలము జరిగే కొలది మార్పు చెందుతూ వచ్చింది.
0: ద ఫెయిత్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ డే బై డే.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే, ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ అండ్ ఫేసెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
1: అల్లా ఎంచు మహమ్మదీయులు,
0: మహమ్మడన్స్ కాల్ హిమ్ అల్లా.
1: జెహోవా ఎంచు సత్క్రైస్తవుల్,
0: గుడ్ క్రిస్టియన్స్ కాల్ హిమ్ జెహోవా.
1: పుల్లబ్జాచ్యుడనంచు క్రైస్త విష్ణు వైష్ణవులు,
0: and Vaishnavites call him as Pullabja.
1: Shambho yanchu seivul sada,
0: Shaivites call him Shambho.
1: Pralabhamuna koluva andariki aishwaryamunu dayanu premanu andinchi kaapadeetundi devudu okkade ani bhavinchudi.
0: We may give him any number of names, extol him as Allah, Jehovah, Vishnu and Shiva, but yet the same God confers plenty, prosperity, compassion. God is one.
1: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
0: He has many names.
1: ఒక్కొక్క దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
0: And every religion has got its own comprehension.
1: ఈ మతములు వేరు కాదు.
0: In fact, they are different.
1: మతములన్నీ వేరు, మార్గం ఒక్కటే.
0: Though religions differ, the path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
0: ద యాన్ ఇస్ వన్ దో క్లాత్ సీమ్స్ టు బి డిఫరెంట్.
1: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
0: జ్యూవెల్స్ ఆర్ డిఫరెంట్ బట్ గోల్డ్ ఇస్ వన్.
1: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఇస్ డిఫరెంట్.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే.
0: దౌ దర్ మెనీ ఇండివిజువల్స్ బట్ ది ఇండివిజువల్
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: దేర్ మే బి మెనీ ది బీయింగ్స్ బట్ ద బర్త్ ఇస్ సేమ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది.
0: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
1: Jesus ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
0: Was born as a very great noble soul.
1: ఇతను కేవలము దైవత్వం అని కానీ లేక మరొక తత్వం అని కానీ చెప్పుటకు వీలు లేదు.
0: It is not possible to decide that he is divine or in any other way.
1: I am son of God annadu.
0: He declared that he is the son of God.
1: Daivamu na tandri.
0: God is my father.
1: Nenu daivamu yokka kumarudunnanu.
0: I am the son of God
1: ani cheptu vachadu kani నేనే దైవము అని చెప్పలేదు.
0: హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ సో బట్ హీ నెవర్ స్టేటెడ్ దట్ హీస్ గాడ్.
1: అది కూడా నువ్వు తాను చెప్పినటువంటిది కాదు.
0: ఈవెన్ దట్ హీ హాస్ నాట్ సెట్ సో.
1: అతను జన్మించిన సమయంలో
0: at the time of his birth
1: arabic kings unta vachi
0: the arabian kings came there
1: kramakramina aa yokka star yokka prakashamnu chuchi
0: watching the light of the star
1: ivi ekkadiki velutunnadani star nu anusaristhu vacharu.
0: They started following the star watching its light
1: adi oka cow shed daggariki vellindi
0: and the light led them to a cow shed.
1: అప్పుడు ఆ జ్యోతి యొక్క ప్రకాశము పోయిన చోటునకు ఈ అరేబియన్ కింగ్స్ చేరినారు.
0: ద కింగ్స్ వర్ లెడ్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్ టు ద కౌ షెడ్.
1: వాళ్ళు ముగ్గురు చేరినారు.
0: త్రీ అరేబియన్ కింగ్స్ గ్యాదర్డ్.
1: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదు తాత, ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
0: దే సా ద షైనింగ్ బేబ్ బోర్న్ ఇన్ ఎ మాంజర్.
1: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
0: వన్ అరేబియన్ కింగ్ కామెంటెడ్ దట్ దిస్ చైల్డ్ విల్ లవ్ గాడ్.
1: రెండవ కింగ్ చెప్పాడు, కాదు కాదు, భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అన్నాడు.
0: ద సెకండ్ అరేబియన్ కింగ్ సెడ్ నో నో, గాడ్ విల్ లవ్ దిస్ చైల్డ్.
1: ఇంకా మూడవ రాజు చెప్పాడు, కాదు కాదు, ఇతనే అందరినీ ప్రేమిస్తాడు.
0: ద థర్డ్ కింగ్ సెడ్ నో నో నో, this child will love all.
1: కనుకనే ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రజలు ఈ విధంగా ఉంటున్నాయి.
0: That was the writings compositions in the Holy Bible.
1: The one you think you are,
0: the one you really are.
1: ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకొని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: That has been the basic inner meaning behind the compositions of the Holy Bible.
1: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఉండగా,
0: as the child started growing under the care of
1: Mary, తండ్రి ఈ కార్పెంటర్ వర్క్ పని చేస్తూ ఉండినాడు.
0: Father happened to be the carpenter.
1: ఒకానొక దినము,
0: one day,
1: తిరునాళ్ళు జరుగుతూ వచ్చింది.
0: There was a festival carnival in the nearby place.
1: అక్కడ జనాలంతా అధికంగా చేరారు.
0: క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
1: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
0: అండ్ జీసస్ ఆల్సో ఫాలోడ్ ద గ్రూప్.
1: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
0: పేరెంట్స్ సర్చ్ ఫర్ దిస్ లాస్ట్ చైల్డ్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు.
0: దే కుడ్ంట్ ఫైండ్ హిమ్ ఎనీవేర్.
1: మందిరం లోపల పురోహితుడు భగవద్గీతాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్ ఇన్ ఎ టెంపుల్ వేర్ ద ప్రీస్ట్ వాజ్ వర్షిపింగ్ ద ఐడల్.
1: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూచి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
0: మేరీ ద మదర్ ఫెల్ట్ సో సాడ్ బికాస్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద లాస్ట్ చైల్డ్.
1: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
0: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద మదర్ టు ఫీల్ సో సాడ్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ చైల్డ్.
1: సరే, దేవాలయంకు వెళ్లి ఇక్కడ భగవంతునైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
0: Both of them have gone into the temple to pray to God in order to find the lost child.
1: అక్కడ తలుపు దగ్గరికి పోయేటప్పటికి ఆ పిల్లవాడు వస్తున్నాడు వెనుక.
0: By the time they were close to the door, they saw the child coming out to the temple.
1: ఆ తల్లి పట్టలేనంత ఆనందంతో ఆ బిడ్డను ఎత్తుకొని,
0: mother was ecstatic and picked up the child.
1: ఇంతకాలం నువ్వు ఎక్కడ పోతివి, మా కనిపించలేది, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: స్టార్టెడ్ పుట్టింగ్ సో మెనీ క్వశ్చన్స్, మై డియర్ చైల్డ్ వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్, వేర్ హ్యావ్ యూ స్టేడ్.
1: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
0: హీ రిప్లైడ్ మదర్ వై ఆర్ యూ మ్యాడ్.
1: తెల్లవారి నుంచి కూడా దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్టు నాకు చక్కని బోధలు చేస్తూ వచ్చాడు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఐ హాడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ రిసీవింగ్ ద టీచింగ్ ఫ్రమ్ ద ప్రీస్ట్.
1: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: ద కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ హ్యాపెన్స్ టు బి ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద చైల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ రాగా,
0: యాజ్ హి వాస్ గ్రోయింగ్,
1: కొంతకాలమునకు తండ్రి మరణించాడు. కానీ తల్లి చెప్పింది, నాయన తండ్రి లేడు కనుక నీవు ఆ పనిని అప్పచెప్పుకుని ఆ యొక్క కార్పెంటర్ పనిచేసి మన పొట్టను పుట్టుకుందాం.
0: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
1: కానీ పిల్లవాడికి ఆ పని ఇష్టపడలేదు.
0: బట్ దిస్ బాయ్ డజంట్ వాంట్ టు బి ఎ కార్పెంటర్.
1: కానీ తల్లి ఆ బిడ్డ ఇష్టంకు విరుద్ధంగా పోవటం తనకు ఇష్టం లేదు.
0: ద మదర్ డజంట్ వాంట్ టు గో అగేన్స్ట్ ద విష్ ఆఫ్ ద సన్.
1: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి పర్వతానికి వెళ్ళాడు.
0: వన్ డే ద బాయ్ లెఫ్ట్ హోమ్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ద మదర్.
1: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
0: దిస్ బాయ్ వాజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
1: ఈ తల్లి బాధ పడి పడి పడి పడి కట్టకడపడికి ఆమె కూడా కృశించిపోయింది.
0: ద మదర్ ఫెల్ సో సాడ్.
1: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవచ్చింతన చేస్తూ వచ్చాడు.
0: ద బాయ్ సాట్ ఆన్ ద మౌంటైన్ వెంట్ ఆన్ కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్.
1: క్రమక్రమేణ క్రిందికి దిగుతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ క్లైంబింగ్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్.
1: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
0: దేర్ వాజ్ ఎ రివర్ విచ్ వాజ్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ.
1: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడా కూర్చొని ఉంటున్నారు.
0: దేర్ వర్ ఫ్యూ ఫిషర్మెన్ అరౌండ్.
1: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
0: దేర్ హీ కేమ్ అండ్
1: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
0: హీ నోటీస్డ్ ఫిషర్మెన్ హూ ఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఎందుకు మీరింత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
0: దిస్ బాయ్ క్వశ్చన్ ఫిషర్మెన్ వై ఆర్ యూ వరీడ్.
1: నాయన మేము ఎంతకాలం నుండి ఈ చేపల వ్యవహారం చేత మేము జీవిస్తూ ఉన్నాం.
0: దే సేడ్ వీ హ్యావ్ బీన్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ బై ఫిషింగ్ హియర్.
1: కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
0: టుడే వీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సింగిల్ ఫిష్.
1: పిచ్చివారులారా, జలమున్న చోట చేపలుండకుండా ఉంటుందా?
0: Don't you understand that there are bound to be fishes where there is water?
1: Randi na venta ee padavuni ekkudam veludam pandi annaru.
0: He said, follow me, get onto the boat and come along with me.
1: Varini andarni tana venta teeskoni madhi samudram leki vellinappudiki ekkada vala veyamannadu.
0: And he wanted him other fishermen to follow him and wanted him to spread the net
1: chikinai
0: and they could have lots and lots of fishes.
1: Appudu aa pillavani paina chaala namakam vachindi.
0: Then the fisherman developed faith in this boy.
1: Kanuka motta motta prati manavuniki nammakam chaala pradhanam ayyindi.
0: So for every human being to begin with,
1: where
0: faith
1: there
0: is
1: confidence
0: essential.
1: There is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth.
0: Where there is peace, there is truth.
1: Where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: Kanukune Jesus oka vidhamainatuvanti namakanni variki andinchadu.
0: Therefore Jesus was instrumental in imbuing the spirit of faith.
1: Allo pradhanamainatuvanti yuvakudu Peter.
0: Among them important one is Peter.
1: Aa Peter ku ee pillavaadi paina amitamainatuvanti prema namakamu aavirbhavinchindi.
0: Peter developed a sort of love towards this boy and
1: had faith in him. Dinnu teesukoni potamu avasanta sahayam teesukoni raavatamu.
0: Every day he was accompanied by Peter and returned home late.
1: Sayankalam oka chettu kindiki vachetappudiki
0: in the evening when they sit under
1: varikanta ee aadhyatmika pracharam chalupthu vacheetunti vaadu Jesus.
0: Jesus spent his time in sharing all the divine knowledge.
1: Peter tandri maraninchadu.
0: The father died.
1: అప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఉండినది.
0: ద మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: అప్పుడు ఆ పిల్లవాడితో పోయి, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై క్రియర్?
0: దెన్ షీ సెడ్, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై డూ యూ క్రై?
1: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
0: వై డూ యూ క్రై?
1: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
0: డెత్ ఈస్ సంథింగ్ లైక్ చేంజింగ్ అవర్ డ్రెస్.
1: కనుక మీరేమాత్రమో చింతించనక్కర్లేదు.
0: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
1: ఈ పాంచభౌతికమైన దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
0: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
1: దేహం అశాశ్వతము.
0: బాడీ ఈస్ టెంపరీ.
1: దేహము పుట్టక చావకెప్పుడు.
0: ద బాడీ ఈస్ బౌండ్ టు ఫాల్ అండ్ డై.
1: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
0: సో డోంట్ కన్సిడర్ దిస్ బాడీ సో ఇంపార్టెంట్.
1: దేహము పాంచభౌతికము.
0: Body is just physical.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: It is bound to die.
1: దేహి నిరామయుండు.
0: The indweller is immortal.
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: The indweller has no beginning nor an end, bondage or liberation.
1: కనుక ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is God himself.
1: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
0: The indweller in the body is our true God.
1: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కాపు ఒక ఫిషర్మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
0: By teaching so, he gave all fishermen the courage and the strength to continue to live.
1: ఇలాంటి పరిస్థితి లోపల ఫిషర్మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
0: The fishermen were joyful in those
1: days. వారికి గుర్తుకు రాలేదు.
0: They had no anxieties whatsoever.
1: అలాంటి సమయం లోపల మాథ్యూ అని ఒక ట్యాక్స్ ఆఫీసర్ అక్కడ వారికి వారిని ట్యాక్స్ అడిగే కోసం వచ్చారు.
0: At that time, Matthew, a tax officer, happened to visit them.
1: నిత్యము ఆ యొక్క ఫిషర్ మ్యాన్ కంతా బోధించుకునేటువంటి యొక్క సద్బోధనంతా కూడాను మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
0: మాథ్యూ ఆల్సో హ్యాపెన్ టు లిసన్ టు ద టీచింగ్స్ ఆఫ్ జీసస్.
1: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్.
1: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
0: As he heard his teaching in rapt attention, he too could become a disciple.
1: ఈ విధంగా క్రమక్రమేణా పెరుగుతూ రాగా పాంచ భౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
0: Nobody can escape from worldly problems.
1: కొన్ని బాధలు దుఃఖములు విచారములు సంభవిస్తూ ఉంటాయి.
0: The sufferings and the difficulties and the obstacles come in our way.
1: ఈ జగత్తునందు అవి లేకుండా మనం మానవుడు జీవించలేడు.
0: Man cannot live without these problems on the way.
1: కష్టములు సుఖములు మానవునికి పుట్టినిల్లు.
0: The pain and the pleasure go hand in hand in human life.
1: పుట్టినటువంటి మానవునికి గిట్టక తప్పదు.
0: Man who is born is bound to die.
1: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
0: The happiness will be followed by unhappiness.
1: సమయకృత్వాలు లాభములా విజయాజయే.
0: The pain and pleasure, the profit and loss go together.
1: కనుక ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
0: మ్యాన్ కెనాట్ లీడ్ హిస్ లైఫ్ వితౌట్ దిస్ డ్యుయాలిటీ.
1: కనుక మానవ జీవితం అనేటువంటిది ఒక సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు బి ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ట్రూత్.
1: కేవలం తినటము తాగటం తిరగటం జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ గివెన్ నాట్ మియర్లీ ఫర్ ఈటింగ్.
1: ఈ మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వములే.
0: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
1: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
1: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
0: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
1: కేవలం మానవుడు పుట్టడం పెరగటం తినటం తాగటం మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
0: ద హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ బై మియర్ బర్త్ గ్రోత్ and development thereafter, ultimately ending in death.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్బోధనలు జరుపుతూ వచ్చాడు జీసస్.
0: జీసస్ వెంట్ ఆన్ షేరింగ్ ది సీక్రెట్ టీచింగ్స్.
1: ఎక్కడే గాని లోకంలో ఎవరికైనా గాని గొప్ప మంచి పేరు వస్తుండదంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి వారు అనేక మంది ఉంటారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వెన్ ఎ పర్సన్ విన్స్ ది ఎస్టీమ్ రెప్యుటేషన్ గుడ్ నేమ్ దేర్ విల్ బి ఎన్వియస్
1: అసూయాభావము అనేక మందికి ఆవిర్భవిస్తుంటాయి.
0: దేర్ విల్ బి మెనీ పీపుల్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ ఎన్వీ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొన్ని రకమైనటువంటి దేశములు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: నాట్ ఓన్లీ దిస్ ది డెవలప్ హేట్రెడ్ ఆల్సో.
1: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
0: ద బ్యాడ్ క్వాలిటీస్ గెట్ ఇన్ టు ది హ్యూమన్ లైఫ్ అల్టిమేట్లీ లీడింగ్ టు వన్స్ ఓన్ రూయిన్.
1: అసూయ అహంకారము ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
0: జెలసీ ఈగో పాంప్ అండ్ షో ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
0: నో బడి విల్ ఫర్ గివ్ యూ ఇఫ్ యూ హావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎవరిని మనం దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని చూచి పరిహసించకూడదు.
0: వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడి.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సమభావమును నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
0: వెన్ వన్స్ మ్యాన్ అక్వైర్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ ఈక్వానిమస్ నేచర్.
1: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
0: టుడే వీ ఫైండ్ మ్యాన్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్.
1: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
0: యాజ్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ totally gone, man is passing through
1: అగ్ని అనగా దాంతో దానశక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
0: We call it fire if only it burns.
1: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
0: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఏ హ్యూమన్ ఇఫ్ హెస్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
0: Bereft of human
1: values. మసి బొగ్గు వంటి వాడు.
0: Without human values, he is not a human being, he is just coal.
1: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా, మొట్టమొదట మానవతా గుణమును పెంచుకోవాలి.
0: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ విదౌట్ హ్యూమన్ వాల్యూస్
1: కనుకనే ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
0: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
1: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
0: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
1: మానవుడుగా జీవిస్తున్నాడే కాని మానవతా గుణములకు కించిత్తైనా కనిపించడం.
0: ఇట్ జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ విదౌట్ హ్యూమన్ వాల్యూ.
1: ఎంత చదువునైతే ఏం ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఈజ్ ఆల్ దిస్?
1: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఈజ్ దిస్ వెల్త్?
1: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
0: విదౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
1: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
0: Therefore we have to distance ourselves from these bad qualities.
1: నేను ఎప్పుడు దీన్ని చెప్తుంటాను.
0: This what Bhagwan tells us repeated, the thought and the deeds.
1: నాకు వర్క్ ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానము.
0: Bhagwan does not consider the work valid.
1: ఎక్కడైనా
0: ఉండండి,
1: అడవులు ఎందున్నా, ఆకాశములు ఉన్నా, పల్లెలున్నా, పట్టణములు ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరమైనవి.
0: యు మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ, యూ షుడ్ హావ్ వాల్యూస్.
1: అసూయాభావము చాలా చెడ్డది.
0: జెలసీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాటికి నీ జీవితం జీవితంగా జరగదు.
0: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి
1: సక్సెస్ఫుల్. లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
1: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఈ తంటాలు చెప్పుకోవటం.
0: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్
1: ఇతరుల పైన నీకు ఎందుకు ఈ మాటలు?
0: వై డు యూ క్యారీ టేల్స్?
1: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
0: వై డు యూ క్రిటిసైజ్ అదర్?
1: నీలో ఉన్నటువంటి దుర్గుణాలను నీవు దూషించుకో.
0: జస్ట్ అక్యూజ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: దుర్భావములను నీవు దూసి పారవే.
0: బ్రష్ అసైడ్ ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: కానీ వరుల ఎందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
0: బట్ యూ అట్రిబ్యూట్ బ్యాడ్ క్వాలిటీస్ టు అదర్స్ అండ్ టీషన్.
1: మొట్టమొదటి ప్రేమతత్వాన్ని,
0: టుడే దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
1: సత్యమార్గాన్ని,
0: అండ్ ద పాత్ ఆఫ్ ట్రూత్,
1: ధర్మసత్వాన్ని,
0: అండ్ ఆల్సో రైచియస్నెస్
1: అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ గాట్ టు డెవలప్ దెమ్.
1: అదే మీరు చేయవలసినటువంటి పని.
0: దట్స్ వాట్ వీ ఆర్ సపోజ్ టు డూ.
1: కనుక సత్యమైనటువంటి మార్గంలో సత్య మార్గం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ రైచియస్ వే.
1: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
0: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ అండ్
1: సత్య ధర్మ పరాయణ నమః.
0: And he really maintains the personification of truth.
1: ఈ విధంగా పెట్టుకోవటంలో ఎంత అర్థం ఉంటుందాయి?
0: What an amount of meaning it conveys.
1: ప్రేమ స్వరూపాయ నమః.
0: His embodiment of love.
1: ప్రేమనే మానవుని యొక్క ప్రధానమైన పత్రం.
0: And love is the main principle of human life.
1: అలాంటి ప్రేమనేటువంటి యొక్క దీని ప్రయోజనం ఏమిటి?
0: Without life, what for? Without love, what for?
1: వీరు లేనప్పుడు వారిపైన, వారు లేనప్పుడు వీరిపైన తంటాలు చెప్పుకుంటూ కూర్చోవటం.
0: People go on carrying.
1: నా యొక్క ఉద్దేశం, చదువులు పెరుగుతూ పెరుగుతూ రావటం వల్ల దుర్గుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
0: భగవాన్ ఫీల్స్ దాట్ there's more and more of education today.
1: చదువులన్నీ చదివి
0: more of
1: చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
0: With all the education specialization, man does not know his true identity.
1: ఎంత చదువు చదివి ఏ రీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: With all the high education, a mean man would never give up his mean mind.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: The education after all helps you to argue with each other but not earn.
1: ఇలాంటి చదువు చదువు చదివి చావంగనేటికి
0: acquiring this knowledge, why should we die?
1: చావులేని చదువు చదువువాలి.
0: వీ షుడ్ స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: కనుకని ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
0: దిస్ ఎడ్యుకేషన్ విత్ బ్యాడ్ క్వాలిటీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
0: ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్ దట్ మ్యాటర్స్, ఇట్స్ ఓన్లీ ద క్వాలిటీ.
1: ఈ దుర్గుణములతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల మీరు కూడా దుర్గుణాలు చాలా.
0: జాయినింగ్ ద బ్యాడ్ కంపెనీ యూ ఆల్సో బికమ్ బ్యాడ్.
1: జయ జయ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: ఇది ముఖ్యమైనటువంటి మానవునికి.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్ కైండ్.
1: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
0: ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
0: ఇన్ మహాభారత్ కర్ణ ఇస్ ఎ మైటీ మ్యాన్.
1: కర్ణుడు సర్వ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాడు.
0: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
1: అతను మహాగురువు యొక్క చేపట్టినటువంటి వాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: అర్జునుడి కంటే గొప్ప విద్య కలిగినటువంటి వాడు.
0: ఈజ్ గ్రేటర్ మోర్ నాలెడ్జబుల్ దెన్ అర్జున్.
1: కానీ ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ
0: బీయింగ్ అన్ ఇంటెలెక్ట్.
1: కర్ణుని యొక్క పేరు ఎందుకు చెడిపోయింది?
0: వై డిడ్ హి గెట్ ఎ బ్యాడ్ నేమ్? కర్ణ
1: దుర్యోధన దుశ్శాసనాదుల సంపర్కం చేత తన పేరు పాడైపోయింది.
0: బికాస్ కర్ణ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ ఆఫ్ దుర్యోధన అండ్ దుశ్శాసన.
1: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
0: సో దో హీ సో గ్రేట్,
1: కర్ణుడు అంతటి వాడు కడపటికి ఏమయ్యే?
0: వాట్ హ్యాపెన్ టు కర్ణ, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్.
1: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరిలేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
0: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఎవ్రీథింగ్ వుడ్ బి
1: ఈజీ, దూరంగా మనం పోవాలి.
0: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ దట్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరు కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ దేర్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
1: మదముడిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును.
0: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్ యూ కెనాట్ బి ఈగోయిస్టిక్.
1: మదమిడిగిన దుర్గుణము మారునివేమా.
0: దేర్ ఆఫ్టర్ విత్ ద లాస్ ఆఫ్ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ.
1: కనుకనే మనకు ధన సంపాదన గొప్పది కాదు.
0: అమాసింగ్ వెల్త్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: సంపాదన చాలా అవసరమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ వాల్యూస్ ఆర్
1: మితంగా మాట్లాడండి. మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
0: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునుకుంటున్నా నీ ఉండి ప్రయోజనం లేదు.
0: యు మే బి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఇఫ్ దేర్ ఇస్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: మాటలు,
0: వీ టాక్ టూ మచ్.
1: కానీ హృదయం చేదు మనసు.
0: బట్ దో వీ టాక్ స్వీట్లీ ద హార్ట్ ఈస్ బిట్టర్.
1: పాయిజన్,
0: ఇట్స్ పాయిజన్, పాయిజన్.
1: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విత్ హిమ్.
1: అది ఏ నిజమైనటువంటి హృదయము.
0: దట్ ఈస్ ట్రూ హార్ట్.
1: హృత్ ప్లస్ దయా హృదయము.
0: హృత్ ప్లస్ దయా.
1: దయా హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి కంపాషనేట్.
1: ప్రేమ హృదయుడు కావాలి.
0: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
0: దెన్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
1: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని బీదలను సాధలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడునీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
0: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, హీ స్టార్టెడ్ హెల్పింగ్ ద పూర్ నీడి అండ్ ద ఫోర్ లాన్. దేర్ ఫోర్ దట్ లెడ్ టు మెనీ ఆఫ్ ది ఫోర్.
1: ఎవరైనా సరే మంచి వారికి సహాయం చేయండి.
0: లెట్ హిమ్ బీ ఎనీ వన్.
1: మనకి ఎన్ని కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ యూ
1: ఇఫ్ ఎన్ని బాధలు సంభవించినా పర్వాలేదు.
0: యూ మే హ్యావ్ డిఫికల్టీస్ ఆన్ ద వే.
1: పరులను మాత్రం దూషించకూడదు.
0: బట్ నెవర్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: అందరి ఎందు ఉండేటువంటి ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్.
1: నీ ఆత్మనే నీవు దూషించేటువంటి వాడి ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటుండాలి.
0: ద ఆత్మ ప్రెసెంట్ ఇన్ యూ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అదర్ మ్యాన్ హూమ్ యూ హేట్.
1: ఇతన్ని దూషిస్తున్నావని నీవు భావిస్తావు కానీ కాదు కాదు, నిన్ను నీవే దూషించుకున్నట్టు.
0: You think you are criticizing someone else? No, you are criticizing yourself.
1: ఊరుకుండు అంతే కాని పరులను దూషించకూడదు.
0: If you don't like, remain silent. Don't accuse.
1: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
0: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
1: మంచి మాటలైనా పలకండి.
0: అట్లీస్ట్ స్పీక్ గుడ్
1: వర్క్. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
1: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అంతేకాని ఇతరులపై దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
0: Don't find fault with others and spread this, share this with everybody.
1: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడలేవు.
0: If there is any suffering that come to your notice,
1: అయ్యో పాపం ఈ నాడు వారికి బాధ జరిగింది, రేపొద్దున నాకు జరుగుతుందేమో.
0: Today they are suffering, tomorrow I may suffer.
1: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
0: One is bound to suffer someday or other.
1: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
0: We should pray for the welfare of everybody.
1: లోక సమస్త సుఖినో భవంతు.
0: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
1: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We have to work for the prosperity of everybody.
1: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
0: We should also know the welfare of everybody.
1: మన హృదయం హిరణ్యగర్భంగా మారాలి.
0: Our heart should be golden, హిరణ్యగర్భ.
1: అప్పుడే మంచి మంచి భావము మంచి జీవితము కలుగుతుంది.
0: With the golden heart there will be golden ideas and a successful life.
1: కనుకనే మంచివాడనటానికి కారణం ఇదియే.
0: This is, should be the trend of a good
1: man. గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కా.
0: You don't need to be a great man, be a good man at least.
1: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
0: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడీ.
1: కనుకనే భగవంతుడిని అంతా కూడా హిరణ్య గర్భాయ నమః అన్న అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
0: God has got this Hiranyagarbha because all love him.
1: Eppudukudu aanandanga untadu.
0: God is always blissful.
1: Evvanni deshinchadu.
0: He never hates anybody.
1: Evvanni parihasinchadu.
0: He never makes fun of anybody.
1: Edi chesina vaari manchi kosamane chestuntadu.
0: Whatever God does, it is for your good.
1: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి, నా మంచికి అని.
0: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
1: సత్య మార్గాన్ని పెంచుకోండి.
0: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీతిని నిలుపుకోండి.
0: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
1: నీతి లేని జాతి నిర్భయము.
0: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
1: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు, మొరాలిటీ కూడా ఉండాలి.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ నేషనాలిటీ.
1: చాలా మంది నేషనాలిటీ నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
0: పీపుల్స్ stress on nationality and patriotism.
1: Nationality undi prayojanam enti?
0: What for is that nationality?
1: Nijamainatundi oka prema tattvam undali.
0: So love and morality are more important.
1: Morality lekapothe nationality undi prayojanam ledu.
0: Without morality mere nationality is useless.
1: Annitikunu morality chala important.
0: So for all morality is very important.
1: Kanuka manam morality ni penchukovali.
0: So we have to develop the moral conduct.
1: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
0: When once there is moral conduct, we will be true human.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు అన్ని పలికిటేమి పలుకులు నిజమైనటువంటివి.
0: What all you said is quite true.
1: కానీ పలుకులకు సంతోషించడు భగవంతుడు.
0: God will not be happy by your words.
1: పలుకులను ప్రాక్టికల్ లో పెట్టండి.
0: All our words must be translated into action.
1: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చు.
0: యూ మే బి హీరో ఆన్ ఏ ప్లాట్ఫామ్,
1: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
0: ఇన్ ప్రాక్టికల్ లైఫ్ యూ మే బి అ జీరో.
1: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
0: యూ షుడ్ బి హీరో ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అది నాకు చాలా ఇష్టం.
0: దాట్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్.
1: ఎన్ని బాధలైనా రాని,
0: లెట్ హిమ్ ఎనీ
1: ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
0: ఎనీ డిఫికల్టీ యూ మే హ్యావ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్, బి ఏ హీరో.
1: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
0: డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎల్డర్స్.
1: మహమ్మద్ కానీ,
0: ప్రాఫెట్ మహమ్మద్
1: కానీ, జిడ్జన కానీ,
0: జీసస్,
1: ఈ వీరందరూ కూడా ఎంతనో గొప్పవారంత.
0: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
1: వారి ఎంత గ్రేట్నెస్ ఎట్లా వచ్చింది?
0: Where does the secret of greatness lie?
1: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
0: Their goodness brought them the greatness.
1: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
0: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టూ.
1: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
0: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
1: ఎంతమందో భారతదేశంలో మహనీయులంతా ఉన్నారు.
0: ఇన్ భారత్ దే ఆర్ మెనీ నోబుల్ సోల్స్.
1: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజ్ సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
1: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
0: దో సెయింట్ త్యాగరాజ్ ఐ సో గ్రేట్ హీ హాస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
1: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు.
0: హౌ హ్యాస్ హీ టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హీ ఎక్స్టోల్డ్ గాడ్.
1: వాచామ గోచరుండని.
0: You are beyond comprehension.
1: నీ చరిత్రమును పొగడ బ్రహ్మాదులకులైన తరమా.
0: That even Brahma cannot describe you.
1: వాచామ గోచరుండని.
0: You are beyond expression.
1: నీవు పలుకులకు చేత నీవు వర్ణించడానికి వీలు కాదు.
0: It is not possible to describe.
1: నీ గుణమును వర్ణించడానికి సాధ్యం కాదు.
0: It is not possible to comprehend.
1: దేవకీ వసుదేవులను రక్షించినావు.
0: You have protected Devaki.
1: మేలు మేలు పాండవులను కాచినావు.
0: And you have protected Pandava.
1: విజయుని ఆస్తి దీర్చినావు.
0: And you also
1: కురుపేరు స్కబ్జా విక్రమలను పోగొట్టినావు.
0: You also came to the rescue of
1: 16,000 రమావణులను పోచినావు.
0: And you also came to the rescue of 16,000.
1: ద్రౌపది కృష్ణా కృష్ణా అంటే సభలో పోయి నీవు రక్షించినావు.
0: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
1: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
0: Is it possible for me to
1: ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
0: As is the feeling, so is the manifestation.
1: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడాను హృదయాన్ని అందుకుంటుంటే.
0: If the feeling is wholehearted, you will have the result also properly.
1: కేవలం మాటలు మాత్రం పలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటది?
0: It is only mere vocal, verbal expression with emptiness in the heart. It is useless.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
0: వాట్ వీ హావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
1: లోకములో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
0: If ask anybody, they say, I want peace, everyone.
1: ఎక్కడుంది పీస్?
0: Where is peace?
1: ఎంత పీసెస్? పీసెస్ పీసెస్. నో పీస్.
0: You find only pieces, pieces, no peace anywhere.
1: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
0: In fact, you split up your heart into pieces.
1: పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: And how do you expect peace from outside?
1: కనుకనే నువ్వు భగవంతుని ప్రేమించు.
0: Love God first.
1: ఈ భగవంతుని విశ్వసించు.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: భగవంతునికి అర్పితం చేసుకో.
0: సరెండర్ టు గాడ్.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
0: డెడికేట్ యువర్ లైఫ్ టు గాడ్.
1: మనం చేసే ప్రతి కర్మలు కూడా ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
0: లెట్ ఆల్ అవర్ యాక్షన్స్ బి హెల్ప్ఫుల్ టు అదర్స్.
1: హెల్ప్ఫుల్. Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: కనుకని ఎవరిని మనం బాధించకూడదు.
0: Never hurt anybody.
1: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
0: To the extent possible, help.
1: వారిని ప్రేమిస్తూ పోదాము.
0: లవ్ దెం.
1: ఎవరికైనా ఏ కష్టములు వస్తాయో,
0: ఎనీబడీ మే హావ్ ఎనీ డిఫికల్టీ,
1: వారికి ఆ కష్టములు వచ్చినా నాకు రాలేదే నేను బాగున్నాను అనుకుంటావు.
0: యు మే ఫీల్ దట్ అదర్ మ్యాన్ ఈస్ హావింగ్ డిఫికల్టీస్ అండ్ దట్ యూఆర్ నాట్ యూర్ దట్ యూఆర్ ఫ్రీ.
1: ఏ నిమిషమో ఎప్పుడు,
0: ఎనీ మూమెంట్ ఎనీ డే.
1: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు బాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
0: ఇఫ్ యూ వాంట్ టు బీ ఫైన్, విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
0: అండ్ విష్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఇదే నిజమైనటువంటి యొక్క సాధన.
0: దిస్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
1: ఇది స్పిరిచువల్ స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటివి.
0: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
1: గుణములను పెంచుకోవాలి.
0: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
1: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
0: జీసస్ won the esteem
1: కట్టగడబడి తన దేహంని అర్పితం చేశాడు.
0: అల్టిమేట్లీ హి సాక్రిఫైస్ హిస్ బాడీ.
1: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
0: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
1: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
0: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ, ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ, త్యాగమే నిజమైన యోగము.
1: త్యాగమే నిజమైన యోగము.
0: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
1: ఈ భోగమే నిజమైన రోగము.
0: భోగ ప్రాస్పెరిటీ ఇస్ రోగ డిసీజ్.
1: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్డ్.
1: యోగానికి మనం గురి కావాలి.
0: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగ స్పిరిచువల్ పాత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వమే.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ ఉండినటువంటి వారికి ఎవరు ద్వేషించరు.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ క్వాలిటీ ఆఫ్ లవ్, నోబడీ విల్ హేట్ యూ.
1: నువ్వు ప్రేమ చూపితే నువ్వు బజార్లో పో, ఏ అడవికైనా పో, ఎక్కడికి మృగాలు కూడా నిన్ను బాధించవు.
0: విత్ లవ్ యూ విల్ గో రౌండ్ ది స్ట్రీట్స్ ఆర్ ఈవెన్ గో టు ద ఫారెస్ట్.
1: మహర్షులందరూ కూడా
0: వైల్డ్ యానిమల్స్ విల్ అటాక్ యూ.
1: కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సేజెస్ అండ్ సెయింట్స్ స్పెండ్ దర్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: ఆ కాలడవుల లోపల పులులు సింహాలు ఎన్నెన్నో కలిసి అన్ని విధాల పోట్లాడుకునేటువంటివి.
0: ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
1: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
0: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అతని దగ్గర ఒక అస్త్రం ఉంటుండాలి.
0: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ
1: వెపన్. దేవాస్త్రం తన దగ్గర పెట్టుకోవడం చేతనే ఆ క్రూర మృగములు కూడా అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
0: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ ఈవెన్ వైల్డ్ యానిమల్స్ స్టార్టెడ్ ప్రొటెక్టింగ్ ద లైవ్స్ ఆఫ్ సేజెస్ అండ్ సెయింట్స్.
1: మనం ప్రేమ చోట మనం ఉంటున్నప్పుడు ఎవరైనా కూడా మనం ప్రేమిస్తారు.
0: విత్ లవ్ యూ విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
1: మనం ఆ అస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ వెపన్.
1: ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు ఇవి కాదు మనకు.
0: నాట్ ది ఆటం బాంబు, నైట్రోజన్ బాంబు అండ్ హైడ్రోజన్ బాంబు
1: అవి కాదు మనకు రక్షించేది.
0: దే విల్ నెవర్ ప్రొటెక్ట్ యూ.
1: ప్రేమాస్త్రమే మనకు ప్రధానమైనటువంటిది.
0: ద వెపన్ ఆఫ్ లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది మనం సంపాదించుకుంటే ఎవరు కూడా ఏ విధంగానూ మనల్ని బాధించరు.
0: విత్ వెపన్ ఆఫ్ లవ్ యూ విల్ నెవర్ బి హర్ట్ బై ఎనీబడీ.
1: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అస్త్రము.
0: భగవాన్ హ్యాస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఆఫ్ లవ్ విత్ హిమ్.
1: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంతమంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
0: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్.
1: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
0: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
1: నేను ఆహ్వానం చేశానా?
0: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
1: ఏది ఆహ్వానం లేదు.
0: నో ఇన్విటేషన్.
1: ఇన్విటేషన్ లేదు.
0: నో ఇన్విటేషన్.
1: ఆ ప్రేమనే వాళ్ళందరిని ప్రకాశిస్తూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హాస్ డ్రాన్ యు హియర్.
1: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
0: భగవాన్స్ హార్ట్ ఈజ్ ఎ బిగ్ మ్యాగ్నెట్.
1: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుపతుండంతా వచ్చి చేరిపోతున్నాయి.
0: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్.
1: కఠినమైన హృదయాలైన అవి ఇనుపతుండ్లు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్.
1: అవి కూడా పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యూ విల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
1: కానీ కొంతమంది అనుకుంటారు.
0: బట్ సమ్ ఫీల్ సో.
1: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే.
0: Swami is magnet.
1: Mama, mammalni enduku aakarshinchatam ledu.
0: How is that Bhagavan doesn't attract me?
1: Mimmalnu aakarshistadu.
0: You will be attracted.
1: Aithe aa inumu oka tuppu patti tundu patti chaala chirum patti poyindi.
0: But if these iron filings are dusted and rusted, they cannot be drawn.
1: Dani clean chese.
0: So iron must be cleansed.
1: Tappaki aakarshistundi.
0: Bound to be drawn.
1: Dani clean cheyakunda aakarshinchaledu aakarshinchaledu etla aakarshistundi.
0: Without cleaning the dust and the rust, the iron cannot be expected to be drawn or attracted. So clean this dust and the rust with love.
1: With love, with love.
0: With love and with love.
1: కనుకనే ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
0: మేక్ యువర్ హార్ట్ సీక్రెట్ విత్ లా.
1: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
0: ఎవ్రీబడి, ఫారినర్స్ ఆర్ ద నేటివ్స్, ఆల్ ఆఫ్ యూ షుడ్ లెర్న్ ఓన్లీ
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ,
0: లవ్ అండ్ లవ్ అండ్ లవ్,
1: సెల్ఫ్లెస్ లవ్,
0: సెల్ఫ్లెస్ లవ్.
1: ఆ సెల్ఫ్లెస్ లవ్ ఉన్నప్పుడే నీవందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
0: యూ హ్యావ్ సెల్ఫ్లెస్ లవ్, యూల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ద హోల్ వరల్డ్.
1: Love is selfless.
0: Love is selfless.
1: Self is loveless.
0: Self is lovelessness.
1: Self untunte loveless aipothundi.
0: When there is self, there will no love.
1: Karukune meeru premato meeru jeevinchali.
0: So lead your life with love.
1: Prema mudita manase kaho.

భవ సమయ ప్రసుకదనామ శేఖరామ పరమ శాంతి.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 20th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 25th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ షోస్ us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagwan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు.
2: ఫాదర్ ఆల్సో హస్ జస్ట్ సెడ్ దట్ అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్.
1: ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియము కాని తమ తమ పనులు తాను చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బి దే ది మోటర్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
2: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్,
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యు ఆర్ హియర్,
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ స్వామి ఇస్ టెల్లింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి? మనసు లేకపోవటం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సేడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనేటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ మైండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ ఈస్ దిస్.
1: మనసు స్తంభించినదంటే ఇంద్రియములు ఏ పని కూడా చేయలేదు.
2: ఇఫ్ మైండ్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ స్టిల్నెస్ ది సెన్స్ ఆర్గన్
1: అయినా సర్వేంద్రియములు కూడాను మనస్సుకు ఆధీనమై ఉంటున్నాయి.
2: ఆల్ ది సెన్స్ ఆర్గన్ ఆర్ సబ్సర్వియంట్ టు మైండ్.
1: అయితే ఈ మనస్సులో ఒక రెండు రూపములు ఉంటుందండి.
2: మైండ్ హ్యాస్ టూ ఫార్మ్స్,
1: ఒకటి మలిన మనస్సు, రెండవది శుద్ధ మనస్సు.
2: వన్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఇంప్యూర్, ది అదర్ వన్ ఇస్ ది ప్యూర్ మైండ్.
1: మనస్సు ఇంద్రియములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
2: వెన్ మైండ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది సెన్స్ ఆర్గన్ ఇట్ ఈస్ ఇంప్యూర్.
1: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
2: వెన్ ఇట్ ఈస్ సబ్సర్వియంట్ టు ఇంటెలిజెన్స్ ఇట్ విల్ బి ఎ ప్యూర్ మైండ్.
1: ఇది ఒకటి సహజమైనటువంటి ఒక స్వభావం దీని తెలుపు.
2: ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్చీఫ్ ఈజ్ వైట్నెస్ ఇట్ ఇస్ వెరీ నేచురల్ టు ఇట్.
1: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ యూజ్ ఆఫ్ దిస్ కర్చీఫ్ ఇట్ అక్వైర్స్ డస్ట్,
1: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
2: దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఏ డస్టీ క్లోత్.
1: దీనిని దోబీకి వేసేటప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
2: దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్ హీ క్లీన్స్ ఇట్,
1: అప్పుడు దీనిని పరిశుద్ధమైన వస్త్రంగా మనము భావిస్తున్నాము.
2: దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాజ్ ఏ క్లీన్ క్లోత్.
1: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
2: ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్.
1: మలినము తెరటం చేత ఇది మాలిన్యమైనటువంటి ఒక అశుద్ధ వస్త్రం అంటాము.
2: ద సేమ్ క్లోత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ డర్టీ క్లోత్.
1: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన వస్త్రం అంటారు.
2: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ అ ప్యూర్ అండ్ క్లీన్ క్లాత్.
1: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకోవటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
2: When the mind assaults the impurities of the sense organs, it is described as an impure mind.
1: ఈ చాకలి వాడు ఈ మైండ్ను తీసుకెళ్ళి వచ్చాడు.
2: The washerman has cleaned the dirt off the
1: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
2: We describe that the washerman has given made it white.
1: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
2: He has not made it white. Whiteness is natural feature of this world's kerchief. He has only removed it dirt.
1: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
2: విల్ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ చిత్తము అండ్ మనం.
1: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేకుంటున్నటువంటిది చిత్తం.
2: ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ అబ్సర్వింగ్ ది డర్ట్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: అనంగ అనేక సంకల్ప వికల్పముతో కూడినటువంటి యొక్క సంపర్కంతో చేరినటువంటి ఇది ఈ మనం.
2: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు.
2: మైండ్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అండ్ దట్ థింకింగ్ ప్రాసెస్
1: మనన ఇది మనహ అన్నారు.
2: వన్ విచ్ థింగ్స్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మైండ్.
1: కనుక మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
2: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
2: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు థాట్ యూ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
1: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
2: దేర్ఫోర్ వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
2: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
2: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
1: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
2: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్ మైండ్ నీడ్స్ పీస్.
1: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
2: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
1: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
2: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
1: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
2: What is the method of controlling the thoughts?
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనస్సు ప్రవేశిస్తూ ఉంటుంది.
2: Always and forever, the mind will always be going.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
2: Mind needs that amount of peace.
1: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.

0: మనస్సును పవిత్రమైన స్థితి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
0: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఇస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
0: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
0: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదం తప్పించుకోనలేడు.
1: ఇఫ్ హీ ఇస్ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ ది రిస్క్ ఆఫ్
0: ఇటింగ్. అనేక పర్యాయాలు దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఎ స్టోరీ టు ఇలస్ట్రేట్ దిస్.
0: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకసారి హెచ్చరిస్తాను.
1: అండ్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ న్యూ బాయ్స్, ద సేమ్ స్టోరీ విల్ బి రిపీటెడ్ అగైన్.
0: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవ నెక్కాడు.
1: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
0: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి తీవ్రంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
1: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ఫోర్ దేర్ వాస్ ఎ లిటిల్ స్లోనెస్ ఇన్ ది ట్రావెల్.
0: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
1: దీస్ పండిట్ ఆర్ యూజ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే హ్యావ్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
0: వేదమును వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
1: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
0: Kadava nadipetunte vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taani pettukoni padava nadustunnadu.
1: The boatman was ferrying the boat in the river.
0: He was maatadataniki maroka vyakti ledu.
1: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
0: Appudu ee padavaanto maatadadu. Emataya neekevana chadugidu telusuna annadu.
1: Then he began conversation with the boatman.
0: నాకు ఏమి తెలుసు స్వామి వారు అన్నాడు.
1: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డు నాట్ నో.
0: అరే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైన తెలుసుకునిసుకుందా అన్నాడు.
1: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
0: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
1: Just to spend time and to while away time, this pandit began speaking to the boatman.
0: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
1: Then he put the next question. Do you know music?
0: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
1: He confessed, Swami, I do not know even that.
0: మరి పిచ్చివాడా, కావలసిన వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్టర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
1: అదేమిటో
0: నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా ఆరు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
1: హి సెడ్ దట్ దిస్ ఏజ్ కలి ఏజ్, ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ట్రాన్సిస్టర్, హి హస్ వేస్టెడ్ హిస్ లైఫ్, వన్ ఫోర్త్ ఆఫ్ హిస్ లైఫ్ హస్ గాన్ వేస్ట్.
0: అరే ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు.
1: హి పుట్ అనదర్ క్వశ్చన్, డు యు హ్యావ్ న్యూస్ పేపర్ విత్ యూ?
0: నాకు చదివే రాదు, ఆ పేపర్తో నాకేం పని స్వామి అన్నాడు.
1: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ న్యూస్ పేపర్ స్వామి?
0: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి, అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధ భాగం గంగపాలు అన్నాడు.
1: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ జస్ట్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్

0: మరి కొంచెం దూరం పోయిన తర్వాత అరే బాబు నీ దగ్గర గంట ఉందా ఎంత గంట అయింది అన్నాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ వైల్ దెన్ హి ఆస్క్డ్ డు యు హావ్ వాచ్ కెన్ యు టెల్ మీ ది టైం.
0: నాకు చదివే రాకపోతే గంట గంటకో నేనేం చేస్తున్నా బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
1: వెన్ ఐ డి నాట్ నో ఎడ్యుకేషన్
0: కానీ ప్లాస్టిక్ గడియారమైనా ఒక చేతి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
1: Even if you are not able to give the time, you should have at least a plastic watch. This is another fashion of the day.
0: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంటపాలు ఉన్నాడు.
1: If you do not have a watch also, 3/4 of your life is a total
0: waste. ఈరోజు మన పెద్ద గాలి వచ్చింది.
1: Meanwhile, there was a big gale.
0: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
1: The boat began swinging both sides.
0: సుడిగాలి ప్రారంభమైంది.
1: There was a cyclone.
0: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
1: The river was in full flood.
0: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
1: The boatman lost control.
0: హద్దు తప్పిపోవటం చేత స్వామి మీకేమైనా ఈత గీత ఏమైనా వచ్చినా అన్నాడు.
1: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
0: అయితే మీ జీవితం పూర్తి గంగపాలు అన్నాడు.
1: He said, I do not know. Then he replied, there is a total waste. Your life is...
0: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రత్త, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికి రావాలి.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
0: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
1: ఇన్ ద డైలీ లైఫ్, ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్, మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
0: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
1: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
0: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హి విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
0: కేవలం ధన కనుక వస్తువు ఆరాధనపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
1: సో లాంగ్ యాజ్ హి బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హి వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ట్రెజర్ అండ్ జాయ్.
0: మానవుడు సాధించవలసినటువంటి రెండు,
1: దేర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అకాంప్లిష్.
0: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
1: One is the external freedom.
0: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
1: సెకండ్ వన్ ఇస్ ఇంటర్నల్ ఫ్రీడమ్.
0: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
1: ద వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వర్డ్ స్వతంత్రం, ఇండిపెండెంట్.
0: లోపల ఇంద్రియ నిగ్రహమునకు స్వాతంత్రము అంటారు.
1: ద ఇన్నర్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్ టైమ్.
0: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
1: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్. ఈ
0: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతులు వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
1: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్, యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
0: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం
1: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
0: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
0: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
1: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, యు షుడ్ హ్యావ్,
0: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
1: యు షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: అప్పుడే అంతర్ సర్వవ్యాప్తి నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కానీ అంతర్ముఖమందు కానీ ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
1: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
0: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యుమానిటీ.
0: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపులాడుతున్నాం.
1: వి విల్ బి హ్యాంకరింగ్ ఆఫ్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయ్స్ అండ్ ప్లెజర్స్.
0: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
1: వీ గో ఆన్ అటరింగ్ ద వర్డ్ సుఖము సుఖము, విచ్ మీన్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్.
0: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
1: వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ సర్చ్ వేర్ డస్ దిస్ రియల్ హ్యాపీనెస్ లైక్.
0: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
1: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
0: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
1: ఇన్ ది డైలీ లైఫ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
0: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: Whoever he be, for every man, be he a theist or an atheist, there is need for having sense control.
0: Indriya utrekamulu cheta manavattu lopala aneka vidhamainatundi nishikshalu bayala jerutunnayi.
1: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
0: Yenadu manavattulo deham balahinam avutundo appudu etti karyamulu kuda nuvu cheyaleinatundi nishikshalo untadu.
1: The moment the physical body is weakened, he would not be able to undertake any useful work.
0: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
1: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
0: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
1: సో లాంగ్ హి హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ అ మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
0: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
1: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్. అర్జున లాస్ట్
0: గోపికలను తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
1: వెన్ అర్జున వాస్ బెంగింగ్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
0: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
1: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపికాస్ ఫ్రమ్.
0: కానీ తనకు చేత కాలేదు.
1: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
0: మహాభారత యుద్ధం లోపల మహావీరులతో యుద్ధములు పోరాడినటువంటి యుద్ధంలో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్ బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్ ఇన్ ది ఫారెస్ట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
1: టిల్ దట్ టైమ్ అర్జున వాజ్ ఫీలింగ్ దట్ ఇట్ వాజ్ హిస్ ఓన్ బ్యాలర్ అండ్ హిస్ ఓన్ స్ట్రెంగ్ అండ్ హి వాజ్
0: ఎంజాయింగ్. ఆ బలము తన బలము కాదు,
1: బట్ ఆల్ ది
0: దైవ బలము.
1: But that strength was not his. It was a strength given by the divine.
0: Daiva balam undinanta varaku kudanu tana balamuto paatu daiva balamunu gurchi sabalanga thanu poraadutadu.
1: So long as any person has the divine power and divine strength, by using his own strength also, he thinks that all that is his own strength.
0: Daiva balamunu kolipoyina tarvata adalanu kudanu rakshinchukoleniyatti yokka sthitilo maaripoyadu Arjuna.
1: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
0: Kanuka daivam antarbhutamai atma swarupamai aneka vidhamuluga socha utsahamulu kalpinchatam chetane manavudu anni karyamulu endukodunu palgontunnadu.
1: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
0: Nijamuga aa daiva shaktiye lekundina మానవుడు ఏ మాత్రం కూడాను కించిత్ కార్యం కూడాను సాధించలేడు.
1: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: సమ్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాం.
1: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
0: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
1: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
0: ఈ యొక్క కవర్ పేరు కూడాను అనేక నకిలీలుగా చక్కగా అందమైన బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేస్తాం.
1: దిస్ కవర్ వాస్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
0: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టాం.
1: యూ హ్యావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
0: అంటించినావు, పోస్ట్ వేశావు.
1: యూ హ్యావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
0: కానీ అది చేరలేదు స్వామికి.
1: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
1: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
0: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబ్ కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతుంది.
1: Even a letter which is dropped in the hostel, it has not reached ప్రశాంతి నిలయం.
0: అదే స్టాంప్ పేగిన ఉంటుంటే ప్రశాంతి నిలయం కాదు, 1000 మైళ్ళ దూరమైనా కూడా వెళ్లిపోతుంది ప్రయాణం చేస్తుంది.
1: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
0: ఈ పోస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
1: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
0: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
1: హీ లుక్స్ ఇన్ టు ఓన్లీ వన్ థింగ్, వెదర్ దిస్ పర్టికులర్ కవర్ బేర్స్ ద స్టాంప్ ఆర్ నాట్.
0: అదే విధముగా దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కాని, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణ్యత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము మీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
1: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, all the accomplishment, all the position, all the wealth. It is only world which will recognize this, but not the Lord, not God.
0: Kanuka manamu ye yokka subject lopala enta phd iskunnamu, ye subject lopala enta praveedulainaamu ani mana kolantara manam vesukunnanta maatramna prayojanam.
1: There is no use in our only just having a number of degrees, a number of phds and high scholarship in the subject.
0: Manam ee vidya vidhanam lopala మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
1: ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
0: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
1: ఓన్లీ సచ్ థింగ్స్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
0: ఆగొంగ వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
1: If only you just show the different types of delicious food, will a hungry man get satisfied?
0: Nirpeda vani pedirikampu povuna vitta prabhavambu vinnayanta.
1: The moment a poor man hears about the wealth, will his poverty be removed?
0: Roga peedithula vani aushadha mahimampu vinnayanta rogam nivarana kagalada.
1: Would the disease of a person, an unhealthy person, would it go the moment he has some of the medicine?
0: Kanuka manamu bhagavad-gita yokka prabhavam vinnanta matramuna leka mari yokka shastra patanam yokka arthani shravanam chesinanta matramuna mana yokka sadhana yandu shanti sukhamulu labhyam kavu.
1: By merely listening to the greatness and the great truths of bhagavad-gita and various scriptures, we would not be able to derive
0: vinnatavanti vishayamulanu. మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
1: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ అండ్ ది థింగ్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై us, at least one or two things when we practice would be able to derive.
0: అన్నింటికి నీ మూల కారణము ఇంద్రియ నిగ్రహం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: అర్జున, నీ ఇంద్రియములే నీ స్వాధీనములో లేకపోయినప్పుడు ఇంకా నీవు ఈ జగత్తులో దేనిని నీవు సాధించగలవు?
1: అర్జున, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్, వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్?
0: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలో జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము గెలవలేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటం లేదు.
1: Prahlada has told his father, this Swami has just said a number of times, that, oh, king, oh, emperor, you have been able to conquer so many worlds, but you have not been able to conquer yourself.
0: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
1: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిస్ ఓన్ మైండ్, హౌ వుడ్ హి బి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరీన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
0: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే, అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి విచారణ ద్వారా గుర్తించాలి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
0: సూర్యుడు. సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
1: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
0: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
1: There are some earthen pots.
0: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
1: There are some metal vessels. Brass vessels.
0: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
1: There are some silver vessels.
0: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
1: There are some copper vessels.
0: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
1: We have filled all these vessels.
0: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
1: There are thousands of vessels here.
0: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
1: But there is only one sun who is shining above.
0: అన్ని కుండల యందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
1: You are finding as if there are so many suns reflected in the
0: sun. అయితే అన్ని సూర్యులు ఉంటున్నారా?
1: But are you having so many suns?
0: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తారు.
1: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
0: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
1: The reflected sun is only one.
0: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండ కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండ మరింత తక్కువగా ఉండవచ్చు.
1: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
0: కనుకనే పండితుల మొదలు పామరుడు వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడు వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు కూడా ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: In the same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and the same.
0: మన దేహములనేటువంటి భాగములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు.
1: The vessels which may be compared to our bodies, they may be different.
0: మనం ధరించేటువంటి వస్త్రములో లేక నగలో విలువైనటువంటివిగా ఉండవచ్చు.
1: The clothes that we wear, the jewelry that we wear may be very expensive.
0: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
1: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
0: కానీ ఇవన్నీ కుండలే.
1: బట్ దిస్ ఆర్ ఆల్
0: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం దీనికి సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
1: Once you recognize this truth, would be able to exercise sense control easily.
0: ఎవరు ఎవరిపైన స్వారీ చేయటం?
1: Who has to rule whom?
0: ఎవరు ఎవరిపైన అధికారం సాధించడం?
1: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్ అథారిటీ?
0: తప్పని ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
1: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
0: అయితే మన కర్తవ్యాన్ని మాత్రం మనం
1: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
0: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడము నీ యొక్క కర్తవ్యం.
1: If a person has committed any mistake, it might be your duty to show it and to criticize that particular thing only from the point of view correcting it.
0: అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
1: Ignorance is very thick and it is covering.
0: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
1: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
0: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
1: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock ఇఫ్ యూ ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
0: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ టు రిడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
0: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
0: లేక నీడను తిట్టితే ఏమని వింటుందా?
1: Suppose you criticize and admonish it, would it listen to
0: you? Yes, indeed.
1: Whatever you do, the length of the shadow will not come down.
0: సూర్యుడు పెరుగుతూ వస్తే నీడ తగ్గుతూ వస్తుంది.
1: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
0: ఇది ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా మీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోదు.
1: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
0: కనుక నీవు 5 అడుగులు ఉండినా గాని నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుంది.
1: You may be 5 feet, but your ignorance is 50 feet long.
0: కనుక నీ బుద్ధి కిరణములు అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి. ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొలది ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ
1: వస్తుంది.
0: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
1: Then only your ignorance will be totally destroyed.
0: ఈ ఒక మార్గం.
1: This one method.
0: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుంది.
1: The second method is that your shadow is 50 feet.
0: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపునే నీ ముఖం చెప్పి పరిగెత్తుంటే అది నీ కంటే ముందుగానే పరిగెత్తిపోతుంటుంది.
1: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
0: ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికి దీనిని వెనుక
1: వేయవేది.
0: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోదు.
1: Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
0: మీ ఎందు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించే దానికంటే జ్ఞానభాస్కర్ ని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
1: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom, so that automatically you will be able to
0: answer it. ఎంచునైనా దైవం పైన మరల్చాలి.
1: Therefore, one method is turn your vision towards God.
0: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
1: With intelligence, increase your wisdom.
0: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
1: If you have neither of these two, your ignorance
0: is there. అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
1: Therefore, Arjuna, you increase your wisdom.
0: నీ అజ్ఞానం నశిస్తుంది.
1: Your ignorance will get destroyed.
0: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
1: The moment ignorance is destroyed, this duality will vanish.
0: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
1: Once duality goes, your attachment and hatred will disappear.
0: రాగద్వేషం లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
1: If your attachment and hatred disappear, then your body
0: దేహభ్రాంతే పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
1: If there is no body consciousness, there will be no sorrow.
0: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదటి రాగద్వేషములు పోవాలి.
1: If you want to overcome the body consciousness, your attachment
0: ఈ రాగద్వేషం పోవాలంటే ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలి.
1: If you అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ షుడ్ గో, ద డ్యుయాలిటీ షుడ్ బి డిస్ట్రాయ్డ్.
0: ఈ ద్వంద్వత్వాన్ని ధ్వంసం చేయాలంటే అజ్ఞానం నిర్మూలం కావాలి.
1: డిస్ట్రాయ్ డ్యుయాలిటీ, ఇగ్నోరెన్స్ ఆఫ్
0: అజ్ఞానం నిర్మూలం కావాలంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి.
1: If you want to reduce ignorance, you
0: have to కనుక జ్ఞానాదేవుడు కైవల్యం అన్నాడు.
1: Therefore, it is said, only through wisdom will be able to reach the ultimate.
0: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
1: What type of wisdom should we develop?
0: లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా?
1: Is it secular and worldly, or is it
0: మన ఎందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీనిపైన నమ్మకం ఉంటుంటారో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
1: Only when we are having self-confidence in us, we will have confidence in the Lord.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: Only that person who does not believe in himself will not believe in God.
0: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
1: The person who has faith in himself will have faith in God.
0: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
1: To believe in oneself, there is need for this inquiry.
0: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెబుతున్నాను.
1: For making things very clear to the children, Swami is repeating a better thing again.
0: తెల్లవారి మనను రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని
1: అంటున్నాను.
0: నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనే దాన్ని విచారణ చేస్తున్నాడు.
1: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
0: ఇది నా దేహం.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా బుద్ధి.
1: This is my intelligence.
0: This is my chittam.
1: This is my chittam.
0: Na yindevu.
1: This is my sense.
0: Na antakarana.
1: This is my antakarana.
0: Antunnavu. But who am I? Neevaru ane vidhanni vesukottam ledhi.
1: You are repeating those things, but you are not asking the question, who are you? Who am I?
0: Ilanti vaadu enni vidyalu chadithe gaani em prayojanam?
1: Such a person వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు అక్వైర్స్ వాట్ ఇస్ ది యూజ్
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం
1: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్ వాట్ ఇస్ ది యూజ్
0: దాని మొదట కాదు తప్పించే ఎవరితరము
1: హూ కెన్ రిమూవ్ ది వాట్ ఇస్ రిటర్న్ ఆన్ హిస్ ఫోర్ హెడ్
0: మంద బుద్ధులు తనతలు చేరేనేని
1: బ్యాడ్ థాట్స్ ఇఫ్ యువర్ ఎంటర్ ఇన్ టు వన్ హెడ్
0: బెండ్ బారు బుద్ధులు బండబారు
1: All his thinking will become dull and null.
0: Kanukane, ఇది నా వస్త్రం అంటే వస్త్రం వేరు నేను వేరు.
1: You say that this is my kerchief, kerchief is different and I am different.
0: అదే విధంగా నా దేహం అంటే దేహం వేరు నీవు వేరు. అక్కడ విచారం చేయి నీవెవరు.
1: You say that this is my body, your body is different, you are different. There you know who you really are.
0: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
1: You are telling that this is your body, you are not telling that your body.
0: కనుక నీవెవరు అనేటువంటి విచారం చేస్తే ఇది అన్నింటికీ నీకు ఒక యజమాని స్థానంలో ఉంటున్నారు నీవు.
1: ఇఫ్ ఓన్లీ ఎన్క్వైర్ హూ యు రియలీ ఆర్ యూ దట్ యూ రియలీ ఆర్ ఆక్యుపైడ్
0: యజమాని ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమాని లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ దిస్ ఇస్ మై లైఫ్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. ఇఫ్ దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్ వాట్ ఇస్
0: ఇట్? అతను మారేవాడు కాదు.
1: Master is not undergoing any change.
0: అతను కదిలేవాడు కాదు.
1: He doesn't change.
0: అతను వదిలేవాడు కాదు.
1: He would not leave you.
0: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
1: Therefore, you have to just find out and recognize such divinity through enquiry.
0: కనుకని ప్రతి మానవునికి కూడాను మూడు భాగములు విచారణ ఒక భాగం సాధన.
1: For every person, three fourths is enquiry and one fourth is సాధన.
0: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఓన్లీ టూ దిస్ త్రూ దిస్ ఫోర్
0: కనుక కాయాన్ని వ్యర్థము చేయక కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
1: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్ బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ ఇస్ ద వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇవి బలంగా అరుచుకొని తగిన కార్యంలో ప్రవేశింపు చేసి దీనిని ఎడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనం దీనిని నిగ్రహించుకోవాలి.
1: కీప్ ది సెన్సెస్ స్ట్రాంగ్ బట్ మేక్ దెమ్ ఎంటర్ ఇన్ టు ద రైట్ పాత్ అండ్ హ్యావ్ అ
0: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు కానీ ఇంద్రియ నిర్మూలం అంటలేదు.
1: ఇన్ భగవద్గీత ఇట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ నాట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సెన్సెస్.
0: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
1: Here it is not said renunciation of action, but renunciation of the fruit
0: of action. Bhagavad-gita lo cheppindani manam karmalu cheyakunda undadaniki veelu kaadu, karma chesthe teerali.
1: Therefore we cannot just renounce our action, we have to perform our action.
0: Ye palitam lekapoyina nenu em chestunnanu? Mame bhartasthi kartavyam dishlokeshikinchana manavatta mayavatyam vattiye vatti karmani. Nene naaku ee palitam lekapoyina karma chestunnanu, neevu enduku cheyakoodu?
1: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you
0: do? Therefore, we will have
1: to do all our
0: activities. We have to use
1: all the senses.
0: Aithe, matra ani cheppinattuga, ye parimithilono, ye koratalono, inni praveshapettukovali.
1: But by using the senses within limits, for the purpose meant, we will have to use it.
0: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
1: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సేయింగ్.
0: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
1: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagawan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagawan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: అనపేక్ష శుచిర్దక్ష అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీన్ గతవ్యత సర్వారంభ పరిత్యాగీ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమద్భక్త. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ గుణములు కలవాడినే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ దోస్ విత్ దీస్ క్వాలిటీస్.
0: అనపేక్ష, ఎట్టి అపేక్షలు కూడా ఉండరాదు అన్నాడు.
1: అనపేక్ష, హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్.
0: శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవులకు అపేక్షలు లేకుండా ఉండడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ హూ ఇస్ బౌండ్ బై ది ఫిజికల్ బాడీ విత్ సెన్సెస్ అండ్ మైండ్ టు బి డిజైర్లెస్ ఎనీ టైమ్?
0: ఇది వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అపేక్షలు ఉండియే తీరాలి.
1: దెర్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్.
0: కానీ ఎట్టి అపేక్షలు?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్?
0: ద్వాపరయుగమునందు కూడాను భోజించినది ధర్మరహితమైనటువంటి కర్మలన్నీ కూడాను నా స్వరూపములే అన్నాడు.
1: ఇన్ ద ద్వాపర ఏజ్ ఇట్ వాజ్ స్టేటెడ్ ఆల్ రైచువస్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కనుక మానవులకు ఎట్టి అపేక్షలుండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ డిజైర్ that a man should have?
0: Anni apekshala kante tyagamayamainatundi apekshalu chala pradhanamu.
1: Of all the desires, those are the desires that lead you to this principle of sacrifice are the highest.
0: Dharmamayamainatundi yokka apekshalu chala mukhyamu.
1: The righteous desires are very important.
0: దైవం యొక్క అపేక్షలు అత్యవసరము.
1: డిజైర్ ఫర్ గాడ్, ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అయితే ఈ లోకంలోని మానవులు కొన్ని ధర్మమైనటువంటివి, కొందరు శ్రేష్టమయమైనటువంటివి ఎన్నుకుంటుంటారు.
1: వై పీపుల్ డిఫర్ ఇన్ దేర్ డిజైర్స్? సమ్ రైచువస్, సమ్ the so-called great desires.
0: Marikondaru dharmamu shreshtamu rendintu yokka samanvayamainatundi yokka bhavamulanu aashistuntaru.
1: Some expect certain desires which have got this combination of being great and also righteous.
0: Kanukane deenini nirnayinchadam evvariki adhikaram ledu.
1: No one has authority to decide what it is between the two.
0: Kanuka anapeksha kaliginatunti vaadiki bhagavantudu premistuntadante ee anapeksha etla labhistundi?
1: When God loves the man without any expectations or without any desires, how is it possible to reach that state?
0: Sarva dharmamulu sarva karmamulu bhagavat pityattam chesinappudu ivi కేవలము ధర్మమయమైనటువంటి కర్మలుగానే రూపొందుతాయి.
1: When all our actions are offered to God, naturally they become righteous.
0: అన్నిటిను అపేక్షరహితమైనటువంటివి అవుతాయి.
1: They amount to actions beyond expectations.
0: కనుక అనపేక్ష అనగా అపేక్షలు లేకుండా ఉండటం కాదు, సర్వాపేక్షలు కూడాను భగవత్ యొక్క అంకితంగా భావించుకోవాలి.
1: Anapeksha does not mean desireless state. It only means offering all our actions.
0: Sarva karmalu kuda bhagavad pritya arthanga bhavinchali.
1: we should consider that all our actions should be pleasing unto God.
0: అప్పుడు అనపేచ్చ అనేటువంటి పేరునకు సార్థకమైన అర్థం చేరుతుంది.
1: Then we'll be fulfilling the very meaning of this word anapeksha.
0: కనుక ఈ అనపేచ్చ కలిగినటువంటి వాడు సర్వకర్మలను భగవత్ప్రీత్యార్థంగా చేసినప్పుడు అట్టి వాణిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: God naturally loves those people who perform actions without any expectations or results thereof.
0: రెండవది శుచి.
1: The second quality is శుచి.
0: శుచి అనగా ఏమిటి?
1: What do you mean by that?
0: శుభ్రము అని.
1: Cleanliness.
0: ఏమిటి ఈ శుభ్రము? అంతర్శుభ్రమ లేక బహిర్శుభ్రమ?
1: Is it outer cleanliness or inner cleanliness?
0: ఇది రెండు కూడాను అవసరమే.
1: Both are necessary.
0: ఈ శుచిని భగవంతుడు చాలా ప్రేమిస్తుంటాడు.
1: God loves cleanliness. Cleanliness is godliness.
0: కేవలము బహిర్శుచి మాత్రమే మనం లక్ష్యంలో తీసుకుంటే అంతర్శుచి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: If we go by external cleanliness, how about inner purity?
0: భగవంతుడు లోపల బయట ఉండినప్పటికీ లోపల ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: God is present outside and also inside, but we have to understand God within.
0: ఒక పిత్తాళి పాత్రలో
1: in an enamel vessel
0: మనం పులుసు వండుకుంటున్నాం.
1: You are preparing a soup.
0: కానీ ఈ పులుసు వండిన తర్వాత కొన్ని క్షణములకే ఇది చిలుము పట్టిపోతుంది, పాయిజన్ అవుతుంది.
1: ఆఫ్టర్ ద సూప్ ఇస్ ప్రిపేర్డ్ ఇమీడియట్లీ ఇట్ గెట్స్ స్పాయిల్డ్ అన్పాలెటబుల్.
0: ఎందుకోసం ఇది పాయిజన్ అయింది?
1: వై హ్యాస్ ఇట్ బికమ్ పాయిజన్?
0: ఆ పాత్ర లోపల కళాయి అనేటువంటిది వేయదు.
1: దిస్ ఇనామల్ వెసల్ ఈస్ నాట్ అలాయిడ్, ఈస్ నాట్ టిన్డ్ ఇన్ సైడ్.
0: అది లేకుండినంత మాత్రమే ఇది చిరుము పట్టిపోతుండాలి.
1: బికాజ్ ఇట్ ఈస్ నాట్ టిన్డ్ ఆర్ అలాయిడ్ విత్ ఇన్ ది హోల్ థింగ్ గాట్ స్పాయిల్డ్ ఆర్ పాయిజన్.
0: కనుక మన దేహం అనేటువంటిది ఒక పిత్తాళి పాత్ర.
1: బాడీ ఈజ్ లైక్ ఎన్ ఎనామల్ వెసల్.
0: బ్రాస్ వెసల్. ఇందులోపల ప్రేమ అనేటువంటి కళాయి వెయ్యాలి.
1: అండ్ వీ హ్యావ్ టు అప్లై దిస్ అలాయ్ ఆర్ టినింగ్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ కళాయి అనేటువంటిది వేసినప్పుడే ఇందులో ఎట్టి పదార్థములు వండినప్పటికీ చెడవు.
1: వెన్ వన్స్ దిస్ లవ్ ఈస్ దేర్ నో మెటీరియల్ కెన్ బి స్పాయిల్డ్ ఎట్ ఎనీ టైమ్.
0: కనుక బయట లోపల రెండింటి యందును పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ టు బి క్లీన్ అండ్ ప్యూర్ బోత్ ఇన్సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: ఇంకా బయట పరిశుద్ధం ఎట్లాంటిది?
1: ఔటర్ క్లీన్నెస్ వాట్ ఇట్ ఈస్?
0: పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ
1: while performing service activity
0: భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క ఆరాధనలు సలుపుతూ
1: worshipping God in every possible way
0: పరోపకార సంబంధమైనటువంటి సేవలు సలుపుతూ
1: rendering service to everybody
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉండినప్పుడే బయట కూడాను శుచి ఏర్పడుతుంది.
1: When once we undertake selfless service activities naturally it would ensure outer purity.
0: చేయనటువంటి పనులకు ఇది స్వార్థమనేటువంటిదిగా ఏర్పడుతుంది, కానీ పరిశుద్ధం ఏర్పడదు.
1: When one's actions are utterly selfish, there cannot be purity or cleanliness.
0: ఇంకా మూడవది దక్ష.
1: Third one, దక్ష.
0: అనగా ఒక దీక్షను పట్టడం.
1: దక్ష మీనింగ్ డిటర్మినేషన్.
0: ఎట్టి దీక్షను పట్టాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్?
0: ఏది మనం చేయాలనుకున్నప్పటికీ దీనిని సాధించేంత వరకు కూడాను తనకేమాత్రం కూడా శాంతి లభించదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ టు అకాంప్లిష్ యూ హ్యావ్ టు డిటర్మిన్ అండ్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్ అంటిల్ ఇట్ ఈస్ అటైన్డ్. సచ్ డిటర్మినేషన్ యూ షుడ్ హ్యావ్.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ నౌ అండ్ దెన్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టునెక్కిడిదాకా అట్టే ఉండు.
1: సమ్ ఆర్ అదర్ యూ హ్యావ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ డు నాట్ లీవ్.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కోరినది ఏదియో కోరనే కోరితివి కోరికే చెల్లుడు దాకా పోవకుండు.
1: హ్యావింగ్ డిజైర్డ్ అంటిల్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్ డు నాట్ లీవ్.
0: అది ఏ దీక్ష?
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితివి అడిగినది విడుదాక విడువకుండు.
1: యు హావ్ ఆస్క్డ్ ఫైనలీ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డు నాట్ గో.
0: ఇది ఏ దీక్ష?
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: తలచినదే దియో, తలచనే తలచిదివి, తలపు తీరుడుదాక పోవకుండు.
1: వన్ వే ఆర్ అదర్ యు థాట్ ఓవర్ అండ్ దట్ థాట్ ఈస్ కంప్లీట్లీ రియలైజ్డ్, డోంట్ గో.
0: దీక్ష.
1: దిస్ ఇస్ డిటర్మినేషన్.
0: కట్టకడపడికి ఏమి జరగాలి?
1: వాట్ షుడ్ హ్యాపెన్?
0: పోరు పడలేక తానైన ప్రభు వలయు.
1: Out of disgust, he should bless you.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may have to ask having lost consciousness.
0: అంతే కాని,
1: only that.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: If you return, it is not the quality of a devotee.
0: కనుకనే దీక్ష అనగా ఏమిటి?
1: What is determination?
0: భగవంతుని పొందాలి.
1: I should have God.
0: భగవంతుని చూడాలి.
1: I should see God.
0: అనుగ్రహాన్ని అందుకోవాలి.
1: I should receive his grace.
0: అనేటువంటి దీక్షను పటుత్వంగా మంచి దీర్ఘంగా పట్టాలి.
1: You should have strong determination in this direction of attaining God. Be with him.
0: పట్టినటువంటి భక్తుని భగవంతుడు అమితంగా ప్రేమిస్తుంటాడు.
1: God loves such a devotee with that strong determination.
0: అనపేచ్ఛ, సుచిదచ్ఛ, ఉదాసీన.
1: Then comes ఉదాసీన.
0: దేని ఎందుకు తాను తగలకుండా ఉండాలి.
1: Unattached, ఉదాసీన.
0: అన్ని పనులు చేయవచ్చును.
1: You can do all.
0: కానీ ఆ పనులకు తనకు ఎట్టి సంబంధం ఉండదు.
1: But you should not be attached to certain tasks assigned.
0: ఏ విధమైనటువంటి కార్యములైనా పాల్గొనవచ్చును.
1: Any task or any work that you might undertake.
0: పరోపకార సంబంధమైన కార్యంలో పాల్గొనవచ్చును.
1: You can also participate in service activity.
0: కానీ దాని ఫలిత నిమిత్తమే నీవు ఆశించకుండా ఉండాలి.
1: But you should not expect any results or rewards thereof.
0: ప్రతి కార్యమునందు కూడాను ఫలరహితమైనటువంటి యొక్క ఆపేక్షలు కలిగి ఉండాలి.
1: You should not have any expectation of any results out of your actions.
0: ఇంతే కాదు.
1: Not only that.
0: ఇంకే విధమైన యొక్క సంస్థల యొక్క సంఘములు ఎందు కూడాను మనం అతి జాగ్రత్తగా ఉండాలి.
1: In respect of organizations, we have to be utmost careful.
0: పేరు ప్రతిష్టలకై మనం ప్రాకులాడకూడదు.
1: We should not struggle for name and fame.
0: కీర్తి మర్యాదలకై మేము ఏమాత్రము లొంగకూడదు.
1: We should not submit ourselves to courtesies and hospitality.
0: అయ్యో, నేను ఇంత పని చేస్తేనే నా పేరు పేపర్లో పడలేదే అనేటువంటి దురాశలకు నీవు దూరం కావాలి.
1: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఏ డిజైర్ దట్ యూ షుడ్ హ్యావ్ యువర్ నేమ్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్.
0: నీవు ఈ విధమైనటువంటి ఫలితం కోసం నీవు ప్రాకులాడినప్పుడు చేసిన పని యొక్క ఫలితం కూడాను శూన్యమవుతుంది.
1: ఇఫ్ యూ హావ్ గాట్ సచ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వానిటీ, ద వెరీ పర్పస్ ఆఫ్ ది వర్క్ ఈజ్ లాస్ట్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించినప్పుడు దానికి నీవు లొంగిన వాడవుతావు.
1: Therefore, if you have got expectations on the fruits or the results, it amounts to total loss of the work.
0: కనుక అట్టి ఫలరహితమైన యొక్క కర్మల్లో మనం పాల్గొని
1: we have to participate in such selfless
0: ఇందులో జయం జరిగినా అపజయం జరిగినా కానీ రెండింటికి నీ సంతోషించే జీవితాన్ని గడపాలి.
1: We might win or lose, but yet we should have that equanimity and be happy.
0: అనేపేచ్ఛ, సుచిదచ్ఛ, ఉదాసీనో గతవ్యతః.
1: గతవ్యతః,
0: ఈ దీనికి కూడా నీవు ఒక దీక్షణ పట్టాలి.
1: This also requires determination.
0: గడచిన దానికి ఏమాత్రము చింతించకూడదు.
1: We should not brood over the past.
0: రాబోతున్న దానికి ఏమాత్రము యోచించకూడదు.
1: Nor worry for the future.
0: ఎందుకు ఈ యోచన?
1: Why worry?
0: గడిచినది ఎన్ని పర్యాయములు నీవు చింతించినా తిరిగి అది మనకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డీప్ థింకింగ్ ద పాస్ట్ కెనాట్ బి రికవర్.
0: రాబోనటువంటి దాని యొక్క దీనికి చింతించడానికి నీ కాలం ఎవరూ చెప్పలేరు.
1: నోబడి కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ యాజ్ ఇట్ ఈస్ అన్సర్టెన్.
0: రేపటి దినం చేద్దామనుకుంటే రేపటి వరకు నీ లైఫ్ యొక్క ష్యూరిటీ ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు అకాంప్లిష్ టుమారో, వేర్ ఈస్ ది గ్యారంటీ యూ వుడ్ లివ్?
0: రేపటి వరకు నీ ఉండగలవా?
1: Are you sure that you would be alive?
0: చెప్పుడుకు వీలు కాదు.
1: It's not possible to declare.
0: కాబట్టి ఫ్యూచర్ అనుకుంటే ఫ్యూచర్ కోసం నువ్వు చింతించి ప్రయోజనం ఏమిటి?
1: Why should you think of the future which is uncertain?
0: ఫ్యూచర్ కాలగర్భములో నిండి ఉంటున్నది.
1: Future is contained within the womb of time. And it is there ahead of you.
0: కాలగర్భములో కానరానటువంటి యొక్క దృశ్యం కోసం నువ్వు ఎందుకు పరితపిస్తావు?
1: That which is hidden in the womb of time cannot be predicted in before.
0: Past. జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: కాలగర్భంలో మునిగిపోయింది.
1: అండ్ ఇట్ హాస్ గాట్ డ్రౌన్డ్ ఇన్ ది పాసేజ్
0: ఆఫ్ టైం. దాన్ని తిరిగి మనం లేపలేము.
1: యు కెనాట్ రికవర్ ద పాస్ట్ ఎనీ మోమెంట్.
0: కనుక గడిచిపోయినదా తిరిగి రాదు.
1: Past cannot be recovered or regained.
0: వచ్చేటువంటిదా నీది కాదు.
1: Future does not belong to you.
0: కాబట్టి ఎందుకు నీవు దీన్ని యోచించాలి?
1: Then why should you worry and think over?
0: అయితే నీ యోచించాలంటే మానవత్వంలో ఒక యోచన చాలా ప్రధానమైనటువంటిది.
1: However, thinking, thought is necessary for mankind.
0: మానవుడు ఒక్క నిమిషమైనా కూడాను తలంపు లేకుండా జీవించలేడు.
1: We cannot live for a moment without thoughts.
0: కనుక ఈ తలంపులు వస్తుంటాయి.
1: Thoughts do come.
0: కనుక ఈ తలంపులను గడిచిపోయిన దానికి రాబోయే దానికి నీవు తలంచవచ్చు.
1: లెట్ నాట్ థాట్స్ బి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్.
0: వర్తమానమును నీవు తలచురా.
1: యూ హ్యావ్ ద థాట్స్ షుడ్ బి సెంటర్డ్ అరౌండ్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండు వర్తమానంలో లీనమై ఉన్నవి.
1: పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ప్రెసెంట్.
0: పాస్ట్ ఒక చెట్టు నుంచి ఒక విత్తనం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ వీ హ్యావ్ ఎ సీడ్.
0: ఆ విత్తనమే తిరిగి ఫ్యూచర్ వృక్షంగా మారుతుంది.
1: సీ టుడే ఈజ్ ద ట్రీ ఆఫ్ టుమారో.
0: టుమారో ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ ప్రెజెంట్ విత్తనము.
1: దేర్ఫోర్ ఇన్ ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, సో ఆల్సో ఇన్ ఫ్యూచర్ రైట్ నౌ ఇన్ ద ప్రెజెంట్ ఇట్ ఇస్ సీడ్.
0: ఫ్యూచర్ కు ఈ ప్రెజెంట్ మూలాధారం.
1: దేర్ఫోర్ ప్రెజెంట్ ఈజ్ ద బేసిస్ బోత్ ఫర్ ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్.
0: కనుక నీవు ప్రెజెంట్ నీవు ఆధారంగా తీసుకో.
1: Go by the present now.
0: ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికా మాటలాడు. అన్యుల మనము నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు.
1: You have to concentrate on the present. You should not hurt anybody and you should not harm anybody and act according to the time on hand.
0: కనుక నీవు ప్రజెంట్ నీవు లక్ష్యంనందుంచుకొని
1: keep in view the present.
0: దానిని ఫ్యూచర్ నువ్వు ఏమాత్రం యోచించకుండా ఉండు.
1: Don't be worried of the future.
0: ఈ ప్రెజెంట్ కు తగినటువంటి ఫ్యూచర్ తప్పక నీకు లభిస్తుంది.
1: The future is bound to come depending on the present.
0: నీకు ఏ మాత్రం కూడాను ఫెయిలియర్ కాదు.
1: It will never lead to failure.
0: సర్వారంభ పరిత్యాగి.
1: సర్వారంభ పరిత్యాగి.
0: ఎవడు ఈ సర్వారంభవాడు?
1: Who is the total renunciant?
0: ఎలాంటి కాలంలందైనా ఎలాంటి పనులందైనా కూడాను ఎప్పుడు కూడాను నిశ్చలంగా ఉండాలి.
1: The true renunciant is one who is
0: ఆరంభరమునకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: He should not give any scope for aggrandizement or publicity show.
0: ఈ ఆడంబరముల కోసమని ఉన్నటువంటి వానికి భగవంతుడు అత్యంత దూరమే.
1: God distances himself if these pomp and show are there.
0: సర్వారంభములు కూడాను ఆడంబరములు కూడాను వదిలిపెట్టాలి.
1: In fact, we have to give up this exhibitionism.
0: ఆడంబరం ఉన్న చోట అది రజోగుణము.
1: The pomp is rajas or emotional quality.
0: అప్పుడు అన్ని రకములైనటువంటి కోరికలు ప్రారంభమవుతాయి.
1: There commences all sorts of desires.
0: కనుకొని ఆడంబరం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క వృత్తి.
1: Publicity is the worldly trend.
0: ఈ ప్రాకృతమైనటువంటి విషయాల కోసం నీవేమాత్రమో ప్రయత్నం చేయవద్దు.
1: Don't struggle for worldly pursuits.
0: ఈ ప్రాకృతం కేవలము ప్రజెంట్ది మాత్రమే.
1: This speaks of the present alone.
0: ఇది మూడు కాలములకు సంబంధించినటువంటిది కాదు.
1: This is unrelated to the three periods of time.
0: కనుకనే ఈ యొక్క ఆడంబరములకు ఏమాత్రము నీవు లొంగకూడదు.
1: Never submit yourself to this show or pomp.
0: అట్టి ఆడంబరహితమైన వారే నాకు ప్రియము అన్నాడు.
1: Such man of austerity and simplicity is close to me.
0: మనం ఈనాడు ప్రతి దానికి కూడాను ఆడంబరం ఆడంబరం ఆడంబరం.
1: Today we are after exhibitionism show.
0: 5 రూపాయలు ఖర్చు పెడితే,
1: when we spend 5 rupees,
0: 500 రూపాయలు ఇచ్చి పేపర్లో వేయించుకుంటాం.
1: We will have our name printed on the newspaper spending 500 rupees.
0: ఉన్నది ఖర్చు పెట్టింది 5 రూపాయలే.
1: The expenditure is 5 rupees after
0: all. కానీ 500 రూపాయలు వేయించుకుంటే ఎట్లా నీకు లభిస్తుంది? ఇది ఆడంబరం కాదా?
1: Spending 500 rupees for publicity, is it not pomp and show?
0: సేవ చేయునట్టి మానవులకు ఆడంబరంలే అవసరం ఉండదు.
1: A man of true service will never run after publicity or propaganda.
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి publicity అవసరము.
1: In fact, the one who wants his name to be known, he needs propaganda.
0: మనకు ఈ పెట్టిన పేరుని ఎందుకు ఉపయోగించుకోవాలి?
1: Why these titles given to you? Why?
0: కనుక నీవు ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించద్దు.
1: నెవర్ ఎంటర్టైన్ ఎనీ పబ్లిసిటీ ఆర్ పాంప్.
0: ఈ ఆడంబరంలో ఉండినంత వరకు కూడాను ఆత్మానందం నీకు లభ్యం కాదు.
1: So long you are after this external show, you will never enjoy the bliss of the self.
0: ఆత్మానందమే నోచుకోలేనిటువంటి వారికి భగవత్ ప్రీతి నీకు ఎట్లా లభిస్తుంది?
1: When you do not experience the bliss of the self, how do you earn God's grace?
0: ప్రతి దానికి కూడాను నీవు
1: ప్రొపగాండా,
0: పేరు కోసమే చేసేటువంటి వాడికి పబ్లిసిటీ అవసరము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ వాంట్స్ హిస్ నేమ్ టు బి నోన్, హీ నీడ్స్ ప్రొపగాండా.
0: మనకు ఈ పెట్టి

0: అప్పుడే నీవు సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని అనుభవించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుని ప్రేమకు పాత్రలు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ది రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్,
0: ప్రేమకు తగినటువంటి ఒక పనులు మనం చేయాలి.
1: యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు తగినటువంటి పనులు చేయకుండా ప్రేమను లభించాలంటే అది అసాధ్యము.
1: ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ అప్రోప్రియేట్ యువర్ డిజైర్ ఎయిమ్ టు ఎర్న్ హిస్ గ్రేస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు విన్ హిస్ లవ్?
0: ఫలితం నిమిత్తమై మనం ఆచరించేటువంటి వాడు పరిపూర్ణ సుఖాన్ని పొందుతాడా?
1: ద వన్ హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎక్స్పెక్టేషన్, కెన్ హీ ఎవర్ బి హ్యాపీ?
0: ఫలరహితమైన యొక్క కార్యంలో నీవు ఆనందంగా పాల్గొనాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ యూ షుడ్ పార్టిసిపేట్ అండ్ బ్లిస్ ఇస్ ది ట్రూ రివార్డ్.
0: అంతేకాని దైవాజ్ఞకు విరుద్ధంగా మనం చేస్తుంటే తప్పక అన్ని విరుద్ధంగానే జరుగుతుంటాయి.
1: ఇఫ్ యూ యాక్ట్ అగెన్స్ట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి
0: కాంట్రరీ.
1: As is the feeling, so is the result.
0: భగవంతుని యొక్క ప్రేమను మనం పొందాలనుకున్నప్పుడు,
1: when you want to,
0: ఆ ప్రేమకు తగినటువంటి ఒక పరిస్థితిలో మనం జీవించాలి.
1: If you want to be the recipient of God's love, your action should be like that.
0: ఆ ప్రేమను నీవు ఆశించలేదా? నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఆశించు.
1: In fact, if you are not along this line of earning his grace, you are absolutely free to act in a way. దాని
0: ఆశించినప్పుడు దానికి తగినటువంటి విలువను నీకు అందించాలి.
1: When you have got certain purpose, you should act in that direction only.
0: ఏ ఒక్క దానికైనా గానీ ఒక వస్తువుని అందించినప్పుడే మరొక వస్తువుని తీసుకోవడానికి అని కదా అధికారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ యూ హావ్ గాట్ అథారిటీ అండ్ ఎ క్లెయిమ్ టు పే ఫర్ ఎనీథింగ్ యూ వాంట్ టు గెట్.
0: అన్నింటి ఎందుకును ఐకమత్యమే అత్యవసరము.
1: Among all, unity is most important.
0: ఒక నీవు షాప్ కు వెళ్ళావు,
1: యూ గో టు ద షాప్ ఇన్ ద మార్కెట్.
0: ఆ షాప్ దగ్గరికి పోయి నీవు ఈ టవల్ కావాలి అంటాడు.
1: యూ వాంటెడ్ ఎ టవల్.
0: ఆ టవల్ చెప్తాడు వాడు, 20 rupees సార్ అంటాడు.
1: అండ్ ద షాప్ కీపర్ టెల్స్ ఇట్ కాస్ట్ 20 rupees.
0: నీవు పాకెట్ నుంచి 20 rupees అతనికి ఇస్తే అతని షాప్ నుంచి టవల్ నీ ముఖానికి కొడతాడు.
1: వెన్ యూ పే 20 rupees కాస్ట్ ప్రైస్ ఫర్ ద టవల్, యూ విల్ రిసీవ్ ఇట్.
0: కానీ దాని వెల నీవు అందించకుండా పోతే ఆ యొక్క ఫలితం నీకు దక్కదు.
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైజ్, యూ కెనాట్ హ్యావ్ ద టవెల్.
0: కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఇదే వ్యాపారం ఉన్నది.
1: ద సేమ్ బిజినెస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఆల్సో.
0: బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఇది డివైన్ బిజినెస్.
1: వాట్ బిజినెస్ ఇస్ దిస్? దిస్ ఇస్ డివైన్ బిజినెస్.
0: నీవు ప్రేమ చేత ఆజ్ఞ నిమిత్తమే నీవు కాచుకుంటే ప్రేమ అనేటువంటిది నీకు దక్కుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ విల్ గెట్ లవ్ ఇన్ టర్న్.
0: అట్టి నిన్నే భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: గాడ్ లవ్స్ యూ దెన్.
0: భగవంతుని ప్రేమకు ఏ హద్దులు లేవు.
1: గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిటేషన్స్.
0: ఏ విధమైన నియమములు లేవు.
1: నో స్టిప్యులేషన్స్.
0: ఒక్కటే ఒక్కటే హద్దు.
1: ఓన్లీ వన్
0: బౌండరీ. పుచ్చుకోవటం.
1: హి గివ్స్ అండ్ రిసీవ్స్.
0: నేను చెప్పాను, ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: ఆఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రిసీవ్ లవ్.
0: ఈ యొక్క సేవను ఇచ్చుకోకుండా ప్రేమను పుచ్చుకోవాలనుకుంటే ఎక్కడ సాధ్యమవుతుంది?
1: వితౌట్ సర్వింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రిసీవ్ లవ్?
0: కనుక ఈ ప్రేమను పుచ్చుకునేటువంటి మార్గములు ఈ విధంగా ఉంటుంటాయి. స్వార్థరహితంగా ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ లవ్ ఆఫ్ గాడ్,
0: ఫలరహితంగా ఉండాలి.
1: డిజైర్లెస్.
0: ప్రతి కర్మ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా ఉండాలి.
1: దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నువ్వు ఏ పనిని నీ వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ డ్యూటీ.
0: చేసుకో,
1: డూ యువర్ డ్యూటీ.
0: చదువు కోసం నువ్వు చదువుకో.
1: యూ స్టడీ అండ్
0: కానీ అది కూడా ఏ విధంగా చదువుకోవాలి?
1: హౌ టు స్టడీ?
0: భగవత్ప్రీత్యార్థంగా చదువుతున్నాను.
1: ఐ స్టడీ టు ప్లీజ్ మై గాడ్.
0: నీ ఉద్యోగం చేసుకుంటున్నావు.
1: యూ డూ యువర్ జాబ్.
0: నీ ఉద్యోగం కూడా భగవత్ప్రీత్యార్థంగా చేస్తున్నాను.
1: జాబ్ ఈజ్ ఆల్సో డన్ యాజ్ టు బి ప్లీజింగ్ అండ్ టు గాడ్.
0: హృదయంలో నీవు ప్రతిష్ట చేసుకుని ఎన్ని కార్యములైనా చేసుకో.
1: విత్ దిస్ డివైన్ ఫీలింగ్ డూ ఎనీ వర్క్.
0: అయితే భగవత్ప్రీత్యార్థం అనుకున్నప్పుడు ఆ పనులు భగవంతుడికి ప్రీతియా కాదా అని నువ్వు కొంత విచారించాలి.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ ఇట్ ఇస్ అన్ ఆఫరింగ్, యూ షుడ్ జడ్జ్ వెదర్ ఇట్ ప్లీజెస్ హిమ్ ఆర్ నాట్.
0: నీవు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కార్యాలంతా చేసుకుని ఇది భగవత్ప్రీత్యార్థం చేశానంటే దీన్ని భగవంతుడు ఒప్పుకోగలడా?
1: ఇఫ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఫ్యాన్సీస్, డూ యూ థింక్ గాడ్ వుడ్ యాక్సెప్ట్ ఇట్?
0: దేనికైనా కూడా నువ్వు ఒక ముద్ర పడాలి అక్కడ.
1: There should be a stamp or a seal on every action.
0: ఆ స్టాంప్ లేకుండా మాత్రము ఏది చెల్లదు.
1: Without this stamp, it will not have any value.
0: నీవు చేసింది చాలా సరైనటువంటిది అని భగవంతుడు ఒప్పుకోవాలి.
1: God should acknowledge that your action is good.
0: ఒక పోస్ట్ కవర్ పైన స్టాంప్ ఉంటున్నప్పుడే అది ఎంత దూరమైనా పోతుంది, ఎంత దగ్గరైనా పోతుంది.
1: When once there is postal stamp on envelope, it will go any far.
0: కానీ అడ్రస్ రాశావు.
1: You have

0: ఉంది అడ్రస్,
1: స్టాంప్ లేదు.
0: దేర్ ఇస్ నో స్టాంప్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్ దెన్?
1: ఇది డెడ్ లెటర్ ఆఫీస్ లో పడేస్తారు.
0: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ బాక్స్.
1: కనుక నీవు ఒక భగవంతుని ప్రేమ అనేటువంటి స్టాంప్ ను అందులో అతికించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ ఎఫిక్స్ ది స్టాంప్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఆ ప్రేమ ఉండినప్పుడే నీపైన భగవంతుడు అనేక రకమైనటువంటి దయను చూపుతుంటాడు.
0: వెన్ వన్స్ ది స్టాంప్ ఆఫ్ లవ్ ఈజ్ ఎఫిక్స్డ్ ఆన్ ది ఎన్వెలప్ ఆఫ్ హ్యూమన్ బాడీ,
1: సుచిద్దక్ష ఉదాసీనో గతవ్యతః. ఈ విధమైనటువంటి గుణములు మన యందు క్రమక్రమేణా కొన్ని పెంచుకుంటూ రావాలి.
0: దీస్ క్వాలిటీస్ వీ హావ్ టు డెవలప్ డే బై డే.
1: నిజముగా ఇది చాలా కష్టమైనటువంటి కదా, దీన్ని మేము సాధించగలమా అని సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ డౌట్ ఫీలింగ్ దట్ దీస్ ఆర్ వెరీ టఫ్ టు అక్వైర్.
1: తరువ పుట్టు తరువున అనలంబు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు గో ఆన్ రబ్బింగ్ ద ట్రీ యూ విల్ ఫైండ్ ద ఫైర్ ఎమనేటింగ్.
1: తరువ పుట్టు దధిని కృతము.
0: అండ్ ఇఫ్ యు జస్ట్ చర్న్ ద కర్డ్ యూ విల్ గెట్
1: తరువ పుట్టు తరువున తత్వంబు.
0: సేమ్ ఆల్సో ద కాన్స్టెంట్ ఎంక్వైరీ ఆల్సో విల్ లీడ్ టు స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్.
1: తరకు రాపిడి జరిగినప్పుడు అగ్ని పుడుతుంది.
0: When two pieces of wood are rubbed against each other,
1: you find the fire.
0: When once the curd is churned well, you get the butter.
1: అదే విధంగానే మన తనువును సరైనటువంటి రీతిగా తరించుకుంటే తప్పక అందులోనే దైవం పుడతాడు.
0: రిపీటెడ్ ఎంక్వైరీ ఇన్ అవర్ బాడీ విల్ హెల్ప్ అస్ టు నో ద స్పిరిచువల్ క్వాలిటీ.
1: తత్వంబు తత్వం అదే పుడుతుంది.
0: తత్వం యు ఆర్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఎంక్వైరీ.
1: You are that tattvam. కనుకనే మనం ఆ పని చేయకుండా మజ్జిగ చిలకకుండా వెన్న రావాలంటే ఎలా వస్తుంది?
0: Without churning the curd, how do you get the butter?
1: కర్రను ఒకదానికొకటి రబ్బు చేయకుండా పోతే అగ్ని ఎట్లా వస్తుంది?
0: When two pieces of wood are not rubbed against each other, how do you get fire?
1: కానీ కంటికి కనిపించదు.
0: You don't see that.
1: కానీ దాన్ని సరైన రీతిగా ఉపయోగపెట్టినప్పుడు అందులో అగ్ని ప్రారంభమవుతుంది.
0: When once it is processed properly, you'll get the fire.
1: కనుక మనం భగవంతుని యొక్క ప్రేమను పొందాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ గాడ్స్ లవ్,
1: మనం సర్వం భగవత్ప్రీత్యార్థం అనేటువంటి దాన్ని వదిలిపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ హ్యావ్ ది ఐడియా దట్ వీ షుడ్ ఆఫర్ ఆల్ యాక్షన్స్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి యొక్క సరెండర్ గా మనం చేసినప్పుడే భగవత్ప్రీతి మనకు లభ్యమవుతుంది.
0: విత్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్ యూ విల్ ఎర్న్ హిస్ గ్రేస్.
1: సరెండర్ అనగా నీవు ఇచ్చేవాడు తాను పుచ్చుకునేవాడు కాదు.
0: సరెండర్ డస్ నాట్ మీన్ ద గివర్ అండ్ ద రిసీవర్.
1: ఉన్నది ఒక్కటే.
0: In both the receiver and giver, only one aspect exists. Nothing like receiving nor giving.
1: అన్నిటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని నీవు భావించు.
0: వీ షుడ్ నో దిస్ యూనిటీ.
1: దివ్యత్వాన్ని చింతించు.
0: యు థింక్ ఆఫ్ డివినిటీ.
1: దైవత్వం అందులోనే ఆవిర్భవిస్తుంది.
0: అండ్ దేర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థులకు ఇలాంటివి చాలా కష్టంగా ఉంటుంటాయి.
0: దీస్ థింగ్స్ ఆర్ టఫ్ ఫర్ స్టూడెంట్స్.
1: కానీ ఎంత కష్టమో అంత సుఖం కూడా ఉంటుందనే సత్యాన్ని గుర్తించండి.
0: నో ద ట్రూత్ దో దే ఆర్ టఫ్ యూ విల్ బి వెరీ హ్యాపీ లేటర్.
1: కష్టము కష్టం అనుకుంటుంటే నీవు సుఖాన్ని పొందలేవు.
0: ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఆల్ త్రూ యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
1: సుఖార్ లభ్యతే సుఖం.
0: Out of happiness,
1: sukham nunchi sukham manaku chikkadu.
0: Out of happiness you cannot have happiness.
1: Manaku sukham chikkutundi.
0: Out of difficulties only you can derive happiness.
1: Kashtam lekunda pothe sukham em manaku labhyam kaadu.
0: When there is no difficulty there cannot be happiness. So we have to struggle hard.
1: Cheekati untuntene light ku viluga viluva.
0: Light has value because of darkness.
1: Aakari untunappude annaniki viluva.
0: Food has value because of hunger.
1: Lekapothe food ke value ledu.
0: Or else food loses its value.
1: కనుక మనము దానికి తగినటువంటి రుచిని మనం కనిపెట్టాలి.
0: ఇన్ఫాక్ట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ టేస్ట్.
1: ఏ విధంగా రుచిని కనిపెట్టాలి?
0: హౌ డు యూ నో ద టేస్ట్?
1: నీ ప్రేమను పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ యువర్ లవ్,
1: ఆ ప్రేమ చేతనే భగవంతుని ప్రేమను నీవు సరికి సమానంగా పెట్టుకోవాలి.
0: అవుట్ ఆఫ్ ద లవ్ విత్ ఇన్ యూ యూ షుడ్ ఈక్వల్ ద డివైన్ లవ్, ద లవ్ ఆఫ్ గాడ్.
1: నీ హృదయంలో ఎట్టి మాలిన్యరహితమైనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుని యందు ఆ విధమైన స్వచ్ఛమైన ప్రేమ.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ది అన్పొల్యూటెడ్ లవ్ విత్ హిమ్ యూ విల్ రిసీవ్ గాడ్. ఎన్ని తప్పులు
1: చేసినా కానీ భగవంతుడు క్షమిస్తూనే ఉంటాడు.
0: ఎనీ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ యూ మే కమిట్,
1: కానీ భగవంతుడు క్షమిస్తున్నాడే అని మనం తప్పులు చేసుకుంటూ కూర్చోకూడదు.
0: బికాస్ గాడ్ ఫర్ గివ్స్ యూ, యూ షుడ్ నాట్ గో ఆన్ రిపీటింగ్ మిస్టేక్స్.
1: కనుక మనం తగినటువంటి ఒక దీంతో మనం దీన్ని కాపాడుకుంటూ రావాలి.
0: అండ్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ఎవ్రీథింగ్ గివెన్ టు అస్.
1: కనుకనే
0: సో
1: ఆనాటి గోపికలు కూడాను,
0: గోపికస్ ఇన్ దోస్ డేస్,
1: కృష్ణుని ఈ విధంగా తలుచుకొని తలుచుకొని కళాతురికి మధురపోయిన తర్వాత వారు ఒక నిరుత్సాహపడిపోతూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ లార్డ్ కృష్ణ. దెన్ వన్స్ కృష్ణ హ్యాడ్ బీన్ టు మధుర దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
1: కానీ వారు ఎంతనో ప్రేమిస్తూ వచ్చారు.
0: దే హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
1: వారి జీవితం అంతా ఏ పని చేసినా గానీ కృష్ణ కృష్ణ అనుకునే చేస్తుండేవారు.
0: ఇన్ ఆల్ ద వర్క్స్ దే డిడ్ దే వెంట్ ఆన్ చాంటింగ్ హిస్ నేమ్.
1: తలపైన పెరుగు పాలు వెన్న మూడింటిని పెట్టుకుని
0: Gopika carrying the pots full of curd and milk.
1: బజార్ లో అమ్ముకుంటూ పోతుండాలి.
0: She was selling these milk.
1: పెరుగు పాలు నెయ్యో అనేటువంటిదిగా చెప్పలేదు ఆయమ్మ.
0: She did not shout along the street saying curd
1: Govindo Damodara Madhaveti.
0: Instead she was selling Govinda Madhava.
1: ఈ విధంగా భగవంతుని పేర్లు చెప్పుకుంటూ పోయింది.
0: She went on repeating lots names.
1: ఈ విధంగా భగవంతుని పేరు చెప్పుకుంటూ తన యొక్క అమ్మడానికి పోయినటువంటి పనులు పూర్తి మర్చిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ ఫర్గాటన్ సెల్లింగ్ ది థింగ్స్.
1: అప్పుడు ఒక గోపిక చెప్పింది.
0: దెన్ వన్ గోపిక సెడ్
1: కృష్ణుడు ప్రత్యక్షమవుతానే
0: యాజ్ కృష్ణ మానిఫెస్ట్
1: కృష్ణ నిన్ను ఏ విధంగా చూడగలము?
0: హౌ కెన్ ఐ సీ కృష్ణ?
1: ఏ విధంగా తలచగలము?
0: హౌ కెన్ వీ థింక్ ఆఫ్ యూ?
1: సాధ్యం కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్.
1: అన్నింటి ఎందుకు ఉన్నావు నీవు?
0: యు ఆర్ ఇన్ ఎవ్రీవన్.
1: ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉన్నావు.
0: యట్ యు ఆర్ నాన్ అపారెంట్.
1: కనిపించకుండా ఉండి కూడా నువ్వు కనిపిస్తూనే ఉన్నావు.
0: దో యు ఆర్ హిడెన్ యట్ వి ఆర్ ఏబుల్ టు బి విజిబుల్.
1: లేదంటే కనిపిస్తున్నావు, ఉన్నాడంటే కనిపించకుండా పోతున్నావు.
0: దో వి సీ బట్ యు హైడ్ యువర్ సెల్ఫ్. బీయింగ్ హిడెన్ యట్ వి సీ యు.
1: నిన్ను గనుగొనగలమా?
0: కెన్ వి నో యు?
1: కృష్ణ నిన్ను గనుగొనగలమా?
0: కృష్ణ కెన్ వి సీ యు? కెన్ వి ఐడెంటిఫై యు?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ ఆటమ్.
1: ఘనము కంటే మహా ఘననీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల.
0: In 84 lakhs of beings,
1: ambunanada bayipunduvata.
0: You are always with them.
1: Anurenu trudakashtam modalugu akanda roopudavai velayuduvata. Ninu ganugunna galama.
0: Right from an atom to a macrocosm, you are there.
1: Ninu ganugunna galama.
0: You are in the minutest form, but you are in the largest gigantic form. Can we know you?
1: Kaani 84 lakhs jeevarasu ekkada unnaru?
0: You are in 84 lakhs of beings. Where are they?
1: త్రేతాయుగం లోపల 84 లక్షల జీవరాశులు అని వాడు నిర్ణయం చేసుకున్నారు.
0: దాట్ వాజ్ ది ఎస్టిమేట్ ఇన్ త్రేతా ఏజ్.
1: అన్ని జీవులు ఎందు తానే ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: అన్ని జీవులు తానేగానే ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: అలాంటి భగవంతుని ఏ రూపంతో పిలిచాలి?
0: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ యు వర్షిప్ హిమ్?
1: ఏ నామంతో మనం పిలిచాలి?
0: వాట్ నేమ్ యూ కెన్ గివ్ హిమ్?
1: ఈ రూపనామములు రెండు కూడా కల్పితములే.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: కానీ భగవంతుడు ఒక్కడే సత్యం.
0: బట్ గాడ్ ఈస్ ద ఓన్లీ ట్రూత్.
1: ఇక్కడ పుష్పం ఉన్నది.
0: హియర్ ఇస్ ద ఫ్లవర్.
1: ఇక్కడ బట్ట ఉన్నది.
0: హియర్ ఇస్ క్లాత్.
1: దట్ ప్యాడ్ ఉన్నది ఇక్కడ.
0: అండ్ యు హావ్ గాట్ ద ప్యాడ్ దేర్.
1: ఈ పుష్పం పుష్పము.
0: ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్.
1: బట్ట బట్ట.
0: సో ఆల్సో ద క్లాత్.
1: ప్యాక్ ప్యాక్.
0: అండ్ ఇస్ ద ప్యాక్.
1: కానీ అన్నింటిలోన మూడింటి ఎందు ఉన్నది అనేటువంటి సత్యం.
0: బట్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూత్.
1: ఇట్ ఈజ్.
0: ఇట్ ఈజ్.
1: ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా కన్నులకు కనిపించకున్నాడయా.
0: దేర్ ఈజ్ గాడ్.
1: ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవర్ ప్రెజెంట్.
1: భగవంతుడు ఉన్నాడని దానికి ఉనికిడి.
0: అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఈజ్.
1: అలాంటి సత్యాన్ని మనం కంప్లీట్ గా మనం పరిపూర్ణంగా నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీ.
1: ఆ నమ్మినటువంటి సమయం లోపలే అన్ని విధములైనటువంటి ఆదర్శములు నీకు వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ యు విల్ ఎక్స్‌పీరియన్స్.
1: నీ తల్లిని నీవు ఎట్లా నమ్ముతున్నావు?
0: హౌ డు యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ మదర్?
1: ఈమె నా తల్లియో కాదో అని సందేహిస్తున్నావా?
0: డు యు ఎవర్ డౌట్ యువర్ మదర్? నో.
1: నీ తండ్రిని ఏ విధంగా నమ్ముతున్నావు?
0: వాట్ ఫెయిత్ యు హావ్ టువర్డ్స్ యువర్ మదర్?
1: నా తండ్రో కాదు అని నీవు నమ్ముకుండా వదిలిపెడుతున్నావా?
0: Do you give up her doubt here any time?
1: పరాక్రుతమైనటువంటి వస్తువులంతా నమ్ముతున్నారు.
0: You believe all the worldly objects.
1: పరాక్రుతమైనటువంటి పదార్థాన్ని నమ్మటానికి వీలు లేకుండా.
0: But the spiritual content is not believed or accepted.
1: అది ఉన్నది ఇక్కడ పెద్ద కిటుకు.
0: The here lies our weakness, mistake.
1: ప్రాకృతమైనటువంటివన్నీ రూపకంగా కనిపిస్తున్నాయి.
0: All worldly objects have name and form.
1: మీకందరికీ తెలిసినంతసేపు కూడాను మా వార్డన్ రామాయణం గురించి చెప్పాడు.
0: Warden spoke of Ramayana so long.
1: Rama Lakshmana Bharata Shatrughnulu naluguru kudanu nalugu veda swaroopane darinchi Dasarathuni Maharaju inti lopala aadukuntu unnaru.
0: Rama Lakshmana Bharata Shatrughna, they symbolize
1: four Vedas.
0: They represent four Vedas. They were found playing there.
1: Rigveda me Ramudu.
0: Rama stands for Rigveda.
1: Yajurveda me Bharatudu.
0: భరత ఇస్ యజుర్వేద.
1: సామవేదమే ఈ యొక్క లక్ష్మణుడు.
0: సామవేద ఇస్ లక్ష్మణ.
1: అథర్వణ వేదమే శత్రుఘ్నుడు.
0: అథర్వణ వేద ఇస్ శత్రుఘ్న.
1: ఈ అందరూ కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఐదు మంది కూడా, నలుగురు కూడాను నాలుగు వేదములుగా దశరథ మహారాజు ఇంట్లో తిరుగుతున్నారు.
0: ఆల్ ఫోర్ వేదాస్ వాస్ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ దశరథ.
1: విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ కేవలం సాక్షాత్ రాముడు మాత్రమే దీన్ని చేయగలడు.
0: ఇస్ ఓన్లీ రామా హూ కెన్ సేవ్ గాడ్ ద స్పిరిచువల్ రిచువల్ లైక్ యజ్ఞ.
1: సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విశ్వామిత్రుడు.
0: ఇస్ ఓన్లీ విశ్వామిత్ర హస్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ రామా.
1: వచ్చాడు దశరథునింటికి.
0: హీ కేమ్ టు దశరథ.
1: దశరథుడు చాలా ఆనందించాడు.
0: దశరథ వాజ్ వెరీ హ్యాపీ.
1: స్వామి, మీరు వచ్చిన కార్యం ఏమిటి అన్నాడు.
0: హి సెడ్ స్వామి, వాట్ బ్రాట్ యు హియర్.
1: నీవు నా కార్యాన్ని నెరవేర్చగలవా అన్నాడు.
0: ఆర్ యు గోయింగ్ టు డూ మై
1: టాస్క్? తప్పక నేను ఇస్తానని మాట ఇచ్చాడు.
0: హి ప్రామిస్డ్ దట్
1: తమరు చేయంగవలియు కార్యమును గుర్చి మంచి చెడ్డలు చక్కగా బొందుపరిచి చేయుటప్పులుగా కట్టి చింతలేక వేగిరించుచున్నది విషమయగును అని.
0: When once having given promise without discrimination, without good or bad, if you proceed straight away, you put to danger.
1: చక్కగా విచారణ చేసి నీవు దానికి ప్రామిస్ ఇచ్చి.
0: యూ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ బిఫోర్ మేకింగ్ ఎ ప్రామిస్.
1: కేవలం బ్లైండ్ గా నీవు వచ్చిన దాన్ని తప్పక ఇవ్వగలనని నీవు ప్రామిస్ చేయవద్దు.
0: డూ నాట్ ప్రామిస్ బ్లైండ్లీ దట్ యుడ్ డూ ఇట్.
1: కనుక ఇతను ఇచ్చాడు దశరథుడు.
0: దశరథ ప్రామిస్డ్.
1: ఆ ఎత్తులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: And that is faith in sages.
1: ఆ ఋషులపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: He has got faith in all sages.
1: ఆ దైవాంశములపైన ఉన్నటువంటి విశ్వాసమే.
0: He has got faith in godly people. So he promised.
1: అప్పుడు చెప్పేటప్పటికి, నాయన దశరథ, నీ కుమారుడైనటువంటి రాముణ్ణి నా యజ్ఞ సంరక్షణకై పంపించమన్నాడు.
0: And then Vishwamitra said, Dasaratha, let you send Rama, your son, along with me to protect that yajna.
1: కూలిపోయాడు దశరథుడు.
0: దశరథ ఫెల్ డౌన్.
1: కుమారుడు లేరని యజ్ఞం చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇన్ని విధమైన యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి కుమారుణ్ణి కొన్నాము. అట్టి కుమారుణ్ణి ఈ రాక్షసులతో యుద్ధం చేయడానికని పంపించటమా?
0: హీ డిడ్ ఆల్ సీక్రెట్ రిచువల్స్ ఓన్లీ టు హ్యావ్.
1: ఇంకా బాలుడే, ఇలాంటి బాలుని ఏ రీతిగా నేను పంపించాలి?
0: అండ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు సెండ్ హిమ్ టు ద ఫార్.
1: నేను రాక్షసుల ముఖమే చూడలేదు.
0: హీ నెవర్ సా ఎనీ డెమన్.
1: కాబట్టి ఈ రాక్షసుని చూసి ఏ భయపడిపోతారు ఏమో.
0: వెల్, ది సన్ రామా మే బి అఫ్రైడ్ ఆఫ్ ద డెమన్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఇన్ని రకమైన భావం పెంచింది.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఎంటర్టైన్ సచ్ థాట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది ప్రాసెస్.
1: అలాంటి సందేహ పడుతున్నటువంటి సమయం లోపల
0: వెన్ హీ వాజ్ డౌటింగ్,
1: విశ్వామిత్రుడు చాలా ఖండించాడు.
0: విశ్వామిత్ర కాంట్రడిక్టెడ్ హిమ్.
1: నీ కుమారుడై పుట్టి కూడా నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ సన్.
1: ఇది సాక్షాత్ నారాయణమూర్తియే.
0: యువర్ సన్ ఇస్ గాడ్.
1: ఇతన్ని కేవలం నీ కుమారుడుగా నీవు భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ సింప్లీ యువర్ సన్.
1: వాత్సల్య భావంతో నీవు ఆ విధంగా చెప్తున్నావు.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్.
1: ఈ వాత్సల్యాన్ని దూరం పెట్టు.
0: గివ్ అప్
1: పరమ భక్తిని ప్రవేశపెట్టు.
0: అండ్ హ్యావ్ సుప్రీం డివోషన్
1: అని చెప్పి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
0: అండ్ దెన్ హీ సమన్డ్ సేజ్ వశిష్ఠ.
1: వశిష్ఠుల వారు కూడా వచ్చి,
0: వశిష్ఠకి,
1: అయ్యా దశరథ మహారాజా,
0: హూ దశరథ కింగ్,
1: నా నేను ఎందుకోసమని మీ ఇంట్లో పురోహితుడిగా ఉన్నాను.
0: యు నో వై ఐఎమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ప్యాలెస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి మీ ఇంట్లో పురోహితుడిగా ఉండడం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్టే హియర్?
1: ఉండలేదు.
0: వెల్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ నో
1: కీర్తిని బట్టి నేను ఉండలేదు.
0: నాట్
1: నీ శక్తిని బట్టి నేను ఉండలేదు.
0: నాట్ బికాస్ ఆఫ్ పవర్.
1: ఇంట్లో దేవుడు పుట్టబోతున్నాడు.
0: ఐ నో దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్ రెసిడెన్స్.
1: ఆ పిల్లవాడిని చూచి,
0: ఐ వాంట్
1: ఆ పిల్లవాడితో కొంతకాలం నేను గడపాలి, నా జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చి చేరాను.
0: ఐ వాంట్ టు సీ ద బాయ్. ఐ వాంట్ టు స్పెండ్ some time with that boy and enjoy blissful state.
1: అంతేకాని తనకనక వస్తువాహనాదులను ఏమాత్రం ఆశించి నేను రాలేదు.
0: ఐఎమ్ నాట్ ఆఫ్టర్ మనీ ఆర్ వెల్త్ ఆర్ అఫ్లూయెన్స్.
1: కాబట్టి మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు?
0: వై డు యూ స్టిల్ డౌట్?
1: పంపు అన్నాడు.
0: ఔ సెండ్ హిమ్.
1: కానీ ఇంకా బాధ పడలేక బాధతోనే పంపాడు.
0: విత్ గ్రేట్ సఫరింగ్ హీ యాక్సెప్టెడ్.
1: విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర
1: విశ్వమునికంతా మిత్రుడైనటువంటి వాడు.
0: విశ్వామిత్ర ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్
1: విశ్వడు. దేనివల్ల మిత్రుడైనాడు?
0: హౌ కుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్?
1: గాయత్రి మంత్రమును ఉపదేశించడం చేత విశ్వమునికంతా మిత్రుడైపోయాడు.
0: యాజ్ విశ్వామిత్ర టాట్ దట్ సీక్రెట్ మంత్ర గాయత్రి, హీ హాస్ బికమ్ విశ్వామిత్ర ఫ్రెండ్ ఆఫ్ ది యూనివర్స్.
1: కనుక అట్టి విశ్వామిత్రుడు,
0: సచ్ విశ్వామిత్ర,
1: తపస్సును ఆచరించినటువంటి వాడు,
0: డిపెండెంట్,
1: సర్వశక్తిమయుడైనటువంటి వాడు,
0: బీయింగ్ ఆల్ పవర్ఫుల్,
1: సర్వజ్ఞుడు అయినటువంటి వాడు, రామలక్ష్మణుని తీసుకుని వెళుతూ,
0: అండ్ హి టుక్ రామ అండ్ లక్ష్మణ అలాంగ్ విత్
1: హిమ్, సరయూ తీరమునకు వెళ్ళేటప్పటికి,
0: హి వాస్ అప్రోచింగ్ సరయూ రివర్,
1: ఆయన రామలక్ష్మణ,
0: హి సెడ్, మై బాయ్,
1: మీరు వాచుకోండి అన్నాడు.
0: అండ్ యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ నౌ.
1: చెప్పి
0: సేయింగ్ సో,
1: నాయన ఇంకా రాబోతున్నాం,
0: and there lies ahead of you.
1: యజ్ఞం చేసేటువంటి స్థలమునకు చేరబోతున్నాము.
0: We are reaching that place where యజ్ఞ is conducted.
1: రాక్షసులు కనపడతారు.
0: And you suddenly come across the demon.
1: వారి శబ్దం భీకరంగా ఉంటాయి.
0: They are so wild.
1: కనుక మీరు భయపడతారు ఏమిటో.
0: You may be afraid of them.
1: రండి అని పక్కన కూర్చోబెట్టుకుని
0: and he made them sit by his
1: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
0: Taught them two mantras, బల and అబలా.
1: చూసారా ఎంత గొప్ప మహనీయుడు.
0: What a great sage he is.
1: సాక్షాత్ నారాయణమూర్తి అని చెప్పి దశరథునికి చెప్పాడు.
0: And he told Dasharatha that Rama is God.
1: వచ్చేటప్పటికే ఆ భావం పోయింది.
0: But by the time he reached the river, he lost the divine thought.
1: చిన్న బాలురే వీరు భయపడతారు ఏమో అని మంత్రోపదేశం చేస్తూ వచ్చి
0: కన్సిడర్ రామా యాజ్ ఎ బాయ్ అండ్ హి స్టార్టెడ్ టీచింగ్ మంత్ర.
1: ఎట్టి మహర్షులకైనా కూడాను
0: ఎనీ సేజ్
1: శారీరకంగా దృశ్యం కనిపించినప్పుడు కొన్ని సందేహాలు పడుతుంటారు.
0: వెన్ వన్స్ దే కమ్ అక్రాస్ ద ఫిజికల్ ఫార్మ్ దే డౌట్.
1: అది కేవలం వారి భ్రమనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ ఇల్యూషన్.
1: నిజమైనటువంటి ఒక తత్వం కాదు అది.
0: ఇట్ ఈస్ నాట్ ద రియాలిటీ.
1: ఆ భ్రమనే ఈ విధంగా కూడాను బ్రహ్మను కూడా మరిపిస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ Brahma illusion will make you forget Brahma, God.
1: కేవలము పూర్వజన్మ కర్మాలతో పుట్టేటువంటిది భ్రమ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇల్యూషన్ భ్రమ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
1: సంస్కారంతో పుట్టేది భ్రమ.
0: వేర్ హెస్ బ్రహ్మ ద డివైన్
1: బ్రహ్మకు ఇంత వ్యత్యాసం ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది గుడ్ ఆర్ వర్చ్యూ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్ కర్మ.
1: కనుక ఇంతటి మహనీయుడైనటువంటి యొక్క విశ్వామిత్రుడు ఆ భ్రమకు లొంగిపోయాడు.
0: అండ్ విశ్వామిత్ర హ్యాస్ బికమ్ ఎ విక్టిమ్ టు దిస్ డెల్యూషన్.
1: మీకు కూడాను అలాంటి పరిస్థితులు వస్తుంటాయి అప్పుడప్పుడు.
0: సచ్ హ్యాపెనింగ్స్ ఆల్సో డూ కమ్ ఇన్ యువర్ లైఫ్.
1: దైవత్వాన్ని ఏ రీతిగా మనం విశ్వసించాలి?
0: ఇన్ వాట్
1: ఏది దైవత్వము, ఏది మానవత్వము, ఏది క్రూరత్వము?
0: వాట్ ఈస్ డివినిటీ, వాట్ ఈస్ హ్యుమానిటీ, వాట్ ఈస్ క్రూయల్టీ? యూ షుడ్ నో.
1: డివినిటీ అనేటువంటిది ప్రేమతత్వమే.
0: డివినిటీ ఇస్ లవ్.
1: కేవలం మానవత్వం అనేటువంటిది ధర్మమే.
0: హ్యుమానిటీ ఇస్ రైచియస్నెస్.
1: దానవత్వం అనేటువంటిది కేవలం క్రూరత్వమే.
0: అండ్ డెమోనిక్ నేచర్ ఈస్ క్రూయల్. క్రూయల్
1: కనుకనే దైవాన్ని మనము ప్రేమతోనే చూడాలి.
0: దేర్ఫోర్ యూ కెన్ సీ గాడ్ త్రూ లవ్.
1: ధర్మరాజులతో కూడా మనం చూడటానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ వే.
1: దయ కనుక వస్తు వాహనాదులతో మనం చూసేటువంటిది కాదు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ ఆల్ ది యువర్ ప్లెజర్ అండ్ మనీ. మెనీ ఆఫ్ యూ నో దిస్.
1: సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుణ్ణి తనవాడిగా చేసుకోవాలని ప్రయత్నించింది.
0: She wanted to have Krishna all by herself.
1: ఇంకెవరింటికి పోకూడదు.
0: He never wanted Krishna to go anywhere.
1: గీతలోనే ఉండాలి.
0: And that he should be with her.
1: కాబట్టి ఈ విధంగా చేయడానికి ఏ విధంగా అవసరమవుతుందని నారదుణ్ణి పిలిపించింది.
0: He asked Narada to tell her the device as to possess Krishna.
1: బ్రహ్మోపదేశం చేసేటువంటి వాడు
0: Narada gives that sacred spiritual teaching.
1: ఆయన కూడా ఒక యోచన చేసి ఈ సత్యభామకున్న అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: He also thought over for some time and he wanted to kill the ego of Satyabhama and devised a master plan.
1: అమ్మా సత్యభామ
0: సత్యభామ
1: కృష్ణుని తూచేంత ధనం నీ దగ్గర ఉందా?
0: Do you have the wealth that would balance the weight of Krishna?
1: శమంతకమణి నా దగ్గరనే ఉంటుందది.
0: He says I got శమంతక gem with me.
1: ఎంత ధనమైనా నేను చేయవచ్చును.
0: I can get any amount of wealth.
1: అతను తూచేటువంటి విషయంలో మీరు ఏమాత్రం సందేహించకండి.
0: Never doubt whether I will weigh him or I will do it, she said.
1: అయితే తేమని చెప్పాడు.
0: And then he asked him to be brought. And then Krishna came.
1: ఒకవైపున అతన్ని కూర్చోబెట్టాడు.
0: On one side Krishna said.
1: మరొకవైపున సత్యభామ తెచ్చిన ధనమంతా వేసింది.
0: On other pan all the wealth brought by Satyabhama.
1: కదలలేదు, మెదలలేదు.
0: It did not move.
1: భయం ప్రారంభమైంది.
0: And there started fear.
1: తన దగ్గర ఉన్నటువంటి అంతా కూడా వేసింది.
0: In fact she has put all the wealth with
1: her. శమంతక మణిని కూడా పెట్టింది.
0: Finally శమంతక gem was also kept there.
1: కానీ తూగలేదు.
0: Well he did not weigh them.
1: పరిగెత్తింది రుక్మిణి ఇంటికి.
0: And then she ran to Rukmini.
1: అక్క అక్క అక్క అక్క.
0: She started calling.
1: అక్క ఈనాడు పుట్టింది పాపం.
0: She started calling her sister, sister. She never looked at her face till then.
1: రుక్మిణి ఇంటికి పుట్టిన పండుగని వెళితే నాది మెట్టిన పండుగ ఇక్కడే ఉండాలి అంటుంది ఈమె సత్యభామ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ కృష్ణ టు బి విత్ హర్ ఆల్ దో ఇట్ హ్యాపెన్ టు బి ద బర్త్డే ఆఫ్ రుక్మిణి.
1: ఆ విధంగా రుక్మిణి ఇంటికి పంపడానికి ఇష్టపడేటువంటిది.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు షేర్ కృష్ణ విత్ రుక్మిణి అట్ ఎనీ టైమ్.
1: పరిగెత్తింది.
0: అండ్ షీ ర్యాన్ టు
1: అక్క అనేటప్పటికి చాలా పాపం. ఆమె ఎప్పుడు దయాహృదయురాలు.
0: అండ్ రుక్మిణి వాజ్ కంపాషనేట్.
1: ఎందుకు చెల్లి ఇంత బాధపడుతున్నావు? ఏమి జరిగింది?
0: సిస్టర్ వై ఆర్ యు సాడ్? వాట్ హ్యాపెండ్?
1: ఆమె చెప్పింది, జరిగిందంతా చెప్పింది.
0: షీ సెడ్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్డ్. నారదుడు
1: చేసినటువంటి పని ఈ విధంగా జరిగింది అని.
0: దిస్ ఇస్ ఆల్ ది ప్లాన్ ఆఫ్ నారద, దిస్ ఇస్ మై ప్లైట్, షీ సెడ్.
1: తులసి ప్రదక్షిణం చేసుకుంటూ ఆ తులసి దళంలో ఒకటి తుంచుకొని చేతిలో పట్టుకుని సత్యభామతో వచ్చింది.
0: యాజ్ షీ వాస్ సర్కంబులేటింగ్ ద తులసీ ప్లాంట్ షీ కలెక్టెడ్ ద తులసీ లీఫ్ అండ్
1: నారదుడు ఉన్నాడు అక్కడే.
0: దేర్ వాస్ నారద
1: చూస్తూ ఉన్నాడు.
0: షీ వాస్ వెయిటింగ్ అండ్ వాచింగ్.
1: ఒక లోపల నవ్వుకుంటూ ఉన్నాడు.
0: హి వాస్ స్మైలింగ్ విత్ హిమ్.
1: కృష్ణుడు కూడా చాలా నవ్వుతూనే ఉన్నాడు.
0: కృష్ణ ఆల్సో స్మైలింగ్.
1: ఎవరికి అమ్ముతారో ఏమో చెప్పండి, నేను అక్కడ పోయి పుట్టాను అన్నాడు.
0: ఐఎమ్ రెడీ టు గో టు ఎనీవేర్ టు హూమ్ సో ఎవర్ దట్స్ విల్లింగ్ టు బై మీ.
1: అప్పుడు చెప్పింది నారద,
0: కృష్ణుని
1: ఏ రీతిగా తూర్చగలము?
0: హౌ కెన్ వీ బ్యాలెన్స్ వెయిట్?
1: కృష్ణ అనేటువంటి యొక్క రూపమునకు కృష్ణ అనే నామే చాలా సరైన తూకము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వుడ్ బ్యాలెన్స్ వెల్ బికాస్ నేమ్ ఆఫ్ కృష్ణ ఈక్వల్ ది వెయిట్ ఆఫ్ ది ఫామ్ ఆఫ్ కృష్ణ.
1: సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నేమ్ అండ్ ఫామ్
1: సమానమైనటువంటివి.
0: ద బోత్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్.
1: కృష్ణ అనింది.
0: సో షీ సెడ్ కృష్ణ.
1: కానీ నారదుడు ఉంటాడా ఊరికే?
0: నారద విల్ హీ కీప్ క్వైట్?
1: ఉండలేదు.
0: నో హీ కెనాట్.
1: అమ్మా, సాకార కృష్ణునికు నిరాకార నామం చెప్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ హియర్ యూ సే దట్ ఫార్మ్లెస్ నేమ్ హౌ డస్ ఇట్ వెయి?
1: సాకార కృష్ణునికి సాకార ధనమే కావాలి.
0: సో ఫర్ ఫార్మ్ ఫుల్ కృష్ణ దట్ ఫార్మ్ ఫుల్ మనీ ఇస్ రిక్వైర్డ్ వెల్.
1: ఆమె ధనమంతా వేసింది.
0: షీ హాజ్ పుట్ ఆల్ ద వెల్. Now he didn't balance.
1: నీ ఏమేస్తావు?
0: Then what is to be put now?
1: అప్పుడు చెప్పింది.
0: Then she said,
1: పత్రము
0: ఎలీఫ్
1: గుదుగాక.
0: If it were to be true that you will balance to a true devotee for out the offerings like leaf, flower, fruit or water, that you wait to this tulsi leaf.
1: తూగాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ తులసి లీఫ్ ఇస్
1: తూగడమే కాదు, కృష్ణుడి కంటే ఇంకా ఇది ఎక్కువ పోయింది.
0: And in fact the weight has been more now.
1: అప్పుడు చెప్పాడు నారదుడు.
0: దెన్ నారద సేడ్,
1: అమ్మా, కృష్ణ రూపంలో కృష్ణనామం సరైన తూకము.
0: అండ్ ద నేమ్ అండ్ ద ఫార్మ్ బ్యాలెన్స్.
1: ఎక్స్ట్రాగా వేసినటువంటి తులసిదే ఈ పై తూకము అన్నాడు.
0: దిస్ తులసి లీఫ్ ఇస్ ఎక్స్ట్రా వెయిట్ నౌ.
1: భగవంతుడు దేనికి తూగుతుంటాడు?
0: హౌ కెన్ యూ బ్యాలెన్స్?
1: ప్రేమకే తూగుతున్నాడు.
0: అండ్ ఇఫ్ ఆల్ ద లవ్ దట్ బ్యాలెన్స్.
1: ప్రేమ చేత ఏ నీటి దానమైనవి చాలు.
0: విత్ లవ్ వాట్ ఎవర్ యు కెన్ ఆఫర్.
1: తులసి దళమైనవి చాలు.
0: ఈవెన్ ది తులసి లీఫ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: ఈ విధంగా భగవంతుని చూచడానికి తనకనక వస్తువు అనాథులు కాదు.
0: టు ప్లీజ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద వెల్త్ ఆర్ ద మనీ దట్ మ్యాటర్స్.
1: కనుక భగవంతునికి ప్రేమతత్వం ఒక్కటే సరైనటువంటి విలువ.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద లవ్ దట్ విల్ ప్లీజ్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం లేదు.
0: దేర్ ఇస్ నో వెల్త్ అబౌవ్ లవ్.
1: ప్రేమ చేతనే భగవంతుడు తూగుతాడు తప్ప ఇంకా అన్ని వస్తువులకు తూగడం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ బ్యాలెన్స్ వే గాడ్ విత్ లవ్ ఓన్లీ.
1: అప్పుడు ప్రేమతో తూగినప్పుడు భగవంతుడు నిన్ను కూడా ప్రేమించాడు.
0: దెన్ గాడ్ లవ్స్ యూ.
1: కాబట్టి భగవంతుడు కూడా నీతో పాటు ఉన్నాడు, తూగుతూ ఉన్నాడు.
0: అండ్ గాడ్ ఈజ్ ఆల్సో విత్ యు బ్యాలెన్సింగ్.
1: ఆ తూకటం అనేటువంటిది తాను కూడా ఎక్కినటువంటి వాడే.
0: అండ్ హీఈస్ ఆల్సో విత్ యు.
1: కనుక భగవంతుని మనం ఆశించాలనుకుంటే, భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలనుకుంటుంటే భగవంతుడు కోరినటువంటి దీన్ని మనం నడుచుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు డిజర్వ్ గాడ్స్ లవ్ యూ షుడ్ ఫాలో హీస్ కమాండ్.
1: అనపేక్ష సుచిత్ దచ్చ ఉదాసీనో అతవ్యత సర్వారంభ పరిత్యాగి.
0: అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీన గతవ్య సర్వారంభ పరిత్యాగి.
1: అప్పుడే నీవు నావాడు నాయన.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ క్లెయిమ్ యూ.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించాలి.
0: వీ హ్యావ్ టు నో ది గాడ్స్ నేచర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎట్టు దృఢం చేసుకోవాలి.
0: హౌ టు స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనకు ఈ విశ్వాసాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: పెంచుకునేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: సహజంగా లభించేటువంటిది.
0: ఇట్స్ క్వైట్ నేచురల్ ఇన్ యూ.
1: కనుక దానిని రేపటి దినం మనం మాట్లాడదాం.
0: భగవాన్ విల్ స్పీక్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ టుమారో.

0: మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును? మరచి రేపటి గూర్చి రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును. ఈ ప్రపంచమందు ఈ క్షణాన ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు, అట్టివాని గుండెనే పండించుకున్నవాడు.
1: ది వన్ హూ ఫర్గెట్స్ ది యెస్టర్డే, ద వన్ హూ హ్యాస్ నో కన్సర్న్ అబౌట్ టుమారో, అండ్ ద వన్ హూ డస్ ఆల్ దట్ ఈస్ సపోజ్ టు బి డన్ ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఎట్ దిస్ మోమెంట్ ఈస్ ద వన్ హూస్ హార్ట్ ఈస్ సేక్రెడ్, హూస్ హార్ట్ ఇన్ ది మైండ్ ఈస్ సాంక్టిఫైడ్ అండ్ ఫ్రక్టిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గడిచినది గడిచినది,
1: పాస్ట్ ఈస్ పాస్ట్,
0: రాబోవునది మనది కాదు,
1: ఫ్యూచర్ ఈస్ అన్సర్టన్,
0: ఇప్పుడు జరుగునది మన యొక్క పంట,
1: ప్రెజెంట్ ఈజ్ ఆఫ్ అవర్ కన్సర్న్ రైట్ నౌ.
0: ఈ పండిన పంటను భుజించి ఆనందించి ఈ ఆనందమును 10 మందికి పంచుటమే మానవుని యొక్క హృదయ పంట.
1: The present has got to be experienced and has got to be delighted and to be shared with others.
0: Nijamuga manavudu chala adrishtavantudu.
1: In fact, human being is very lucky.
0: Manavudu ee prapancha bhoomandalamula paina atyanta swalpudu.
1: In this planet earth, man is so subtle, so small.
0: Svalpude kaadu alpudu.
1: Not only small but low too.
0: Alpude kaadu anumatra swarupudu.
1: Not only low but very minute.
0: Ee anumatra swarupudaina manavudu anantamaina jagattunu gurtinchadam aneetvantide ide aashcharyakaramainatvanti drishyam.
1: It is rather surprising seeing to find out the man who is very minute, comprehending the infinite cosmos.
0: Anuvunande ghanamu, ghanamunande anuvukudanu, ekamai, anantamai, amrutamai, anandamainatvanti yokka anutattvanni pondutunnadu.
1: In fact, he attains that state of eternity, immortality, being a microcosm for himself, understanding the divinity in the macrocosm.
0: Ninna cheppanu.
1: Bhagavan said yesterday,
0: ఎవరి హృదయమునందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
1: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
0: ఎవరి హృదయమునందు ప్రేమ పంటను పండించునో వాడే సిక్కు.
1: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
0: ఎవరి హృదయమునందు ఈ ప్రేమ పంటను పండించునో వాడే హిందువు.
1: The one who has got this field of love in his heart is a true Hindu.
0: Yavane hrudayamunandu ee premanu pandinchuno vaade muslim.
1: The one who has got this crop of love is a Muslim.
0: Vaade manavundu vasudayendu.
1: He is a true human being on earth.
0: Itti hrudayamunandu pavitramaina prema pantanu pandinchukuneetundi vaade manavudu.
1: He is a true human being if he cultivates the sacred love in his heart.
0: ee prema leka manavudu ledu.
1: No human being without love.
0: Prema leka jeevitam kaadu.
1: And in fact it's not life bereft of love.
0: Ee prema ne hiranyagarbhudu.
1: And this prema, love, is hiranyagarbha.
0: Ee prema ne hiranya swarupudu.
1: And it's the very embodiment of hiranya.
0: Ee hiranyagarbhudu ainatvanti yokka swarupamu manavunaku kudi bhagamunandu untundi.
1: And this love, which is in the form of Hiranyagarbha, is present on the right side of the body.
0: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపు ఉంటుంటుంది.
1: బట్ ఫిజికల్ హార్ట్ ఈస్ టువర్డ్ ద లెఫ్ట్ సైడ్.
0: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
1: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హ్యాస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
0: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
1: The human physical heart has got to be left at one point of time or other, when, where and how.
0: హిరణ్యగర్భుడైనటువంటి యొక్క హృదయం కుడి భాగమునందు ఉంటున్నది.
1: Whereas the హిరణ్యగర్భ is located on the right side.
0: ఇది ఎప్పుడు కూడాను రైట్ రైట్ రైట్ నో లెఫ్ట్.
1: హిరణ్యగర్భ లొకేటెడ్ ఆన్ ద రైట్ సైడ్ ఇస్ ఆల్వేస్ రైట్.
0: అది ఎప్పటికీ శాశ్వతము.
1: It is permanent.
0: ఇది అమృతత్వము.
1: It is immortal.
0: ఇది అమరత్వము.
1: It is eternal.
0: ఇది ప్రేమ తత్వము.
1: It is one of love.
0: ఇది దైవత్వము.
1: It is divine.
0: ఇది సర్వస్వరూపము.
1: It is all encompassing.
0: కనుక అట్టి హిరణ్యము ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నది.
1: Such hiranya is present in the heart of everyone.
0: మానవుని యందు మాత్రమే కాదు.
1: Not merely human.
0: పశుపక్షి మృగాదులు యందు కూడా ఉంటున్నది.
1: It is present in birds and beasts too.
0: కనుకనే వేదము ఈశావాస్యం ఇదం జగత్ ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల యందు ఉన్నటువంటి యొక్క హిరణ్య స్వరూపుడు అదియే.
1: Therefore Veda declares that it is same hiranya swarupa which is present in all of the beings.
0: ఈ హిరణ్యము నుండియే వచ్చేటువంటిది ప్రేమ స్వరూపము.
1: It is love that originates out of this hiranya.
0: ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిబింబమే.
1: Therefore love is the reflection of హిరణ్యగర్భ.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతిరూపమే.
1: And it's the reflection of Hiranyagarbha.
0: ఈ హిరణ్యగర్భుని ప్రతి యాక్షన్.
1: And it's the reaction of Hiranyagarbha.
0: ఈ యాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇవి రెండు కూడాను మానవుని యొక్క హిరణ్యము నుండి ప్రారంభమైనటువంటివి.
1: It is the three principled one, reaction, reflection, resound that comes out of Hiranyagarbha.
0: ఇది తన స్వస్వరూపాన్ని గుర్తించవలేక మానవుడు.
1: Man is not able to know his true nature.
0: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛనల యందు మానవత్వాన్ని అంకితం గావించుకుంటున్నాడు.
1: He is spending all the time dedicating his life for these ephemeral, transient, temporal pleasures.
0: బంగారునందు అనేక విధమైనటువంటి లోహములు చేర్చినప్పుడు ఆ బంగారు విలువనే పోతుంది. బంగారు యొక్క కాంతినే పోతుంది.
1: In fact, as Bhagavan said yesterday, if so many metals are mixed up in the gold, it loses its brilliance and its value.
0: ఆ హృదయమైనటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ హార్ట్ ఇస్ సేక్రెడ్ గోల్డ్.
0: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాప్తమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
1: బికాస్ దిస్ గోల్డ్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ లైక్ అదర్ మెటల్.
0: ఈ లోహములు చేరటం చేత తన యొక్క స్వస్వరూపాన్ని మర్చిపోతుండాలి సువర్ణము.
1: Because of the other metals mixed up with the gold, it has lost its pristine form.
0: Tane yokka viluvanu kudunu marchipothundadi ee suvarnamu.
1: In fact, the gold has forgotten its true value.
0: Aneka lohamulato kudinatvanti yokka gold ku evvaru kudunu viluvu ivvaru.
1: No one would attach any value to gold which is mixed with other metals.
0: Ee lokam prapanchamu ee sthiti ende untunnadi.
1: This is the present plight of this world.
0: Aneka lohamulato kudinatvanti yokka suvarnamu ee vidhanga viluvu lekunda roopakantulu lekunda శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
1: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ డెమన్ అండ్ ఈవిల్ స్పిరిట్.
0: ఆరంభమయ్యేటువంటిది ఇందు నుండి ఆవిర్భవించేటువంటిది పవిత్ర ప్రేమమైన ప్రేమనే.
1: దట్ విచ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఇస్ సీక్రెట్ లవ్.
0: ఇది సెల్ఫ్లెస్ లవ్.
1: దిస్ ఇస్ సెల్ఫ్లెస్ లవ్.
0: ఈ లవ్ వే భగవంతుడు లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దానివల్ల మనకు ఫర్ గివింగ్ గివింగ్ జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ కంటిన్యూస్లీ.
0: కానీ సెల్ఫిష్ లవ్ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
1: బట్ ది సెల్ఫిష్ లవ్ గోస్ రౌండ్ ది టూ గెటింగ్ అండ్ ఫర్ గెటింగ్.
0: కనుకనే ఈనాడు మర్చిపోవటము ఈనాడు వదిలిపోవటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
1: ది ఫర్గెటింగ్ అండ్ గెటింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్.
0: భగవంతుని ప్రేమ వదలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
1: గాడ్స్ లవ్ కెన్ నాట్ బి డ్రాప్ డౌన్, ఇట్ వుడ్ నాట్ రన్ అవే, ఇట్ విల్ నెవర్ స్లిప్ ఎనీ మోమెంట్.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
1: Such divine love is very essential to mankind.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: హనుమంతుడు రామాగ్ని శిరస వహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రామునికి అందించాడు.
1: హనుమాన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ రామ. హి హస్ గాట్ ఇన్ టు దట్ లంక అండ్ బ్రాట్ బ్యాక్ టు రామ ద వెల్ఫేర్ అండ్ ద కండిషన్ ఆఫ్ సీత.
0: తదుపరి వానర సైన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
1: లేటర్ హనుమాన్ ఫాలోడ్ బై ది ఆర్మీ ఆఫ్ వానరస్ దే కిల్డ్ రావణ అండ్ దెన్ హనుమాన్ టోల్డ్ సీత దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ షీఈస్ ఫ్రీ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ రావణ.
0: విన్నటువంటి సీతాదేవి, నాయన, పరిపరి లంకాపురమును జొచ్చిన పురవరసేవుడు నీవయ్యా అనింది. పరిపరి లంకాపురమును జొచ్చిన పురవర శౌర్యుండి నీవయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద వారియర్, ద వన్ ఆఫ్ బ్రేవరీ హూ హస్ గాట్ ఇన్ టు దట్ లంక.
0: ఇంతటి గౌరవాన్ని నీవు తీసుకున్నావు.
1: యు హావ్ గాట్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: పురవర శౌర్యుండు అని గొప్ప టైటిల్ ఇచ్చింది సీత.
1: సీత గేవ్ హిమ్ ఎ వెరీ బిగ్ టైటిల్ దట్ యు ఆర్ ద వారియర్ ఆఫ్ వారియర్స్.
0: కానీ ఈ టైటిల్ ఈ విషయం విన్నగానే హనుమంతుడు తల వంచుకున్నాడు.
1: ద మూమెంట్ హనుమాన్ హర్డ్ దిస్ టైటిల్ గివెన్ టు హిమ్ బై సీత బెన్ డౌన్ హిస్ హెడ్.
0: రామ ముద్దికను కొనుకుని సముద్రము దాటిన భద్రపరాకుం దీవయ్యా అనేది రెండవతోంది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ సెకండ్ టైటిల్.
0: రాముడిచ్చినటువంటి ఉంగరము తీసుకుని పోయి ఆ యొక్క సముద్రాన్ని దాటి సీతకు అందించినటువంటి యొక్క భద్రపరాకుం దీవయ్యా అని వర్ణించింది.
1: అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ హిమ్ సేయింగ్ దట్ వేరింగ్ ద రింగ్ ప్రెజెంటెడ్ బై రామ యూ కుడ్ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రామునికి అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
1: షీ ఆల్సో ప్రైజ్ హిమ్ సచ్ షీ సచ్ ఎ గ్రేట్ నోబుల్ వన్ బికాస్ షీ బ్రాట్ ద జ్యువెల్ ఆఫ్ సీత అండ్ గేవ్ టు రామ.
0: రఘుపతి కార్యం ఈడేర్చిన కపి రాజశిఖామణి నీవయ్యా అని మరొక టైటిల్ ఇచ్చింది.
1: అండ్ షీ ఆల్సో గేవ్ అనదర్ టైటిల్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ హూ హావ్ డన్ హూ హావ్ ఫుల్ఫిల్డ్ ద కమాండ్ ఆఫ్ రామ.
0: ఈ వర్ణనలు వినేటప్పటికీ రాము హనుమంతుడు క్రమక్రమేణా కృంగిపోతూ వచ్చాడు.
1: Listening to the praises, Hanuman was depressed and frustrated.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి సీత, అయ్యో, ఈ వర్ణనంతా కూడా హనుమంతుడికి ఏమాత్రం ఆనందాన్ని అందించలేదే.
1: సీత felt that obviously that Hanuman is not happy about these praises.
0: హనుమంత, నీ వంటి గుణవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: And Sita said, I have not come across such a virtuous one as you.
0: నీ బోటి బలవంతుడు ఈ జగత్తులో కనరాడే.
1: In this world there is none equal to you in respect to physical strength.
0: నీ బోటి హనుమంతుడు ఈ జగత్తులో రేరే.
1: A person equal to you is not found anywhere.
0: హనుమంత అని ఒక టైటిల్ ఇచ్చింది.
1: And she gave the title హనుమంత.
0: అనగా గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అనేటువంటి ఒక టైటిల్ అందుకుంది.
1: She gave the titles, you are one of virtue, you are one of strength.
0: కానీ దానికి కూడా హనుమంతుడు ఏమాత్రమో ఆనందించలేదు.
1: Even those titles have not pleased Hanuman.
0: ఈ హనుమంతుడికి ఆనందం నందించేటువంటి వార్తలు ఏమిటి, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
1: In fact, she has gone deep in thinking what titles, what praises would please Hanuman.
0: యోచించేసింది.
1: She thought over.
0: హనుమంత.
1: హనుమాన్.
0: నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
1: యు ఆర్ నాట్ అటాచింగ్ ఎనీ వాల్యూ టు దీస్ టైటిల్స్.
0: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక అనింది.
1: అండ్ షీ బ్లెస్డ్ హిమ్ దట్ రామ షుడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హనుమాన్ వన్స్ ఫర్ ఆల్.
0: తన యొక్క ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: దట్ యు బి ద రిసిపియెంట్ ఆఫ్ రామాస్.
0: నిరంతరం కూడా నువ్వు సర్వకాల సర్వావస్థది ఎందు కూడాను సర్వదా సర్వకాలేషు హనుమంత రామ ప్రేమ స్వరూపుడు ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
1: రామ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. Let that love be installed in your heart, everywhere, every time.
0: ఆ ప్రేమను పొందుదుగా కానటప్పటికి హనుమంతుడు ఎగిరి దుంకాడు.
1: Then once she said, let you receive the love, and Hanuman jumped in joy, ecstasy.
0: తల్లి, ఈ ప్రేమ కంటే మించినది ఈ జగత్తులో మరొకటి లేదు కదా.
1: మదర్ దేర్ నథింగ్ దట్ ఇస్ మోర్ దెన్ లవ్.
0: ప్రేమకు నేను పాత్రుడు కావటం ఇంతకంటే నా విరుద్ధ నాకు ఒక్కటి లేదు.
1: ఇఫ్ ఐఎమ్ డిజర్వింగ్ లవ్ ఆఫ్ రామ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: దీనికి మించినటువంటి ఫలితం నాకు ఒక్కటి అవసరం లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ గ్రేటర్ దెన్ దిస్ గిఫ్ట్.
0: జగత్ అంతా కూడా నా హస్తం నందు ఉంచినప్పటికీ నాకు ఆనందం కలగదు.
1: ఐ విల్ నాట్ బి హ్యాపీ బై క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఆ ప్రేమ కిరణమునకు నేను నోచుకున్నప్పుడు అది నా ధన్యం అయిపోతుంది నా జీవితం.
1: ఇఫ్ ఐ రిసీవ్ ది రేస్ ఆఫ్ దట్ లవ్ ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ.
0: చూశారా, పరమ భక్తుడైన హనుమంతుడు, బలవంతుడైన హనుమంతుడు, గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా నువ్వు లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటుపడుతూ వచ్చాడు.
1: సచ్ ఎ స్ట్రాంగ్ మైటీ వన్ ఎన్ ఆర్డెంట్ డివోటెడ్ హనుమాన్ కేర్డ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: ఈ విధంగా పరమ భక్తులైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలి.
1: దేర్ఫోర్ ఎ సిన్సియర్ డివోటీ షుడ్ యర్న్ అండ్ పైన్ ఫర్
0: ఆ ప్రేమనే సర్వస్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రేమనే ఈ లోకము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ దిస్ వరల్డ్.
0: ప్రేమమయమైనటువంటిది ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు నందు మనం ఉద్భవించి
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్
0: ప్రేమను మనం తెలుసుకునలేకుండా
1: విదౌట్ అండర్స్టాండింగ్ లవ్
0: ప్రేమను కోల్పోయి
1: హావింగ్ లాస్ట్ లవ్
0: ద్వేషము అసూయ క్రోధము ఇలాంటి దుర్భావములను మనం నింపుకొని
1: ఫీలింగ్ అవర్ హార్ట్ విత్ హేట్రెడ్ జెలసీ అండ్ ద డిఫరెంట్
0: మనుషులము మనుషులము అని చెప్పుకుంటున్నాం మనం.
1: Yet declare ourselves as humans.
0: ఇది కాదు మనుష్యత్వం.
1: This is not human quality.
0: నీ మనుష్యత్వం అనేటువంటిది నీ హృదయ తత్వాన్ని నీవు స్టడీ చేయి.
1: The human quality requires you to study your nature.
0: The proper study of mankind is man అన్నాడు.
1: That's what is meant by the proper study of mankind is man.
0: ఈ proper study.
1: What is the proper study?
0: అది ఏ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆవిర్భవింపజేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము.
1: ద హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ కిండ్లింగ్ లవ్ విత్ ఇన్ స్పీకింగ్ విత్ లవ్ అండ్ యాక్టింగ్ విత్ లవ్.
0: దీనికంటే సాధించవలసింది ఏమిటింది?
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ టు బి అచీవ్డ్.
0: బుద్ధుడు ప్రయాణమై వెళుతుండగా
1: వెన్ బుద్ధ వాజ్ పాసింగ్ బాయ్
0: ఒక పండితుడు బయలుదేరొచ్చాడు.
1: హీ సా ఎ స్కాలర్ పండిట్
0: కంకణములు ధరించాడు.
1: అండ్ ఈస్ హ్యావింగ్ ద డెకరేషన్
0: రుద్రాక్షలు వర్ణించాడు.
1: వాస్ హ్యావింగ్ రుద్రాక్ష.
0: బుద్ధ నీ ప్రసంగంలో చాలా గొప్పగా వింటున్నారు.
1: పీపుల్ హ్యావ్ బిన్ లిసనింగ్ టు యువర్ డిస్కోర్సెస్.
0: కానీ
1: బట్
0: ఈ పండితుని నీవు జయించి బట్టే నేను నా శిష్యులు అందరూ కూడా మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము.
1: ఇఫ్ యూ విన్ ఓవర్ మీ ఐ అండ్ మై disciples will follow your buddhism.
0: 3000 mandi shishyulu untunnaru.
1: Well, I have 3000 ee
0: 3000 mandi shishyulu kudanu naato paatu neeku saranagathilai poi nee sevanne mem chestamu.
1: I and my 3000 disciples will follow your buddhism and serve you.
0: నీవు నాతో నీ ఓడిపోతేవంటే నీవు నా పాదక్రాంతుడు కావాలి అన్నా.
1: If you are to lose, you should follow me.
0: అప్పుడు చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.
1: Then Buddha smilingly said,
0: పండిత సమదర్శనః.
1: A pandit will have equanimity.
0: Panditulaku sukhamu dukkhamu anetundi rendu teliyadu.
1: Pandit does not know the praise or blame.
0: Oppa heeramu anetundi teliyadu.
1: Nothing like great or low.
0: Ee varnandi ye maatramu undadu.
1: There's no description of this nature.
0: Panditaluga samatvanni poolinatundi vaade panditudu.
1: Equal mindedness is the hallmark of a pandit.
0: Kaaka neevu panditulani ee reethiga cheppukuntunnavu.
1: How do you declare yourself a pandit?
0: Ee ahankaramu.
1: It is ego.
0: Ee ahankara bhavamu yokka swaroopamaina krodhamu.
1: It is egoistic feeling in the form of anger.
0: ఇవి రెండు నీ యందు చేరినప్పుడు నీవు పండితుడు ఎలా అవుతావు?
1: When you have ego and anger, how can you call yourself a scholar?
0: పండా పండా అనగా జన్మించినటువంటి వారికి తిరిగి మోక్షాన్ని అందించేటువంటి ఒక మంత్రములు ప్రబోధించేటువంటి వాడు పండా.
1: పండా is a scholar who gives the mantra that gives liberation.
0: మరణించినటువంటి వారికి మోక్షప్రాప్తిని చేకూర్చేటువంటి మంత్రమును బోధించేటువంటి వాడు పండా.
1: A teacher who teaches mantra that would give liberation to the departed one.
0: హరిద్వారము ఋషికేశము బద్రి అమర్నాథ్ కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశములందు పండాలు అని కొంతమంది ఉంటారు. అనగా మరణించినటువంటి వారికి మోక్షాన్ని అందించేటువంటి ఒక మంత్రమును ఉపదేశిస్తుంటారు.
1: ఇన్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ హరిద్వార్ ఋషికేశ్ బద్రీనాథ్ కేదార్నాథ్ you have got the pandas who will give mantra.
0: Panda aneetundi padamunku artham kuda telusukolekapothunnaru.
1: People do not know the meaning of this word panda.
0: Karuka panditudaniga neevu kaadu nayana.
1: You are not pandit.
0: Ee jagattunandu ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ హు హావ్ గాన్
0: ఎంతమందో పండితులు ఉన్నారు.
1: దేర్ మెనీ పండిట్స్.
0: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
1: ద నాలెడ్జ్ ఇస్ సెల్ఫ్ కెన్ నాట్ బి అక్వైర్డ్ బై మియర్ స్కాలర్.
0: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ బై గోయింగ్ త్రూ ద బుక్స్.
0: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
1: సీక్రెట్ నాలెడ్జ్ కెనాట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ప్రిసెప్టర్.
0: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
1: యు మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ గెట్ ఇట్.
0: కట్టల కట్టల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
1: దేర్ మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
0: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ వన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
0: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ స్కాలర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we spend all our life in reading, when are you going to practice it?
0: సరే, ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
1: So it's not through scholarship, it doesn't take you to practice.
0: నీ పాండిత్యంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance of scholarship?
0: అని ప్రశ్న ఇచ్చేటప్పటికీ జవాబు లేకుండా పోయింది.
1: When that question was put, there was no response.
0: పదమునకు అర్థమును గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The human quality requires to conduct oneself as the true meaning of the word.
0: వ్యాకరణం ఇలాంటివంతా చదివి పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతను పాండిత్యమే.
1: స్కాలర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we spend all our life in reading, when are you going to practice it?
0: కనుక ఆచరణ లేనటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు.

0: nomenclature and terminology. If one does not practice of the words that you would read, what is the fun of it?
1: Kavim, Puranam, Anushastam, Pranorani Yamsama Swaraj, Sarvasya Dhataram Chintarubha Mahajityavarnam, Tamasa Parastatanad, Buddhudu. Kavim, Puranam, Anushastam, Pranorani Yamsama Swaraj, Sarvasya Dhataram Chintarubha Mahajityavarnam, తమస పరస్తాత్ పరస్తాత్ అన్నాడు. నాయన కవి అంటే ఎవరనుకున్నావు?
0: హూ ఇస్ పోయట్? కవి
1: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
0: పోయట్ ఇస్ ద వన్ నాట్ ద వన్ హూ జస్ట్ మైండ్ యు వర్డ్ పదములు
1: వర్ణించినటువంటి వాడు కాదు కవి.
0: పోయట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
1: త్రికాల భాగ్యం కవిత్వం అన్నాడు.
0: ద పోయట్ ఇస్ ద వన్ హూ
1: మూడు కాలములు కూడా చక్కగా గుర్తించినటువంటి వాడు కవి.
0: Kavi, the poet, is the one who would recognize the past, present and future.
1: Kabatti neevu ee rendu kalamulu kuda neevu anubhavinchaledu.
0: You have not experienced these two at least.
1: Athanu bhagavantudu okkade kavi.
0: God is the only poet.
1: Kavi anetundi padamulaku bhagavantudiki maatrame peru.
0: The title kavi poet applies to God alone.
1: Puranam.
0: Puranam.
1: Puranam anaga emiti?
0: What do you mean by puranam?
1: Konni charitralanu purana reetiga gratinchi దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
0: పురాణాది ఎపిక్ ఇస్ క్వైట్ ఏన్షియంట్. దట్ వుడ్ డిపిక్ ది హిస్టరీస్ ఆఫ్ మెనీ.
1: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
0: బుద్ధ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఇస్ దిస్ ద బాడీ ఇస్ పురా వేర్ ది డివినిటీ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: పురము
0: బాడీస్ పురా.
1: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
0: పురాణ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద డివినిటీ దట్ మూవ్స్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టో ఇన్ దిస్ దేహ. ద బాడీ ఇస్ ద పురా.
1: అతను భగవంతుడు ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హింసెల్ఫ్ పురాణ.
1: తర్వాత అనుశాసితం.
0: ద థర్డ్ వన్ అనుశాసితం.
1: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారములు చేసినటువంటి వారికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
0: దర్ మెనీ హూ కమిటెడ్ మిస్టేక్స్ and who harmed others also, they are punished periodically.
1: పరుల యొక్క సత్తును అపహరించినటువంటి వ్యక్తులను చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
0: Thieves are caught and they are kept behind the bars.
1: కానీ దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేసారు. కానీ
0: the body is kept in prison and locked.
1: అతని మనస్సు ఎక్కడైనా సంచరించవచ్చు.
0: But the mind of the prisoner can go anywhere.
1: తన వారిని చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
0: ద మైండ్ ఆఫ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా, కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
1: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
0: దేర్ నన్ హూ కెన్ కమాండ్
1: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
1: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకటి కాదు.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: అనుశాసితుడనగా భగవంతుడు ఒక్కడే.
0: సో అనుశాసిత ద వన్ హూ కమాండ్స్ ద మైండ్.
1: ఈ విధంగా కూడా తాను అర్థం చెప్పి
0: టెలింగ్ ద మీనింగ్స్ లైక్ దాట్
1: ఆ పండితుడు నోరు మూయించాడు.
0: అండ్ హీ మేడ్ హిస్
1: అపవిత్రమైన అహంకారానికి అవకాశం ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ ప్రైడ్ అండ్ ఈగో.
1: ఈ అహంకారం అతపతనము చేస్తుంది.
0: ఈగో విల్ రూయిన్ యూ.
1: నాయన ఈ పిచ్చి అహంకారం పాండిత్య అహంకారమే.
0: అండ్ దిస్ మ్యాడ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఈగో.
1: కేవలం భౌతికమైన లౌకికమైన తాత్వికమైనటువంటి పాండిత్యము.
0: ఇట్ ఇస్ ఆల్ వరల్డ్లీ ది ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి దివ్య పాండిత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
0: అక్వైర్ ద డివైన్ నాలెడ్జ్ విచ్ ఇస్ నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ విచ్ ఇస్ ఫ్రెష్ అండ్ డివైన్.
1: అర్పితమే దివ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్.
0: సరెండరింగ్ టు గాడ్ ఈస్ ద డివైన్ నాలెడ్జ్.
1: దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: దట్ యు ట్రై టు ఇంప్లిమెంట్.
1: నేను ఇంతకాలం కూడా సాధన చేశాను.
0: ఐ ప్రాక్టీస్ సో లాంగ్.
1: ఆకలి దప్పులు వదలాను.
0: And I have
1: nidrahalamulu maanaanu.
0: I sacrificed the food and drink and sleep.
1: Ee satyanni gurtinchalani aneka samalu paddanu.
0: In fact I strained a lot to know this.
1: Nee chadivina grandamulu kante adhika grandamle nenu chadivanu.
0: I have gone through more books than you.
1: Nee darshinchinatundi panditulu kante nenu adhika panditulne darshinchanu.
0: In fact I met many of the scholars more than you.
1: Aneka mandi gurulunu sevinchanu.
0: I served many preceptors.
1: Kaani naaku tripti kaligaledu.
0: But I have no satisfaction.
1: Deeni valla.
0: Why?
1: మొట్టమొదటి ఒక్కదాన్ని అందరూ గుర్తించాలి.
0: ఫస్ట్ థింగ్ వన్ పాయింట్
1: భగవంతుడు వరప్రసాదంగా అందించినటువంటి మానవులకు ఐదు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ఫైవ్ గిఫ్ట్స్ టు మ్యాన్ కైండ్.
1: తాను స్వయంగా మనకు అందించినటువంటి ఒక గిఫ్ట్స్.
0: దేర్ గిఫ్ట్స్ గివెన్ పర్సనలీ బై
1: గాడ్. నీవు సార్థకం చేసుకో, నీవు గొప్ప పండితులు అవుతావు.
0: మేక్ దెమ్ సీక్రెట్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్
1: వాటిని నీవు పవిత్రంగా గావించుకున్నప్పుడే నీవు గొప్ప సాధకుడు అవుతావు.

0: You observe the sacredness, naturally you can work for redemption.
1: సన్మార్గంలో పెట్టినప్పుడే నీవు కేవలము ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: If you make proper use of them, it amounts to the knowledge of spiritual knowledge.
1: జ్ఞానము అన్నాడు.
0: And that is atmic knowledge.
1: ఏమిటి ఆత్మజ్ఞానం అనగా?
0: What is this atmic knowledge?
1: శబ్ద స్పర్శ రూప రస గంధము. ఈ పంచేంద్రియములను పవిత్రము గావించుకొని పంచేంద్రియములను అరికట్టుకుని పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవటమే నిజమైన ఆనందానికి మూల కారణము అన్నాడు.
0: The main cause for bliss is to control the five senses and to experience them, the proper use of them.
1: ఈ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములను పవిత్రం గావించుకోలేక ఎన్ని గ్రంథములు చదివి ఏం ప్రయోజనం?
0: If we don't sanctify the five senses, what is the fun of going through many of the books?
1: నేను ఇప్పుడు ఈ ఐదు అనుసరించాను.
0: I followed them.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టాను.
0: I made them in the proper way.
1: సద్విజయంలో నేను అర్థం చేసుకున్నాను.
0: I could understand the true meaning.
1: ఈ పంచేంద్రియములు నాకు అణిగిపోయినాయి.
0: In fact, I have controlled the five senses.
1: నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను.
0: Now I have become the embodiment of bliss.
1: అని చెప్పి,
0: so saying,
1: తన పిన్న తల్లి కుమారుడైనటువంటి ఆనందుని పిలిచి,
0: and he called ఆనంద.
1: ఆనంద.
0: He said, ఆనంద.
1: నీ పేరు ఆనందం.
0: Your name is ఆనంద.
1: కానీ నీలో ఏమాత్రమో ఆనందం కనిపించడం లేదు.
0: But there's no trace of bliss, ఆనంద.
1: ఇదిగో నేను నిర్వాణాన్ని పొందుతున్నాను.
0: I am attaining liberation.
1: Nirvana managa emiti?
0: What do you mean nirvana?
1: Ee aanandamlo neelam kavatame.
0: Merger in bliss is nirvana, liberation.
1: Neeti ende putti.
0: I am been born in water.
1: Neeti ende nilchi. Neeti ende perigi. Neeti ende anangu neeti budaga.
0: It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water.
1: Budambu.
0: And man is water.
1: Narayanu neeru.
0: And this water is God himself.
1: Ee budagalanta kodanu neeti ende puttunnayi.
0: The bubbles are born in water.
1: Neeti ende nilustunnayi.
0: They are sustained in
1: neeti
0: water.
1: Neeti ende sancharistunnayi.
0: They move in
1: neeti
0: water.
1: Neeti ende anigipothunnayi.
0: They submerge in water.
1: Idiye manavuni yokka jeevithamu.
0: This is human life.
1: Aanandam nunde manam puttamu.
0: We are born in bliss.
1: Aanandam nunde nilchamu.
0: We grow in bliss.
1: Aanandam nunde sancharistunnamu.
0: We move about in bliss.
1: Aanandam nunde neelam kavali.
0: And we will go back to this bliss.
1: ఇంతకంటే మరొక మార్గం మరొకటి లేదు.
0: దేర్ నో అదర్ పాత్.
1: ఇది ఏ పరమ జ్ఞానము?
0: దిస్ ఇస్ సుప్రీం నాలెడ్జ్.
1: ఆనందం అనేటువంటిది ఈ పంచేంద్రియం యొక్క అదుపును మనం పెట్టుకున్నప్పుడే ఈ ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ట్రూ బ్లిస్ కెన్ బి అటైన్డ్ బై కంట్రోలింగ్ ద ఫైవ్ సెన్సెస్.
1: ఇది ఏ నిజమైన సాధన?
0: This is true spiritual practice.
1: Ram Ram Ram Raman japam chesthe kaadu sadhana.
0: Not merely chanting the name Ram.
1: Krishna bhajan chesthe kaadu sadhana.
0: Not merely bhajan.
1: Govinda Govinda ani mettekite kaadu sadhana.
0: Not by repeating Govinda's name. Gopala
1: Gopala ani venulutte kaadu sadhana.
0: Not shouting Gopala's name.
1: Kaani motta motta mani indriyanni arikattukovali.
0: First we should control our senses.
1: ఈ ఇంద్రియాలను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ సీ దట్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: అప్పుడే మనం ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ విల్ గెట్ ఆత్మిక్ నాలెడ్జ్
1: అని చెప్పి,
0: సో సేయింగ్,
1: ఆ ఆనందుణ్ణి పిలిచి,
0: హి కాల్డ్ ఆనంద,
1: నేను నిర్వాణం చేస్తున్నాను.
0: ఐఎమ్ అబౌట్ టు రీచ్ లిబరేషన్.
1: నీవు ఏమాత్రం కూడా నువ్వు కట్టి నీరు కార్చకూడదు.
0: డోంట్ షెడ్ టియర్స్.
1: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు.
0: I am your brother.
1: నీవు ఆనందుడు, నేను ఆనందుడే.
0: యూఆర్ ద ఫార్మ్ ఆఫ్
1: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే.
0: యూఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
1: అందరూ బ్రహ్మస్వరూపుడే.
0: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
1: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు.
0: డోంట్ వరీ ఎనీ
1: లాంగ్. చేయి పెట్టాడు, అతనికి కూడా మోక్షం వచ్చేసి.
0: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడాను తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
0: Those that have recognized this fact and experience can attain the state of blissful divinity any time.
1: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమలు పడుతున్నాం?
0: When liberation is so easy and simple, why do you struggle hard?
1: అనగా మనలో సత్యం ఏమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
1: మన పవిత్రమైనటువంటి సువర్ణవర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలు అనేటువంటి యొక్క ఇనుము, విత్తాడి, పెంగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాం.
0: ద గోల్డెన్ ఇన్నర్ ట్రూత్ ఇస్ మిక్స్డ్ విత్ సో మెనీ అదర్ మెటల్స్ లైక్ బ్రాస్, ద ఐరన్ అండ్ ద కాపర్.
1: మన హృదయము మాలిన్యమైపోయింది.
0: Therefore, heart is polluted.
1: దాని వల్లనే మన హృదయము ఆనందాన్ని మర్చిపోయింది.
0: Therefore, heart has forgotten bliss.
1: దాని వల్లనే మన హృదయము స్వస్వరూపాన్ని కూడా గుర్తించుకోలేకపోయింది.
0: The heart is not able to know its true nature.
1: తెలుసుకుని ఏ పెద్దలందరూ కూడా స్వస్వరూప సందర్శన భాగ్యమే ఆనందము అన్నారు.
0: Therefore, the elders have said, the visualization experience of the true nature is bliss.
1: స్వరూపం అది ఏ మన ఆత్మ.
0: సా స్వరూప, వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
1: సాలోక్యము.
0: ఇట్ ఈస్ సాలోక్య.
1: అది ఏ సాయుధ్యము,
0: సాయుధ్య అమర్జ.
1: ఆ సాయుధ్య సాలోక్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: ద నియర్నెస్ అండ్ ద మర్జ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: అప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్.
1: ఆత్మజ్ఞానం అనగా ఏకత్వమే ఆత్మజ్ఞానం అనుకుంటున్నాము, కాదు కాదు.
0: ఆత్మిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ మియర్లీ వన్నెస్.
1: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
0: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్, ఇన్ ద ప్రాపర్ వే, ఇస్ ఆత్మిక్ నాలెడ్జ్.
1: కపిల మహర్షి యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు.
0: Sage Kapila said the control of senses is through yoga.
1: దీనికంటే మించింది లేదు.
0: Then nothing more than this.
1: ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు చేసినా, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికి ఇంద్రియములను నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
0: You may take austerities, penance and good deeds, but yet
1: సహజమైన
0: one has to control senses.
1: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
0: You may question, we are human beings, is it possible to control senses?
1: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
0: Control doesn't mean total arrest.
1: మీరు చేయవలసిన కర్మలు అన్ని కూడా చేయండి.
0: Do all that you are supposed to do.
1: నీవు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబ ధర్మములంతా నీవు నిర్వర్తించుకో.
0: As a householder, do all the responsibilities
1: and duties.
0: You study, you learn.
1: నీ వ్యాపారిగా ఉంటున్నప్పుడు వ్యాపారం సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా నీవు ఆచరించుకో.
0: యాజ్ ఎ బిజినెస్ మెన్ డూ ఆల్ దట్ యుర్ సపోజ్ టు.
1: ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వృత్తిని మీరు సక్రమంగా అనుసరించవచ్చు.
0: యు మే బి ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ వొకేషన్ బట్ యూ షుడ్ డూ వాట్ యుర్ సపోజ్
1: టు.
0: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
0: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ హస్ టు ప్లీజ్ హిమ్, దట్ ఇస్ ఎనఫ్.
1: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
0: There is no discretion such as good and bad.
1: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
0: In God's creation there is nothing that is bad.
1: నీ దృష్టిలో ఉన్నది చెడ్డ.
0: In fact, it's only your vision.
1: భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
0: In God's creation, everything is sacred.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీని లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
0: In the sacred world, the surrender is so easy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
0: You find dedication difficult.
1: ప్రపంచంలో ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
0: Just to weave this cloth is so difficult.
1: పత్తినంత తీసుకోవాలి,
0: కాటన్ ని
1: విత్తనంంత తీసిపారవేయాలి, దీన్ని మెత్తబర్చాలి, దీని తర్వాత దీన్ని ఒక దారంగా తీయాలి, దారంగా తీసినటువంటి దాన్ని మిషన్ లో వేసి వస్త్రంగా నేయాలి.
0: Cotton has to be collected, seeds have to be removed, and the yarn has to be interwoven so as to make the cloth. How difficult it is.
1: ప్రతి పండినటువంటి పండును పత్తిని వస్త్రంగా చేయాలంటే కూడా ఎంతో శ్రమ పడవలసి వస్తుంది.
0: To make the cotton into cloth is so difficult.
1: పూచిన పువ్వునంతా కూడా తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది.
0: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హ్యాస్ టు మేక్
1: ప్రపంచంలో సర్వము కష్టమయమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్
1: కానీ నా ఉద్దేశము నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటి లేదు.
0: But from Bhagavan's point of view, the surrender, dedicating to God, is so simple and easy. You just leave aside such a simple, easy one, but you struggle hard. And it's only very simple to collect the petals and rub them. And the surrender, dedication is much simpler than this. Why?
1: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
0: వై డూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్?
1: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుండాలి.
0: సిన్స్ ద ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: భగవంతుడు ఉన్నాడు,
0: దేర్ ఇస్ గాడ్,
1: ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడయ్యా
0: గాడ్ ఈస్ దేర్,
1: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దేవుడు కానటువంటి మనిషే లేడు.
0: దేర్ నో పర్సన్ వితౌట్
1: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
0: దేర్ నో బీయింగ్ వితౌట్
1: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
0: దేర్ నో మెటీరియల్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వత్రా భగవంతుడి యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్.
1: ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
0: When you have strong faith in this inner truth, you will never find any difficulty.
1: విశ్వాసములో కొంతవరకు లోపం ఉండచేతనే అన్ని కష్టంగా నీకు కనిపిస్తున్నాయి.
0: When the faith is defective, you find it difficult to achieve anything.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ చేత భగవంతుని విశ్వసించండి.
0: With all your love, love
1: ప్రేమనే భగవంతుని విశ్వసించండి.
0: With all love, have faith in God.
1: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడాను మనకు సమకూరుతుండాలి, సర్వం కూడాను విజయాన్ని సాధిస్తుండాలి.
0: With the self confidence, you are bound to be successful, accomplished.
1: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్
1: దిస్. ఎంత కఠినమైన కార్యమైనా కూడా భగవత్ విశ్వాసంతో సులభంగా మనం చేయవచ్చు.
0: ఇట్ మే బి వెనీ హార్డ్ టాస్క్, యెట్ విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ విన్.
1: సంత సంబున వీధి వీధులు, దంతశాలలు, వాడమేదలు, దంత చేసిన దంతవర్ణులు, కాంతకేయుడి గృహముల స్థితి. శ్రీరామా నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
0: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్, క్లైంబ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్షన్.
1: వీధి వీధులు,
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వెంట్ ఆన్ ది స్ట్రీట్స్,
1: దొంతిశాలలు, వేడమేడలు,
0: అండ్ ఐ కుడ్ ఆల్సో సీ ది మ్యాన్షన్స్ దేర్.
1: ఆ లంకలో ఉన్నటువంటి మేడలంతా కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపించినాయట.
0: మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్ దేర్
1: ఇన్ లంక,
0: అండ్ ఐ కుడ్ కిల్ ఆల్ ది డెమన్స్ దేర్.
1: కాంతకేడి గృహంబులర్ సితి. శ్రీరామ నా మనవి వినుమా.
0: రామా హావ్ సీన్ ది ప్యాలెసెస్ ఓవర్ దేర్, ప్లీజ్ లిసన్ టు మై ప్రేయర్.
1: ఆనందించాడు పాపం రాములు.
0: రామ వాస్ సో హ్యాపీ.
1: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
0: హి సెడ్ హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ దట్ వాలర్ అండ్ ద స్ట్రెంగ్.
1: కరెక్ట్ కనబడికి ఒక్క వాక్యం మాత్రం చెప్పాడు రాములు. కోపం వచ్చేసింది, ఆ అంబును తీశాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ యాంగర్ హి టుక్ ద ఆరో అవుట్ ఆఫ్ ఇట్ సెడ్ వన్ స్టేట్మెంట్.
1: చెలగి పిల్లుల లోపులనున్న చిలుక రీతి వణకుచును నచున్న పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గమును జలుపుచు తలలో దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి. శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేసు అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేసు ఉంటారు.
0: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
1: చెలకి చిలకి రీతి వణకుచునున్నదున్న చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుండాలి పాప ఆ సీత.
0: అండ్ సీత ఇస్ జస్ట్ షివరింగ్ లైక్ ద ప్యారెట్. దేనివల్ల?
1: పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి. శ్రీరామ నా మనవి వినుమా.
0: రామ లిసన్ టు మై ప్రేయర్. ఐ సా సీత షివరింగ్ లైక్ ద ప్యారెట్ కెప్ట్ ఇన్ ఎ కేజ్ బికాజ్ ద డెమన్ సరౌండెడ్ హోల్డింగ్ swords to cut off her head any moment of time.
1: అనే అప్పటికి రాములు లక్ష్మణులు విల్లు తీశారు, ఇంకో క్షణం కూడా ఉండడానికి వీళ్ళు రెండు దంపతి.
0: అండ్ రామ లక్ష్మణ టుక్ అవుట్ ద ఆరో, సీత బాధను
1: విన్నప్పుడు నేను భరించుకోలేను.
0: ఐ కాంట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ సీత ఎనీ లాంగర్. అలా
1: ఏంటి, సీత భార్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
0: ఇట్స్ నాట్ ద యాంగర్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైఫ్.
1: సీత ప్రకృతి.
0: సీత ఇస్ నేచర్, ప్రకృతి.
1: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
0: God cannot bear the suffering of this nature, Prakriti Sita.
1: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వవిధముగా సందిద్ధమయ్యాడు.
0: To alleviate all the suffering he was prepared.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
0: Here a small example you have taken to account.
1: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
0: In this world there are four primary objectives.
1: ధర్మ అర్థ కామ మోక్షములు అని.
0: There are four primary objectives in life.
1: కానీ వీరంతకూడాను ఆశ్రమ వాసములైనటువంటి వారంతా ఈ అర్థము తీసుకుంటారు.
0: దోస్ దట్ స్టే ఇన్ హెర్మిటేజ్ విల్ గో బై దిస్ మీనింగ్.
1: ఈ పురుషార్థములు నాలుగు కూడా ఆశ్రమ ధర్మాలే కానీ నిజమైన ధర్మములు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ హెర్మిటేజ్.
1: ఇది పవిత్రమైన పరతత్వం యొక్క బోధనలు కాదు.
0: దే ఆర్ నాట్ స్పిరిచువల్ ఇన్ ఎనీవే.
1: పురుషార్థము, పురుషుడు చేయవలసినటువంటివి నాలుగు అన్నారు.
0: పురుషార్థ, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ సపోజ్ టు ఫాలో ద ఫోర్.
1: ఈ పదం యొక్క అర్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు దీనికి అనేక రకములుగా అర్థములు కల్పించుకుని పురుష అనగా మగవాడు అని వారు అర్థం తీసుకున్నారు.
0: ఇండివిజువల్స్ హూ డోంట్ నో ది కరెక్ట్ మీనింగ్ దే టేక్ పురుష ద వర్డ్ స్టాండింగ్ ఫర్ మ్యాన్.
1: మాకు స్త్రీలకు లేదా ఇదంతా అర్థము,
0: విల్ ఇట్ నాట్ అప్లై టు విమెన్?
1: స్త్రీలకు లేవా అని వారు వాదం చేసుకుంటూ వచ్చారు.
0: విమెన్ ఆల్సో ఆర్గ్యూ వాట్ డోంట్ దే అప్లై టు అస్.
1: పురుష అనగా,
0: పురుష మీన్స్
1: ఆత్మ అని అర్థము.
0: పురుష మీన్స్ ఆత్మ.
1: చైతన్యము అని అర్థము.
0: అవేర్నెస్.
1: ప్రాణము అనే అర్థము.
0: లైఫ్.
1: జీవుడు అనే అర్థము.
0: ఇండివిజువల్.
1: ఈ ఆత్మకు, చైతన్యమునకు, ప్రాణమునకు, ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగ భేదములు లేవు.
0: ఫర్ దిస్ ఆత్మ ద అవేర్నెస్ ద లైఫ్ అండ్ ఫర్ ది ఇండివిజువల్ నేచర్ ఇట్ హస్ నో జెండర్.
1: అనేటువంటి లింగ భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ జెండర్.
1: పురుషార్థం అనగా ఆత్మధర్మమే పురుషార్థము.
0: పురుషార్థ మీన్స్ ద కోడ్ ఆఫ్ ది ఆత్మ.
1: చేతనా ధర్మమే పురుషార్థము.
0: ధర్మ ఆఫ్ దిస్ అవేర్నెస్.
1: ప్రాణం యొక్క ధర్మమే పురుషార్థము.
0: ఇట్ ఇస్ పురుషార్థ ఆబ్జెక్టివ్ లైఫ్.
1: చైతన్యమే పురుషార్థము.
0: దిస్ అవేర్నెస్ ఇస్ పురుషార్థం.
1: ఇది ఒక వైబ్రేషన్.
0: ఇట్ వైబ్రేషన్.
1: ఇది ఒక రేడియేషన్.
0: దిస్ ఇస్ రేడియేషన్.
1: ఇది ఒక ప్రాణతత్వము.
0: దిస్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: దీనికి పురుషార్థము అన్నారు.
0: This is called the prime objective of life, purushartham.
1: పురుషార్థం అనేటువంటి దానికి అర్థం తెలియకోకుండా పురుషులు చేయవలసినవి, ఇది స్త్రీలు చేయవలసినవి, కొంత ఆశ్రమ ధర్మాలుగా విభజించుకున్నారు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వీ క్లాసిఫై కేటగరైజ్.
1: ఆత్మధర్మం ఏమిటి?
0: వాట్ ఈస్ ఆత్మిక్ ధర్మ?
1: అదే సాయుధ్యము.
0: దట్ ఈస్ మర్జర్ సాయుధ్య.
1: అది ఏ నిజమైనటువంటి పురుషార్థము?
0: దట్ ఈస్ ది మెయిన్ పురుషార్థ.
1: కామ అర్థ కామ అర్థం చెప్పాలి. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
0: అర్థ మీన్స్ మనీ.
1: ధనం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: కనుక ధనకనక వస్తు వాహనాలంతా ధనంగా భావిస్తున్నాము.
0: నాట్ ది కన్వీనియన్స్ ద కంఫర్ట్.
1: ఇది కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
0: ఇస్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్ టు అచీవ్.
1: ఈ ధనమును కాదు.
0: నాట్ దిస్ వెల్త్.
1: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
0: వి షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అద్వైత దర్శనం జ్ఞానం, అదే మనం సాధించవలసిన
0: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ.
1: టూ ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఓన్లీ వన్.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్ నాట్ టూ ఇస్ ద ట్రూ విజ్డమ్.
1: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్, విజ్డమ్ ఇన్ ట్రూ నేచర్,
1: ఈనాటిది రేపు వెళ్లిపోతుంది.
0: అండ్ దాట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
1: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
0: దిస్ నాట్ ట్రూ వెల్.
1: కామం.
0: Then kama.
1: ఈ లౌకికమైనటువంటి దేహము వల్ల అనుభవించేటువంటి యొక్క విషయవాసనలు కాదు కామం.
0: కామ ది డిజైర్, నాట్ సెన్సువల్.
1: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వీ హ్యావ్? వీ షుడ్ డిజైర్
1: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
0: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్ ఎల్స్.
1: మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
0: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ ద ట్రూ నేచర్ అండర్స్టాండింగ్.
1: ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి కామము.
0: టు రికగ్నైజ్ ది ఆత్మ ఇస్ ద ట్రూ డిజైర్.
1: అర్థము.
0: దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ధర్మార్థ కామం వలనగా మానవుడు పుట్టినటువంటి వాడు
0: మ్యాన్ హూ ఇస్ బోర్న్
1: స్వరూపాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ఇస్ ఇట్ ట్రూ.
1: ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ ఆత్మిక
1: మోక్షకామాన్ని ప్రేమించాలి.
0: ఎంటర్టైన్ ద డిజైర్.
1: ప్రేమ వల్లనే మానవ యొక్క జీవితం సార్థకమవుతుంది అన్నాడు.
0: అండ్ దెన్ హీ కెన్ వర్క్ ఫర్ హిస్ లిబరేషన్ బై లాగ్.
1: కనుకనే పదములకు ఎన్నో అర్థములు ఉంటున్నాయి, కానీ ఎవరికి తగినటువంటి దాన్ని వారు స్వీకరిస్తున్నారు?
0: దీస్ టర్మ్స్ హ్యావ్ సో మెనీ మీనింగ్స్. పీపుల్ గో బై వెరీ వే.
1: ఆశ్రమ ధర్మాలు కానీ ఆధ్యాత్మిక ధర్మం కాదు.
0: That is just meant for the different stages in life.
1: ఆధ్యాత్మిక ధర్మం మనకు నిజమైనటువంటి ధర్మము.
0: The spiritual dharma is the true one.
1: అది ఏ సాలోక్య ముక్తి.
0: That is సాలోక్య ముక్తి. మర్జర్
1: అనగా ఏమిటి?
0: What is liberation?
1: భగవంతుని చేరిపోవటం అన్నారు.
0: మర్జర్ reaching God.
1: కాదు కాదు, మన స్వరూపాన్ని, మన నడతలను, మన ప్రవర్తనను సర్వమును వదిలి భగవంతుల్లో లీనం కావాలి.
0: One has to merge in divine. In his true nature, in his true form.
1: Ganga, Godavari, Saraswati ప్రవహిస్తున్నాయి.
0: We find the rivers like Ganga, Godavari, flowing.
1: ఈ జలమంతా కూడా పవిత్రమైన సీట్గా ఉంటుంది.
0: We also find the form also.
1: ఈ వంకర్లు టింకర్లు కానీ,
0: not the bends,
1: తన రూపనామములు కానీ, తన రుచిని కానీ పూర్తి మరచి సముద్రంలో చేరినప్పుడు తన రూపనామములు లేవు, తన రుచులు లేవు. అంతా సముద్రం యొక్క రుచి, అంతా సముద్రం యొక్క రూపమే, అంతా సముద్రం యొక్క దివ్యమే.
0: Rivers of different forms, different tastes. When once they merge in ocean, they get the name and the form and the taste of the ocean itself.
1: Ayyo, nenu Godavarini, nenu Krishnani, nenu Gangani, ani samudramlo vibhagam emaina unda? Ledu.
0: Do you find any categorization such as Godavari?
1: Daivatvanni pondinappudu ye vibhagamu untundadu.
0: Then once you attain divinity, there are no differences whatsoever.
1: Aniye advaita darshanam unnaru.
0: That is the experience of non-dualism.
1: Atti divyatvanni chendatame purushartamu.
0: To attain the divinity is the objective of life.
1: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వం.
0: కాంప్రిహెండింగ్ దట్ సేక్రెడ్ ఐడియల్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని,
0: టుడే సేక్రెడ్ డే.
1: శివరాత్రి యొక్క తత్వమని,
0: ఇస్ నేచర్ శివరాత్రి.
1: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారం చేసే సమయం లోపల,
0: శివ యాజ్ హి వాస్ ఎమాన్సిపేటింగ్ దిస్ వరల్డ్,
1: ఆలాహలమును మింగటం చేతనే,
0: యాజ్ హి స్వాలోడ్ పాయిజన్,
1: అక్కడ తన్మయత్నం అంతా కూడా తన నిర్మూలం అయిపోయిందని,
0: దట్ హి హాస్ ఫర్గాటన్ హిస్ సెల్ఫ్,
1: తాను పడిపోయినాడని,
0: దట్ హి ఫెల్ డౌన్,
1: అట్టు పడిపోయినప్పుడు ఆ వేడంతా కూడా ప్రపంచానికి ఎక్కిందని,
0: ఆల్ దట్ హీట్ అవుట్ ఆఫ్ ఇట్ హాస్ గాన్ టు ది
1: ఎంటైర్ వరల్డ్, ఆ వేడిని చల్లార్చే నిమిత్తమే హిమాచల పర్వతాన్ని సృష్టించాడని,
0: టు కూల్ ఇట్ టు పాసిఫై ది హిమాచల వాస్
1: క్రియేటెడ్, ఆ హిమాలయ పర్వతం అంతా కూడా తన కడుపైన పెట్టుకున్నాడని,
0: అండ్ దట్ హి కెప్ట్ దట్ మౌంటైన్ హిమాచల ఆన్ హిస్ స్టమక్,
1: ఆ యొక్క హిమాచలం వల్ల కడుపంతా చల్లబడిందని,
0: బికాజ్ ఆఫ్ దట్ ఐస్ దట్ హోల్ హీట్ కుడ్ బి పాసిఫైడ్,
1: శివుడు లేచాడని,
0: దెన్ శివ గాట్ అప్.
1: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు.
0: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి.
1: కాదు కాదు, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు.
0: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్.
1: ఇది లౌకికమైన చరిత్రలు.
0: ఇట్స్ వరల్డ్ హిస్టరీ.
1: ఇది కేవలము ఒక దృశ్యకల్పితమైన చరిత్రలు.
0: ఇట్స్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్.
1: హిమాలయం అంత తనయందే ఉంటుంది అది.
0: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విదిన్ యూ.
1: తనకంటే మించినటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ బియాండ్ యూ.
1: సర్వము ప్రపంచమంతా తనయందే ఉంటుంది.
0: ద హోల్ వరల్డ్ ఈస్ విదిన్ యూ.
1: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఉండదు.
0: For such God, there's no birth nor
1: death. దేహములో మార్పులు చెందవచ్చును.
0: There are changes in the body.
1: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒక్కటే.
0: But the quality remains the same.
1: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటాది.
0: Wherever he is, it's love.
1: చక్కెర తీసుకుని పోయి నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది.
0: Take sugar and mix it in water.
1: ఆ చక్కెర తీసుకుని కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటాది.
0: Sugar mixed with coffee is bound to be sweet.
1: ఆ చక్కెర తీసుకుని టీలో వేయి తీయగానే ఉంటుంది.
0: Even mixed in tea is bound to be sweet.
1: ఆ చక్కెర పాయసంలో వేయి తీయగానే ఉంటుంటాది.
0: In rice pudding it continues to be
1: sweet. ఈ చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడ రాదు.
0: So there cannot be sweetness without sugar.
1: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్.
0: So that which is changeless wherever you go is this sat, the
1: sat anaga ade being eppudu undetundi adi
0: sat, the ever existent
1: ekkade poyina tiyega undetundi adi.
0: It is nectarine wherever you go.
1: Keep manaku akkada chikkadu
0: and you don't get
1: manivindi untundali.
0: It is within us.
1: Manundi aavirbhavincheetundi oka premane aa teepu.
0: It is love that comes out of us is nectarine.
1: Aa premana manamu vishesha sambandhamendi lekunda vishesha sambandhamendi ga manu maarchukovali.
0: The nectar of love should be connected, should be related to God,
1: adi
0: not to the world.
1: Chakkara, chakkara, chakkara to samanamu.
0: It is equal to sugar.
1: Chitti.
0: Chit.
1: Chaitanya swarupam ainatundi.
0: It's of awareness.
1: Adi ye, konda paina posina neelu kindike edugutayi gaani paiki povu.
0: Water from the mountain top flows downward.
1: Adi kindike vastayi.
0: It flows downward.
1: Kabatti adi ye chaitanyamu.
0: That is chaitanya awareness.
1: Ee sattanaitundi nippu guntalo pettina gaani velugu paike vastundi gaani kindiki povadu.
0: Sat, the fire, always would move upward, upward.
1: కనుక సత్తు ఎప్పుడు ఉండేటువంటిది.
0: సో సత్ ఇస్ ఎవర్
1: ఎగ్జిస్టింగ్.
0: ఇట్స్ ఎవర్ ఎగ్జిస్టింగ్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ.
1: చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఏమైపోతుంది? చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఇది చక్కెర కాదు, నీళ్లు కాదు.
0: వెన్ వన్స్ యూ మిక్స్ షుగర్ ఇన్ వాటర్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
1: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది.
0: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద సిరప్.
1: అది సత్ ప్రత్యేకంగా ఉంది, చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: సో సత్ అండ్ చిత్ ఆర్ అపార్ట్.
1: ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి.
0: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్ ఆనంద.
1: సత్తే అదే ఆత్మతత్వము.
0: ద సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ.
1: చిత్తే ఈ దేహము.
0: చిత్ ఇస్ ద బాడీ.
1: ఈ దేహమునే స్త్రీ అన్నారు.
0: అండ్ దిస్ బాడీ ఇస్ ద ఉమెన్.
1: ఆ సత్తే పురుషుడు అన్నారు.
0: And the sat is masculine.
1: ఈ చిత్తునే ప్రకృతి అన్నారు.
0: The chit is nature.
1: ఆ యొక్క చైతన్యమునే పరమాత్మ అన్నారు.
0: The chaitanya is
1: ప్రకృతి
0: divinity.
1: పరమాత్మ యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The unity of the divinity and the humanity is the human life in general.
1: ప్రకృతి ఈ దేహము.
0: And the bodies of nature.
1: పరమాత్మ ఆత్మ.
0: God is atma.
1: అదే దివ్యత్వము.
0: That is divinity.
1: అదే కాన్షియన్స్.
0: That is conscience.
1: ఈ కాన్షియన్స్ దేహం యొక్క సమూర్తమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: The conscience and the body together result in the human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వర తత్వము మానవత్వము.
0: Human life is androgynous.
1: మానవుని యందే స్త్రీ తత్వం ఉండాలి, మానవుని యందే పురుషత్వం ఉంటుంది.
0: In fact within every human being there is this masculine and the feminine nature.
1: ఈ ఏకత్వమే ఈ యొక్క మానవత్వము.
0: The combination of these two is the human being.
1: అర్ధనారీశ్వరుడనగా ప్రతి మానవుడు కూడా అర్ధనారీశ్వరుడు.
0: Everyone is ardhanarishwara, androgynous.
1: Dehamu, stri.
0: Body is feminine.
1: Atma, purushudu.
0: Atma is masculine.
1: Atanu, chaitanya swarupudu.
0: He is one of awareness.
1: Atanu, divya swarupudu.
0: And is divine.
1: Rendintu yokka ekatvam okka manavuni ende untundadi.
0: The unity of these two you find in man.
1: Deenine Shivaratri annaru.
0: This is Shivaratri.
1: Ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame శివతత్వము అన్నారు.
0: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
1: ఈ పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
0: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
1: జడమైనటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదిగా భావిస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
1: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
0: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్.
1: దీంతో ఉంటుండాలి.
0: But yet there lies divinity within.
1: ఇదంత మాలిన్యమైనటువంటిది.
0: Yes, it's polluted.
1: కానీ దివ్యమైన నవ్యమైనటువంటి ఆత్మతత్వం చేరేటప్పటికి ఇదంత నిర్మూలమైపోతుంది.
0: When once this divine, ever fresh, ever novel, the new divinity within, it becomes
1: ఆత్మ. ఆదర్శాన్ని చూపించాలంటే దేహమే మనకు ప్రధానము.
0: To set an ideal to this world, the body is important.
1: దేహం చేత కర్మలు ఆచరించి
0: with this body we work.
1: హృదయం చేత ఆనందించి
0: అండ్ వీ ఫీల్ హ్యాపీ.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించడమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ అండ్ ఎక్స్పీరియన్స్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేహమే పార్వతి,
0: ద బాడీ ఈజ్ పార్వతి.
1: ఆత్మనే ఈశ్వరుడు,
0: ఆత్మ ఇది ఈశ్వర.
1: ఒక గురువు ఉండేటువంటి వాడు.
0: దెర్ వాజ్ వన్ టీచర్.
1: ఆ గురువుకు అనేక మంది శిష్యులకంతా నామ బోధన చేస్తుండేటువంటి వాడు.
0: ఎస్, మెనీ డిసైపుల్స్ అండ్ హీ యూస్ టు టీచ్ దెమ్ ఎవ్రీ డే.
1: ఒక భక్తునికి వచ్చాడు, నాయన నమశివాయ అనేటువంటి పంచాక్షర నామాన్ని స్మరించు అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ వన్ డిసైపుల్ టు చాంట్ నమశివాయ వన్ మంత్ర.
1: ఇంకొక దగ్గరికి పోయినాడు.
0: హీ వెంట్ అనదర్ డిసైపుల్.
1: అహం శివ సోహం, అహం శివోహం, శివోహం శివోహం అన్నాడు.
0: హీ వాంటెడ్ హిమ్ టు చాంట్ అండ్ రిపీట్ ది శివోహం శివోహం.
1: ఆ యొక్క స్నేహితుడు చూచి, అయ్యా శివోహం శివోహం అని కూర్చున్నా శివోహం శివోహం, లేచినా శివోహం శివోహం, జపం చేసినా శివోహం శివోహం, అన్నం తింటున్నా శివోహం శివోహం, ఈ విధంగా తింటున్నావే, ఈ శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు.
0: అనదర్ పర్సన్ క్వశ్చన్ లైక్ దిస్. You go on chanting, repeating, Sivoham, Sivoham, while walking and sitting, eating every time. What do you mean by that?
1: Ayana Guru Bodhinchinatundi Mantram annadu.
0: He said, that's the teaching of my
1: Guru. Guru Bodhinchadu Nijame, kaani deeni artham emiti annadu.
0: Yes, it's true. That's given by your Sivoham, Guru. What's meaning?
1: Nene Sivudu, Nene Sivudu, Nene Sivudu, deeni artham annadu.
0: The meaning of Sivoham is, I am Siva, I am Siva.
1: దీనిపైన ఎంతవరకు అతనికి నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించే కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
0: దెన్ హీ సెడ్, యు ఆర్ శివ నో డౌట్, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ శివ అండ్ పార్వతి,
1: సంబంధ బంధం ఏమిటి అన్నాడు.
0: హీ సెడ్, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్,
1: అపరాధం అపరాధం అపరాధం అని చెప్పను.
0: దెన్ హీ సెడ్, వాట్ ఇస్ సిన్, ఇట్ ఇస్ నో నో నథింగ్ లైక్.
1: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన, ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసం ఏమిటి, పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు.
0: In fact, he has got true faith that he is Lord Shiva. Why can't he declare that Parvati is his consort?
1: ఈ పార్వతి అనేటువంటి ఒక స్వరూపము లింగ భేదంగా తీసుకున్నాడు.
0: And he goes by the femininity of the word Parvati.
1: ఆత్మరీతిగా తీసుకున్నాడు.
0: And the one he has taken in ఆత్మ. కనుకనే
1: ఇక్కడ రెండింటి యొక్క భేదముల వల్లనే మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
0: And here we find the bifurcation duality.
1: ఆ నమ్మకమే పూర్తి ఉంటుంటే,
0: if he has got strong faith,
1: నేను శివుడు, పార్వతి నా అంగమే.
0: Yes, I am Shiva and Parvati is part of
1: me. Mama vamsa, ane endukannukodudu.
0: Why can't he declare Parvati is just a spark out of him? Why not?
1: Kani ee naati manavudu aa vidhamainatundi nammakam lekunda.
0: Today man has lost that such strong faith. Satti
1: manavudu kudanu Eesharattvamto koodinatundi vaade. Eesharudu kudanu Parvatito koodinatundi vaade.
0: Every man is essentially Ishwara divine.
1: Parvate mana yokka dehamu.
0: The body is Parvati.
1: Atmane Eesharudu.
0: Atma is Eeshwara.
1: Ee rendinti yokka ekatvame manavattvamu.
0: The unit of these two is human life.
1: Manavattvam anetundi kottadi kaadu.
0: The humanness is not anything new.
1: Kottadi kaadu.
0: It's not new at all.
1: Ee padamlone untundadi.
0: The meaning is there in the very
1: Ma
0: word.
1: Ma kaadu.
0: Ma, no.
1: Nava kottadi.
0: New.
1: Kottadi kaadu ee manavattvamu ani deeni artham.
0: Manava, not new.
1: అలాంటి పవిత్రమైనటువంటి, అనాది అయినటువంటి, అగమ్యమైనటువంటి, అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
0: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్, అన్కాంకరబుల్, ఇంపెరిషబుల్.
1: అంతేకాకుండా అక్షర రూపకంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
0: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్, దే ఆర్ ది త్రీ లెటర్స్.
1: మా అనగా మాయా,
0: మా మాయా ఇల్యూషన్,
1: నా అనగా కాదు,
0: నా నెగేషన్,
1: వా వర్తించటము, మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
0: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్.
1: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనము.
0: టుడే వీ గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
1: ఇంత డీటెయిల్స్ ఎవరికూ బోధించేటువంటి వారు లేరు.
0: దేర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
1: కనుక అజ్ఞానం చేత తలుచుకున్నటువంటిది సత్యంగా భావిస్తున్నారు.
0: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
1: ఈనాటి నుంచి అయినా మీరు సత్యాన్ని గుర్తించి,
0: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద ట్రూత్.
1: నా దేహం ఈ ప్రకృతి, ఈ ప్రపంచమే.
0: Deha, the body, is this very word.
1: దేహక్షేమం ఎంత ప్రధానమో లోకక్షేమం కూడా అంత ఆధారము.
0: జస్ట్ యాజ్ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మీ, ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
1: కనుకనే దేహము దేశము బింబ ప్రతిబింబములే.
0: దేర్ఫోర్ దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: రెండు కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: అండ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ద రిలేషన్ రియాక్షన్
1: రీసౌండ్. ఈ దేశాన్ని కూడా అంత ప్రీతిగా చూసుకో.
0: జస్ట్ యాజ్ యూ కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ సెక్యూర్, యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కంట్రీ ఇన్ ద సిమిలర్ వే.
1: నిజమైనటువంటి ఒక శివతత్వాన్ని, మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to understand the sanctity and the auspiciousness and the true meaning and the inner significance of Shivaratri and brings us this course to a close. ది హిరణ్య గర్భ హియర్
1: ప్రతి ఒక్కరి హృదయం నందు ఉంటున్నది.
0: దిస్ హిరణ్య గర్భ దట్ భగవాన్ ఈ షోయింగ్ టు అస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడి.
1: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆన్ దిస్ బాడీ.
1: ఇది దేహం అంతా వ్యాపించి ఉంటుండాలి.
0: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
0: బట్ భగవాన్ విల్స్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
0: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంక జన్మ లేదు.
0: Those that have seen this Hiranya Garbha coming, origin of it, will not have birth again.
1: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
0: You must have seen as it has come the form.
1: కనుకనే ఇలాంటి దర్శనమే ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భావనం గావించే నిమిత్తమే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రదర్శించవలసి వస్తుంది.
0: దీస్ థింగ్స్ హావ్ గాట్ టు బి డన్ నౌ అండ్ దెన్ టు మేక్ యూ నో ది డివినిటీ.
1: దీనివల్ల ఒక విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం వారికి అర్థమవుతుంది.
0: యూ కెన్ అండర్స్టాండ్ ద లేటెంట్ ఇమినెంట్ డివినిటీ విద్ ఇన్ యూ.
1: ఇది ఎక్కడ వేసినా కానీ పగలేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నాట్ బ్రేక్. యూ మే
1: పగలదు. ఎక్కడ వేసినా పగలదు.
0: You may drop it down anywhere.
1: Amritattvamu. Chudandi, ekkada vesina idi pagaleetvantidi kaadu.
0: It will never break.
1: Ye vidhanga kuda maareetvantidi kaadu.
0: It is changeless.
1: Ilanti divyatvam anetundi ekkada kuda jagatlo kaanaraadu.
0: This divinity you don't find anywhere in the world.
1: Neena bangaradanna vesthe mukka avutundi.
0: And even gold would break. But this will not break.
1: Ilanti divyatvam anetundi ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
0: అన్బ్రేకబుల్ డివినిటీ యూ ఫైండ్ ఇట్ హియర్.
1: కానీ శివ శివ శివ శివయ్య రాధా.

0: సంవత్సరం నుంచి కూడాను
1: the last 20 years there's no situation as this lingodbhava. It starts since 1970. The reason is Purnachandra auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this
0: lingodbhava.
1: At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, lingodbhava was discontinued. Not only this. There are three types of linga.
0: What is
1: it?
0: Bhurbhuvasvaha.
1: Bhurbhuvasvaha.
0: Gayatri mantra nandunnatundi antaratthamu.
1: This is the meaning of Gayatri mantra.
0: Bhur. Idi materialization.
1: Bhur signifies materialization.
0: Bhuvaha. Idi a vibration.
1: Bhuvaha. Vibration.
0: Suvaha. Idi a radiation.
1: Suvaha. Radiation.
0: Aa radiation e atmagnanamu.
1: That radiation is atmagnanamu.
0: Aa vibration e pranagnanamu.
1: Vibration is life.
0: Ee materialization e dehagnanamu.
1: Materialization is the physical.
0: You are not one person but three.
1: So Bhagavan tells us quite often, you are not one but three.
0: The one you think you are is physical body.
1: The one you think you are is the physical
0: the
1: body.
0: The one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atmagnana.
1: The one you really are is Atma, the spirit.
0: Dhe Jesus kuda cheppadu. I am the messenger of God.
1: The same thing is stated by Jesus. I am the messenger of God.
0: Messengers. Adi a materialization.
1: It is the body that is the messenger, materialization.
0: I am the son of God. అదే అహం బ్రహ్మాస్మి.
1: ద సెకండ్ స్టేట్మెంట్, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: అనగా నేను భగవంతుని యొక్క బిడ్డను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: అనగా భగవంతుడు వేరు, బిడ్డ వేరుగా అయిపోయింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్
0: ద్వైతంగా రూపొందింది.
1: సన్ అండ్ ద ఫాదర్ ఆర్
0: ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: ద ఫైనల్ స్టేట్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే అద్వైతంగా మారిపోయింది.
1: దాట్ ఈస్ నాన్ డ్యూయల్.
0: అప్పుడే హోలీ గోస్ట్ అన్నారు.
1: దేర్ కమ్స్ హోలీ గోస్ట్.
0: ఈ విధంగానే ప్రతి మతమునందు కూడాను,
1: in every religion,
0: ప్రతి విషయంనందు కూడాను అంతరాత్మలు మూడుగా ఉంటుంటాయి.
1: In every religion, in every situation, there are three interpretations.
0: ప్రతి శివరాత్రి ఎందుకు ఒక్కొక్క సమయంలో మూడు కూడాను ఆవిర్భవించేటువంటివి.
1: Every శివరాత్రి, all these three would come out.
0: ఇప్పుడు కూడా ప్రారంభమైంది కానీ,
1: even now it started,
0: నేను అడగదొక్కాను.
1: భగవాన్ kept it under check.
0: ఎందుకంటే ఇంకా దీని విషయం మీకు బాగా చెప్పాలి.
1: Because there are many things to be told to you, taught to you.
0: కనుక ముందు దీని యొక్క స్వరూపాన్ని మీరు చక్కగా చూడగలరు.
1: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
0: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
1: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
0: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమేనే, దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
1: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ టాకింగ్ సింగింగ్ ఈటింగ్ డైనింగ్
0: ఏది చేసినా సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్.
1: భగవాన్ ఇస్ సెల్ఫ్లెస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: నో కించిత్తైనా ఒక వెంట్రుకు మందమైనా కూడా సెల్ఫిష్ లేదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ అయోట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
0: అంతా పదార్థమే పదార్థమే పదార్థమే.
1: భగవాన్ ఇస్ బేసికలీ ఎసెన్షియలీ టోటలీ డివైన్.
0: దృఢంగా మీరు విశ్వసించాలి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ ఇన్ యూ.
0: తిరిగి మీరు అడగనక్కర్లేదు. ఎక్కడ ఉండినా కానీ మీ అభీష్టం నెరవేరుతూనే ఉంటాయి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ యువర్ డిజైర్.
0: సంపూర్ణ విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు నష్టములు దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ సఫర్ యూ ప్లేస్ ఫేస్ డిఫికల్టీస్.
0: మొట్టమొదటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఏ మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
1: దట్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి హావ్ టు టేక్ టు.
0: నిజంగా మీరెంతో అదృష్టవంతులు.
1: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
0: ఈనాడు సోమవారం.
1: టుడే ఇస్ మండే.
0: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
1: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
0: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
1: సోమవారం మండే సో ఎండేరింగ్ టు ఈశ్వర.
0: దేహం కూడా పుట్టినటువంటి సోమవారమే.
1: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే సోమవార.
0: కనుకనే సోమేశ్వర అన్నారు.
1: సోమేశ్వర
0: సోమశేఖర అన్నాడు.
1: సోమశేఖర
0: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
1: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
0: ఎక్కడ శివ దేవాలయంలో కూడా సోమశేఖర్ సోమవారమే ఆరాధన జరుగుతుంది.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
0: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
1: దెన్ కమ్స్ మంగళవారం.
0: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్?
0: ఈనాడు అంతా మంగళవారము హనుమంతుని పూజిస్తుంటారు.
1: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
0: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
1: యాస్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
0: తల్లి రాముని యొక్క విజయాన్ని సాధించాడు.
1: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
0: రాముడి మరణం అయిపోయింది.
1: అండ్ రావణ డైడ్.
0: ఈ వార్త విన్న తక్షణమే సీత,
1: ద మూమెంట్ ద న్యూస్ వాస్,
0: హనుమంత ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
1: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్స్ డే.
0: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
1: సిన్స్ యూ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
0: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
1: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
0: ఆనాడు త్రేతాయుగం లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంతా ఏమీ లేవు.
1: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
0: ఇవంతా కూడా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఈ వారాలు.
1: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ద రీసెంట్
0: టైమ్. కూడా లేవు.
1: దేర్ ఆర్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దోస్ టైమ్స్.
0: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అని పిలుస్తారు.
1: మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
0: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడా మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడా అంతరాత్మను గురించినటువంటివి.
1: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కానీ ఈనాటి భారతీయులు భారతీయుల కల్చర్ అనేటువంటిది తెలుసుకోవటం లేదు.
1: భారతీయ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ నో ది కల్చరల్ వాల్యూస్ అండ్ ద మీనింగ్, దే గో బై ది రాంగ్ పాత్.
0: మంది కాస్ట్ కాదు కల్చర్.
1: అవర్స్ ఇస్ నాట్ కాస్ట్, ఇట్ ఇస్ కల్చర్.
0: ఈ కల్చర్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ హావ్ టు ప్రిజర్వ్ అప్హోల్డ్ కల్చర్.
0: కాస్ట్ మారినా కూడా పోయినా కూడా పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
0: ఆత్మ. ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్యము కాదు.
1: ఇట్ ఇస్ ఆత్మ దట్ ఇస్ ఎంబాడిమెంట్ పర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
1: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 15th ఆఫ్ ఫిబ్రవరి 1999 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ద శివరాత్రి సెలబ్రేషన్స్. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sai Ram from the Radio Sai team.

సర్వీ ఆ

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: Down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guddhiji, Pravartaniyandu Parivartanagali, దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums, but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వమే అనేటువంటి సత్యాన్ని పై శ్లోకము ద్వారా ఋషులు వివరించారు.
1: In terms of this shloka just recited, the Rishi looked upon God as Guru and Guru as God.
0: Brahmanandam anaga, Brahmanandam anaga, ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunti yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam,
1: the world itself is Brahmananda.
0: Brahmanandam is jagat.
1: And Brahmanda is Jagat.
0: Jagat Brahmananda Sarupamani ee vakyamu shastramulu vivarinchita cheta shastramulu patinchinatuvanti vyaktulu kevalam Brahmanandam ane padamunu uchcharistu antartone santrupti nandutunnaru.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagat yande janminchi jagatunande jeevinchi jagatunande abhrutunandi jagatane kunti oka vishayanni vintu undinappatikini jagatulo chudatam ledu.
1: The blind person is born in the world, is brought up in the world, makes each out a living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగానే సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం ఉండేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నౌ దిస్ కెనాట్ అటైన్ ఇట్, ఈస్ అకిన్ టు దిస్ బ్లైండ్ పర్సన్.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదములకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: వీ కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ మీనింగ్ దిస్ వర్డ్ బ్రహ్మానందం.
0: కనకనక వస్తు వాహనాలు,
1: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, వెల్త్,
0: కీర్తి మర్యాదలతో,
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేమ్ అండ్ పొజిషన్,
0: పదవి ప్రతిష్టలతో,
1: or in terms of one's own honor and dignity,
0: aarogya bhagyamulato,
1: and in terms of these material pleasures,
0: vidya pandityamulato,
1: or one's scholarship of the book,
0: eka chakradipatyam nelutunnatuvanti sthiti endu kaligeyatundi aanandamunaku manushya aanandamu ante.
1: And one who holds complete sway over his domain, these are all ananda, all right, but something pertaining to man as such.
0: Anaga manavunaku kavalsinatuvanti bhoga bhagyamulu endu వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కత్తును కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, is rather, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so on.
0: ఇట్టి మానుష్యానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము అని రెండవది.
1: A few steps above మానుష్యానంద is the second one called గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called Pitrudevananda.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: And 100 times more powerful is the Ajas Ananda.
0: Ajanaja.
1: Aja Ajananda.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది దేవానందము అని.
1: And 100 times more potent is called the Devananda.
0: ఈ దేవానందమునకంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఇంద్రానందము.
1: 100 times even greater than this Devananda is called ఇంద్రానంద.
0: ఇంద్రానందమునకంటే 100 రెట్లు అధికమైనటువంటిది బృహస్పతి ఆనందము.
1: 100 times above this ఇంద్రానంద is బృహస్పతి ఆనంద.
0: ఈ బృహస్పతి ఆనందమునకంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము.
1: 100 times more potent than this Bhaskarananda is the Sachidananda.
0: ఈ సచ్చిదానందం అన్నకంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 times greater than this Sachidananda is called ప్రజాపతానందం.
0: ఈ ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందం.
1: 100 times greater than this ప్రజాపతానందం is హిరణ్యగర్భానందం.
0: ఈ హిరణ్యగర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుని యొక్క ఆనందమునకు ఇన్ని విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ అండ్ దిస్ హిరణ్య గర్భానంద అట్ ద ఫార్ ఎండ్.
0: ఇది కేవలము మానసుకు యొక్క స్థాయి యొక్క మార్పులే కాని అన్య మార్పులు కాదు.
1: బట్ దెన్ యూ ఆల్సో షుడ్ నో దట్ దీస్ పర్టైన్ టు వన్ బేస్ ఆఫ్ పర్సీవింగ్ ఎ పర్టికులర్ థింగ్.
0: మన ఏవో మనిష్యానం కారణం నందమస్తే అన్నట్టు ఈ బ్రహ్మానందమునకు మనిష్యానందమునకు ఎట్టి భేదము లేకపోయినప్పటికీ తమ తమ స్థాయిని గురించుకొని గుర్తించుకొని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ Now you can see the great divide between this ananda pertaining to man at one extreme of the spectrum and this hiranyagarbhananda at the far end.
0: Idi kevalamu manasa

0: ఈస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ద వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
1: నాలెడ్జ్. బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్స్వరూపము అని కూడా చెప్తా వచ్చారు.
0: It has also been said that this Brahmananda Swarupa is one's own Swarupa, Satsvarupa.
1: This Satsvarupa means
0: what? What is this Satsvarupa?
1: Jagratalo. Jagrataka Buddhin Chetunti. Jagratale Gani Kalipi Jagratane Satsvarupa.
0: In the wakeful state, when you know that it is, all that you see is pertaining to your wakeful state, that is this.
1: Satsvarupa means తన ఉనికిని తాను గుర్తించుకోవటమే సత్వరూపం.
0: దిస్ ఇస్ ఇట్ సత్వరూపం, మీనింగ్ యు నో వాట్ యు ఆర్.
1: ఈ ఉనికి అనగా జాగ్రత్తని,
0: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
1: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క సత్వరూపము.
0: ద రియలైజేషన్ ఇన్ దిస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ సత్వరూపం.
1: సత్వరూపమే అక్షరము,
0: అండ్ దిస్ సత్వరూప ఈజ్ అక్షరం.
1: అక్షరమే ప్రణవము.
0: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
1: ఈ ప్రణవమే బ్రహ్మము,
0: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
1: కనుకని ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ ఫర్ దిస్ బ్రహ్మానంద దే ఆర్ డిఫరెంట్ స్టేజెస్ దట్ వన్ కెన్ థింక్ అబౌట్.
1: ఏకం సత్సుప్రాభుదావదంతి, ఉన్నది ఒక్కటే అయినప్పటికీ తమ తమ యొక్క కర్మలు, తమ తమ యొక్క స్థాయిలు, తమ తమ యొక్క బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించడం చేతని ఈ ఆనందమునకు ఈ విధమైనటువంటి రూపనామం ఏర్పడుతూ వచ్చాయి.
0: Those to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as a many.
1: ఈ బ్రహ్మానంద స్థాయి ఎందు ఏ విధమైనటువంటి ఒక స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
1: ee nenu nenu ane nenu antamainappude ee yokka anandam manaku labhistundi.
0: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
1: Nenu aneetundi nenu lekapothame ee yokka swaroopam.
0: The very form of this brahmananda is when you have no place for this I.
1: Ee nenu aneetundide vedam. నేను కాకుండా నేను నేనే ఉండటమే వేదాంతం.
0: దిస్ ఐ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్టింక్షన్, దట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ డివైడింగ్. వెన్ యూ సే దేర్ ఇస్ నో ఐ, దట్ ఈస్ వేదాంతం.
1: నేను ద్వైతం.
0: దిస్ ఐ సిగ్నిఫైస్ డ్యూయాలిటీ.
1: నేను కాని స్థితి అద్వైతం.
0: దట్ స్టేట్ వేర్ ఐ డస్ నాట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ నాన్ డ్యూయాలిటీ, అద్వైతం.
1: ఈ ద్వైతము శరం.
0: దిస్ ద్వైత ఈజ్ శరం.
1: అద్వైతము అక్షరం.
0: వేర్ అద్వైత ఈజ్ అక్షరం.
1: ఈ అక్షరతత్వాన్ని గుర్తించుకోవటమే బ్రహ్మానందం యొక్క స్వరూపము.
0: అండ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ బ్రహ్మానంద ఈజ్ టు రికగ్నైజ్ దిస్ అక్షర స్వరూపం.
2: కనుక ఇది బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు? పరమాత్ముడే. సో హూ ఇస్ దిస్ బ్రహ్మానంద స్వరూప, అక్షర స్వరూప అండ్ ప్రణవ స్వరూప?
1: కనుక గురువు అనగా పరబ్రహ్మతత్వమే గురుత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
0: That is Brahma himself. So who is this Guru? Guru is nothing short of Brahma himself.
1: Paramasukhadam. Ini paripurnamainatuvanti sukhamto undukunte.
0: Then you come to this paramasukhadam. One which is not devoid of the totality of this sukha.
1: Vedamanandu. కస్మై నమః సకర్మణి కస్మై నమః కర్మణి. భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించింది.
0: ద వేదాస్ ఆర్ ట్రూ అండ్ డిటర్మిన్ దట్ గాడ్ ఈజ్ సుఖస్వరూప.
1: సుఖం అనగా ఏ,
0: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సుఖ?
1: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
0: డస్ దిస్ సుఖ సిగ్నిఫై బాడీలీ కంఫర్ట్?
1: లేక మానసిక సంబంధమైన సుఖమా?
0: ఆర్ డస్ ఇట్ పర్టైన్ టు ద మైండ్?
1: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
0: ఆర్ పర్టైన్ టు ఇంద్రియ?
1: ఏదో వాటి నివర్తంతే అప్రాప్తి మనసాహ. మనస్సులకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
0: ద సుఖ దట్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ ద ఇంద్రియ, విచ్ ఇస్ బియాండ్ దేర్ కాంప్రహెన్షన్.
1: ఇదియే గురుత్వమని కూడా నిరూపిస్తూ వచ్చారు విషయం.
0: ద రిషీస్ హావ్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ దిస్ ఈజ్ గురుత్వం.
1: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయం అయింది.
0: That is the truth that this sukha swarupa is the atma.
1: Kevalam anaga desha kalamunaku atheetamaina sthitilo undinatundi shakti.
0: Now this word kevalam means that it transcends the limitations of time, place and country.
1: Deshamunaku kalamunaku patraku

0: కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: This energizing force which transcends the limitations of time, place and circumstance, that is the meaning of Kevala.
0: కనుక శక్తి కేవల తత్వము, కేవల స్వరూపము, ఒక దైవత్వము.
1: And this nature is verily God.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి ఒక స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: Then the fourth component is this జ్ఞానమూర్తి, one who is not bound by this duality, one who transcends this.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువు గారు స్వీకరిస్తూ వచ్చారు.
1: That means you are receiving such a person of jnana as guru.
0: కనుక ఈ గురువు అనగా కేవలం ఒక గైడ్ ఫోర్స్, మార్గమును నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ ఫోర్స్ గా నిర్మించారు.
1: సో దిస్ గురు ఈజ్ లైక్ ద గైడ్ ఫోర్స్ హు పాయింట్స్ టు యూ ద వే దట్ యూ హావ్ టు టేక్ ఆన్ యువర్ ఆన్వర్డ్ జర్నీ.
0: కానీ ఈ గైడ్ ఫోర్స్ ఫలాని చుట్టుకు వెళ్ళినప్పుడు ఫలాని గ్రామం చెప్పుకుంది అని మాత్రమే విధిస్తుంది. కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఎత్తు పల్లములు ఏమాత్రం కూడా నిరూపించదు.
1: Now what does the guidepost do? It indicates to you that if you go this way, you are going to reach this particular village or town.
0: Kani bhagavantuda nechanti jnanamurti attu kaakunda thana thanam kudanu adugadu kudanu ee yokka prayanamana gurtinchi gamyamu chetadaniki tagineti bhagavantulu yerparustadu.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses jnanamurti, takes care of you at every step of your journey.
0: Nee ventane gantane intane gantane untundi ఈ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా గమ్యాన్ని చేరుస్తాడు.
1: ఈ విత్ యూ వెన్ యూ అరౌండ్ యూ అబౌట్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీథింగ్.
0: అట్టి జ్ఞానమూర్తి భగవంతుడే.
1: సత్య జ్ఞానమూర్తి ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఐదు ద్వంద్వాతీతం.
1: దెన్ వి కమ్ టు ద ఫిఫ్త్ వన్, ద్వంద్వాతీతం.
0: సుఖ దుఃఖమునకు
1: that is either for joy or sorrow,
0: లాభ నష్టములను,
1: లాస్ ఆఫ్ గెయిన్,
0: నిందాస్తుతులను,
1: or criticism of faith,
0: తీతోత్తములకు,
1: or cold and weak,
0: అతీతమైనటువంటి స్థాయిలో ఉండినటువంటి
1: one who is above all such divisions,
0: నిందలకు కృంగక,
1: succumbing to
0: వందనలకు కృంగక,
1: or being puffed up by praise,
0: ఈ కృంగి పొంగినటువంటి యొక్క సమత్వము ధరించినటువంటి వారు భగవంతుడే.
1: One doesn't get inflated, one doesn't get deflated, that is his God.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతునికి మాత్రమే తెలుస్తుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈజ్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దెన్ వీ హ్యావ్ ద సిక్స్త్ వన్, గగన సదృశ్యం. గగన ఇస్ సంథింగ్ స్కై విచ్ ఇస్ ఆల్సో వెరీ.
0: ఆకాశము ఏ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నదో అదే విధముగానే దైవత్వం సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: జస్ట్ యాజ్ ది స్కై ఇస్ ఆల్సో విజిబుల్, సో ఇస్ గాడ్ ఆల్సో విజిబుల్.
0: కనుక ఈ సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అయినటువంటి భగవంతుణ్ణి గురువుగా స్వీకరిస్తూ వచ్చారు.
1: సో ది ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్ ఈజ్ వెరీ యువర్ గురు.
0: తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అతి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి, లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
1: ద ఫోర్ మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్, వన్ హూ వెరీలీ దాట్ అండ్ వన్ హూ ప్రూవ్స్ టు యూ ద ట్రూత్ కంటెయిన్డ్ ఇన్ దిస్ స్టేట్మెంట్.
0: ఇంకా ఏకం, ఏకం అనగా ఒక్కటే, ఒక్కటే భగవంతుడు.
1: ఏకం, ద వన్ అండ్ ద ఓన్లీ వన్, దట్ ఈస్ గాడ్.
0: జాగ్రత్తలు ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని కృత్యములను తాను అనుభవించినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చెందినప్పటికీ తాను ఏకత్వమై ఉంటుంటాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Either your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: జాగ్రత్తలు అనేక దృశ్యములు మనం చూడవచ్చు.
1: Right, in our waking state, we do come across any number of sights.
0: అనేక విధములైనటువంటి కర్మలు ఆచరించవచ్చు.
1: We also perform any number of actions.
0: అనేక విధములైన అనుభూతులను మనం అనుభవించవచ్చు.
1: We also undergo any experience.
0: సత్వములో మరొక రీతిగా మనము ఈ యొక్క అనుభూతులను
1: అందుకోవచ్చు.
0: స్థితి అందు అనేక విధమైన ఆనందమును అనుభవించవచ్చు. ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికి అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేజ్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ టు బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటిన్యూ.
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వమునందు దివ్యత్వమునందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన వ్యక్తి యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: సర్టన్లీ గాడ్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ but at the same time in one's own individual personality, in one's own thinking, in one's own actions, he is one. This is the truth content.
0: Tadupari nityam.
1: That's why we come to this word nityam.
0: Nityam is
1: something which is permanent.
0: Marku chandanatvanti
1: doesn't undergo any change.
0: ఇలాంటి బాధ్యత చెందినటువంటిది ఈ సత్య నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దానిని కూడా నిరూపిస్తూ
1: వచ్చింది.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have a meaning of meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: వ్యక్తి మాలిన్యము లేక పరిశుద్ధమై పవిత్రమై
1: that state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: ఇలాంటి దైవత్వాన్ని గురుత్వంగా స్వీకరిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: So rishis of those days would have such a God as their guru.
0: తదుపరి అచలం.
1: That's why we have this word అచలం.
0: అనగా క్షణక్షణం కూడా మార్పు చెందేటువంటిది కాదు.
1: That means that which does not change with every passing second.
0: ye aakaram nandu undinappatikini aakaramu maarpu chendinappatikini aakshatamu ee vidhamaina galakshamu lesunda undeyakunte
1: whatever form it might encompass, the atma as such remains permanent. It does not undergo any change.
0: Manasu maniki kalakshamto kudinatvanti swaroopam.
1: The mind and a man, they have this varying nature, they change.
0: Appudu ee jagattu nandu ఈ అచలమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దట్.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: దిస్. ఈ మా బొమ్మలు ఒక్క క్షణమునకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా, ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుకనే ఆ సినిమాను నిత్య జగత్తు అని చెప్తూ వచ్చారు.
1: దట్స్ వై దిస్ సినిమా హస్ బీన్ కాల్డ్ దిస్ వరల్డ్.
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: కృత్రిమమైనటువంటి జగత్తు అని,
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమమైనటువంటి జీవితమే.
1: అరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దా ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Achara swarupudaina chitti vaadu telisina chitti vaadu kanaka atane bhagavantudu.
1: Whereas this achara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
0: Annintikini taanu oka sakshi bhutudaina untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఇది సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్ని తానై, అన్ని ధరిపించినది తానై, సర్వం కూడా తానే సాక్షిభూతుడై ఉంటుండే కూడా తాను అతడుడై ఉంటున్నాడు.
1: బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ద ప్రైమ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద వన్ హూ రిమైన్స్ పర్మనెంట్ లైక్ దిస్ విట్నెస్.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: దీనిని టిక్ అని కూడా చెప్తూ వచ్చాం.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ గివెన్ దిస్ టిక్ మీనింగ్ అవేర్నెస్.
0: దీనిని ఇంకొక రీతిలో మనం చెప్పుకోవచ్చు అన్నప్పుడు మనం కాన్షియస్నెస్ అంటారు.
1: వి ఆల్సో యూజ్ దిస్ వర్డ్ కాన్షియస్నెస్ ఫర్ దిస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది డైవర్సర్.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్.
0: ఇది చైతన్యంతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ దిస్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ ఎనర్జీ.
0: ఈ చైతన్య స్వరూపమైనటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: దిస్ యాక్టివైజింగ్ ఫోర్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: భావాతీతం భావకులకు ఏమాత్రం కూడా అందేటువంటిది కాదు.
1: Then you have bhavatitam, beyond one's comprehension.
0: Sarva bhavamunu yandu taanu undi kudanu, atti bhavamunaku taanu chikkakunda nilutuntadu.
1: He is part and parcel of all that you feel and think and experience, but still you cannot grasp him.
0: Deenini triguna rahitam annadu.
1: This has been called in terms triguna rahitam.
0: Ee gunamunu kudanu taanu unnadu kaani, tana yandu gunam ledu kanukani, trigunatitam ani cheptu vachadu.
1: He is present in the three gunas, but the gunas are not present in him. So he is beyond these three gunas.
0: గుణములనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఐ మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఇస్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణములనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఇస్ దాట్ విచ్ మేక్ అప్ విచ్
0: కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: దేర్ ఆర్ సమ్ హూ ఆర్ టై డౌన్ బై ది తామసిక్ క్వాలిటీ, సమ్ అదర్స్ బై రాజసిక్ క్వాలిటీ, అండ్ యట్ అదర్స్ బై సాత్విక్ క్వాలిటీ. ఇన్ ఆల్ కేసెస్ ఎ పర్సన్ ఇస్ బౌండ్.
0: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైనటువంటి వాడు మాధవుడు అని.
1: దట్ ఇస్ మ్యాన్ ఇస్ వన్ హూ టై డౌన్ హూ బౌండ్ బై ది సెన్సెస్. వన్ హూ బ్రేక్ ఫ్రీ ఆఫ్ దీస్ సెన్సెస్ దీస్ గుణస్ ఈస్ గాడ్. దట్ ఇస్ మాధవ.
0: మట్టి చేత కుండలు చేయబడినట్టు కానీ కుండలలో కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేదు.
1: యూ కెన్ మేక్ పాట్ అవుట్ ఆఫ్ క్లే, బట్ యూ కాంట్ పర్సీవ్ ఎ పాట్ ఇన్ క్లే.
0: కుండలు చేయబడినటువంటివి మాత్రమే, మధ్య కాలంలో కనిపించేటువంటివి మాత్రమే.
1: ద వాట్ యూ సీ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ అది పాట్.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్య కాలంలో మనలో ఆవిర్భవించేటువంటివి మాత్రమే.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ గుణ ఆర్ దోస్ దట్ ఆర్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్సెల్ఫ్.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: దట్ ఈస్ ఇన్ దీస్ గుణస్ గాడ్ ఇస్ ప్రెజెంట్, బట్ ఇన్ గాడ్ యు కాంట్ హావ్ దీస్.
0: గుణములైనటువంటి కుండలి యందు కూడా మట్టి ఉన్నది కానీ మట్టిలో కుండలు లేవు అనే సత్యానికి తిట్టు వచ్చారు.
1: సో దీస్ థాట్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ క్లే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, బట్ యూ కెనాట్ లుక్ అట్ దట్ థాట్ ఆఫ్ ది క్లే ఇన్ ద థాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి 16 గుణములు కలిగినటువంటి వాడు గురువు. ఎవరతను? అతనే సత్ అన్నారు. సత్.
1: సో దీస్ టోటల్ ఆఫ్ 16 అట్రిబ్యూట్స్, హూ దిస్ పర్సన్? దట్ ఈస్ దిస్ సత్.
0: ఈ సత్ అనేటువంటి ఒక తత్వము, ఒక గురుత్వం.
1: అండ్ దిస్ వర్డ్ సత్ ఇన్ టర్న్ కనోట్స్ దిస్ గురుత్వం.
0: సత్ అనగా బ్రహ్మతత్వం.
1: సత్ మీన్స్ బ్రహ్మతత్వం.
0: చిత్ మీన్స్ జీవతత్వం.
1: చిత్ మీన్స్ జీవతత్వం.
0: ఈ చిత్త అనేటువంటి జీవుడు సత్తనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేటువంటి లభిస్తుంది కలిపి సత్ చిత్ ఆనందము అని దీని ఒక పేరు.
1: దిస్ చిత్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడు ఒక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mingled, gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in such God to become the third quality ananda.
0: Kanuka, guru vanaga kevalamu, parshya sambandhamaina kunti, brahmsiraku lobarina kunti, vekkulu maatrami kaadu.
1: So a guru is one who should not be likened to a person who is tied down by this worldly bond.
0: Brahmsi rahita guruvu, brahmsi sahita guruvu ani rendu guruvu.
1: Now there are two types of guru. One who becomes a victim of this delusion, one who is free of it.
0: Brahmsi sahita guru anaga edo oka brahms cheta taanu konni sadhanalu aacharistu vastuntadu.
1: Now the first one, brahmsi sahita guru, he has the feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu? Edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit out of it.
0: Phalamuna aashinchinatunte vaade sadhana kalpataru gaani phalamuna aashinchinatunte vaadu sadhana cheyadu.
2: వన్ హూ ఆస్పైర్ ఫర్ ఎ ట్రూ స్పెక్ట్రమ్ సాధన, వన్ హూ డస్ నాట్ ఆస్పైర్ దట్ విల్ నో ట్రూ.
0: లోకములో సాధన చేస్తూ ఉండేటువంటి గురువులు గురువులు కాదు.
2: సో ఇన్ దిస్ వర్డ్ దోస్ గురుస్ హూ డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ట్రూత్ అన్న
0: వారిని సాధనా గురువులు అని చెప్పవచ్చు.
2: Such people can address be called sadhana guru.
0: Veeru bhramti guru ani kuda cheppavaru.
2: They can also be called bhramti guru.
0: Yetti bhramtiyu leka pramatattam toni anandam anubhavinchetundi guru okka daivatvam maatrame.
2: There is this God who your true guru who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వెన్ వి అస్పైర్ ఫర్ సచ్ ఏ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ గోత్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
2: నా జస్ట్ ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి వాస్ కోటింగ్ యూ దిస్ శ్లోక.
0: అయితే శ్రీ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
2: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
0: గురు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
2: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆర్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
2: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యూయలిజం ఫ్యాక్ట్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
2: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఏ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యం వేరేగా అవుతారు.
2: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
0: Bhakta Bhishma Nirashnetche Nimittamai, Bhakta Pushtam Thala Nishtibitche Nimittamai, Veeru Konni Samayamayandu, Konni Konni Konni Rupamunu Dharishtu Vastuntaru.
2: In order to fulfill the wishes and desires of their devotees, from time to time, they have taken up different forms in me.
0: Sattvikamayantiti Aharam Dharinchinapadu, Mahavishnu Vastunyadu.
2: Like, when you have this Sattvik as a food, he becomes Mahavishnu.
0: కొన్ని అదృష్టములను సృష్టించిన లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ఫ్యూ థింగ్స్ హి టేక్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
2: నౌ హి హాస్ దిస్ రజోగుణ యాజ్ హిస్ చీఫ్ క్వాలిటీ.
0: కొన్నింటిని హతమార్చేటువంటి సమయంలో తమోగుణ స్వరూపుడైనటువంటి ఋతుడుగా ఉంటుంటాడు.
2: అండ్ ఇన్ ఎట్ ఎవర్ టైమ్ హి హాస్ దిస్ తమోగుణ అండ్
0: అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ ఆకారం ధరించారు? ఏకం సత్తిత్రాబోధావదంతి, ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరేగా వచ్చినాయి.
2: నౌ వెన్ ఈవెన్ యాజ్ యువర్ సేయింగ్ దట్ దేర్ ఆర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫామ్, హౌ దెన్ వి హావ్ త్రీ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్?
0: కనుకనే బ్రహ్మనే ఆకారము,
2: దట్ ఈస్ బ్రహ్మ ఈజ్ అకార.
0: విష్ణువే ఉకారము,
2: సో విష్ణు ఈజ్ ఉకార.
0: మహేశ్వరుడే మకారం
2: అండ్ మహేశ్వర ఈజ్ మకార.
0: ఈ ఆ ఈ మూడు చేరినటువంటి ఓంకారమే దివ్యమైన ఆకారం.
2: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Karupa ekatma swaroopudainatunte oka bhagavantudu moodu aakaramulu yandu cheri ee mumurtulaga velachi jagatnandu sakshitilayani chestutu ostunda.
2: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Karupane itti divyatmanu sidini lakshyamna nuttukoni guru brahma గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు, కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పలేదు.
2: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
2: సో ఓన్లీ వెన్ ది డెల్ డీపర్ దాస్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ ది గ్రాస్ ది
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
2: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: ఈనాటి కదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
2: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ద వరల్డ్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గో ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
2: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
2: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
2: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
2: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రము నందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందనే సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
2: అండ్ This truth was proclaimed that in these Brahma Sutras, man has to find his goal.
0: Sutriya Manigana Yuvani, Aneka Puttavali Yandu, Aneka Manuli Yandu, Vokka Puttavali Yandu, అనేక విధములైనటువంటి రూపనామములు యందు ఒక్క దైవత్వమైనటువంటి బ్రహ్మతత్వము సూత్రముగా నిరూపిస్తూ వచ్చింది.
2: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: కనుక ప్రతి మానవత్వం కూడాను ఒక మణి వంటిది.
2: Therefore, the entire humanity is like a precious
0: mine. ఈ మానవత్వం అనేటువంటి మణులు యందు బ్రహ్మమైనటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
2: And in these minds, you could find one valuable possession. ఈ సూత్రం
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించేటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
2: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైన యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
2: Now this Purnima, our idea of this word, say Purnima is the moon is full, no trace of any other.
0: Purnamada, Purnamidam, Purnapurnamudachyate, Purnasya Purnamadaya Purnamayavashyate, Vishishyate, ee Purnam, yedi apurnam, divyatvamayate Purnam.
2: Now this is the common meaning that we attach in terms of the moon. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
0: problem. Ee chandra Purnima, ee naadu undavachu. రేపు తరగవచ్చు.
2: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
2: Tomorrow it could diminish and day after it could increase again.
0: పెరిగి తరగనటువంటి యొక్క సంగీతంతో కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
2: But the paratva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase.
0: పరము అనగా రాకపోకలు లేనటువంటి యొక్క స్థితి.
2: So this state para is that which has no coming and no going.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు. అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
2: వచ్చారు. పరం
0: ఇచ్చి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
2: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంతములే లేదు.
2: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
2: Now, first Purnima, come to us four times during the year.
0: Okati, Vaishakha Purnima.
2: The first is called the Vaishakha Purnima.
0: Rendavadi, Ashada Purnima.
2: Second is the Ashada Purnima.
0: Moodavadi, Shravana Purnima.
2: Third is the Shravana Purnima.
0: Nalugavadi, Madha Purnima.
2: The fourth is the Madha Purnima.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
2: అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ దిస్ ఆషాఢ పూర్ణిమ అలోన్ ఇస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
2: వి షుడ్ రికగ్నైజ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చెట్టో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు, చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
2: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto suryo ajayata. Ee chandrudi yokka suryudi yokka kaanti yokka tejasu yokka bhagame mana yokka chetto.
2: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays of the sun.
0: Udayame vishalamaina aakasham.
2: And our heart is like a vast expanse of the sky.
0: Ee udayamane aakashamulo mano buddhulaneetundi yokka surya chandradulu tirugutoo untunnaru.
2: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpamunnatundi yokka dattamaina meghalu kadustoo untuntayi.
2: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ఈ సూర్యచంద్రాలు మనకు కనిపించకుండా ఉంటుంటారు.
2: నౌ బికాస్ దీస్ క్లౌడ్స్ ఆర్ డార్క్ అండ్ డెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ది సన్ అండ్ ది మూన్ ఎట్ టైమ్.
0: అప్పుడే మనము కొన్ని విధమైన అపమార్గంలో పడుతుంటాం.
2: అండ్ ఇన్ ఫస్ట్ పీరియడ్ వీ టెన్ టు గో అస్ట్రే.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
2: బట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ దీస్ డార్క్ డెన్స్ క్లౌడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
2: దే ఆర్ ఆఫ్టర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
2: ఈ
0: మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
2: వన్స్ వీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ వి ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ డిస్ట్రెస్.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి
2: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ విచ్ బైండ్స్ మ్యాన్.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
2: ఇట్ ఈస్ దిస్ ఇగ్నోరెన్స్ ఇన్ సబ్జెక్షన్ to greed and sorrow in this
0: world. ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునే వాళ్ళం అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
2: సో ఇఫ్ దిస్ ఇగ్నోరెన్స్ హ్యాస్ టు బి
3: డ్రివెన్ అవే వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అక్షర. కనుక సర్వమునకు కూడా నువ్వు దైవమే ఆధారము అనేటువంటి ఒక సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఇట్ ఈస్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్.
3: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
2: టుడే వి హావ్ ఫర్గాటెన్ డివినిటీ, వి గో బై ద వరల్డ్, దట్స్ వై గ్రీడ్ అండ్ పవర్ కమ్
3: అవుట్. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
2: దట్స్ వై టుడే యు ఫైండ్ ఎ థింగ్ లైక్ love of God, fear of sin.
3: కనుక
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్ టు
3: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
2: వెన్ యూ హ్యావ్ దిస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ యూ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
3: ఈనాడు మానవత్వం కోల్పోయినటువంటి యొక్క దైవ స్వరూపులుగా జీవిస్తున్నాం.
2: We are living past it as it were, having forgotten our nature.
3: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
2: We have no trace of compassion, mercy and tenderness in our heart.
3: దయా ప్రేమలు లేని హృదయం కాదు.
2: అండ్ దిస్ హార్ట్ డివైడ్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్ ఈజ్ నో హార్ట్ ఇట్ ఆల్.
3: దయా ప్రేమలు లేనిటువంటి మానవుడు కాదు.
2: అండ్ వన్ హూ హాస్ నో ప్లేస్ ఫర్ లవ్ అండ్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: కనుక ఈ మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
2: సో టుడే ఇఫ్ మ్యాన్ వర్క్ ఇస్ ఫర్దర్ విత్ దయా అండ్ ప్రేమ, హీ వుడ్ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
3: మానవుడు మానవుని మార్చలేడు, మానవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
2: భగవతే వచ్చేసిన సెయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్ బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
3: అది సరైనటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్.
3: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
2: యాజ్ మచ్ యాజ్ గాడ్ ఈజ్ నెసెసరీ ఫర్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నెసెసరీ ఫర్ గాడ్.
3: మానవుడే లేకపోతే మాధవుడే లేదు.
2: వితౌట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దేర్ ఇస్ నో గాడ్.
3: మానవుడిని ఏ రీతిగా మాధవుడు సృష్టించినాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా సృష్టించగలడు.
2: జస్ట్ యాజ్ గాడ్ హాస్ రేజ్డ్ గివెన్ టు మ్యాన్ టు క్రియేట్ గాడ్,
3: ఈనాటి అవతారములన్నీ కూడా మానవు నిమిత్తమే సృష్టించుకున్నదే కదా.
2: లైక్ టుడేస్ అవతార్ హాస్ కమ్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్.
3: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహ అవతారంగా రూపొందినాడు దైవం.
2: బికాస్ ఆఫ్ ఇంటెన్స్ డివోషన్ and dedication of Prahlada, God came down as Narasimha Avatar.
3: ee Narasimha Avatara yokka srishtiki Prahladune kada karanam.
2: For this Narasimha Avatara stage form and shape, Prahlada is responsible.
3: But manavudu madavuni srishtistu unnadu.
2: So here you have a case of man.
3: Manavudu cheke kunti yokka prarthana chetanu janava chetanu japatapadi yagnamulu chetanu kodanu daivatvanni nirupistu unnadu.
2: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
3: Kanukane మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా తనను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
2: ఇన్ ద సేమ్ మేనర్ దేర్ఫోర్ జస్ట్ యాజ్ గాడ్ ఈస్ క్రియేటింగ్ మ్యాన్, మ్యాన్ ఆల్సో హ్యాస్ ద రైట్ టు క్రియేట్ గాడ్.
3: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
2: Without God, there is nothing like life in man.
3: అదే విధంగా మానవుడే లేకపోతే మానవత్వమే రాణించదు.
2: In the same manner, without man in the first place, there is no charm attached to God.
3: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
2: These two are inseparably linked.
3: అన్యోన్యభావ సంబంధమైనటువంటి.
2: They are inseparably linked and interdependent.
3: రెండు కూడాను నెగటివ్ పాజిటివ్ వంటివి.
2: These two are like negative and positive.
3: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
2: When both these are satisfied, current or electricity flows.
3: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే ఉపాసరహ నీవారు వర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
2: దిస్ ఇస్ వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వేదిక్ స్టేట్మెంట్ దట్ ఇట్స్ ఓన్లీ వెన్ ది స్ట్రీక్ ఆఫ్ లైట్నింగ్ స్వీప్స్ అక్రాస్ ద డార్క్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్ కెన్ యూ రియలీ సీ ద లైట్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఫీల్.
3: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుడిని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
2: సో ఆల్సో యూ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ ఇగ్నోరెంట్ మ్యాన్ స్పీకింగ్ అక్రాస్ ఇట్ ఈస్ ఇట్ ఎఫల్జెంట్ గాడ్.
3: అజ్ఞానమే నసుఖార్ లభ్యతే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
2: ఇట్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అగైన్ ఇన్ ద వేదాస్ ఫ్రమ్ సుఖ కంఫర్ట్ యూ కెనాట్ డెరైవ్ కంఫర్ట్.
3: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
2: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
3: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
2: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
3: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
2: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
3: ఈ కష్టమైనటువంటి వాటి మధ్యలోనే మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
2: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
3: ఇంకటే లేకపోతే ఈ జీవంలో విలువ ఎదురుస్తారు.
2: వితౌట్ హ్యాపీనెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
3: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
4: When you don't have hunger, who's going to ask for food?
3: Tave lekapothe tallena idan premichadu.
4: It says, without the idea of death, even the mother would not love the child.
3: ఈ విధమైన కష్టములు నష్టములు దుఃఖములు ఉండటం చేతనే మానవీయులు సంతోషంతో ప్రేమైన ఒక విధమైన ఆశ అయిన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం
4: ఏర్పడింది. సారో గ్రీ అండ్ సాంగ్ సో ఫోర్ మ్యాన్ ఆస్పైర్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్ టు
3: దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు విచారములు అందిస్తూ ఉంటాడు.
4: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ హస్ మోర్ అసైన్స్ టు డిఫికల్టీస్
3: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
4: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
3: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
4: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ ఇస్ డన్ వాట్ ఎవర్ ఇస్ సెడ్ టు యూ ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్
3: ఈ విధమైన సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
4: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్
3: ఈ సమత్వాన్ని
4: దిస్ ఈక్వల్ మైండ్
3: ఈ సమగ్రతను
4: దిస్ కేపబిలిటీ
3: ఈ సమైక్యతను
4: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
3: పర్పస్ ఈ పరిరక్షణను
4: అండ్ సచ్ అబ్జర్వేషన్
3: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
4: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్
3: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
4: సో ట్రూ సచ్ మూమెంట్
3: ధైర్యముతో ఎదుర్కొని సాధించి
4: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ తండ్రి
3: దివ్యత్వాన్ని చెలించకుండా
4: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ అండ్
3: పవిత్రములో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
4: ట్రై టు సెట్ యువర్ సెల్ఫ్ ఆన్ సచ్ ఎ పాత్.
3: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి మార్గం.
4: దిస్ ఈస్ ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ మ్యాన్.
3: ఇలాంటి దివ్యత్వమైన యొక్క తత్వాన్ని మానవుడు స్మరించడమే నిజమైనటువంటి గురు పూర్ణిమ.
4: ద ట్రూ గురు పూర్ణిమ సెన్సెస్ ఇన్ మ్యాన్ కాంటెంప్లేటింగ్ సచ్ థింగ్స్ ఆన్ ఎ డే లైక్ దిస్.
3: గురు అనగా కేవలం మంత్రోపదేశం చేసినటువంటి వారు మాత్రమే కాదు గురువు.
4: గురు ఇస్ నాట్ వన్ హు మియర్లీ గివ్స్ యూ ఏ మంత్ర.
3: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
4: నౌ హీ కుడ్ బి వన్ హు హస్ గివెన్ యూ మంత్ర.
3: ఇది అంతా మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీ.
4: ఆల్ దీస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. They cannot be called guru.
3: Guru anaga gunadhipudainatuntu vaadu guru.
4: Because a guru is one who is above the
3: guru parahitudainatuntu vaadu guru.
4: One who has no form.
3: Hukaramane ajnanaane nirmulam gaavinchetunte hukara swaroopu guru.
4: One who has the form of this hukara to dispel the
3: ignorance. Guru ante kaavatunte ajnanamu nindipitamai untundaga inkoka ajnanamu yedithiga vaadu pariharam cheyagalaru.
4: These gurus are themselves full of ignorance. How then can they endeavor to dispel the darkness of ignorance of others?
3: Karuka sarva baadhalu kudanu సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైనటువంటి గురువు.
4: సో గాడ్ వన్ హూ కెన్ అలీవియేట్ యువర్ సఫరింగ్ అండ్ మూమెంట్స్ ఆఫ్ సారో అండ్ డిస్ట్రెస్ కంట్రోల్ యువర్ బ్రహ్మ
3: గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ దైవత్వమునే మనము యథార్థమైన గురువుగా విశ్వసించము. ఇది సరియే సార్థక మార్గం.
4: సో ది ట్రూ పాత్ కన్సిస్ట్ ఇన్ యువర్ లుకింగ్ అపాన్ యువర్ గురు యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ నోయింగ్ ఇన్ ఫుల్ వాట్ దిస్ రియల్లీ స్టాండ్ ఫర్.
3: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమే సాధనలు చేసేటువంటి యొక్క గురువులను మనం గురువులుగా స్వీకరించరాదు.
4: వీ షుడ్ నాట్ రిసీవ్ దోస్ పీపుల్ యాజ్ గురుస్ హూ ట్రై టు డూ సాధన ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ దేర్ ఓన్ ఎయిమ్.
3: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడినట్టుగా ఇతరు అభిష్టముతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
4: ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ అనదర్ బ్లైండ్ మ్యాన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు కమ్ టు గ్రీట్ సూనర్ దెన్ లేటర్.
3: ఇన్ ద సేమ్ మ్యానర్ హీ హ్యాస్ ఎ డిజైర్ యు హ్యావ్ ఎ డిజైర్ హౌ కెన్ యూ మేక్ యువర్ జర్నీ. శ్రీమంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
4: వెన్ యూ హ్యావ్ ద మీన్స్ యూ కెన్ ఆల్సో సర్వ్ అనదర్ పీపుల్.
3: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు పరులకు ఏమాత్రం వడ్డించగలడు.
4: వెన్ హీ హింసెల్ఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ ఫర్ హింసెల్ఫ్ హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ అదర్స్.
3: కనుకనే ఈ ప్రాంత సహితుడైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
4: సో డు నాట్ రిసీవ్ టఫ్ పీపుల్ యాజ్ గురుస్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి.
3: అంత గురువే నిజమైనటువంటి గురువు.
4: వన్ హూ డస్ నాట్ హ్యావ్ దిస్ డిల్యూజన్ అండ్ డిల్యూజన్
3: ఈ భ్రాంతులతో ఉండినంత వరకు నువ్వు బ్రహ్మాన్ని మనం గుర్తించుకోలేము.
4: అండ్ వన్ హూ హ్యావ్ దిస్ భ్రాంతి కెన్ నెవర్ హ్యావ్ దిస్ బ్రహ్మాండ.
3: భ్రాంతి వదలినప్పుడే బ్రహ్మం మనకి సాక్షాత్కరిస్తాడు.
4: రిమూవ్ దిస్ భ్రాంతి యూ సెక్యూర్ బ్రహ్మాండ.
3: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
4: వన్ హూ కెన్ రియలీ teach you that is God and that is your guru.
3: Nayana, ee jagatante guru vidya jagatte.
4: Pochai, this world is full of illusions.
3: Prasthamuni enta varaku vyasatane vachin tarvata asatyamuga rupamistunnavo ade vidhangane jnanasthiti endu ee nitya jagatanta kodunu saprasthitanga untuntadu.
4: Like whatever you experience in your sleeping state or dream state, the moment you are awake, all these go, they are not real. In the same manner, all that you experience in the world is not real.
3: కలలో చూసిన మేడలు మిద్దలు కన్నులు మిద్దలు లేవు కదా.
2: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
3: Jnana lakshyam ye matramu kaanu raavu kada. Open your eyes, they are gone. In the same manner, what you see and experience in
2: your waking state, in your jnana state, they disappear. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, they disappear.
3: అదే అద్వైత దర్శనం.
2: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
3: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
2: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
3: ప్రతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
2: సో విచ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
3: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
2: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
3: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
2: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాస
3: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
2: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ
3: అలవల పాలు కానక్కర్లేదు.
2: యూ డోంట్ హావ్ టు గో
3: టు కాలేజ్ భుజించనక్కర్లేదు.
2: యూ డోంట్ హావ్ టు గో టు ఈట్
3: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
2: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీస్, టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వి కెన్ గెట్ సీ గాడ్.
3: దేవుడు అనగా మీరు దేశమందు ఉండేది, దేవుడు అనగా తన దేహం అండి.
2: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
3: పాపం అనగా వేరు పరదేశం ఉండేది, తాను చేరు తనుల తల్లి.
2: లైక్ వైజ్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫామ్.
3: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి
2: పోనక్కర్లేదు.
3: దైవం తనయందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
2: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ హౌస్ ఆఫ్ వివర్.
3: మర్మ పెరిగిన మరో నిమిషంలో మనసే వారికి గురుడండి.
2: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ పర్ఫెక్ట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ ఇట్సెల్ బికమ్స్ యువర్ గురు.
3: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
2: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఎ గురు ఎక్స్టర్నల్.
3: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
2: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
3: అయితే మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధమునకు మోక్షమునకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మొత్తం ఏ రీతిగా హేతు కాగలదు.
2: సో దిస్ మైండ్ విత్ ఇస్ బ్యాక్గ్రౌండ్ దిస్ ఐడియా ఆఫ్ బౌండింగ్, హౌ కెన్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ లిబరేషన్?
3: మనసును అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధములో పడిపోతున్నాం.
2: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్, యూ బికమ్ బౌండ్.
3: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన ధ్వస్త స్థితిలో చేరిపోతున్నాం.
2: రేజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యూ రీచ్
3: మన జీవితం అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధము తప్పినది కాదు.
2: వెన్ యూ హ్యావ్ టై టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
3: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది. కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయలను మనం ఈ యొక్క బంధనలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
2: Now, even as we are engaged in discharging our responsibility, the body is tied down to the world like that. But at the same time, our thought should be centered on God.
3: This is karma kaushalam annaru.
2: This is called karma kaushalam.
3: మనం ఏ కర్మలు చేస్తున్నప్పటికీ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనే దీంతో మనం ఆచరించాలి.
2: వాట్ ఎవర్ యాక్షన్స్ వి పర్ఫార్మ్ టు ది మీడియం ఆఫ్ ది బాడీ, దే ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్.
3: కనుకనే మనం ఈ విధమైన మార్గాన్ని మనం చెడ్డడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
2: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ అ ఫ్యూ సాధన.
5: స్వప్నాంతరీతి వరకు మనం స్నేహాన్ని పెంచుకోవాలి. డెవలప్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ద గుడ్ అండ్ నోబుల్ అండ్ వర్చువల్.
6: గురు పుణ్యమహోరాత్రం.
3: మనము రాత్రి పగలు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
2: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డేన్ అండ్ డే ఆల్ లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
6: మర నిత్యమనిత్యత.
3: మనము నిత్యమేమిటి, అనిత్యమేమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
2: దెన్ విచ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
3: మొట్టమొదటి
6: సృజన సంసర్గం.
3: దుష్టులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
2: The first one is, let go instantly, the company of the evil in the world.
3: Run away from evil company.
2: Run away from evil company.
3: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
2: Instantly.
3: దీనికి కాలం కూడా వ్యర్థం చేయకూడదు.
2: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
3: కారణం ఏమనగా, దుష్టుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
7: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
3: Viraagi kudanu saragiga maripotadu.
7: Even the believer could become a non-believer.
3: Manchu vaadu kudanu chetta vaadiga maripotadu.
7: And the good could become the evil one.
3: ఈ చెడ్డ వారికి సంబంధం అనేటువంటిది చాలా అధికార స్వరూపాన్ని ధరించి చేస్తుంది.
7: ద కంపెనీ ఆఫ్ ద వికెట్ టేక్స్ అప్ ఎ వెరీ డిస్టార్టెడ్ డిటెక్టబుల్ ఫామ్.
3: ఈ దుర్బోధనల చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
7: బికాస్ ఆఫ్ ద టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆల్సో అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
3: రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
7: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
3: కన్నుల కొరకు కంటే కూడా అతి ప్రేమగా గాఢంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
7: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఆన్ హిస్
3: ప్రాణం.
7: ఇన్ రామ వాస్ మై వెరీ లైఫ్ ఫర్.
3: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు కానీ రాముని క్షణమైనా వద్ద ఉండేటువంటిది కాదు కైక.
7: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
3: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
7: protecting him as her own life breath.
3: And nirantaram ivaru ramunitoni aadu kodatu undinatundi kaika.
7: And beating him all the other arts, he would take care and follow Rama.
3: Anta pranatamananga chusukunnatundi ee kaikaku mandara bodhana.
7: Now this kaika, who loved Rama such so intensely, got to hear a few words from mandara.
3: Ee durbodhana chetanu, ee chittangudu chetanu కడతరికి తన యొక్క హృదయము అమృతమయమైనటువంటి యొక్క హృదయము ప్రేమమయమైనటువంటి హృదయము విషముగా మారిపోయింది.
7: వన్స్ హీ హర్డ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ దిస్ ఈవిల్ అండ్ వికెట్ మందర
3: ఇన్ ఎ ట్రై ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ నెక్టార్ అండ్ లవ్. రాములు ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా నువ్వు మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివే అని చెప్పి నువ్వు ఊపిచేటువంటి కైక.
7: Prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, he would always think about it and
3: Rama Kshatriya Vanti Kudamu Satshat Satya Swarupalani Vishwasinchetundi.
7: He would have this tremendous belief and feeling that whatever Rama says is the true prophet.

0: స్నేహంగా ఉన్నంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి.
1: So long as your friends, everything looks fine and okay.
0: ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కూడా చెడ్డగానే మార్చుకుంటాను.
1: Once the friendship turns a little sour, then even the good appears as bad.
0: కనుకనే ఈ దుర్భోధన చేతను దుస్సంగం చేతను ఈ కైకేయి హృదయం కఠినంగా మారిపోయింది.
1: In the same manner, the moment she heard Mandara's words, Kaika's heart became hard.
0: ఈ దుస్సంగం చేతని.
1: The reason being, this company of the
0: devil. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జప తప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటారు, జ్ఞానములు ఆచరిస్తుంటారు, కానీ వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhakas who day in and day out, every second, every hour, do japas, do
0: jnana. వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even the such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: వీటన్నిటి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, these are destiny, these are fate, and this is what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణము. మన దుస్తంగం చేత లభించేటువంటి మార్పులే.
1: This is not the correct interpretation of this thing. The reason is, you are the bad company that you have been keeping.
0: కనుక సాధనను చేయగోరేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హు హాస్ టు డు సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి చేయటువంటి వాడు కాదు.
1: వన్ హు క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటం, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing.
0: It's not proper.
1: This is the hallmark of a monkey, a continuously changing
0: process.
1: So, if such a person can never call himself a sadhaka.
0: So, the first
1: thing, run away from the evil and the wicked.
0: అంతటితోనే మన యొక్క సాధన శూన్యత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధ.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్. మంచి
0: వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగేటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: We should also try to look outside of us and try to discern that which is good and bad. Try to go for good words, good thoughts, good deeds.
0: So, there is a way to do it. Slowly, you know, fall from the direction of what we are doing.
1: Like one who indulges in selfless activities, certainly we can seek the difference.
0: ఇలాంటి సత్యన సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్తారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మంత్రి. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ, ద కంపెనీ ఆఫ్ ది గుడ్, కెన్ యూ అటైన్ డిగ్నిటీ అండ్ వాట్.
0: ఈ సజ్జన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ, యూ షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్సంగ. సత్సంగ యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే, కష్టములు ఎందుకు కాని, సుఖములు ఎందుకు కాని, దూషణలు ఎందుకు కాని, భూషణలు ఎందుకు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ దిస్ సజ్జన? హూ ఇస్ దిస్ గుడ్ అండ్ నోబుల్ వన్? One who does not pay to moments of joy and sorrow. One who does not succumb to criticism and ridicule. One who does not get puffed up with praise and name. One who remains steady forever. This is a sajjana.
0: Nirantaramu kudanu sadhu sanghamunu aashrayinchi vaaru sevalu chesetuvanti variga undaru.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Tiruthundaalvar anekuntu varu Tamil desamlo undetuvanti varu.
1: So there was one person, Tiruthan Alvar, in Tamil Nadu.
0: Okanadu, ayanaku kalayandu, devudu pratyakshamayi, varamunu korukomannadu.
1: It so happened that one night in his dream, God presented himself and gave him a boon. Ask of anything.
0: Atanu, daivatvane koravattu. లేక దైవత్వంలో దీనమయ్యేటువంటి స్థితిని కూడా కోరవచ్చు. కానీ ఆ విధంగా కోరడేస్తాను.
1: Now if he had wanted, he would have asked God himself, or for the state, then he would have merged with God. But he did not ask for either of these.
0: Yen kore?
1: What did he ask for finally?

0: ఓ స్వామి, నేను మీ శాసాను దాసుడు కావాలి, శాసనకు సేవ చేయాలి, ఇది ఒకటి వరం నాకు
1: అనిపిస్తున్నాడు. ఓ స్వామి, లెట్ మీ దాట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెంట్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులను చెప్పుకోవడానికి సిక్కు వస్తుంది.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐ యామ్ అ కింగ్.
0: తనకు తానే గోడలు పెట్టుకుంటారు, నేను సాయిబాబా భక్తుల్ని అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుని అని చెప్పుకుంటే భక్తులు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: flag.
1: Now it's a question of trying to realize all by yourself.
0: మీ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, ఆయన మీరు నా భక్తుడు రా అని చెప్పాలి.
1: నా అయితే రామ భక్త ఆర్ కృష్ణ భక్త, రామా కృష్ణ
0: అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకి అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్ట్ రామాయంతే ఓ స్వామి
0: ఈనాడు భక్తులు మనం చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన స్థితి ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: సో దిస్ ఐడియా టుడే ఆఫ్ ప్రొక్లైమింగ్ వన్ సెల్ఫ్ యాజ్ ఎ డివోటీ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ కాంప్లెక్స్ నేచర్.
0: భజనలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: By merely doing bhajan,
0: సేవలు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: Or by performing seva, it is not
0: required. జపములు చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
1: Or by doing japa,
0: ధ్యానములో కూర్చోనింత మాత్రమే భక్తులు కాదు.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే భక్తుడిగా ఉంటాడు.
1: When he has his purity of heart, then he is a true bhakta.
0: కష్ట సుఖములు ఎందుకు స్థిరత్వాన్ని వహించేటువంటి వాడు భక్తుడిగా ఉంటాడు.
1: One who has his equanimity, either in joy or sorrow, he is a true bhakta.
0: కష్టములకు పొందక సుఖములకు పొందక ఉండేటువంటి సమత్వాన్ని గ్రహించి ఉండాలి.
1: Does not deeply at the very mention of sorrow, does not get puffed up at the moment of
0: ye kashtamulu vachina idi indulo edo vidhamaithe na yokka manchi kosame vachayane kunte yokka vichara bhavanni manam kaligi undali.
1: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are come for my own good.
0: Idi nijamaithe bhaktulu yokka lakshana.
1: This is a true idea or index to
0: ilante bhaktulaku manam seva cheyali.
1: First bhakta should in turn be served by others.
0: Ee valli vaja sadhyana sampadya.
1: So this is what is contained in the second dictum.
0: Say, Guru, punya maho rastram. నీవు ఒక పదవి కాని ఒక రాత్రిని కాని ఒక దినమని కాని మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా మంచి కార్యాల్లో నువ్వు
1: పాల్గొన్నాయి.
0: నీ హృదయంలో మంచిని చింతిస్తుందా?
1: థింక్ ఆల్వేస్ ఆఫ్ గుడ్.
0: చెట్ల చింతలు నువ్వు చేస్తుగా తక్షణం నీవు దుర్యోధన దుశ్శాసన ప్రజలుగా మారిపోతావు.
1: If you even for a moment think of things which are wicked and evil, next moment you become
0: another. నిరంతరం కూడా దుర్యోధన దుశ్శాసనాదులు పవిత్రులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి పాండవుల యొక్క భావములో దుశ్చింతను చేయటం చేతనే వారి వంశమంతా దోషమైపోయింది.
1: You become brothers of Duryodhana and Dushasana. Now talking of these people, constantly they used to think of the noble Pandava. So in the end, what happened to them? They got exterminated by the Pandava.
0: Kanaka durbhavanlaku dushchintalaku mana hrudayamlo emaatram kudamo avakasam andinchara.
1: So there should be no place in our heart for bad and evil thoughts.
0: Parula chintana manamu chettanu manam enta korukuntamo antaku padirettu chintalu manaku aguruthu avutayi.
1: Now even as you think about the others, 10 times that, compared to that, you get affected.
0: కనుకనే చెడపకురా చెడదవు అన్నారు. పౌరుల చెట్టను మనం కోరగాలి.
1: దట్ వైస్ ప్రిన్సెస్ యు థింక్ అబౌట్ ఈవెన్ ఫాదర్స్.
0: కనుకనే జగత్తులో అనేక విధములుగా బాధలు పడటానికి కారణం ఏమిటి? పౌరుల చెట్టును మనం కోరటం చేతని అవి మనం ప్రతిబింబించిపోతున్నాయి. ఆ చెడ్డలంతా మనలోనే వస్తున్నాయి.
1: యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ టర్న్. దట్ వైస్ టుడే యూ ఫైండ్ దట్ యూ పీపుల్ థింక్ బ్యాడ్ ఫాదర్స్ దే ఆర్ గెటింగ్ ట్రబుల్ ఇన్ ద
0: ఫాదర్. పౌరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ లెట్ దెం నాట్ బి ఈవెన్.
0: ఈ దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు.
1: దట్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా మన నిత్యం అనిత్యత, ఏది నిత్యము ఏది సత్యము అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
1: దెన్ వీ కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. వాట్ ఇస్ రియల్, వాట్ ఇస్ నాన్ రియల్?
0: దేహము పాంచభౌతికం.
1: దిస్ బాడీ ఇస్ వన్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: ఇట్ హ్యాస్ టు డీకంపోజ్ వన్ డే.
0: దేహి నిరామయుడు.
1: వేర్ హాస్ ద వన్ హూ డిసైడ్.
0: గలతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The one who resides has no form and no question of decay is beyond of
0: deha manityam deha satyam.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
0: ఈనాడు పూర్ణిమ, రేపటి దినం ఇంకా 15 దినాల్లో అమావాస్య వస్తుంది.
1: టుడే ఇస్ పూర్ణిమ, ఇన్ 15 డేస్ టైం.
0: ఈనాడు అమావాస్య అంటే రేపటి నుంచి ఇప్పుడు చంద్రోదయం కలుగుతుంది.
1: Now today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
0: Purnima yanta astiramo amavasya kudana anta astirame.
1: So just as Purnima is temporary,
0: so is Amavasya. Idu rendu kudina stiramulu kaadu.
1: Temporary. These two are not permanent.
0: కానీ రెండింటిని అనుభవించేటువంటి నేను స్థిరము.
1: బట్ వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ దట్ ఇస్ ఐ దట్ ఇస్ పర్మనెంట్.
0: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ తో.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక దీని ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతకత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై బట్ దిస్ ఐడియా ఆఫ్ ఎ కౌ రిమైన్.
0: మానవుడు మరణించినప్పటికీ మానవత్వం ఏమాత్రం మారదు.
1: మ్యాన్ మే డై లైక్ వైస్ బట్ హ్యూమన్ రేస్ విల్ నాట్ గెట్ ఎక్స్టర్మినేటెడ్.
0: కంపెనీ ఇది సజీవమైనటువంటి యొక్క తత్వము, ఈ యొక్క దివ్యత్వము.
1: సో దిస్ ఇస్ డివినిటీ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్ ఇట్ రిమైన్ ఇట్ ఇస్ నాట్ లైక్ దిస్ ఇస్ మై ఆర్మ్
0: ఇది నా తల
1: దిస్ మై హెడ్
0: ఇది నా కడుపు
1: మై స్టమక్
0: ఇది నా కాళ్ళు
1: మై లెగ్ నేనెవరు బట్ హూ ఆమ్ ఐ
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ
0: దట్ నా దేహము నా మనసు నా పుష్టి నా చిత్తము నా ఇంద్రియము నా అంతఃకరణ అంటున్నావు నేనెవరు.
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి మై సెన్సెస్ మై బాడీ బట్ హూ ఆమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పెట్టే కదా నా మనసు నా బుద్ధి నా చిత్తం నా ఇంట్లో అనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్ దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మనం బుద్ధి చిత్తం అంతా ఇప్పుడు మార్పు చెందేటువంటివి.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ ద మైండ్ అండ్ ఇంటలెక్ట్ దే ఆల్ కీప్ చేంజింగ్ బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉన్నట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: స్టేట్ కానీ స్వప్నవస్థలో చూసి దేహం పరుపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కౌచ్.
0: నేను ఎక్కడికైనా ఫలితారం చూసినట్టు ఏ ఢిల్లీకో వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యూ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ యూ హావ్ గాన్ సమ్వేర్ టు డెల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు డెల్లీ. నా
0: అక్కడ నీవెవరు?
1: హూ ఆర్ యూ దేర్?
0: దేహంతో సంబంధం లేదు.
1: యూ హావ్ నో లింక్ విత్ ద బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాలు ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యూ ఆర్ ఫ్రీ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం ఇంద్రియాతీతం మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దస్ యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
0: కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు మనము దారి తప్పకుండా సూచన మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇన్
0: అన్నింటికి సూచన సంసర్గం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
0: సృష్టిల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనం నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ దట్. సో యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇలా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం ఇంద్రియాతీతం మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క రాజస్థానంలో ఉంటున్నాయి.

0: పెరిగింది. ఈ దుష్భావములు చుట్టిన సంగతము మన ఎంత ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: These evil thoughts, they are in you. The company of evil is with you. You cannot be called a man. When you are not man in the first place, how can you talk about becoming God? So first of all, transform yourself to a human
0: being.
1: Try to further the form of your human nature. Then in a natural way, divinity is yours.
0: మానవుడిగా మారక మానవత్వమే నీవు లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యు డోంట్ హావ్ హ్యూమన్ నేచర్ ఆర్ క్వాలిటీస్ ఇన్ యూ, యు వాంట్ టు బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రులై మాధవుని యొక్క మార్గాన్ని తిరసావహించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యు వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ది ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హావ్ గాడ్ యాజ్ యువర్ గురు, ట్రై టు ఫాలో ది పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యు షల్ సక్సీడ్.
0: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ సూచన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: సమావనం ది సెకండ్ సీ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ ది వరల్డ్ గురు పుణ్య మహోరాత్రం
0: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్ స్మర నిత్య మనిశ్చిత
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యం యొక్క సారం.
1: దీస్ ఫోర్ వెరీ గివ్స్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే, మనం అనుసరించినప్పుడే, ఆచరించినప్పుడే మనకు దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of these four Mahavakya and experience the essence and teaching them, can we say that we have secured divinity for us.
0: Karaka, prakriti is vaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: Ilanti advaitattva manetunti purushattvani manam kondalantunnapuru divyattva mahavani kundalani.
1: So we have to go to this purushattva which is advaita. And that is the state of the divyattva.
0: Daivattvam, daivattvam, daivattvam.
1: That is precisely what you mean by
0: daiva the state of divinity. Divamu, anetunti padam.
1: Now this daiva means diva. It is derived from the word diva.
0: Daivamu, not divamu.
1: It is not daiva, but daivamu.
0: Divamaniga, dinamu ane artham.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anega, rastrim pagalu ani.
1: This dinamu, they mean day and night.
0: Anega, daivam anega enti, rastrim pagalu kaanivadu daivamu.
1: Meaning, God is one who is not this night and day.
0: Kala kalamunuk adhikamayani kintuvadu daivamu.
1: One who transcends the limitations of time and earth.
0: Kalukani, kalayanamaha, kalakalayanamaha, kalatatunayanamaha, kalatitayanamaha, kalatarupayanamaha, kalanimitayanamaha. Ani kalamunuku, inta pradhanamishan chesu brahmanam ischida.
1: That's why a lot of importance has been given to time. By invoking the name of God, as one who is the embodiment of time, one who transcends
0: kala kala prapannanam kala chinna karishyate. Kalamunu bringeshintivadu daivamu.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalam ketam ringapati vaitishivadu manavu.
1: Whereas man is one who has been swallowed by time.
0: Kali kala kalam yaka adhikamainatuvanti yaka daivatvanni aashrayinchinappude manavu ee kalam yaka bari nundi tappinchukodaniki veelavutundi.
1: So if you seek shelter in God, who transcends time and earth, you can also go the way in which you have.
0: Kalukane dandapadi bari nundi tappinchukovalante kodandapadi padam pattala annadu.
1: That's why it's been said, if you want to free yourself from this God of death, seek the seat of
0: Kodandath,
1: the Lord. So one who seeks God's shelter, there is no trace of
0: Daivanne Guruga Havinchi, Daivanne Guruga Manavishadinchi, Daivatmani Chirtavahinchi, Daiva Margani Anthanchitame, Manavatmani Yaka Divyatmani Yaka Pavitrata.
1: Let God be your Guru. Seek God as your Guru. And live your life in terms of injunction laid down by God. This is your sacred nature. This is the divinity that you have ultimately seen.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: There is no greater path, nobler path than
0: this.
1: This is the easiest
0: way, రాజ్య మార్గము.
1: And this is the right path.

0: ద్రుపద రాజపుత్రిని పెండాడాలని అనేక మంది యువకులు అనే రాజులు, రాజకుమారులు, మహారాజులు చాలా మంది వేరొకరిది అక్కడికి యత్నించారు.
1: టు మ్యారీ ది డాటర్ ఆఫ్ ద్రుపద, మెనీ ఆఫ్ ది కింగ్స్ అండ్ ఎంపరర్స్ అండ్ సో మెనీ వారియర్స్ అటెండెడ్ దట్ స్వయంవర.
0: ఈ స్వయంవరంలో మేము చేయించగలము అనేటువంటి ధైర్యం కలిగినటువంటి భక్తులందరూ కూడా లేచారు, మాట్లాడారు, అనేక ప్రయత్నం చేశారు.
1: ఇన్ ది స్వయంవర, దోస్ పీపుల్ ఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఆఫ్ దేర్ విన్ గాట్ అప్ అండ్ మేడ్ ఎవ్రీ సీరియస్ అటెంప్ట్.
0: కానీ ఈ స్వయంవరం అనేటువంటిది జనక మహారాజు ఏ విధంగా ఈ విల్లును అనగా ధనుస్సును ఎత్తగలిగినటువంటి వాడెవరో చెప్పండి అన్నట్టుగా, ఈ ద్రుపద రాజు కూడాను మత్స్యంత్రమును కొట్టిన వారు వారికి నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని ప్రమాణం చేశాడు.
1: జస్ట్ యాజ్ జనక మేడ్ ఎ స్టిప్యులేషన్ దట్ వన్ వుడ్ గెట్ మ్యారీడ్ టు హిస్ డాటర్ ఇఫ్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు బెండ్ దట్ శివధనుస్సు, సిమిలర్ ఇస్ ద వౌ టేకెన్ బై ద్రుపద దట్ ద వన్ హూ వుడ్ జస్ట్ బ్రేక్ త్రూ ద మత్స్యయంత్ర వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్.
0: కానీ బలవంతుడైనా సూర్యుడైనా మా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని అనేక రకములుగా ప్రయత్నం చేశారు.
1: పీపుల్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, కరేజ్, యంగ్స్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ స్వయంవర.
0: క్రింద నీరు ఉండి పైభాగంలో మత్స్యములు అనగా చేపని పెట్టి క్రింద నుంచి నీటిలో చుచ్చుకుంటూ పైకి ఉన్నటువంటి ఒక మత్స్యమును కొట్టాలి.
1: మత్స్యయంత్ర మీన్స్ దేర్ ఇస్ పూల్ ఆఫ్ వాటర్ బిలో అండ్ ద ఫిష్ అబౌవ్, వన్ షుడ్ బి వాచింగ్ ద ఇమేజ్ ద ఫిష్ ఇన్ వాటర్ అండ్ షూట్ ఇట్ అప్వర్డ్.
0: ఇది సామాన్యులకు తగినటువంటి ఒక ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ ఆర్డినరీ వన్.
0: కానీ ఇది చాలా సులభమని భావిస్తారు, కానీ ఇది సులభం కాదు.
1: పీపుల్ మైట్ ఫీల్ దట్ ఇట్ సో సింపుల్ అండ్ ఈజీ బట్ ఇట్స్ నాట్ సో.
0: కడపటికి సభ అంతా కూడాను స్తంభించిపోయినది.
1: ద హోల్ కాంగ్రిగేషన్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
0: కానీ అందులో మారు వేషములు ధరించి వచ్చినటువంటి ఒక పాండవులు కూడా ఉన్నారు.
1: బట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ ఆర్ ప్రెసెంట్ పాండవస్ ఆల్సో ఇన్కాగ్నిటో ఇన్ డిస్గైజ్.
0: వీరి వైపున కృష్ణుని దృష్టి మరల్చాడు.
1: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ దీస్ పీపుల్.
0: చూచి ఓ చిరునవ్వు నవ్వాడు.
1: అండ్ హీ స్మైల్డ్ ఎట్ దెమ్.
0: వారిలో వారు గుసగుసలాడుకుంటూ కడపటికి అర్జునుని లేపాడు.
1: యాజ్ దే వర్ విస్పరింగ్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఇట్ వాజ్ అర్జున హూ గాట్ అప్.
0: అర్జున ఆయన కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ అడుగులు వేస్తూ చక్కగా ఆ స్తంభముల దగ్గర వచ్చాడు.
1: అర్జున స్మైలింగ్ ఆల్ అలాంగ్ స్లోలీ జెంట్లీ మార్చ్డ్ అహెడ్ అండ్ కేమ్ క్లోజ్ టు దట్ మత్స్యయంత్ర.
0: అర్జున అనగా చాలా శాంతము గలవాడు.
1: అర్జున మీన్స్ ద వన్ హూ ఇస్ హైలీ,
0: చాలా దయగలవాడు.
1: ద వన్ హూ ఇస్ కంపాషనేట్.
0: అర్జునుడు అనగా చాలా నెమ్మదస్తుడు.
1: అర్జున ఈజ్ వన్ హూ ఇస్ వెరీ కామ్ అండ్ క్వైట్.
0: నెమ్మదిగా వచ్చి ధనుస్సును చేపట్టి చిరం వైపును చూస్తూ ఒక్కతూరి ఆ యొక్క ధనుస్సును వదిలాడు.
1: కామ్ అండ్ క్వైట్ పీస్ఫుల్లీ హీ మార్చ్ టువర్డ్స్ మత్స్యయంత్ర వాచింగ్ ద ఫిష్ ఇన్ వాటర్ హీ షాట్ ది యారో ఎట్ వన్స్ అండ్ కుడ్ ఇట్ హిట్ ఇట్.
0: ఒక్కతూరి ఈ అంబును కొట్టిన తక్షణమే ఆ మత్స్యము చెదిరిపోయింది.
1: ద మూమెంట్ ది యారో ఇస్ షాట్ ఎట్ దట్ ఫిష్ ఇట్ జస్ట్ ఫెల్.
0: అప్పుడు ఈ ప్రజల యొక్క ఆనందం చెప్పరానిదైంది.
1: పీపుల్ వర్ హైలీ ఎక్స్టాటిక్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్స్.
0: అందరూ కూడా అర్జున్ చూసి చాలా ఆనందించారు.
1: పీపుల్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ డిలైటెడ్ వాచింగ్ అర్జున.
0: కానీ ధృతరాజు తన పుత్రికను తన దగ్గర పెట్టుకుని తక్షణమే ఆమెకు ఒక మాల ఇచ్చి ఈ మాలను ఆ అర్జునుకు వేయమని చెప్పింది.
1: కింగ్ ద్రుపద గేవ్ గార్లెండ్ టు హిస్ డాటర్ అండ్ వాంటెడ్ హర్ టు గార్లెండ్
0: వారి వసతి ఎక్కడ
1: వేర్ వర్ దే స్టేయింగ్
0: పేద బ్రాహ్మణి ఇంటి లోపల వారు నివసిస్తూ వచ్చారు
1: దే వర్ స్టేయింగ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ పూర్ బ్రాహ్మణ్
0: వారి ఇంటి దగ్గరికి వెళ్లేటప్పటికి తల్లి కుంతీదేవి తలుపు వేసుకుని ఉంది
1: బై ది టైమ్ దే వెంట్ దే సా కుంతి ఇన్సైడ్ విత్
0: డోర్ బోల్టెడ్ కుమారులు చెప్పారు అమ్మా మేము ఒక గొప్ప విలువైనటువంటి ఫలము సాధించుకుని వచ్చాము అన్నారు
1: ది సన్స్ సెడ్ మదర్ వి బ్రాట్ ఎ హైలీ వాల్యుబుల్ ఫ్రూట్ విత్ అస్
0: నాయన అంత గొప్ప విలువైనటువంటి అంత గొప్ప మధురమైనటువంటి ఒక ఫలమును మీరు ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పింది
1: ద మదర్ సెడ్ సచ్ ఎ వాల్యుబుల్ స్వీట్ ఫ్రూట్ బెటర్ బి షేర్డ్ బై ఆల్ ఆఫ్ యూ
0: తల్లి మాటలు మీరినటువంటి వారు ఆ బిడ్డలు
1: ద చిల్డ్రన్ వుడ్ సర్టన్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్
0: తల్లి ఆజ్ఞను శిరసావహించినటువంటి వారు
1: దే ఫాలో స్ట్రిక్ట్లీ
0: అప్పుడు లోపలికి వెళ్లి తల్లికి నమస్కరించి తల్లి మీ ఆజ్ఞను శిరసావహించినాము అని ఐదుగురు నమస్కారం చేశారు
1: దే వెంట్ ఇన్సైడ్ అండ్ డిడ్ నమస్కార్ టు హర్ giving her a promise they would certainly abide by her command
0: kalu anaati nunchi kudanu panchali ani peru pettaru
1: since that time she is called panchali
0: alaga aidu mandiki bharya ani dee artham
1: the meaning is she is the wife of five
0: idi ye vidhanga prapancham angikaristundi
1: how do you expect the world to accept this
0: kaani prapancham angikarinchinanu angikarinchapoyinanu తల్లి ఆజ్ఞను శిరసావహించటము బిడ్డల యొక్క కర్తవ్యము
1: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది చిల్డ్రన్ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద మదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ క్రెడిబిలిటీ యాక్సెప్టెన్స్ ఇన్ ది సైట్ ఆఫ్ అదర్స్
0: ఆనాటి నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి తిరిగి తమ యొక్క స్వగ్రామములకు వెళ్లి పరిపాలన జరుపుతూ వచ్చారు పంచ పాండవులు
1: ద ఫైవ్ పాండవర్స్ లెఫ్ట్ దట్ విలేజ్ స్టార్టెడ్ మూవింగ్ టు అనదర్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ రూలింగ్ ది ఏరియా
0: కానీ ఈమె యొక్క ప్రవర్తనను ఈమె యొక్క గుణగణములను చక్కగా గుర్తించినటువంటి ఒక పాండవుడు ధర్మజుడు వచ్చి నీవు మా సొత్తు కాదు నీవు ప్రపంచమనకే ఒక విధమైనటువంటి శక్తివి నీవు శక్తి స్వరూపిణివి కనుక నీవు ఈ ప్రకృతిని పరిపాలించమని చెప్పి ఆజ్ఞాపించాడు
1: ధర్మజ వాచింగ్ ద చెస్ట్ ఆ ద్రౌపది హర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ హి సెడ్ You are not the sole property of us. In fact, you can give the power all you have to the entire world. So said Dharmaja.
0: Neelo unnatvanti panchabhootamulu gaani panch gunamulu gaani panchendriyamulu gaani chakkaga ani arikettinu daravu.
1: You have total control over the five elements and the five senses.
0: ఇలాంటి వారే ప్రపంచం యొక్క స్థితిగతులను గుర్తించి వర్తించడానికి వీలవుతుంది
1: Only such people could strictly comprehend the divinity in the universe and conduct themselves.
0: అప్పుడు ఈమె ప్రపంచంలో బయలుదేరింది.
1: Then she started moving about.
0: వాడ వాడ తిరిగి వీడు వీడు తిరిగి గ్రామ గ్రామము సంచరించి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను పరిశీలన చేస్తూ వచ్చాడు.
1: She went around all the streets and villages finding out the good people and the bad people. Their temperament behavior
0: ee vidhanga parishilistu vachara kontha manchi kontha chedda rendu kudunu prapanchamlo unnatuvanti
1: on scrutiny she could understand this good and bad as well mixed in society
0: night and day annatuga deepamlo undinattuga cheekati vachinattuga ee manchi chedalu rendu kudunu eeku kantiki kalipistu vachayi
1: she could also visualize good and bad in society just as you find broad daylight and pitch darkness in night
0: kaani chaddaga undinatvanti variki sadbodhal chestu manchiga undinatvanti variki utsaha protsaham gandistu veer kaapartu vachindi
1: she has been safeguarding encouraging giving all support to good people so that they could be better while at the same time teaching lesson to the wicked and bad people
0: karnalu maanagandi
1: never give up your duties karmas
0: kaamam anaga mottamodardi
1: the first desire kama is the first one
0: kama anaga ishtamu
1: కామా మీన్స్ లైక్స్.
0: కానీ ఈ ప్రపంచంలో ఈనాడు లౌకికంగా కామము అంటే వేరువే అర్థంగా తీసుకుంటున్నారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే వీ గో బై డిఫరెంట్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ కామా.
0: కానీ వేదాంతం కింద ఇది కోరిక అని అర్థం.
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఈస్ డిజైర్.
0: డిజైర్ ఈ డిజైర్ ను కొంతవరకు అరికెత్తాలి అని.
1: Therefore, we should exercise sealing on desires.
0: ఏది మంచిది ఏది చెడ్డది.
1: What is good, what is bad.
0: ఈ రెండు విధములను మంచి చెడ్డలను విమర్శించి చక్కగా మంచిని మాత్రమే తీసుకోవటం చెడ్డని మాత్రం వదలటం ఇది సరైనటువంటి సత్యము అన్నారు.
1: Therefore, the truth lies in discriminating between that which is good, which is bad, rejecting bad and accepting that which is good.
0: తన కర్తవ్యాన్ని తన సహజ ధర్మాన్ని తాను నడుచుకోవాలి కానీ తన కర్తవ్యాన్ని విసర్జించి సహజ ధర్మమును ఏమాత్రమును నడుచుకొనక దానిని ఉల్లంఘించి తన ఇష్ట ప్రకారం నడుచుకోవటము ఇది సరి అయినటువంటి కోరిక కాదు.
1: ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ డిజైర్ టు గివ్ అప్ వన్స్ ఓన్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడాప్ట్ అదర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్స్ డ్యూటీస్.
0: కనుక నీకు బిడ్డలు కలగని భార్య ఉండని కానీ బాధ్యత తప్పినది కాదు.
1: Yes, you may have your family, let wife be there, but you cannot be totally free from your duty.
0: ఈ కోరికను సక్రమమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: But let the desire proceed in a truthful way.
0: ఈ విధంగా ప్రజల లోపల చక్కని మార్గమును ప్రబోధించి చక్కని మార్గంలో సరి అయినటువంటి సత్యమును బోధిస్తూ వచ్చింది.
1: Therefore, like this righteous path is clearly indicated. And the truth is taught.
0: Kalukune sri andaru kodunu goppa adarshanni andukunnaru.
1: That's the reason why women have become high ideals.
0: Purushulu cheppinattuga thanu nadchukoledu.
1: She has not conducted according to the dictates of men.
0: Nee kartavyanni nee nirvartinchu naa kartavyanni nenu chestunnanu.
1: You do your duty, I will attend to my duties.
0: Kaani naa yokka kartavyamlo nee praveshinchukoddu. Nee kartavyamlo nenu praveshinchanu.
1: Do not interfere as I discharge my duties. I too will not interfere.
0: ee vidhanga okarikokaru bhartaku bhariku kodunu bodhinchukoni varu sakramaina margam nadchukuntu vacharu.
1: That was the teaching between the couple, the husband and the wife, and they could carry on their life sojourn in a perfect bodhani.
0: Way. Aye satya bodhani.
1: That is a teaching lesson of truth.
0: Ee truth nu tan nadchukunnappudu aa truth e dharmam nu puttistundi.
1: When once we follow truthfully, that gives rise to this righteousness, our dharma.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyam vadinatvati dharmam ekkada kanipinchadu.
1: There cannot be dharma bereft of satya, truth.
0: Aithe bhagavantudu ekkadunnadu?
1: Hello, where is God?
0: Sarvata palipadam tasarvato chishirobukam sarvata srutimalloki sarvama vrittisthiteni. Bhagavantudu ekkada chusina gaani ఆకాశం మొదలుకొని భూమి వరకు కూడాను నిండి ఉండేవాడు భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ రైట్ ఫ్రమ్ ద స్పేస్ డౌన్ టు ఎర్త్. ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ ఈజ్.
0: కానీ భౌతికమైనటువంటి ప్రజలు భౌతికమైన జీవులు ఏవి కనిపించలేవు.
1: బట్ హవెవర్ ద వరల్డ్లీ ఫిజికల్ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్ నాట్ డిస్కవర్.
0: చీమ మొదలుకొని పెద్ద వరకు కూడా పాము మొదలుకొని తేలు వరకును సింహం మొదలుకొని పులి వరకు కూడాను ఉన్నదంతా కూడాను కేవలము నిర్గుణ స్వరూపమైనటువంటి భగవంతుడే.
1: దేర్ఫోర్ ఇట్ ద కాస్మిక్ డివినిటీ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ టు ఎన్ ఎలిఫెంట్ అండ్ ఆల్సో ఎన్ లయన్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ డివైన్ డివినిటీ.
0: ఇసుక మొదలుకొని చీమ వరకు కూడాను భగవంతుడే.
1: రైట్ ఫ్రమ్ శాండ్ టు యాంట్ యు ఫైండ్
0: తాను చేసేదంతా కూడాను ధర్మమైనటువంటిది సత్యమైనటువంటివి చేస్తున్నాయి.
1: Therefore, whatever one does should be truthful and righteous.
0: తమ కర్తవ్యాన్ని తాను ఏమాత్రం కూడా విడవలేదు.
1: She has not given up her duty any time.
0: చీమ తనకు కావలసిన ఆహారం ఎక్కడో అక్కడికి మాత్రమే వెళుతుంది. తన ముక్కుకు తగినంత ఆహారం తీసుకుని వస్తుంది. తన స్వస్థానంలో పెట్టుకుని తాను భుజిస్తుంది.
1: Ant would be able to know the whereabouts of the food available and carries it to the particular place with the help of the nose.
0: ఇంకొకరి వస్తువును అపహరించదు.
1: It ant will never attempt to steal.
0: ఇంకొకరికి అపకారం చేయదు.
1: It will never harm anyone.
0: కనుక ఈ చీమ మొదలుకొని బ్రహ్మం వరకు కూడా ఒకే సత్యాన్ని కర్తవ్యాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు బ్రహ్మన్ ద సేమ్ ట్రూత్ ద సేమ్ పాత్ ఆఫ్ ధర్మ ఆర్ అడ్హియర్డ్.
0: రెండవది క్రోధము.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ క్రోధ యాంగర్.
0: ఈ క్రోధము మానవునికి ఉండవలసినది.
1: దిస్ యాంగర్ ఇస్ హౌఎవర్ నెసెసరీ ఫర్ మ్యాన్.
0: కానీ తనకు విరుద్ధమైనటువంటి యొక్క మార్గమును తాను అనుసరిస్తూ వచ్చాడు.
1: బట్ హీస్ ఫాలోయింగ్ ఎ పాత్ విచ్ ఇస్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హిస్ నేచర్.
0: అనవసరంగా అందరిపైన పడి క్రోధం చూపకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ అవర్ యాంగర్ ఆన్ అన్నెసెసరీ మ్యాటర్స్.
0: దేనిని మనం క్రోధించాలో దాన్ని మాత్రమే క్రోధం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ బి యాంగ్రీ టువర్డ్స్ దట్ దట్ డిజర్వ్స్ అవర్ యాంగర్.
0: యాంగర్ అనేటువంటిది చాలా చెడ్డది.
1: యాంగర్ ఇస్ వెరీ బ్యాడ్.
0: తనకని మీ భంగపుచ్చును.
1: అండ్ యూ విల్ బి లూజింగ్ యువర్ వెల్త్.
0: తనకును గల గౌరవము దగ్ధం చేయును.
1: యూ విల్ బి జస్ట్ బర్నింగ్ అ ఫ్లేమ్ యువర్ రెస్పెక్ట్.
0: తన వారనకైన చేయును.
1: అండ్ యూ విల్ బి అవే ఫ్రమ్ యువర్ నియర్ ఇండియా.
0: జనులకు కోపము వలన సర్వము చెడుగు.
1: అండ్ పీపుల్ విల్ రూయిన్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కోపము కలిగిన వారికి
1: దోస్ విత్ యాంగర్
0: ఏ పని భరిపకుండా
1: విల్ నెవర్ బి సక్సెస్ఫుల్. దే విల్ హావ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్.
0: ఈ రెండు విధాల కూడా పాపం చాలా క్రోధం అనేక రకములైనటువంటి ఒక చెడుగును పెంచుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ బోత్ ది వేస్ యు విల్ రూయిన్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
0: కనుక రెండవది కోపం. ఈ రెండింటి కూడాను ఆమె సవరిస్తూ ప్రజల లోపల చక్కగా వివరంగా బోధిస్తూ వచ్చింది.
1: షీ కుడ్ కరెక్ట్ బోత్ దీస్ ఫీచర్స్ అండ్ ప్రొపగేట్ పబ్లిసైజ్ ఇన్ ద కమ్యూనిటీ.
0: బిడ్డలను ప్రేమిస్తూ వచ్చింది.
1: షీ స్టార్టెడ్ లవింగ్ చిల్డ్రన్.
0: బిడ్డలపైన ప్రేమ ఉండాలి కానీ క్రోధం ఉండకూడదు.
1: యూ షుడ్ లవ్ చిల్డ్రన్. యూ షుడ్ నాట్ బి యాంగ్రీ టువర్డ్.
0: నీ విరోధి పైన నీకు క్రోధం ఉండొచ్చు కానీ బిడ్డలపైన ప్రేమ ఉండాలి.
1: యూ షుడ్ నాచురలీ లవ్ యువర్ చిల్డ్రన్. యూ మే హ్యావ్ సమ్ యాంగర్ టువర్డ్స్ యువర్ ఎనిమీ.
0: కనుక నీకు కోపం కూడా ఎక్కడ వినియోగించాలో, ఏ స్థానంలో వినియోగించాలో, ఏ విధంగా వినియోగించాలో దాని మార్గం కూడాను చక్కగా ప్రబోధించింది.
1: Yes, clearly explained what anger is, in what way it should be shown, in what direction it should flow.
0: మూడవది ద్వేషము.
1: The third one, ద్వేషా హేట్రెడ్.
0: క్రోధ ద్వేషము.
1: ద్వేషా హేట్రెడ్.
0: ద్వేషము ఎవరిని ద్వేషించాలి?
1: Whom should you hate?
0: నీకు అయిష్టమైన వాడిని ద్వేషించడమా?
1: Do you hate the one whom you dislike?
0: ఏక నీకు అపకారం చేసినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate a person who harmed
0: you? ఏక నీకు విరోధి అయినటువంటి వాడిని ద్వేషించడమా?
1: Are you going to hate your enemy?
0: కాదు కాదు కాదు.
1: No.
0: ఈ ఎవరిని ద్వేషించాలంటే తన గుణములను, తన సత్యము, ధర్మము, శాంతము, దీన్ని కాపాడేటువంటి వారిని ప్రేమించాలి. దీనికి విరోధించేటువంటి వారిని ద్వేషించాలి.
1: Whom should you hate? You should hate those who interfere as you proceed along the path of satya and dharma, and you should like those that support, that encourage you along these two paths.
0: Satya dharmamulu nee dveshinchinatante neevu manavude kaadu.
1: If you hate satya and dharma, you are no human being.
0: కనుకనే పశుపక్షికుడు కాదు మొదలుకొని అన్ని కూడాను ఈ దేశాన్ని చక్కగా అర్థం చేసుకుని వర్తిస్తూ వచ్చింది.
1: బర్డ్స్, బీస్ అండ్ అనిమల్స్ అండర్స్టాండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దే కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
0: అహింస.
1: దెన్ కమ్స్ అహింస, నాన్ వైలెన్స్.
0: ఎవరిని హింసించకూడదు.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ.
0: మాటతో కానీ,
1: ఎదర్ బై వర్డ్,
0: పనితో కానీ,
1: ఆర్ డీడ్,
0: దేహంతో కానీ,
1: ఆర్ ఫిజికల్,
0: ఇంకే విధమైనటువంటి థాట్స్ తో కానీ,
1: ఆర్ బై థాట్.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: యు షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: అపకారం చేయకూడదు.
1: యు షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: కనుక ఈ మూడింటి ద్వారా దీన్ని ఐదుని సాధిస్తూ వచ్చింది ఆమె.
1: బికాస్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ షీ కుడ్ అచీవ్, అకంప్లిష్ ఆల్ దట్ షీ కుడ్.
0: కనుకనే ఈమె ప్రపంచం యొక్క స్థితిగతులను ఆలోచించి సరైన మార్గం నిరూపించినటువంటిది దమయంతి.
1: It was Damayanti who could understand the whims and the ways of the world and should explain clearly.
0: Damayanti satyamanu anusarinchinatundi.
1: Damayanti followed the path of truth.
0: Satyamanu anusarinchatam chedane Damayanti anetundi oka peru amaku kaligindi.
1: Because she followed the path of truth, she got the true name.
0: Damamulu sadhinchinatundi.
1: And she could achieve control, dama.
0: Ee control cheyatam valle manavudu enteyagudu abhivruddhiki raagaladu.
1: By exercising this dhamma control, you can be exalted, reach heights.
0: Chimalu kudanu ee oka damayamunu aashirvadinchu.
1: and you find this dhamma control is noticed among ants.
0: Nee chakkaga vicharichu chudandi chimalu potu unta oka line ga.
1: Watch ants moving in a particular line.
0: Oka line lo appudu potundi chimanu inkoka line nunchi vastunnattu chimaru parukurinchi daniki muddu petti inji vellipothuntadu.
1: As you find these ants moving in one direction, one line, those that go forward will be greeting those who would be coming backward and then just talk.
0: Kalu meer chimalu chakkaga chudandi.
1: Watch ants clearly.
0: Dantlo kodadu dhammam ento untundadi.
1: There lies this dhamma, the control.
0: Chimalo brahmalo shivakeshavalalo vartincheetundi vaadu bhagavantudu.
1: God is present in this ant and brahma, in Shiva and Keshava as well.
0: కనుక దమం అనేటువంటిది సాధించాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి.
1: Therefore dhamma meaning exercising control over senses.
0: మన ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి.
1: The senses are wayward.
0: భగవంతుడు ఇచ్చింది చెవులు ఎందుకోసం?
1: Why God has gifted you ears?
0: మాట్లాడేటువంటి వారి మాటలంతా వినటమా?
1: Is it to listen to all gossip?
0: చెడ్డ మాటలు ఏవి వినకూడదు.
1: You should never listen to bad words.
0: కానీ మంచి మాటలు మాత్రమే విను.
1: You should certainly pay attention to
0: good words. నాలుక ఎందుకోసము? నాలుక.
1: Why the tongue is gifted to you?
0: ముద్దలు నందించుకునే కోసమా?
1: Is it only to swallow morsels of food?
0: కాదు కాదు.
1: No.
0: నాకు నందించింది రుచి చూడటం కోసమని.
1: The tongue is given to taste.
0: రుచి చూచి మంచి రుచి అయిపోతే తాను లోపలికి పంపుతుంది.
1: And that which is good and palatable is allowed to go in.
0: చెడ్డ రుచి అయిపోతే బయటకు తుమ్మేస్తుంది.
1: And if it doesn't taste good, it is just sent out.
0: అదే విధముగానే మంచిని ఇచ్చినది భగవంతుడు నీ యొక్క ఉత్తమ జన్మమును రక్షించుకోవటం కోసమని.
1: Therefore God has given all these so that we can maintain this noble rare birth of a human being.
0: కనుక భగవంతుడు ఏది ఇచ్చినప్పటికీ మాకు కష్టం ఇచ్చుతున్నాడు సుఖమిస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతుడు ఏది ఇవ్వటం అనేది.
1: We think God has given us bad times. God has given us good times. It's not so. God doesn't give anything in reality.
0: ఎవరెవరికి అర్పించినటువంటి ఒక ఉద్యోగాన్ని వారు నడుచుకుంటున్నారు కానీ భగవంతుడు ఎందులో ప్రవేశించదు.
1: Each one conducts himself according to the job given to him, but God does not interfere.
0: కనుక భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is an eternal witness.
0: తాను దుఃఖానికి పాల్గొనడు సుఖానికి పాల్గొనడు.
1: And he doesn't resort to any grief nor confer pleasure.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుడు చేసేటువంటి కర్తవ్య కర్మల లోపల వచ్చిన దోషములే.
1: The pain and pleasure are the results of or the consequences of actions.
0: మానవుడు ఏదైనా మంచి మాట మాట్లాడుతుంటే ఏం ఫ్రెండ్ హవర్ యూ అని అడిగితే వాడు కూడా ఏం ఫ్రెండ్ హవర్ యూ అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టాక్స్ సో నైస్లీ అండ్ సేస్ ఓ ఫ్రెండ్ హౌ ఆర్ యూ, యు వుడ్ గెట్ ద సేమ్ రెస్పాన్స్.
0: కానీ ఏమిరా ఎట్లున్నావురా అంటే నువ్వు కూడా ఏమిరా అంటున్నావు అని వీడు కూడా అడుగుతాడు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ కన్వర్సింగ్ ఇన్ అన్ అరగెంట్ వే, యూ విల్ గెట్ అరగెంట్ రిప్లై.
0: కనుక మాటకు మాట చూపుకు చూపు.
1: దేర్ఫోర్ ద వర్డ్, ద రెస్పాన్స్ అండ్ ద లుక్ విల్ బి బేస్డ్ ఆన్ ద వే యూ ఎక్స్ప్రెస్.
0: కనుక మనం ఏ విధమైన రియాక్షన్ చేస్తామో దానికి రియాక్షన్ వస్తుంటుంటాడు.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్.
0: ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఈ మూడు కూడా మానవుడి యందు కేవలం తాను తాను కల్పించుకోవటమే కానీ భగవంతుడు ప్రసాదించినటువంటిది కాదు.
1: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్స్. దే ఆర్ నాట్ గివెన్ బై గాడ్.
0: నీవు అద్దం ముందు పోయి ఏ విధంగా యాక్ట్ చేస్తావో ఆ విధంగానే అది కనిపిస్తుంది.
1: Just as you act standing in front of the mirror, you find the reflection of
0: you. Savaropoyi neeve paluku velugutavo aa palukule neeku teesa unduga vastuntundi.
1: Therefore whatever you speak in a congregation will come back to you by every sound.
0: Reflection anipindi nee manasu ee vidhamaina talampulu talustundo adhe vidhamaina talampule bayata neeku vastuntundi.
1: The reflection means the thoughts that you have within will express out in a similar way.
0: కనుక ప్రతి మానవుడు కూడాను గుర్తించవలసినటువంటిది మనం చేసేటువంటి పనుల లోపల ఉన్నటువంటి తప్పప్పుడు మాత్రమే మనం గుర్తించాలి.
1: దట్ఫర్ వాట్ వన్ హ్యాస్ టు డూ ఇస్ టు ఫైండ్ అవుట్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఆల్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వన్ అండర్టేక్స్.
0: మనసుకు ఇది చెడ్డది తెలిసినప్పుడు దానిని పట్టద్దు.
1: వెన్ వన్స్ మైండ్ డిసైడ్స్ ఇట్స్ బ్యాడ్, గివ్ ఇట్ అప్ ఇమీడియట్లీ.
0: అప్పుడు ఆ విధమైన నడక నడిచినప్పుడే వీరందరూ కూడాను ముక్తులైనారు.
1: When once you proceed in a determined way, you will be successful.
0: దీంట్లో భక్తులుగా రావటము ఈ విధమైనటువంటి యాక్షన్ వల్లని.
1: And you can be a devotee by such actions.
0: కనుక మన మాటలు గాని మన నడతలు గాని మన యొక్క పనులు కాని మనం చేసుకున్నటువంటివి మంచి చెడ్డల యొక్క ఫలితములే కాని మరొకటి కాదు.
1: Therefore our words, our actions and deeds and thoughts are based on our actions.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపగా ఏరికైనను తప్పునన్నా.
1: One has to face one's own fate or destiny. None can escape from it.
0: ఏనాడు ఏ రీతి ఎవరు చెప్పగలరు అనుభవించు యొక్క సిద్ధమన్నా.
1: What is going to happen in future? What lies ahead in times? No one can decide. One should be prepared.
0: రాములంతటి వాడు రమణి సీతని బాసి పాముని వలయచ్చెనన్నా.
1: Have you not noticed Rama, who was just crying because of separation from Sita?
0: అనగా ఏంటి, సీత నా భార్య అనేటువంటి మమకారం చేతనే తాను ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: Rama cried because of his attachment towards Sita being the consort.
0: తాను తన భార్య అనేటువంటి తాను ఎత్తగా చెప్పగలడు?
1: How can he say that she is his wife?
0: వివాహమాడిన తక్షణమే ఆమె భార్య అయిపోయిందా?
1: The moment he got married to her, can you say that she is his wife?
0: కాదు కాదు.
1: No.
0: అర్ధ భాగమును అనుభవించినప్పుడు, అర్ధ భాగమును తాను సాధించినప్పుడు ఆమె తన భార్య అవుతుంది.
1: In fact, when he wins over half of his body, then he can claim that she is his
0: wife. అందుకోసమని అనేక మంది ప్రపంచము లోపల కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. ఐదు మంది భర్తను పెట్టుకుని ఏ విధంగా పతివ్రత అని చెప్పగలరు అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: సో మెనీ పీపుల్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్, హౌ కెన్ షీ బీ వన్ ఆఫ్ చేస్తుడే బీయింగ్ ద వైఫ్ ఆఫ్ ఫైవ్ హస్బెండ్స్.
0: కృష్ణుడు చెప్పాడు,
1: కృష్ణ సార్,
0: పతుల పలుమాటలకు ఎదురు చెప్పంగా పోకూడదు.
1: షీ విల్ నెవర్ అపోజ్ వాట్ ఎవర్ హస్బెండ్స్ సే.
0: వారి సేవలు చేయగా తీరదు.
1: She will never say that she has no time to serve them.
0: తనకున్న దానికి తృప్తి గలుచునుండు.
1: She gets satisfied with her lot.
0: ద్రౌపదికి సాటియే పతివ్రత లేదు.
1: There is no other woman equal to ద్రౌపది.
0: రుక్మిణి కాని, సత్యభామ కాని, సీత కాని, రుక్మిణి కాని ఎవరైనా సరియే ఈ మూడింటి ఎందు దాటినప్పుడు వాడు కాదు.
1: Therefore none of them may be that Rukmini or Satyabhama. It is Draupadi who has these three qualities.
0: తనకి ఎంత ఉన్నదో దాంతోనే తృప్తి పడుతూ వచ్చేది.
1: And she got herself satisfied with the lot she has.
0: 100 rupayalu jeetam vastunte 200 rupayalu cheera na kavalani akkoradu.
1: When the salary is 100 rupees, she would not ask for a saree worth about 300 rupees.
0: Kani viluvaku taginatvanti yokka verani ivvachindi.
1: Therefore the expenditure should be based on the income.
0: Kanuka pati yokka vishayanni gurtinchi vartinchatame nijamainatvanti pativrata.
1: Therefore a pativrata, a woman of chastity, should know the difficulties and problems of the husband and manage.
0: Sati yokka gunamunu tanu gurtinchatamu sariyainatvanti paddhatini tanu gurtinchali.
1: And therefore the qualities of Sati, the wife, have got to be noticed very clearly.
0: Appudu ikkani kodunu gunavantulu kavalaru.
1: And then both of them could be virtuous and noble.
0: Kanuka manchi cheddalanta kodunu mana yokka maarkullo unnadu kani mari dento dento na ledu.
1: Therefore good and bad are based on our own feelings within and the changes thereafter.
0: Manchi chettalu rendu nun kalisi undu.
1: The good and bad are mixed.
0: Deeni vidigi evvari vasham kaadu.
1: It is impossible for anyone to separate them.
0: Chedda atyekamuga endu cheyabodu.
1: There is nothing like bad apart or separate.
0: Manchi vachineni cheddu thana paatiki taaneku kallipovu.
1: The moment good dawns, the bad disappears, vanishes.
0: కనుక మనం చెడ్డను వేరే పెరికిపారవలసిన అవసరం లేదు.
1: యు డోంట్ హ్యావ్ టు ప్లక్ అవుట్ ద బ్యాడ్ సెపరేట్లీ.
0: నువ్వు బ్యాడ్ ను మర్చిపోతే మంచి నీకు అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ యు ఫర్గెట్ ఆల్ ద బ్యాడ్, దేర్ ఒరిజినేట్స్ గుడ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీకందరికీ ముఖ్యంగా ఇవే చెప్పవలసింది.
1: దిస్ ఈస్ ద టీచింగ్ దట్ భగవాన్ గివ్స్ యూ ఆల్ దిస్ డే.
0: ఏదో న్యూ ఇయర్ అని, ఇది కొత్త సంవత్సరం అని
1: calling this a new year,
0: idi chaala nootanamainatvanti gunamunu andistundani,
1: that it is going to give us something special,
0: bhavinchaladu.
1: You should never feel so.
0: Mana gunamule manaku pramistuntai.
1: All our qualities, virtues will come.
0: Mana pravartanle manaku pramistuntai.
1: It is only our conduct that gives results.
0: Mana yokka yochande manaku resound ga vastuntai.
1: Therefore our own thoughts will come back to us as resound.
0: Oka pasuvulu kavari kapari.
1: And we are find
0: పశువులు తోలుకొని ఒక మూడు కొండల మధ్య లోపల పోయి చేరాడు.
1: హి వాస్ రేరింగ్ ద కౌస్ అండ్ హి హస్ గాటన్ ఇంటు ద సెంట్రల్ ప్లేస్ సరౌండ్ బై మౌంటైన్స్.
0: పచ్చని గడ్డి కనిపిస్తుంది.
1: అండ్ దేర్ హి కుడ్ హియర్ ద సౌండ్.
0: అక్కడ పోయి కూర్చున్నాడు.
1: హి సాట్ దేర్.
0: పాట పాడుకుంటూ కూర్చున్నాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ సింగింగ్.
0: పాట ఏ విధమైన పాట?
1: వాట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఇట్ ఇస్?
0: ఏదో ఒక దైవం పై పాడుతూ వచ్చాడు.
1: హి వాస్ సింగింగ్ ద హిమ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్.
0: కానీ ఒక రీసౌండ్ అదే పాట తిరిగి పాడుతూ వచ్చింది.
1: బట్ హీ కుడ్ లిసన్ టు ది సౌండ్ ద సేమ్ సాంగ్.
0: అబ్బాయి కోపం వచ్చింది.
1: ద బాయ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: నేను పాడిన పాటనే ఇంకొకరు పాడతారా? మరి పాడేక హక్కు లేదు అని చెప్పి ఇంటికి పోయాడు కోపంగా.
1: హీ వాస్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాస్ హీ ఫైండ్ సమ్వన్ ఎల్స్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ హీ హస్ బీన్ డూయింగ్ నౌ. హీ వాస్ సో అప్సెట్ అండ్ వెంట్ హోమ్.
0: ఆనాడు భోజనమే చేయలేదు.
1: That day he didn't have his food.
0: తల్లి ప్రశ్నించింది, ఎందుకు నాయన ఈ విధంగా ఉన్నావు?
1: Mother asked, why boy, why are you like this?
0: అమ్మా, ఈనాడు నాకు ఎవరో ఒకడు నాకు చాలా ఆపోజిట్ గా వచ్చి నాకు విరుద్ధంగా నేను చెప్పిన పాటనే పాడుతూ వచ్చాడు, నేను చెప్పిన రీతిగానే నడుచుకుంటూ వచ్చాడు, అతన్ని శిక్షించాలి అని నాకు కోపంగా చెప్పాడు.
1: The boy said, mother, today what happened was I faced an enemy. Who are simply repeating what all I have been saying, who has been singing the same song that I have been singing.
0: Nayana, adi inkoka vyakti kaadu, ee sound ee reflection vachesindi.
1: The mother said, there is no other person there, it is only your re-sound.
0: Nee sound ee.
1: It is your own sound.
0: Kabatti nee sound ee neeku viruddhanga vachindi gaani, bayata vaari evvaru kuda neeku viruddhanga leru.
1: It is only your sound that has come back in the form of re-sound, not from anyone else.
0: Prati vyakti kudanu ఇతరులను ద్వేషించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను అనేక రకంగా తూలనాడినప్పుడు అవి నీకు తిరిగి ప్రతిబింబంగా వస్తున్నాయి. కానీ పరులు కాదు.
1: Therefore, whomsoever accuse, criticize or blame, they will all come back to you as it is sound. It's not by anybody else.
0: మన ప్రపంచంలో అంతా కూడా అంతే.
1: హోల్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: మనం చేసినవే మనం అందుకుంటున్నాము, కానీ నువ్వు చెయ్యను అందుకోవడానికి వీలు లేదు.
1: వీ గెట్ ది రిజల్ట్స్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్.
0: ఇది భగవంతు యొక్క నియమం.
1: దిస్ ఈస్ ద డివైన్ లా.
0: ఇది కేవలం ప్రేమ కలిగినటువంటి వారికి దీన్ని ప్రేమ కింద మార్చుకుంటారు.
1: బట్ దోస్ ఫుల్ ఆఫ్ లవ్ కెన్ విజువలైజ్ దిస్ వే ద పాత్ ఆఫ్ లవ్.
0: విరోధం కలిగినటువంటి వారికి దీనికి విరోధంగానే విశ్వసిస్తారు.
1: బట్ దోస్ హు ఆర్ ఎనిమికల్ ఇన్ దేర్ యాటిట్యూడ్ దే ఫైండ్ అన్ ఎనిమీ.
0: ఈ ప్రేమ విరోధము రెండు కూడాను ఒక్కటే గాని రెండు కాదు.
1: Therefore the love and enmity are one and the same, not different.
0: మంచి చెడ్డలు రెండును కలిసి ఉండు.
1: Good and bad are mixed.
0: దీని విడిది ఎవ్వరి వశము కాదు.
1: It's impossible for anybody to separate them.
0: చెడ్డ ప్రత్యేకముగా ఎందు చూడబోవు.
1: There's nothing like bad being apart, separate.
0: మనకు ప్రత్యేకంగా మనం చెడ్డను చూడటం లేదు.
1: యూ కెనాట్ ఫైండ్ ద బ్యాడ్ సపరేట్ లా.
0: మీలో ఉన్నటువంటి ఒక భావమే మీకు ఆ విధంగా రిఫ్లెక్షన్ చేస్తున్నాయి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ కమ్ బ్యాక్ టు యువర్ రిఫ్లెక్షన్.
0: నీ బిడ్డను చూసి నాకు నా బిడ్డ అని ఆనందంగా ఎత్తుకున్నప్పుడు అది బిడ్డ ప్రేమనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హగ్ యువర్ చైల్డ్ అండ్ లిఫ్ట్ దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: అదే బిడ్డ పెద్దగా అయినప్పుడు ఈమె నా భార్యగా ఉండాలా అనుకున్నప్పుడు అది భార్య భావమే వస్తుంది.
1: Similarly will be the attachment towards one's own wife and she will have that kind of feeling.
0: ఇవి రెండు కూడాను మానవుని యొక్క గుణము నుంచి అభివృద్ధి అయ్యేటువంటివి కానీ ప్రత్యేకంగా భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: These are the qualities innate in man. They are not given by God.
0: భగవంతుడు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాతనుడు.
1: God is eternal witness. He is blemishless, attributeless.
0: అతనికి ఎట్టి చలనము లేదు.
1: There is nothing, no mobility or motion.
0: ఎట్టి భావ మార్పులు లేదు.
1: And there is no change in idea.
0: కానీ ఇవన్నీ కూడా మన యొక్క భావములే, మన యొక్క చేంజ్ లే.
1: ఇట్స్ ఓన్లీ అవర్ పర్వర్టెడ్ నోషన్స్, డైవర్టెడ్ ఐడియాస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ప్రతి ఒక్కటి కూడా మీలో ఉన్నటువంటి భావములే మీకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
0: ఎవరో ఒక అమ్మ చూసి నన్ను నవ్వింది అన్నారు.
1: యూ వాచ్ సంబడీ అండ్ సే దట్ హీస్ లాఫింగ్ ఎట్ మీ.
0: ఆమె దేనికోసం నవ్విందో నీకెట్ తెలుసు?
1: వాట్ మేడ్ హర్ లాఫ్, హౌ డు యూ నో?
0: కానీ నీవు నిన్ను చూసి నవ్వింది అని నువ్వు భావిస్తున్నావు.
1: బట్ యూ థింక్ దట్ షీ హాజ్ లాఫ్డ్ ఎట్ యూ.
0: ఇదే ఒకనాడు కింగ్కాంగ్ ఒకనాడు తెల్లవారు లేస్తానే ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు రోడ్లో.
1: King Kong was moving about on the road doing exercise.
0: ఒక ఆమె పల్లె నుంచి పెరుగు పాలు తీసుకుని పట్టణానికి అమ్మడానికి వస్తుండాలి.
1: And he could find a vendor moving about on the street selling that milk.
0: Milk
1: and curd.
0: అప్పుడు ఈయన చూసి నన్ను చూసి ఈమె నవ్వుతున్నది అని భ్రమించి ఉంటాడు.
1: And King Kong thought that this vendor is laughing at him.
0: నీవు నన్ను చూసి నవ్వుతున్నావా? నా బలం నీకు తెలుసునా?
1: Are you laughing at me? Are you aware of my physical strength?
0: అయ్యా, నీ బలమును నేను గురించి చెప్పలేదు, నీ యొక్క రూపమును చూసి నేను చెప్పలేదు, నాకు ఏదో నవ్వు వచ్చింది, నేను చేసుకున్నాను.
1: She said, I have not laughed at you, not for all the physical strength that you have and the power you have.
0: నీవు ఉన్నది చాలా బలముగా ఉన్నావు.
1: You are so strong.
0: స్పీడ్ గా వెళ్లేటువంటి కారు కూడా ఒక చేతితో ఆపగలుగుతున్నావు.
1: You can also hold, bring to a total halt, even a running car at a high speed.
0: అలాంటి వాడిని చూసి నేను నవ్వటంలో నాకే సిగ్గుగా ఉంటుండాలి.
1: In fact, I feel humiliated if I laugh at such a person.
0: Excuse me, నన్ను క్షమించండి అని కోరిపోయింది.
1: And she said, pardon me, and she left there.
0: కనుక ఒకరిని చూసి ఒకరు అవ్వుకోవటం, వారిలో ఉన్నటువంటి భావములు వారు గుర్తించుకోక ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు.
1: So our notions like that are based upon our own feeling within.
0: కనుక పిల్లలారా, మీ అందరి యొక్క భావములు కూడా మంచివే, కానీ కొన్ని కొన్ని దృశ్యములు చూచి, కొన్ని కొన్ని వాక్యములు విని, కొన్ని కొన్ని ఆటలు చూచి మీలో ఒక విధమైనటువంటి యొక్క విరక్తి భావము ప్రేమ అన్ని కలుగుతూ ఉంటాయి.
1: Therefore, no doubt you have all good thoughts, but at times, basing on the scenes around and situations, certain events, you will have this kind of frustration and depression.
0: నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో మనిషి స్వరూపమే లేదు.
1: In fact, in this world, there is no true human form.
0: No మనిషి స్వరూపం. మనిషి స్వరూపమే లేదు.
1: There is no true human form.
0: Human form ఏ కాదు, ఏ ఫామ్ కూడా లేదు.
1: There is no form in reality.
0: ఆ ఫామ్ చూసి మనం పేరు పెట్టుకుంటున్నామే కానీ ఆ విధానికి ఒక ఫార్మ్ లేదు.
1: And in fact, there is no form in the true sense. We only give a name.
0: కనుక మన భ్రమనే మనకు భ్రమిస్తుండాలి.
1: It is only our illusion that makes us feel delusory.
0: ఇది కేవలం ఒక ముఠాల యొక్క లక్షణం.
1: This is the quality of a foolish person.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to the mind.
0: మనసుకు మనం సాక్షి.
1: And you are the witness to your mind.
0: దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is witness to the qualities.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: And it is the virtue which is the witness to the body.
0: ముఠాలకు మూర్ఖం సాక్షి. ముఠాలకు మూర్ఖం సాక్షి.
1: And for all these gangsters, the foolishness is the witness.
0: కాబట్టి ఇవంతా మీ ఫూలిష్నెస్ తప్ప వేరేది కాదు.
1: It all amounts to foolishness.
0: మీరు గొప్ప విద్యావంతులము, మేము గొప్ప తెలివితేటలు గల వాళ్ళము అని అనుకుంటున్నారు, కానీ మీ తత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు మీరు ఎట్లా తెలివితేటలు గల వారు అవుతారు?
1: యూ థింక్ యూఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్స్. ఇఫ్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్ అండ్ ఎ ట్రూ ఇంటలెక్చువల్?
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు అప్పుడే వాడు నిజంగా ఎడ్యుకేషన్.
1: ఇఫ్ యూ నో యువర్ ట్రూత్, యువర్ ట్రూ నేచర్, దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడు ఇతర సత్యాన్ని ఏ విధంగా గుర్తించగలవు?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, హౌ డు యూ నో ట్రూత్ ఆఫ్ అదర్స్?
0: కనుక మొట్టమొదట మన దోషాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ లెట్ అస్ నో అవర్ ఓన్ మిస్టేక్స్ విత్ ఇన్ అస్.
0: మన దోషాన్ని మనం గుర్తించి దాన్ని వర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే వాడే ముముచ్చుడు.
1: వెన్ వన్స్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్స్, కరెక్ట్ దెమ్, యుల్ బి ముముక్షు, ద లిబరేటెడ్.
0: కనుక మనం మొట్టమొదట మనం దేవుణ్ణి ప్రార్థించే దానికంటే, దేవుణ్ణి పూజించేటువంటి దానికంటే మొట్టమొదట మన యొక్క మనసును అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore, instead of praying, instead of worshipping, we should first of all have a total control over our mind.
0: Manase ee yokka jagatukanta kodanu moola kaaranamu.
1: It is the mind which is responsible for the whole
0: world. Manishyanam kaaranam bandhamocheyo.
1: Mind is responsible for bondage and liberation.
0: Kanuka ee bandhamochamunaku manase kaaranam.
1: Therefore, for bondage and liberation, మైండ్ ఇస్ ద కాజ్.
0: మనసు నీవు అడిగట్టడానికి ప్రయత్నం చెయ్యి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: తప్పక నీవు గొప్పవాడు కావగలవు.
1: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్ అండ్ నోబుల్.
0: నీవు ఐడియల్ మ్యాన్ కావగలవు.
1: యు క్యాన్ బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: కనుక ఐడియల్ మ్యాన్ కావాలనుకుంటే నీవు మొట్టమొదట నీ మనసును నీవు గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బి ఎన్ ఐడియల్ మ్యాన్, ఫస్ట్ నో ద నేచర్ ఆఫ్ యువర్ మైండ్.
0: తెలుసు తెలియకనో పొరపాటుతో కొంచెం తప్పులు చేస్తాం.
1: యు మస్ట్ హావ్ కమిటెడ్ సమ్ మిస్టేక్స్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: తప్పు తెలిసిన తర్వాత దానికి పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం.
1: When once you repent, you'll be atoning your sins.
0: ఆ పశ్చాత్తాప పడకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధమైన యజ్ఞం చేసినా ఇవి ప్రయోజనం లేదు.
1: Without proper repentance, all the spiritual deeds or certain rituals that you observe, they would be in vain.
0: మొట్టమొదటి నీ యొక్క తప్పును నీవు గుర్తించాలి.
1: First, find out your own mistake.
0: ఆ గుర్తించి ఆ తప్పును మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: And having found out the mistake, correct it, rectify.
0: అది నీకు సరైనది, చక్రమైన రాజమార్గము.
1: That is true royal path.
0: ఇలాంటి రాయల్ పాత్ మీకు ఉండగా,
1: then once you have this royal path,
0: మనుష్యానాం నరజన్మ దుర్లభం అన్నాడు.
1: And it is said that human life is rarest.
0: మనిషి జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: It is not so easy to be born as a human.